0: తల్లి నిమిత్తమే తల్లి కుమారుని ప్రేమిస్తుండాలి.
1: దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఫర్ ది సేక్ ఆఫ్ మదర్ షీ లవింగ్ ది చైల్డ్.
0: గురువు శిష్యుని ప్రేమిస్తున్నాడు అన్నారు.
1: ఇట్ ఈస్ సెట్ దట్ గురు ది టీచర్ లవ్స్ ది స్టూడెంట్.
0: శిష్యుని నిమిత్తమే గురువు ప్రేమించడం లేదు, గురువు నిమిత్తమే గురువు శిష్యుని ప్రేమిస్తున్నాడు.
1: ది టీచర్ ఇస్ నాట్ లవింగ్ ది స్టూడెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ది స్టూడెంట్. హీ ఈస్ లవింగ్ ది స్టూడెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ టీచర్ హింసెల్ఫ్.
0: కానీ ఈ సాధన వర్గంలో కూడినటువంటి యొక్క మానవుల యొక్క కష్టము ఈ రీతిగా ఉంటుంటాయి.
1: దిస్ ఈస్ ది ఇన్నర్ ట్రూత్ బిహైండ్ ఆల్ దిస్ సాధన ఇన్ ది వరల్డ్.
0: భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు.
1: డివోటీస్ ఆర్ లవింగ్ గాడ్
0: కేవలం భగవంతుని నిమిత్తం కాదు.
1: బట్ దే ఆర్ నాట్ లవింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్.
0: భక్తుల నిమిత్తమే భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు.
1: దే డివోటీస్ ఆర్ లవింగ్ గాడ్ ఫర్ ది సేక్ ఆఫ్ డివోటీస్ దెంసెల్ఫ్.
0: అయితే ఇక్కడ చిన్న రహస్యాన్ని మనం గుర్తించాలి.
1: But there is a very important subtle truth which will have to be read.
0: Bhagavantudu bhaktulnu preminchutunnadu.
1: God is loving devotees.
0: Kani ee vishayamlo viruddhanga untundadi.
1: But in this case the principle is explained so far.
0: Bhagavantudu bhagavantuni nimittamai bhaktulnu preminchutam ledu, bhaktula nimittamai bhagavantulu preminchutunnadu.
1: God is loving devotees not for God's sake, but he is loving devotees only for the sake of devotees.
0: Karanam emanaga tanaku avistulu.
1: The reason is, he is unnarcissist.
0: అతనికి నేను సరా అనేటువంటి ఒక పడా అనేటువంటి భేదము లేవు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెక్స్ సెన్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్ లైక్ ఇన్ హిస్ అండ్ పవన్ సెన్సర్.
0: ఎక్కడ వ్యక్తిత్వం అనేటువంటిది, స్వార్థం అనేటువంటిది ఒక పేరాడుకుంటారో ఆ స్థాయి ఎందు మాత్రమే ఇది స్వార్థం అనేటువంటిది, నేను నువ్వు అనేటువంటి భావములు ఇక్కడ గోచరిస్తూ వస్తుంటాయి.
1: Where there is individuality and selfishness, the question of mindless and dullness will arise. Otherwise not.
0: Bhagavantu yandu tana para anetunte bhedamu ematram ledu.
1: In God, there is nothing like his and common selfers.
0: Kanuka, matkarmakutam, matkapa matparam, matbhakta, anetunte yaka tattamuru, ఇది భక్తులకు సంబంధించినటువంటిది, ఉపాసన వర్గంకు ఎన్నో తోడ్పడేటువంటిది.
1: దేర్ఫోర్ మత్కర్మకృతం మత్పరం మద్భక్త ఆర్ ఆల్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద డివోటీ టు హెల్ప్ హిమ్ ఇన్ హిస్ సాధన.
0: అయితే ఈ మానవుని యొక్క శక్తి సామర్థ్యములు అల్పమైనటువంటివి అయినప్పుడు దీని యొక్క తత్వం మనం ఏ రీతిగా గుర్తించాలి?
1: బట్ ది కెపాసిటీస్ ఆఫ్ మ్యాన్ ఆర్ సో లిమిటెడ్ how to understand the truth behind these statements with limited capacity.
0: Mokka vyaktiki edo kontha gaali kavalanukunte oka fanin chetilo pettukoni anni vidhala sahayam padche kudanu kinchitena gaali tanaku chokatam ledu.
1: If a person wants a little breeze, he may take a hand fan and wave it and he may be getting a little bit of it.
0: Juju maarutame veechinappudu samudram kudanu alalaga bayaladeri uppani kudanu bayaladestundi. చెట్టు వేగ వరకు కూడా కూలిపోతుంది, ఇంత పెద్ద గాలిగా వస్తుంది, ఇది ఎవరి శక్తి?
1: వెన్ దేర్ ఇస్ ఎ విరువైన్ యూ ఫైండ్ దేర్ విల్ బి వెరీ బిగ్ వేవ్స్ ఇన్ ద ఓషన్ అండ్ ది ట్రీస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద రూట్ దే విల్ ఫాల్ ఇన్ ద రూట్.
0: మానవుడు వీచుకునేటువంటి యొక్క ఫ్యాన్ గాలి అల్పమైనటువంటి.
1: ద బ్రీజ్ విచ్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ ఫ్యాన్ ఈజ్ వెరీ లిమిటెడ్.
0: బ్రీజ్ శక్తి చాలా తుచ్చమైనటువంటిది.
1: దిస్ ఇస్ ఆఫ్టర్ ఆల్ వెరీ మీన్.
0: కానీ భగవశక్తి హిందు భారతము ఇది చాలా అఖండమైనటువంటి.
1: బట్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ అండ్ ట్రెమెండస్.
0: మానవుడు ఒక భాగం నుండి నీరు తోరినప్పుడు లేక పంప్ చెట్లు పెట్టి కొట్టినప్పుడు ఏదో కొంతవరకు నీరు మాత్రమే వానికి ప్రాప్తిస్తుంది.
1: వెన్ మ్యాన్ ట్రైస్ టు గెట్ వాటర్ ఫ్రమ్ వెల్ ఆఫ్ పంప్ సెట్, ఇట్ ఇస్ ఆఫ్టర్ ఆల్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్.
0: కుంభవర్షమే కురిసినప్పుడు నదులు ఊర్లు కూడా ఏకమైపోతాయి.
1: When there is a very heavy downpour, there is the rivers and the oceans join together.
0: Adi Bhagavat Shakti. Ee pump shakti manav shakti.
1: That particular one is the power of God which is unlimited. The other one,
0: the gruhamulo manaku velutu ravalanna oka tailapu vachi deepamo leka oka electric bulb manam vesukuntam aa yokka light tho manam aa gruhamunu maatrame manam saridichukuntam.
1: If you want some light in a house, you may just light a candle or you may have an electric bulb and you get the needed light that way.
0: Kani suryodaya ayindante sarvatra padamu prakasamu adavindu guttayindu chettu indu intiyindu sarvatra padamu prakasamu prasaristune untuntadu.
1: But when there is sunrise, sundown, the whole world, be it forest or a city or a tree, wherever you just see, you get
0: divasakti. Deepamu manavu vyaktitvam yokka shakti.
1: This is the power of God, whereas the light that you get from a candle is the power of man.
0: Inta shakti kalinatunte akhanda shakti kalinatunte daivatvanni ee alpa shaktito koodinatunte manavudu ee reetiga cheradaniki veelavutu.
1: This unlimited power which God embodies, how to reach that unlimited power by a person, by a man who is having limited power, limited capacity?
0: Deeniki saranagati annaru.
1: The method may be described as surrender.
0: Ahamstvam sarva papebhyo mochayishyami machitya. Ahamstvam, nenu nee yokka dukkhamulanu nee yokka papamulanu పరిహారం చేసి నా స్థానమైన ఇంటి యొక్క బ్రహ్మ పదముని నీకు అందిస్తానన్నాడు.
1: ద లార్డ్ హెస్ డిక్లర్డ్ దట్ ఐ విల్ డిస్ట్రాయ్ ఆల్ యువర్ థింగ్స్ అండ్ ఐ విల్ గివ్ యూ ది సుప్రీం పొజిషన్ విచ్ ఇస్ మై బ్రహ్మ పదం ఇట్సెల్ఫ్.
0: దీనికి చక్కని ఉదాహరణ,
1: ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: సర్వ దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతే కూడాను భూతాకాశం.
1: The world which you see is bhutakasha.
0: ఈ భూతాకాశం మనస్సు లోపల కేవలం సూక్ష్మాకాశంగా కూడాను చిత్తాకాశంగా రూపొందింది.
1: దిస్ పర్టికులర్ భూతాకాశ ది గ్రాస్ వరల్డ్ సచ్ ఫారం ఇన్ ద మైండ్ అండ్ చిత్తాకాశ ఇట్ ఇస్ కాల్డ్.
0: ఈ సూక్ష్మ రూపం ధరించినటువంటి యొక్క చిత్తాకాశంలో చిరాకాశం అనేటువంటి కారణతత్వం రూపొందుతూ వచ్చింది.
1: చిత్తాకాశ చిరాకాశ టేక్ ఎ ఫామ్.
0: ఈ కారణతత్వంలో అణుస్వరూపుడై ఆత్మస్వరూపుడైపోయి అణు రయ్యాన్ మహతో మహీయాన్ అనేటువంటి తత్వంతో ఈ కారణస్వరూపంలో లీనమై ఉంటున్నాడు దైవత్వం.
1: గాడ్ ఈజ్ టేకింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ ఆటమ్ ఇన్ దిస్ చిరాకాశ ఇట్సెల్ఫ్.
0: ఇట్టి అఖండ నిత్యస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయాకాశములో బంధించి ఉంటున్నాడు.
1: అన్లిమిటెడ్ అండ్ పవర్ఫుల్ వాస్ట్ గాడ్ హెస్ బీన్ ఇంప్రెజెంట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎ డివోటీ.
0: దీనిని ఒకనొక సమయం లోపల నారదుడు నారాయణ సందర్శించడానికి వెళ్లాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ దే నారద వాంటెడ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ నారాయణ.
0: అప్పుడు నారాయణుడు, నారద నా యొక్క భూతాకాశం యొక్క రహస్యాన్ని గుర్తించావా అని ప్రశ్నించాడు.
1: నారాయణ ఆస్తి నారద, నారద హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై సీక్రెట్ ఆఫ్ భూతాకాశం.
0: పంచభూతములు, పంచేంద్రియములు, పంచచుక్కులు, పంచ ప్రాణములు, ఈ పంచ భూతములు కూడా ఏ రీతిగా ఉంటున్నాయి, ఇందులో ఏమి చాలా అధికమైన కృషిది అని ప్రశ్నించాడు.
1: నారాయణ అలాంగ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ సెన్సర్స్ and which one do you think
0: five
1: is most
0: five lives
1: which one do you think is most important?
0: Shakti sparsha roopa rasa gandhalato kudinatundi yokka ee elements inta kuda untunnayi.
1: There are five elements which are associated with touch, sight,
0: bhumi, jalamu, agni, vayu, aakasham.
1: Earth, water, fire, space and
0: wind and sky. ఇందులో ఏ యొక్క భూతము గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటుండాలన్నాడు.
1: అలాగే ఫైవ్ ఎలిమెంట్స్ నారాయణ విచ్ వన్ ఈజ్ ఆక్యుపైయింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్.
0: అప్పుడు నారదుడు యోచించాడు, స్వామి భూమి చాలా గొప్పది అన్నాడు.
1: నారద thought for a while and he just said that the most important one is earth itself.
0: ఎట్ల గొప్పది అని ప్రశ్నించాడు నారాయణ.
1: నారాయణ ఆస్తు వై డూ యూ సే దట్ ఇట్ ఈస్ ది బిగెస్ట్.
0: ఇది చాలా తప్పు. మూడు భాగములు జలంతో నిండినటువంటిది ఇది. మూడు భాగములు జలంతో నిండినటువంటి భూమి అనేక విధములుగా ఒక్క భాగమే కనిపిస్తూ ఉంటుంది.
1: విచ్ ఈస్ కవర్డ్ బై త్రీ ఫోర్త్ ఆఫ్ ది ఎర్త్ ఇస్ కవర్డ్ బై వాటర్ అండ్ ఓన్లీ వన్ ఫోర్త్
0: ఆఫ్ ది భూమిని నీరు మృంగి ఉంటుండాలి.
1: సచ్ బిగ్ ఎర్త్ ఇస్ బీయింగ్ స్వాలోడ్ బై ది వాటర్.
0: కనుక మింగబడినటువంటిది గొప్పనా మింగినటువంటిది గొప్పనా అన్నాడు.
1: the one which is swallowing, is it bigger, or the one which is swallowed, is it bigger?
0: Jalam gopada swami mintindi kanuka idi chaala gopadi annadu.
1: Now that confess that water is bigger because that has swallowed us.
0: Aithe narayana inta gopada ayinatundi ee jalamu అగస్త్యుడు ఒక్క తూరి అపోహం తీసుకున్నాడే, కాబట్టి అగస్త్యుడు గొప్పవాడా జలం గొప్పదా అని.
1: నారాయణ తెండి వీడి కోసం హీ జస్ట్ సెడ్ అగస్త్య స్వాలోడ్ ది ఎంటైర్ ఓషన్ ఇన్ ఏ షిప్. డు యు థింక్ అగస్త్య ఇస్ గ్రేటర్ ఆర్ వాటర్ గ్రేటర్?
0: అవునవును, అగస్త్యుడే గొప్పవాడు స్వామి అన్నాడు.
1: వెల్ సారీ, అగస్త్య ఇస్ గ్రేటర్.
0: ఇంత గొప్ప అగస్త్యుడైనటువంటి వాడు ఆకాశంలో ఒక నక్షత్ర స్వరూపుడై ఉంటున్నాడు కనుక ఆకాశం గొప్పదా, అగస్త్యుడు గొప్పవాడా అన్నాడు. ఆకాశం గొప్పది, ఆకాశం గగనం శూన్యం, అనంతమైన ఆకాశం చాలా గొప్ప స్వామి అన్నాడు నారదుడు.
1: నారద స్కై ఈజ్ బిగర్ దాన్ అగస్త్య స్వామి.
0: భూమి ఆకాశము రెండు చేరినటువంటి దాన్ని భగవంతుడు ఒక్క పాదం కింద తీసుకున్నాడు. కాబట్టి భగవంతుని పాదమే గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని ఎంత గొప్పవాడో యోచించుకోమన్నాడు.
1: నారాయణ చెప్తే లార్డ్ హ్యాస్ బీన్ ఏబుల్ టు టేక్ బోత్ స్కై అండ్ ఎర్త్ టుగెదర్ అండర్ హిస్ వన్ ఫుట్. డు యూ థింక్ దట్ గాడ్ ఈస్ బిగర్ ఆర్ ది ఆకాశం?
0: పాదమే అంత గొప్పదిగా ఉంది, తప్ప అతని ఆకారం ఇంకెంత గొప్పది?
1: ఇఫ్ హిస్ ఫుట్ ఇట్సెల్ఫ్ ఇస్ సో బిగ్, వాట్ కుడ్ బి హిస్ ఇన్ఫినిట్ ఫారం?
0: ఇంత గొప్ప భగవంతుణ్ణి భక్తుడు హృదయమంత్రంలో బంధిస్తున్నాడు, కాబట్టి భగవంతుడు గొప్పవాడా, భక్తుడు గొప్పవాడా?
1: నెక్స్ట్ క్వశ్చన్ వాస్ ది డివోటీ హూ హెస్ బీన్ ఏబుల్ టు ఇంప్రిజన్ సచ్ బిగ్ లార్డ్ విత్ ఇన్ హిస్ హార్ట్. డు యూ థింక్ దట్ డివోటీ ఇస్ బిగర్ ఆర్ గాడ్ హిమ్సెల్ఫ్?
0: కనుక భగవంతుణ్ణి బంధించేటువంటి ప్రేమ పాశము ఒక భక్తుని ఎంత మాత్రమే ఉంటుంది.
1: దేర్ఫోర్ భగవాన్ దట్ పర్టికులర్ పవర్ విచ్ కెన్ బైండ్ గాడ్ ఈస్ విత్ఇన్ ది స్కోప్ ఆఫ్ ది డివోటీ.
0: బంధింపబడినప్పుడు ఎలాంటి శక్తి అయినా కూడా ఏమాత్రం కూడా స్వాతంత్రాన్ని అందుకోలేదు.
1: వాట్ ఎవర్ బి ది కెపాసిటీ ఆఫ్ ఎనీ పవర్ ఆఫ్ ఇఫ్ ఇట్ ఈస్ బౌ,
0: అందులో భగవంతుని ప్రేమ పాశము చేత బంధింపబడతాడు.
1: గాడ్ హెస్ బీన్ బౌ బై ది రోప్ ఆఫ్ లవ్.
0: కనుకని భగవంతుని యొక్క ప్రేమతత్వము అన్నింటికంటే గొప్పది అని ఈ యొక్క భక్తి మార్గం నందు చక్కగా వర్ణిస్తూ వచ్చింది.
1: Therefore, in this bhakti path, it has been part of devotion. It has been said that this
0: petta anantamainatundi samudramlo anumatramainatundi chukka, neeti chukka, manam hattamulo unchukunnappudu ee neeti chukka alpanga gocharistundi.
1: If you take a drop of water from the ocean, you keep it in your palm, that drop of water is very small.
0: కానీ ఈ అల్పత్వంతో కూడినటువంటి నీటి బిందువు సముద్రంతో ఏకం చేసి అనంత స్వరూపాన్ని ధరిస్తుంది.
1: ద లిటిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ద పామ్, ఇఫ్ ఇట్ ఇస్ పుట్ బ్యాక్ ఇన్ ద ఓషన్, ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్ఫినిట్ ఓషన్.
0: కనుక మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైనటువంటి దైవత్వంతో చేర్చినప్పుడు ఇది కూడా బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ్వబోతుంది, ఇది ఏకత్వంగా పొందిపోతుంది.
1: ఇఫ్ ది మ్యాన్స్ లిటిల్ స్మాలెస్ట్ ఈస్ జాయింట్ టుగెదర్ విత్ ది
0: కాబట్టి ఏ అత్వాన్ని చేర్చేటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క మార్గమే భక్తి మార్గం.
1: దట్ పర్టికులర్ ప్రాసెస్ విచ్ కెన్ బ్రింగ్ మ్యాన్ అండ్ గాడ్ టుగెదర్ ఈజ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: కానీ అఖండ స్వరూపుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండమాయకుడైనటువంటి యొక్క దైవత్వం యొక్క దీనిని మానవుడు సులభంగా అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ హూ ఈజ్ సో పవర్ఫుల్.
0: బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ది మాస్టర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
0: కానీ ఈనాటి మానవుడి యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఒక గ్రామ పెద్ద, ఒక స్టేట్ మినిస్టర్, ఇంకొక స్టేట్ ఏదైనా ఇలాంటి అల్పజ్ఞుడైనటువంటి వారికి చేతులు కట్టి అనేక విధములుగా వినయ విధేయతతో వారిని ఆశ్రయిస్తున్నాము, వారిని ప్రార్థిస్తున్నాము.
1: టుడేస్ మ్యాన్ లుక్ అట్ హిమ్, హీ ఈజ్ ప్రిపేర్డ్ టు బెండ్ బిఫోర్ ఎ స్మాల్ పంచాయత్ ఆఫీసర్ ఆర్ ఎ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్.
0: కానీ బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని దగ్గర వినయ విధేయతలమని మేము మాత్రము ప్రకటించడం లేదు.
1: But the same man has not been able to show humility and obedience before such a person as God himself.
0: అలాంటి నాయకత్వాన్ని వహించినటువంటి యొక్క దైవత్వాన్ని మనం చాలా సులభంగా మనం భావిస్తున్నాం.
1: The master of the entire creation, God, హెస్ నాట్ బీన్ ప్రాపర్లీ ట్రీట్.
0: కారణమే అనగా దాని యొక్క మాత్రమే చరిత్రను మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ది రీజన్ ఈజ్ యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది హిస్టరీ బిహైండ్ దిస్ పర్టికులర్ థింగ్.
0: అల్పపుత్రుల యొక్క స్వభావమును అల్ప మార్గముని అనుసరిస్తుంటున్నాయి.
1: స్మాల్ మైండ్ ఆర్ ఫాలోయింగ్ దిస్ లిటిల్ బైలేన్.
0: అందులో సర్వస్వం కూడా ఇమిడి ఉంటుందని అనేటువంటి సత్యాన్ని నేను గుర్తిస్తే ఈ అల్ప మార్గం మనం ఏమాత్రం కూడా అనుసరించము.
1: If one were to understand that everything is a part of divinity, one would not follow the wrong
0: way. Korina phalamichu kalpavrukshambe unda sarike pushpamunake sritiyana.
1: If you are having the wish-fulfilling tree in your courtyard, why are you just hunting for a small flower?
0: Adigina phalichu kamadheerve unda dhanamichi aavunu konakaneela.
1: When you are having the celestial cow in your house, why are you just going in for purchase of milk for a price?
0: Nilinga adi kamadhenu anekundi yok dinne ni gurtinchunte ee chillara avunu ni ma ee matramu koni ni tarikulo kattukolevu.
1: If only you have recognized and identified that cow as a celestial cow, you would not have gone in for this cow.
0: ఈ అల్పత్వమైనటువంటి భావములకు అల్ప స్వరూపములే అభిరుచిగా ఉంటుంటాయి.
1: ఫర్ దిస్ స్మాల్ లిటిల్ మైండ్ ది స్మాల్ థింగ్స్ లుక్ వెరీ బిగ్.
0: గంటకు తగిన బంతలు అంటారు. కనుక మీ కెపాసిటీకి తగినటువంటి మీ శక్తికి తగినటువంటి దానినే మీరు ఆకర్షిస్తూ ఉంటున్నారు.
1: You are attracted by only small little things because your power is limited and the other.
0: మీ శక్తి కూడా అల్పమైనటువంటి శక్తి కాదు.
1: Your power in truly speaking is not limited.
0: Aham dehasmi, aham dehasmi anekunti bhavamlo nivu alpatmuduga dinipothunnavu.
1: You are a small person because you are identifying with the body all the time.
0: ఈ అహం దేహాస్మి నుండి కూడాను అహం జీవాస్మి అనేటువంటి యొక్క విశిష్టత్వం పోవాలి.
1: ఫ్రమ్ ది ఫీలింగ్ ఆఫ్ దట్ యువర్ బాడీ యూ హ్యావ్ టు జస్ట్ గో టు ద నెక్స్ట్ స్టేజ్ దట్ యు ఆర్ జీవ ఆర్ ద
0: అహం జీవాస్మి అనేటువంటి విశిష్టత్వం నుంచి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అద్వైతంలో ప్రవేశించాలి.
1: From విశిష్ట అద్వైత విచ్ సేస్ దట్ యు ఆర్ జీవ యూ హ్యావ్ టు గో టు అహం బ్రహ్మాస్మి.
0: అహం దేహాస్మి ఇది ద్వైతం.
1: అహం దేవాస్మి ఈజ్ డ్యూయాలిటీ.
0: ఈ ద్వైతం అనేటువంటిది దుఃఖములకు పుట్టినిల్లు.
1: దిస్ డ్యూయలిజం ఈజ్ ది వెరీ బర్త్ ప్లేస్.
0: సర్వం పరవశం, సర్వం పరవశం దుఃఖం.
1: ఎవ్రీథింగ్ ఈజ్ సారో.
0: సర్వం ఆత్మమయం సుఖం.
1: ఇఫ్ వన్ ఐడెంటిఫైస్ వన్ సెల్ఫ్ విత్ ఆత్మ, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ.
0: కొంతని మనం ఆత్మస్థాయిలో మన యొక్క దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి. కానీ కేవలం దేశ స్థాయిలో మనము ఈ యొక్క చిల అల్ప దృష్టిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: అవర్ థింకింగ్ అండ్ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ విత్ ఆత్మ అండ్ నాట్ ఐడెంటిఫై విత్ ది బాడీ ఇట్సెల్ఫ్.
0: కనుకనే దీనిని ఉపాసన అని పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ క్రియేట్ డిస్కవర్డ్ యాజ్ వర్షిప్.
0: ఉపాసన చెప్పాడు. సమీపంగా కూర్చోవటము అని ఉపాసన, కింద సమీపంలో కూర్చోమని.
1: బాలరాజు హ్యాస్ ఎక్స్ప్లెయిన్ ఉపాసన మీన్ సిటింగ్ నియర్ బై.
0: కేవలం దగ్గర కూర్చున్నంత మాత్రం ఉపవాసం కాదు.
1: ఉపాసన డజంట్ ఓన్లీ మీన్ దట్ యు హావ్ టు జస్ట్ సిట్ క్లోజ్.
0: కమలము పైన కప్పలు కూర్చుంటాయి, కానీ అది ఉపవాసనకు అర్థమా?
1: క్రాస్ సిట్ ఆన్ ద లోటస్ డజ్ ఇట్ ఇల్లస్ట్రేట్ ఉపాసన?
0: కాదు. ఇది నియర్ కాకుండా అందులో ఉండేటువంటి హనీది పోలేటువంటి టియర్ కూడా ఉంటుండాలి. నియర్నెస్ తో పాటు డియర్నెస్ కూడా ఉంటుండాలి.
1: If one is near, it is no use. One should be dear, one should be able to suck the honey.
0: Samipamalo untinanta matramana atanu premaku paathro enna man bhavistharadu.
1: By merely being physically near, you would not say that you are dear to him.
0: Mani intiki prakkalo inti vare untuntaru.
1: There may be neighbors who are very rich.
0: వారు ప్రక్కలో ఉండినప్పటికీ వారు ఏ గట్టి పెట్టినా, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ విచారంలో ఉండే కూడా మనం ఏమాత్రం కూడా దానికి చింతించదు.
1: వాట్ ఆర్ దీ ప్రాబ్లమ్స్, ది డిఫికల్టీస్, ది సారోస్ ఆఫ్ అవర్ నైబర్స్, వీ డోంట్ వరీ అవర్సెల్ఫ్ అబౌట్ ఇట్.
0: నా కుమారుడు, నా బ్రదరు, నా భర్త అనేటువంటి ఒక భావం ఉండినటువంటి వాడు అమెరికాలో ఉండినప్పటికీ వారందుకు ఒక జాబ్ ఏది రాకపోతే విచారిస్తాం. వాడు దూరంలో ఉంటున్నాడు, కానీ దేహము దూరంలో ఉంటుందా? కానీ ప్రేమ సమీపంలో ఉంటుంది.
1: కంపేర్ విత్ దిస్, ఇఫ్ ద బ్రదర్ ఆర్ హస్బెండ్ ఆర్ సన్ ఇఫ్ హీ ఇస్ ఇన్ అమెరికా, ఇఫ్ యూ డు నాట్ గెట్ ద లెటర్ ఈవెన్ ఫర్ వన్ వీక్, యు స్టార్ట్ వరీయింగ్. ద బాడీ ఈజ్ ఫార్ అవే, బట్ స్టిల్ ద లవ్ మేక్స్ దట్ ఆల్ నియర్ అండ్ డియర్.
0: ఇక్కడ దేహం సమీపంలో ఉంటుందని, ప్రేమ చాలా దూరంలో ఉంటుందని పక్కింటి వారిపై.
1: the relationship with the neighbor is not charged with the love.
0: సమీపముతో పాటు ప్రేమ కూడా దగ్గరలో ఉంటుంటే ఇంకా దీని యొక్క ప్రభావము అధికమవుతుంది.
1: ఫిజికల్ నియర్నెస్ షుడ్ బి అకంపనీడ్ బై బీయింగ్ వెరీ డియర్ టు ద లవర్.
0: మన ఇంటిలోనే ఎలుకలు చీమలు అన్ని తిరుగాడుతుంటాయి, అవి మనకు మిత్రులవుతాయా?
1: ఇన్ ది హౌస్ ఓన్లీ ర్యాట్స్ అండ్ యాంట్స్ విల్ బి మూవింగ్ అబౌట్, కెన్ యూ కాల్ దెమ్ ఫ్రెండ్స్?
0: కాదు కాదు. కనుకని మనము దగ్గరతో పాటు సమీపంతో పాటు ప్రేమతత్వాన్ని కూడా చేర్చుకోవాలి.
1: Along with nearness, you have to develop love also.
0: కనుక ఉపాసన అనగా సమీపంలో కూర్చోవటము,
1: ఉపాసన
0: వేసుకోవటం.
1: ఉపాసన రెఫర్స్ టు సిటింగ్ నియర్.
0: ఈ సమీపంలో కూర్చోవటం వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ బై బీయింగ్ నియర్?
0: దీపములకు సమీపంలో కూర్చుంటే దాని వెలుతురు మనకు చక్కగా గోచరిస్తుంది. ఆ వెలుతురు ద్వారా మనం అనేక పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇఫ్ యు సిట్ క్లోజ్ టు ఎ ల్యాంప్, యు గెట్ లైట్ అండ్ ఇల్యూమినేషన్, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ యు మే బి ఏబుల్ టు డు మెనీ యూజ్.
0: ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చుంటే ఏమవుతుంది? దానికి కొన్ని సహాయం మనకు అందిస్తుంది.
1: ఇఫ్ యు సిట్ నియర్ ఎ ఫైర్ ప్లేస్, you will be away from the cold that will be bothering you.
0: అదేవిధంగానే భగవంతునికి సమీపంలో ఉంటుంటే మన దుర్గుణాలు దూరం చేస్తుంది, భగవంతుని గుణాలను అందిస్తుంది.
1: ఇఫ్ యూఆర్ క్లోజ్ టు ద లార్డ్ గాడ్ హింసెల్ఫ్, యూ గెట్ ఆల్ గుడ్ క్వాలిటీస్ విచ్ గాడ్ ఎంబాడీస్ అండ్
0: ఆల్ యొక్క ప్రభావముని, తన యొక్క ప్రకాశముని, తన యొక్క ప్రేమతత్వముని అందించడానికి అవకాశం ఉంటుంది.
1: హిస్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్, హిస్ ఓన్ క్వాలిటీస్, హిస్ ఓన్ లవ్ వన్ విల్ బి ఏబుల్ టు గెట్ బై జస్ట్ బీయింగ్ నియర్ టు గాడ్.
0: ఉపవాసము ఉపాసన, ఉపవాసం అంటే సమీపంలో నివాసం.
1: ఉపవాసము ఆల్సో మీన్స్ బీయింగ్ నియర్, లివింగ్ నియర్ టు ద గాడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి పదములకు భక్తి యోగంలో ఈనాడు మనం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం.
1: బట్ ఇన్ భక్తి యోగ వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ వీ విల్ బి అండర్స్టాండింగ్ ఏ రాంగ్.
0: ఉపాసన అనుకుంటే ఈనాడు ఒక డజన్ దోశలు కొత్త పిండి కలిపి పెట్టుకోవటము, లేక ఉప్పిండి తెచ్చి పెట్టుకోవటము, ఒక డజన్ బ్యాంగర్ ఒక బనానా తెచ్చి పెట్టుకోవటం, రెండు చేతులు పాలు తీసుకోవటము, ఇవన్నీ ఉపవాసాలకు లక్షణంగా మనం తీసుకుంటున్నాము.
1: నౌ ఫాస్టింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ నాట్ టేకింగ్ రైస్ బట్ టేకింగ్ ఈక్వల్ అండ్ మచ్ మోర్ దాన్ దాట్.
0: ఈనాడు ఉపవాసం అంటే ముందు క్యాంటీన్ నుంచి ఉప్మా పంపించమంటారు, లేక ఇంకేటువంటి హల్వా పంపించమంటారు. ఎందుకంటే నేను అన్నం తినను, అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా?
1: దీస్ డేస్ ఇఫ్ ఏకాదశి కమ్స్ సమ్ పీపుల్ ఫాస్ట్ అండ్ నో పీపుల్ హూ ఫాస్ట్ ఆర్ ఉప్మా టు ది సెంట్ ఆర్ హల్వా టు ది సెంట్ ఫ్రమ్ క్యాంటీన్ బికాస్ ఐ డోంట్ టేక్ రైస్. కెన్ యూ కాల్ దిస్ ఫాస్టింగ్?
0: ఈ పవిత్రమైన ఉపవాసం అనేటువంటి పదమును ఇంత చిల్లరిగా ఇంత లో క్లాస్ లో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: Fasting is really a sacred word, sacred concept, but that is being misused in a wrong way and a mean.
0: ఆ విధంగా శరీరాన్ని ప్రశంప చేసుకోవటం ఉపాసన కాదు.
1: ఇట్ ఈస్ అండ్ ఫాస్టింగ్ డజంట్ రెఫర్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
0: దేహో దేవాలయో జీవో దేవ సనాతన, ఈ దేహం అనేటువంటిది సనాతనమైనటువంటి దేవునికి ఆలయం వంటిది.
1: గాడ్, యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ట్రీట్ ఇట్ సో.
0: ఈ దేహాన్ని ఏమాత్రం కూడా ఆలస్యంగా మనం క్షీణింప చేసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలౌ ఇట్ టు సఫర్ అండ్ కమ్ టు గ్రీఫ్.
0: ఈ దేహమును కాపాడుకునే నిమిత్తమే దేహిని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: వైల్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బాడీ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ది గాడ్ హూ ఇస్ రెసిడెంట్ ఆఫ్ ఇట్.
0: మన ప్రేమతత్వాన్ని భగవంతునికి అతి సమీపం సమీపం సమీపంగా చేసుకోవడానికి కృషి చేయాలి.
1: వీ షుడ్ యూజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ అస్ టు గో నియర్ క్లోజర్ క్లోజర్.
0: ఇది ఏ విధంగా సమీపం అవుతుందంటే ఏది చేసినా, ఏది చుట్టినా, ఏది చెప్పినా, ఏది తలచినా అన్ని మనం భగవత్పరమైనట్టుగా మనం భావిస్తే ఇదే సమీపానికి మార్గం.
1: ది ఈజియెస్ట్ వే టు గో క్లోజర్ టు ద బాడీ, వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ యూ థింక్, వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ టాక్,
0: సమత్వంగా మనం భావించాలి.
1: వన్ షుడ్ ట్రీట్ హీట్ అండ్ కోట్ విత్ ఈక్వాలిటీ.
0: ఎక్కడగా చలికాలంలో మనకు ఉలన్ కోట్లు మనకు ఎంతైనా ఉపకారం చేస్తాయి.
1: డ్యూరింగ్ వింటర్ సీజన్ ఉలన్ క్లోత్ విల్ గివ్ యు ఎ లాట్ ఆఫ్ వార్మ్.
0: ఇంకా ఎండల కాలం లోపల థిన్ షర్ట్స్ మనకు ఎంతో ఉపకారం చేస్తాయి.
1: డ్యూరింగ్ సమ్మర్ థిన్ క్లోథింగ్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్
0: హెల్ప్. రెండు కూడా మనకు ఉపకారములే కానీ అపకారములు కాదు కదా.
1: బోత్ దీస్ థింగ్స్ ఆర్ హెల్ప్ఫుల్, దే ఆర్ నాట్ హార్మ్ఫుల్.
0: శీతోష్ణములు కూడా మనకు ఒక కాలంలో శీతం ఆయుధాలను ఆనందాన్ని అందిస్తుంది, మరొక కాలంలో ఒక పుష్టం మనకు ఆనందాన్ని అందిస్తుంది.
1: cold gives joy sometimes, heat gives joy at other times.
0: కనుక శీతోష్ణములు రెండు కూడా మనకు ఆనందాన్ని సుఖాన్ని అందిస్తున్నాయి, కానీ మనం ఉపయోగించుకునేటువంటి విధానం పోకుండాలి తప్పు.
1: Cold and heat, both of them give joy only. But the way that we use depends, I mean, that decides whether we are getting to bed.
0: ఎండల కాలం లోపల మనం శీతలాన్ని ఎంతైనా ఉపకారం చేస్తుంది.
1: During summer, we would welcome cold.
0: కానీ మంచి ఎండల లోపల కూడా అధిక సమీపంలో కూర్చుంటే అది అపకారం చేస్తుంది.
1: During summer, if you go nearer the fire, then you will be in for some trouble.
0: అదే విధంగానే ఈ శీతోష్ణములు కానీ సుఖదుఖములు కానీ దుషదోషములు కానీ మనం వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది కొన్ని లాభ నష్టములు సుఖ దుఃఖములు.
1: Paid profit or loss, or gain, or heat or cold, all these opposites.
0: ప్రపంచంలో మనకు అన్ని కూడా ఉపకారం లేనిటివే, కానీ అపకారం ఏమాత్రం చూడను కాదు.
1: ఆల్ దీస్ ఆపోజిట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యూస్ఫుల్. నథింగ్
0: అన్ని భగవద్సృష్టివే,
1: ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్. అంటే
0: మన స్థాయికి తగినట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి.
1: బట్ వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ సంథింగ్ టు అవర్ ఓన్ సేవింగ్ లైఫ్.
0: పిల్లవాడి చేతికి బంగారం కప్పించినా, పిచ్చివాడి చేతికి కప్పించినా ప్రమాదం అయిపోతుంది.
1: If you give a golden cup to a child or a sword to a bad person, it is dangerous.
0: ee bangara cup viluvainatundi kanuka dini daachukoni bhadramga daachukoneetundi vyakti chetike dini andinchadu.
1: Gold cup which is highly valuable will have to be given to a person who knows its value.
0: Kathi yokka prabhavam telisinatundi vaadi chetike kathi ivvali.
1: The one who understands and knows the use of this
0: adhyamane bhakti yokka prabhavam గుర్తించుకున్నటువంటి వాడే దీన్ని సక్రమంగా వినియోగించుకుంటాడు.
1: ఇన్ ది సేమ్ వే ద వన్ హూ నోస్ ది డివోర్స్ ది వాల్యూ ఆఫ్ డివోర్స్.
0: ప్రేమ ఎవరిని బాధించరాదు.
1: యూ వన్ షుడ్ నాట్ గివ్ ట్రబుల్ టు ఎనీవన్.
0: ప్రేమ ఎవరిని హింసించరాదు.
1: లవ్ షుడ్ నెవర్ గివ్ ట్రబుల్ టు ఎనీవన్.
0: ప్రేమ ఎవరిని ద్వేషించరాదు.
1: లవ్ షుడ్ నెవర్ లీడ్ ఎనీవన్.
0: అతిష్ట సర్వభూతానాం అని
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎనిమిటీ అగేన్స్ట్ ఎనీ క్రియేచర్ ఇన్ ద వరల్డ్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అని చెప్పుకుంటూ దీనిని అనేక విధములుగా బాధిస్తూ ప్రవర్తన చేత ఇది ప్రేమకు ఏ రీతిగా చిహ్నమవుతుంది.
1: థింకింగ్ ఆఫ్ లవ్ అండ్ లవ్ బట్ గివింగ్ ట్రబుల్ టు అదర్స్ ఇస్ నాట్ కరెక్ట్.
0: కనుక ప్రేమ అనుకున్నప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా దాన్ని తిరసాగించుకునేటువంటి స్థితిలో మనం ఈ ప్రేమను పెంచుకోవాలి.
1: If you say love and devotion, you will develop it in such a way that you will be able to carry out the commands of the Lord.
2: That was an awe-inspiring discourse, which is the second in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 3rd August 1984, Bhagavan revealed and expounded the one and only way this limited man can attain the unlimited God, which is surrender. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 10th discourse on Gita Bhagavan delivered on 12th August 1984. In this discourse, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a true spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger. Sai Bhagavan Uvacha.
1: క్రోధము కామం నుండి ఆవిర్భవిస్తుంది.
2: యాంగర్ టేక్స్ ఇట్స్ బర్త్ ఇన్ డిజైర్.
1: కామము సంకల్పము నుండి పుట్టుతుంది.
2: డిజైర్ ఆరిజినేట్స్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ థాట్స్.
1: ఏ తర్వాత ఈ కామక్రోధములకు సంకల్పములే మూల కారణమని గీత చెప్పవచ్చు.
2: The sum and substance of it is that thoughts are responsible for desire and anger.
1: Dharamu leka vastam ye vidhamuga kaadu, kaamamu leka krodham aa vidhamuga roopondadu.
2: Just as you cannot get cloth without threads, so also you will not get anger without desire.
1: Kanuka కామక్రోధములకు గీతాచార్యుడు అనలం అని ఒక నూతన పేరును పెట్టాడు.
2: గీతాచార్య హ్యాస్ గివెన్ ఎ న్యూ నేమ్ టు ది డిజైర్ అండ్ యాంగర్ బై ద వర్డ్ అనలం.
1: అనలం అనగా అగ్ని.
2: అనలం లిటరలీ మీన్స్ ఫైర్.
1: దీనికి దహింపబడేటువంటి శక్తి ఉంటుండాలి, దహించేటువంటి శక్తి ఉంటుండాలి.
2: This has got the capacity to burn.
1: Agni duram nandu undi kudanu pramadam kalpinchetundi avakasam untuntadi.
2: There is room for getting harmful effects from fire even from a distance.
1: Alanti agni mana yende mana antakarana yende undinappudu manam enta jagrataga melagali, జీవితాన్ని ఎన్ని విధమైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
2: సచ్ బీయింగ్ ద కేస్ వెన్ ఫైర్ ఈజ్ విత్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ అండ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ మచ్ మోర్ కేర్ఫుల్ యూ షుడ్ బి అండ్ హౌ మచ్ ఆఫ్ కేర్ షుడ్ ఎక్సర్సైజ్ ఇన్ లివింగ్ ఎ లైఫ్. స్టూడెంట్స్ మస్ట్ రిమెంబర్ అండ్ రికగ్నైజ్ దిస్.
1: ఈ అగ్ని యొక్క తత్వము అనేక విధములుగా మానవత్వముని నిర్మూలముగా ఉంచి దివ్యత్వమును అణగదొక్కి దానవత్వంలో ప్రవేశింప చేయడానికి తగినటువంటి కృషి జరుపుతుంది.
2: దిస్ ఫైర్ హ్యాస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ డిస్ట్రాయింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యూమానిటీ ఇట్సెల్ఫ్ అండ్ సప్రెసింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ డివినిటీ అండ్ లీడింగ్ యూ ఆన్ టు ది క్వాలిటీస్ ఆఫ్ డెమోనిక్ నేచర్.
1: ఈ కామమునకు ఒక విధమైనటువంటి యొక్క తృప్తి అనేటువంటిది లేదు.
2: దిస్ డిజైర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎండ్ ఆర్ ఎనీ కంటెంట్మెంట్ అట్ ఆల్.
1: అనలం అనగా మరొక అర్థం కూడా ఉంటుండాలి.
2: అనలం హ్యాస్ అనదర్ మీనింగ్ ఆల్సో.
1: చాలదు అని ఒక అర్థం.
2: ఇట్ ఈస్ ఎండ్లెస్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సాటిస్ఫై, దట్ ఇస్ ది మీనింగ్.
1: అగ్నికి ఎన్ని విధములైనటువంటి యొక్క తైలము పోసినా కర్రలు వేసినా ఇది చాలదు అనేటువంటి తృప్తి యొక్క స్థితికి రాదు.
2: వాట్ ఎవర్ ఫ్యూయల్ యూ గివ్ టు ఫైర్ బై వే ఆఫ్ ఆయిల్ ఆర్ బై వే ఆఫ్ ద వుడ్ ఎట్సెట్రా, దేర్ ఇస్ ఇట్ విల్ నెవర్ బి క్వెన్చ్డ్, ఇట్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్.
1: అలం అనగా తృప్తి అని.
2: అలం ప్రిఫర్స్ టు కంటెంట్మెంట్.
1: అలము కానటువంటిదే అనలం, అనగా తృప్తి కానటువంటిదే ఈ యొక్క అసంతృప్తి.
2: Analam refers to the one which does not have any contentment at all. Endless, it is impossible to satisfy it. That is the meaning.
1: Agni ki enni vidhamula entinti yokka tailamu posina karralu vesina idi chaladu aneku.

0: refers to the one which does not have any contentment at all.
1: Jagatlo aneka vidhamainatvanti mantalu untunnavi.
0: In the world there are different types of fire.
1: Ee mantalaku oka vidhamainatvanti haddulu untunnavi.
0: For the types of flame that exist in the world there are certain limits.
1: Konni mantalu konni gantalalo aaripothundi.
0: Certain types of flame get exhausted and extinguished in a few hours.
1: Mari konni mantalu konni dinamula varaku untundi.
0: Certain other types of fire may last for a few days.
1: Antakante adhikanga ee undutaku veelu kaadu.
0: They may not last longer than that.
1: Karanam emanaga nasveyu nemundina prati padarthamunaku దుష్టకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుంది.
0: ది రీజన్ ఈస్ దట్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్.
1: అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైనటువంటి ఒక స్థితిని పొందేటువంటి అధికారం లేదు.
0: ది ఆబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ సర్టన్ లిమిట్స్ సెట్ ఫర్ దెమ్సెల్వ్స్ కెనాట్ దెమ్సెల్వ్స్ రీచ్ ది అన్లిమిటెడ్ వన్.
1: వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఈ కర్మ ప్రవాహంలో నిరంతరము కొట్టుకుని పోయేటువంటి యొక్క పదార్థములే.
0: బీట్ థింగ్స్ ఆర్ బీట్ పీపుల్ దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ వాష్డ్ ఆఫ్ ఇన్ ది ఫ్లడ్ ఆఫ్ టైమ్.
1: ఒకదానిని ఒకటి రక్షించేటువంటి అధికారం కూడా లేదు.
0: వన్ కెనాట్ సేవ్ ది అదర్ ఇట్ డజంట్ హ్యావ్ ది పవర్ టు సేవ్ ది అదర్.
1: తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిలో ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు.
0: A thing which is washed away, which is being washed away by itself, how can it become a thing to save others?
1: Ane vidhamugane ee agni yokka vediki gaani tama yokka shakti ki gaani oka haddu untundadi.
0: Just as other things have limits in the world, fire also has certain limits and certain boundaries set for itself.
1: Aithe kama krodhamulannikunte agni ki ee maatramu oka haddu gaani ఒక నియమం కానీ ఒక గమ్యము కానీ లేదు.
0: బట్ ఫర్ ద ఫైర్ ఆఫ్ డిజైర్ అండ్ యాంగర్ దెర్ ఇస్ నో లిమిట్ వాట్స్ ఎవర్ నో బౌండరీస్ అండ్ నో గోల్ ఆల్సో.
1: ఎన్ని విధములు అనుభవించినప్పటికీ ఇంకా అనుభవించాలనేటువంటి ఒక భ్రాంతి కలుగుతూ వస్తుంటుంది.
0: ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్ డిజైర్ అండ్ యాంగర్ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్స్ బట్ స్టిల్ దెర్ విల్ బి నో లిమిట్ దే స్టిల్ వాంట్ టు.
1: వీటిని సాధించేటువంటి మార్గం ఏమిటి? వీటిని జయించేటువంటి ఉపాయం ఏమిటి?
0: దెన్ వాట్ ఇస్ ది వే టు కంట్రోల్ దెమ్ అండ్ వాట్ ఇస్ ది వే టు కౌంటర్ దెమ్?
1: వీటికి ఉపాయములు కానీ మార్గములు కానీ లేకపోలేదు.
0: దేర్ ఆర్ వేస్ అండ్ మెథడ్స్ టు కౌంటర్ దెమ్.
1: గీతాచార్యుల యొక్క ప్రబోధయందు ప్రేమతో క్రోధమును జయించు.
0: ఇది teachings of Gita and Gita Acharya, he says, conquer anger through love.
1: Vairagyam che kamamunu cheyinchu.
0: Through renunciation and sacrifice, conquer.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no anger.
1: Dvesham lenappudu krodham anetundi praveshinchadu.
0: Where there is love, there is no hatred. Where there is no anger.
1: Kanukane ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు దేశమునికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
0: ఇఫ్ యూ డెవలప్ లవ్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ హేట్రెడ్.
1: సాధకుడైనటువంటి వారికి ప్రేమను హృదయ స్థాయి ఎందు ప్రతిష్ఠింప చేసుకోవాలి.
0: ఎ సాధక హ్యాస్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎస్టాబ్లిష్ లవ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
1: అనేక పర్యాయాన్ని చెప్పాను. మన హృదయము ఒక సింగిల్ సోఫా, డబుల్ సోఫా కాదు, రెండు చేతులతో కూడినటువంటిది కాదు.
0: Swami has said a number of times that our heart is like a single sofa bed.
1: Aithe ee yokka sthanamulu kudanu evariku okkariki maatrame idi swadhina parchukunnataku oka adhikaram undadi kani andariki ee indulo praveshinchutaku adhikaram undadu.
0: There is no room for many things to occupy themselves in this particular single sofa bed, and that is the heart.
1: ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడా అందులో ప్రవేశింపు చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అలౌ వన్ అట్ ఎ టైమ్ ఇన్ టు దట్ ప్లేస్.
1: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. తిష్టామి ఆ కుర్చీపైన ఒకరు కూర్చున్న తర్వాత మరొకరు ఇందులో కూర్చోవడానికి

0: సామర్థ్యం కాదు కదా, ఇది తిష్టామి, ఇది వశామి కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇది నువ్వు ప్రతిష్ట అయిపోతుంది. వన్స్ ఏ పర్సన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ ద హార్ట్, దెర్ నాట్ ఎ రూమ్ ఫర్ అనదర్ వన్. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ ఈస్ లివింగ్ దేర్. వన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ దట్ పర్టికులర్ థింగ్, గివింగ్ నో రూమ్ ఫర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ టు ఆక్యుపై. కనుక సాధకులైనటువంటి వారు హృదయ స్థాయిలో ఒక్క శక్తికి, ఒక్క తత్వమునకు, ఒక్క భావమునకు, ఒక్క ప్రేమతత్వమున మాత్రమే ఇందులో ప్రవేశం ఇవ్వాలి. దేర్ఫోర్ సాధకాసులకు మేక్ రూమ్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ ఇన్ హిస్ హార్ట్, ఓన్లీ వన్ ప్రిన్సిపల్ అండ్ వన్ పాయింట్, అండ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్. ఇది మ్యూజికల్ చైర్ కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. We have to recognize that our heart is not something like a musical chair. Kanuka ee yokka prema chetane kodamunu sadhinchalanukunnappudu premaku oka vidhamainatundi pradhana sthanam nunchi idi oka shashvathamainatundi reetiga roopandimpa chesukovali. If we want to conquer anger through love, then we have to just develop our love in a magnificent way.
1: Prema enni doshamulaina, enni కొన్ని తప్పులనైనా సవరించుకుని క్షమించుకుని దాన్ని అనుగ్రహించడానికి ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
0: లవ్ ఈజ్ ప్రిపేర్డ్ టు బైపాస్ అండ్ ఓవర్లుక్ మెనీ డిఫెక్ట్స్ అండ్ మెనీ వీక్నెసెస్ అండ్ ప్రిపేర్ టు షవర్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమలో యుక్తి యొక్క గుణం ఉంటుండాలి.
0: లవ్ హ్యావ్ దిస్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
0: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. అని ఎక్కడ ప్రేమ ఉంటున్నదో అక్కడ స్వార్థం ఉండదు, ఎక్కడ స్వార్థం ఉన్నదో అక్కడ ప్రేమ ఉండదు.
0: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ సెల్ఫిష్నెస్, వేర్ దర్ ఇస్ సెల్ఫిష్నెస్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటి యొక్క ఇది ఈ జగత్తు నుండి ఏమాత్రం కూడా లేదు.
0: ఇన్ ద వరల్డ్ దర్ ఇస్ నథింగ్ అబ్సల్యూట్లీ విచ్ కెనాట్ బి కాంకర్డ్ అండ్ అచీవ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
1: ప్రేమతో ఏమైనా కూడా నువ్వు సాధించవచ్చును.
0: విత్ లవ్ వన్ కెన్ కాంకర్ అండ్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మనం క్రోధమును సాధించవాలన్నా ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ యు వాంట్ టు కాంకర్ అవర్ యాంగర్ టు డెవలప్ లవ్.
1: దీనికి మరొక ఉపాయం కూడా లేకపోలేదు.
0: దేర్ ఇస్ వన్ మోర్ మెథడ్ అండ్ ప్రొసీజర్.
1: ఎవరు నీ హృదయ స్థాయి అయి, ఎవరు నీ హృదయాంతరాయి అయి ఉంటున్నాడో అదే హృదయేశ్వరుడు సర్వుడి యొక్క హృదయం నందు కూడా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరులను ద్వేషించుటకు కానీ ఇతరులపైన కోపంను సాధించుటకు కానీ అవకాశం ఉండదు.
0: ఇఫ్ యు రికగ్నైజ్ దట్ ది ఇంటర్నల్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ ది ఇంటర్నల్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్ అండ్ యువర్ లవింగ్ గాడ్ హూ ఇస్ రెసైడింగ్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ ఆల్సో రెసైడింగ్ ఇన్ ఎవ్రీ అదర్ హార్ట్ దెన్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ హేటింగ్ ఆర్ బికమింగ్ యాంగ్రీ విత్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ద వరల్డ్.
1: నీ హృదయవాసి కరువుల యొక్క హృదయవాసిగా కూడా ఉంటాను.
0: ద జ్వెలర్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్ ఈస్ ద జ్వెలర్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్.
1: ఈశావాస్యం విధం సర్వం. అందరి హృదయం నందు వాసన చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరణం ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
0: When the same Lord is dwelling in our heart and in every other heart, there will be no room for hating or looking down with contempt any other person as such.
1: Kanukani prathamamlo manamu premanu sadhinchali.
0: Therefore, in the very first instance and first stage, we have to develop and conquer and achieve love itself.
1: Ninnati dinam cheptam. Prema mana aalochanalo cherinappudu adi satyam avutundi.
0: The other day, Swami has just said that when love is associated with our thoughts, it becomes truth.
1: ఈ ప్రేమని మన ఆచరణలో ప్రవేశించినప్పుడు ధర్మం అవుతుంది.
0: When we introduce love in our action, it becomes dharma or righteousness.
1: అదే ప్రేమ అర్థం చేసుకున్నప్పుడు శాంతిని పొందుతుంది.
0: When we understand and recognize the nature of love, it becomes automatically peace, supreme.
1: ఈ ప్రేమని మనము తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది.
0: When we allow this love to enter into our thoughts, it becomes non-violence.
1: కనుకని ప్రేమని సత్యము, ప్రేమని శాంతి, ప్రేమని ధర్మము, ప్రేమని అహింస. ఈ నాలుగింటి యందు అంతర్ప్రవాహంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
2: Therefore, love is truth, love is righteousness, love is peace, love is non-violence. It is the undercurrent in all these things.
1: Kanuka, anninti endu kudanu, pradhanamainatunti, pramanamainatunti yokka tattvamu, prema tattvamu kanukani, prati sadhakudu kani, manavudu kani, premanu abhivruddhi parchukunnatuku tagina krushi cheyali.
2: Therefore, recognizing this particular aspect and this particular fact and truth, every man and every sadhaka has to develop love in his own heart.
1: Premane lekundina satyame ledu. Premane lekundina shantiye kalugadu. Premane lekundina dharma pravruttiye abhivruddhi kadu.
2: If there is no love, there is no truth. If there is no love in action, then there is no dharma or righteousness. As there is no peace also.
1: Aneka pariyamalu pillalaku cheptuntanu. Manamu bhujinchetunti yokka madura padarthamulo Mysore pak, gulam jam, barfi, salto, mithai, jileb, cheeru, ityadini aneka padarthamulu manam vandukuntuntamu. Indulo pradhanam entundi chakkara matrame. Anninti yandu unnatundi madura padartham chakkara matrame. Ade vidhangani prema anetundi madura padarthamu sarva kriyalu endukunu. సర్వ పదములు ఎందు కూడాను అది అంతర్వాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
2: స్వామి హెస్ టోల్డ్ ఇన్ ద పాస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ది స్వీట్ కంటెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, జాంగీ, గులాబ్ జామున్, దూద్ పేడ, ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇస్ బేసికలీ షుగర్ ఇట్ సెల్ఫ్. సో ఆల్సో ఇన్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ ట్రూత్, ధర్మ, దేర్ ఇస్ లవ్ విచ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్ విచ్ ఈస్
1: ఇదియే నిజమైనటువంటి దివ్య శక్తి.
2: దిస్ ఈస్ the divine principle, divine power.
1: Idhi daiva shakti.
2: This is divine power.
1: Kanukani, love is God, live in love.
2: Therefore it is said, love is God and live in love.
1: Ee yokka prema cheta manam kodamunu sulabhamga sadhinchutaku sadhyam avutundi.
2: By this process of love we can easily conquer hatred and anger.
1: Kodamu enni vidhamga entundi badhalanaina kaligistundi.
2: Anger can inflict a number of difficulties.
1: ఎన్ని విధములైనటువంటి కష్టములకైనా గురి చేస్తుంది.
2: ఇట్ కెన్ ఎక్స్పోజ్ యూ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: దాని యొక్క గౌరవ మర్యాదలను కూడా మంట కలుపుకుంటుంది.
2: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ ది ఆనర్ దట్ వన్ హ్యాస్.
1: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
2: ఇట్ ఓవర్ లుక్స్ అండ్ బైపాసెస్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ.
1: చాలాగా సూక్ష్మ స్వరూపంలో మనలో ప్రవేశిస్తుంది.
2: ఇట్ ఎంటర్స్ ఇన్ టు అస్ ఇన్ ఎ వెరీ సర్టన్ ఫామ్.
1: అది క్రమక్రమేణా జీవితానంతా ఆవరి.
2: But gradually it becomes all pervasive of the life itself.
1: ఇది ప్రవేశించే సమయంలో కూర్చోటానికి చోటు ఇవ్వమని ప్రార్థిస్తుంది.
2: While entering into us, it will be asking only for a small place and room in ourselves.
1: Give me room to sit down. I can make room to lie down. అంటుంది. నేను మొట్టమొదటి కూర్చోటానికి చోటు ఇచ్చేస్తే సమగ్రమైన పండుకోవటానికి నేనే చూసుకుంటాను.
2: It says, give me room to sit down, then I'll make room for lying down.
1: Kanuka manamu ilanti durmargamainatundi mana jeevithamunike pramadam kaliginchetundi ilanti shaktulu kani ilanti vyaktulu kani premulo sthanam ivvaku.
2: Therefore for such harmful and bad either persons or thoughts or principles we should not give room in our own heart.
1: Ee krodhamunaku సామాన్యంగా ఒక్కతూరి మనం ప్రవేశపెట్టి మా ఇది తిరిగి వదిలించుకోవటం చాలా కష్టం.
2: వన్స్ వీ అలౌ దిస్ యాంగర్ ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్, ఇట్ బి ఇంపాసిబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ యాంగర్.
1: నయా పైసా ఇచ్చి దీనితో మనం స్నేహం చేస్తే 40 వేలు ఇచ్చినా కూడా దీంతో వదులుకోవటానికి వీలు కాదు.
2: ఇఫ్ వీ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ నయా పైసే, ఈవెన్ ఇఫ్ యూ 40,000 rupees, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్.
1: కనుక ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా అవకాశం ఒకటి. క్రోధము ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి లోపల కారు నిలిచే ముందుగా హెడ్ లైట్స్ కొంచెం రెడ్ కలర్ అనగా ఎరుపు కలర్ ఇస్తుంటాయి.
2: నౌ దిస్ యాంగర్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్ షుడ్ నాట్ బి గివెన్ ఎనీ రూమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎ కార్ వెన్ బిఫోర్ ది కార్ కమ్స్ టు ఎ స్టాప్ ది రెడ్ లైట్ ఫ్లికర్స్.
1: అదే విధంగానే క్రోధం వచ్చే పూర్వము మన కన్నులు కొంచెం ఎర్రబడతాయి.
2: In the same way, before we become angry, our eyes will become red.
1: Redumulu adurtai.
2: Lips will shiva.
1: Dehamanta vedekkutundi.
2: The entire body becomes hot.
1: Ee paristhitini modale gurtinchi kramakramena aa sthanamunu vadali nee ekantanga kurchu.
2: The moment you come to get any one of these symptoms, you have to just leave that place, go to a lonely place, in a solitary place, and sit in peace.
0: Ninnu cheppinattuga satyame neevu challina snanamaina chey.
2: As was told yesterday, if need be, you can take a cold water bath immediately.
0: Karanam emanaga ee krodhamu vakroopamulo praveshinchinappudu idi enni vidhamulo emsinchuku pramadamulakaina idi siddham avutundi.
2: Once this anger takes the form of words, it may bring about a lot of other complications and problems.
0: Kalukani anudvegakaram vakyam satyam teti hitam cheyestunnadu. సత్యమును కూడా ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను నిరుద్వేగిగాను ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదే విధంగాని ఇతరులు మనము అహితము చేయటం కాని అప్రీతితో వాళ్ళను అనుభవించటం కాని ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ ఈవెన్ వెన్ యూ హావ్ టు టెల్ ది ట్రూత్, టెల్ ది ట్రూత్ ఇన్ ఎ స్వీట్ వే, ఇన్ ఎన్ యాక్సెప్టబుల్ వే, ఇన్ ఎ డియర్ వే, నాట్ ఇన్ ఎ హర్టింగ్ వే.
0: కనుక మొట్టమొదట మనము ఈ క్రోధమును సాధ్యమైనంత వరకు స్వాధీనంలో ఉంచుకున్నటకు ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇన్ ఆర్డర్ టు హావ్ ఎ కంట్రోల్ ఓవర్ యాంగర్ వి షుడ్ డెవలప్ లవ్ ఇన్ us.
0: రెండవది కామం,
2: ది సెకండ్ వన్ ఇస్ డిజైర్.
0: ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం కూనాలి.
2: If you want to develop and if you want to conquer desire, you must develop sacrificing nature, renunciation.
0: Vairagyam anaga aalu biddalanu vadali ananyamu cheratam kaadu.
2: Renunciation doesn't mean that you have to give up your family and go to forest.
0: Aasti paastulu vadali manam sanyasitvam swikarinchatam kaadu.
2: It doesn't even mean that you have to give up your property and accept the సన్యాసత్వ.
0: వస్తువు యొక్క దోషమును గుర్తింపజేసినప్పుడు ఆ వస్తువును సహజంగా మనం విసర్జిస్తాం.
2: వన్స్ వి నో ద డిఫెక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్ అండ్ ది హార్మ్ఫుల్నెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్
0: ఆటోమేటిక్గానే ఉంటుంది. ఈ సాంసారిక జీవితమును అనుభవిస్తూ ప్రాపంచకమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థమునందు ఉండినటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం.
2: ఈవెన్ యాజ్ వి లివ్ అండ్ రిమైన్ యాజ్ ఫ్యామిలీ మెన్ ఆఫ్టర్ నోయింగ్ ఆఫ్టర్ లివింగ్ ఎ వర్ల్డ్లీ లైఫ్, ఈవెన్ దెన్ వి హావ్ టు రికగ్నైజ్ ది డిఫెక్ట్స్ అండ్ ది వీక్నెసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దెన్ లివ్ విత్ దెం.
0: మనకు ప్రీతికరమైనటువంటి కొన్ని పంచదక్ష పరమాన్నమును కూడా మన పట్టణం ఒట్టించుకుని భుజించటకు సిద్ధంగా ఉంటున్నాం.
2: డిఫరెంట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వి మే హావ్ ఇన్ అవర్ ప్లేట్ అండ్ వి రెడీ టు ఈట్.
0: అయితే ఈ పదార్థములు మనకు చాలా ఇష్టమైనటువంటివి,
2: వి లైక్ దట్ ఫుడ్ వెరీ మచ్.
0: తక్షణమే వంటవాడు వచ్చి అయ్యా భుజించకండి, ఈ పదార్థములో తెలియకుండా ఏదో ఒక పురుగు పడి చచ్చిపోయింది, దీనివల్ల మీరు భుజించకండి అంటారు అన్న తక్షణమే ఎంత ఇష్టమైన పదార్థము లేదా కూడా తాను విసర్జిస్తాడు.
2: కుక్ కమ్స్ అండ్ జస్ట్ అనౌన్సెస్ దట్ సర్ డోంట్ టేక్ ఇట్, డోంట్ ఈట్ ఇట్ బికాజ్ సమ్ స్మాల్ ఇన్సెక్ట్ హ్యాస్ ఫాలన్ అండ్ ఇట్ హ్యాస్ డైడ్ ఇన్ దాట్ అండ్ ఇట్ ఇస్
0: పదార్థం యొక్క దోషమును గుర్తించిన తర్వాత ఎట్టి పదార్థమైనా వాడు స్వీకరించటకు ముందుకు రాదు.
2: ద మోమెంట్ ఎ పర్సన్ రియలైజెస్ ది డిఫెక్ట్స్ అండ్ ది హార్మ్ఫుల్ నేచర్ ఆఫ్ పర్టికులర్ ఫుడ్ యూ ఇమిడియట్లీ గివ్ ఇట్ అప్, యూ నెవర్ కమ్ ఫార్వర్డ్.
0: ఈ విధముగానే ఈ జగత్ అంటేను అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భుజస్వమాం. ఈ జగత్తు నందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందినది, శిథిలమై ఉన్నది, క్షీణించున్నది అనేటువంటి దోషములను మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమితమైనటువంటి ఈ యొక్క జీవితం మనకు ఏమాత్రం కూడాను మనము ముందంజ వెయ్యం.
2: ఇన్ ద సేమ్ వే యూ హావ్ టు రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ విచ్ ఆర్ ఎవర్ చేంజింగ్, which come to a ruin, which have a death in themselves. Once we know these things, we will have a very enthusiastic to enjoy.
0: Bhoga nivarana kai vichinchitundi aaharam nanilu bhogam kaaneru.
2: What which is only a medicine for, if it is a bhoga, cannot become an object of enjoyment.
0: Aakali rogaani ki anubhavinchetundi annam anta bhogam avutunda.
2: What which is only a medicine for the disease of hunger, can it become really a luxury or a
0: beauty? Yavaru oka రోగములకు సంబంధించినటువంటి ఔషధమే,
2: దీని ఓన్లీ మెడిసిన్ ఫర్ ది డిసీజ్.
3: అయితే కొంతమంది ఔషధాన్ని మనము మధురమైన ఔషధాన్ని సేవించాలని
2: ఆశిస్తుంటారు. మెడిసిన్
3: అదే విధంగానే ఈ ఆకలి అనేటువంటి రోగానికి రుచికరమైన యొక్క మందు అనేటువంటి అన్నం కావాలని ఆశిస్తుంటారు.
2: ఇన్ ద సేమ్ వే సమ్ పీపుల్ మే జస్ట్ సే దట్ ఫర్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్ వుడ్ లైక్ టు హావ్ ద టేస్టీ ఫుడ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ టేస్టీ ఫుడ్.
3: కనుక జగత్తులో మనం అనుభవించేటువంటి ప్రతి విషయం కానీ ప్రతి భోగము కానీ మన యొక్క రోగ నివారణకై చేపించేటువంటి మందులు మాత్రంగానే భావించాలి. ఈ జగత్తునందు మనం అనేక విధములుగా సుఖశాంతులతో భోగ భాగ్యములతో జీవించుకున్నట్టుగా మనం భావిస్తుంటాం.
2: In the world, we feel and we think that we are enjoying all types of joy and all types of delight and we are living a very happy life.
3: కానీ ఇది మనం భోగములుగా విశ్వసిస్తుంటాం.
2: We think that these are all things of joy and enjoyment.
3: కానీ ఇది నిజముగా భోగములు కానే.
2: But these are all not mere things. Really, as a participant of the nation, we are not going to be able to do it. We can increase the number of plants and flowers and fruits if we make looking very grand and very attractive.
3: ఉన్నట్టు ఉండి ఒక దినము లోపల చెట్టంతా వాడిపోతుంది, పూలు రాలిపోతాయి.
2: సచ్ ఎ బిగ్ ట్రీ అనే సడన్లీ అనే పర్టికులర్ డే ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ అప్, ది ఫ్లవర్ స్టార్ట్ ఫాలింగ్.
3: దీనికి నీరు తక్కువయ్యా? కాదు.
2: ఇస్ ఇట్ బికాస్ దట్ దర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ వాటర్?
3: ఏక ఎరువు తక్కువయ్యా? కాదు.
2: షార్టేజ్ ఆఫ్ మెన్యూ?
3: నీ వేరులో వేరు పురుగు చేరి కొట్టింది.
2: ఇన్ ది రూట్స్ దర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ పెస్ట్ విచ్ ఇస్ డిస్ట్రాయింగ్ ది వెరీ రూట్ సిస్టమ్.
3: వేరు పురుగు చేరి వృక్షము చెడగొట్టు, చీడ పురుగు చేరి చెట్టు చెడచు.
2: ది పెస్ట్ ఇన్ మే డిస్ట్రాయ్ ఎ ట్రీ ఆర్ ఎ ప్లాంట్ బై ఎంటరింగ్ ఇన్ ది రూట్స్ అండ్ ఈటింగ్ దెమ్ అప్.
3: అదే విధంగానే మనకు కామక్రోధం అనేటువంటిది వేరు పురుగు లోపల చేరినప్పటికీ, మనం ఎన్ని భోగ భాగ్యములలో ఉండినప్పటికీ ఒకనొక దినములకు ఇల్లు కోల్పోతాం.
2: In the same way, once we allow this stress of anger and desire inside our heart, one day or the other, we will suddenly come to ruin in this circle.
3: Prapanchamulo, dhanavantudu, chala goppavaduga manam bhavistunnam.
2: In the world, we think that rich man is a very big man.
3: Kani, adhyatmika margamulo, dhanamu goppadi kaadu.
2: But in the world of spirituality, wealth is not a very important thing.
3: Dhanamu kante daname goppadi annaru.
2: Charity is considered to be greater than having wealth.
3: Daname cheyakundina dhanamunaku viluve ledu annaru.
2: If there is no charity, wealth doesn't get its value at all.
3: Dhanamunaku naalugu vidhamulaitundi varasulu untaru.
2: There are four types of people who claim the wealth.
3: Mottamoditi varasudu dharmamu.
2: The first one which is likely to inherit it is charity.
3: రెండో వారసుడు ప్రభుత్వము.
2: ద సెకండ్ వన్ ఇస్ గవర్నమెంట్.
3: మూడో వారసుడు దొంగ.
2: ద థర్డ్ వన్ ఇస్ థీఫ్.
3: నాలుగో వారసుడు అగ్ని.
2: ద ఫోర్త్ వన్ ఇస్ ఫైర్.
3: మొట్టమొదటి అన్ని విధముల అధికారి అయినటువంటి యొక్క మొదటి పుత్రుడు అయినటువంటి ధర్మం అనే వారసులకు ఈ ధనమును అందించినప్పుడు ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కారు.
2: అమంగ్ ది పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ టు ఇన్హెరిట్ దీస్ థింగ్స్, if you want to hand over wealth to the first son and that is charity itself, the others will not get any share in it.
3: Dharmam cheseetunte vyaktini chusi dongalu kudunu aanandistaru.
2: When thieves were to have a look at the person who indulges in charity, even they will have reverence.
3: Dharmam cheseetunte yokka prabhuvunu chusi prabhutvam kudunu income tax exemption istundi.
2: Even the government gives income tax exemption for people who give charity.
3: ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి అగ్ని కూడాను భయపడుతుంది.
2: ఈవెన్ ఫైర్ జస్ట్ ఎ లిటిల్ ఫ్రైటెన్స్ వెన్ ఇట్ సీస్ ఎ పర్సన్ హూ ఇస్.
3: కనుక ధర్మం అనేటువంటి వారసులకు దానం చేసినప్పుడు ఈ ముగ్గురు కూడాను దానికి అంగీకరించి ఏ విధమైనటువంటి ఒక తొందరలు చేయకుండా దీనిని కాపాడుకుంటూ వస్తారు.
2: దేర్ఫోర్ ఇఫ్ వన్ గివ్స్ ఇన్ చారిటీ, ది అదర్ త్రీ పర్సన్స్ హూ ఆర్ లైక్లీ టు ఇన్హెరిట్ విల్ నాట్ look down. On the other hand, they will enjoy
3: dhanamu undi kudanu dhanam cheyinatundi vaanu chusi dongani ki dongaku kudanu deeni paina kannu padutundi.
1: ప్రభుత్వములకు వీరి పైన ఒక విధమైనటువంటి ఏదో ఒక విధమైనటువంటి ఇంకో రైట్ చేసి దాన్నంత లాక్కోవాలని చూస్తారు.
2: ఇన్ కేస్ దట్ ఇస్ అ పర్సన్ హ్యాస్ వెల్త్, హి డజంట్ గివ్ చారిటీ, ది థీఫ్ విల్ హ్యావ్ ఎన్ ఐ ఆన్ సచ్ ఎ పర్సన్. ఈవెన్ ది గవర్నమెంట్ వుడ్ లైక్ టు జస్ట్ కండక్ట్ సమ్ రైడ్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హ్యూమన్, రికవర్ ది ఎంటైర్ వెల్త్ యాజ్ టాక్స్.
1: ఇంకా ఏది ఈ ఇరువురు కూడా నువ్వు మర్చిపోయినారంటే అర్థమైన ఏదో ఒక అకస్మాత్తుగా వచ్చి దీన్నంతా ప్రశ్న చేస్తుంది.
2: ఇన్ కేస్ దట్ దీస్ టూ పర్సన్ వాట్ ఇగ్నోర్ అండ్ డి నాట్ టేక్ నోట్ ఆఫ్ ఇట్, ఫైర్ విల్ కమ్ వన్ డే అండ్ జస్ట్ ఫైర్.
1: కనుక ధనము గొప్పది కాదు, ధనమునకు ధనమున కంటే తాననే గొప్పది అని నిర్ణయించింది గీత.
2: గీత దేర్ ఫోర్ హ్యాస్ కన్క్లూడెడ్ దాట్ ఇట్ ఈస్ నాట్ వెల్త్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఇస్ చారిటీ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్త్.
1: రెండవది వాక్.
2: ద సెకండ్ వన్ ఇస్ వాక్.
1: ఈ వాక్ కంటే వృత్తం చాలా గొప్పది అని నిర్ణయించింది.
2: వృత్తం ఈస్ కన్సిడర్డ్ టు బి
1: రూత్.
2: ట్రూత్ ఈస్ కన్సిడర్డ్ టు బి మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్ టాక్.
1: వాక్ ఉండవచ్చు కానీ అందులో సత్యమే లేకపోతే ఆ వ్యక్తికి విలువ కూడా ఉండదు.
2: వన్ మే టాక్ బట్ ఇఫ్ దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ద టాక్, ద టాక్ విల్ నాట్ క్యారీ ఎనీ వాల్యూ.
1: కనుక వాక్ ఉండి కూడాను వ్యక్తికి విలువ లేదు.
2: వన్ ఏ పర్సన్ మే బి ఏబుల్ టు టాక్ బట్ ఇట్ విల్ నాట్ క్యారీ ఎనీ వాల్యూ.
1: సత్యమును మాత్రమే వినియోగపరిచినప్పుడు, సత్య ప్రవర్తమైనటువంటి ఒక వాక్కులే మనం నుడివినప్పుడు ఈ యొక్క వ్యక్తి కూడాను విలువ ఎక్కుతుంది.
2: ఇఫ్ ది అటరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రూత్ దెన్ ఇట్ విల్ టేక్ ఎ వాల్యూ.
1: కనుక వాక్కు కంటే సత్యము చాలా విలువైనదని కూడాను నిర్ణయించింది గీత.
2: దేర్ఫోర్ ట్రూత్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మియర్ టాక్.
1: ఇంకా ఆయువు కంటేను కీర్తి చాలా గొప్పది అన్నాడు.
2: Gita has also said that fame and name are more important than life itself.
1: Kirti anetunte aayu vyartham.
2: Life devoid of a good name and fame is useless.
1: Ilanti vaari valla tindiki chetu bhoomiki varu.
2: With such people there is no use whatsoever.
1: Sattitini archinchali.
2: One has to earn a good name.
1: Appude manavatvamunaku oka shobha.
2: Then only the humanity, the principle of humanity.
1: Manchi peerunu pondali.
2: One has to get a good name.
1: Manchiga undi, manchi panulu chesi, manchi talampulatoda, manchi drishtitoda, manchiga jeevinchatame manavuni yokka pradhanamainatundi kartavyam annaru.
2: The most important duty of man is to have good thoughts, to have good behavior, to have good words, to have a good life itself.
1: Kanuka chedda peerulaki em maatram kudunu avakasam ivvakapodu.
2: But should never give room for earning a bad name.
1: కాకి ఒకచ్చు కలకాలము తిరుగక హంసమై చలమి ఆడుమురా అన్న. మనము మంచి పేరుతో మంచి కీర్తితో మనము రెండు నిమిషములు హంసవలే ఉండినా కూడా చాలు.
2: ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ క్రో ఫర్ 100 ఇయర్స్, ఇట్ ఇస్ బెటర్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ ఫ్యూ మొమెంట్స్ లైక్ ఎ స్వాన్, హావింగ్ గుడ్ నేమ్ గుడ్ ఫేమ్.
1: అతని పరమహంసగా భావిస్తూ వస్తుంది గీత.
2: గీత హాస్ డిక్లర్డ్ దట్ పర్సన్ యాజ్ పరమహంస ఇట్సెల్ఫ్, హింసెల్ఫ్.
1: ఇంకా దేహం,
2: దెన్ బాడీ.
1: ఈ దేహము కంటే సత్కర్మలు చాలా అవసరం అన్నాడు.
2: గుడ్ యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్లీ హ్యావింగ్ ఫిజికల్ ఫేమ్.
1: పరోపకారము చేయనటువంటి దేహము ప్రయోజనము కానటువంటి జీవచ్చేయము అన్నారు.
2: ఎ బాడీ విచ్ డస్ నాట్ యూజ్ ఇట్ సెల్ఫ్ ఫార్ సర్వింగ్ అదర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ డెడ్ బాడీ యాజ్ సచ్.
1: పరోపకారార్థం ఇదం శరీరం అని. ఈ శరీరం పరోపకారార్థ నిమిత్తమై వచ్చినటువంటిదే కానీ స్వార్థము కోసం వచ్చినటువంటిది కాదు.
2: బాడీ ఇస్ గివన్ టు సర్వ్ పీపుల్ రాదర్ దాన్ టు సాటిస్ఫై వన్ సెల్ఫిష్ నీడ్స్.
1: ఈనాడు స్వార్థము మానవుని తన హస్తములో చేర్చుకుని కీలు బొమ్మ వలె ఆడిస్తూ ఉంటుండాలి.
2: సెల్ఫిష్నెస్ హాజ్ మేడ్ ఎ మ్యాన్ ఎ డాల్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: మానవుడు ఏది చేసినా, ఏది చూచినా, ఏది తలచినా, ఏది చెప్పినా దీని వెనుక స్వార్థం అనేటువంటి కదులుతూనే ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ మ్యాన్ థింక్స్, టాక్స్, డస్, దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ బిహైండ్ ఆల్ దీస్ థాట్స్, డీడ్స్ అండ్ వర్డ్స్.
1: కనుక ఈ స్వార్థమును దూరం నిట్టే నిమిత్తమై పరాత్మైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరోపకారంలో మనం ప్రవేశ కావాలి.
2: In order that we may be able to overcome the selfishness, we'll have to develop the principle of service and doing some service to others.
1: అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
2: Only then humanity gets some sanctity.
1: మానవ జీవితము జంతువు నాం నరజన్మ దుర్లభమన్నారు.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఆర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ది లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్.
1: అయితే మనము ఈ కామక్రోధములను ఈ సదప్యాసములను ఏ రీతిగా మనము పెంచుకున్నాం, ఏ రీతిగా మనం దానిని దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారం చేయాలి.
2: We have to also spend a little time thinking over how to overcome these weaknesses like desire and anger and how to develop good habits.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: There is a small example for this.
1: మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది.
2: On a particular day, one dog, which is beautiful, happened to come to our house.
1: కాని ఆ కుక్కను కట్టివేసుకోవడానికి కొంచెం భయమైంది. ఎవరి కుక్కను ఏమో, ఎవరి వస్తువును మనం ఏ రీతిగా అపహరించడము అనేటువంటి ఉద్దేశంతో ఆ అందమును ఆధారం చేసుకుని దానికి కొంచెం ఆహారం అందించాం.
2: As it was not known to whom this particular dog belongs, it was a little, one was afraid of tying it down, and therefore in order to enjoy that beauty of that particular dog and to satisfy.
1: ఒకనాడు మనం అన్నం పెట్టడం చేత రెండవ దినం అదే సమయానికి ఆ కుక్క మన ఇంటి దగ్గరకు వచ్చింది.
2: On that day a little food was given to it, and second day also proper time it came.
1: తిరిగి ఆ అన్నం పైన ఉన్నటువంటి ఒక అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాం.
2: Because he liked the dog, even the second day a little food was given to him.
1: Kramakramina ee raagam perigindi.
2: Gradually over a period of time attachment increased.
1: Ee kukka ku intiki raavadam alavata ayipoyindi.
2: This dog developed the habit of coming in the proper time to the house.
1: Kattakadapudiki konni dinam ee vidhamga jarigetappudiki aa kukka mana illunu vadali povatam ledu.
2: After a few days the dog is not prepared to leave the house and go.
1: ఈ అందము కాని ఆనందము కాని తాత్కాలికం మానవులకు.
2: బ్యూటీ అండ్ ది హ్యాపీనెస్ ఆర్ టెంపరరీ ఫర్ ది మ్యాన్.
1: అందము లేని ఆనందం, ఆనందము లేని అందము నిరుపయోగం అన్నాడు.
2: జాయ్ వితౌట్ బ్యూటీ అండ్ బ్యూటీ వితౌట్ జాయ్ దే ఆర్ యూజ్లెస్ ఇట్ ఇస్ సెడ్.
1: కనుక ఈ అందము కాని ఆనందం కాని లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి శాశ్వతమైనవి కాదు.
2: బ్యూటీ అండ్ జాయ్ దేర్ఫోర్ ఆర్ నాట్ పర్మనెంట్ ఎంటిటీస్ ఫర్ దిస్ వరల్డ్.
1: కొన్ని దినములు ఈ విధంగా పెట్టేటప్పటికి ఈ అందం విసిగెత్తింది ఈ ఇంటి యజమానులకు.
2: ఫర్ ది మాస్టర్ ఆఫ్ దిస్ హౌస్ ఆఫ్టర్ సమ్ టైమ్ హి గాట్ ఎ లిటిల్ డిస్టేస్ట్ అండ్ డిస్గస్ట్.
1: ఈ కుక్కను ఇంటి నుంచి తరవటం ఏ మార్గం, ఏ విధమైన ఉపయోగం పెట్టాలి.
2: దెన్ హి బిగాన్ జస్ట్ థింకింగ్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ డాగ్.
1: ఈ ఉపాయమునకై తాను అనేక విధములుగా యోచించాడు.
2: He wanted to just plan in a number of ways to get rid of this dog.
1: ఇది లోపల రావడానికి ఏమి కారణం, ఏది కారణం?
2: Then he began thinking, what is responsible for this dog to come into the house?
1: తన యొక్క అభ్యాసమే కారణం.
2: It is the practice which is responsible for that.
1: కనుక దీనిని బయట పంపుటకూడదు, ఒక విధమైన అభ్యాసాన్ని కొంచెం కనిపెట్టాలి.
2: Then he concluded that he has to find out a practice by which he can drive it out.
1: కొన్ని దినములు తనకు అన్నం పెట్టకుండా తనని గమనించుకోకుండా తన యొక్క దృష్టిని వేరు మరల్చుకున్నప్పుడు క్రమక్రమేణా ఇది ఆ ఇల్లును వదిలి వెళ్లిపోతుంది.
2: For a few days, if no food is given and if one exhibits that amount of indifference to it, one doesn't take note of it, it will automatically go away.
1: ఏ విధమైన అభ్యాసంతో మనం ప్రవేశం చేసుకున్నామో అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ మెథడ్ వాజ్ యూజ్డ్ అండ్ ప్రాక్టీస్ వాజ్ యూజ్డ్ టు అట్రాక్ట్ ఇట్ అండ్ టు మేక్ ఇట్ డియర్, బై ది సేమ్ ప్రాసెస్ బై రివర్సింగ్ ఇట్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్.
1: కనుకొని భగవద్గీత శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫల త్యాగ త్యాగశాంతి అనంతరం. మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానమునకు, జ్ఞానం నుంచి జ్ఞానమునకు, జ్ఞానం వరకు వచ్చినటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే ఈ త్యాగేనికే అమృతత్వ మానసు. ఈ త్యాగమునంది ఒక విధమైనటువంటి క్షేమం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత.
2: Therefore, Bhagavad-gita has said that practice is the starting point and the first point. Through practice, you'll be able to get knowledge. Through knowledge, meditation. And through meditation, you'll be able to develop sacrifice. And only when you sacrifice, you get peace of mind.
1: Aneka janmala nundi, manam ee kamakrodhamulanu, ee yokka andachandamulanu, ee yokka aanandamulaku mudichipoyi, daniki manam aneka vidhamulaga avakasalu nichcham.
2: For a number of births, swayed by this beauty and desire, who have become slaves of that for a period of time.
1: ఈ హృదయ కుహరం లోపల చాలా లోతుగా ఈ యొక్క అభ్యాసము నాటుకుని పోయింది.
2: This practice has struck deep roots in the heart.
1: జన్మ జన్మము నుంచి కూడాను మనలో పాతుకొని పోయినటువంటివి ఈ కామక్రోధములు.
2: This desire and anger have left their roots for a period of a number of births.
1: ఇవి మాటలతో పోయేటువంటివి కాదు.
2: By mere words, you will not be able to get rid of them.
1: వేర్లు పెరిగినప్పటికీ ఏదో కొంతైనా కూడా తిరిగి చిగురు వేయడానికి ప్రయత్నిస్తుంది.
2: Once there are strong roots, they start sprouting again and again.
1: కనుక ఏ విధమైనటువంటి యొక్క ప్రీతితో అభిలాషతో దానిని ఇష్టపడి మనలో ప్రవేశపెట్టుకున్నామో అదే విధమైనటువంటి దీంతో దాన్ని విరక్తితో వైరాగ్యంతో దానిని వెనుకకు నెట్టడానికి కొన్ని అభ్యాసములు కూడా చేయాలి.
2: By certain amount of love and attachment we have developed them and they have become a part of us. By renunciation and by the reversing process we will have to get rid of them, remove them from our heart.
1: కాము మానవులకు ప్రప్రథమలు చాలా ఇష్టంగా ఉంటుంటాది.
2: Desire in the very first instance will be very very attractive.
1: అతి మధురంగా ఉంటుంటాది.
2: It will be extremely sweet.
1: కానీ ఇది క్రమక్రమేణా ఒక వెగుటును తెప్పిస్తుంది.
2: But over a period of time, one will develop a sort of disgust for it, distaste for it.
1: అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యం కాదు.
2: Then if we want to get rid of it, it is very difficult, impossible.
1: మనం ప్రారంభం నుంచే దీనికి తగినటువంటి యొక్క అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి యొక్క వైరాగ్యంతో దీన్ని కొంతవరకు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
2: Therefore, right from the beginning itself, we should not give such a place of importance to desire. We will have to develop a certain amount of sacrificing nature and renunciation and then get rid of it.
1: ఈ కామక్రోధములు రెండును చేరి ఒక్కొక్క సమయంలో మానవుని ఎదిరిస్తుంటాయి.
2: Desire and anger together start threatening the man sometimes.
1: కనుకని ఈ కోపమును కామమును మొట్టమొదట మానవుడు అదుపులో ఉంచుకోవాలి.
2: Therefore, in the very first instance, desire and anger must be kept under strict control by the man.
1: ఆ నిగ్రహ శక్తియ మన దగ్గర లేకుండినప్పుడు అనుగ్రహానికి మనం పాత్రలు కాలేము.
2: If we don't have that capacity to resist and control, we will not be able to be ready to earn grace of the Lord.
1: కాడి కిందికి రాని ఎత్తు, కళ్ళం లేని గుర్రము,
2: a knot which cannot come under control and a horse similarly,
1: brakeulu leni karu indi nigraham leni jeevithamu chaala pramadamu unnadu.
2: A car without brakes and a life which does not believe in control of senses is rather dangerous and harmful.
1: Kalukuni indri nigrahamu chaala avasaram.
2: Control of senses therefore is very important.
1: Deenine patanjali yogaha chitta vritti nirodhakaha annadu. మనం చిట్టు వృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టగా సాధ్యమైనంత వరకు మనకు ఎంత అవసరమో అంతవరకు దాన్ని వినియోగించుకోవాలి.
2: Patanjali has therefore said that these tendencies of the mind should not be allowed to go scot free. We will have to keep them under check and control.
1: మితిమీరినటువంటి యొక్క హాయి కూడాను మతి చెడుతుంది.
2: Even happiness which exceeds certain limits is likely to lead to
1: ఏనికైనా ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి.
2: For everything there should be a limit.
1: కారణం ఏమనగా ఒక చిన్న ఉదాహరణ.
2: The reason is, it can be given with the help of an illustration.
1: మనలో టెంపరేచర్ వేడి ఉంటుండాలి.
2: In the physical body there is temperature. There is a
1: particular 98.6 అని ఉండాలి.
2: The heat is 98.4 when it is measured.
1: 0.6 sir.
2: 0.6.
1: ఈ 99 అనేటువంటిది వచ్చిన జ్వరం రోగం ప్రారంభమైంది.
2: వన్స్ ఇట్ రీచెస్ 99 ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: కాబట్టి దానికి ఉండవలసినంత ఉండినప్పుడే ఇది ఆరోగ్యం. దీనికి మితిమీరిపోతే ఇది రోగం.
2: ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్రోప్రియేట్ లెవెల్ దెన్ ఇట్ బికమ్స్ హెల్తీ బాడీ. అదర్వైజ్
1: మన బ్లడ్ ప్రెషర్ 120/80 అని ఉంటుండాలి. ఇది పర్ఫెక్ట్ నార్మల్.
2: అవర్ బ్లడ్ ప్రెషర్ ఈస్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈస్ 120/80.
1: 90/150 అంటే ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైంది.
2: ఇఫ్ ఇట్ ఇస్ బై 90/100
1: రోగంగా రూపొందింది.
2: ఇఫ్ ఇట్ ఇస్ 90/150 దెన్ బ్లడ్ ప్రెషర్ హెస్ ఇంక్రీజ్ ఇట్ హెస్ బికమ్ ఎ డిసీజ్.
1: మన యొక్క గుండె యొక్క అలాగే హార్ట్ బీట్స్ మనకు 70 to 75 వరకు ఉండాలి.
2: అవర్ హార్ట్ బీట్ సిమిలర్లీ మేబీ 75.
1: కానీ ఇది అంతకంటే అధికమైపోతే ఇది ఏదో లోపల ప్రమాదం అయినటువంటి జబ్బు ప్రవేశించింది.
2: Suppose then the heart beats number increases, then there must be some.
1: మన కన్ను కూడాను ఎంత వెళ్తున్నో అంత వెళ్తున్నే చూడగలదు, కానీ అమితమైనటువంటి వెళ్తున్న చూసేప్పటికి లోపల ఆ యొక్క రీతిన కాలిపోతుంది.
2: Even our eyes, a light which is not too effulgent can be just seen by eyes. If it exceeds that limit, if it is too bright, it will harm retina.
1: మన ear drums కూడాను అంతే, ఎంత శబ్దమునో అంత శబ్దం ఉంటుంది, అధిక శబ్దం వినేటప్పటికి ఒక విధమైన ప్లెయిన్ లో పోయే వారికి తెలుసును, దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దం కొంతవరకు కంట్రోల్ చేయడానికి.
2: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ అవర్ ఇయర్స్ అండ్ ది సౌండ్ అండ్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ అ ప్లేన్ ఇట్ ఈస్ యూజువలీ సమ్
1: కనుక మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి.
2: దేర్ ఫోర్ అవర్ లైఫ్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండేటువంటి ఒక జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది.
2: ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ఆన్ అన్లిమిటెడ్ బిజినెస్ విత్ దిస్ లైఫ్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ, దెన్ యు విల్ బి ఎంటరింగ్ ఇన్ టు
1: కనుక దేనికైనప్పుడు ఒక హద్దును మనం నియమించుకొని మనం జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
2: Therefore, we'll have to impose certain restrictions and limitations on our own selves and spend our life.
1: దీనిని క్రమశిక్షణయని డిసిప్లిన్ అని కూడా చెప్తూ వచ్చారు.
2: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డిసిప్లిన్.
1: ఈ డిసిప్లిన్ ఏంటంటే మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది.
2: డిసిప్లిన్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్.
1: డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగంగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది.
2: ఏ పర్సన్ హూ ఈస్ డివైడ్ ఆఫ్ డిసిప్లిన్ ఈస్ లైక్లీ టు బికమ్ ఎన్ ఎనిమల్.
1: ఈ డిసిప్లిన్ కూడాను ఒక విధమైనటువంటి ఒక అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి.
2: ఈవెన్ దిస్ డిసిప్లిన్ మస్ట్ బి విదిన్ సర్టన్ లిమిట్ అండ్ దట్స్ వి విల్ హావ్ టు ఎంజాయ్ ది లైఫ్.
1: నియమానికి కూడాను ఒక నియమం ఉండాలి.
2: దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ డిసిప్లిన్ ఫర్ డిసిప్లిన్ ఇట్సెల్ఫ్.
1: కనుక యువకులైనటువంటి మీరు జీవితంలో మొట్టమొదట గీతావాక్యమునందు అన్నింటికంటే కూడాను ఈ కామక్రోధము అనేటువంటి యొక్క పరమ శత్రువులను మొట్టమొదట మనము ధిక్కరించి వారిని వశం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: దేర్ఫోర్ యూస్ యాజ్ యు ఆర్ యూ హావ్ టు జస్ట్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ టేక్ నోట్ ఆఫ్ దిస్ డ్రెడ్ఫుల్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ డిజైర్ అండ్ యాంగర్ ట్రై టు హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్.
1: ఈ శత్రువులు బయట వైపును కనిపించేటువంటి వారు కాదు మనకు.
2: దీస్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఆర్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులు నెట్ల పట్టగలడు?
2: ఏ పర్సన్
1: లోపల శక్తులకే లోపల యొక్క విరోధులకే శత్రువులకే తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది?
2: ఏ పర్సన్ హూ ఈస్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్ టు హిమ్.
1: కనుక లోని శత్రువులు మొట్టమొదట లొంగ తీసుకో.
2: Therefore, keep under control the inner force.
1: Baita sitrumunu sulabhanga nu sadhinchadaniki veela avutundi.
2: The external enemies you'll be able to just conquer just like that.
1: Kanuka Bhagavad Gita yendu ee kamakrodhamulu mochchamunaku pradhanamaina shatruulu ani kuda niyaminchindi bodhinchindi.
2: Therefore, Bhagavad Gita has taught that this desire and anger are primary enemies of the liberation also.
1: Lobha asuya sangati repati dinam maatladukundam.
2: Tomorrow we will think of miserliness and jealousy.
4: That was the 10th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 12th August 1984, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a spiritual aspirant, Kama and Krodha. That is desire and anger. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: priestly class, priests who have gone through all sacred tests and consider Veda as important and the basis, and the Kshatriyas who have taken upon themselves the protection of this country and dedicate of their lives and prepared even to sacrifice their life, and the businessmen, the Vaishyas, who have got the spirit of compassion and charity and grow everything, and then Sudras who take this field of agriculture and grow grain and lead a happy, comfortable life. Why do you all waste your time like this? Why don't you chant the name of God? Why don't you sing His glory, which is acceptable to all?
1: Vidyarthula.
0: Students.
1: Vedantamunandu. Tarakamu. Sankhyamu. Amanaskamu. ఈ మూడు ఏ విధముగా త్రిమూర్తాత్మక స్వరూపమై ఉన్నదో అదే విధముగానే వేదాంతమునందు పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము అని కూడాను మూడు మార్గములుంటున్నవి.
0: ఇన్ వేదాంత యాజ్ యు ఫైండ్ దిస్ ట్రినిటీ, Tarakamu, Sankhyamu and Amanaskamu, you find three other aspects, Paramardhika, Pratibhasika and Vyavaharika.
1: ఈ పారమార్థికం అనేటువంటిది ఒక సముద్రము.
0: పారమార్థికము ఇస్ ఎన్ ఓషన్.
1: వ్యావహారికమే ఈ సముద్రం నందలి అలలు.
0: వ్యావహారికము రిప్రజెంట్స్ ద వేవ్స్.
1: ఈ వ్యావహారికం తరువాత ప్రాతిభాషికం అనేటువంటిది ఈ అలలి ఎందున్నటువంటి నురుగు.
0: ప్రాతిభాషికము ఈజ్ ద ఫోమ్ దట్ కలెక్ట్స్ ఓవర్ ద వేవ్స్.
1: అలలు లేక నురుగు లేదు.
0: ఫోమ్ విల్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ వేవ్స్.
1: నీరు లేక అలలు లేదు.
0: వితౌట్ వాటర్ దేర్ విల్ బి నో వేవ్స్.
1: ఏ తర్వాత అలలు నురుగు రెండు కూడాను ఈ సముద్రం యొక్క నీటితో చేరినటువంటివి.
0: Be that as it may, the waves and the foam, they contain water.
1: కనుక పారమార్థికం వేరు, వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు అని మనం భావించకూడదు.
0: So we should not consider paramarthikamu, vyavaharikamu and pratibhasika separate and different.
1: ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపమే.
0: All the three stand for the Trinity.
1: ఈ మూడు కూడాను త్రిగుణముల యొక్క స్వరూపమే.
0: They stand for the three attributes.
1: ఈ మూడు కూడాను త్రిశూలం యొక్క స్వరూపమే.
0: That signifies the trident.
1: త్రిగుణం తిదలాకారం త్రినత్తు నురుగు రెండు కూడాను ఈ సముద్రం యొక్క నీటితో చేరినటువంటివి.
0: Be that as it may, the waves and the foam, they contain water.

0: Christ, the trident.
1: Trigunam tidalakaram trinettam chatriyayudam trijanma papa samharam ekabilvam sivarpanam. మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే దివ్యత్వమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వం.
0: దట్ యూనిఫైస్ ఆల్ దీస్ త్రీ ఈస్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ పరబ్రహ్మ.
1: పారమార్థికము ఆత్మ నేను, వ్యావహారికము అహంకారమని భావిస్తారు కొందరు అజ్ఞానులు.
0: ద ఇగ్నోరెంట్ కన్సిడర్ పారమార్థిక యాజ్ ఆత్మ.
1: ఇవి రెండు కూడా నువ్వు ఒక్కటి కాదు.
0: దీస్ టూ ఆర్ నాట్ వన్.
1: ఆత్మ అహం ఇది ప్రత్యేకించినటువంటివి.
0: ఆత్మ అండ్ అహం ఆర్ సెపరేట్.
1: ఆత్మ సముద్రము.
0: ఆత్మ ఈజ్ ఓషన్.
1: ఈ అహం వలలు.
0: అహం ఈజ్ ద వేవ్.
1: అయితే అంతర్దృష్టితో మనం విచారణ చేసినప్పుడు రెండూ ఒక్కటే కాని సముద్రముల కంటే అలలు వేరైనటువంటివి కాదు.
0: హౌఎవర్ వెన్ వీ డైవ్ డీప్ ఇన్ టు ద మ్యాటర్ వీల్ అండర్స్టాండ్ దట్ దీస్ టూ ఆర్ నాట్ సపరేట్ అండ్ డిఫరెంట్. ద వేవ్ అండ్ ద ఓషన్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కర్రయందు అగ్ని ఇమిడి ఉండినట్టుగా,
0: జస్ట్ యాజ్ ద ఫైర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వుడ్,
1: తిల్లియందు ఆయిల్ చేరినట్టుగా,
0: జస్ట్ దేర్ ఇస్ ఆయిల్ ఇన్ ద తిల్ సీడ్స్,
1: చెరకునందు రసము చక్కెర తేలిపోయినట్టుగా,
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ విత్ ఇన్ ద షుగర్ కేన్,
1: పారమార్థికమనందు వ్యావహారికం లీనమై ఉంటున్నది.
0: ఇన్ పారమార్థిక ద వ్యావహారిక ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
1: సముద్రం లేక అలలు లేదు.
0: వితౌట్ ఓషన్ దేర్ ఇస్ నో వేవ్.
1: అదే విధంగానే తండ్రి లేక కొడుకు లేడు.
0: లైక్ వైజ్ వితౌట్ ద ఫాదర్ దేర్ ఇస్ నో సన్.
1: కొడుకు లేని తండ్రి ఉండవచ్చును కానీ తండ్రి లేని కొడుకు ఉండడానికి వీలు కాదు.
0: There may be a father without his son. There cannot be the son without the father.
1: అదే విధంగానే పారమార్థికము లేక వ్యావహారికమైనటువంటిది ఉండటకు వీలు కాదు.
0: Likewise, without paramarthikam, vyavaharikam cannot exist.
1: కనుక భగవంతునికి భావా నమః అన్నారు.
0: So God is called భావ.
1: ఇది వేదాంతమునందు భావః.
0: ఇన్ వేదాంత భావః.
1: భావః అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై భావః?
1: భావః అనగా దృశ్య కల్పితమైన ఈ చరాచర ప్రపంచమునంతయు కూడాను తన స్వరూపంగా నిరూపించేటువంటి వాడే భావస్వరూపుడు.
0: దిస్ భావః స్టాండ్స్ ఫార్ దట్ దిస్ అపేరెంట్ వరల్డ్ ద మొబైల్ ఇన్ మొబైల్ ద మొటైల్ ఇన్ మొటైల్ ఈస్ కంప్లీట్లీ ది డివైన్.
1: ఇది కేవలం ఒక కార్యస్వరూపం ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
1: కారణం విష్ణు తత్వం.
0: కాజ్ ఈజ్ విష్ణు.
1: కార్యకారణ స్వరూపమే ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ యొక్క జగత్తునందు భగవంతుడు అనేక అంగములతో అనేక రూపములతో దిగి వచ్చి సర్వ రూపముల యొక్క సమన్వయాన్ని బోధిస్తూ వస్తుంటాడు.
0: God descends on earth with all the various limbs and the forms and establishes the harmony and the principle of oneness.
1: Chakkani rangulato pinchamulato koodinatvanti nemali ee vidhanga andanga untundo,
0: just as the peacock with varied colors on his feathers is so
1: beautiful. Sarva manavatvanni cherchukunnatvanti okka divyattamainatvanti okka vishnuttamu anta sundaranga untuntadi.
0: So also the nature of Vishnu so beautiful with the entire ingredient divine quality latent in him.
1: Nimi vedamu sahasra shirsha purusha sahasraksha sahasrapat aneka sirasrato kudinatvanti ee vishwamu.
0: This universe has so many heads.
1: Aneka netramalato kudinatvanti ee vishwamu.
0: This vishwa has so many eyes.
1: Aneka padamalato kudinatvanti ee vishwamu.
0: So many feet over there.
1: Deenini puraskarinchukoni manu vicharinchaga prati vyakti kudunu vishnu swaroopamee.
0: Basing on this we can conclude that every individual is the form of Vishnu.
1: Adhe vidhamugane bhagavantunaku kutasthudu ani rendo peru.
0: Likewise God has another name, kutastha.
1: Kutasthudu anaga emiti?
0: What is the meaning of this?
1: Anaga bhagavantuni yandu ee yokka anninti yokka ekatvamu nirupincheetvanti yokka tattvamu untunnadi.
0: Kutastha, this in the divinity there's one thing that is unity, the principle of unity, uniformity, oneness.

0: నురుగు అల సముద్రము మూడింటి యొక్క ఏకత్వం ఏ విధంగా ఉంటుండదో, దివ్యత్వంలో ఉండేటువంటి యొక్క సృష్టి స్థితి ఏమలు కూడాను ఈ కూటస్థమైనటువంటి స్థితికి చేరుకుంటుంటాయి.
1: Just as you find same water there in a wave and also the foam, you find this creation, sustenance, inhalation, all the three aspects in the divinity.
0: అంతా కూడాను సచ్చిదానంద సముద్ర సాగరం నుండి ఏర్పడేటువంటివే.
1: Everything emanates out of this ocean of Sachidananda.
0: ఇది ఏ మానస సరోవరం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందము.
1: ఇట్ ఈస్ ది బ్లిస్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ఓషన్ ఆఫ్ ద మైండ్.
0: కనుక ఈ ఆనందమునకు మూల కారణము సచ్చిత్ అనేటువంటిదే. ఆనందమునకు మూల కారణము,
1: ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ ఆనంద బ్లిస్ ఆర్ దీస్ టు సత్ అండ్ చిత్.
0: సత్ అనగా సత్యము,
1: సత్ మీన్స్ సత్య ట్రూత్,
0: చిత్ అనగా జ్ఞానము,
1: చిత్ మీన్స్ జ్ఞాన.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
1: ది యూనిటీ ఆఫ్ దీస్ టు ఇస్ ఆనంద బ్లిస్.
0: సత్,
1: సత్,
0: సత్ అనేటువంటిది ఒక చక్కెర.
1: సత్ ఈజ్ షుగర్.
0: ఈ చక్కెర అనేటువంటిది దేని ఎందు చేర్చినప్పటికీ ఇది మాధుర్యంగానే ఉంటుంది.
1: దిస్ షుగర్ యు మే మిక్స్ ఎనీవేర్, ఇట్స్ కాఫీ లో చేర్చు
0: ఇది మధురంగానే ఉంది.
1: You mix it in coffee, it is sweet.
0: టీ లో చేర్చు మధురంగానే ఉంది.
1: Or it be tea.
0: పాయసంలో చేర్చు మధురంగానే ఉంది.
1: Rice pudding, it is
0: sweet. నీటిలో చేర్చు మధురమైన పానకంగానే ఉంటుంది.
1: In water, it is sweet.
0: కనుకనే ఇది పానకమనేటువంటి తీపదనము ఎప్పటికీ ఉండేటువంటిది. కనుకనే సత్, సత్ అనగా బీయింగ్, మార్పు చేయనటువంటిది.
1: దేర్ఫోర్ ద టేస్ట్ స్వీట్నెస్ రిమైన్స్ ఆల్ ద సేమ్, దట్ ఈస్ ది బీయింగ్ సత్.
0: అది ఏ చక్కెర,
1: దట్ ఈస్ షుగర్.
0: చిత్,
1: చిత్,
0: చిత్ ప్రాణ సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించి ప్రజ్ఞానం బ్రహ్మ, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ప్రబోధించేటువంటిది.
1: చిత్ స్పీక్స్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్, వాట్ యు కాల్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇది ఎప్పుడు కూడా సజీవంగానే కదులుతుంటుంది.
1: ఇట్ ఈస్ అలైవ్, లైఫ్ ఫుల్ త్రూ అవుట్.
0: ఈ లైఫ్ కు జలమే ప్రాణము.
1: For this life, water is responsible.
0: కనుకని ఈ చిత్ అనేటువంటిది వాటర్.
1: సో చిత్ ఈజ్ వాటర్.
0: సత్ అనేటువంటిది చక్కెర.
1: సత్ ఈజ్ షుగర్.
0: ఇవి రెండు విడివిడిగా ఉంటుంటే చక్కెర చక్కెరే, నీరు నీరే.
1: When these two are apart, they remain as such.
0: రెండు చేర్చినప్పుడు పానకంగా తయారవుతుంది.
1: When you mix both, it becomes a syrup.
0: అదే విధంగా సత్ చిత్ రెండు చేరినప్పుడే ఆనందం రూపొందుతుంది.
1: Likewise, సత్ చిత్ together will bring bliss, ananda.
0: Kanuka anandam anetundi mana swaroopame.
1: So ananda bliss is only sat, our own form.
0: Sat anetundi atma tattvam nirantaramu undetundide.
1: Sat which is atma exists through.
0: Ee atma tattvame lekundina ee jagatlo deniki ni raanimpe ledu.
1: Without this atma being, there is nothing like super life
0: special
1: everywhere.
0: Special power oka anetundi oka paper okati undali. Who super special paper.
1: There is a paper by name super special paper.
0: Chala viluvainatundi paper,
1: highly valuable paper.
0: Dani paina aksharamulu chuste chakkani andanga undetundi aksharamulu.
1: On super special paper, beautiful letters.
0: Aa letters kuda etlu untunnayi,
1: how are they?
0: Maha andamainatundi kavitvamto koodi untundadi.
1: They are beautiful and poetic.
0: వాసుకీసేయన్న శ్రీనివాస చిద్విలాస భావ పాశముల తృంచి మానోల్లాసమివ్వరా, బాసుర కళ్యాణపుర వాసుడవు శ్రీ శేషగోప దాసు నీభో చోటి భూషకి చేపేగా బ్రోవరారా. ఎంతక అందంగా ఉంటుంటది. మేటియో త్రికూటపీట సాటియ వినేటి రాజుపేట నేలుచున్న కప్త నాటక ధర, ఆటల పటాల మృదు మాటల చెబోజరాజు మాటికి పిలిచిన పలుక వేటికి శ్రీ వెంకటేశ. ఇది కవిత్వం. ఇలాంటి కవిత్వమైనటువంటి ఒక పదములు ఆ యొక్క పేపర్ అంతా ఇమిడ్చి ఉండాలి.
1: This is poetry written on the paper.
0: Sandugund sandugundulandu mari andarandu nive aanandamunduchunduvani bindu sridhara, sandugundulandu mari andarandu nive aanandamunduchunduvani bindu sridhara. Indu vadana surendra bundi vandita padara vindanityananda govinda vega provarara. Ilanti sundaramainatundi okka kavitvamto koodinatundi okka letter rasaru.
1: So a letter written in a poetic style.
0: Kagitam chaala viluvainatundide.
1: Paper is highly valuable.
0: Aksharam chaala andamainatundive.
1: Letters are beautiful.
0: Kavitam chaala vichitramainatundide.
1: And the composition is very special.
0: Kaani oka cover lo pettamu.
1: But we have put it in an envelope.
0: Kavitvaniki viluvu untundi.
1: Poetry has its own
0: value.
1: Letters too have its own
0: value.
1: Cover has
0: value.
1: Paper has value.
0: Address post.
1: Yes, he has written the address on the envelope and posted it.
0: కానీ ఎవరికి చెందాలో వారికి చెందలేదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ రీ ఇట్ హాస్ నాట్ గాన్ టు ద పర్సన్ టు హూమ్ ఇట్ ఈస్ అడ్రెస్.
0: దేనివల్ల?
1: వై?
0: స్టాంప్ లేదు.
1: బికాస్ ఇట్ దేర్ ఇస్ నో స్టాంప్ ఆన్ ది ఎన్వలప్.
0: అది అదే విధముగా రాగములు తాళములు మేళములు అన్నింటి ఎందు కూడా మనం భజన చేస్తున్నాము. అన్నింటి ఎందు కూడా అందసందములుగానే ఉంటుండది, కానీ ఇందులో ఆత్మానందం అనేటువంటి స్టాంప్ లేదు అక్కడ.
1: We do bhajan with all the rhythm, the tune and the beat. But the bhajan, the envelope, doesn't carry the stamp of
0: Atmananda.
1: The bhajan should carry with it the stamp of confidence, self-confidence.
0: This confidence anetvantidi dani paina ledu.
1: This stamp of self-confidence is not
0: confidence
1: there.
0: Confidence in you, confidence in God.
1: So confidence in you and confidence in
0: this
1: God.
0: This is the greatness of secret of greatness.
1: This is the secret of greatness.
0: ఇది మనం తెలుసుకోవాలి ఈనాడు.
1: This we should know today.
0: మనము విశ్వాసం అనేటువంటి స్టాంప్ వేయకుండా ఎంత అందమైనటువంటి యొక్క కవర్ తెస్తే ఏమి, ఎంత పవిత్రమైనటువంటి అక్షరం రాస్తే ఏమి, ఎంత కవిత్వాన్ని మనం పొందితే ఏమి, స్టాంప్ లేదు.
1: Without affixing the stamp of confidence, what is the use of beautiful letters and poetry?
0: విశ్వాసము మొట్టమొదటిది.
1: Therefore, in Vedanta, this confidence is most important.
0: ఈ విశ్వాసమునకు తగినటువంటి యొక్క శ్రద్ధ రెండవది.
1: This విశ్వాస should have the second aspect, steadfastness, శ్రద్ధ.
0: ఈ శ్రద్ధ విశ్వాసమునకు తగినటువంటి ప్రేమ.
1: And the third aspect is love.
0: ఈ ప్రేమ ఉండినప్పుడే శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ ఉండినప్పుడే విశ్వాసం వస్తుంది.
1: When once there is love, there will be steadfastness. When once there is steadfastness, there will be confidence.
0: శ్రద్ధ ప్రేమ మూడు వేరు కాదు, మూడు తిరిగి ఒక్కటే.
1: Therefore, faith, steadfastness and love are not different, they are one and the same.
0: ఈ నురుగు అలా సముద్రము ఎట్లా ఒక్కటైపోయిందో,
1: జస్ట్ as the foam and the wave and ocean are one and the same.
0: ఈ విధమైన శ్రద్ధ విశ్వాసము ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం కూడాను కలగాలి.
1: వి ఆల్సో ఫైండ్ ద సేమ్ ఐడెంటిటీ ఇన్ ద యూనిటీ ఇన్ ఫెయిత్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ లవ్.
0: ఇది వేదాంతమునకు సరియైనటువంటి యొక్క ఆధారము.
1: దిస్ ఈస్ ది ట్రూ బేసిస్ ఫర్ వేదాంత.
0: ఈ వేదాంతమునందు ఇచ్ఛ పరిచ్ఛ వినిచ్ఛ అని మూడు ఉంటున్నాయి.
1: ఇన్ వేదాంత దేర్ ఆర్ త్రీ,
0: ఇచ్ఛ పరిచ్ఛ అవిచ్ఛ.
1: ఇచ్ఛ పరిచ్ఛ అవిచ్ఛ,
0: ఈ మూడింటి ఎందు ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ త్రీ?
0: ఇచ్ఛ,
1: ఇచ్ఛ
0: అనగా స్వేచ్ఛ అనేటువంటిది కూడా చెప్పవచ్చు.
1: వి కెన్ ఆల్సో స్వేచ్ఛ,
0: స్వేచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ,
1: స్వేచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
0: స్వేచ్ఛ అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై స్వేచ్ఛ?
0: ఈనాటి విద్యార్థులందరూ కూడా స్వేచ్ఛ అనగా ఇష్టానుసారం మాట్లాడటం, ఇష్టానుసారం సంచరించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇది స్వేచ్ఛ అనుకుంటాడు.
1: స్వేచ్ఛ మోస్ట్ ఆఫ్ అస్ టేక్ ఇట్ as freedom to move about and to talk as we like.
0: Antarathamu.
1: It is not the inner significance.
0: Swa iccha is swechha.
1: Swa iccha is swechha.
0: Anaga atma icchane nijamaina swechha.
1: It is iccha or the will of atma.
0: Atma.
1: Atma.
0: Ee atma icchanu manam follow cheyali.
1: We have to follow the atma, that is swechha.
0: Ee atmatattvame nenu aneetvanti padamunaku aadharamu.
1: The atma is conveyed in the usual sense, I.
0: Nenu.
1: I.
0: Nenu. I. I. I.
1: It is said in the ordinary way, I.
0: Aithe, ee I aneetvantidi rendu rakamuluga upayogistunnaru ee prapanchamlo.
1: However, this I has two connotations in this world.
0: Deenini puraskarinchukoni ee geeta yendu kudanu paradharma swadharma annadu.
1: Basing on this, Gita refers to two, paradharma and swadharma.
0: Swadharma anaga emti? Kshatriya dharmamo, లేక బ్రాహ్మణ ధర్మమో, లేక ఇంకో వైశ్య ధర్మమో, ఏదో ఇలాంటివి జాతి మత కులముల ఏదములకు సంబంధించినటువంటివి దాన్ని స్వధర్మలుగా భావిస్తున్నారు. కానీ ఇది కాదు స్వధర్మం.
1: స్వధర్మ వి కన్సిడర్ దాట్ ఇట్ ఈస్ ద వన్ కోడ్ ప్రిస్క్రైబ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆర్ కాస్ట్.
0: ఆత్మ,
1: స్వ ఆత్మ,
0: ఆత్మ ధర్మమే స్వధర్మము.
1: ద ధర్మ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
0: పరధర్మ, పరధర్మం అనగా దేహము, దేహధర్మమే పరధర్మము.
1: Paradharma means that of the body is paradharma.
0: కాబట్టి ఇక్కడ నేను అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి. ఐ, ఐ, ఐ.
1: So this I is in two forms.
0: Oka I, ekacharam I.
1: One is one lettered I.
0: One letter I.
1: One letter I.
0: Rendav I, E, Y, E, I. Three letters I.
1: The second one is three lettered I, E, Y, E.
0: E, Y, E, I, dehamu.
1: E, Y, E, I is the body.
0: Ekacharam I, Atma.
1: One lettered I is Atma.
0: Dehamu lekapothe Atma anetvadi manam telusukolemu.
1: Without the body you cannot realize Atma.
0: Atmane lekapothe dehamu anetvadi dani undadaniki veelu kaadu.
1: Without Atma the body cannot exist.
0: Kabatti dehaatma jeevatattvam moodinti oka ekatvame triputi.
1: Therefore the unity
0: Dini
1: of the body
0: trikootamu
1: and Atma
0: annaru.
1: And the spirit is trikoota.
0: Moodinti oka ekatvamu.
1: It is unity of the three.
0: ఈ విధంగా వేదాంతము లోపల చక్కని రహస్యాన్ని చిన్న చిన్న పదములతో పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: వేదాంత కన్వేస్ ఆల్ సటిల్టీస్ స్వయిచ్ఛనగా స్మాల్ వర్డ్స్
0: స్వయిచ్ఛనగా తానై తాను సంకల్పించి నేను ఈ కార్యమును చేస్తున్నాను అని నిర్ణయించి ఆ కార్యమును చేసి ఆ కార్యంలో వచ్చినటువంటి ఫలితము సుఖమో దుఃఖమో ఏమాత్రము విచారించక ఇది నేనే అనుభవించాలి. ఎందుకనగా నేనే దీనిని కోరి దీనిని వరించి దీనిని ప్రవర్తించాను.
1: స్వయిచ్ఛ. వన్ డిసైడ్స్ టు డూ ఎన్ యాక్షన్ ఆల్ బై హింసెల్ఫ్ అండ్ దేర్ఫోర్ హీస్ ప్రిపేర్డ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ బి దట్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: నేను ఇష్టపడే చేశాను ఈ పనిని.
1: ఐ డిడ్ ఇట్ విల్ఫుల్లీ.
0: ఈ ఇష్టపడి చేసినటువంటి దాంట్లో దుఃఖం రాని ఆనందం కాని అది నా యొక్క రైట్.
1: Having done it all by myself, I am bound to suffer, face the consequences. I will never go back. And action done with such a faith is swechha.
0: Inka parechha.
1: The second parechha.
0: Parechha naga itarla valla protsaham chechi leka ottidi valla oka karyamlo palgontunnam.
1: By force or compulsion or encouragement by outsiders, you do an act.
0: ఇది నీ యొక్క స్వేచ్ఛగా చేసినటువంటిది కాదు.
1: It's not done on your own.
0: ఇతరు యొక్క ప్రోద్బలము చేత.
1: Because of force by others.
0: ఇతరు యొక్క ఒత్తిడి చేత.
1: Because of pressure from outside.
0: ఒక కర్మను నీవు ఆచరించావు.
1: You do an act.
0: అయితే అప్పుడు కూడాను అయ్యో నేను ఇష్టపడి చేసినది కాదే అని నీవేమాత్రం విచారించకూడదు. ఇతరుల యొక్క ఫోర్స్ వల్ల జరిగినప్పటికి కూడా ఇది నేనే చేశాను, చేసింది నేను, ప్రోత్సాహం వారిది.
1: ఈవెన్ దెన్ యూ షుడ్ నాట్ బి వరీడ్ దట్ యూ హావ్ డన్ ఇట్ బికాస్ యూ ఆర్ ఫోర్స్ టు డూ దాట్ అవుట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ అవుట్సైడ్.
0: నిజంగా చేయడానికి ఉత్సాహమే నాలో లేకపోతే ప్రోత్సాహం ఏం చేస్తుంది?
1: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ హౌ కెన్ అదర్స్ ఫోర్స్ యూ టు డూ.
0: కాబట్టి ఉత్సాహం కూడా నాలో ఉండేటప్పుడే ఈ ప్రోత్సాహం కూడా కొంచెం హెల్ప్ చేసింది.
1: దేర్ఫోర్ దిస్ విల్లింగ్నెస్ టు డూ దట్ ఈస్ దేర్ అండ్ ఇట్స్ ఎంకరేజ్డ్ బై ఫోర్స్.
0: ప్రోత్సాహంతో చేసినటువంటి యొక్క ఉత్సాహంతో కూడాను అది కూడాను నేనే అనుభవించాలి.
1: దేర్ఫోర్ దో ఐఎమ్ ఎంకరేజ్డ్ ప్రాంప్టెడ్ టు డూ బై అదర్స్ ఐ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్. థర్డ్ వన్ అయేచ్ఛ.
0: ఇది ప్రోత్సాహము కాదు.
1: ఇట్స్ నాట్
0: లేక నా స్వసంకల్పము కాదు.
1: It's not by force from others, nor on my own.
0: ఇది కేవలం దైవేచ్ఛగా లభ్యమైనటువంటిది.
1: It has come to me as the
0: దైవేచ్ఛగా లభ్యమైనటువంటి ఒక సుఖం కానీ దుఃఖం కానీ ఆనందంగా మనం అనుభవించాలి.
1: Everything has come because of the divine will. I am ready to face.
0: ఇది ఇంకొక ఒత్తిడి కాదు.
1: It's not the force from outside.
0: లేక నేను ఆచరించినటువంటిది కాదు ఇష్టంతో.
1: Nor of my own.
0: ఇది దైవేచ్ఛగా వచ్చినటువంటిది.
1: It's all the divine will.
0: ఈ దైవేచ్ఛగా వచ్చినటువంటిది కేవలం మంచినే జరుగుతుంటాలి.
1: వాట్ ఎవర్ దట్ కమ్స్ టు అస్ అవుట్ ఆఫ్ ది డివైన్ విల్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: కనుక దైవేచ్ఛగా జరిగినటువంటి ప్రతి కార్యమునందు కూడాను మాధుర్యము, విజయము, శాంతి, ఆనందము, సౌఖ్యము ఇవన్నీ చేకూరుతూ ఉంటాయి.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ బీయింగ్ ప్రాంప్టెడ్ బై ద డివైన్ ఆర్ వాట్ యు కాల్ డివైన్ విల్ ఇస్ బౌండ్ టు బి గుడ్ సీక్రెట్ అండ్ బ్లిస్ఫుల్ అండ్ హ్యాపీనెస్ విల్ బి గివెన్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విశాలమైనటువంటి అర్థాన్ని తీసుకోలేదు.
1: బట్ మ్యాన్ is not having that broad minded spirit in understanding this.
0: Kevalam punyasya phalam ischanti punyam neschanti manavaha napapa phalam ischanti papam kurvantu yatnataha antunnadu. Papa phalamu naaku voddu.
1: He doesn't want to face the consequences of his sinful deeds.
0: Papa phalam voddantunnade kaani papa karyam chestunnadu.
1: He is not prepared to face the consequences of the sinful deeds, but he commits a sin.
0: Papa karyam pa phaltam voddane itvanti vaadu పాపకార్యం ఎందుకు చేయాలి?
1: ఇఫ్ ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ వై షుడ్
0: కాబట్టి నీ పాపఫలం చేతనే కార్యం చేతనే పాపఫలం నీకు వస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ది సిన్ఫుల్ డీడ్స్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: పుణ్యశ్చ ఫలమిష్యంతి పుణ్యం నేత్యంచి మానవః. పుణ్యఫలం కావాలని ఆశిస్తున్నావు.
1: యు వాంట్ ది రివార్డ్స్ అవుట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్.
0: కానీ పుణ్య కర్మలు చేయడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ యు నెవర్ డూ ఎనీ మెరిటోరియస్ డీడ్స్.
0: ఎందుకు?
1: వై?
0: కావాలని కోరేది ఒకటి, దానికి విరుద్ధంగా కర్మలు ఆచరించటము.
1: యు డిజైర్ వన్ థింగ్ అండ్ యువర్ యాక్షన్ టేక్స్ యూ టు అనదర్ థింగ్.
0: కనుక నీ యొక్క ఆశలు పురస్కరించుకునే నీ కర్మలు కూడా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ యాక్షన్ షుడ్ బి ఇన్ ట్యూన్ టు యువర్ అంబిషన్.
0: పాపఫలం నీ వద్దనకూడదు.
1: You cannot deny.
0: నేను చేశాను, తప్పక రావాల్సిందే అది.
1: I committed a sin.
0: Result.
1: Therefore results you must face.
0: నీవు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్నికి నిన్ను కాలుస్తుందే, కానీ అయ్యో తెలియక ముట్టాడని అగ్ని చల్లబడదు.
1: Knowingly or unknowingly, if you touch the fire, it is sure to burn you. You cannot say, I touched you unknowingly.
0: నీవు ఇష్టపడని ఇష్టపడకుండా పోని, నీ కర్మఫలం నీవు అనుభవించే తీరాలి.
1: Whether you like it or not, you must face the music, the consequence.
0: ఇది వ్యావహారిక సత్యం.
1: This is వ్యావహారిక సత్యం.
0: కానీ పారమార్థిక సత్యం అలాంటిది కాదు.
1: బట్ పారమార్థిక సత్యం ఇస్ నాట్ లైక్ దాట్.
0: అగ్ని ఉండినప్పటికీ,
1: దో దేర్ ఇస్ ఫైర్,
0: నీవు దానిని ముట్టినప్పటికీ,
1: యూ మే టచ్ ఇట్,
0: అది నిన్ను కాల్చకుండా ఉంటుంది.
1: యట్ ఇట్ విల్ నాట్ బర్న్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: అనగా
1: మీనింగ్
0: కేవలం ఇది దైవానుగ్రహం యొక్క చేతనే.
1: బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: లేక ముందుగానే అది అగ్ని ఉంది అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ ద నాలెడ్జ్ దట్ దేర్ ఇస్ ఫైర్ ఆల్రెడీ దేర్.
0: కనుక అగ్ని కూడా నువ్వు దైవతత్వంగానే నీవు విశ్వసించాలి.
1: ద ఫైర్ ఇస్ ఆల్సో డివైన్.
0: ఈ పంచభూతంలో అగ్ని కూడా ఒకటి.
1: అమంగ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఫైర్ ఇస్ వన్ అమంగ్ దెమ్.
0: కనుక ప్రతి ఒక్కదాని ఎందుకు ఈ అహం అనేటువంటిది ఇక్కడ ప్రవేశిస్తుండాలి.
1: సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దిస్ అహం కమ్స్ ఇన్.
0: ఈ అహం తత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి పుట్టిందని విచారణ చేయాలి.
1: ఎంక్వైర్ వేర్ ఫ్రమ్ దిస్ అహం.
0: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండి పుట్టింది.
1: అహం ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఆత్మ.
0: ఈ అహం నుండి మరి ఏది పుట్టింది?
1: What is it, the progeny to this aham?
0: Sankalpam puttindi.
1: The thought is born to this aham.
0: Ee sankalpam nunchi edi puttindi?
1: What is it next?
0: Kevalam vaak puttindi.
1: It is the word or the speech faculty.
0: Kabatti vaaku sankalpam nunchi puttindi.
1: Therefore word is born to sankalpam.
0: Sankalpamu aham nunchi puttindi.
1: And sankalpa is born to this
0: aham. Aham atma nunchi puttindi.
1: And aham is born to this atma.
0: Ee vidhanga teeskunte idiye triputi.
1: So this is what you call trinity or triputi.
0: ఈ యొక్క కర్మ అనే వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దేర్ఫోర్ ది స్పీచ్ ఫ్యాకల్టీ
0: మునిమనవడు
1: గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ అహం.
0: ఈ తలంపు సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
1: దేర్ఫోర్ ది థాట్ ఈస్ ది గ్రాండ్ సన్.
0: అహం అనేటువంటిది సన్.
1: అహం ఇస్ ద సన్.
0: ఆత్మకు అహం సన్.
1: దేర్ఫోర్ అహం ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
1: Thought is the grandson.
0: Word anaitundi great grandson.
1: Word is the great grandson.
0: Kabatti idantha okke kutumbam yokka sambandhame.
1: So it all belongs to one family.
0: Grandson ku great grandson ku sannu kudunu aatma yokka property pain right untundali.
1: Therefore great grandson, grandson, son have got the rights on the property of the father.
0: Aatma yokka property emiti?
1: What is the property of atma?
0: Sat chit aanandamu.
1: The property of atma is sat చిత్ ఆనంద.
0: కనుక ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది సన్ కు, గ్రాండ్ సన్ కు, గ్రేట్ గ్రాండ్ సన్ కు.
1: సో దిస్
0: ముగ్గురికి కూడా ఈ యొక్క అసత్ చిత్ ఆనందం అనేటువంటిది సంపూర్ణంగా వ్యాపించి ఉంటుండాలి.
1: సో ది లీగల్ హైర్స్ టు ది సత్ చిత్ ఆనంద ఆర్ ద సన్, గ్రాండ్ సన్ అండ్ గ్రేట్ గ్రాండ్ సన్.
0: ఆనందం లేదు నాలో అని అనుకోకూడదు.
1: సో నో వన్ షుడ్ థింక్ దట్ దేర్ ఇస్ నో ఆనంద. ఇట్ ఇస్ యువర్ రైట్.
0: చూసావా? ఇంకా నిరంతరము ఒక విధమైన సత్యనిత్యమైనటువంటి వాడుగా నేను ఉండాలి అని ఆశిస్తున్నావు.
1: దట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇస్ యువర్ రైట్.
0: ఇంకా పవిత్రమైనటువంటి ఒక ఆనందము చిత్తు. చిత్ అనేటువంటిది ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ దిస్ చిత్?
0: అదే ప్రజ్ఞానం బ్రహ్మ.
1: దట్ ఈస్ ప్రజ్ఞానం.
0: ఆ ప్రజ్ఞానం నీ యందే ఉంటుండాలి.
1: దట్ ప్రజ్ఞాన ఇస్ విత్ ఇన్ యూ.
0: కనుక సత్ చిత్ ఆనందం ఎక్కడ ఉందో అని వెతకనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ సత్ చిత్ ఆనంద.
0: నీ యందే ఉంటుండాలి ఈ సచ్చిదానందం.
1: దిస్ సచ్చిదానంద ఇస్ విత్ ఇన్ యూ.
0: అయితే నీవు తెలుసుకోలేకపోవటం చేత అది నిన్ను బట్టి పీడిస్తుండాలి అజ్ఞానం.
1: సిన్స్ యూ డు నాట్ నో, యు ఆర్ విక్టిమైజ్డ్ by this ignorance.
0: Vidyarthulara,
1: students,
0: neenku oka chinna katha untundali.
1: For this a small story.
0: Oka marriage jarugutundali.
1: Marriage was taking place.
0: Oka kanya vaipana varu oka intindlo unnaru.
1: Bride's party were staying at one residence.
0: Baludu yokka idi inkoka intilo untunnaru.
1: Bridegroom's party at another place.
0: Madhyalopala oka సంభాషణ జరపడానికి ఒక సంబంధి ఏర్పడ్డాడు.
1: A person was there who will arrange a talk on both sides.
0: కన్య వైపున వెళుతున్నాడు ప్రతిసారి ప్రతి పర్యాయము వారిని దబాయిస్తున్నాడు.
1: Every time he goes to bride's party and commands them.
0: ఏమిటండి మీరు వేళవేళకంత మాకు టిఫిన్ కాఫీలు ఇలాంటివంతా సప్లై చేయటం లేదు, మీ వివాహం అనేటువంటిది ఏమింత గ్రాండ్ గా చేస్తారనుకున్నాను, మీరు సరిగా చేయటం లేదే, బాయ్ విషయం లోపల ఏమాత్రమే మీరు శ్రద్ధ పట్టుకోవటం లేదే అని వాదిస్తున్నాడు.
1: This person visited the bride's party and went on banging them. What is it that we expected that you will perform the wedding in a grand way? What about the tiffin and coffee? Why delay?
0: మరొక పర్యాయము బాయ్ వైపున వస్తున్నాడు.
1: Next time he visits the bridegroom's party.
0: ఏం చేసి పెట్టినా ఎన్ని పర్యాయాలు పిలిచినా మీరు రావటం లేదే, వంటలంతా చల్లబడిపోతున్నాయి, మీరు తప్పక రాని త్వరగా అని వాడిని పెద్ద జబర్దస్త్ చేస్తున్నాడు.
1: Another time he visits the bridegroom's property and says, Parton says, why don't you come, sir? Come on. All things are ready. Why don't you come?
0: ఈ బాయ్ సైడ్ జబర్దస్త్ చేస్తున్నప్పుడు ఈ బాయ్ సైడ్ వారంతా అనుకుంటున్నారు, ఇతను ఎవరో గర్ల్ సైడ్ వాడిగా ఉంటున్నాడు పెద్ద యజమానుడి అనుకున్నారు వాళ్ళు.
1: The bridegroom's party considered this person as VIP, very important, representing the bride's party.
0: ఈ గర్ల్ సైడ్ వచ్చి జబర్దస్త్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎవరో బాయ్ సైడ్ యజమానుడిగా ఉంటున్నాడని వీరు తలుచుకుంటున్నారు.
1: The bride's party felt that he is a very VIP representing the groom's party.
0: కానీ స్వతంత్రం పెద్దగా పెచ్చి పెరిగిపోయింది.
1: And he was so independent banging both sides.
0: కరాతూరికి బాయ్ సైడ్ వాళ్ళకు గర్ల్ సైడ్ వాళ్ళకు కూడా విసుగు పుట్టిపోయింది.
1: Both the parties were vexed ultimately with him.
0: అప్పుడు ఎన్క్వైరీ ప్రారంభించాడు, ఎవరండి ఇతను?
1: Then they started inquiring, who is this man?
0: బాయ్ సైడ్ వారు వచ్చి గర్ల్ సైడ్ ఎవరండి ఇతను అన్నారు, మాకేమి తెలియదండి అని వీరన్నారు.
1: బాయ్స్ సైడ్ పీపుల్ కేమ్ అండ్ ఆస్క్ హూ ఇస్ దిస్ మ్యాన్, దే సెడ్ వి డోంట్ నో.
0: గర్ల్ సైడ్ వచ్చారు తిరిగి ఎవరండి ఇతను అన్నారు, మాకేమి తెలియదు అన్నారు.
1: గర్ల్స్ పార్టీ కేమ్ అండ్ సెడ్ హూ ఇస్ దిస్ మ్యాన్, బాయ్స్
0: ఇరువురు కూడా వచ్చి ఎన్క్వైరీ ప్రారంభం చేసేటప్పటికే వీడు ఫలాయను.
1: Then both the parties came there and started inquiring about this man. He ran away.
0: మన గుట్టు బట్ట బయట పోయిందనుకొని వాడు తప్పించుకుని పరిగెత్తాడు.
1: నౌ ది క్యాట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అండ్ హీ రన్ అవే ఫ్రమ్ దట్ స్పాట్.
0: అదే విధంగానే ఈ అజ్ఞానము అనేటువంటిది ఒక పర్యాయం ఆత్మ వైపున, ఒక పర్యాయం ప్రకృతి వైపున ప్రవేశించి ఈ ప్రకృతిని ఆత్మను రెండింటి యందు కూడాను జబర్దస్త్ చేస్తుంటాడు.
1: లైక్ దిస్ ఇగ్నోరెన్స్ moves towards atma at one time, moves towards nature at another time, and just plays the mischief.
0: ఈ ఆత్మ అనాత్మ యొక్క సంబంధం ఏంటి అంటూ డిస్క్రిమినేషన్ విచారణ సరిపినప్పుడే, ఎంక్వైరీ సరిపినప్పుడు ఈ అజ్ఞానమైనటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
1: When once we make inquiry in depth of these two things, atma and the nature, this ignorance will run away.
0: అది ఈనాడు మనము జరపటం లేదు.
1: That we are not doing.
0: ఈనాడు అట్టి ఎంక్వైరీ జరపటం లేదు.
1: No inquiry is present today.
0: ఇది ఆత్మనా అనాత్మనా?
1: Is it this atma or that which is not atma?
0: Idi praaptamainatundiya paraathamainatundiya?
1: Is that a world or worldly or spiritual?
0: Aneetundi vicharana manam cheyakunda povatam chethane idi manamulu aneka vidhamuluga kudanu peedistu untundadi.
1: As we don't inquire this way, we are put to trouble.
0: Kanukune enquiry cheseetundi dantu naalugu margamulu untundayi.
1: There are four paths of inquiry.
0: Ee naadu vidyavantulu meekandarki telisina baaga.
1: You know, you're all educated, you know pretty well.
0: Idantha mee yandu untinatundi naaku kudanu bookish knowledge.
1: What all you have is bookish knowledge.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ కొన్ని దినాల తర్వాత సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతుంది.
1: After some time, bookish knowledge turns into superficial knowledge.
0: ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ పోయిన తర్వాత స్పెషల్ జనరల్ నాలెడ్జ్ వస్తుంది.
1: Thereafter, you get the general knowledge.
0: ఈ జనరల్ నాలెడ్జ్ వచ్చినప్పుడే మీరు అప్పుడు డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ చూడాలి.
1: Then you have to possess this discrimination knowledge.
0: ఆ డిస్క్రిమినేషన్ కూడా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
1: There again, you should not discriminate at the individual level. You should exercise fundamental discrimination.
0: Practical knowledge vastundi.
1: Finally, you get practical knowledge.
0: Ee practical knowledge ne satyamainatundi.
1: This practical knowledge is truth.
0: Adiye atti satyam varaku kudunu manam prayanam avutune povali.
1: We have to travel till we reach that point of truth.
0: One after one, అన్ని ముక్తాన తర్వాత దాన్ని మనం విచారణ చేస్తూ పోవాలి.
1: One after one, one step after that step, we should continue to travel.
0: ఈ విధంగా ఎన్క్వైరీ చేస్తూ పోయినప్పుడే సత్యం మనకు చక్కగా మనకు తెలుస్తుంది.
1: When once we inquire in this procedure, you will know what is truth.
0: కనుకనే విదేహముక్తి.
1: విదేహ.
0: విదేహముక్తి.
1: విదేహముక్తి.
0: జీవన్ ముక్తి అని రెండు ఉంటున్నాయి.
1: There are two, videhamukti, jivanmukti.
0: Videhamukti, ee rendu kudunu vedantamlo chaala pradhanamainatundi.
1: In vedanta these two are very important, jivanmukti, videhamukti.
0: Jivanmukti anaga emiti?
1: What is jivanmukti?
0: Anaga shariramu dharinchukodanu sarvam kudunu bhagavat swaroopame aneetvanti yokka ekatva bhavanni విశ్వసించి.
1: With this body to have the feeling that everything is divine.
0: ఇదంతా కూడాను past, present and future మూడు కూడాను ఏకత్వమే.
1: That the past, present and future are actually one.
0: వృక్షంగా ఉంటున్నది.
1: Now it is in the form of a tree. In the past it was a tree.
0: దాని నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అనేటువంటి సీడ్ వచ్చింది.
1: అండ్ యూ గెట్ ది సీడ్ ఇన్ ద ప్రెజెంట్.
0: ఈ సీడ్ యొక్క రిజల్ట్ ఫ్యూచర్ లోపల ట్రీ అవుతుంది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ ది ప్రెజెంట్ సీడ్ విల్ బి నోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ ఇన్ ఫ్యూచర్.
0: వృక్షము ట్రీ.
1: ఇన్ ద పాస్ట్
0: ఫ్యూచర్ ట్రీ ప్రెజెంట్ సీడ్.
1: సో ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ, సో ఆల్సో ఇన్ ఫ్యూచర్, బట్ నౌ ఇన్ ద ప్రెజెంట్ ఇట్ ఇస్ ఎ సీడ్.
0: మూడింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: బట్ యాక్చువల్లీ ఆల్ ది త్రీ స్టాండ్.
0: ఆ ట్రీ లేకుండా ఈ సీడ్ రాలేదు.
1: Without the tree you don't get the
0: seed. ఈ సీడ్ లేకుండా మరి ట్రీ రాదు.
1: Without the present day seed you don't get the future tree. This is unity.
0: మూడింటి యొక్క ఏకత్వం అనేటువంటి విశ్వసించినటువంటి వాడు ఇతను జీవన ముక్తుడు.
1: ద వన్ హూ అండర్స్టూడ్ దిస్ యూనిటీ ఆఫ్ దీస్ త్రీ.
0: కష్టమును సుఖమును రెండింటిని కూడా సమత్వంగా చూసేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: ద వన్ హూ మెయింటైన్స్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్ ఈజ్ జీవన్ ముక్త.
0: మంచివారు వర్ణించినప్పటికీ, చెడ్డవారు దూషించినప్పటికీ ఈ రెండింటినీ సమత్వంగా భావించేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ టేక్స్ ది ప్రైజ్ అండ్ ద బ్లేమ్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: కనుకనే దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్నింటిని కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: దేర్ఫోర్ ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్, ద హ్యూమిలియేషన్, ఫెలిసిటేషన్ ఆల్ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: దరిద్రము సంపద రెండింటిని కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: పావర్టీ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: అన్ని కూడా నువ్వు కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఏది కూడా శాశ్వతమైనటువంటిది ఇక్కడ లేదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ రియలైజ్
0: అతనికి విచారం అనేటువంటిది ఉండదు.
1: హీ హాస్ నో వరీ ఆర్ ఎంగ్జైటీ.
0: ఎందుకనగా మనస్తత్వం ఏకత్వంలో ఉంటుంది.
1: బికాస్ మైండ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ డైరెక్షన్.
0: అట్టి వాడే జీవన్ ముక్తుడు.
1: సచ్ పీపుల్ ఆర్ జీవన్ ముక్త.
0: అయితే విదేహ ముక్తుడు అంటే ఏమిటి?
1: దెన్ హూ ఇస్ విదేహ ముక్త?
0: ఇవి కూడా విదేహుని యందు ఇలాంటి గుణములే ఉంటున్నాయి.
1: ఈవెన్ విదేహా హ్యాస్ దీస్ ట్రెయిట్స్.
0: ఇరువురికి ఉండినటువంటి భేదం ఏమిటి? ఇతనికి దేహం ఉంది, అతనికి దేహం లేదు.
1: The difference lies, one has the body, the other has the body.
0: Deham lenetunte vaadu.
1: Videhi, the one without the body.
0: Deham ledunte emti, deham undi.
1: What does it mean?
0: There is deham paina concentrate cheyatam ledu.
1: There is body, but he doesn't concentrate on the body.
0: Atani tappulu anetunte ve atani e maatram kodanu erugadu.
1: He doesn't know the hunger or appetite or thirst.
0: Ilanti jeevan mukti anetunte tattvam lopala videha mukti anetundi dani pratibimbame.
1: Therefore, in the nature of jeevan mukti, జీవన్ ముక్తి అండ్ విదేహ ముక్తి ఆర్ ది ఆబ్జెక్ట్ అండ్ ది
0: రిఫ్లెక్షన్. జనక మహారాజుకు విదేహుడు అని పేరు వచ్చింది.
1: దశరథ జనక హెస్ గాట్ ది నేమ్ విదేహ.
0: అనగా దేహభ్రాంతి అతనికి లేదు.
1: మీన్స్ హీ హాస్ నో బాడీ ఫీలింగ్.
0: అతని వల్లనే విదేహుడు అని ఇతని పేరు.
1: సో హీస్ కాల్డ్ విదేహ.
0: దేహం అనేటువంటి ఉండినంత వరకు మనకు సుఖ దుఃఖములు తప్పినవి కాదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ ద బాడీ, యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద ప్లేజర్.
0: దేహాభిమానం అనేటువంటిది లేకపోయినప్పుడు ఇంకా ఏ అభిమానము లేదు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ నో బాడీ ఫీలింగ్, యు కెనాట్ బి కేర్డ్ బై ఎనీథింగ్.
0: అమనస్కము,
1: దట్ ఇస్ కాల్డ్ అమనస్కము ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్. దేర్ ఇస్ నో మైండ్.
0: మైండ్ లేనటువంటి వాడికి థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి?
1: దేర్ ఇస్ నో మైండ్. హౌ
0: థాట్స్ ఉంటేనే మైండ్.
1: ద మైండ్ ఇస్ ద వన్ విత్ థాట్స్.
0: ఇది వస్త్రము,
1: దిస్ క్లాత్.
0: ఇది వస్త్రానికి దారములు ఉండాలి.
1: ఇట్ మస్ట్ పొజెస్ ద థ్రెడ్.
0: ఈ దారమునకు ప్రతి ఉండాలి.
1: ద థ్రెడ్స్ నీడ్ కాటన్.
0: ప్రతి దారమైంది
1: కాటన్ బికమ్స్
0: దారమే వస్త్రమైంది.
1: ద థ్రెడ్ యాన్ ఇంటూ ద క్లాత్.
0: అసలు ప్రతి లేకపోతే
1: వితౌట్ ద కాటన్
0: ఈ ద్వారం
1: యూ డోంట్ గెట్ థ్రెడ్.
0: దారమే లేకపోతే
1: వితౌట్ ద థ్రెడ్
0: వస్త్రమే లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ద
0: క్లాత్. కాబట్టి మొట్టమొదట పత్తి, అదే సంకల్పము.
1: సో ఫస్ట్ ద కాటన్ ఈస్ ద థాట్.
0: థ్రెడ్ అదే డిజైర్స్.
1: ద థ్రెడ్స్ రిప్రజెంట్ డిజైర్.
0: ఈ థ్రెడ్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే కాత్ మైండ్.
1: అండ్ దేర్ఫోర్ ద కాంబినేషన్, ద థ్రెడ్స్ డిజైర్స్ ఆర్ ఇంటర్వోవెన్.
0: డిజైర్స్ ఇస్ మైండ్. బండల్ ఆఫ్ డిజైర్స్ ఇస్ మైండ్.
1: మైండ్ ఈస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
0: కనుక ఈ డిజైర్స్ లేనప్పుడు మైండ్ లేదు అక్కడ.
1: వెన్ దర్ నో డిజైర్స్ దేర్ ఇస్ నో మైండ్.
0: అందువల్లనే అమనస్కము అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ అమనస్కము, విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
0: మాయకు లోనాయ, మాయకు తానాయ, మాయ 25 మంత్రములాయ. మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. మాయకు లోనాయ,
1: వన్ బికమ్స్ ఎ విక్టిమ్ టు దిస్ మాయ.
0: మాయకు తానాయ,
1: హీ బికమ్స్ మాయ.
0: మాయ 25 మంత్రములాయ,
1: అండ్ దిస్ మాయ బికమ్స్ 25
0: మంత్రములు. ఏమిటవి?
1: వాట్ ఆర్ దిస్ 25 మంత్రాస్?
0: ఐదు కర్మేంద్రియములు,
1: ద ఫైవ్
0: ప్రాణములు, ఐదు కోశములు, ఐదు ఎలిమెంట్స్, భూతములు, ఐదు భూతములు,
1: ఫైవ్ ఎలిమెంట్స్,
0: ఈ నాలుగు
1: కాగ్నిటివ్, ఫైవ్ కాగ్నిటివ్ సెన్సెస్, దే మేక్ ఎ టోటల్ ఆఫ్ 20.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, నాలుగు అయింది.
1: ద మైండ్, ది ఇంటెలెక్ట్, అహంకార, చిత్త, ఫోర్ ఈగో,
0: ఈ నాలుగు అయింది. తర్వాత జీవతత్వము, ఇవి అన్ని చేర్చి 25 అయిపోయింది.
1: అండ్ దెన్ జీవతత్వ ఇండివిజువల్ సోల్ మేకింగ్ 25.
0: 25 తత్వాలతో కూడినటువంటి ఏదో అదే పిండము.
1: సో ద వన్ విత్ దీస్ 25 ఆస్పెక్ట్స్ ఈస్ కాల్డ్ పిండము.
0: ఈ పిండము అనగా ఏమిటి? దేహమే పిండము.
1: దిస్ బాడీ ఈస్ పిండము.
0: అండపిండ బ్రహ్మాండము అన్నారు. అండం అనగా గ్రుడ్డు నుంచి పుట్టినటువంటి దాన్ని అండం అన్నారు.
1: అండము మీన్స్ ది ఎగ్.
0: తల్లి గర్భం నుంచి పుట్టినటువంటిది పిండము అన్నారు.
1: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్స్ వూంబ్ ఇస్ పిండము.
0: బ్రహ్మాండము సర్వత్రా ఉండినటువంటి దాన్ని బ్రహ్మాండం అన్నారు.
1: బ్రహ్మాండం ఇస్ కాస్మాస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక మన దేహమునందు ఈ మూడు కూడాను ఉంటున్నాయి.
1: సో ఇన్ అవర్ బాడీ
0: అంత పిండ బ్రహ్మాండం యొక్క తత్వమే ఈ త్రిపుటి యొక్క ఏకత్వము.
1: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్. అండపిండ బ్రహ్మాండ,
0: కూటమి, అదే త్రికూటమి.
1: దిస్ ఇస్ కాల్డ్ త్రికూటమి ఆర్ ది యూనిటీ.
0: కూటమి అనగా చేరటము.
1: కూటమి జాయినింగ్.
0: శ్రీరామచంద్రుడు,
1: శ్రీరామచంద్ర
0: కేవలం త్రికూట పర్వతం పైన ఉంటున్నాడు.
1: దట్ హీ ల్యాండెడ్ అప్ దేర్ ఇన్ త్రికూట పర్వత.
0: ఎక్కడ అది కూటము?
1: వేర్ ఇస్ దట్ కూట?
0: జీవ, ఈశ్వర, ప్రకృతి మూడింటి యొక్క ఏకత్వం కూటము అక్కడ.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్, ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్, ద కాస్మిక్ సోల్ అండ్ ద నేచర్.
0: రామతత్వం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ రామ?
0: రా అనగా ఆత్మ.
1: రామ మీన్స్ ఆత్మ.
0: మా అనగా మాయా.
1: మా ఈజ్ మాయా.
0: మాయా అనేటువంటిది ఆత్మతో చేరినప్పుడే ఇది రామతత్వం అయిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ మాయా ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఆత్మ, ఇట్ బికమ్స్ రామ.
0: జపం చేస్తున్నామంటే రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటం కాదు. ఈ రామ అనేటువంటి దాంతో మైండ్ అనేటువంటిది భగవంతుని ఆత్మతో ఈ ఏకం కావాలి.
1: వెన్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ, ఇట్ మీన్స్ మైండ్ మర్జెస్ ఇన్ ఆత్మ.
0: అది ఏ నిజమైనటువంటి రామ జపము?
1: దట్ ఈస్ ది ట్రూ చాంటింగ్
0: తారక తత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ తారకము.
0: అందువల్లనే సో తారకం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్
0: ఎరుకు మరుపు అనకుండా
1: వితౌట్ ఎనీ మెమరీ
0: సుషుప్తి శక్తిలో
1: ది వేకింగ్ స్టేట్
0: అరమరలు
1: లేకుండా
0: జీవాత్మ చదివిడి తారకం.
1: సో దిస్ తారకం ఈస్ బియాండ్ ఆల్ దీస్ త్రీ, ది వేకింగ్, ది డ్రీమింగ్ అండ్ ది డీప్ స్లీప్ స్టేట్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తి అందుకు ఏకత్వమైనటువంటిదే తత్వము.
1: ఇట్ ఇస్ వన్ ప్రిన్సిపల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఇటువంటి తారక తత్వాన్ని మనం గుర్తించుకోలేక
1: వితౌట్ నోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారక,
0: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ.
0: మన మనస్సును ఆత్మతో ఏకం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై అవర్ మైండ్ విత్ ఆత్మ.
0: చూడండి, చక్కెర చేతితో తెచ్చావు.
1: You brought the sugar on hand.
0: ఒక టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
1: And the tumbler
0: full of
1: water.
0: కానీ బాగా కలిపావు.
1: And you have mixed it well.
0: కానీ తర్వాత చూస్తే
1: later
0: చేతితో తెచ్చావు.
1: You brought it on hand.
0: ఆ చేయి పెట్టి చూస్తే చేతికి చిక్కదు చక్కెర.
1: But when once you want to catch hold of the sugar, you can't do it.
0: చూచావు.
1: You saw the sugar.
0: కానీ ఆ నీటిలో చక్కెర కనిపించడం లేదు.
1: But now it is in water, you can't see that.
0: పోయింది.
1: What happened to it?
0: నీ చేతితోనే తెచ్చావు.
1: In fact you brought it.
0: నీ కన్నుతోనే చూచావు.
1: In fact you saw with your eye.
0: ఆ చక్కెర చేతికి చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
1: The very same sugar you brought with your hand and the sugar that you saw with your eye, you can't
0: remember. చక్కెర ఉంది అని నీవు ఎట్లా గుర్తించగలవు?
1: How do you know that there is sugar here?
0: ఆ వాటర్ ను నీ టంగ్ పైన వేసుకుని నీ నాలుక పైన వేసుకున్నప్పుడు ఇక్కడ చక్కెర ఉంది అని తెలుస్తుంది.
1: When once you keep water on your tongue, you will know the presence of sugar.
0: పిల్లలకు
1: another example,
0: ఇది కప్పు.
1: This is cup.
0: ఇది కప్పులో జ్యూస్ పోసాము.
1: సపోజ్ యు హావ్ జ్యూస్
0: పోసాము.
1: You got the fruit juice inside.
0: కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ ఈ కప్పులో ఉంటుండాలి.
1: There is fruit juice in the cup.
0: కానీ ఫ్రూట్ జ్యూస్ యొక్క టేస్ట్ కప్పుకు తెలియదు.
1: But the cup does not know the taste of the fruit juice.
0: తన నిండుకు నింపుకుంది.
1: It has got fruit juice in it.
0: కాని దాని టేస్ట్ కప్పుకు తెలియటం లేదు.
1: But the cup does not know the taste of the fruit juice.
0: స్ట్రా వేసావు.
1: So you have put a straw there.
0: స్ట్రా వేసుకుంటే స్ట్రా నుంచి నువ్వు తీసుకుంటున్నావు.
1: And you draw the juice with the help of
0: ఈ
1: straw.
0: ఈ జ్యూస్ అంతా స్ట్రా నుంచి పోతుండాది, కానీ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
1: Though you just draw the juice with the straw does not know the taste.
0: నాలుగు పైన పోయేటప్పటికే దాని టేస్ట్ తెలుస్తా ఉంది.
1: When once it reaches the tongue finds the taste.
0: చూసారా? ఎక్కడ దీని రుచి తెలుస్తుండది?
1: వెర్ డు యూ ఫైండ్ దిస్ టేస్ట్?
0: టంగ్ పైన తెలుస్తుండది.
1: ఇట్స్ ఓన్లీ ద టంగ్ దట్ ఫైండ్స్ ద టేస్ట్, నోస్ ద టేస్ట్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మన దేహమే ఒక కప్పు.
1: ద బాడీ ఈస్ ద కప్.
0: దీనిలోనే డివినిటీ అనేటువంటి జ్యూస్ ఉంటుండ, రసోవయస రసస్వరూపమైనటువంటి దైవం ఉంటుండాలి.
1: దిస్ కప్ ఆఫ్ దిస్ బాడీ, దేర్ ఇస్ దిస్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: ఇది దేహానికి తెలియటం లేదు.
1: బాడీ ఇస్ నాట్ అండర్స్టాండింగ్
0: మన సెన్సెస్. ఇది స్ట్రాస్,
1: సెన్సెస్ ఆర్ ది స్ట్రాస్.
0: కనుక ఈ సెన్సెస్ లో అన్ని మనం అనుభవిస్తున్నాము,
1: వి ఎక్స్పీరియన్స్ విత్ దిస్ సెన్సెస్, కానీ
0: వాటికి కూడా ఏమి తెలియటం లేదు.
1: బట్ ఈవెన్ సెన్సెస్ డు నాట్ అండర్స్టాండ్.
0: బుద్ధి అదే టంగ్,
1: దిస్ ఇంటెలెక్ట్ ఇస్ ది టంగ్.
0: ఆ టంగ్ కు మాత్రం తెలుస్తుండాలి.
1: ది ఇంటెలెక్ట్ ద టంగ్ విల్ నో.
0: తెలుస్తుండాలి కానీ అనుభవించటం లేదు. టేస్ట్ తెలుస్తుండాలి కానీ అది అనుభవించటం లేదు.
1: సో దో ఇట్ నోస్ ద టేస్ట్ బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్.
0: అది తిరిగి జఠరానికి పంపుతా ఉంది.
1: ఇట్ పాసెస్ ఆన్ టు ది స్టమక్.
0: జఠరం కూడా ఆ యొక్క తీపి తెలియటం లేదు.
1: ఈవెన్ ది స్టమక్ డజంట్ నో ది టేస్ట్ ఆఫ్ ఇట్.
0: జీర్ణం చేస్తుండాలి.
1: ఇట్ డైజెస్ట్ ఇట్.
0: మాలిన్యాన్ని ప్రక్కకు నెట్టుతుండాలి.
1: ద వేస్ట్ మ్యాటర్ ఇస్ ఎక్స్క్రీటెడ్.
0: పవిత్రమైన నిర్మలమైనటువంటి జ్యూస్ ను సర్వాంగానికి సప్లై చేస్తుండాలి.
1: ద ప్యూర్ జ్యూస్, ది ఎసెన్స్ ఇస్ సప్లై టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ది బాడీ.
0: జఠరాగ్ని,
1: that is called the fire, jatragni in the stomach.
0: Aham vaishvanaro bhutva praninam dehamasita pranapana samayukta pachamnyanyam chaturvidam. అహం వైశ్వానరో భూత్వ, ఓ పిచ్చివాడా, నేను నీ స్టమక్ లో ఉంటుండి వైశ్వానరుగా, నీవు తిన్నటువంటిదంతా జీర్ణం చేసి నీ దేహానికి అంతా సప్లై చేసి శక్తిని ఇస్తున్నాను.
1: ఓ మ్యాట్ క్యాప్, ఐఎమ్ ప్రెసెంట్ యూ నో స్టమక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర. ఇట్ ఇస్ ఓన్లీ ఐ దట్ డైజెస్ట్, ఇట్స్ ఓన్లీ ఐ దట్ సర్క్యులేట్.
0: చక్కగా విచారణ చేస్తూ వస్తే కట్టగడపు తేలేది ఒక్కటే.
1: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేదాంత, అల్టిమేట్ యు ఆర్ అరైవ్ ఎట్ వన్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: Truth is one, it is interpreted in different way.
0: Not two, only one.
1: Truth is only one, not two.
0: కనుక అంత గట్టిగా చెప్తూ వచ్చింది వేదాంతం.
1: సో వేదాంత టెల్స్
0: నాట్ టూ,
1: వేదాంత
0: ఓన్లీ వన్.
1: వేదాంత టెల్స్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఎంఫసిస్ అండ్ స్ట్రెంగ్.
0: నేను ఒకటే అని చెప్పడం లేదు వీక్ గా.
1: ఇట్ డజంట్ సే ఇన్ ఎ వీక్ వే ఓన్లీ వన్.
0: నేను ఒక్కటే ఒకటే, రెండు కాదు అని గట్టిగా చెప్తుంది అది.
1: ఓన్లీ వన్, నాట్ టూ.
0: అంత
1: ఎంఫాటిక్ డిక్లరేషన్.
0: గంట కొట్టినట్టుగా చెప్తుంటుండాలి, ప్రబోధిస్తుండాలి, ప్రచారం చేస్తుండాలి ప్రపంచానికి.
1: ఇట్ ప్రొపగేట్స్ అండ్ టీచెస్ టు ది ఎంటైర్ వరల్డ్ విత్ ఎంఫసిస్.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: Allah kuda okkade.
1: Allah is one.
0: Jesus okkade.
1: Jesus
0: Ramudu okkade.
1: Rama is one.
0: Krishna okkade.
1: Vishnu
0: okkade.
1: Krishna is one.
0: Jarasthi okkade.
1: Jarasthi is one.
0: Anta okkade.
1: Everything is one. God is one.
0: కొంతమంది జోరాస్ట్రియన్ వేరు వేరని జోరాస్ట్రియన్స్ చెప్తుంటారు.
1: పర్షియన్స్ సే ద జోరాస్ట్రియన్ ఇస్ సెపరేట్.
0: గురునానక్ ఒక్కడే అని వారు అనేక విధములుగా ఒకరు వర్ణిస్తుంటుంటారు సిక్కులు.
1: ద సిక్స్ సే దట్ గురునానక్ ఇస్ ది ఓన్లీ వన్.
0: రాముడు వేరే అని రామ భక్తులు చెప్తుంటారు.
1: డివోటీస్ ఆఫ్ రామాస్ కన్సిడర్ ద రామ
0: సెపరేట్. వేరే అని కృష్ణ భక్తులు చెప్తుంటారు.
1: అండ్ డివోటీస్ ఆఫ్ కృష్ణ క్లెయిమ్ దట్ కృష్ణ ఇస్ డిస్టింక్ట్.
0: పోతుంది అది కానీ.
1: So they go on spending like this thinking.
0: కానీ దైవం ఒక్కడే.
1: But God is one.
0: నామములు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: The names and forms are different.
0: నీ జిహ్వ చాపల్యం చేతనే.
1: Depending upon your choice and preference.
0: నాకు కావాలి, నాకు జిలేబీ కావాలి, నాకు బర్ఫీ కావాలి, నాకు మైసూర్ పాక్ కావాలి అని ఆశిస్తున్నావు. ఈ బర్ఫీలు, మిఠాయిలు, జిలేబీలు ఇవన్నిట్లో కూడా ఉన్న చక్కెర ఒక్కటే. ఇది ఏకం సత్వి ప్రాభవదావదంతి.
1: టేస్ట్ డిఫర్. One wants this barfi, another wants gulab jam. They want various types of sweets, but the sugar is one and the same in all of them.
0: Jikvachapalyamle inni vidhamainatundi oka taste aasistundadi.
1: They are all your choices and preferences, that's all.
0: ఏ నేమైన ఏ పేరైనా చూడండి.
1: ఎనీ నేమ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఏ రూపమైనా నీవు చింతించండి.
1: ఎనీ ఫార్మ్ యూ కెన్ మెడిటేట్.
0: గమ్యం ఒక్కటే.
1: బట్ ద గోల్ ఈజ్ వన్.
0: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
0: కనుక ఏ దాన్ని కూడా మనం విమర్శించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ పర్టికులర్.
0: ఏది కూడా వేరు వేరు కాదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: అంతా చేరి ఒక్కటే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అల్టిమేట్లీ.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడే ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తిస్తుంది.
1: When once we develop the spirit of unity, you will attain the state of
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: చూడండి, బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బట్ బ్రెత్ ఈజ్ వన్.
1: బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: స్టార్స్ ఆర్ మెనీ.
1: స్టార్స్ ఆర్ మెనీ.
0: స్కై ఈజ్ వన్.
1: స్కై ఈజ్ వన్.
0: నేషన్స్ ఆర్ మెనీ.
1: నేషన్స్ ఆర్ మెనీ.
0: అర్త్ ఈజ్ వన్.
1: అర్త్ ఈజ్ వన్.
0: జ్యూల్స్ ఆర్ మెనీ.
1: జ్యూవెల్స్ ఆర్ మెనీ.
0: గోల్డ్ ఈజ్ వన్.
1: గోల్డ్ ఈజ్ వన్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు అని ఏమాత్రం కూడా నువ్వు విభజించకూడదు.
1: యూ షుడ్ నాట్ క్లాసిఫై బేసింగ్ ఆన్ యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని గుర్తించుతూ వస్తే, చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే తప్పక నీవు ఆ తత్వంలో మునుగుతావు.
1: When once you understand the principle of unity, go on pursuing this path of unity, you reach the goal.
0: I am God. Aa bhavanto nu chestura.
1: You start doing everything with the feeling that I am God.
0: Become God.
1: Then you become God.
0: Nee thoughtnu patti nee yokka swaroopam bayil deertundi.
1: As is the thought, so is the form you get later.
0: కనుక నీవు అనవసరమైన చింతన చేయకూడదు.
1: సో డోంట్ హ్యావ్ అన్నెసరీ
0: అనవసరమైన మాట్లాడకూడదు.
1: డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అన్నెసరీ
0: ఇతరుల మనసును బాధించకూడదు.
1: డోంట్
0: ఇతరులకు ఏమీ శ్రమను ఇవ్వకూడదు.
1: డోంట్ హర్ట్ ఎనీబడీ.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు ఫాలో దిస్ పాత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: రేపటి నుండి
1: ఫ్రమ్ టుమారో
0: ఇంకా విద్యార్థులకు 5వ తేదీ నుంచి పరీక్షలు కూడా జరుగుతున్నాయి.
1: Students have examinations commencing from 5th.
0: కొన్ని దినములు
1: for a couple of days
0: ఈ ఉపన్యాసంలో మానివేస్తే కొంతవరకు విద్యార్థులకు కూడాను కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది.
1: If the series of discourses are discontinued, students will have freedom.
0: ఎందుకంటే వారు వచ్చిండేది విద్య కోసం వచ్చారు, కానీ ఈ వేదాంతం కోసం రాలేదు. కనుక కొంత విద్యను కూడాను అభ్యసించాలి.
1: You should also study.
0: చదవటం కూడా జరిగినప్పుడే ఇందులో తగినటువంటి మీరు వచ్చినటువంటి పని పూర్తి గావించుకున్నటువంటి వారు అవుతారు.
1: When once you study well, the task for which you have come will be fulfilled.
0: మీ తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు.
1: Your parents have sent you here with high hopes.
0: కనుక వారికి కూడా మీరు సంతృప్తి పంచాలి.
1: యూ షుడ్ ఆల్సో మేక్ దెమ్ హ్యాపీ.
0: ఎందుకంటే వారు కూడా దైవ స్వరూపులే.
1: బికాజ్ దే ఆర్ ఆల్సో డివైన్.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుక మీరు వచ్చినటువంటి పనిని మొట్టమొదట చక్కగా దీన్ని పూర్తి చేసుకోండి.
1: సో హావింగ్ కమ్ హియర్, డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: దాన్ని ఫలవంతం చేసుకున్నప్పుడే స్వామి కూడా ఆనందం.
1: వెన్ యూ మేక్ యువర్ స్టే హియర్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ ఫుల్.
0: కానీ రూముల్లో
1: స్వామి విల్ బి హ్యాపీ.
0: మాట్లాడకుండా,
1: but don't talk in your room.
0: అనవసరమైన విషయాల్లో ప్రవేశించకుండా,
1: don't be in unnecessary matters.
0: మీ స్టడీ లోపల కాన్సంట్రేట్ చేయండి.
1: Concentrate on your studies.
0: మంచి ఓ గ్రేడ్ తీసుకుని రండి.
1: Secure O grade.
0: ఈ ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తేండి.
1: Get a good name to our institute.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని అందించండి.
1: Make your parents happy.
0: మీరు కూడా వచ్చిన పని నెరవేర్చుకుని ఆనందంగా మీరు వెళ్లిపోండి.
1: You also fulfill the purpose for which you have come and go and return.

0: పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూడి జీవించ నేర్చియుండ తెలివి కలిగియు మానవులు తెలియలేరు. ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవించ నేర్చియుండ తెలివి కలిగిన నరునకు ఈ మాత్రము తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదు.
1: బర్డ్స్, ఎనిమల్స్ అండ్ ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, దే హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ లైఫ్ మెటిక్యులస్లీ అండ్ ప్రాపర్లీ. But what about the man who has been endowed with intelligence? Should he not have that much of sense to observe the rules and regulations of life

0: విష్ణుదేవు చరిత్రంబు ముని జన వన చైత్రంబులు విష్ణుదేవు చరిత్రంబు.
1: ది స్టోరీ ఆఫ్ విష్ణు ఈస్ వెరీ యునిక్ అండ్ మోస్ట్ సేక్రెడ్. ఇట్ శాంక్టిఫైస్ ఆల్ ద త్రీ వర్డ్స్ అండ్ ఇట్ కట్స్ అట్ అసెండర్ ద బాండేజెస్ ఆఫ్ భవ అండ్ ఇట్ మేక్స్ ద లైవ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఫ్రెండ్లీ అండ్ హ్యాపీ. ఇట్ ఈస్ ఎ థింగ్ విచ్ ఇస్ లైక్డ్ బై మునీస్ అండ్ ఆల్ ద పీపుల్ హు ఆర్ సీక్రెట్ అండ్ నోబుల్.
0: సృష్టి చిత్రంబులంత విచిత్రమయ్యా.
1: ది క్రియేషన్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్.
0: ఏ లోకమునందు కాని ఏ కాలమునందు కాని ఏ ఇరువురు మనుషుల యొక్క రూపకలములు తెలివితేటలు ప్రజ్ఞాన విజ్ఞానములు సమముగా నుండుటలేదు.
1: ఇట్ ఈస్ సో స్ట్రేంజ్ దట్ వాట్ ఎవర్ ప్లేస్ యు సీ అండ్ ఇన్ వాట్ ఎవర్ టైమ్ యు సీ నో టూ పర్సన్స్ ఆర్ అలైక్ ఎయిదర్ ఇన్ దర్ ఫార్మ్ ఆర్ ఇన్ దర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ దర్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దర్ క్యారెక్టరిస్టిక్స్.
0: భౌతికవాదులు ఏకత్వం యొక్క అనేకత్వాన్ని విరివిగా ప్రచారం చేయటము ఇది ప్రపంచం యొక్క సహజము.
1: మెటీరియలిస్ట్ టెన్ టు ఫైండ్ అవుట్ ద డిస్టింక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ పీపుల్. దిస్ ఈజ్ నేచురల్ ఫర్ దెమ్.
0: కానీ అనేకత్వంలోని ఏకత్వాన్ని ప్రచురించేటువంటి యొక్క వ్యక్తులు చాలా అరుదు.
1: బట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ పీపుల్ హూ ట్రై టు ఫైండ్ ద యూనిఫయింగ్ వన్నెస్ అమంగ్ ద డైవర్స్ ఫ్యాక్టర్స్.
0: పవిత్ర దృష్టితో సువిశాలమైనటువంటి యొక్క ప్రజ్ఞానముచే పరిశీలన జరిగినప్పుడు భిన్నత్వంలోని ఏకత్వము సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ యూ ఎన్క్వైర్
0: విపంచము యొక్క సహజము.
1: మెటీరియలిస్ట్ టెన్ టు ఫైండ్ అవుట్ ద డిస్టింక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ పీపుల్. దిస్ ఈజ్ నేచురల్ ఫర్ దెమ్.

0: with a feeling of sacredness and with broad-mindedness, then only you'll be able to understand the unifying oneness, the one which is common among all the diverse things.
1: Prapanchikanga, naitikanga, manasikanga, vaijnanikanga, prati manavuni yokka ahara viharamulanu ekatvamga gurtinchatam jarugutu untadi.
0: Usually it is recognized that in a worldly sense, on the basis of the materialistic factors, they try to find certain things which are common among all people.
1: Raju modalu raitu varakunu kooti peda modalu koti swaranakunu janana maramulu samanam aneetunte satyanni ekatvam visvasistundi.
0: This one principle which is found as common can be seen in the death which occurs to all people, be he a king or a pauper, be he a rich man or a poor man. This death occurs and is common for all.
1: Jati, mata, varna, varga, desha, kala, paristhitulu prabhavamunaku ematramu gurikaka ekatvam aneetunte oka satyanni kathopanishattu bodhisthundi.
0: Kathopanishad teaches the principle of unity and the principle of commonness, which is common to all people irrespective of their caste, creed, religion, country, nation and all sorts of differences which might exist for people.
1: Adi atmanam ratnam viddi shariram ratameyavacha prati shariram kulanu ratham vantidani ee ratamanandu rautu oka atma swaroopudai unnadani ivi ప్రతి జీవంతమునకును ప్రతి దేహమునకును సమత్వమైనటువంటి యొక్క చర్యలని కూడాను ఇది సమత్వం గావిస్తుంది.
0: దిస్ ఉపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ విచ్ ఈస్ కామన్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ అమంగ్ ఆల్ పీపుల్ అండ్ దట్ ఈస్ ద బాడీ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ అండ్ ది ఇన్డ్వెలర్ హూ ఈస్ డ్రైవింగ్ అండ్ మేకింగ్ దిస్ పర్టికులర్ బాడీ టు ఫంక్షన్ హీఈస్ ఆల్సో కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
1: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు ఉన్నవి.
0: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
0: వన్ ఈస్ ఎనిమాలిటీ అండ్ ఎనిమల్ నేచర్, ద సెకండ్ ఈస్ డివినిటీ అండ్ డివైన్ నేచర్.
1: దుష్టమైన కామ క్రోధ లోభ మోహ మదమాచ్యమైనటువంటి ఈ అరిషద్వర్గములు లోబడి భగవత్ ప్రసాదమైన స్థితి గతి మతి సంపత్తిని సద్వినియోగపరచుకొనక దుష్ట మార్గములందు దీనిని ప్రవేశపెట్టి దుష్టుడై అనేక విధములుగా కూడాను చతుష్ట సంపత్తిని సాహసం చేత మానవుడు మరింత అధోగతికి గురి అయిపోతున్నాడు.
0: మ్యాన్ హూ ఈజ్ సబ్డ్యూడ్ అండ్ కంట్రోల్డ్ బై ది సిక్స్ ఎనిమీస్ సచ్ అస్ డిజైర్, గ్రీడ్, యాంగర్ అండ్ ప్రైడ్ ఎట్సెట్రా ఈజ్ నాట్ making use of the divine qualities which have been endowed in him by divinity itself, and therefore he is going in the wrong path and suffering immensely.
1: ee vidhamainatundi oka dushta margam nandu jeevitamunu pravesha petti dani oka satyatvanni gurtinchaka kevalam asatyamane vishwasinchi paramatmanu visvarinchi tana oka jeevitamunu adhogati paalu chesukotame idi pasuttam oka tattvam.
0: The principle of animality which is inherent in man makes man takes the wrong path, believing only untrue things, giving up the truth in him and giving up the divinity and the divine way, and thus suffering untold suffering because he introduces life in the wrong path.
1: Manavuni yokka kayamunu kalamunu karmanu sampadanu sadviniyoga parachi,
0: man by making good use of his body, the time available to him, the wealth at his disposal,
1: niti nijayitile jati yokka lakshanam ani bhavinchi,
0: considering truth and morality as the very life breath of
1: vitini paropakara dikshaga vishwasinchi,
0: believing them to be used for the good of others,
1: tana karmalanu pavitrama gavinchukotame idi daivatvam yokka tattvam ani.
0: Making use of his own actions in the divine way, this is the path of divinity.

0: నీ యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని వాని యొక్క మంచి చెడ్డలు ప్రకటిస్తూ ఉంటాది.
1: డిపెండింగ్ అపాన్ మ్యాన్స్ బిహేవియర్ వన్ కెన్ సీ వెదర్ హీ ఈజ్ ఎ గుడ్ పర్సన్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్.
0: ఎట్టి భావము అట్టి ఫలితము.
1: ది రిజల్ట్స్ డిపెండ్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్.
0: కనుకనే ప్రాచీన కాలము నుండి కూడాను వేదములు, వేదాంగములు, స్మృతులు, ఇతిహాసములు, పురాణముల యొక్క ప్రమాణములను ఆచరించి ఆనందించి అన్యులకు అందించేటువంటి యొక్క అవకాశమే మన భారతీయ సంస్కృతి.
1: అవర్ భారతీయ కల్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఈజ్ బేస్డ్ అపాన్ ద స్క్రిప్చర్ సచ్ అస్ వేదాస్, వేదాంత, ఉపనిషత్స్ అండ్ మేక్స్ వన్ బిలీవ్ దట్ హీ హస్ టు టేక్ ద రైట్ పాత్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: ఇవి అనంతమైనటువంటి యొక్క సాగరాలు.
1: దీస్ స్క్రిప్చర్స్ ఆర్ ఇన్ఫైనైట్ ఇన్ దర్ స్కోప్.
0: ఇవి విజ్ఞాన నిలయాలు.
1: దీస్ ఆర్ ద మైండ్స్ ఆఫ్ విజ్డమ్.
0: సముద్రము నుండి నిత్యము సూర్యుడు తన యొక్క కిరణముల చేత నీరును ఆవిరిగా మార్చుకొని ఆకాశమునందు మేఘములుగా రూపొందింపచేసుకుని తదుపరి వర్షములను కురిపించి పంటలను పండించి ప్రకృతిని సస్యశ్యామలం గావించుచున్నాడు.
1: సన్ గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ మేకింగ్ ది వాటర్స్ ఇన్ ద ఓషన్ బికమ్ క్లౌడ్స్ అండ్ దస్ రెయిన్ కమ్స్ అండ్ త్రూ రెయిన్ దెర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ హార్వెస్ట్ అండ్ దస్ కాంట్రిబ్యూట్స్ టు ది ప్రాస్పెరిటీ అండ్ జాయ్ ఆఫ్ ది పీపుల్.
0: ఈనాడు ఈ విధముగా సూర్యుడు నిత్యము కూడాను సముద్ర జలమును అనేకంగా అనంతంగా ఆవిరిగా మార్చుకున్నప్పటికీ ఈ సముద్రము కించిత్ మాత్రం కూడాను తాను తగ్గిపోవటం లేదు.
1: ఆల్దో అన్ అకౌంట్ ఆఫ్ సన్స్ రేస్ ద వాటర్స్ గెట్ ఎవాపరేటెడ్ ఇన్ ఎ వెరీ లార్జ్ మెజర్ అండ్ బికమ్ క్లౌడ్స్ ది ఓషన్ ఇట్సెల్ఫ్ డజంట్ ష్రింక్ ఈవెన్ ఎ లిటిల్.
0: నదులు పొంగి ప్రవహించి కట్టులను దిగి గ్రామములు ముంచినప్పటికీ ఈ విధంగా అనేక నదులు ప్రవహించి సముద్రమునందు చేరుచున్నప్పటికీ సముద్రము కించిత్ మాత్రం కూడా పెరుగుటలేదు.
1: ఈవెన్ వెన్ ఎ నంబర్ ఆఫ్ రివర్స్ ఆర్ ఫ్లడెడ్ అండ్ దే ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు ద ఓషన్ ఆన్ ఎ లార్జ్ స్కేల్ దెన్ ఆల్సో ఇట్ వుడ్ నాట్ ఎక్స్పాండ్.
0: ఈ వెరీ తరగనటువంటి యొక్క నిత్యత్వాన్ని వహించినటువంటిది ఈ సముద్రం యొక్క లక్షణము.
1: ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఓషన్ ఈస్ దట్ ఇట్ ఐదర్ డజంట్ ఇన్క్రీజ్ ఆర్ ఇట్ డజంట్ ష్రింక్.
0: అదే విధముగానే భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి వేద వేదాంగములు యొక్క తత్వము అనేక మంది తమ యొక్క బుద్ధి కుశల చేత తాము ఎంత అందుకున్నప్పటికీ ఎన్ని సంవత్సరములు ఎన్ని యుగములు ఎన్ని ఇది జరిగినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా నువ్వు తరిగేటువంటి స్వభావం కాదు.
1: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ భారతీయ కల్చర్. ఫర్ ఏజెస్ టుగెదర్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ and how many people have made use of and benefited by the Bharatiya culture. But Bharatiya culture doesn't undergo change and it doesn't get contracted by passage of time.
0: ఇతి నిత్య సత్యమైనటువంటి యొక్క సంస్కృతిని భారతీయులు గుర్తించుకొనలేక కేవలం వీటిని అలక్ష్యపరచట చేతనే విదేశీయులు దీనిని అపహరించి దీని చేత అనేక విధములైనటువంటి యొక్క ఫలితమును పొందగలుగుతున్నారు.
1: భారతీయ themselves have not recognized this extraordinary quality of Bharatiya culture which is permanent and unchanging. Therefore foreigners took advantage of this particular culture, they made use of the good things about this culture and got the benefits.
0: Veda vedangamulu kevalam aadhyatmika tattvamunu maatrame prathirinchatam kaaka viluvainaatunti vaigyanika tattvani kudanu sankethika vigyana shastramunu kudanu viriviga prakatinchadaniki unukonnadi.
1: Vedas and vedangas are not merely full of spiritual wealth and spiritual knowledge, they have also contained in themselves the science and technology in an extraordinary way.
0: Vedamunaku puttinillu Bharat desamu.
1: Bharat is the birthplace of Vedas.
0: Kani ee vedam yokka vihara sthanam videshamudu.
1: But they are prospering and thriving in foreign countries.
0: Vedamulo nalugova vedam ayinatundi Adharvana vedamu.
1: The fourth Veda, Adharvana Veda,
0: ఇది జపానులో చేరి జర్మనీకి బయలుదేరి అనేక విధమైనటువంటి విదేశములు ఎందు ఇది అనేక విధములుగా కూడాను వారికి ఉపయోగకరంగా వినియోగిస్తుంటున్నారు.
1: This Sadharvana Veda first went to Japan and then travelled on to Germany and various other countries, which made use of the contents of this Veda and got immense benefits.
0: ఈ వేదము ఖగోళ శాస్త్రము.
1: This Veda gives astronomy
0: శాస్త్రము, శిల్ప శాస్త్రము, చిత్ర శాస్త్రము, అనేక విధమైనటువంటి యొక్క పదార్థ శాస్త్రముతో కూడినటువంటిది.
1: This particular Veda is full of sciences which relate to the world, such as astronomy, physics, chemistry and various other sciences.
0: ఇది గణిత శాస్త్రమునందు కూడాను, సాముద్రిక శాస్త్రమునందు కూడాను చాలా గొప్ప పేరు పొందినటువంటిది.
1: This has earned a great name even in the science of mathematics and palmistry.
0: ఈ ఖగోళ శాస్త్రము యొక్క విచిత్రమైన చిత్రమును అనేక మంది విదేశము యొక్క శాస్త్రజ్ఞులు కూడాను గుర్తిస్తూ వచ్చారు.
1: The extraordinary things contained in this Veda with reference to astronomy have been recognized by many foreigners.
0: ఒకానొక సమయంలో గొప్ప తత్వవేత్త అయినటువంటి సర్ డబ్ల్యూ హంటర్ అనేటువంటి వాడు ఈ యొక్క అధర్వణ వేదము యొక్క ఖగోళ శాస్త్రము యొక్క తత్వాన్ని గుర్తించి గ్రీసు దేశములకు మించినటువంటిదిగా ఉంటున్నదని దీనిని అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: Once upon a time, one Mr. Hunter recognized the contents of this particular Veda with reference to astronomy and described this Veda to contain more advanced things than things which have been expounded in Greece.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క పవిత్ర రత్నములను మనము దాని విలువను మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ వాల్యుబుల్ థింగ్స్ విచ్ దిస్ పర్టికులర్ వేద కంటెయిన్స్.
0: రష్యా దేశములో,
1: ఇన్ రష్యా,
0: ఉత్తర దిశ యందు,
1: ఇన్ నార్త్,
0: మాస్కోకు ఇంచుమించు 1,000 మైళ్ళు దూరము లోపల,
1: అట్ ఎ ప్లేస్ విచ్ ఈస్ 1,000 మైల్స్ అవే ఫ్రమ్ మాస్కో,
0: ఒక విధమైనటువంటి విశాలమైనటువంటి పట్టణం ఉన్నది.
1: There is a big city.
0: ఆ పట్టణమునందు అనేక విధములైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి గ్రంథములు మహా పెద్ద గ్రంథాలయముగా నిర్మించుకున్నారు.
1: In that city, they have built a library which contains a number of texts taken from India.
0: అదే కాజా పట్టణము.
1: Name of that city is Kaja.
0: ఈ కాజా పట్టణములకు 4,000 మైళ్ళ సమీపం లోపల,
1: టు దిస్ పర్టికులర్ సిటీ ఆఫ్ కాజా అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4,000 మైల్స్,
0: సుఖా నది అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఎ రివర్ బై నేమ్ సుఖా నది విచ్ ఈస్ ఫ్లోయింగ్.
0: ఈనాడు ఆ సుఖా నదిని అను అని పిలుస్తూ వస్తున్నారు.
1: ది సేమ్ రివర్ సుఖా నది ఈస్ టుడే కాల్డ్ అను.
0: దీనికి సమీపములో చాలా విలువైనటువంటి యొక్క సువర్ణము లభ్యమవుతుందని ఈ అధర్వణ శాస్త్రము ద్వారా గుర్తిస్తూ వచ్చారు.
1: త్రూ అధర్వణ శాస్త్ర అండ్ బై అధర్వణ వేద దే హావ్ రికగ్నైజ్డ్ దట్ క్లోజ్ టు దట్ పర్టికులర్ ప్లేస్ దేర్ ఆర్ వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ వ్లాడి వాస్టాస్ అనేటువంటిది ఒక పెద్ద పట్టణం ఉన్నది.
1: దేర్ ఈస్ అనదర్ టౌన్ క్లోజ్ టు ఇట్
0: విచ్ వ్లాడి వాస్టాస్
1: విచ్ గోస్ బై ద నేమ్ వ్లాడి వాస్టాస్.
0: ఈ పట్టణ సమీపములో ఈ అధర్వణ వేదము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి శక్తివంతులు పరిశీలన చేయగా ఇక్కడ 69 సువర్ణ ఒక గనులంతా కూడా లభ్యమయ్యాయి.
1: ద పీపుల్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ వెన్ దే ఎన్క్వైర్డ్ ఇన్ టు ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అధర్వణ వేద దే వర్ ఏబుల్ టు లొకేట్ 69 వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: కానీ భారతీయుల యొక్క పవిత్రతను వారు గుర్తించి ఇలాంటి మహాభాగ్యము మాకు లభ్యమైనదని వారు ఎంతయో దానిని వర్ణిస్తూ దానికి కృతజ్ఞతారూపం లోపల దానికి ఒక చక్కని భారతీయుల యొక్క నామంను ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దోస్ పీపుల్ రికగ్నైజ్డ్ ది రిచ్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్ అండ్ దే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫార్ ది బెనిఫిట్స్ దే హావ్ గాట్ ఫ్రమ్ దిస్ అధర్వణ వేద గేవ్ ఎన్ ఇండియన్ నేమ్.
0: దీని పేరు మహానిధి అన్నారు. ఇది భారతీయుల యొక్క పేరు కాదా?
1: The name of this is Mahanidhi. Is it not an Indian name?
0: Anaga Bharat desham nunchi vachinatundi adharvana vedam yokka anugrahame idani bharatiya yokka tattvaniki krutagnataga ee perunu varu uchcharistu vacharu.
1: As an act of gratitude towards Bharat, from which this adharvana veda has come and which has benefited them, they have given this particular name of
0: Russians. Nandu kevalamu ఒక దైవత్వమును మాత్రమే ఉచ్చరించేటువంటి ఒక ఉత్సాహం లేదు, కాని వారి యందు ఘనమైనటువంటి నీతి నిజాయితులు ఉంటున్నవి.
1: దీస్ రష్యన్స్ మే నాట్ బి అటరింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ క్వైట్ ఆఫన్, బట్ దెన్ దే హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ది ట్రూత్ అండ్ మొరాలిటీ.
0: ఈ విధమైనటువంటి నీతి నిజాయితులే వారి జీవితమునకు జాతిగా రూపొందుతూ వచ్చినాయి.
1: దే హావ్ టేకన్ ట్రూత్ అండ్ మొరాలిటీ as the very basis of their communal life.
0: Manava jati ki pradhanamainatunte lakshyame mana yokka seelamu.
1: The most important purpose of human life is our character.
0: Ee vidhamainatunte gunamulu sariyainatunte nadakale lekundina idi manavattave kaaneradu.
1: If there is no good behavior and good character, you cannot describe a person as a human being, and that
0: manavuni yokka viluva dhanakanaka vastuvahanadatto ledu, manavuni yokka nadakatone untunnadi.
1: The value of man does not depend upon the material objects and possessions and such as gold, but it depends only upon his behavior and conduct.
0: Kanuka manavuni yokka niti tattvanni chakkaga gurtinchadaniki prayatninchali.
1: Therefore we have to make an effort to recognize the importance of the morality and truth in the life of man.
0: Niti galugu jati nijamaina jatira annadu.
1: It has been said that only that particular caste is a true caste in a community.
0: ఈ నీతి మానవత్వం యొక్క తత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి యొక్క విలువ.
1: దట్ ఈస్ మొరాలిటీ ఇస్ ఎ ట్రూ మెజర్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క మార్గములలో భారతీయ సంస్కృతిని బోధించి తద్వారా నీతియే ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతిగా విశ్వసిస్తూ వచ్చారు.
1: ancestors believe that నీతి ఇస్ మొరాలిటీ ఇస్ ది వెరీ బేసిస్ ఆఫ్ భారతీయ కల్చర్. They taught the same thing in a number of ways.
0: Guna pravartane lekundina idi manavattame kadani kudanu danini visheshistu vacharu.
1: They have also firmly believed that it is not human nature and humanity at all if it is not based upon morality.
0: Kanukane manavuni yokka seelamanaga moodu vidhamainatunti yokka tattamulato kudinatunti danni kudanu manam gurtinchali.
1: We have to recognize that morality of man and man's life must be based upon three important principles.
0: Modati di pavitramu.
1: The first one is sacredness.
0: Rendavadi sahanamu.
1: The second one is patience.
0: Moodavadi pattugala.
1: The third one is perseverance.
0: Kanukane deenini perseverance anetunte perutho petti p plus p plus p plus e equal c annaru.
1: Along with this word perseverance
0: and purity plus patience,
1: three P's: perseverance, purity and patience
0: is equal character.
1: These three are equal to C. C is equal to character.
0: Kanukane ee moodu muttadainatunte yokka padamulu yokka tattvamune bharatiyulu chinna vakyamuga uchcharinchi vishalamainatunte anantamainatunte yokka divyatvanni prakatistu vacharu.
1: These three principles of purity, patience and perseverance have been explained by Bharatiyas in
0: aithe eenaadu atti pavitrata unnada,
1: but today do you have such purity?
0: Pavitrata ye maatram kudanu manaku kanipinchutaledu.
1: Purity is not found even in a small measure these days.
0: Ee pavitrata undinappude manalo sahanamu erpadutundi.
1: Only when you have purity you will have patience.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత సహనము రెండు కూడినప్పుడే మనలో విధమైనటువంటి యొక్క దృఢత్వము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ అండ్ పేషెన్స్ యూ విల్ హ్యావ్ పర్సివరెన్స్.
0: ఈ విధమైనటువంటి మూడింటికి అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయంగా కూడినటువంటి యొక్క తత్వాన్ని మనం ఈనాడు వ్యర్థం గావించుకుంటున్నాము.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద రియల్ బెనిఫిట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ మ్యూచువల్లీ డిపెండ్ అపాన్ ఈచ్ అదర్.
0: శారీరకమైనటువంటి ఒక తత్వం లోపల మనం ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రయోజనములకు ఉపయోగించాలి.
1: వీ హావ్ టు యూజ్ ద బాడీ ఫార్ ది పర్పస్ ఆఫ్ అటైనింగ్
0: పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం అనేటువంటిది సమాజం యొక్క సేవ నిమిత్తమై సత్యాన్వేషణ నిమిత్తమై అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించే నిమిత్తమై సంభవించినదని ప్రాప్తించినదని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ బాడీ హాస్ బీన్ గివెన్ టు us ఇన్ ఆర్డర్ టు సర్వ్ పీపుల్, in order to find out unity which is underlying the diversity and thus sanctify our own body.
0: Sahanamu deenni mittamai sahanamu idi mana yokka swabhavam.
1: Patience, then for what purpose is patience to be used? This is our very nature.
0: Manavattamlo undinatunte sahaname divyatvanga mari అదే దైవత్వంగా రూపొందుతుంది.
1: ఇట్ ఈస్ ది పేషెన్స్ విచ్ ఇస్ ఇన్హరెంట్ ఇన్ మ్యాన్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు డివినిటీ.
0: ప్రతి ఒక్క కష్టమునకు, నష్టమునకు, దుఃఖమునకు, నిందలకు, నిష్ఠూరకు కూడాను మనం సహనాన్ని వహించాలి.
1: వీ హ్యావ్ టు యూజ్ పేషెన్స్ ఇన్ టైమ్స్ విచ్ ఆర్ ట్రయింగ్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్.
0: సహనమే లేకుండా జీవితమే సాగదు.
1: వితౌట్ పేషెన్స్ యువర్ లైఫ్ విల్ నాట్ మూవ్.
0: కనుక సహనం అన్నదేంటిది మన యొక్క జీవితం యొక్క, భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
1: పేషెన్స్ దేర్ఫోర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ భారతీయ కల్చర్.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు.

0: మనకు చక్కదనము.
1: ఇన్ భారత్ విచ్ ఇస్ ది మోస్ట్ సేక్రెడ్ ల్యాండ్, పేషెన్స్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: అమంగ్ ఆల్ ది ఆస్టరిటీస్ అండ్ తపస్, ద ట్రూత్ అండ్ క్యారెక్టర్ దే ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ తపస్.

0: by giving up such sacred culture of Bharat and blindly imitating foreigners, the Bharatiyas have become something like an elephant which does not know its own inherent great strength.
1: ఈనాడు మానవులకు గుణం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: Today's man does not know what virtue means.
1: ఈ గుణతత్వాన్ని అర్థం చేసుకున్నట్టుకైనా ప్రయత్నించటం లేదు.
0: He is not even making an effort to understand the meaning of virtue.
1: ప్రయత్నించి కూడాను దానిని వివిధమైనటువంటి యొక్క వికార మార్గమునందు దాని అర్థం గావించుకున్నారు.
0: Even when he makes an effort to understand, he is only misunderstanding and the wrong interpretation.
1: కేవలం మానవుని యొక్క ఆకారమున మాత్రమే ప్రకటించుచు ప్రచరించుచు తన యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: Man is giving up his divine nature. Only in form he is remaining as a man.
1: కనుకనే ఎక్కడ చూచినను ఎక్కడ విన్నను ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ఒక విధమైనటువంటి యొక్క భయభ్రాంతులతో కూడి ఉంటుంది అది జగత్తు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్. టు విచ్ ఎవర్ సైడ్ యు లుక్ అండ్ వాట్ ఎవర్ యు హియర్ దేర్ ఆర్ స్టోరీస్ విచ్ ఫ్రైటన్ యు.
1: ఈనాటి యుద్ధములకు ఈ భయభ్రాంతులకు కరువు కాటకాలకు మూల కారణం ఏమిటి? మన ప్రవర్తనే.
0: ఫర్ టుడేస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఫియర్స్ వార్ ఫ్యామిన్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్ ఓన్లీ అవర్ బిహేవియర్.
1: సరియైన ప్రవర్తన మనం కలిగి ఉండినప్పుడు ఈ ప్రకృతి కూడాను సరియైనటువంటి ఫలితం అందిస్తూ ఉంటుంది.
0: ఇఫ్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఇస్ గుడ్ దెన్ నేచర్ ఆల్సో విల్ బి గివింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్.
1: చెప్పు మాటలకు చేయు పనులకు భిన్నంగా అయినటువంటి యొక్క దీనిని మనం అనుభవిస్తున్నాము.
0: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వాట్ వీ అటర్ అండ్ ఇన్ వాట్ వీ డూ. దిస్ ఇస్ అవర్ లైఫ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. ఈ తత్వాన్ని ఈనాడు మనం గుర్తించుకోవటానికి ఏమాత్రమూ ప్రయత్నించటం లేదు.
0: టుడే వీ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ఈనాడు మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రంలో విరివిగైనటువంటి యొక్క బలమును సంపాదించుకున్నప్పటికీ,
0: ఆల్ దో టుడేస్ మ్యాన్ హ్యాస్ అటైన్డ్ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్ అండ్ హైట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్,
1: ఈ నైతికమైనటువంటి విలువ దినదినములకు దిగజారిపోతున్నది.
0: డే టు డే he is getting degenerated in terms of morality.
1: ee yokka naitikamainatundi jeevitame lekundina idi jeevitam ane anipinchukodu.
0: If life is devoid of morality, you cannot call it life at all.
1: naitika jeevitamato paatu aadhyatmika jeevitanni kuda nu prachirimpa chesinatundide mana yokka samskruti.
0: Our culture is one which has also put spiritual
1: ee samskrutini manam gurtinchadaniki samskramu anaga సంస్కృతము అనేటువంటి విద్యను మనం అభ్యసించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ లైఫ్ అండ్ దట్ పర్టికులర్ కల్చర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ స్పిరిచువాలిటీ అండ్ మొరాలిటీ, వీ హావ్ టు అండర్స్టాండ్ సంస్క్రిట్.
1: జర్మనీలో రష్యాలో అమెరికాలో ఇత్యాది ప్రాంతముల ఎందుకు ఈ భారతదేశం నుంచి కొనిపోయినటువంటి యొక్క వేద గ్రంథములను గుర్తించుకోని నిమిత్తమై తప్పనిసరిగా అనేక విశ్వవిద్యాలయం లోపల ఈ సంస్కృతమును అభ్యసించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నములు జరుపుతున్నాయి.
0: ఇన్ కంట్రీస్ లైక్ జర్మనీ రష్యా అండ్ అమెరికా, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది టెక్స్ట్ విచ్ హావ్ గాన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కంట్రీ టు దోస్ కంట్రీస్, దే ఆర్ ట్రైయింగ్ టు లెర్న్ సంస్క్రిట్ కంపల్సరీలీ.
1: మన ప్రాచీన గ్రంథములన్నీ కూడాను సంస్కృతం నందే లిఖించబడినటువంటివి.
0: ఆల్ అవర్ గ్రేట్ టెక్స్ట్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ ఆర్ రిటన్ ఇన్ సంస్క్రిట్.
1: సంస్కృతం నుంచి ఆవిర్భవించినటువంటివే సంస్కృతి.
0: ది కల్చర్ ది సంస్కృతి హెస్ కమ్ ఫ్రమ్ దిస్ లాంగ్వేజ్ సంస్కృతం.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు విదేశమునందు విరివిగా పెరిగిపోతున్నప్పటికీ భారతదేశమునందు దీనికి నిరుత్సాహములు నిస్పృహలు మాత్రమే అభివృద్ధి అవుతున్నవనేటువంటి చెప్పుకోవటము చాలా విచారకరమైనటువంటి విషయము.
0: ఇట్ ఈస్ రాదర్ డిస్ట్రెసింగ్ టు థింక్ దాట్ ఇన్ అదర్ కంట్రీస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ గివన్ టు ది లెర్నింగ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సంస్క్రిట్. వైల్
1: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశం అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటిది.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమోరియల్ ది కంట్రీ ఆఫ్ భారత్ హెస్ ఆక్యుపైడ్ ది పొజిషన్ ఆఫ్ ది మాస్టర్ అండ్ ద ప్రిసెప్టర్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్.
1: ఈ సంస్కృతమునందుండినటువంటి సంస్కృతి యొక్క తత్వాన్ని విదేశీయులు కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో దీనిని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: ఎ నంబర్ ఆఫ్ ఫారినర్స్ ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ సీరియస్లీ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ట్రూత్ కంటెయిన్ ఇన్ దిస్ పర్టికులర్ కల్చర్ త్రూ
1: విదేశీయుల యొక్క జీవితం మనం అనుకరించడానికి ప్రయత్నిస్తున్నామే కానీ స్వదేశం యొక్క పవిత్రము యొక్క నిర్మలం యొక్క నిస్వార్థం యొక్క ఈ సంస్కృతిని మనం ఏమాత్రం కూడా ఆచరణలో పెట్టుటకు అంగీకరించటం లేదు.
0: we are not making real efforts to understand the sacredness of our own culture and our own language, although we are blindly imitating the foreigners in their own way of life.
1: Enna Bharate tanna Bharata, Bharata deshamlo leenetundi maroka deshamlo e maatram kodalo kanipinchavu.
0: There is nothing which is found outside Bharat which is not available in Bharat.
1: Bharat deshamleni roopamulu kani naamamulu kani ye padarthamulu kani chaala pavitramainatundi vani kodanu andaru gurtistu vacharu.
0: Everyone recognized in the past that all the things that are contained in Bharat, in whatever form, in whatever name things exist, they were all sacred.
1: Greek desapu raju Bharat desamunu prayanamai vachuchundaga aa Greek yokka mata guruvu ee rajulaku okka aagnyapinchadu oka vishayanni.
0: A king from Greece was coming to Bharat. His own spiritual master advised him thus.
1: Raja, నీవు పవిత్రమైనటువంటి భారతదేశంలో పాదం పెట్టుచున్నావు, కాని నా యొక్క చిరకాల వాంఛను కొంతకాలం నీవు తీర్చగలవని నేను విశ్వసిస్తున్నానన్నాడు.
0: ఓ కింగ్, యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్. ఐ హావ్ ఎ ఫ్యూ లాంగ్ స్టాండింగ్ డిజైర్స్.
1: పవిత్రమైనటువంటి గంగా జలమును ఒక్క పాత్రలో తీసుకుని రమ్మన్నాడు.
0: హీ రిక్వెస్టెడ్ ది కింగ్, ఓ కింగ్, యు గెట్ వన్ స్మాల్ వెసల్ ఆఫ్ Ganges water.
1: దివ్యమైనటువంటి భగవద్గీతను ఒకటి కొనిరమ్మన్నాడు.
0: యు ఆల్సో బై వన్ సేక్రెడ్ భగవద్గీత ఫర్ మీ.
1: భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి పాదధూళిని కొంత తీసుకుని రమ్మన్నాడు.
0: యు ఆల్సో సేడ్ దట్ గెట్ ద సేక్రెడ్ డస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ల్యాండ్ ఫర్ మీ.
1: మానవాతీతమైనటువంటి శక్తులను గుర్తించి మానవాతీతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించినటువంటి మహాభారతం యొక్క చరిత్రను కూడా ఒకటి కొనిరమ్మన్నాడు.
0: యు ఆల్సో జస్ట్ సేడ్ any text which gives the supreme description of
1: mahabharatamunandu naitika bhautika dharmika aadhyatmika laukika vajnayanika sambandhamainatundi okka prati sutramulu kudanu indulo imidi unnavani kudanu bodhinchadu.
0: A copy of mahabharat which contains quite a few things which are sacred and which are unique, which are very beneficial.
1: Videshilu bharatam yokka rahasyanni ee vidhamga gurtiste మన భారతీయులు భారతం అంటే ఏమిటింటే వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలని గారెలతో పోల్చుకుంటున్నారు భారతాన్ని.
0: When foreigners have recognized the sacredness of Mahabharat, what is the state of our Indians? Those people think that either you want to listen, you have to listen Mahabharat, or you want to eat.
1: మహాశ్రీమంతుడు ధనవంతుడైనటువంటి వాడు కుబేరుడు భారతదేశంలో.
0: They compare this particular text only to a sweet.
1: కనుకనే ఇండోనేషియా లోపల కూడా ఒక బ్యాంక్ పేరు బ్యాంక్ ఆఫ్ కుబేరా అని కూడా పేరు పెట్టుకున్నారు.
0: ఇన్ ఇండోనేషియా దే హావ్ గివెన్ ద నేమ్ ఆఫ్ కుబేరా, హూ ఇస్ ది వెల్తియెస్ట్ పర్సన్ అకార్డింగ్ టు
1: ఈ ఎయిర్లైన్ కంటే కూడా గరుడా అని కూడా పేరు పెట్టుకున్నారు.
0: దే హావ్ గివెన్ ది నేమ్ ఆఫ్ గరుడ ఆల్సో టు
1: అనగా గరుడ అంటే ఎంత పవిత్రమైనటువంటిది, విష్ణు వాహనం అని కూడా వారు గుర్తించారు.
0: దే హావ్ రికగ్నైజ్డ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ ఈగిల్ గరుడ. And therefore they have given that
1: Vishnu name. అనగా సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడైనటువంటి వాడు, ఈ గరుడ వాహనుడై సర్వత్రా వ్యాపించుతున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడా వారు అర్థం చేసుకున్నారు.
0: They have also recognized the fact that the Vishnu is all pervasive. Thus this particular Garuda also is all pervasive. That is how they have given that name.
1: కానీ ఈనాడు మనం గరుడ అంటే పక్షిగా భావిస్తున్నాము.
0: But today what we are doing is we are considering Garuda only as
1: నీవుగా మనం భారతీయులమని చెప్పుకోవటం కూడా చాలా సిగ్గులు చేటుగా ఉంటున్నది.
0: We must feel ashamed of ourselves if we really do not know the inner significance of these things.
1: ఒకానొక సమయం లోపల,
0: once upon a time,
1: అమెరికా వెళ్ళినప్పుడు,
0: when a person went to America,
1: ఒకని పేరు చతుర్వేద శాస్త్రి అని.
0: That particular person had the name of చతుర్వేద శాస్త్రి.
1: ఈ చతుర్వేద శాస్త్రి అనగా నాలుగు వేదములు కూడా గుర్తించినటువంటి వాడు అని దీని యొక్క అర్థము.
0: The meaning of this particular name is the one who has mastered four Vedas.
1: ee nalugu vedamulu gurtinchinatundi vaadu mahaveerudu anukunnaru aa videshiyulu.
0: Those country people, they thought that this man is a very great man because he knows all the four Vedas.
1: Okanoka samayamlo pala bharata vedanni kontha varaku tarjuma chestu,
0: while translating Veda,
1: konni shlokamulalo chakkaga arthamulu teliyakapoyindi.
0: He did not know the correct meaning of a few slokams and stanzas in that.
1: ee max mullaru ee vidhamainte arthamulo nimittamai aneka vidhamuluga kodanu vicharistu vachadu.
0: Max muller tried to find out the correct meaning and he contemplated over that.
1: Videshamunaku vellinatundi prathi okkaru kodunu motta motta maximumlanu chuchi vacheyatundi varu.
0: Those people who visited that particular country, they would first pay a visit to Maximulla.
1: Itanu kudanu tana pani tana purti chesukoni indiaku velaku tiri raavalani cheppani ee chaturveda shastri oka visiting card ichi lopale pompinchadu.
0: This Chaturveda Shastri, as he had completed the assignment for which he had gone, he wanted to return to his country, that is India. Before he returned, he went to Max Muller and said to visit Max Muller was extremely overjoyous and he was in an ecstasy to see that particular visiting card.
1: Chaturveda Shastri, ఏదో ఒక వేదాంతాన్ని నేను గుర్తించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే భారతదేశం నుంచి చతుర్వేద శాస్త్రి వచ్చాడు, ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే అని భావించాడు.
0: మాక్స్ ముల్లర్ థాట్ దట్ ఇస్ ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ బికాస్ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఎ ఫ్యూ స్టాంజాస్ ఆఫ్ ఎ వేద.
1: తక్షణమే ఈ యొక్క మాక్స్ ముల్లరే స్వయంగా వెళ్లి ఆ చతుర్వేద శాస్త్రిని లోపల తీసుకుని వచ్చాడు గౌరవంతో.
0: హియర్ కమ్స్ ఎ పర్సన్ హూ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ఫోర్ వేదాస్, దేర్ ఫోర్ హీ వెంట్ దేర్ and personally brought Chaturveda Shastri in.
1: Lopala praveshinchina tachchanami edo bhagavastrupudu vachinattuga bhavinchadu Max Muller.
0: Max Muller thought that God himself has come when he saw this particular person coming in.
1: Tea biscuitsilto thaniki sairenkunte tripti parichadu.
0: He extended all hospitality and gave him a cup of tea.
1: Meeru ekkadi nunchi vacharani prashninchagane nenu Bharat desam nunchi vachanu annadu.
0: He questioned him, from where do you come sir? He said, from Bharat.
1: మీ పేరు ఏమనగా? నాకు పేరు చతుర్వేద శాస్త్రి అన్నాడు.
0: మాక్స్ ముల్లర్ ఆస్క్డ్ ది క్వశ్చన్, వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ చతుర్వేద శాస్త్రి.
1: ఆహా, ఎంత అదృష్టవంతుడవు నీవు! మహాభారతదేశం నందు ఉద్భవించినటువంటి వాడవు, జన్మించినటువంటి వాడవు, నీ జన్మ సార్థకమైంది అన్నాడు మాక్స్ ముల్లర్.
0: మాక్స్ ముల్లర్ సెట్, హౌ ఫార్చునేట్ ఆర్ యూ టు బి బోర్న్ ఇన్ భారత్, విచ్ ఇస్ అ వెరీ సేక్రెడ్ ల్యాండ్.
1: తక్షణమే ఒక గ్రంథము తీసుకుని వచ్చి ఈ పదమునకు అర్థం ఏమిటి అని అడిగాడు.
0: ఇమ్మీడియట్లీ మాక్స్ ముల్లర్ బ్రాట్ ద టెక్స్ట్ అండ్ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి,
1: ఈ పదం ఎక్కడ ఉన్నదండి అని అడిగాడు ఈ చతుర్వేద శాస్త్రి.
0: ఈ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్?
1: ఇగో పలాని యొక్క శంకర భాష్యంలో ఉంటున్నదని చెప్పాడు.
0: చతుర్వేద శాస్త్రి సెడ్ దట్ దిస్ ఇస్ ఫౌండ్ ఇన్ శంకర భాష్యం.
1: ఈ అర్థం తెలియదు, ఒక్క వేదం కూడా తెలియదు.
0: హీ డస్ నాట్ నో ది కరెక్ట్ మీనింగ్. హీ డిడ్ నాట్ నో ఈవెన్ వన్ వేద.
1: అప్పుడు ఇతను ఆశ్చర్యపడ్డాడు, ఏమిటండి చతుర్వేద శాస్త్రాన్ని పేరు పెట్టుకున్నారు, ఒక్క వేదము యొక్క పదమైనా మీకు తెలియదా అన్నాడు.
0: మాక్స్ ముల్లర్ వాస్ సర్ప్రైజ్డ్, వాస్ వండర్స్ట్రక్. వెల్ సార్, యూ హావ్ కెప్ట్ ది నేమ్.
1: ఓన్లీ శంకరాచార్య విషయమైనా మీకు తెలిసినా అని ప్రశ్నించాడు.
0: ఆల్ రైట్, డూ యూ నో సంథింగ్ అబౌట్ శంకరాచార్య? మాక్స్ ముల్లర్ ఆస్క్.
1: అబ్బే, ఆ శంకరాచార్య ఎవరో త్యాగస్థ బ్రాహ్మణులు అన్నారు.
0: చతుర్వేద శాస్త్రి సెడ్, వెల్ దట్ శంకరాచార్య ఈజ్ ఎ పర్సన్.
1: అప్పుడు అనుకున్నాడు మాక్స్ ముల్లర్, దీనికి పూర్వమంతా కూడాను తన యొక్క అంత్య జీవితం అంతా కూడాను మహాభారతదేశం లోపల గడుపుకొని తన యొక్క అంత్యదేహము అనగా ఈ యొక్క శరీరమును ఈ మహాభారతదేశం నుండే అంత్యం గావించుకోవాలని విశ్వసించుకున్నాడు. ఈ చతుర్వేద శాస్త్రి యొక్క పదములు విన్న తక్షణమే చీచి, భారతదేశంలో ఉండినటువంటి వారందరూ కూడాను మహాపండితుల కాదు కాదు, ఎక్కడ ఉండినప్పటికీ హృదయ స్థాయి ప్రధానమైనటువంటిది అని అక్కడనే భగవంతుని స్మరించుకుంటూ ఇంకా భారతదేశమే వెళ్లకూడదని నిశ్చయం చేసుకున్నాడు.
0: ఆఫ్టర్ హియరింగ్ దిస్ ఇగ్నోరెంట్ అటరెన్సెస్ ఫ్రమ్ చతుర్వేద శాస్త్రి, హీ జస్ట్ సెడ్, వెల్ లెట్ మీ నాట్ గో టు భారత్. ఇన్ భారత్ ఆల్సో దేర్ మే నాట్ బి ఆల్ పండిట్స్.
1: ఈ విధంగా భారతదేశం నందు ఉండినటువంటి వారు మన శాస్త్రములు, మన సంస్కృతిని, మన యొక్క సాధనను, మన యొక్క నీతి నిజాయితీలను ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోలేక కేవలం గొప్ప గొప్ప చదువులకై విదేశాలకు వెళ్లటం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అగౌరవమైనటువంటి విషయం.
0: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ప్రాపర్ హార్ట్, హీ సెడ్. బట్ వెన్ సచ్ ఇస్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ ఓన్ పీపుల్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్ టు లెర్న్ సర్టన్ స్కిల్స్ అండ్ సర్టన్ టెక్నాలజీస్, ఇట్ ఈస్ రాదర్ అన్ఫార్చునేట్.
1: విదేశీయులు భారతదేశంలోకి వచ్చి భారతీయ సంస్కృతి విషయాన్ని చక్కగా గుర్తించి తెలుసుకున్న అనేక విధమైనటువంటి శ్రద్ధా భక్తులు నిరూపించుతుండగా భారతీయులు భారతదేశం నుండే ఉంటుంది తమ యొక్క సంస్కృతిని తాను గుర్తించుకోలేకపోవటము ఎంత వెర్రితనము.
0: వెన్ సో మెనీ ఫారినర్స్ ఆర్ కమింగ్ టు భారత్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ భారతీయ కల్చర్ అండ్ ఎక్స్పీరియన్స్ ది సేక్రెడ్నెస్, వెన్ అవర్ ఓన్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ నో వాట్ భారతీయ కల్చర్ ఈస్, వాట్ ఎ గ్రేట్ మిస్ ఫార్చునిటీ.
1: కనుక భారతీయ సంస్కృతి ఎంత ఉండేటువంటిది ప్రధానమైనటువంటిది ఒక గుణము.
0: ఇన్ భారతీయ కల్చర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వర్చ్యూ.
1: ప్రాచీన కాలము నుండి కూడాను మన భారతదేశంలో ఈ యొక్క క్యారెక్టర్ అనగా శీలమునకు ఎక్కువ ప్రాణమిస్తూ వచ్చేటువంటి వారు.
0: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ వి హావ్ బీన్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్ ఇన్ భారతీయ కల్చర్.
1: కనుకనే పూర్వము యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ క్యారెక్టరే పోతే లైఫే పోయినట్టుగా వారు విశ్వసించేటువంటి వారు.
0: దోస్ పీపుల్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఇఫ్ వన్ లూజెస్ క్యారెక్టర్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వన్ లూజింగ్ వన్స్ లైఫ్.
1: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: ది బిలీవ్ దట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: They also believe if wealth is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: They also believe if health is lost, something is lost.
1: ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రములు.
0: These three are important principles which govern.
1: కానీ ఈనాడు కారుకు రివర్స్ అని ఉంటున్నట్టుగా ఈ యొక్క ఆధునిక జీవితము అనేటువంటిది ప్రారంభమైన తక్షణమే దీనికి విరుద్ధంగా జరుగుతూ వస్తున్నది.
0: But unfortunately today we are going in the reverse order.
1: If character is lost, nothing is lost.
0: Today's man believes if character is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: If health is lost, something is lost.
1: If wealth is lost, everything is lost.
0: If wealth is lost, everything is lost.
1: Ide dhanamoolam idam jagattu. Ide amane yokka bharatiya samskruti. Dharmamoolam idam jagattu. Idi nijamaina samskruti.
0: This amounts to the statement that the entire world is based and is supported by money. No, this is wrong. On the other hand, the entire world is based
1: dharma
0: upon dharma.
1: Rakshinchataku evvaru kudanu mundanje veyatam ledu.
0: For protecting dharma, no one is coming forward.
1: Kani adharmamulu acharinchataku mundanje vestunnaru.
0: But for practicing adharma, people are coming forward in great measure and great number.
1: Kanukane desham paapa bhuyishtamaga maaripothunnadi.
0: That is why the country is becoming rather sinful.
1: Kanuka paapamulaku manamu guri kaakudadu, punyamunu aacharinchali.
0: We should not be responsible for acts of sin.
1: Deenine bharatiya samskrutiki punyascha phalamischanti punyam nischanti manavaha na paapa phalamischanti paapam kurvantu yattataha annaru. Anaga punyamu cheyatamu chaala manchidani cheptunnamu.
0: That means we are uttering by word of mouth that it is sacred to do virtues.
1: Punya phalamu kavalani aashistunnamu.
0: We want to get the fruits of virtue.
1: Kani punya karmalu cheyatam ledu.
0: But we are not undertaking acts of virtue.
1: Punya karmalu cheyaka punya phalamu ye reetiga manaku labhyam avutundi.
0: Without performing virtuous deeds, how can you get the fruits of virtue?
1: Na paapa phalam ischanti paapam kurvantu yattataha. Paapa phalamu naaku oddu ani antunnamu.
0: We are praying that we do not want the fruits of bad deeds.
1: Kani paapa phalamulu aacharistunnam paapa karmalu.
0: But we are performing sinful deeds and
1: paapa karmalu aacharinchinappudu paapa phalam oddante podu kada.
0: If you perform bad deeds and sinful deeds, you will automatically get the fruits thereof.
1: Kanuka etti karmalu manam aacharinchamo atti phalitam manaku siddhistuntadi.
0: Whatever results and fruits we get depend upon the type of action that we perform.
1: Kanuka pavitramaina karmalu aacharinchadaniki prati vyakti kuda nu punukovali.
0: Everyone must take a resolution to perform good deeds.
1: ఈ మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటి దానిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make an effort to understand how sacred human life is.
1: భారతీయ సంస్కృతి యొక్క విలువను కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: We have to also understand the sacred values of భారతం
1: చేసుకుంటే కాలం లేకపోయినా ఇష్టం లేకపోయినా దీనిని పెడత్తములు చేసుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: We may not be able to understand, but we should not misunderstand it.
1: వీటిని హాస్యాస్పదం చేయటానికి అంతకంటే మనం ముందంజ వేయకూడదు.
0: We should not go forward to make fun of them.
1: గౌరవించడానికి ప్రయత్నించాలి.
0: We should always try to honor these values.
1: కృతజ్ఞతను నేర్చుకోవాలి.
0: We should also cultivate a sense of gratitude towards them.
1: కానీ మనం పొందినటువంటి ఫలితమును కూడా కృతజ్ఞత చెప్పకుండా క్రూరులుగా మారిపోతున్నాము.
0: But what is happening today is we get all the benefits but we don't have gratitude for such.
1: ఈనాటి యువకులు ఏ విధమైనటువంటి యొక్క భావములను ఉచ్చరిస్తున్నారో ఆ భావములను ఆచరణలో పెట్టడానికి తగిన కృషి చేయాలి.
0: Whatever things have been uttered by the youth of today, they have to practice them.
1: Kevalam matalu endu maatrame cheppi kriyalu endu maatrame vidini viniyoginchukundina idi manavattamunaku viruddhamainatunti tattvamu.
0: It would be contrary to human nature if only they utter by word and they do not practice such great virtues.
1: Kanuka ye vidhamainatunti bhakti shraddhalato hrudayapurvakanga మీరు ఇట్టి ఉపన్యాసములు ఇస్తున్నారో ఆ ఉపన్యాసములు జీవిత పర్యంతం కూడాను మీరు ఆచరణ యందు ఉంచి మీరు ఆనందించి పది మందికి అందించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ వాట్ ఎవర్ సెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ అర్నెస్నెస్ యు ఆర్ గివింగ్ స్పీచెస్ ద సేమ్ థింగ్ నాట్ బి ప్రాక్టీస్డ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ శాంటిఫై యువర్ లైఫ్ అండ్ హోల్డ్ యువర్
1: ఈ విధమైన విద్యార్థులు యువకులు కేవలం ఒక పది మంది పవిత్రులుగా చిక్కినప్పటికీ చాలు.
0: ఇఫ్ వీ కెన్ గెట్ 10 such sacred students, that would be sufficient for us.
1: Jagatunanta manamu pracharam salpavachu.
0: We will be able to control the entire world.
1: Pracharamunaku mundu neevu motta motta acharinchu.
0: Before you preach, you must practice.
1: Anushtinchu.
0: Practice them.
1: Anubhavinchu.
0: Enjoy.
1: Anandinchu.
0: And enjoy.
1: Tadupari 10 mandiki panchu.
0: And then distribute the same
1: thing. Maniyokka kattavanga meeru kankanam kattukovali.
0: This particular duty will have to be cultivated by you.
1: Kartavyanni nirvartinchukovatame mana yokka pradhanamaina dharmanga manam suchinchali.
0: We must consider that as an important duty on our part to discharge all our duties meticulously.
1: Kaalam ati veganga prachanda maratam vale kadilipovutunnadi.
0: Time is moving fast.
1: Deham yokka jeevita pramanam anetundi manchugadda vale chana chanamunaku tarigipovutunnadi.
0: The quantum of life is becoming less and less day by day.
1: కర్తవ్యాన్ని గుర్తించకపోతే కాయమును వదిలిపెడుతున్నాడు మానవుడు.
0: బిఫోర్ మ్యాన్ రికగ్నైజెస్ వాట్ ఈస్ డ్యూటీ
1: మానవుడు పుట్టిన బాడీ దీని ఫలితం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ది యూజ్ అండ్ పర్పస్
1: దేని నిమిత్తమే నీవు పుట్టావు?
0: వై ఇస్ మ్యాన్ బోర్న్?
1: తిండి నిద్రాల కోసమా?
0: ఈజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుడ్ అండ్ స్లీప్ మ్యాన్ ఇస్ బోర్న్?
1: భయమయంగాల కోసమా?
0: ఈజ్ ఇట్ ఫర్ ఇండల్జింగ్ ఇన్
1: ఆహార నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్పశుభిన్న రాణి జ్ఞానం నరాణా అధికం విశేష దానైన శూన్య పశువు సమాన. ఇలాంటి జ్ఞానమే లేకపోతే పశువుతో సమానము, నిపాద పశువు అనే చెప్పవచ్చు.
0: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ డిస్క్రిమినేషన్ అండ్ విజ్డమ్ విచ్ ఆర్ యునిక్ ఫీచర్స్ దెన్ యూ కెనాట్ కాల్ హిమ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
1: ఆహార నిద్ర భయ మైదనాదులు కేవలం పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నవి.
0: ఈవెన్ అనిమల్స్ విల్ హ్యావ్ ఎ డిజైర్ ఫర్ ఫుడ్ ఎ డిజైర్ ఫర్ స్లీప్.
1: ఇలాంటి ఫలితమును అనుభవించే నిమిత్తం మానవత్వం రావాలా?
0: For the sake of indulging in such useless things should man's life be obtained?
1: Kaadu kaadu aadarshamantamainatundi jeevithanni anubhavinchali andinchali.
0: Not for the sake of this one should live an ideal life and one should offer ideals for others.
1: Andulo vidyarthulu yendu idi pradhanamainatundi lakshanamga bhavinchali.
0: And even there among people among students this is a very important
1: vare bhavishyattu yokka nayakulu.
0: These are going to be the leaders in future.
1: Kanuka వారి యొక్క భావములను సున్నితమైనట్టుగాను పవిత్రమైనట్టుగాను నిర్మలమైనట్టుగాను నిస్వార్థమైనట్టుగాను తీర్చిదిద్దుకుంటకు తగిన కృషి చేయాలి.
0: దే హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ దర్ ఫీలింగ్ సేక్రెడ్ ప్యూర్ అండ్ పర్పస్ఫుల్ అండ్ గ్రీన్.
1: ఈ విధమైన యొక్క పవిత్రమైన సంస్కృతిని మనం ప్రచారం లోపల ఆచరించి అందించడానికి తగిన ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
0: Wishing that you should practice this sacred culture, live this sacred culture and offer an ideal to others and sanctify your life. Thus, Swami is bringing his divine discipline.

0: The mind without love is just a burial ground. The mere breath process, the taking in the air and breathing out, it is something like a furnace where you find the back of the skin that draws the air and pumps into the fire. Can you call it living? No. Embodiments of love.
1: ప్రేమ యొక్క లక్ష్యము త్యాగం.
0: The chief purpose of love is sacrifice.
1: ప్రేమ దేనిని కోరదు.
0: Love doesn't need anything.
1: ప్రేమ ఎవరిని దూషించదు.
0: Love will not criticize anyone.
1: ప్రేమ ఎవరిని బాధించదు.
0: Love will not harm anyone.
1: ప్రేమ నిస్వార్థము.
0: Love is selfless.
1: నిర్మలము.
0: Pure.
1: ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకొనలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు.
0: Man is not able to know such love and yet pines and yearns for love.
1: ప్రేమ అనగా నిస్వార్థము, త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి.
0: We should have full faith in love which has these two. One is selflessness and the second is sacrifice.
1: ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందు కూడాను అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ద సార్ట్ ఆఫ్ లవ్ దట్ యు ఫైండ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ ద హస్బెండ్ అండ్ ద వైఫ్ అండ్ అమంగ్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ సెల్ఫిష్నెస్.
1: ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం గావిస్తుంది.
0: ఇట్ ద డివైన్ లవ్ దట్ బ్రింగ్స్ పీపుల్ క్లోజర్ ఈవెన్ దో దే స్టే ఎట్ ఫార్ డిస్టెన్స్.
1: వియోగులను సంయోగం కావిస్తుంది.
0: ద సెపరేషన్ వుడ్ సర్టన్లీ రిజల్ట్ ఇన్ రియూనియన్.
1: పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది.
0: ద మ్యాన్ విత్ బెస్టియల్ క్వాలిటీ విల్ టర్న్ హింసెల్ఫ్ ఇన్ టు ద డివైన్.
1: లౌకిక, భౌతిక, లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమలను ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఈ ప్రేమ అత్యంత దూరముగా

0: లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది.
1: ద ఫిజికల్ వరల్డ్లీ లవ్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద డివైన్ లవ్.
0: ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తులు కూడాను స్వార్థ సప్రయోజనాన్ని త్యాగం చేయాలి.
1: ద వన్ హూ వాంట్స్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూ లవ్ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్.
0: కనుక భగవత్ ప్రేమతత్వాన్ని గుర్తించుకోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: ద వన్ హూ వుడ్ లైక్ టు రిసీవ్ దిస్ డివైన్ లవ్ టు డెవలప్ ద డివినిటీ విద్ హిమ్.
0: నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ ద ప్యూరిటీ అన్సలీడ్ నేచర్.
0: ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ, దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకుని జీవించడానికి ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ ఫుల్ వ్యూ ద డివైన్ లవ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్స్ దట్ కమ్ ఆన్ ద వే.
0: కానీ విశ్వ భ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు.
1: బట్ ఈవెన్ సచ్ లవ్ యూ కెనాట్ కాల్ ఇట్ ద వన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు.
1: వి సే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
0: ఇందులో కూడాను స్వార్థం ఉన్నది.
1: ఈవెన్ దిస్ ఫ్రటర్నిటీ బ్రదర్హుడ్ ఆఫ్
0: ఇందులో కూడా స్వప్రయోజనం ఉంటుండాలి.
1: దేర్ ఈస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుకని విశ్వమానవ స్వభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి.
1: Therefore, the one who would like to have this experience, universal brotherhood, should experience this point of unity or oneness.
0: Brothers అనేటువంటి వారు ఎందుకు కూడాను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధి గాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు.
1: Even among brothers, there are differences of opinions, agitations, conflicts and infights.
0: కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు.
1: Therefore, this fraternity is not true love.
0: నా యందు, నీ యందు, వారి యందు, వీరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము.
1: The true form of this love lies in entertaining the feeling, the atmic principle, which is uniform in everyone.
0: వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే.
1: The individual names and forms may vary, but atmic principle is one.
0: ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మ తత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: In every aspect, we should know this principle of unity.

0: Jewels are many, but gold is one. Cows are of different colors, but the milk is one.
1: జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే.
0: The beings are many, but the indweller is one.
1: పూల జాతులు వేరు పూజలు ఒకటే.
0: Flowers are many, but the worship is one.
1: అన్నింటి ఎందు కూడా మనం ఏకత్వాన్ని భావించాలి.
0: We should take this spirit of oneness in all aspects.
1: ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనం విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమ తత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది.
0: When we abide this principle of unity, oneness, you can understand the spirit of divine love.
1: మన హృదయము నిండుకును ప్రేమని నింపుకోవాలి.
0: We should fill our heart with love.
1: కేవలము హృదయమునందు కల్మషమైన భావము నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకునే వారం అవుతాం.
0: On the other hand, if we fill our hearts with all hatred and enmity and pretend as if we have love, we are betraying ourselves.
1: ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా ఎట్టి పరిస్థితులు ఎందైనా ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు.
0: ద వన్ విత్ సచ్ డివైన్ లవ్ విల్ నెవర్ గివ్ ఇట్ అప్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉండినంత వరకు ఇన్స్టిట్యూట్ లో చదివేంత వరకును చాలా నిర్మలంగా పరిశుద్ధమైన ప్రేమగా ఉంటుంటారు.
0: Many of the students, so long they stay in the hostel and study at the institute,
1: బయట ప్రపంచంలో పోయి ప్రవేశించేటప్పటికి సహవాస దోషం చేతను పరివారం చేతను కొన్ని సంఘ దోషం చేతను అనేక విధములుగా మా మనసు మారుతుండదని చెప్పుకుంటుంటారు.
0: They say that their mind changes the moment they leave these premises, blaming the company around and society.
1: సరియైన

0: జవాబు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్.
0: నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు.
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దట్ అన్సలీడ్ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్, యు కెనాట్ చేంజ్.
0: సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు.
1: నో కంపెనీ కెన్ ఎవర్ చేంజ్ యూ.
0: ఎవరికి వీలు కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎనీబడీ.
0: దీనికి ఒక చక్కని దృష్టాంతరము.
1: వన్ ఎగ్జాంపుల్ హియర్.
0: ఒక పేపర్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఎ పేపర్.
0: ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనం.
1: దేర్ ఆన్ దట్ పేపర్ యూ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ట్రీ, క్రీపర్.
0: ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పములు ఉండినట్టుగా మనం గుర్తింపజేస్తున్నాం.
1: విల్ బి వాచింగ్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అటాచ్డ్ టు ద క్రీపర్.
0: కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైన ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రము అల్లాడదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది బ్లోయింగ్ విండ్ ఫ్రమ్ ఔటర్ సైడ్, ద జస్ట్ పేపర్ మే జస్ట్ వాసిలేట్ ఆసిలేట్, బట్ ద పిక్చర్ విల్ రిమైన్ ఆల్ ద సేమ్.
0: అది ఏ విధముగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరముగా ఉంటుంటాయి.
1: లైక్ వైజ్ ద మైండ్ మే వేవర్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ, బట్ యువర్ హార్ట్ విల్ బి స్టడీ.
0: కనుకనే నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
1: Therefore the love with which you fill it up in your heart, no one can change.
0: ప్రేమ మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి.
1: It's not the mind, it's the heart you have to fill.
0: మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: The mind is the combination of thoughts.
0: ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది.
1: The thoughts will come and go, pass off.
0: కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి.
1: Therefore you have to keep the sacred thoughts and love safe and secure in your heart.
0: ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది.
1: Love can be described in the form of a triangle.
0: ఒక కోణము తాను ఎవ్వరికి నీ భయపడదు.
1: One angle fearlessness.
0: ప్రేమకు భయమే లేదు.
1: Love has no fear.
0: ప్రేమ మరొకరిని బెగ్ చేయదు.
1: Love will never stretch its hand begging.
0: Prema prema nimittamai premistunde kaani maroka padartha nimittamai kaadu.
1: The love is for just for love's sake.
0: Kanaka prema for prema.
1: Love for love.
0: Prema oka vidhamainatundi yokka nirbhayanga undetundi.
1: Love is fearless.
0: Prema parulanu beg cheyinatundi.
1: Love will never beg anyone.
0: Ee moodu gunamulukunu premaku pradhanamainatundi pranamulu.
1: These are the three life principles for love.
0: Itti pavitramainatundi yokka trigunamto koodinatundi prema tattvame nijamaina prema.
1: This love which is of this triangular principle is the true love.
0: Okanoka samayamlo,
1: at one time,
0: oka raju,
1: a king,
0: veta margame aranyamaniki vellaadu.
1: He went to the forest for hunting.
0: Vetaadi vetaadi arasi poyyadu.
1: He was very much tired while hunting.
0: Daaha vesindi.
1: He was thirsty.
0: Kontha dooramlo edo oka chinna kutiram kanipinchindi.
1: There he could find the flow of water nearby.
0: అక్కడ ఎవరు ఉన్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు.
1: He went there to know who is there.
0: అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
1: There he found a noble soul in meditation.
0: ఈ రాజు కూడాను అతని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు.
1: King did not object or come in the way of his meditative process.
0: అక్కడనే కూర్చున్నాడు రాజు.
1: The king sat there.
0: ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు.
1: This noble soul got up from meditation, asked him, "Who are you, sir? Where do you come from?"
0: నేను ఒక దేశపు రాజు.
1: Said, "I am the king of a kingdom."
0: వేటాడే నిమిత్తమై అరణ్యములో ప్రవేశించాను.
1: I have come to this forest for hunting.
0: అలసిపోయాను.
1: I am tired.
0: నీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను.
1: I came here to take rest for some time.
0: అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందముతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు చల్లటి నీరు ఆ రాజుకు అందించాడు.
1: The saint took pity on this king and offered him the green leaves and the water and the tubers, whatever that available.
0: దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు.
1: The king has partaken them all and he was happy.
0: తిరిగి వెళ్ళే సమయంలోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు.
1: While returning, the king prayed to the saint.
0: స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి.
1: Our kingdom is very close to this place.
0: తాం ఇంత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు.
1: For all the help that you have extended to me, I request you to go out of our kingdom and accept our hospitality.
0: కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు.
1: The saint, being total renunciant, did not accept this invitation.
0: కానీ రాజు చాలా బలవంతపరిచాడు.
1: But the king persisted, insisted.
0: రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు.
1: In order to satisfy this king, he came close.
0: వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు.
1: Both of them had baths.
0: రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు.
1: The king entered into sanctum sanctorum.
0: అతని వెంటనే ఈ మహనీయుడు కూడాను వెళ్ళాడు.
1: The saint also followed him.
0: ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు.
1: The king was praying.
0: దేవాది దేవా,
1: ఓ గాడ్ ఆఫ్ గాడ్స్,
0: నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను.
1: ఇట్స్ మై గుడ్ లక్ దట్ ఐ కుడ్ బి ఎ కింగ్.
0: కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ దిస్ స్మాల్
0: కింగ్డమ్. నా రాజ్యాన్ని ఇంకా నువ్వు వ్యాపింప చేసుకోవాలి.
1: ఐ షుడ్ ఎక్స్పాండ్ దిస్ కింగ్డమ్.
0: ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: ఐ షుడ్ కాంకర్ ద నైబర్హుడ్.
0: అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు.
1: హీ ప్రేడ్ గాడ్ టు కన్ఫర్ గ్రేస్ సో దాట్ హీ వుడ్ హావ్ ఆల్ ద నైబరింగ్ కింగ్డమ్.
0: ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు,
1: ద సెయింట్
0: మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు.
1: ద సెయింట్ వాజ్ లిసనింగ్ టు ది ప్రేయర్ ఆఫ్ ద కింగ్, లెఫ్ట్ ద స్పాట్ వితౌట్ టెలింగ్ హిమ్.
0: స్వామి, భుజించకపురమే వెళుతున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు.
1: ద కింగ్ సెట్, యు ఆర్ లీవింగ్ దిస్ ప్లేస్ సెయింట్, యు ఆర్ లీవింగ్ దిస్ ప్లేస్ వితౌట్ ఈటింగ్, ప్లీజ్ స్టే ఆన్.
0: నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చం ఎత్తడానికి రాలేదు.
1: ద సెయింట్ సెట్, ఐ హావ్ నాట్ కమ్ హియర్ టు బెగ్ అనదర్ బెగర్.
0: నీవు ఒక బిచ్చగాడుగా ఉంటున్నావు.
1: యు ఆర్ ఎ బెగర్.
0: నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు.
1: యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ మెనీ థింగ్స్.
0: భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు.
1: యు వాంట్ ఎ బిగర్ వైడర్ కింగ్డమ్.
0: నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు. నీ దగ్గర నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లేదన్నాడు.
1: That God to whom you offer your prayer to satisfy and to fulfill all desires, I would pray to him directly.
0: Anaga, నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్ చేయడు.
1: ద వన్ విత్ ట్రూ లవ్,
0: భగవంతుని ఏది కూడా అడగనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆస్క్.
0: అన్ని తానే, సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు.
1: గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యు రిక్వైర్.
0: కనుకనే రామాయణం నందు కూడాను

0: Oh mind, don't ask for anything, don't desire anything. The more you ask for, it will be postponed, it will not be granted.
1: Adugani sabarini aadarinchade.
0: Without asking, is not shabari given
1: by Aduga katanakai madayu jatayu kadakunegi sadgati galiginchade adugakuve o manasa.
0: Without mere asking, jatayu had the fortune of receiving last rites from the hands of Sri Rama.
1: Shabari adiginda.
0: Did Jatayu desire? No.
1: ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు.
0: When once we pray with all the purity and a total love, God will run.
1: ఏమీ అడగనక్కర్లేదు.
0: You don't need to ask openly.
1: ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం.
0: This is the sign of God's love.
1: ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ.
0: This is the value of divine love.
1: ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం.
0: We are put to all sorts of troubles and turmoils because we go by the worldly way.
1: ప్రార్థించడము ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు.
0: When we ask for everything and desire, that's all worldly,
1: physical.
0: That's all outward part.
1: కానీ పవిత్రమైన ప్రేమ తత్వము నివృత్తి యొక్క ధర్మము.
0: But the true love is one which is sacred and inward.
1: ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి.
0: When once we follow the inward path, all the external procedures
1: భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు.
0: None of you would ever know the rich things present in God's treasury.
1: ఏదో నీవు గాదుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆ మాణిక్యమే నీకు అందిస్తాడు.
0: When you pray for a piece of glass, God would give you the diamond.
1: భగవంతుడు ఎంత విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు.
0: You don't know what is kept in store for you, the valuables.
1: కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు.
0: But you are asking for mean things.
1: అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు.
0: But God wants to give you higher things.
1: అన్నిటిని కూడా భగవత్ సంకల్పం పైన నిలబెట్టాలి.
0: So you just depend on God, surrender to Him.
1: అప్పుడే మనకు అవసరమైనవన్నీ ఇప్పుడు తానే అందిస్తుంటాడు.
0: Then God will grant you what all that you need.
1: ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో.
0: What you need and what you don't need.
1: ఏది మంచిదో ఏది నీకు చెడ్డదో.
0: What is good for you and what is not. You don't know.
1: కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని నీకు అనుకూలమైనటువంటి దానిని ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు.
0: Therefore, what is good for you, what is comfortable, what is convenient,
1: ye
0: what is make ideal, God will give you.
1: Ekkada, ye vidhanga andistado, adi atanike sankalpam.
0: God only knows when to give, what to give, how to give, where to give.
1: కనుకని అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు.
0: With the total spirit of surrender, then once we leave everything to God, God will give everything
1: that we need.
0: Such strong faith is not present today.
1: ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు.
0: Therefore, all his thoughts are along the wrong path because the absence of such faith.
1: అన్నింటికీ విశ్వాసం చాలా ప్రధానం.
0: For everything, faith is essential.
1: కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం.
0: Therefore, we go by these two principles, devotion.
1: భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి.
0: Therefore, we should have full faith on love.
1: ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు.
0: సో వీ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ లవ్.
1: ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది?
0: దెన్ హౌ డు యు డెవలప్ ఫెయిత్?
1: నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది.
0: యువర్స్ ఇస్ వరల్డ్లీ.
1: కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది.
0: బట్ గాడ్స్ లవ్ ఇస్ ప్యూర్.
1: ప్రాకృతికి అతీతమైనటువంటిది.
0: ఇట్స్ ట్రాన్సెండెంటల్, బియాండ్.
1: అది ఒక పరిమితమైనటువంటి ప్రేమ.
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
1: ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుభవించుకోవాలంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు రిడ్యూస్ ది వరల్డ్లీ పాత్స్ అండ్ వరల్డ్లీ పర్సూట్స్ స్లోలీ.
1: పిల్లలు ఉంటుంటారు.
0: దేర్ ఆర్ చిల్డ్రన్.
1: పరీక్షలు ప్రారంభమయ్యేటప్పటికే ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి.
0: యాజ్ ఎగ్జామినేషన్స్ అప్రోచ్ దే ప్రే మోర్ ఇంటెన్సివ్.
1: ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై?
0: వై డు దే ప్రే?
1: పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు.
0: ఇట్స్ ఓన్లీ ఫర్ ఎగ్జామినేషన్ పర్పస్.
1: కాదు కాదు.
0: నో.
1: అది సరైన ప్రార్థన కాదు.
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ టు బెగ్.
1: యూఆర్ నాట్ బెగ్గర్.
0: యూఆర్ నాట్ ఎ బెగ్గర్.
1: యూఆర్ బిగ్గర్.
0: బట్ యూఆర్ నాట్ ఎ బెగ్గర్ బట్ యూఆర్ ఎ బిగ్గర్.
1: అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు.
0: డివోటీస్ షుడ్ నెవర్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ వే.
1: ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుణ్ణే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు.
0: Without entertaining any desire, if you pray for God Himself, He will give you.
1: అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు.
0: సిన్స్ వీ కెనాట్ రీచ్ దట్ నోబ్లెస్ట్ హైట్స్, వీ మే హావ్ టు డిజైర్ ఆల్ ద బిగినింగ్.
1: అమ్మాయి నా భూ పెట్టదట. అడగకుండా అమ్మైనా బువ్వ పెట్టదు.
0: వితౌట్ ఆస్కింగ్ ఈవెన్ మదర్ వోంట్ సర్వ్ యూ ఫుడ్.
1: కానీ మదర్ ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధము.
0: బట్ ది మదర్ ఇస్ ఫిజికల్ రిలేషన్.
1: కానీ డివైన్ మదర్ ప్రాకృతి సంబంధం కాదు.
0: బట్ ది డివైన్ మదర్ ఇస్
1: నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్.
0: ఇట్స్ ఇన్వర్డ్.
1: ఈ ప్రవృత్తికంతా కూడాను అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజము.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ యూ హావ్ టు ఆస్క్, యూ హావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ బెగ్ ఇన్ ది సీ.
1: ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించడమే తప్ప అడుక్కోవటమే లేదు.
0: సో దిస్ ఇన్ దిస్ ఇన్వర్డ్ పాత్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్.
1: ఏది చేసినా అందుకో.
0: Whatever is given,
1: ఇచ్చిన అందుకో.
0: Whatever is given,
1: మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు.
0: Don't discriminate whether it's good or bad.
1: నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును.
0: From your standpoint, it might look
1: bad. రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును.
0: But in future, it may be good.
1: మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి
0: the one suffering from malaria,
1: డాక్టర్ క్వినైన్ మిక్చర్ ఇస్తుంటాడు.
0: Doctor gives him quinine mixture.
1: ఈ క్వినైన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది.
0: It's very bitter to taste.
1: కానీ మందు రుచి చేదుగా ఉంటుంది. కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుంది.
0: Though the taste is bitter, but it will improve your health.
1: అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది.
0: It is proper cure for malarial disease.
1: కనుకనే ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడాను చాలా కష్టముగా ఉంటుంటారు.
0: దేర్ఫోర్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ యూ మే ఫైండ్ సర్టన్ డిఫికల్టీస్ ఆన్ ద వే.
1: కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరగకూడదు.
0: బట్ వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దీస్ ట్రబుల్స్.
1: ఈ కష్టానికి మనం ఏమాత్రం వదలకూడదు.
0: వీ షుడ్ నెవర్ గివ్ అప్ ది డివోషన్.
1: అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధములు శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు.
0: Many great noble souls have undertaken penance, facing all troubles and turmoil.
1: The pleasure is an interval between two pains. Rendu badhalu madhyalone sukham untundali.
0: Pleasure is an interval between two pains.
1: Badhalu lekunda manaku sukham manaku praaptinchadu.
0: You cannot have happiness without pain.
1: Kaka ee badhalu vallane mana sukham kudanu praaptistundi.
0: Out of the pain only you will have pleasure.
1: Pilachi aduga cheraku pettuna bellambu.
0: By mere asking the sugar cane, will it serve you the jaggery?
1: Tippivatti rasamu peelchakunna.
0: You have to squeeze it, extract the juice.
1: Oka vajramaina kodanu manam aneka kotalu kosinappude daniki sariyina viluva labhistundi.
0: Even the diamond, you have to cut it across several faces to make it shine.
1: Cutting cheyakapothe daniki sariyina viluvine raadu.
0: If you don't cut the diamond, it will not have value.
1: Oka bangaramaina manam nippulo vesi kalchi chuttuto vesi kotti అనేక కటింగ్ చేసినప్పుడే దీనికి ఒక సుందరమైన నగగా తయారవుతుంది.
0: సో గోల్డ్ హెస్ గాట్ టు బి బర్న్ట్ ఇన్ ఫైర్, ఇట్ మస్ట్ బి హ్యామర్డ్.
1: కనుకనే మానవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకుని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది.
0: Therefore, if you face with all resistance, all the sufferings and the problems and the blame on the way, you will have that eternal divine bliss.
1: Sulakanga manam bhavincharadu.
0: You should not take it, mistake it in the other way.
1: Sulakanga.
0: You should not take it in easy way, lighter way.
1: Kani adi chala pavitramain.
0: But it's highly sacred.
1: చూచేకి చాలా చిన్నదిగా ఉండవచ్చును.
0: ఇట్ మే అపియర్ టు బి సింపుల్.
1: అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును.
0: ఇట్ మే అపియర్ టు బి ది వరల్డ్లీ ఎక్స్‌పీరియన్స్.
1: కానీ అది లోకాతీతమైనటువంటి ఒక తత్వము.
0: బట్ ఇట్స్ సంథింగ్ బియాండ్ ద వరల్డ్.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రతి మానవుడు కూడాను పొందాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ అటైన్ సచ్ డివైన్ లవ్.
1: నేను చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం.
0: అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
1: ఈ అహంకు పుట్టినటువంటిది మనస్సు.
0: మైండ్ ఇస్ బోర్న్ టు దిస్ అహం.
1: మనసుకు పుట్టినటువంటిది వాక్.
0: అండ్ ది వర్డ్ ఇస్ బోర్న్ టు దిస్.
1: కాబట్టి వాక్ మనసు బిడ్డ.
0: దేర్ ఫోర్ దిస్ వర్డ్
1: మనసు అహం బిడ్డ. మనసు అహం బిడ్డ.
0: అండ్ ది మైండ్ ఈస్ ది సన్ ఆఫ్
1: అహము ఆత్మ బిడ్డ.
0: అహం ఇస్ ది సన్.
1: కాబట్టి ఆత్మకు అహం సన్.
0: And therefore, అహం ఇస్ ది సన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మకు మైండ్ గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్.
1: ఆత్మకు వాకు గ్రేట్ గ్రాండ్ సన్.
0: దిస్ వర్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
1: కనుక ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ ఈ ముగ్గురు నలుగురు కూడాను ఒక ఆత్మ సంబంధమే.
0: దేర్ ఫోర్ ద ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ బిలాంగ్ టు సేమ్ ఆత్మిక్ ఫ్యామిలీ. అందరి
1: యందు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే అది ఏ నిజమైన ప్రేమ తత్వము.
0: సిన్స్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్, ఇట్ ఇస్ ట్రూ లవ్.
1: ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు, కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు.
0: There may be a person without anything, but yet none can exist without Atma.
1: సర్వుడు ఎందు ఉండినటువంటి ఒక ఏకత్వం ఏమిటి?
0: What is that is uniform in all?
1: అది సచ్చిత్ ఆనందం.
0: That is సచ్చిత్ ఆనందం.
1: అది దానిని మనము కాన్షియస్నెస్ అన్నారు.
0: That's what we call consciousness.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం.
0: This consciousness is God.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి అందరి ఎందు ఉంటుండాలి.
0: This consciousness is in all.
1: కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం.
0: బట్ వి ఫర్గెట్ దిస్ కాన్షియస్నెస్, బట్ వి గో బై కాన్షియన్స్.
1: కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము.
0: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ది కాన్షియస్నెస్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ది ఎయిర్ అరౌండ్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ది ఎయిర్ అరౌండ్.
1: అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కాంట్ సీ, కెన్ యూ డినై దట్?
1: నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, కెన్ యూ నెగేట్ ఇట్?
1: అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కాంట్ సీ, యూ కెనాట్ డినై ద ప్రెజెన్స్. నీవు
1: అనుభవించలేకపోయినంత మాత్రం నా చైతన్యం లేకపోలేదు.
0: బికాజ్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, యూ కెనాట్ డినై
1: ఇట్. ఉన్నది, ఉన్నది, ఉన్నది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్.
1: దీనిని బీయింగ్, బీయింగ్, బీయింగ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ బీయింగ్.
1: ఈ బీయింగ్ నే సత్ అన్నారు.
0: దిస్ బీయింగ్ ఈస్ సత్.
1: అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: విచ్ ఎగ్జిస్ట్ పర్మనెంట్లీ.
1: ఇది వచ్చి పోయేటువంటిది కాదు.
0: ఇట్ నైదర్ కమ్స్ నార్
1: గోస్. రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్.
0: ది సత్ ఇస్ ది డివినిటీ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
1: ఇట్టి తత్వాన్ని ఎక్కడ నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ ఇట్ వుడ్ గో సమ్వేర్.
1: నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనం ఇచ్చాడు అనుకుంటారు.
0: వి సే దట్ గాడ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: ఇది ప్రాకృతమైనటువంటి భావములు.
0: ఇట్స్ వరల్డ్లీ ఫీలింగ్.
1: ఎక్కడ నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి?
0: వేర్ ఫ్రమ్ హస్ హి కమ్ టు?
1: ఎక్కడ నుంచి రాలేదు, తిరిగి దర్శనం ఇచ్చి ఎక్కడికో పోలేదు.
0: హి హస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. హి హస్ నాట్.
1: అక్కడే ఉన్నాడు.
0: హి ఇస్ ప్రెసెంట్ దేర్.
1: మీ యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది.
0: వెన్ వన్స్ యువర్ హార్ట్ ఇస్ సేక్రెడ్ యు విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్.
1: అంతే కాని రావటం పోవటం లేదు.
0: గాడ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
1: మీకందరికీ తెలుసును,
0: యు ఆల్ నో,
1: ధ్రువుడు 5 సంవత్సరముల బాలుడు.
0: ధ్రువ ఇస్ 5-year-old బాయ్.
1: అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు.
0: హి హస్ నో ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్.
1: అలాంటి వాడు విశ్వాసం చేత, నారదుని యొక్క ప్రోద్ధరము చేతనే కారడవుల్లో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ ఎంటర్డ్ ద ఫారెస్ట్ హి హస్ అండర్టేకెన్ పెనెన్స్ ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ దేర్.
1: పెద్దల మాటలు మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు.
0: ధ్రువ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ నారద.
1: ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది.
0: దట్ వెరీ ఫెయిత్ గేవ్ హిమ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కానీ బాలుడు,
0: బట్ ఎ బాయ్,
1: లౌకికం తెలియనటువంటి వాడు,
0: హి డజంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది వరల్డ్.
1: ఈ విష్ణు వచ్చి, నాయన నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
0: విష్ణు అపియర్డ్ అండ్ ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ డు యు వాంట్.
1: బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణం లోపల నేను కూర్చున్నటువంటి స్థానంకే మీరు వచ్చారు.
0: ధ్రువ ద బాయ్ రిప్లైడ్, యూ హ్యావ్ కమ్ హియర్ టు దిస్ ప్లేస్ నోయింగ్ వేర్ ఐఎమ్.
1: నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు?
0: ధ్రువ సెడ్, ఓ గాడ్, యు నో వేర్ ఐ యామ్, వేర్ ఐఎమ్ డూయింగ్ పెనెన్స్, బట్ డోంట్ యు నో వాట్ ఐ ఆస్క్ ఫర్?
1: భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు.
0: గాడ్ ఈస్ నాట్,
1: ఇతనికంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ నాట్ ఇల్లిటరేట్, హిస్ మోర్ నాలెడ్జబుల్.
1: నీవు ఎక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి.
0: God said, oh boy, I know where you are, what you are doing.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action, moodu okati kavali.
0: There should be harmony of thought, word and deed.
1: Appude nenu mee avishtanni nerveerchadaniki samsiddhanga untanu.
0: Then I am ready to fulfill your desire.
1: Neevu inti daggara bhagavantunni darshinchi chesi అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తోట పైన కూర్చునేటువంటి వరమును తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు.
0: అట్ హోమ్ యూ హావ్ డిటర్మిన్డ్ దట్ విల్ గో టు ద ఫారెస్ట్ అండర్ టేక్ పెనెన్స్ అండ్ రిటర్న్ విత్ ఆల్ ది బోన్స్ గ్రాంటెడ్ దట్ విల్ సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్.
1: తలచినట్టుగా తపస్సు చేశావు.
0: అండ్ యూ డిడ్ పెనెన్స్ యాజ్ యు థాట్.
1: కానీ ఆ తపస్సుకు, ఆ యొక్క సంకల్పమునకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి.
0: ఐ షుడ్ టెస్ట్ వెదర్ యూ స్పీక్ అప్రోప్రియేట్ యువర్ థాట్ అండ్ పెనెన్స్.
1: ధ్రువుడు చెప్పాడు, స్వామి.
0: ధ్రువ సెట్, స్వామి,
1: నేనేదో ఒక చిన్న పెంకుటి దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజముక్క కోసమే వెతుకుతూ వచ్చాను.
0: స్వామి, ఐఎమ్ సర్చింగ్ ఫర్ గ్లాస్ పీస్.
1: ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క.
0: ద వరల్డ్లీ థాట్ హాస్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్, హి హాస్ నో వాల్యూ.
1: నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి.
0: బట్ యువర్ డివైన్ దర్శన్,
1: ఆ గాజుముక్కై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా ఆ గాజుముక్క నాకు అక్కర్లేదు అన్నాడు.
0: ఇస్ ఇట్ మై గుడ్ లక్ ఐ కుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ డైమండ్ ఇన్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ డోంట్ వాంట్ దిస్ గ్లాస్ పీస్.
1: చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ.
0: And there that point was caught by
1: God. సంకల్పించడం ఒక్కటి,
0: యువర్ థాట్ ఈజ్ వన్,
1: ఆచరించడం ఒక్కటి,
0: ప్రాక్టీస్ ఇస్ వన్,
1: ఈ రెండు ఒక్కటైపోయినాయి.
0: Both are one.
1: కాని కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు.
0: బట్ ది ప్రేయర్ ఈజ్ సెపరేట్.
1: ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది.
0: అమంగ్ ది త్రీ టూ ఆర్ వన్, వన్ ఈజ్ సెపరేట్.
1: కాబట్టి రెండు ఉన్నటువంటిది మెజారిటీ.
0: సో మెజారిటీ గో బై ది టూ.
1: దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది.
0: వన్ సెక్యూర్ టూ ఓట్స్, ది అదర్ వన్
1: సింగిల్ ఓట్. రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీవు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వాడిని పంపించాడు.
0: సో యాజ్ దట్ వన్ బికాస్ ఆఫ్ టూ ఓట్స్ బెటర్ యూ గో బ్యాక్ అండ్ రూల్ ద కింగ్డమ్.
1: చూచారా త్రికరణ శుద్ధి.
0: ద హార్మనీ ఆఫ్ ది త్రీ.
1: ప్రతి భావమునకు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు.
0: ఫర్ ఎవ్రీ ఫీలింగ్ గాడ్ విల్ థింక్ ఆఫ్ ది ప్యూరిటీ.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ షుడ్ బి అబ్సల్యూట్ సింథసిస్. వన్ ఒకటి,
1: అడగటం ఒకటి, చేయటం మరొకటి, ఇది సరికాదు.
0: యు ఆస్క్ ఫర్ వన్ థింగ్ అండ్ యు యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇట్స్ నాట్ గుడ్.
1: కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపడికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేంటి? వాగ్దోషం చేతనే.
0: దో ధ్రువ హాస్ టేకెన్ దట్ స్ట్రాంగ్ పెనెన్స్ విత్ సీక్రెట్ థాట్స్, యెట్ హీ కుడ్ నాట్ మేక్ ఫుల్లీ మేక్ యూజ్ ఆఫ్ ది డివినిటీ.
1: చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి.
0: బికాజ్ హిస్ టాక్ ఇస్ అట్ వేరియన్స్ విత్ అదర్
1: ఈ వాక్ మైండ్ యొక్క బిడ్డ.
0: దేర్ ఫోర్ దిస్ టాక్ ఈజ్ ది సన్ ఆఫ్ ది
1: మైండ్. మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది.
0: Mind gets polluted because of thoughts.
1: కనుకనే తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి.
0: And therefore the thoughts have come to the son.
1: న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మ భావములు వచ్చిండాలి మనసుకు.
0: సో మైండ్ షుడ్ హ్యావ్ ది థాట్స్ ఆఫ్ ది బ్రహ్మన్.
1: రాలేదు.
0: నౌ ఇట్ హాజంట్ హ్యాపెన్.
1: కనుకనే తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు.
0: సో వెన్ ఫాదర్ ఇస్ ఇన్ వన్ వే,
1: సంబంధమేమో కొడుకు తండ్రే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ది సన్ టు ద ఫాదర్.
1: ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు.
0: ప్రహ్లాద్ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: హిరణ్యకశిపుడు మహా దుర్మార్గుడు.
0: హిరణ్యకశిపు ఇస్ వికెడ్ మ్యాన్.
1: దుర్మార్గుని గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు.
0: అండ్ టు దట్ వికెడ్ మ్యాన్ హీ కుడ్ హ్యావ్ ఎ ప్రెషస్ జెమ్ ఆఫ్ ఎ సన్ ప్రహ్లాద.
1: కనుక నారాయణ ప్రియుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు హేట్స్ నారాయణ.
1: రూపనామములు నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు గోస్ బై ది నేమ్ అండ్ ఫామ్.
1: నామ రూపముల చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ the one after the formless attributeless divinity.
1: nama roopamulu undinappatikini vaatini manam tyagam cheyali.
0: though it has the name and the form but we have to sacrifice.
1: ee naatikaina ee deha tyagam ayyetuntidi.
0: one day or other the body has got to be sacrificed.
1: kaani tyagam ante emiti?
0: what is sacrifice?
1: kepalam deha bhavam tyagam cheyatam kaadu.
0: is not giving up the body.
1: aalokitalu vadalatam kaadu.
0: is not leaving
1: aastipaastulu vadalatam kaadu.
0: is not giving up properties.
1: ee deenni tyagam cheyali?
0: what is to be sacrificed?
1: manavuni aavarinchinatvanti yokka raga dvesha asuyadulu tyagam cheyali.
0: one has to sacrifice these three, the attachment, the jealousy and ego.
1: ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం.
0: అండ్ హ్యూమన్
1: ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: హ్యూమానిటీ ఇస్ ఎన్కంపాస్డ్ బై దీస్ త్రీ, ద కవరింగ్. వన్ హాస్ టు త్రో ఇట్
1: అసైడ్. కన్నుకు పొర వచ్చింది.
0: సపోజ్ ఐ హస్
1: తీస్తే చాలు దృష్టి నీకు లభిస్తుంది.
0: ది ఐ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ క్యాటరాక్ట్.
1: నీవు దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ న్యూ విజన్.
1: నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ద హార్ట్ ఇస్ కవర్డ్ బై ద
1: వాటిని అటాచ్మెంట్. ఇదే త్యాగం.
0: గివింగ్ ఇట్ అప్ దీస్ త్రీ ఇస్ సాక్రిఫైస్.
1: త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు.
0: నాట్ గివింగ్ అప్ ప్రాపర్టీస్.
1: దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి.
0: యూ హావ్ టు గివ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది.
0: When once you get away from the bad qualities, you will have the realization from the spirit.
1: అది నీ రైట్.
0: దట్ ఈస్ యువర్ రైట్.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది.
0: సో హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: దైవం నుంచినే వచ్చినటువంటిది.
0: హి ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద డివైన్.
1: దైవం నుంచి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం.
0: హావింగ్ కమ్ ఫ్రమ్ గాడ్ హి ఫర్గెట్స్ గాడ్.
1: మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి.
0: ఆల్ క్లౌడ్స్ ఆర్ బోర్న్.
1: ఆ మేఘం తిరిగి సూర్యునే కప్పివేస్తున్నాయి.
0: క్లౌడ్స్ కవర్ ద వెరీ సన్.
1: కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే.
0: బట్ ద సన్ హాస్ నో హేట్రెడ్ ఆన్ ద
1: క్లౌడ్. ఇవన్నీ ఏమిటి ఈ మేఘంలో పాసింగ్ క్లౌడ్స్? కొంతలో కదిలిపోతాయి, దీనిపైన మనకి ఎందుకు ఈ ద్వేషం?
0: ద సన్ ఫీల్స్ సో నాట్ టు హ్యావ్ కైండ్ ఆఫ్ ఎనీ యాంగర్ బికాస్ క్లౌడ్స్. అదే విధంగానే
1: కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఎట్ టైమ్స్ అవర్ హార్ట్ ఇస్ కవర్డ్ బై మీన్స్
1: ఆఫ్ బ్యాడ్ థాట్స్. ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి.
0: అండ్ దేర్ ఫోర్ ద లవ్ దట్ షైన్స్ ఇస్ కవర్డ్ బై జెలసీ.
1: అప్పట్లో శాంతిని వహించాలి.
0: దెన్ వీ షుడ్ మెయింటైన్ పీస్.
1: ఆ శాంతిగా ఉంటే ఈ ఆవరించినటువంటి మేఘములు కదిలిపోతాయి.
0: When we are peaceful, the clouds will pass off.
1: ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడ నుంచి కదిలిపోతాయి.
0: Clouds have come here because of the wind, and the same wind will take them out.
1: మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము.
0: The clouds have come here, they will vanish because of the wind.
1: ఆ పెనుగాలియే మన ప్రేమ తత్వము.
0: That whirlwind is the spirit of love.
1: ఆ ప్రేమనే గాలి వీచినప్పుడు,
0: when once there is the wind of love,
1: ఈ పరిగెత్తుంటాయి,
0: all clouds will go.
1: ఆవరించిన మేఘములు కూడా కదిలిపోతుంటాయి,
0: all clouds will go.
1: ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనే లేదు.
0: There's nothing that you cannot accomplish without love.
1: దేనినైనా సాధించలేకపోవచ్చును,
0: you cannot achieve
1: anything. కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనే లేదు.
0: There's nothing you cannot achieve.
1: సర్వమును ప్రేమ చేత సాధించవచ్చును.
0: Everything you can achieve with this
1: love. ప్రేమ ఈశ్వరహై, ఈశ్వర ప్రేమహై, పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: God is love, love is God. We should know the spirit of unity between the two.
1: కనుకని ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: So we have to develop this love.
1: నీ బాధలు నీకెంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి.
0: You should consider the difficulties of others as your own.
1: నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి.
0: You should know the truth that you love yourself and so also the other one.
1: కనుక ప్రతి ఒక్కదాని కూడాను నీకు నీవు పోల్చుకోవాలి.
0: So you have to take your own experience.
1: అది ఏ సెల్ఫ్ ఎంక్వైరీ అని.
0: దట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ.
1: ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ?
1: తనకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ద నంబర్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ద ఫీట్.
1: తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే.
0: As is your feeling, so also the feeling of others.
1: నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే.
0: As is my suffering, so also the suffering of others.
1: నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే.
0: As is my misery, so also the grief of others.
1: నా ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే.
0: I consider myself pure, so అన్నింటిని కూడా
1: పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి.
0: And we should go by this measure of sacred love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
0: Then there is no scope for hatred.
1: ఇంకా అసూయకు అదనే స్థానం లేదు.
0: Then no scope for jealousy.
1: కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను.
0: Therefore, in order to give up the attachment, the hatred and jealousy, you should have a pure love. You should have selfless love.
1: నిరహంకారమైన ప్రేమను.
0: And the love which is egoless.
1: మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop that.
1: ఇదియే నిజమైనటువంటి భక్తి.
0: This is the true devotion.
1: అంతేకాని పూజలు చేయటము, వ్రతం చేయటము, జపం చేయటము, ధ్యానం చేయటం ఇవన్నీ కూడా కేవలము ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని అణగింపజేసేదానికి ఇవన్నీ సోపానములు.
0: Therefore, the other acts like worship, the meditation, other rituals will make your mind steady. That's all.
1: ఒక మిద్దెని ఎక్కాలంటే ఒక నిచ్చెన వేస్తాము.
0: In order to climb up the staircase, you will have the ladder there.
1: ఈ ladder పైన దానికి కలుచుకొని ఉండాలి, కింద భూమికి ఆధారంగా ఉండాలి.
0: The ladder should lean on the top.
1: అప్పుడే మధ్యన ఉన్నటువంటి స్టెప్స్ అంతా మనం దాటుకొని పోవచ్చు.
0: Then only it is possible to climb up the steps.
1: కింద ఉన్నటువంటి ఒక ఆధారమే విశ్వాసము.
0: The lower end is the basis of faith.
1: ఆ విశ్వాసం పైన ఈ ladder ను ఆధారం చేసుకోవాలి.
0: So the ladder should just be based on this.
1: పైన టాప్ కలుచుకున్నటువంటిది ప్రేమ.
0: The top one leans on love.
1: కాబట్టి ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడు మనం ఎంత పైకైనా కూడా మనం ఎక్కిపోవచ్చు.
0: Therefore, with the faith and love, you can climb up to any extent.
1: ఈ రెండు మాత్రం సంబంధం లేకుండా ఏ మాత్రం కూడా మనం ల్యాడర్ని ఎక్కలేము.
0: Without these two, you can never climb the ladder.
1: ఒకవేళ ఆ విధంగా ల్యాడర్ని ఎక్కాలనుకుంటుంటే అది అసాధ్యం.
0: Even if anyone tries, you'll find it impossible.
1: ఆధారం ఆధేయం రెండు కావాలి మనకి.
0: You should have the basis here and also the top one that leans on love.
1: విశ్వాసము, గాఢమైన విశ్వాసం ఉండాలి.
0: You should have strong faith.
1: తర్వాత పవిత్రమైన ప్రేమ ఉండాలి.
0: You should have sacred love.
1: ఈ రెండింటిని మనం సంపాదించుకుంటే ఏ జప ధ్యానమును కూడా మనం చేయనక్కర్లేదు.
0: Once you have these two, you don't need to undertake any penance or meditation.
1: ఈ జప ధ్యానములన్నీ దేనికోసమని?
0: What for all this?
1: ఈ రెండింటిని పొందే కోసమే.
0: Everything is done.
1: అవి రెండే మనకు ప్రాప్తించినప్పుడు ఇంక జప ధ్యానములు మనకెందుకు?
0: Then once you have these two, why should you need?
1: దేనిని వెతకాలని పోతున్నావో అదే నీ కాలికి తగినప్పుడు ఇంక వెతకనక్కర్లేదే.
0: The one you are in search for is waiting at your doorstep.
1: చాలా మంది దైవాన్వేషణ అనుకుంటుంటారు. అన్వేషణ అనేది చేయనక్కర్లేదు.
0: Many say they are in search of God. You don't need to search.
1: సర్వత పాణిపాదం తత్సర్వతోచే శిరోముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమావృత్తి శక్తి. ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: When God is everywhere, why do you need to search for him?
1: మొట్టమొదటి నిన్ను నీవు వెతుకుతున్నావా ఎక్కడైనా?
0: First, in the first instance, do you search for yourself?
1: నిన్ను నీవు ఎక్కడ వెతకలేవు.
0: You don't
1: ఒకవేళ నిన్ను నీవు వెతుకుతున్నావు అంటే నీవు పిచ్చివాడేవి.
0: If you say that you are in search of your own self, others will take you
1: అదే రీతిగా భగవంతుని వెతకడం అంటే నిన్ను నీవు వెతుకోవటమే.
0: When you, if you say that you are in search of God, భగవంతుని నీ వెంటనే
1: గంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
0: God is with you, in you, above you, below you, around you, everywhere.
1: భగవంతుడవు.
0: You are God.
1: You are God.
0: You are God.
1: You are God. You are God.
0: You are God.
1: కేవలము దేహాభిమానమును పురస్కరించుకొని ఈ ఉపాధులను పురస్కరించుకుని నేను ఫలాని వాడిని ఫలాని వాడిని అని నీవు చెప్పుకుంటున్నావు.
0: బేసింగ్ ఆన్ యువర్ బాడీ ఇన్ ది వెస్చర్ యు హావ్ పుట్ ఆన్ యు యు ఇంట్రోడ్యూస్ యువర్సెల్ఫ్ యాస్ వన్
1: అనేక మంది మహర్షులు అనేక వేదశాస్త్ర ఇతిహాస పురాణముల నుంచి అంతకాలం నుంచి కూడా వచ్చేటువంటిది అన్ని క్వశ్చన్స్ లో కూడాను హూ ఆ మై అనేటువంటి క్వశ్చన్ చాలా పెద్దది.
0: Of all the questions that man is put to since times immemorial, the biggest question is this: who am I?
1: ఈ జగత్తులో ఎన్నో పదములు ఉంటున్నాయి.
0: There are so many words there.
1: కానీ అన్ని వదిలిపెట్టి నేనెవరు అనేటువంటి తెలుసుకోమని చెప్పడంలో ఏం అర్థం ఉంటుంది?
0: What is the meaning in finding this question, who am I?
1: ఎవరైనా వచ్చినారంటే ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారని మనం ప్రశ్నిస్తాం.
0: We generally ask, if anyone comes to you, you'll say, who are you? Where have you come from?
1: అందరినీ ప్రశ్నిస్తున్నావు కానీ నీవు నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు.
0: యూ క్వశ్చన్ ఎవ్రీబడి బట్ యూ డోంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ హూ ఎమ్ ఐ వేర్ డు ఐ కమ్ ఫ్రమ్.
1: నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఇతరులంతా ఎవరో నీకు సులభంగా తెలిసిపోతుంది.
0: వెన్ వన్స్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ఏబుల్ టు నో అదర్స్.
1: కనుక ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
0: సో ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: ఈ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కి ఏం కావాలి?
0: What is required for
1: first confidence kavali.
0: First self confidence is required.
1: ee confidence valane satisfaction vachestundi.
0: Out of the confidence you'll have satisfaction.
1: ee satisfaction valane sacrifice chestavu.
0: The satisfaction will lead
1: to sacrifice valane realization vastundi.
0: Out of the sacrifice you'll attain realization.
1: First self confidence the foundation.
0: So self confidence is the foundation.
1: Self satisfaction is the wall.
0: Self satisfaction is the wall.
1: Self sacrifice is the roof.
0: Self sacrifice is the roof.
1: Self realization is the life.
0: Self realization is the life.
1: ఫౌండేషన్ లేకపోతే గోడ కట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ ఫౌండేషన్ ఇస్ నాట్ పాసిబుల్ టు
1: గోడ లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
0: వితౌట్ వాల్స్ యూ కెనాట్
1: లివ్ దేర్. లేకపోతే మనం నివసించలేము.
0: వితౌట్ లేయింగ్ ద రూఫ్ యూ కెనాట్ లివ్ దేర్.
1: కనుకనే మొట్టమొదటి నుంచి నీ ఫోర్ స్టెప్స్ అంతా నీవు ప్రయత్నించాలి.
0: సో యూ షుడ్ నో ఆల్ దీస్ ఫోర్
1: స్టెప్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
0: Self confidence is first.
1: దీన్ని ఏమాత్రం కూడా నువ్వు చెలించకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ సీ దట్ ఇట్ విల్ ఆల్వేస్ బి
1: స్టేబుల్. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు ప్రాణం పోయేటువంటి దీనికి సిద్ధం ఉండినప్పటికీ చెలించకుండా ఉండాలి.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ అమౌంట్స్ టు సాక్రిఫైసింగ్ వన్స్ ఓన్ లైఫ్
1: విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: కాన్ఫిడెన్స్ వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్
1: విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే మనకు తెలియకుండా ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ యూ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ యూ విల్ ఎంజాయ్ ద బ్లిస్.
1: ఈ ఆనందం ఆవిర్భవించిందా సర్వమును త్యాగం చేస్తావు.
0: వెన్ వన్స్ యూ ఆర్ ఇన్ ద బ్లిస్ఫుల్ స్టేట్
1: నాది నీది అని పర అపర అనేటువంటి భేదములు ఏమాత్రమూ ఉండవు.
0: దేర్ బి నో డిఫరెన్సెస్ లైక్ ఐ అండ్ మైన్ అండ్ థైన్.
1: అప్పుడే అన్నింటినీ త్యాగం చేస్తావు.
0: దెన్ యూ విల్ గివ్ అప్ సక్సెస్.
1: ఎప్పుడు త్యాగం చేస్తివో త్యాగేనేకి అమృతత్వ మానసహు న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసహు. త్యాగం ఎంత ఆనందాన్ని ఇస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ సాక్రిఫైస్ దట్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: కానీ మనం చేయలేకపోతున్నాం.
0: బట్ వీఆర్ నాట్ ప్రిపేర్ టు సాక్రిఫైస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఈ అభిమాన మమకారం రెండు కట్టివేసింది.
0: ఇట్స్ ఓన్లీ ది అటాచ్మెంట్ అండ్ పొసెసివ్నెస్ దట్ బైండ్ యు.
1: రెండే మనకు నరకానికి తీసుకుని పోతున్నాయి.
0: దీస్ టు విల్ టేక్ యు టు హెల్.
1: అందుకోసమని ఎవరో చెప్పారు.
0: Therefore it is
1: said, ప్రతి వ్యక్తిని కూడా నువ్వు యమధర్మరాజు పాశం వేసి తీసుకుని పోతున్నాడు అని.
0: వి సే ది గాడ్ ఆఫ్ డెత్ యమ విల్ డ్రాగ్ ఎవ్రీ సోల్ విత్ ఎ రోప్.
1: భగవంతుడు ఇన్ని విధములుగా సృష్టించినప్పుడు ఈ యమధర్మరాజు పాశం వేసి ప్రతి ప్రాణమును తీసుకుని పోతున్నాడే.
0: When God has created all these things, all creatures, Yama drives out the body.
1: తీసుకోవటానికి ఈ యొక్క యమధర్మరాజుకు రోప్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు?
0: To drag, to take away so many lives, where do you find the rope factory for Yama?
1: ఈ రోప్ ఫ్యాక్టరీ తనకి ఎక్కడా లేదు.
0: Well, he has not.
1: ఎక్కడి నుంచి తీసుకుని రావడం అక్కర్లేదు ఈ పాశములు.
0: హీఈస్ నాట్ బ్రింగింగ్ రోప్స్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అభిమానం ఒకటి, మమకారం ఒకటి, ఈ రెండింటి యొక్క పాశంతోనే అతన్ని బిగ్గట్టేస్తున్నాడు.
0: వన్ రోప్ ఇస్ అటాచ్మెంట్, అనదర్ ఇస్ పొసెసివ్నెస్. దీస్ టు ఆర్ ఇంటర్‌ట్వైన్డ్.
1: అభిమాన మమకారములే మన గొంతునకు ఒక పాశములుగా తయారవుతున్నాయి.
0: అండ్ దే విల్ జస్ట్ టై అప్ యువర్ నెక్ అల్టిమేట్లీ.
1: అదే కాలాన్ని అంత్యం గావిస్తుండాలి.
0: దాట్ విల్ బ్రింగ్ ది ఎండ్.
1: కనుకనే
0: సో
1: మనము ఎక్కడి నుంచినో దైవం అంతా మనకంత కష్టములు అందిస్తున్నాడని కానీ సుఖములు కొని తెచ్చుతున్నాడని కానీ భావించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్.
1: సుఖ దుఃఖములకు అంతా మన సంకల్పములే మూల కారణం.
0: వీ షుడ్ కన్సిడర్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్ అవర్ థాట్స్ ఆర్ ది
1: కాజ్. మంచి చెడ్డలకంతా కూడా మన యొక్క సంకల్పములే మూల కారణం.
0: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ అపాన్ అవర్ థాట్స్.
1: కాబట్టి ఎవరో మనకు ఏ విధమైనటువంటి కారకులు కాదు.
0: నో వన్ ఈజ్ సెపరేట్లీ.
1: వారి వల్ల మాకు కష్టములు లభించాయి, వీరి వల్ల మాకు సుఖములు లభించాయి, ఇవి కేవలం అల్పతృప్తి.
0: We'll have low satisfaction when we feel so-and-so is responsible for our pleasure. We should never submit ourselves to
1: anything.
0: For everything we are
1: మంచి
0: చెడ్డలకు
1: మనమే కారణం.
0: For good and bad.
1: సుఖ దుఃఖములకు మనమే కారణం.
0: For pleasure and pain.
1: పాప నష్టములకు మనమే కారణం.
0: For profit and loss.
1: నిందాస్తుతులకు మనమే కారణం.
0: For everything we are responsible.
1: అన్నింటికి మనమే కారణం.
0: For everything we are responsible, the main cause.
1: కనుక మనమే కారణం అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి భయము మనకు ఉండదు.
0: When once we feel that we are the main cause, we don't need to have fear.
1: ఎవరితోనూ కష్టం లభిస్తుంది అంటే భయం ఉండాలి.
0: When once you feel that troubles are because of others,
1: నిర్భయం.
0: You will be fearful.
1: నిర్భయం. ఎప్పుడు వస్తుంది నిర్భయము?
0: When you will be fearless.
1: పరిపూర్ణ ప్రేమ ఉండినప్పుడు నిర్భయం వస్తుంది.
0: When there is total love, you will be fearless.
1: దోషం ఉండినప్పుడే భయం ఆవరిస్తుంది.
0: When there is no love, you will be fear stricken.
1: మనలో దోషములకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for any mistake.
1: సాధ్యమైనంత వరకు ఏ చిన్న పని చేసినప్పటికీ is it good or bad? Is it right or wrong? అని డిస్క్రిమినేషన్ చేయి.
0: For every action, discriminate there, whether it's right or wrong, good and bad.
1: Time తీసుకో.
0: Take time.
1: తొందర పడవద్దు.
0: Don't be in a
1: hurry. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: So never be in a hurry. Discriminate with
1: the Lord. Anything
0: may come. Maintain
1: peace.
0: Think of God.
1: దైవ ప్రేమను పెంచుకో.
0: డెవలప్ డివైన్ లవ్.
1: ప్రేమనే నీకు అమృతంగా మారిపోతుంది.
0: ద వెరీ లవ్ విల్ ట్రాన్స్ఫార్మ్.
1: ఆ దుఃఖమును దూరం చేస్తుంది.
0: అండ్ ఇట్ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ద మిజరీ.
1: అంకితం చేస్తుంది.
0: అండ్ దెన్ దట్ విల్ మేక్ యూ సరెండర్.
1: ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి చదువులు.
0: This is the proper education
1: we should learn.
0: The worldly education we can have. కానీ
1: ఇది కూడాను ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: This is also physical secular education.
1: ఇది ప్రవృత్తి మార్గములో మనం జీవించడానికి ఆధారమే.
0: This is the very basis for our external worldly life.
1: సుఖింప హేమతారక విద్య పరమను సుఖింప బ్రహ్మ విద్య.
0: Therefore worldly knowledge for this worldly life.
1: ఈ రెండు విద్యలు ఉండాలి.
0: ఈ
1: రెండు విద్యలు ఎట్టివి?
0: What sort of knowledge?
1: Negative, positive వంటివి.
0: They are like negative and positive.
1: ఈ ప్రాకృతమైన విద్యలు అన్ని కూడాను negative, negative, negative.
0: All this worldly education is negative.
1: కనుకనే మన హృదయం నిండుకున్నాను negative యొక్క thoughts అంతా నింపుకున్నాము.
0: Therefore we filled our hearts with the negative
1: thoughts.
0: కానీ
1: ఆశించేది positive ను ఆశిస్తున్నాము.
0: But we expect positive from God.
1: Impossible.
0: It is impossible.
1: కారణమేటి?
0: What the reason?
1: Negatives నింపుకుంటున్నాం మనం.
0: Because you filled
1: negative thoughts ఏ వస్తున్నాయి.
0: Therefore you get negative thoughts out of it.
1: Positive ఎట్లా కోరడానికి నీకు అధికారం ఉంది?
0: How you expect the positive?
1: నీకు అధికారం లేదు.
0: You have no right.
1: నీ మొట్టమొదటి హృదయంలో పాజిటివ్ నింపుకో.
0: Therefore fill your heart with the positive.
1: అప్పుడు అన్ని కూడాను లభిస్తాయి.
0: Then you will have everything.
1: కనుక ఈ ప్రకృతి విద్యలంతా ప్రకృతికి సంబంధించినటువంటివి.
0: Therefore worldly knowledge relates to the physical and
1: mental world. పరతత్వానికి సంబంధించినటువంటివి హేమతారక విద్య సారక విద్య.
0: Therefore spiritual knowledge will give you liberation.
1: దానికి ఎట్టి అభ్యంతరములు లేవు.
0: It has no objection whatsoever.
1: ఈ రెండింటి మధ్యలోనే మన జీవితం అనేటువంటిది ప్రవేశించాలి.
0: We have to lead our life in between these two.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారు.
0: Many of you play football.
1: ఈ ఫుట్బాల్ లోపల ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుంది.
0: There is a system in this football game.
1: అటువైపున ఒక ఆరు మంది, ఇటువైపున ఒక ఆరు మంది ఉంటారు.
0: On one side one team six, another team six this side.
1: కానీ లాస్ట్ లోపల రెండు గోల్లు పెట్టుకుంటారు.
0: Last there will be goal at the end.
1: ఇక్కడ ఒక లిమిట్, ఇక్కడ ఒక పరిమితం పెట్టుకుంటారు.
0: There will be one limit this side, another limit other side.
1: ఈ రెండింటికి మధ్యలోనే నీ బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది.
0: When the ball goes in between the two, it's a goal.
1: అదే విధంగానే కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యం.
0: Likewise,
1: ఆరు మంది ఒక వైపు ఉంటున్నారు.
0: ఆల్ దీస్ సిక్స్, ది యాంగర్, ది లస్ట్ అండ్ ది గ్రీడ్.
1: సత్య ధర్మ శాంతి, అసత్య ధర్మ శాంతి, అహింస ప్రథమ ధర్మము అనగా ప్రేమ తత్వమును కూడాను ఆరు ఒక తట్టు ఉంటాయి.
0: సిక్స్ ప్లేయర్స్ ది అదర్ టీమ్ కంప్రైజ్ ది ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్.
1: వీరు వారు లైఫ్ అనేటువంటి బాలను కొడుతున్నారు అటు ఇటు.
0: బోత్ ది టీమ్స్ కిక్ దిస్ బాల్ ఆఫ్ లైఫ్ ఆన్ బోత్ సైడ్స్.
1: కానీ సత్యము ధర్మముతో కూడినటువంటి దీంట్లో ఇహమును సుఖింప హేమతారక విద్య పరమును సుఖింప బ్రహ్మ విద్య, ఇదే మన లిమిట్లు.
0: Therefore the goals, the limits are one is
1: physical
0: education, another spiritual education.
1: మన లైఫ్ అనేటువంటి బాల్ కొట్టితేమా మనం గోల్ అయిపోయినాం.
0: Therefore if you kick the ball that passes between the two, it's the goal.
1: కానీ అటువైపు ఇటువైపు ఫర్లాంగ్ పోయినప్పటికీ అది అవుట్ అవుతుంది కానీ గోల్ కాదు.
0: But if it crosses the boundaries, even it goes to one furlong, it's out but not goal.
1: కనుక ఈ ప్రాకృతమైనటువంటి విద్యను చదవండి.
0: Therefore study the worldly
1: knowledge. దాంతో కూడాను ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని పొందండి.
0: And good, have good positions.
1: కానీ దానిని ఆధారం చేసుకుని దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఆ విద్య కూడా మీరు నేర్చుకోవాలి.
0: బట్ ఆల్సో లెర్న్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ఆధ్యాత్మిక విద్య విద్యానాం.
0: Of all, it's only the spiritual education.
1: లౌకిక విద్యలు అన్ని చిన్న చిన్న కాలువల వంటివి, నదుల వంటివి.
0: ది సెక్యులర్ నాలెడ్జ్, ది వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ ఎ లేక్ అండ్ ది రివర్. ఇవన్నీ
1: చేరేది ఎక్కడ? సాగరము, సముద్రానికి చేరిపోతుంటాయి.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్
1: నదీనాం సాగరో గతిః.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఓషన్.
1: ఆ సాగరమే గతి.
0: సో దట్ ఓషన్ ఇస్ అల్టిమేట్.
1: మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కట్టగలిపటికి అనుగ్రహం అనేటువంటి సాగరంలో చేరక తప్పదు.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే రిసీవ్ అల్టిమేట్ యూ మస్ట్ మర్జ్ ఇన్ దట్ ఓషన్ ఆఫ్ గ్రేస్.
1: కనుక ఆ విశ్వాసం చేత
0: విత్ దట్ ఫెయిత్
1: ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత
0: విత్ దట్ డిటర్మినేషన్
1: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లా.
1: ప్రకృతిని మనం ఏమాత్రమో విమర్శించకూడదు.
0: నెవర్ క్రిటిసైజ్ ద వరల్డ్.
1: ప్రకృతిని ఏమాత్రమో మనం వదలడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ గివ్ అప్ ద నేచర్.
1: భగవత్ స్వరూపమే.
0: ఇట్స్ ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఈ ప్రకృతి అంతా కూడా కార్యస్వరూపము.
0: ద హోల్ నేచర్
1: పరమాత్మ కారణము.
0: గాడ్ ఇస్ ది కాజ్.
1: కారణ కార్య సంబంధమే ఈ ప్రపంచము.
0: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ నాట్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: మీరు చూడాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ హియర్ ఆన్ ఎర్త్.
1: ఈ విధంగా దైవత్వాన్ని చూడడానికి అంటి ఎందుకు అణు అణువును కూడా దైవత్వాన్ని మీరు పరికించవచ్చు.
0: యూ కెన్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ డివినిటీ in every atom in this life.
1: Kana,
0: but
1: kevalam laukika vidyaltone mana jeevithanni antyam gaavinchukodadu.
0: We should not end our lives learning the formal physical education only.

0: విద్యార్థులు. నేటి భౌతిక జీవితము చాలా అయోమయ స్థితిలో ఉంది.
1: లైఫ్ టుడే ఈజ్ హైలీ కన్ఫ్యూజ్.
0: దేవుడన్న పదమునకు అర్థములే అనేకంగా కనిపిస్తున్నారు.
1: They interpret and give various meanings to this very word, God.
0: దినము కానటువంటిది దైవము అని దీనికి ఒక అర్థం.
1: That which is not dinamu or a day is God, దైవము.
0: అనగా దైవం అనగా దీని యొక్క అంతరాత్మనకు తగినటువంటి ఒక అర్థము వెలుగు అని అర్థం.
1: The true meaning of దైవము God is వెలుగు, light.
0: ఈ వెలుగు ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
1: This light is in everyone.
0: వెలుగు, కాంతి, ప్రకాశము ఈ విధమైనటువంటి దీప సంబంధమైనటువంటి యొక్క రూపాంతో పోల్చుకుంటూ వచ్చారు ప్రాచీను.
1: Ancients compared this with words like light, effulgence, radiance, brilliance and so on.
0: ఈ వెలుగే చీకటిగా మారుతున్నది. ఈ చీకటిగే వెలుగుగా మారుతున్నది.
1: This very light changes into darkness and the dark converts itself into light.
0: చీకటి వెలుగులు రెండు కూడా ఒకే కాలంలో ఒకే స్థానంలో కనిపించవు.
1: The light and dark do not coexist at the same time.
0: వీటిని జ్ఞానాజ్ఞానములని కూడా పిలుస్తూ వచ్చారు.
1: This is also called the ignorance and wisdom. Ancients compared this with words like light, effulgence, radiance, brilliance and so on.

0: the ignorance and wisdom.
1: చీకటి యొక్క ప్రతిభావమే వెలుగు.
0: It's the darkness that takes one to the light.
1: వెలుగు యొక్క ప్రతిభావమే చీకటి.
0: The light converts itself into darkness.
1: వీటిని అంతరాత్మనందు వేదాంత పరిభాషయందు అభావము అన్నారు.
0: This in Vedanta is called abhava.
1: అభావం అనగా భావము కానటువంటిది అభావం.
0: అభావ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ సింప్లీ భావ ఆర్ ఫీలింగ్.
1: కేవలం ఇది భావం అనగా దీనికి అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
0: దిస్ వర్డ్ భావ హ్యాస్ సో మెనీ మీనింగ్స్.
1: భావము చేత భగవంతుని ప్రార్థించడం ఒకటి.
0: ప్రేయింగ్ గాడ్ విత్ భావ ద ఫీలింగ్ ఇస్ వన్.
1: గుణముల చేత మరొక రీతిగా భావించడం ఒకటి.
0: Considering God full of attributes.
1: లీలల చేత ఇంకొక విధంగా భావించడం ఒకటి.
0: Taking all leelas of God.
1: నామము చేత మరొక విధంగా భావించడం ఒకటి.
0: Chanting the name of God is the fourth one.
1: కనుకనే భగవత్ ప్రార్థన యందు లీలా ప్రార్థన, గుణ ప్రార్థన, భావ ప్రార్థన, సంకీర్త ప్రార్థన.
0: Therefore there are four types of prayers offered to God. One, by thinking, praising his leelas. Second, attributes. Third, the feelings. And fourth, chanting his name.
1: కనుకని ఈ నాలుగు మార్గములు యందు కూడాను ప్రవేశించి మానవుడు దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
0: ఫాలోయింగ్ దీస్ ఫోర్ పాత్స్ మ్యాన్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
1: భావము, రూపము, నామము, కీర్తన అన్నిటి కూడాను హృదయమే మూలస్థానము.
0: ఫర్ ఆల్ దీస్ ఫోర్ ద ఫీలింగ్, ద ఫార్మ్, ద నేమ్ అండ్ ద సింగింగ్ ద హార్ట్ ఈస్ ద సెంటర్.
1: కనుకనే

0: Sin is not present in a foreign country. It is attached to your own actions.
1: Devudu kani, papamlu kani, para pradeshamlu endu ledu.
0: God or sin are not present at a different place.
1: Tana dehamunande unnadu.
0: They are present within one's own body.
1: Annintikini ee dehame moola kaaranam.
0: The body is the basis for all.
1: Kanuka dehamunandu undinatvanti vaadu kanukane ఇతనికి దేహి అని పేరు వచ్చి.
0: As God is present in Deha, the body, he is called Dehi, the indweller.
1: ఈ శరీరం నందు నివసించటం చేతనే ఇతనికి శరీరి అని పేరు వచ్చింది.
0: As he is present in this body, the శరీరా is called the శరీరి indweller.
1: ఈ దేహం అనే క్షేత్రం నందు నివాసం చేస్తున్నటువంటి చేతనే ఇతనికి క్షేత్రజ్ఞుడు అని కూడా పేరు వచ్చి.
0: As he is present in this క్షేత్ర, the body, he is called క్షేత్రజ్ఞ, the knower.
1: కనుక నే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే ఒక దేవాలయము.
0: బాడీ ఇస్ ద టెంపుల్.
1: జీవుడే దేవుడు.
0: అండ్ ఇన్ ది నోవర్ ఇస్ గాడ్.
1: కనుక నే జీవత్వమునకును దైవత్వమునకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
0: వి షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్.
1: దేహమునే ఆధారముగా జీవించేటువంటి వాడు జీవుడు.
0: ద వన్ who carries the life sojourn on the basis of the body is
1: mano atmanu aadharam chesukoni jeevinchetunte vaadu devudu.
0: The one who goes by the mind and the spirit is God.
1: Dinni chinna padamulato cheppalante ooge vaadu jeevudu oorukunde vaadu devudu ani.
0: To say the ooge vaadu, the one who oscillates with bumps and jumps, is the individual. Oorukunde one who remains witness is God.
1: Eppudu kodunu steadyga untuntadu.
0: God is always steady witness.
1: Anduvalle slow and steady win the race.
0: So it is said, slow and steady wins the race.
1: Steady ga undali.
0: One should be steady.
1: Adiye devatvamunaku sariyainatuvanti gurtu.
0: That is the true sign of the divinity.
1: Nirantaram kodunu gadiyaram pendulam vale atu itu manasunu telimpa chesetunti vaadu jeevudu.
0: It's only the individual soul that oscillates, vacillates like a pendulum.
1: Kanukane eppudu kodunu అస్థిరం జీవనం లోకే అస్థిరం యవ్వనం ధనం.

0: ఈ శరీరము, ఈ యొక్క బాహ్య అవస్థలు, ఈ సుఖదుఖములు, ఈ కష్ట నష్టములు, ఈ వయ ప్రమాణములు, ఇవన్నీ కూడాను అస్థిరము.
1: దిస్ బాడీ, ద ప్లెజర్, ద జాయ్, ద పెయిన్, ద డిఫికల్టీస్, దే ఆర్ ఆల్ టెంపరరీ.
0: అస్థిరం, యౌవనం, ధనం, యౌవనం ఇది కూడాను అస్థిరమైన.
1: Youth is also passing.
0: ఇది పూర్వం లేదు.
1: It was not there before.
0: ముందుకు ఉండదు.
1: Nor would it last later.
0: మధ్యలో వచ్చిపోయేటువంటి passing cloud.
1: It is like a passing cloud that
0: ఇది
1: has come in between.
0: మధ్యలో ప్రవేశిస్తుంది, మధ్యలోనే పోతుంది.
1: It has come in the middle and will pass off.
0: ఇంకా ధనం.
1: Then well.
0: ధనం ఎంత వరకు ఉంటుంది మన దగ్గర?
1: How long does it last?
0: ఎప్పుడు కూడా ధనము కదిలి కాలకింద నీరు వడే కదిలిపోతుండేటువంటిది.
1: It is wealth is like water that flows.
0: నీ దగ్గర ఒక 100 రూపీస్ నోట్ ఉండే అని నువ్వు చూసుకుంటావు.
1: యూ వాచ్ ద 100 రూపీ కరెన్సీ నోట్ ఆన్ హ్యాండ్.
0: దిస్ ఇస్ మై 100 రూపీస్ నోట్ అంటావు.
1: యూ సే దిస్ ఇస్ మై 100 రూపీ నోట్.
0: నీ ముఖాన్ని చూసి 100 రూపీస్ నవ్వుతుందట.
1: దిస్ వెరీ సేమ్ 100 రూపీ నోట్ విల్ లాఫ్ ఎట్ యూ.
0: ఒరే పిచ్చివాడా, ఎంతసేపు నీ దగ్గర నేను ఉండగలను?
1: మ్యాడ్ క్యాట్, హౌ లాంగ్ విల్ ఐ స్టే విత్
0: యూ? బజారుకు పోయిరా, నేను వెళ్ళిపోతున్నాను నీ వెంట.
1: గో టు ద మార్కెట్, ఐ విల్ లీవ్ యూ ఇమీడియట్లీ.
0: నేను నీ దగ్గర స్థిరంగా ఉండేటువంటి దాన్ని కాదు.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి విత్ యూ. ఇలాంటి
0: ముఖాలను ఎన్ని ముఖాలను చూచాను నేను.
1: ఐ హావ్ సీన్ సో మెనీ ఫేసెస్ లైక్ యూ.
0: కట్టగడపటికి నా రూపమే శిథిలమైపోతుంది ఈ చేతులు మార్కం చేత.
1: బికాస్ సో మెనీ హ్యాండ్స్ ఐ చేంజ్, ఐ ఫైండ్ మై సెల్ఫ్ చేంజింగ్ ఫ్రమ్ హ్యాండ్ టు హ్యాండ్, ఐ లూజ్ మై వెరీ ఫామ్.
0: నా యొక్క రూపం కూడా కదిలిపోతుండాలి, కరిగిపోతుండాలి.
1: ఐ లూజ్ మై ఫామ్ ఆల్సో, ది ఫేస్.
0: రాయి వంటిదే మనం కదులుతూ ఉంటే కరిగిపోతుండాలి.
1: ఈవెన్ ద స్టోన్ ఆల్సో మెల్ట్స్ యాస్ వి మూవ్ అబౌట్.
0: చక్కగా మీ పిల్లలు వాచ్ చేయండి.
1: బాయ్స్ వాచ్ క్లియర్లీ.
0: చీమ ఎంత చిన్నగా ఉంటుంది.
1: అండ్ హీ సో స్మాల్.
0: ఈ చీమలంతా ఒక వరుసగా ఒక రాయి పైన ప్రయాణం చేస్తుంటే కొంతసేపటికి ఆ రాయి పైన కూడా కదిలిపోయి ఒక రోడ్డు ఏర్పడుతుంది.
1: యాజ్ యాంట్స్ మూవ్ ఇన్ ఎ రో ఇన్ ఎ రెగ్యులర్ సీక్వెన్స్ ఆన్ ఎ స్టోన్ ఆర్ ఎ బోల్డర్, దేర్ ఇస్ లెఫ్ట్ ఎ ట్రాక్.
0: మన కదలిక చేత రాయే కరిగిపోతుంటే ఈ కాగితం యొక్క కరెన్సీ ఎంతవరకు మనకు స్థిరంగా ఉంటాయి?
1: When the stone also leaves a kind of a scar, why not about a paper? What is to be said about it?
0: కనుకని అస్థిరం, యౌవనం, ధనం,
1: youth and wealth are transient.
0: అస్థిరం ధారా పుత్రాది భార్య బిడ్డలు ఎంతవరకు స్థిరం?
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ హౌ లాంగ్ దే లాస్ట్?
0: ఈ బిడ్డలు ఎప్పుడు వచ్చారు?
1: చిల్డ్రన్ వెన్ డిడ్ దే కమ్?
0: నీ వెంట వచ్చారా?
1: హావ్ దే ఫాలోడ్ యూ?
0: లేదు.
1: నో.
0: పుట్టక మునుపు నీ కొడుకులు లేరు.
1: బిఫోర్ యువర్ బర్త్ యూ హ్యావ్ నో చిల్డ్రన్.
0: మరణించిన తర్వాత కొడుకులు లేరు.
1: ఆఫ్టర్ డెత్ యూ డోంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్.
0: వివాహం కాక పూర్వము భార్య లేదు.
1: ప్రయర్ టు మ్యారేజ్ నో వైఫ్.
0: మరణించిన తర్వాత భార్య లేదు.
1: ఆఫ్టర్ డెత్ నో మోర్ ఆఫ్ వైఫ్.
0: కనుక నేను వివాహం జరిగిన తర్వాతనే షీఈస్ మై వైఫ్ అంటాను.
1: సో యూ కాల్ ఎనీ వన్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ షీఈస్ మై వైఫ్.
0: పుట్టిన తర్వాతనే షీఈస్ మై సన్ అంటున్నాము.
1: ఆఫ్టర్ బర్త్ యూ సే ఇంత
0: పూర్వం నీ వైఫ్ అని ఈ సన్ అని ఎవరిని భావించావు?
1: బిఫోర్ మ్యారేజ్ హూమ్ డూ యూ కాల్ వైఫ్, ఆర్ బిఫోర్ బర్త్ హూ ఈజ్ యువర్ సన్?
0: అస్థిరం ధారా పుత్ర.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్సో టెంపరీ.
0: కానీ
1: బట్
0: రెండు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి.
1: బట్ టూ ఆర్ పర్మనెంట్.
0: సత్యం, కీర్తి, ద్వయం స్థిరం.
1: ట్రూత్ అండ్ రెప్యుటేషన్ ఆర్ గుడ్ నేమ్, దే ఆర్ పర్మనెంట్.
0: దేహము మరణించిన తర్వాత కూడా కీర్తి నిలుస్తుంది.
1: ద బాడీ మే డై బట్ ద నేమ్ విల్ రిమైన్.
0: సత్యం తికాల భాగ్యం.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: మన పుట్టక పూర్వము ఉంది సత్యము, మన జీవితంలోనూ ఉంటుంది అది, మనం మరణించిన తర్వాత కూడా ఉంటుండాలి సత్యం.
1: ట్రూత్ వాస్ దేర్ బిఫోర్ వి వర్ బోర్న్, ఇట్ విల్ బి దేర్ డ్యూరింగ్ అవర్ లైఫ్ టైమ్.
0: మారేటువంటిది కాదు.
1: ట్రూత్ డజంట్ చేంజ్.
0: ఏకం ఏవ అద్వితీయం సత్యం.
1: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: కనుకని సత్యం, కీర్తి, ద్వయం స్థిరం.
1: దేర్ఫోర్ ద ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే ఆర్ పర్మనెంట్.
0: కనుక మానవత్వం లోపల మనకు నిలిచేటువంటి ఏమిటి, పరిగెత్తిపోయేటువంటి ఏమిటి?
1: వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ విల్ స్టే పర్మనెంట్లీ? వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ విల్ పాస్ ఆఫ్?
0: కనుక దైవము అనేటువంటిది సత్య స్వరూపం. దైవం,
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: అది Truth is God.
1: Truth is God.
0: అట్టి సత్యాన్ని మనము సహాయంగా తీసుకోవాలి.
1: We should take the help of
0: సత్యం మన స్వరూపమే.
1: We are the forms of truth.
0: మనం కృతగా కొనుక్కున్నటువంటిది కాదు.
1: It's not the one newly bought.
0: అయితే
1: however
0: ఏకాంతంగా మనం కూర్చున్నప్పుడు ఆ సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: However when you are in solitude the truth will manifest.
0: అయితే ఏకాంతం అంటే ఏమి?
1: What do you mean by solitude?
0: అనేక మంది ఏకాంతం అనేటువంటి దాన్ని వికృతి మార్గంలో తరంచి దాన్ని అనేక విధములైనటువంటి యొక్క పెదర్థములకు భావిస్తున్నారు.
1: They take distorted version to the solitude and interpret it in a wrong way.
0: ఏకాంతం అనగా ఒక్క రూమ్ లో కూర్చొని తలుపులు విండోస్ అంతా మూసుకొని ఒక్కడే ఉండినటువంటిది ఏకాంతము అంటారు.
1: We say that solitude is the one where one confines himself in a room, closing all the doors and windows.
0: ఏకాంతం కాదు, ఏకాకి.
1: It is not solitude, it is a loneliness, ఏకాకి.
0: లేక అడవులకు వెళ్లి ఏ చెట్టు క్రిందను ఏ పొదల మధ్యను ఏ కేవ్స్ నందును మనము ఏకాంతంగా ఉంటాము, ఏక జీవితంగా ఉంటాం, అది ఏకాంతం అని భావిస్తున్నాం.
1: We consider it is a life of solitude when we go to the forest. Sit under a tree, spend the time in cave.
0: అది కాదు ఏకాంతం.
1: It is not solitude.
0: అందరి మధ్య ఉంటుండు.
1: Be amidst all.
0: ఎక్కడైనా ఉంటుండు, బజార్లో కూర్చో.
1: You sit in the street, on street.
0: నీ యొక్క సమావేశంలో కూర్చో.
1: You sit in an assembly.
0: ఎక్కడ కూర్చున్నప్పటికీ
1: wherever you are.
0: నీ మనస్సు దైవం పైన లగ్నం కావటమే ఏకాంతం.
1: To concentrate your mind on God is the meaning of solitude.
0: నీ మనస్సును దైవం వైపును మరల్చాలి.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: నీ యొక్క దేహం కానీ, నీ యొక్క భావం కానీ, నీ యొక్క కుటుంబం యొక్క దీనిపైన కానీ ఏమాత్రము మనస్సు చెలించకూడదు.
1: లెట్ నాట్ యువర్ మైండ్ వేవర్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఫ్యామిలీ కన్సిడరేషన్. ఇట్ షుడ్ బి లింక్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఓన్లీ.
0: ఈ రెండింటికి సంబంధించినటువంటిది ఏకాంతము.
1: That which relates you and God.
0: మధ్యలో ఏది కూడా అడ్డు రాకూడదు.
1: Nothing should come
0: out of way. మస్కిటో కూడా అడ్డు రాకూడదు.
1: Not even a mosquito.
0: అది ఏకాంతము.
1: That is solitude.
0: కనుక ఏకాంతం అనేటువంటి పదమునకు అనేక అర్థములు ఆవిర్భవింప చేసుకుంటున్నారు.
1: There are so many meanings. We interpret in various way.
0: కనుక నీవేమైనా చేస్తురా, ప్రయాణం చేస్తుండు, బస్సులో పో, ట్రైన్ లో పో, ప్లేన్ లో పో, ఎక్కడ పోయినప్పటికీ నీ మనసును ఆ దానిపైన అమర్చాలి.
1: యు మే బి ఎనీవేర్ యు ట్రావెల్ ఇన్ ఎ ట్రైన్ ఆర్ ఎ బస్ ఆర్ ఎ ఫ్లైట్ బట్ యు థింక్ ఆఫ్ గాడ్.
0: దానిని ఏకాంతము అని చెప్తూ వచ్చారు.
1: దట్ ఈస్ కాల్డ్ సాలిట్యూడ్.
0: పరులతో ఏ విధమైనటువంటి కనెక్షన్ పెట్టుకోకుండా ఆ ధ్యాన సమయం నందు లేక భగవత్ చింతన సమయం నందు నీవు భగవంతుడు రెండు తప్ప మరొక దీనికి ఏమాత్రం అవకాశం.
1: వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ ఎనీబడీ and meditate and concentrate on God.
0: Indinti endu aavirbhavinchetundi prakashame prema.
1: That which comes out as brilliance is love.
0: Adavi lopala chettulu untai.
1: You find trees there in a forest.
0: Chettu kommalu okadanikoti raasukuntai.
1: The branches rub against each other.
0: Okadanikoti raasukuntu raavadam cheta andulo oka agni prarambhamavutundi.
1: Because of the two of the branches that rub against each other the fire originates.
0: అదే విధంగానే
1: లైక్ వై
0: నీవు దేవుడు, జీవుడు దేవుడు, ఈ రెండింటి యొక్క సంబంధంలోనే ఆ ప్రేమ అనేటువంటి యొక్క జ్యోతి వెలుగుతూ వస్తుంది.
1: లైక్ వైస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్ వుడ్ నేచురల్లీ లీడ్ టు ద
0: దైవం నుంచి వచ్చే ప్రేమకు లేక భార్యా బిడ్డల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, అన్నదమ్ముల నుంచి వచ్చేటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ when you think of this love and the love that you have towards your wife, children, brothers and so on.
0: Chanikamainatvanti
1: they are all momentary.
0: Kadiripoyyatvanti
1: they pass off.
0: Tiramukanatvanti
1: they are not steady.
0: Avanni paaripoyyatvanti jaaripoyyatvanti oodipoyyatvanti
1: they will run away, they will drop down, they are sure to decline.
0: Kaani neeku daivamunku madhyanunnatvanti sambandham ye maatramo chelinchetundi kaadu.
1: But the divine relationship between you and God,
0: ఇది భ్రమించేటువంటిది కాదు.
1: It cannot be deluded.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ తత్వాన్ని ఎవరు కలిగి ఉంటారో వారికి సర్వ సౌకర్యములు కలుగుతుంటాయి.
1: Therefore, the one who will have
0: సమస్తము
1: eternal truth
0: స్వాధీనమైపోయి ఉంటాయి.
1: will have under their control everything on earth.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజ్ ఆల్సో సెడ్,
0: రామా
1: రామా,
0: నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ గ్రేస్.
0: నవగ్రహములు నా హస్తగతం అన్నాడు.
1: ఆల్ ద 9 ప్లానెట్స్ విల్ బి అండర్ మై కంట్రోల్.
0: ఎందుకు ఈ కన్నులు?
1: వై?
0: పురందర్ దాస్ కూడా చెప్పాడు.
1: పురందర్ దాస్ ఆల్సో

0: కంటి చూపులేలరా.
1: Why eyes if I can't see you, O God? What for are the looks if I can't look at you?
0: ఈ కన్నులు ఎందుకు నిన్ను చూడని కన్నులు?
1: What for? Why these eyes if I don't look?
0: అందువల్లనే సూరదాసుని కూడా వచ్చి ఒక కౌబాయ్ మాదిరి కృష్ణుడు వచ్చాడు.
1: Krishna appeared in the form of a cowboy to Suradasu.
0: Aya Suradasu ekkadi velutunnaru?
1: He said, Suradasu, where are you going?
0: Kani nee evaru nayana ani adigaadu Suradasu.
1: Suradasu asked him, who are you?
0: Cowboy.
1: Then I am a cowboy.
0: Ee cowboy lo rendu arthalu untunnayi.
1: Cowboy, this word has two meanings.
0: Pasugulu meepeetunti vaadu ani okati.
1: The one who will be wearing cows.
0: Govullu kaapadeetunti vaadu okadu gopaludu. Athanu kuda cowboy.
1: And Gopala Krishna is also cowboy.
0: కాబట్టి నీవు ఏ అర్థమైనా తీసుకో.
1: యు టేక్ ఎనీ మీనింగ్.
0: కనుక నేను కౌబాయ్ అన్నాడు.
1: సో ఐఎమ్ ఎ కౌబాయ్, హీ సెడ్.
0: ఎక్కడ పోతున్నారు?
1: వేర్ ఆర్ యు గోయింగ్?
0: నేను ద్వారకు వెళుతున్నాను నాయన.
1: సూరదాస్ సెడ్, ఐఎమ్ గోయింగ్ టు ద్వారక.
0: అయితే దారి ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ద రూట్.
0: మరి ఇంక ఎక్కడ దారి?
1: దెన్ వే, వాట్ ఎల్స్?
0: నేను చూపిస్తాను రా.
1: హీ సెడ్, ఐ విల్ షో యూ ద వే.
0: పిలిచాడు ఒంటరిగా పిలిచి. నేనెవరో నీకు తెలుసా?
1: He called him alone and said, do you know who
0: you
1: I am?
0: Cowboy, he said.
1: You are a cowboy.
0: Cowboy, when you get there, so?
1: How do you know that I am a cowboy?
0: You have said.
1: You yourself said.
0: I think you are a cowboy. No, you tell us now.
1: But do you know what sort of cowboy I am?
0: I am Gopalani.
1: I am Gopala.
0: You are Gopalani. You are Pradesh. Manu Kavellarani. You
1: are making effort to go to the place where Gopala
0: Krishna
1: is. Dwaraka,
0: no, Gopalani.
1: Gopala is there in Dwaraka.
0: Kanuka, నీవు ఎక్కడున్నాడో చూస్తాని నీ కన్నులు ఏమైనా ఇచ్చేదా దృష్టి అన్నాడు.
1: తలే గ్రాంట్ యు ద విజన్ సో యాజ్ టు సీ గోపాల.
0: వద్దన్నాడు సూరదాస్.
1: సూరదాస్ సార్, ఐ డోంట్ వాంట్ ఇట్.

0: అయ్యా ఎంతమంది కన్నులు లేవు.
1: సో మెనీ హ్యావ్ ఐస్.
0: కన్ను నుండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఎంతమంది నిన్ను చూడగలిగారు?
1: హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ యు?
0: ఎవరు చూడలేరు.
1: నో వన్.
0: నిన్ను చూసేటువంటి కన్నులు నాకు ఒక్కటి ఉంటే చాలు.
1: ఐ వాంట్ ద ఐస్ టు సీ యు ఓన్లీ.

0: They have ears, but they are deaf because they are not listening to your melodious music. Anybody heard your music? Nobody.
1: Kanuka na pani pankajamandu paramatma yeyunda paadu samsarambu koraniyala.
0: When I have God Himself, why this family?
1: నాకు ఇవన్నీ వద్దు.
0: ఐ డోంట్ వాంట్ దిస్.
1: ఎందుకనగా
0: వై
1: సర్వమును అందించేటువంటి యొక్క మేలు పర్వతం వంటి నీవే ఉంటుండగా నాకు ఈ అణిముత్యములైనటువంటి యొక్క ఈ ప్రాప్తమైనటువంటి నాణ్యములు నాకెందుకు?
0: వెన్ యు ఆర్ బై మై సైడ్ ద మేరు మౌంటైన్ ద కన్ఫర్ట్ వాట్ ఆల్ దట్ ఇస్ ఆస్క్డ్ ఫర్ వై డు ఐ నీడ్ దిస్ పెబుల్.
1: ఓ గోపాల నీవు కేవలం కౌబాయ్ కాదు.
0: You are not merely a cowboy.
1: You sakshat gopaludave.
0: You are Gopala, Krishna himself.
1: Etta telusukunnav?
0: He said, how do you know?
1: Nee madhuramainatundi matalu endi nee swaroopam naaku gurtinchadaniki veelavutundi.
0: Your voice, your sweet words made me
1: know that. Bhagavantudu eppudu kuda nu madhuramainatundi reetiga maatladtadu.
0: God speaks with all sweet
1: words. Andukosame nayanam madhuram, vachanam madhuram, hrudayam madhuram, hastam madhuram, పాదం మధురం, మహేంద్రాధిపతే మధురం మధురం మధురం మధురం, అంత మధురమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్ దట్స్ రిలేటెడ్ టు గాడ్.
1: కనుకనే తులసిదాస్ కూడా చెప్పేసేసినాడు.
0: తులసిదాస్ ఆల్సో సేడ్,
1: హస్తకమలం, పాదకమలము, ముఖ కమలము, నేత్ర కమలము, అన్ని కమలములే భగవంతునకు.
0: తులసిదాస్ కంపేర్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ విత్ ద లోటస్ ఫ్లవర్. The feet, lotus flower, the face and eye, everything they look like lotus flower.
1: Endukosam deeni kamalalaga polchukunnadu?
0: Why is that comparison?
1: Kamalamulu ekkada puttunnayi?
0: Where do we find the lotus flower?
1: Burudalo puttunnayi.
0: They are born in mud.
1: Nivasinchedi ekkada?
0: Where do they live?
1: Neeti pai nivasistunnayi.
0: Over the surface of water.
1: Puttina burudanu cherchukotam ledu.
0: It doesn't take the mud where it is born.
1: Tanam nilipukunnatundi neertini cherchukotam ledu.
0: Nor the water over which it flows.
1: Buruda lekapothe kani మీరు లేకపోతే కానీ క్షణమైన జీవించేటివి కాదు ఈ కమలములు.
0: ద లోటస్ కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ విదౌట్ ద మడ్ నార్ వాటర్.
1: కాబట్టి నేను పూర్వ జన్మము అనేటువంటి ఒక బురదలో పుట్టాను.
0: ఐ వాజ్ బోర్న్ ఇన్ ద మడ్ ద బర్త్ ఎర్లీ.
1: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగం.
0: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగ.
1: పూర్వం అనేటువంటిదంతా బురద.
0: ఆల్ ద పాస్ట్ ఈస్ దిస్ మడ్.
1: ప్రెజెంట్ అనేటువంటిది వాటర్.
0: ప్రెజెంట్ ఈజ్ వాటర్.
1: ఈ వాటర్ అనేటువంటి యొక్క దీనిపై నేను నిలిచి ఉన్నాను.
0: I stand on the surface of water.
1: కాబట్టి ప్రెజెంట్ లేకపోతే కూడా నేను ప్రయోజనం లేదు.
0: Without the present, it's all useless.
1: పాస్ట్ లేకపోతేను ప్రయోజనం లేదు.
0: Without the past, present can't be there.
1: రెండింటిని ఉండి కూడాను రెండింటిని నేను చేర్చుకోకుండా ఉంటున్నా.
0: So both are there, I don't take any one of them.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాని ఎందే ఉండి దానిని చేర్చుకోకుండా ఉండటమే కమలమునకు సరి అనేటువంటి అర్థం.
0: It is the true meaning of this lotus flower. Though it lives there, it floats on the surface, it doesn't carry with it any one of the two.
1: కనుక నీవు ప్రెజెంట్ లో ఉంటున్నావు.
0: You are in the present.
1: దేనిపైన? ప్రపంచం అనేటువంటి నీటి పైన ఉంటున్నావు.
0: On what?
1: ఈ ప్రపంచాన్ని నువ్వు చేర్చుకోవద్దు.
0: Don't take anything around.
1: Past.
0: Past.
1: ఈ పాస్ట్ జీవితం కూడా ఒక ప్రపంచమే.
0: Past life is also
1: the world. ఈ ప్రపంచము.
0: What is this world?
1: ప్రపంచము.
0: ప్రపంచము.
1: ప్రా అనగా వికాసము.
0: ప్రా మీన్స్ షైనింగ్.
1: పంచమనగా పంచభూతముల వికాసమే ప్రపంచము.
0: ద మేనిఫెస్టేషన్, ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ప్రపంచ.
1: శబ్ద స్పర్శ రూప రస గంధం.
0: ఆల్ ది ఫైవ్ ది సౌండ్.
1: ఎక్కడికైనా నీ వెళ్ళు ఈ పంచభూతములు ఉంటున్నాయి.
0: వేర్ ఎవర్ యు మే గో యు విల్ ఫైండ్ దిస్ ఫైవ్ ఎలిమెంట్.
1: మూనుకు పోయినా కూడా ఈ పంచభూతములు నీ వెంట తీసుకుని పోతున్నావు.
0: యు క్యారీ ది ఫైవ్ ఎలిమెంట్స్ విత్ యూ ఈవెన్ యూ గో టు ద మూన్.
1: ఎక్కడికి వెళ్ళినా పంచభూతములు లేకపోతే నీ భూతం ఉండలేదు.
0: Without these five elements, panchabhuta, this bhuta, the devil cannot exist.
1: Kanukane.
0: So.
1: ఈ పంచభూతములతో కూడినటువంటిదే ఈ ప్రపంచము.
0: Therefore, the prapancha.
1: ఈ ప్రపంచంలో నేను కూడాను ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు.
0: Having been born in this world, I have no relationship with it.
1: కంటి నీటికి కాటుక అందనట్టు ఆడవారు కంటికి కాటుక పెడుతుంటారు.
0: Ladies apply eye text to their eyes.
1: కానీ అది గుడ్డుకు మాత్రం అంటదు.
0: But it doesn't affect the eyeball.
1: మనము నాలుకతో ఎన్నో పలావులు కుర్మాలు అన్ని తింటుంటాము. పలావ్ కుర్మా.
0: ఈట్ పలావ్ అండ్ కుర్మా.
1: మంచి ఆయిల్ తో ఉన్నటువంటి ఒక పదార్థమంతా తింటుంటాం.
0: ఈట్ ఆల్ ఆయిలీ స్టఫ్.
1: కానీ నాలుకకు జిడ్డు అంటదు.
0: బట్ ద టంగ్ విల్ నెవర్ బి ఆయిలీ, ఇట్ విల్ నెవర్ బి స్టికీ.
1: దేవా, ఆ విధంగా నేను జగత్తులో ఉండి కూడాను జగత్తుతో నేను అంటాను.
0: Though I am in the world, I am not touched by the world.
1: Dukkham kaani leka aanandam kaani,
0: either the pain or pleasure,
1: leka inkevindi attachment kaani leka detachment kaani,
0: either attachment or detachment, either
1: ee samyoga viyogamulato kuda naaku sambandham ledu.
0: I am not any way connected with this union or separation.
1: Keevalam shariramato sambandham undi kaani aatma sambandham ye maatram kuda ledu. Aatma sambandham andariki undi, deha sambandham undi, kaani manasika sambandham ledu.
0: There is atmic relationship.
1: ఆ మనసే దైవం వైపుని మరల్చాలి.
0: That mind has got to be directed towards God.
1: అది ఏకాంతం.
0: That is solitude.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడ ఉందంటే దైవత్వం లేని చోటే లేదు.
0: There is no place where there is no God.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: God is present everywhere.
1: సర్వము దైవ స్వరూపమే.
0: Everything is divine.
1: కనుక ఇంకా దైవత్వాన్ని ఇంకా ప్రత్యేకంగా వెతకడానికి వీలు కాదు.
0: You don't need to be in search of God separately.
1: కనుక మరియంది సత్యము అనే స్వరూపంతో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు.
0: గాడ్ షైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్ విద్ ఇన్ యూ.
1: ఈ సత్యము ధర్మము అనేటువంటి దానిని వరిస్తూ ఉంటుండాలి.
0: దిస్ సత్య ఇస్ ఆల్వేస్.
1: ఈ సత్య ధర్మముల యొక్క రెండింటి యొక్క చేరిక చేతని ప్రేమ ఆవిర్భవిస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య అండ్ ధర్మ ఇట్ గివ్స్ రైజ్ టు ప్రేమ
1: అనేటువంటిది ఉండదు ఇంకా.
0: దెన్ దేర్ బి నో మోర్ బియాండ్ దిస్.
1: సత్యముతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
0: The one that leads a truthful life would never resort to violence.
1: Dharmato vaadu himsaku palbaradu.
0: The one who follows dharma would never be violent.
1: Shantato jeevinchetunte vaadu himsalo palbaradu.
0: The one who remains in peace will never be violent.
1: Premato jeevinchetunte vaadu himsaku palbaradu.
0: The one full of love will never be violent.
1: Prema anetundi okati utte anta ahimsa akkada cheripothuntadi.
0: When once there is love, it's just non violent.
1: Satyam akkada unte ahimsa akkade untuntadi.
0: Where there is truth, there is non violence.
1: Dharmam ekkada unte akkade ahimsa untundadi.
0: Where there is dharma, there is non violence.
1: కనుకని సత్య ధర్మ శాంతి ప్రేమలు ఎక్కడ ఉంటాయో అక్కడే అహింస ఉంటాయి.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ప్రిన్సిపల్స్ లైక్ సత్య ధర్మ శాంతి,
1: కనుక మన హృదయంలో
0: అహింస నాన్ వైలెన్స్
1: సత్య ధర్మ శాంతి ప్రేమలకు తగినటువంటి అవకాశం ఇవ్వాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ గివ్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్, ద ట్రూత్ ధర్మ, ద పీస్ అండ్ లవ్ అండ్ నాన్ వైలెన్స్.
1: సత్యం నాలుక పైన నాట్యం ఆడాలి.
0: ద ట్రూత్ షుడ్ డాన్స్ ఆన్ ద టంగ్.
1: ధర్మం చేతులతో మనము దాన్ని ఆచరించాలి.
0: You should act with both of your hands along the path of right.
1: Prema hrudayamto manam anubhavinchali.
0: You should experience love in your heart.
1: Shantam tarato manam shantini pondali.
0: You should have peace in your head.
1: Inka akkada himsane ledu.
0: Then there is no violence.
1: Kaga ee satya dharma shantilu rendu untunnappudu himsaku avakasame ledu.
0: When once there is truth, the righteousness and peace, there is no
1: violence. Himsa ane sankalpam kuda radu.
0: You don't think of any violent things.
1: Ee lokamulo ekkada chuchina gaani himsa kutulu అభివృద్ధి అవుతున్నాయంటే ఈ నాలుగుంటి యొక్క స్వరూపాలు లేకపోవటమే కారణం.
0: టుడే యు ఫైండ్ థాట్స్ ఫుల్ ఆఫ్ వయలెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వై? బికాస్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆర్ మిస్సింగ్.
1: కనుక మొట్టమొదట మనం ప్రేమను పెంచుకోండి.
0: సో ఫస్ట్ వీ షుడ్ డెవలప్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే సర్వము మన యొక్క స్వాధీనం అయిపోతుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్, ఎవ్రీథింగ్ విల్ సబ్మిట్ టు యూ.
1: కనుక
0: సో
1: ప్రేమతత్వాన్ని మనం ఏనాడు కూడా వదలకూడదు.
0: We should never give up love.
1: అన్ని ప్రసంగముల లోపల కూడాను ప్రేమ ధర్మము ఈ రెండు లేకుండా నేను ప్రసంగాన్ని ఏమాత్రము చేయలేను.
0: In all discourses most necessarily Bhagavan refers to
1: ఈ ప్రేమ ధర్మము రెండు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాస.
0: This love and dharma, inhalation and exhalation, breathing process.
1: సబ్జెక్ట్ ఏ విధమైన సబ్జెక్ట్ వచ్చినప్పటికీ పర్వాలేదు.
0: Whatever may be the subject.
1: ఈ రెండింటిలో కూడాను కామన్ ఇది ప్రేమ ధర్మ.
0: This love and righteousness,
1: అది ఏ వేదం యొక్క ప్రధాన ప్రమాణము.
0: That is standard.
1: సత్యం వద ధర్మం చర.
0: Be truth and follow dharma, righteousness.
1: ఇవి రెండు కూడాను మానవుని యందు నిరంతరం కూడాను తాండవమాడుతూ ఉండాలి.
0: They should be present throughout our lifetime.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అనేక రకములైనటువంటి యొక్క గ్రంథములు మీరు చదువుతున్నారు.
0: You certainly go through many texts.
1: అనేక విధమైనటువంటి సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటున్నారు.
0: యు ఆల్సో స్టడీ మెనీ సబ్జెక్ట్స్.
1: ఎన్ని తీసుకున్నప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్,
1: ఎన్ని చదివినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ థరో రీడింగ్,
1: ఎన్ని విన్నప్పటికీ,
0: యు మే లిసన్ ఎనీ,
1: కానీ మనలో ఎంతవరకు దీనిని మనము సత్య ప్రేమను మనము అర్థం చేసుకుంటున్నాం.
0: టు వాట్ ఎక్స్టెంట్ వి ఆర్ అబ్జర్వింగ్, ప్రిజర్వింగ్ ప్రేమ అండ్ ధర్మ, లవ్ అండ్ రైచ్యూస్నెస్.
1: సేవలు చేయాలి.
0: వీ షుడ్ సర్వ్.
1: సేవలంటే ఎట్లాంటివి?
0: హౌ షుడ్ వీ సర్వ్? వాట్ సార్ట్?
1: అహంకారమును నాశనం చేసేటువంటి సేవలు చేయాలి.
0: వీ షుడ్ సర్వ్ సో యాజ్ టు కిల్ అవర్ ఈగో.
1: ఆడంబరాన్ని అణగదొక్కేటువంటి సేవలు చేయాలి.
0: ది ఈగో అండ్ పాంప్ అండ్ షో షుడ్ బి సబ్డ్యూడ్.
1: అనేక మంది భక్తులైనటువంటి వారు కూడా, స్వామి మాకు సద్బుద్ధులు ఇవ్వండి.
0: Many pray to Swami, Swami give us good mind.
1: నేను సదాచారం మార్గంలో ప్రవేశించడానికి శక్తి ఇవ్వండి.
0: Give me the energy so that I will go, I will be treading on the path of righteousness.
1: ఇటువంటి వారు భక్తులే కాదు.
0: Those that ask like that are not devotees at all.
1: ఎందుకనగా?
0: Why?
1: నాకు సరైన సద్బుద్ధి ఇవ్వండి అంటే సద్బుద్ధి ఉంది నీలో.
0: You pray for a good mind. In fact, you have good mind.
1: ఇది ఒక ఇచ్చేది పుచ్చుకునేటువంటి ఒక బ్యాంక్ వ్యాపారం కాదు.
0: It is not bank transaction has to be given and received.
1: నీకు సద్బుద్ధి ఉంది.
0: యూ హ్యావ్ ద గుడ్ మైండ్.
1: కానీ నీ ఉపయోగపెట్టండి.
0: బట్ యూ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ఇట్.
1: ఆకులు అన్నమంతా వడ్డించాము.
0: ద ఫుడ్ ఇస్ సర్వ్డ్ ఆన్ ద
1: ప్లేట్. ఇంతే కదా నీ ఆకలి తీరుతుంది.
0: అన్లెస్ యూ ఈట్ యువర్ హంగర్ విల్ నాట్ బి
1: అప్పీజ్డ్. ఆకులు ఉన్నటువంటి అక్కడనే పెట్టేస్తే ఆకలి ఎట్లా తీరుతుంది?
0: ఇఫ్ యూ డోంట్ ఈట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ యువర్ హంగర్ టు బి సాటిస్ఫైడ్?
1: నీవు దాన్ని భుజించిన తర్వాత కదా నీకు శక్తి లభిస్తుంది.
0: యూ షుడ్ ఈట్ ఇట్ అండ్ దెన్ యూ హ్యావ్ ఎనర్జీ.
1: నీవు భుజించటం లేదు, శక్తి లభించటం లేదు.
0: యూ డోంట్ ఈట్ అండ్ సర్వ్ ఫర్ హంగర్.
1: నీవు బలహీనుడిగా భావిస్తున్నావు.
0: దేర్ఫోర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్.
1: చెప్పినటువంటి మీరు అనుభవించండి, ఆచరణలో పెట్టండి.
0: Practice, follow all that is said.
1: కానీ ఈనాటి ఆచరణ ఎట్లా ఉంటుండదంటే,
0: వాట్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ టుడే?
1: ఏదైనా ఒక ఉపన్యాసంలో లేక హరికథలో ఇంకే విధమైనటువంటి భగవత్ చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రదేశానికి అందరూ వెళుతుంటారు భక్తులు.
0: Most all devotees attend congregations where there is harikatha or a discourse or a talk.
1: ఆ ప్రసంగాలు జరిగేంత వరకు,
0: so long
1: ఆ ఉపన్యాసాలు జరిగేంత వరకు,
0: so long the
1: ఆ హరికథలు జరిగేంత వరకు,
0: so long హరికథ,
1: ఈ మనిషి లోపల వైరాగ్యం ఆవిర్భవిస్తుంటది, ఆవిర్భవిస్తుంటది.
0: యు ఫైండ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ రినన్సియేషన్ ఇన్ ది కాంగ్రిగేషన్.
1: ఆ వచ్చినటువంటి యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క వైరాగ్యము ఎంతవరకు ఉంటుంది?
0: వైబ్రేషన్, ఎమోషన్, రినన్సియేషన్, హౌ లాంగ్?
1: ఉపన్యాసం ముగించిన తక్షణమే అది కూడా ముగిసిపోతుంది.
0: The moment discourse comes to an end, these thoughts also would end up there.
1: ఇన్నటువంటి విషయాలు ఇంటికి పోయేంత వరకు కూడాను లోపల నిల్చవు.
0: They don't treasure them until they go home at least.
1: కనుకనే అనిత్యం, అసుఖం, లోకం ఇట్లాంటి దానికి ఎన్ని ఉపన్యాసాలు విని ప్రయోజనం లేదు.
0: What is the use of listening to number of discourses this way?
1: ఇది కేవలం వినటమే కానీ చేయటం లేదు.
0: You just listen but you don't follow.
1: మనం చేసినప్పుడే దీనికి ఫలితం ఉంటుంటాడు.
0: When once you practice, you know the result.
1: తిన్నప్పుడే దాని రుచి గాని దాని ఆకలి గాని తీరుతుంది.
0: When once you taste, when once you eat, you
1: దాని యొక్క బలం కూడాను మనకు చేకూరుతుంది.
0: You will have the strength too.
1: మనము రుచి తెలియటం లేదు.
0: యూ డోంట్ నో ద టేస్ట్.
1: ఎందుకు తినటం లేదు?
0: వై యు ఆర్ నాట్ ఈటింగ్?
1: ఇంకా బలహీనత పోవటం లేదు.
0: యు ఆర్ స్టిల్ వీక్.
1: దేని వల్ల? దాన్ని జీర్ణించుకోవటం లేదు.
0: బికాజ్ యు ఆర్ నాట్ డైజెస్టింగ్ వాట్ ఆల్ దిస్.
1: తిన్నటువంటిది భుజించాలి, తినాలి. తిన్నటువంటిది జీర్ణించుకోవాలి.
0: సో యూ షుడ్ ఫస్ట్ ఈట్, యూ షుడ్ గెట్ ఇట్ డైజెస్టెడ్.
1: ఇది కేవలము ఒక కలి ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: ఇది కూడా ఒక ఆధ్యాత్మిక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: స్పిరిచువాలిటీ హెస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్.
1: Fashion, fashion, not compassion.
0: It's only fashion, not compassion.
1: కనుకని ఈ కంపాషన్ ను మనం పెంచుకున్నప్పుడే ఈ ఫ్యాషన్ పరిగెత్తుంది.
0: When once we develop compassion, the fashion will run away.
1: కనుక ఈనాడు మనం వినటమే ఒక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: So to listen is a matter of
1: fashion. ఫలాని ప్రసంగానికి వెళ్ళినాను.
0: Where have you gone? I have gone there to listen.
1: ఏమి జరిగింది అక్కడ ప్రసంగం అంటే, అబ్బో ఎంతో జరిగింది అంటారు.
0: What is said there? Oh, lots of things are said.
1: అందులో ఏ కొంచెమైనా చెప్పండి అంటే ఏ తల్లో చేరలేదు అంటారు.
0: They ask, at least tell a little.
1: నీ ఎందుకు పోయినావు?
0: It has not gone into the head. Then what have gone?
1: ఒక భక్తుడు ఉంటుండేటువంటి వాడు పాపం.
0: There is a devotee.
1: అతను 16 సంవత్సరం వరకు కూడాను ప్రసంగాలకు వెళుతూ వచ్చాడు.
0: For 16 years he heard all talks.
1: ఏమిటి ఆ యొక్క ప్రసంగము?
0: What are those talks?
1: రాముని యొక్క చరిత్ర.
0: It is the story of Rama.
1: ఇది సప్తాహాలు జరుగుతూ ఉంటూనే ఉన్నాయి. నిత్యము సప్తాహాలే.
0: ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ టాక్ ఆన్ రామాయణ.
1: కానీ అందులోపల ఎక్కువ వైరాగ్య స్థితి వచ్చేసేసి
0: హీ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: జీవితం అంతా కూడా కష్టము పాలైపోయింది.
0: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ రామ.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఆ పండితుడు చెప్పేటువంటి దాంట్లో మరింత విపరీతంగా చెప్తూ వచ్చాడు.
0: దట్ పండిట్, ద స్కాలర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్.
1: దాంట్లో ప్రసంగాలకు నిత్యము పోయే సమయం లోపల ఏనాడు కూడా మీరు తప్పకూడదు అని ఒక విధంగా శాసనం చేశాడు ఈ ప్రసంగం చేసేవాడు.
0: దిస్ స్కాలర్ సెడ్ యూ షుడ్ అటెండ్ రెగ్యులర్లీ, షుడ్ నెవర్ మిస్ ఏ సింగిల్ డే.
1: ఎందుకనగా మిస్ అయిపోతే క్రౌడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది.
0: బికాస్ ది మిస్ ది క్రౌడ్ విల్ బి లెస్.
1: కనుక ఈ పండితుడికి ఏమి ఓ క్రౌడ్ దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి.
2: The scholar should have all the pride of talking to masses, large crowds.
1: అందువల్ల ఎవ్వరు కూడాను మిస్ కాకుండా ఉండాలి. అప్పుడే ఈ ప్రసంగం యొక్క ఫలితము మీ యొక్క ప్రాప్తిగా మారుతుంది అన్నాడు.
2: The pandit said you should never miss any one day, then only you'll have the proper result.
1: సరే, ఒకనాడు
2: one day
1: ఎక్కడికో తప్పనిసరిగా పోవలసి వచ్చింది.
2: This person had to go necessarily.
1: అప్పుడు నా బదులు నా కొడుకుని పంపించేదా అన్నాడు శాస్త్రులు గారు.
2: And this person said to the scholar, sir, can I send my son on my behalf?
1: సరే, సీట్ ఫిలప్ కావాలంటే కానీ ఎవరొస్తే నాకేమి, కాబట్టి కొడుకునే పంపించు అన్నాడు.
2: The pandit said, the vacant seat should be occupied, doesn't matter, send your son.
1: సరే, ఇంటికి పోయాడు.
2: He went home.
1: ఒరి, ఈ పండితుల వారు ఎక్కువ వైరాగ్యానంతా చెప్తున్నాడు.
2: What this pandit is speaking of renunciation.
1: Astiram jeevanam loki, astinam yavanam dhanam ani cheptunu unnadu. Ivanni na koduku vinte emaina vaadiki viragam vastundi emto, vaadu avanni vadala petti potadu emto, etta vaadini pampinchedi ani sandehinchadu.
2: This person started wondering and felt so sad because the scholar is explaining about this detachment, that the life is temporary, wife is temporary, family is temporary. If I am to send my son, well, he may remain an ascetic or a renunciant.
1: అనుకోని మరి పొద్దున్నే వెళ్ళాడు పండితుల దగ్గరికి.
2: This person approached
1: పండితుల దగ్గరికి. ఈ ప్రసంగాలు చాలా బాగానే ఉంటుంటాయి. ఈనాటి చిన్న పిల్లలకంతా కూడాను ఈ వైరాగ్యాలతో వాడు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోతే నా గతి ఏమిటి అన్నాడు.
2: సార్, ఈ టోల్డ్ దిస్ పండిట్, సార్ యువర్ టాక్స్ ఆర్ వెరీ నైస్, but if you speak of renunciation, what will happen to me if my son is to run away from home?
1: దయానికి నాటుకొని పోయేటట్టుగా చెప్పాడు.
2: This pandit told straight away so as to be imprinted on his heart.
1: Ayya,
2: sir,
1: meeru 16 samvatsaram nunchi prasangalaku vastunnaru.
2: You have been listening to my talk since 16 years.
1: Meeku enta vairagyam vachindi, enta vairagyam vachindi.
2: To what extent you developed this renunciation?
1: Oka dinam kumaru vasthene vaniki vairagyam vastunda? Anta sulabham kaadi vairagyam.
2: Do you think that your son will be ascetic if he is to listen to my talk just for a day tomorrow?
1: Attane ee naadu samvatsaralu kolade vastunnaru upanyasalaku.
2: Same thing, years and years, year after year we come here.
1: కొంచె అయిన కూడాను ఆ వైరాగ్యం కానీ ఆ పరభక్తి కానీ ఏమాత్రం కూడాను ప్రజలు ఎందు ఏమాత్రం నాటుకోవటం లేదు.
2: నాట్ ఇన్ బిట్, నాట్ ఈవెన్ ఎ ఫ్రాగ్మెంట్, నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ రెన్సియేషన్.
1: వినేంత వరకు హాయిగా ఉంటుంది.
2: ఇట్ ఇస్ సో నైస్ సో లాంగ్ వి హియర్.
1: చాలా ఆనందంగా ఉంటుంది.
2: వి ఆర్ హ్యాపీ.
1: ఈ కంపౌండ్ దాటి బయట పోతానే తిరిగి యథాస్థానం, యథాభావం, యథాస్థితి.
2: The moment we leave the compound, everything goes back to the normal situation.
1: కాబట్టి ఇదంతా ఎంత కాలం విడి ఈ ప్రయోజనం ఏమి?
2: What is the use of listening to talk so long?
1: నిత్యము మాట్లాడుతూనే ఉంటున్నాము.
2: Every day we talk.
1: మాకైనా కూడా శ్రమ లేదు కానీ మీకు పెద్ద శ్రమగా ఉంటుండాలి.
2: But the listeners feel very much tired.
1: ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా?
2: హ్యావ్ యూ టేకెన్ ఇన్ అట్లీస్ట్ వన్ వర్డ్?
1: ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి, ఎట్లా చేసేది?
2: వీ స్టిల్ ఆస్క్ భగవాన్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, డూ దిస్ ఫర్ మీ.
1: మీరు మోక్షము అనేటువంటి దాన్ని ఆశిస్తున్నారు, ఈ ధైర్యానికైనా సిగ్గు లేదా?
2: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లిబరేషన్? ఆర్ యూ నాట్ అషేమ్డ్ టు ఆస్క్ ఫర్ ఇట్?
1: అడిగి కూడా మీకేమైనా అవమానం లేదా?
2: డోంట్ యూ ఫీల్ హ్యూమిలియేటెడ్?
1: ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
2: టు వాట్ ఎక్స్టెంట్ యువర్ ప్రాక్టీస్?
1: దీన్ని మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాలి.
2: ఫస్ట్ నౌ దిస్.
1: సంవత్సరాల కొలది వింటున్నారు.
2: యూ హావ్ బీన్ హియరింగ్ ఓవర్
1: ఇయర్స్. ఇంకా మన వ్యాపారాలు ఏమి తగ్గలేదు.
2: స్టిల్ అవర్
1: దినదినానికి పెరిగిపోతూనే ఉంటున్నాయి.
2: అవర్ బిజినెస్ ఇస్
1: ఆన్ రైస్. స్వామి, మాకు అదే చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి.
2: స్టిల్ వీ వాంట్ స్వామి, యూ డూ దిస్, యూ డూ దిస్ ఫర్ మీ.
1: అడుక్కోకుండా నడుచుకోండి, నేనే చేస్తాను దాని పనంతా.
2: If you follow Bhagavan without asking, he will do everything for you.
1: Cheppinattu nadchukondi.
2: You follow as per his command.
1: Nadchukotaniki zero, adagataniki hero.
2: In practice we are zero, to ask we are heroes.
1: Kanuka ee naadu bhaktulanta etta undante paniki parar, tindiki tayar.
2: Tindiki tayar, we are ready for food. Paniki parar, for work we'll run away.
1: Cheppinatvanti aagnalu maatram e maatram paatinchatam ledhu.
2: We don't observe, practice anything that is said.
1: Kanuka motta mota ఆజ్ఞను శిరసా వహించి ఆచరణలో పెట్టి దాన్ని ఏ ఒక్కటి రెండు అయినా కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: సో ఫస్ట్ ఒబే, ఫాలో అట్లీస్ట్ వన్ ఆర్ టూ దట్ ఈస్ సేడ్.
1: కనుక ఆచరణకి ముఖ్యమే కానీ ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఇవన్నీ కూడా రామాయణము, భారతము, భాగవతము, ఖురాను, బైబులు, మహారాష్ట్ర ఇవన్నీ కూడా మా ఎన్నో గ్రంథాలంతా ఉన్నాయి. అన్ని కూడాను పారాయణం కోసం కాదు రాసిందేది.
2: The number of sacred texts are there. They are not meant for simply going
1: through.
2: All religious books are not meant for mere reading.
1: They are
2: meant so as to be practiced.
1: Today
2: we just go through them repeatedly.
1: Oh, inno samachanu kuda nunchi ramayanam parayanam chestunnaru, bhagavadgita parayanam chestunnaru, vishnu sahasranama parayanam chestunnaru. Em chesi em prayojana parayanam?
2: Over years we go through
1: parayanam antha kuda parigetti pothundadi.
2: All this running is simply leaving you. All this reading is
1: running away.
2: Is running away from you, the reading.
1: కనుక ఎందుకోసం కి పారాయణ చేయటము?
2: Why should you read then?
1: కనుక ఒక్కటైనా మీరు పారాయణ చేయండి. ఒక్కటైనా ఆచరణలో పెట్టండి.
2: At least practice one.
1: అదే చాలు.
2: That's enough.
1: ఎందుకనగా?
2: The reason.
1: గంగ గోవు పాలు గంటడైనను చాలు.
2: Just a spoonful of cow milk is enough. Why barrels and barrels of donkey milk?
1: Kalukani barrels of donkey milk kante oka teaspoon of cow milk useful.
2: A teaspoon of cow milk is useful.
1: Kalaku meer aachanalo pettandi.
2: So practice what is said.
1: Adhika bhasha lekunda chusukondi.
2: Don't talk too much.
1: Prashantanga jeevithanni gadapandi.
2: Lead a peaceful life.
1: Okarnu okaru adhikanga kudanu ekku manamu స్నేహం కూడా పెట్టుకోకూడదు.
2: Don't have too many contacts or connections.
1: ప్రేమను మాత్రం వదలకండి.
2: Never give up love.
1: ఏదైనా సహాయం వస్తే తప్పకు దానికి సహాయం చేయాలి.
2: In case when help is required, do it.
1: కనుకనే help ever, hurt never.
2: So Bhagavan says, help ever, hurt never.
1: ఈ ఒక్కటైనా కూడా మీరు ఆచరణలో పెడితే చాలు.
2: It's enough if you practice this at least.
1: అంతేకాకుండా మాట పలికేటువంటిది సీతిగా ఉండాలి, మృదువుగా ఉండాలి.
2: Talk sweetly and softly.
1: ఈ విధంగా ఉన్నప్పుడే మనం విన్నందుకు, పుస్తకాలు చదివినందుకు, ఆశ్రమంలో జీవించినందుకు ఏదో అంతో ఇంతో కొంచెం ఫలితం వస్తుంది.
2: Then we'll have the positive results having heard, if only we practice.
1: జీవించడం ఆశ్రమంలో.
2: We live in ashram.
1: ఉన్న వాళ్లకు తమకు ఇద్దరికి శ్రమలే కల్పిస్తున్నారు.
2: But we find shrama or exertion both to Bhagavan.
1: ఎందుకు ఈ ఆశ్రమంలో ఉండాలి?
2: Why should we be here in the ashram?
1: అన్ని శ్రమను పోగొట్టుకునే కోసం ఆశ్రమంలో కావాలి.
2: ఇన్ ఆర్డర్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎన్ని
1: అటాచ్మెంట్ వస్తున్నాయి ఇక్కడ కూర్చొని.
2: దో వి ఆర్ హియర్ వి హావ్ సో మెనీ అటాచ్మెంట్.
1: ఈ శ్రమలకు చేరినటువంటి కానీ ఆశ్రమంకు చేరినటువంటిది కాదు.
2: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ సఫరింగ్ శ్రమ, ఇట్స్ నాట్ ఆశ్రమ. దట్ ఇస్ ఎ రిలీఫ్ టు ఆల్ ది కైండ్ ఆఫ్
1: శ్రమ. శ్రమ లేకుండా ఉంటుండాలి.
2: యూ షుడ్ నాట్ బి టైర్డ్, యూ షుడ్ నాట్ హావ్ ఎనీ ఎగ్జర్షన్.
1: అశ్రమ
2: అశ్రమ
1: శ్రమ కానటువంటిదిగా జీవించాలి.
2: దట్ విచ్ ఇస్ నాట్ శ్రమ, విచ్ ఇస్ నాట్ సఫరింగ్.
1: కనుక నిత్యము చెప్పేటువంటి విషయాల్లో ఎన్నో మనం విన్నటువంటివి వస్తుంటాయి. కానీ విన్నటువంటి వచ్చినప్పటికి తిరిగి దాన్ని సరిగ్గా మననం చేసుకోవాలి. తిరిగి అదే ప్రాక్టీస్ లో మనం పెట్టడానికి ప్రయత్నించాలి.
2: మెనీ ఆఫ్ ది థింగ్స్ వీ హియర్ టైమ్ అండ్ అగైన్ వీ షుడ్ లిసన్ టు దెమ్ అట్ ద సేమ్ టైమ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దెమ్.

0: ఎంబోడిమెంట్ ఆఫ్ లా.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి, సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని జీవితము సంకల్పముల యొక్క పంటని.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలంలో వేసినప్పుడు ఆ కొలంలో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
0: సో గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ థాట్స్.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే వాంట్స్ గాడ్.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: హి థింక్స్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: హి థింక్స్ ఆఫ్ గాడ్.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు.
0: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ బై మియర్లీ థింకింగ్ ఆఫ్ హిమ్.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: వన్ హ్యాస్ టు టోటలీ సరెండర్ టు గాడ్.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: వెన్ వన్స్ యూ సరెండర్ యూ అండ్ గాడ్ బికమ్ వన్.
1: ఏకం సత్ప్రా బహుధావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ డైవర్సిఫైడ్ వే by scholars.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: To be one with God, what spiritual path should we pursue?
1: మనకు దగ్గరలో ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: We have the coal and the fire so close to us.
1: కానీ అగ్ని ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
0: coal has got to be so close to the fire.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడాను అగ్నిగా మారిపోతుంది.
0: When you fan it, the coal also transforms into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This is what is meant that knower of the Brahman.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that's partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును నింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతునిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine, surrender
1: ourselves. సంకల్పం అన్నీ కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై, నిత్యమై, సత్యమై, సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్న ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: ద ఇండివిజువల్ ఇస్ నర, గాడ్ ఇస్ నారాయణ, బోత్ షుడ్ బికమ్ వన్.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: నర ఇస్ ఎ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ.
1: కనుకనే నరుడు అనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ, యు కాన్ బి నర, ఏ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కాని ఆత్మస్వరూపమే.
0: You are human in form, but you are the very embodiment of the spirit.
1: దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: In fact, in the body, from top to toe, is atma that moves above.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పమును సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా, అంతైకుడు ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of atma only.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు.
0: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవానికి అర్పితం కావాలి.
0: యు హావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము.
0: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: భగవంతుడు బింబము.
0: అండ్ గాడ్ ఇస్
1: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
0: by merely taking in,
1: నామమును స్మరించినంత మాత్రమున,
0: by thinking his glory,
1: ఆకారమును చింతించినంత మాత్రమున,
0: by thinking of his form,
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the external.
1: ఇది భౌతిక యొక్క చర్యలు.
0: That are physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you will understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way and we have forgotten the objective of inward path.
1: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ,
0: this morning శాస్త్రిజి
1: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
0: డిస్క్రైబ్డ్ గాయత్రి విత్ ఫైవ్ ఫేసెస్.
1: అనగా ఏమిటి ఐదు ముఖములు?
0: వాట్ ఆర్ దీస్ ఫైవ్?
1: పంచముఖి,
0: ఫైవ్ ఫేస్డ్ వన్.
1: అందులో శబ్ద బ్రహ్మము, ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము.
0: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
1: భూర్భువస్తువః ఇది రెండవ ముఖము.
0: The second face is భూర్భువస్తువః.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్
1: ఇది నాలుగవ ముఖము.
0: The fourth face.
1: ఇంకా ఐదవ ముఖం ఏమిటి?
0: Then what is the fifth?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య దర్శనము.
0: That is the cosmic form. That is the divine
1: form. ఓ భూర్భువస్తువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: How are we worshipping this divine form with five feet?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: What is గాయత్రి?
1: గాయత్రి ఛాందసా మాత. అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్స్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
0: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సచవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవతా స్వరూపిణి,
0: ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి. సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్.

0: ಮೊಗ್ಗ ಆಯತ್ರಿ.
1: ತ್ರಿಗುಣಂ ತಿದಲಾಕಾರಂ ತ್ರಿಯತ್ತಂತೆ ತ್ಯಾಯ್ದು ತ್ರಿಜನ್ಮ ಪಾಪ ಸಂಹಾರಂ ಏಕ ಬಿಲ್ವಂ ಶಿವಾರ್ಪಣಂ. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వి హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెం వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకని ఈ ఏకత్వమునకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వంలో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మరిచి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం.
0: వి హావ్ ఫర్గాటన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, వి ఆర్ క్యారీడ్ అవే బై డైవర్సిటీ, వి హావ్ ఫర్గాటన్ ద మోరల్ ఎథికల్ వాల్యూస్ and leading this physical ephemeral world.
1: Bhurbhuvasvaha ee moodinti oka arthamunu kuda mattamata manam gurtinchali.
0: We have to understand the meaning of bhurbhuvasvaha
1: anaga bhulokamu bhurlokamu swargalokamu ani manam bhavistunnamu.
0: We think the three words bhuloka bhuvarloka and swargaloka
1: ee moodu lokamulu ekkada untunnayi.
0: Where are these three words?
1: Ee moodu lokamulu kuda oka manavuni ende untunnayi.
0: All the three worlds are within the man.
1: Prativi endu kuda untunnayi.
0: Present in every
1: prani endu kuda untunnayi.
0: In every living creature.
1: Ee satyanni manam gurtinchukovaleka.
0: This truth we are not able to know.
1: Bhuloka veru, bhurloka veru, swargaloka veru ani bhavistunnam.
0: We consider bhuloka, swargaloka and swargaloka separate.
1: Ee bhulokam anetundi kevalamu oka vidhamainatundi material.
0: Bhuloka is materialization, material.
1: అనగా పదార్థముల యొక్క చేరికనే.
0: It is just the combination of
1: ఈ ప్రపంచమంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
0: The whole world is full of matter.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
0: All this world that changes is full of matter, material.
1: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
0: How does this matter, material move?
1: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క లోకం.
0: భూర్, this is the material world.
1: ఇంకా భూహ.
0: Second, bhuva.
1: అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
0: భూవహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థములు కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వి హావ్ టు నో.
1: అది ఏ సువహ అన్నారు.
0: That is suvaha.
1: Bhur bhuvasuvaha.
0: Bhur bhuvasuvaha.
1: Materialization, vibration is suvaha. Adhe radiation.
0: Materialization, vibration, third one is radiation.
1: Dhanini Vedam nandu prajnanam brahman.
0: This in Veda is called prajnanam brahma.
1: Adhe the constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Ilanti telivitetalu manavudu endu untunnayi.
0: This constant integrated awareness is in man. This prajnana
1: ilanti vibration manavuni endu untundali.
0: That vibration is
1: ee manavuni yokka dehamundu sarva vyapakamainatundi seva seva padarthamulu imidi untunnayi.
0: And in fact this vibration is present all over the body from paptama.
1: Pancha bhutamulu leinatundi prapancham ekkada kanaradu.
0: There is nothing in this world where you don't find the five elements.
1: Ee pancha bhutamulaku evaru moolaadharamu?
0: Who is the main one behind the five elements?
1: Kani adiye omkara nadam.
0: That is primordial sound, Omkara.
1: దీన్ని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ.
1: క్లీం అదే పృథ్వీ.
0: క్లీం ఇస్ అర్త్.
1: కృష్ణాయ అదే జలము.
0: కృష్ణాయ వాటర్.
1: గోవిందాయ అదే అగ్ని.
0: గోవిందాయ ఫైర్
1: అదే అగ్ని.
0: దట్ ఇస్ ఫైర్.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్ ఎయిర్.
1: స్వాహ అదే ఆకాశం.
0: స్వాహ దట్ స్పేస్ ద స్కై.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్
1: సర్వ జీవులు యందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ all over the universe.
1: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
0: In fact the five elements form the life basis.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: Five elements spread everywhere.
1: దీన్ని సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
0: Is what is said, the five elements are present all over.
1: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
0: That which is so vast, that
1: ఈ పంచభూతములగా ఏమి
0: five elements
1: భగవత్ స్వరూపములే.
0: They are all divine essentially.
1: Prithvi bhagavat roopame.
0: Earth is divine.
1: Kanukane bhaktulandaru bhumata ani pilustunnaru.
0: As earth is divine,
1: bhudevi ani pilustunnaru.
0: All bhudevi.
1: Inka rendavadi jalamu.
0: Second water.
1: Idi ganga devi antunnaru.
0: We call water ganga devi.
1: Ee ganganu kodunu devu.

0: భావిస్తూ వచ్చారు.
1: వి కన్సిడర్ గంగా
0: మన ప్రాచీన యొక్క వైభవము, ప్రాచీన యొక్క వైభాగ్యము, ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకునలేరు.
1: No one is understanding the greatness and the nobility and the devotional heights of our
0: మన ప్రాచీనులందరికను అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
1: These are all the teachings by our ancients having experienced these divine.
0: అగ్ని దేవుడు,
1: then fire god,
0: ఇంకా గాలి దేవుడు,
1: and wind god.
0: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి.
1: These are all important based on this space.
0: కంపని పంచభూతములు కూడాను పంచ దైవస్వరూపములే.
1: So the five elements are divine.
0: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
0: దైవం నీ హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుక నీ భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
1: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ
0: లివ్స్ ఇన్ యువర్ హార్ట్. వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానను, లేక ఇంటి నుంచి వచ్చానను, లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానను మనం చెప్తూ ఉంటాం.
1: When we ask where do you come from, we say from hotel or from home or some place.
0: You are not
1: come from any place. You are not come from any place.
0: Nee sthanam hrudayame.
1: Your original place is heart. Nee nivasam hrudayame. Your original placement is heart.
0: Nee vachedi ekkada poyyedi ekkada.
1: Where do you come and where do you go?
0: Daivam kodunu ekkadunu raadu ekkadunu podu.
1: God doesn't come or not does he go.
0: Unna chotane untunnadu.
1: He remains where he has been.
0: Kaani anugrahinche nimittam akkada vaariki anipinchavachunu.
1: But to confer grace he manifests.
0: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రాన అమెరికాకి వెళ్ళినాడని భావాలని చెప్పడానికి వీలు కాదు, అక్కడ కూడా ఉన్నాడు.
1: When a devotee experiences the manifestation of God there in America, it doesn't mean he has gone there.
0: ఈ యొక్క సందర్శనమునకు మూల కారణాలు.
1: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికి వెళ్లేటువంటిది కానీ కాదు.
1: Divinity neither has its entrance nor exit.
0: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
1: Divinity is present everywhere.
0: విశ్వం విష్ణు స్వరూపము.
1: The whole universe is
0: సర్వం కల్విదం బ్రహ్మం.
1: The whole universe is a very manifestation.
0: అన్ని రూపములు దైవ స్వరూపములే.
1: All forms are divine.
0: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
1: All places are his altar.
0: దైవము లేని స్థానం కానీ దైవము కానీ నేమం కానీ రూపం కానీ లేదు.
1: There's no place, there's no person where there's no God.
0: అన్ని రూపములు తనవి.
1: ఆల్ ఫార్మ్స్
0: అన్ని నామములు తనవి.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: ఏక ప్రభువుగా అనేక నామములు.
1: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్.
0: కనుకనే మన పేదను పురస్కరించుకొని రూపాలను పురస్కరించుకొని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ మల్టిపుల్ ఆర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిఫైడ్ గోయింగ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్.
0: మేము దాసులము, దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
1: We should not entertain a feeling that you are the servant and that God is master.
0: దేవుడు దేవుడు ఒక్కడే.
1: The individual and the divine are one.
0: నరుడు నారాయణుడు ఒక్కడే.
1: నారాయణ నారాయణ are one.
0: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
1: The object and the reflection are one and the same.
0: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకును సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should do our spiritual path, pursue our spiritual పుట్టినంత
0: వరకు కూడా ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంకేనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
1: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యూ హ్యావ్ నాన్ డ్యుయల్ ఎక్స్పీరియన్స్.
0: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టి శక్తినివి కాదు.
1: సో లాంగ్ యూ ఆర్ ఇన్ దిస్ డ్యుయలిజం యూ విల్ హ్యావ్ దిస్ టూ సైడెడ్ ఎక్స్పీరియన్స్.
0: ఏ మ్యాన్ విత్ డ్యుయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: ఏ మ్యాన్ విత్ డ్యుయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: కనుకనే మనం అర్థము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
1: సో వి ఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్.
0: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
1: హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
0: కాదు కాదు,
1: ఎప్పుడు
0: కూడా ఒకే జీవిత్వాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
0: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
0: అభిషేకం సరిపే సమయం లోపల
1: వైల్ డూయింగ్ అభిషేక
0: పండితుల వారు
1: ద పండిట్
0: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు, దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
1: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హి స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
0: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
1: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ది ప్యూరిటీ.
0: చిత్తశుద్ధయే కర్మ. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్డ్ అట్
0: చిత్తశుద్ధి. కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
1: బై అటైనింగ్ ప్యూరిటీ కెన్ ఎక్స్పీరియన్స్
0: దివినిటీ. చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనము అర్పితం గావించుకోవాలి.
1: ప్యూరిటీ యూ హ్యావ్ టు సరెండర్ టు గాడ్.
0: మనం ఒక పుష్పం భగవంతునికి అర్పితం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పరికరాలైనటువంటి పుష్పాన్ని మనం చేయాలి.
1: You never offer a flower that is a rotten, that has
0: failed to God. దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతుడికి అర్పితం చేస్తున్నాడు.
1: ద మూమెంట్ యు ప్లక్ అవుట్ ఎ ఫ్లవర్ యు వాష్ ఇట్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్. శుద్ధి అనేది కలిగినంత
0: మాత్రమున సరైనటువంటి పదం కాదు.
1: సో మియర్ అటైన్మెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇస్ నాట్ ఎనఫ్.
0: ఈ చిత్తశుద్ధి అనేటువంటి ఒక హృదయాన్ని భగవంతుడికి అర్పితం చేయాలి.
1: ప్యూర్ మైండ్ హ్యాస్ టు బి డెడికేటెడ్ టు
0: అర్పితము అర్పితము అర్పితము.
1: సరెండర్ సరెండర్
0: అర్చన కాదు, అర్పితం కావాలి.
1: ఇట్స్ నాట్ వర్షిప్, ఇట్ ఇస్ సరెండర్.
0: ఈ అర్చనకును అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దట్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
0: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి ఒక ప్రాప్తి ఇది సత్.
1: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్.
0: అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి ఒక పేరు.
1: సత్ ఈస్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
0: ఎప్పటికీ మార్పు చెందినటువంటిదే సత్.
1: డివినిటీ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిదే సత్.
1: సత్ ఈస్ ఎటర్నల్ పర్మనెంట్.
0: అట్టి సత్ను మనం పొందాలి.
1: We should reach that state of that.
0: ఎక్కడ పొందాలి?
1: How to do that?
0: మన ఎందే మనం తెలుసుకోవాలి.
1: That sat is to be known within.
0: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: This eternal principle has got to be understood well.
0: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
1: We have to join the good company.
0: సద్దన పండితులు వారు చెప్పారు.
1: Morning పండితులు.
0: పాలలో నీళ్లు చేరినాయి.
1: And the water.
0: నీళ్లు లేకుండా పాలించడానికి వీలు లేదు.
1: And the milk cannot exist without water.
0: కానీ ఆ నీరు పాలతో చేరటం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
1: With the, in the company of the water, the milk is very happy.
0: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
1: The combination of milk and water is satsanga, good company.
0: అది ఏ సరైనటువంటి స్నేహము.
1: That is true ideal friend.
0: అట్టి శాస్త్రమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
1: We should sustain this permanent friendship.
0: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
0: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
1: అండ్ వన్స్ యూ బాయిల్ ద మిల్క్ కీపింగ్ ఇట్ ఆన్ ది స్టవ్
0: అందులో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోతుంది.
1: ఆల్ ద వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్.
0: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
1: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
0: ఈ పాల నుంచి నీరు వేరైన తక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
1: The moment water gets itself separated out of the milk, the milk it feels that it cannot lead the life of separation.
0: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
1: ఇస్ నాట్ హ్యాపీ విత్ ది సపరేషన్.
0: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
1: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ ప్యాసిఫైడ్.
0: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
1: ది సపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్డ్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్స్ డిలైట్ఫుల్.
0: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము.
1: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
0: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
0: జీవుడు దేవుని యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
0: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
1: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ.
0: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
1: because of sensual pleasure
0: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందములో మునిగి
1: because of worldly pleasures that he wants
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
1: he wants all external pursuits
0: ఈ దృశ్యకల్పితమైన జగత్తులో పడిపోవటం చేత
1: he gets himself drowned in
0: దైవం కొరకు చాలా బాధపడతాడు.
1: And he feels so sad
0: వదిలిపోయినాడా ఈ జీవుడు.
1: God feels so sad that the individual left him.
0: అందువల్లని అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని
1: in order to see God would not be sad in a moment.
0: తిరిగి అర్పితము అనేటువంటి అతను చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు.
1: When once the surrender offering takes place, God would be happy again.
0: బొగ్గు అజ్ఞానము.
1: And the coal is ignorance.
0: అగ్ని జ్ఞానము.
1: Fire is wisdom.
0: జ్ఞానజ్ఞానములు రెండు చేరటమే కాకుండా
1: it's not the combination of wisdom and
0: ప్రేమ అనేటువంటి ఒక గాలి కూడా వీచిందంటే దైవము ఒక్కటైపోతాడు.
1: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్
0: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
1: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్
0: ఏకమైపోతాయి.
1: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
0: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
1: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
0: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
1: ఏజస్ మే రోల్ పాకాన్ బట్ దేర్ కాంట్
0: కానీ దేవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు
1: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్
0: దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో సాడ్నెస్
0: కానీ తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది
1: గాడ్ ఫీల్ సాడ్ బికాస్ హిస్ ఫ్రెండ్ ఇండివిజువల్ ఇస్ కటింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్
0: ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్మనెంట్ ఫ్రెండ్ ఇన్ దిస్ వరల్డ్ గాడ్ ఓన్లీ
0: ఈ లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై దీంతోనే మనం ముగించుకోతుండాలి
1: All worldly friends limit themselves with these three things. Hello, how are you? Goodbye.
0: కానీ భగవంతుడు హలో అనడు హౌ ఆర్ యూ అనడు గుడ్ బై అని చెప్పాడు
1: గాడ్ విల్ నెవర్ సే హలో హౌ ఆర్ యూ గుడ్ బై
0: కానీ భగవంతుడు చేరినంత వరకు కూడాను తనకు ఆనందము భక్తునికి ఆనందం
1: అండ్ వన్స్ యూ జాయిన్ వన్ విత్ గాడ్ యూ విల్ బి హ్యాపీ అండ్ హీ విల్ బి హ్యాపీ
0: కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు
1: వెన్ దేర్ ఇస్ సెపరేషన్ గాడ్ వుడ్ నాట్ స్టే బట్ హి ఫీల్స్ సాడ్
0: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు
1: వై ది ఇండివిజువల్ ఇస్ గోయింగ్ ఇన్
0: వాట్ ఎందుకు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాడు
1: వై హాస్ హి ఫర్గాట్
0: దివ్యత్వానికి దూరం అవుతున్నాడు
1: వై హాస్ హి డిస్టెన్స్
0: కోల్పోతున్నాడు
1: వై హాస్ హి లాస్ట్
0: అని తాను చాలా బాధపడుతుంటాడు
1: సో ఫీలింగ్ హి ఫీల్స్
0: ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు
1: ఇట్స్ నాట్ ఫర్
0: భక్తుని నిమిత్తమే
1: గాడ్ ఫీల్స్ సాడ్ ఫర్ డివోటీ
0: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా కానీ నీ కోసమని
1: Whatever that is said, whatever that is done, whatever that is seen, it's for you.
0: కర్తని ఈ సెపరేషన్ అనేటువంటిది చాలా భరించుకోలేనటువంటి జీవత్వానికి.
1: Separation is unbearable for the individual.
0: రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకొని అరణ్యానికి వెళ్ళారు.
1: రామ, లక్ష్మణ, సీత obeying the command of the father went to the forest.
0: కానీ దారి నడిచి ఎండ కన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
1: సీత never walked that long distance. She felt very much tired.
0: Chitrakuta parvanappudu poyaru.
1: They reached Chitrakuta top.
0: Oka chettu kinda kucconi.
1: They sat under a tree.
0: Ramana cheppadu Lakshmana. Oka parnasara niminchadu ayana annadu.
1: Rama said Lakshmana, build some kind of hut there.
0: Ekkada swami annadu.
1: Where swami?
0: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
1: You can build the hut wherever you like.
0: Ee kathinamainatundi vaakunu thanu bharinchukolekapoyadu.
1: Lakshmana could not bear these harsh words.
0: Naa ishtam naaku veriga unda?
1: Do you have my own?
0: Nee ishtame naa ishtamu.
1: Your likes are my
0: నాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఆఫ్ మై ఓన్
0: నేను ఏం తప్పు చేశాను
1: వాట్ మిస్టేక్
0: నీ ఇష్టమైన చోటు నిర్మించమంటున్నావు
1: యూ వాంటెడ్ మీ టు బిల్డ్ వేర్ ఐ
0: అని రామా అని తల పట్టుకొని కూర్చున్నాడు
1: హి వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్ బెండింగ్ హిస్ హార్ట్
0: ఈ దుఃఖాన్ని చూచింది సీత
1: సీత వాచ్డ్ ద సీన్
0: ఎందుకు నీ వంతు విలపిస్తున్నావు
1: లక్ష్మణ వై ఆర్ యూ క్రాయింగ్
0: మీ అన్నగారు ఏమన్నారు
1: వాట్ ఇస్ దట్ యువర్ బ్రదర్ సెడ్
0: ఏమీ తిట్టలేదు కొట్టలేదు కదా
1: హీడింగ్ ద క్యూజ్ హీడింగ్ బీ
0: ఇంత విలపించడానికి మూల కారణం ఏమిటి
1: Why are you crying like that?
0: Talli,
1: mother.
0: Kottina naaku santoshame, tittina naaku santoshame, nayana maatram edabaatu jarugutu.
1: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
0: Rama ishtame naa ishtamu.
1: His likes for my life.
0: Kalku naa ishtamu ani cheppadu. Intakante edabaatu naaku vere em kavali.
1: He left to my choice. Isn't that separation?
0: Ee edabaatu yokka sokaanni nenu bharinchukolenu.
1: I can't bear this suffering of separation.
0: Chusara. ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు
1: దట్ ఈస్ ఇంటెన్సిటీ దట్ ది డివోటీ ఫీల్స్ అన్బేరబుల్ టు బేర్
0: దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు
1: వన్ షుడ్ నాట్ బి అవే ఫ్రమ్ గాడ్
0: దైవ భావములకు మీ భావం విరుద్ధంగా ఉండకూడదు
1: యువర్ ఫీలింగ్ షుడ్ నాట్ బి కాంట్రడిక్టింగ్
0: మీ సంకల్పం వేరుగా ఉండకూడదు
1: యువర్ థాట్ షుడ్ నాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద డివైన్
0: ఏకంగా ఉండాలి
1: బోత్ షుడ్ బి వన్
0: ఈ జగత్తు నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును
1: ద వరల్డ్ మే లాస్ట్ టుడే అండ్ మే వానిష్ టుమారో
0: కదిలిపోయే మేఘములే
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్
0: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది
1: ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ లైక్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్ పర్మనెంట్
0: సత్యమైనటువంటిది
1: ఇట్ ఇస్ ట్రూ
0: ఇది నిత్యమైనటువంటిది
1: ఇటర్నల్
0: నిత్య శుద్ధ బుద్ధమత్యమైనటువంటి
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్
0: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది
1: దిస్ వేద సేస్
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం
1: దిస్ వేద సేస్ ఇస్ అట్రిబ్యూట్లెస్ ఫార్మ్లెస్ ఇస్ ఎటర్నల్ నెక్టరైన్ ఇమ్మోర్టల్ ఎవర్ సక్సెస్ఫుల్
0: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి అది ఏ గాయత్రి
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేద
0: గాయత్రి ఛాందసా మాత అన్నారు ఈ ఛందస్ కంతా కూడా తల్లి అయినటువంటిది గాయత్రి
1: గాయత్రి ద మదర్ ఆఫ్ ఛందస్ ద మీత
0: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థనలు చేస్తారు లోకంలో
1: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్
0: ఒకటి వర్ణన
1: వన్ ఇస్ డిస్క్రిప్షన్
0: రెండవది అర్పితము
1: సెకండ్ సరెండర్ ఆఫరింగ్
0: మూడవది ధ్యానం
1: థర్డ్ విజ్డమ్
2: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
1: We have to understand the underlying principle of oneness in these three.
2: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
1: Gayatri is extolled by three narrations.
2: Om.
1: Om.
2: Bhuvaha.
1: Bhuvaha.
2: Suvaha.
1: Suvaha.
2: Tat. Savitur.
1: Savitur.
2: Varenyam.
1: Varenyam.
2: Bhargo.
1: Bhargo.
2: Devasya.
1: Devasya.
2: ఇవి వర్ణన.
1: These are all narrations.
2: ధీమహి అది ధ్యానము.
1: ధీమహి దట్స్ విజ్డమ్.
2: ధియో యోనో ప్రచోదయాత్ ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోనో ప్రచోదయాత్ బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుంటారు.
1: ధియో యోనో ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ దట్ పర్మనెంట్ దట్ నాన్డ్యువల్ విజ్డమ్.
2: ధ్యానము ప్రార్థన.
1: And one is the prayer, other is surrender.
2: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
2: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
2: ఓ భగవంతుడా నీకు ఇంతటి వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
1: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్. ఓ గాడ్ యువర్ బ్యాక్.
2: నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
1: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ రైట్. ఓ గాడ్ యువర్ మైన్.
2: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
1: We have a son at home.
2: వాడు స్కూల్ పోతుంటాడు.
1: He's going to school.
2: అతను వచ్చి నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
1: The boy would not come to his father and say, Oh father, you have so many cars, so many houses, why don't you give me one bushcoat?
2: కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికి రాదు.
1: Well, that such description won't apply.
2: నీకు కార్లు ఉందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టి.
1: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bushcoat.
2: Adi daivam yokka hakku.
1: That's the right.
2: Bhaktuni yokka hakku.
1: That is the right of a devotee.
2: Bhagavantuni o anugraha swaroopuda, akanda swaroopuda, vishala swaroopuda, karuna swaroopuda, prema swaroopuda. Ee vidhanga varninchukoddu. Neeku prema undo ledo naaku maatram idiki nerveyachali. Idi tappindi kaadu.
1: You should not go on praising God. Oh God, your embodiment of very great.
2: దైవమును అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
1: You be ready to ask and pray to God with all the right.
2: భగవంతుని అడక మరి ఎవరిని అడగాలి?
1: Whom else would you ask other than?
2: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
1: You have every right on God.
2: అందువల్లనే నేను పూర్వము చెప్పాను.
1: భగవాన్ said,
2: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
1: And in fact, the హృదయ is born.
2: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
1: And Hrudaya is the son of Atma.
2: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
1: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
2: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
2: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
1: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్ బాండ్ టు దిస్ మైండ్.
2: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
1: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
2: మైండ్ గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్.
2: హృదయము సన్.
1: హార్ట్ హృదయ
2: ఎవరికి? ఆత్మకి.
1: రిలేటెడ్.
2: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు ఆ మనముడు ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
1: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండ్.
2: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
1: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి.
2: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
1: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
2: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
1: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్
2: గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్కి వస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
2: Grandson yokka kudanu great father yokka property ne vastundi.
1: Grandson also has got equal share in the property of the grandson.
2: Son kudanu father yokka property ne vastundi.
1: Son has right on his father's property.
2: బైబుల్ నందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇన్ ద బైబిల్ ఇట్ ఇస్ సెడ్.
2: శారీరక సంబంధమైనటువంటి కనుకనే మెసెంజర్ గా పెట్టాడు.
1: యాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ ఇట్ ఇస్ సెడ్.
2: మానసికంగా చూసినప్పుడు
1: when we look
2: mental, I am the son of God annadu.
1: Psychologically at the mental realm he said and the son of God
2: tarvata atma bhavam tho kuda I and my father are one annaru.
1: With the feeling of the spirit and atma he said I and my father are one.
2: Kanukane manam dehabhimanam tho kuda jeevudu devudu ni bhedam pettukochunu.
1: With the body attachment you may consider separate from God.
2: Manasika abhimanam cheta nee yokka sambandhame nenu nee amshame nenu.
1: At the mental realm you may feel that I am your spark.
2: ఆత్మ సంబంధం నీవు నేనే నేను నీవే.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
2: కనుక నేను ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
2: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
2: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
3: ఇట్స్ నాట్ ది ప్రాపర్ పాత్.
2: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
3: ఆల్ స్పిరిచువల్ పాత్
2: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా
3: ఇఫ్ వి డోంట్ అండర్స్టాండ్ ట్రూ రిలేషన్షిప్
2: ఏనాటికైనా మనం ఒక్కటి కాదు.
3: ఎనీ డే విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
2: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
3: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వేర్
2: యూ కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
3: యువర్ సన్ మే బి స్టడీంగ్ ఇన్ అమెరికా.
2: నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
3: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
2: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
3: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
2: ఇంటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
3: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
2: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
3: వీ షుడ్ హ్యావ్ దిస్ ఇంటిమేట్.
2: నీ ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అయినా ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటి.
3: యూ మే బి ఎనీవేర్, యూ మే డూ ఎనీథింగ్, యూ మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
2: నా దైవం ఒక్కడే.
3: మై గాడ్ ఇస్ వన్.
2: ఆ దైవమే నాకు సంబంధము.
3: ఐఎమ్ రిలేటెడ్.
2: దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
3: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద స్పిరిచువల్. ఒక
2: ఇంటి యజమాని ఉంటుంటాడు.
3: హియర్ ద మాస్టర్.
2: ఆ మాస్టర్ ఒక్కడే.
3: మాస్టర్ ఇస్ వన్.
2: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
3: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
2: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
3: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
2: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
3: డాటర్ లా విల్ సే అంకుల్.
2: మనమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
3: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
2: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
3: ఆఫ్టర్ ఆల్ వన్ మే కాల్ హిమ్ సార్, వన్ మే కాల్ ఫాదర్, గ్రాండ్ పా, వాట్ ఎవర్ మే బి.
2: ఈ దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైన సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
3: బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్ దే కాల్ దట్.
2: ఈ దేహం చేతనే ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
3: ఇట్స్ ఓన్లీ ది బాడీ, ది వెస్చర్ దట్ బ్రింగ్స్ ఆల్ డిఫరెన్సెస్.
2: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాశ్వతం కాదు.
3: వీ షుడ్ నెవర్ గో బై దిస్ బాడీ అటాచ్మెంట్.
2: మరణపు కొంప.
3: ఇట్స్ డర్టీ వన్.
2: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
3: అఫ్లిక్టెడ్ బై డిసీజ్.
2: జాత సంచలనము పొందు దుంప. భవసాగర మీద గలేని కంప.
3: ఇట్ కెనాట్ క్రాస్. అప్పుల
2: పదలము మనమెప్పు దలంప.
3: ఫుల్ ఆఫ్ బోన్స్.
2: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా.
3: ఓ మై, నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
2: హరి పాదములు ఆశ్రయించవే.
3: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
2: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
3: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ దేహాభిమానంతో
2: నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
3: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
2: ఈ దేహాభిమానం ఉంటుంది, పోతుంది.
3: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
2: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
3: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
2: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది.
3: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
2: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
3: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
2: శ్రవణం,
3: లిసనింగ్,
2: కీర్తనం,
3: సింగింగ్,
2: విష్ణు స్మరణం.

0: నివేదనం
1: సరెండర్.
0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be friendship.
0: స్నేహం అయిపోయింది ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering.
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్.
1: In fact, this friendship is the penultimate one.
0: భగవంతుతో friendship కావాలి.
1: We should develop friendship towards God.
0: Near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ అక్కడ నుంచి ఆవిర్భవిస్తుంది.
1: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
0: ఆ డియర్నెస్ గాలి.
1: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారవు.
1: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సరుస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్.
0: సాధనే అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
1: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధం ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
0: గాడ్. అది ఏ బ్రహ్మ?
1: దట్స్ బ్రహ్మ.
0: అది ఏ విష్ణువు?
1: దట్స్ విష్ణు.
0: అది ఏ ఈశ్వరుడు?
1: దట్స్ ఈశ్వర.
0: అంత తానే.
1: ఎవ్రీథింగ్ గాడ్.
0: సృష్టి స్థితి లయములకు మూల కారణం భగవంతుడు ఒక్కడే.
1: ద క్రియేటర్ సస్టైనర్ అండ్ ఎనిహిలేటర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer separately.
0: నేను అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That Bhagavan tells us often.
0: English లోపల God అంటారు. ఈ G అంటే ఏమిటి?
1: What is G?
0: Generation. అనే పుట్టుక.
1: Generator, birth. Generation.
0: ఇంకా ఓ.
1: ఓ.
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్.
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: And they should be the organizer for the generator.
0: D destruction. చూసారా? సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుంది.
1: సో జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
0: సృష్టి స్థితి లయము,
1: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్. That is G-O-D.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లయములు మూడింటి యందు ఉన్నాడు.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: వీళ్ళందరూ ఆచార్యులు.
1: దే ఆర్ ఆల్
0: ఆచార్యులు. ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెన్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి, నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రే టు ఈశ్వర స్వామి పాడన్ ఫ్రీ ఆఫ్ డిస్టెన్స్.
0: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
1: ఆదిశంకర ఫస్ట్.
0: ఆర్యాంబ కుమారుడు.
1: అండ్ స్థానం ఆర్యాంబ.
0: అక్కడ వెళ్ళి
1: స్వామి,
0: స్వామి నా పాపాన్ని క్షమించమని కోరాడు.
1: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
0: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
1: వాట్ ఇస్ ది సిన్ హి ఇంక్వైర్డ్.
0: విధో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: We cannot describe by word.
0: నీకు వర్ణించడానికి భాష లేదు.
1: There's no language that describes your divinity.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: The mind has no right to comprehend.
0: నేను చెప్పాను.
1: That's what I said.
0: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
1: But having come to Kashi, I started describing you in various names.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: Having said that you can't be described or narrated, but I ventured to do it.
0: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి. ఇది పాపం.
1: I thought one thing and I started declaring another. It is a sin.
0: సర్వతా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
1: యు ఆర్ ఆల్ పర్వేసివ్.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వశక్తిమయుడు.
1: ఆల్ పవర్ఫుల్
0: అని నేనే వర్ణించినాను.
1: ఐ డిస్క్రైబ్ యు లైక్.
0: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
1: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్.
0: ఇది పాపం కాదా?
1: ఇజంట్ దట్ ఎ సిన్?
0: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
1: And God is everywhere. Why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి. ఇది పాపం.
1: So feeling is one thing, action is different. It isn't that the same?
0: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: It only means the thought, word and deed should be perfect
0: unity. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: ఇస్ ఓన్లీ వికెడ్ మ్యాన్ హూ అబ్జర్వ్స్ డిస్హార్మోనీ ఇన్ ఈ
0: విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆదిశంకరును కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
1: టు టెల్ ది హ్యూమానిటీ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ ఆదిశంకర స్టార్టెడ్ టీచింగ్ లైక్ దిస్.
0: ఆనందలహరి కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆదిశంకర స్పీక్ ఆఫ్ దిస్.
0: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
1: ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: And he started composing that Bhajagovinda, the song Celestial.
0: జ్ఞాని కూడాను ఒకానొక సమయంలో భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాకృతమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్ ఇష్టడ
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గము.
1: ఇట్ స్టెప్స్ ఇట్ దే ఆర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యు ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యు మేక్ వర్డ్
0: దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టాము.
1: హియర్ యు హావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టాము.
1: దేర్ యు సే డిఓజి డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యు మేక్
0: ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యూ టు సెంటెన్సెస్.
0: దేర్ ఈస్ గాడ్ అంటాము.
1: యు సే దేర్ ఈస్ గాడ్.
0: నో గాడ్ ఈజ్ నో వేర్ అంటాము.
1: దెన్ యు సే గాడ్ ఈజ్ నో వేర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదములు ఎక్కడ నుంచి చేయలేదు.
1: వెల్ హౌ డు యూ కన్స్ట్రక్ట్ దిస్ సెంటెన్స్.
0: గాడ్ ఈజ్ నో వేర్.
1: గాడ్ ఈజ్ నో వేర్.
0: నో ఎన్ఓ నో.
1: నో ఎన్ఓ నో.
0: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ వేర్.
1: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ.
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ. గాడ్ ఈజ్ నౌ హియర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈజ్ నో వేర్ బికమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తు రావాలి. తరువాతి అంతా ఒక్కటే.
1: యు స్టార్ట్ బిగినింగ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ వన్ గాడ్ అండ్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ బీయింగ్ ద సేమ్.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: యు అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఇది నిజమైన సాధన యొక్క గమ్యము.
1: ఇట్ ఇస్ ద గోల్ ఆఫ్ ది
0: స్పిరిచువల్ ఇది సాధన యొక్క లక్ష్యము.
1: ఇది ది ఎయిమ్ ఆఫ్
0: ఇది సాధన యొక్క సారము.
1: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే
1: ఓన్లీ పార్ట్స్
0: దైవం ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్ వన్.
0: అంతే కానీ తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అంటుంది
1: కోహం. హూ యామ్ ఐ హూ యామ్ ఐ.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇట్ ది లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హూ యామ్ ఐ. వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నా స్టెప్డ్ ఇంటూ క్వాలిఫైడ్
0: విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం టు నాన్ జ్యువలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ జ్యువలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము అన్నా.
1: నౌ ఇట్స్ థ్రెడ్.
0: దారం కాదు పత్తి అన్నా.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్.
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. దారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ జ్యువలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బౌత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతములో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ ఫోర్ ఇన్ నాన్ జ్యూలిజం ద జ్యూలిజం ద క్వాలిఫైడ్ నాన్ జ్యూలిజం హావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగిన మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ టు ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్డ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఈస్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యువెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యువెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యువెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యూ ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాల్యూలెస్
0: పెట్టిన నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యువెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు దివ్య దేవుడు ఉండేను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్
0: ఇన్ ఇనిపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనిపెట్టిలో ఉండేటువంటి వాడికి లభించము.
1: ఇఫ్ యూ కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాచిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుప పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యువెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనదిగా ఉంటుంటారు.
1: బాడీ ఇస్ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ హిస్ గివింగ్ యు దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్.
0: ఒరే పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సినా నా దగ్గర ఉంటుంది. రండి.
1: ఓ మై క్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యు హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying, I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో,
1: what costly things he's going to give.
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైత ఆనందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: I want that non-dual bliss. I want that eternal bliss. And that I want that
0: bliss. ఈ ఆనందానికి ఒక హద్దే లేదు. పరిమితమే లేదు.
1: ఇట్ హస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: అండ్ స్టాండ్.
0: సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being so intelligent,
0: మరిది తన్నెరుగుడు మందమతుడు,
1: having studied, having been so intelligent,
0: ఎంత చదువు చదివి,
1: in spite of
0: నీతి ఉన్నను దీనిని గుణము మారలేడు.
1: In spite of all high education, the mean man will never
0: change. తరచి చదువు చదువు,
1: in fact the all
0: తర్కవాదమే కాని
1: involves in
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Your study will make you to argue, but you will not have knowledge.
0: చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువాలేను.
1: At all having studied lifelong, ultimately you have to die. Study to be more.
0: అమృతస్య పుత్రః.
1: You are the son of
0: immortality. అమృతస్య పుత్రః. నీవు అమృతపుత్రుడైనా.
1: You are the son of immortality.
0: అట్టి అమృతత్వాన్ని నీవు చూచుకో.
1: Understand that.
0: అట్టి అమరత్వాన్ని నీవు పొందు.
1: Be immortal.
0: అట్టి ఆనంద స్వరూపాన్ని నీవు నందు.
1: Be the form of bliss.
0: ఇలాంటి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం?
1: These are taught to you, why do you forget?
0: కదిలిపోయేటువంటి మేఘముల వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: You are after the passing clouds.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
0: నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని కైవల్యమైన మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: When all our efforts are directed in this way, you can understand the divinity.
0: ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: You pay water tax to municipality for supplying water to you.
0: ఎక్కడో ఉన్నటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: When current is supplied to you, pay electricity bill.
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈ విచ్ కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్ యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: గాడ్ హస్ గివెన్ ద సన్లైట్ లైటింగ్ ద వరల్డ్.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: వి హావ్ డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కట్టుతున్నాం?
1: వాట్ ట్యాక్స్ యువర్ ఫేత్?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం?
1: గాడ్ హస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రీలీ.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటిది అర్పితము.
1: ట్యాక్స్
0: అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: హీ ద ట్యాక్స్.
0: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: ఫ్రమ్ యూ గాట్ దిస్ ఫ్యామిలీ.
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యూ వాంటెడ్ సో యూ మ్యారీడ్.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యూ హాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హస్ బిగ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యూ సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూజ్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యూ హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టమంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: యు డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే ఆర్ సెడ్ హోల్ హార్టెడ్లీ.
0: చెవికి చేర్చు.
1: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగా నెత్తురా.
1: Such people, can they ever know me?
0: Yanta teliviyunna emi phalamu.
1: What is the use of your intelligence?
0: Emi phalamu,
1: what is the use of?
0: Manchi maata vinaru manasichi cheppina.
1: Though it is said openly, you don't listen to good things.
0: Chedda maata latte cheviniyeru.
1: Bad words immediately get in your ear.
0: Direct ga poi cheripothayi ee randramlo.
1: Bad words will go directly into your ears.
0: Manchi maatalu dinnamu cheptunnappudiki konchimaina sokam akkada.
1: Though good words are said repeatedly,
0: you don't need to
1: them. You don't listen to them.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డు నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ.
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజంట్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్స్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమే.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిజ్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యూ ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ ఎఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు
1: వెన్ యూ వాంట్ టు బి క్లోజ్ టు గాడ్
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ
1: యూ డోంట్ నీడ్ టు
0: రీడ్ గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ
1: నాట్ హైట్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి.
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి. ఇది ప్రాప్తమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్స్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి.
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమానందం.
1: సుప్రీం బ్లిస్.
0: యోగానందం.
1: అద్వైతానందం.
0: సచ్చిదానందం. అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటుందని.
1: సచ్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ వితిన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ వితిన్ యూ హ్యాస్ టు ఎమనేట్, ఓవర్ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత.
1: And
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పంలో పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యూ డెవలప్ సీక్రెట్ హార్ట్ దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పంను పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్ టు.
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంతా ఉల్లాసపరుస్తుండాలి.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రా.
0: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మ్యాన్.
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రా.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకే కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you'll have the happiness.
0: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటారు.
1: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
0: ఇంకా రెండోది, ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
1: Jealousy, that will make you miserable.
0: ఈ యొక్క జలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని,
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూ విల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని,
1: అండ్ యువర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్
0: యూ. బుద్ధి అంటే కర్మానుసారంగా వస్తుంటుండాలి.
1: యూ యాక్ట్ బేసింగ్ ఆన్ యూ.
0: కర్మ అంటే సంకల్పం చేత కూడుకుంటుండాలి.
1: ద ఫేట్ ఇస్ బేస్డ్ ఆన్ ద
0: పవిత్రమైన సంకల్పం చేత కర్మను ఆచరిస్తే నీకు సంతోషము సానందంగా కలుగుతుంది.
1: ఇఫ్ యూ డూ ఎవ్రీ యాక్టివిటీ విత్ ది సేక్రెడ్ థాట్స్ యూల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ యాక్షన్.
0: దుర్భావన చేత ఈ సంకల్పాన్ని కూర్చుకుంటే మనకు అంత దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ యూల్ బి మిజరబుల్.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుక అన్ని బలములు కూడా ఉంటే దైవ బలం చాలా గొప్పది.
1: ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి,
1: విత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్,
0: దైవ బలము లేక దాసుడగును.
1: ఇఫ్ వి డోంట్ హావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, సపోర్ట్ ఆఫ్ గాడ్,
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: ఇఫ్ వి డోంట్ హావ్ సపోర్ట్ ఆఫ్ గాడ్, వాట్ హ్యాపెన్ టు కర్ణ?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: హీ సో స్ట్రాంగ్.
0: బుద్ధి బలం ఉంటుండాలి,
1: ఇంటెలిజెన్స్,
0: అస్త్ర బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
1: పవర్ఫుల్
0: శాస్త్ర బలం ఉంటుండాలి,
1: నాలెడ్జ్,
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయింది.
1: యస్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ద వెపన్రీ, ఇంటెలిజెన్స్,
0: కత్తి పతనం అయిపోయాడు.
1: అల్టిమేట్లీ రూయిన్ హిమ్సెల్ఫ్.
0: దేహ బలము బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యూ మే బి ఇంటెలిజెంట్, యూ మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వి షుడ్ స్ట్రైవ్ ఫర్,
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: వెన్ వన్స్ యు ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్ యు విల్ బి స్పిరిచువల్.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్య ఫలం చేత,
1: బికాస్ ఆఫ్ ద మెరిట్ ఆఫ్ ది
0: పాస్ట్ లైఫ్, పవిత్రమైన ప్రాప్తి మనకు లభ్యమిచ్చింది.
1: బికాస్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ ది సెవెరల్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్,
0: ఈ పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: వెన్ వన్స్ యు మేక్ ప్రాపర్ యూజ్,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: ఇఫ్ యు మిస్ యూజ్ యు లూజ్ దిస్ ఛాన్స్.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: ఇస్ ఎవరీవేర్.
0: అదే మనం చెప్పాను.
1: వాట్ భగవాన్ సెడ్ ద డే,
0: మనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు,
1: ఇస్ ఇన్ ఎ మ్యాన్షన్,
0: బాటలో ఉన్నాడు,
1: ఇస్ ఇన్ పార్క్,
0: రాతిలో ఉన్నాడు,
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద బర్నింగ్,
0: మాటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు,
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్,
0: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు,
1: ఇస్ ఇన్ ఎ వర్డ్,
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: యుక్తిలో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు,
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్.
0: అన్నిటి యందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యూ షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పాత్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: దినదినములకు ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కానీ నాకు ఇది పెరగాలనే ఆశ లేదు.
1: బట్ భగవాన్ డజంట్ డిజైర్ ఇంక్రీజ్ ఇన్ నంబర్స్.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్.
0: పాదుకుల యొక్క భావం పెరగాలి.
1: దట్ పాదుకా ఫీలింగ్ షుడ్ ఇంక్రీజ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు,
1: దోస్ దట్ హావ్ కమ్ ఫర్ పాదుకా పూజ,
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: దే ఆర్ స్టిల్ వరల్డ్లీ అండ్ వరల్డ్లీ.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: తెలుసుకోవటం లేదు.
1: యూ నాట్ అండర్స్టాండింగ్.
0: స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: దే థాట్ ద స్వామి ఈట్. And therefore they brought so many sweets there.
0: Dry fruits anta dechi aa shed lo pettesaru.
1: They brought all those things there and then.
0: Apples, bananas, ivanni dechi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Poornachandra hall anta kuda ee tindlitone cheri poi untundadi.
1: All Poornachandra auditorium is full of these sweets and fruits.
0: Ee nen kumbakarnu anukunnara veellu?
1: Do you think Swami is kumbakarna? No.
0: Ee annamaina kuda nen tinanu.
1: Bhagavan doesn't take food also.
0: Alanti paristhithilo ee tindlante endukosam tichcharu?
1: When Swami doesn't eat rice food, what for these fruits and sweets?
0: Deeni sarichetamku ee pandanta veru cheyadaniki ee tindanta veru cheyadaniki oka 15 dinamulu pillalanta petti cheyavachustundi.
1: Swami made boys to work to categorize, to separate, to segregate fruits and sweets there.
0: ఎంత కాలం పడితే ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: ఐ డోంట్ హావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవలు, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: వెల్ స్వామి డజన్
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: Bring the bed sheets, they can be given there in the hospital.
0: అది కూడా స్వామి చెప్పాడు మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
1: Because Swami said don't start giving tomorrow.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజన్ వాంట్ ఎనీథింగ్.
0: ఆశించేది ఒకటే ఒకటి.
1: He wants only one.
0: అది ఏ నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమ.
1: That is pure selfless steady love.
0: అది నాకు ఎక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నాకసిక పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: వెన్ హి డజంట్ డిజైర్, వై డు యు బ్రింగ్?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డర్ డివోటీ.
0: ఈ విధమైన బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథమని చూపించారు.
1: యెస్టర్డే యాస్టోన్ చారియట్.
0: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hrudaya, is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం ముక్తి చేరి తెచ్చి పెట్టారు.
1: Today they brought this సింహాసనం.
0: నాకు ఏమి కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach.
0: ఇలాంటివంతా ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: Bhagavan doesn't like them.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: Swami likes only one thing, that is your love.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకా పైన మీరు తీసుకురాకండి.
1: All these material objects don't bring hereafter.
0: ఇదంతా కూడా భూరు ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: All this is భూ, this material.
0: సువహ నాకు కావాలి.
1: He wants సువహ.
0: అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అదే పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సీక్రెట్ విజ్డమ్.
0: జ్ఞానాదేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: చైన్ ఎక్స్పీరియన్స్.
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ దివ్యత్వానికి
0: అర్పితమే చాలా ప్రధానమైనటువంటి.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే
1: దట్ ఆఫరింగ్ మీన్స్
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అతనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: దెన్ బోత్ బికమ్ వన్.
0: సత్యమైన స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫామ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరము.
1: యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్ జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్ అబౌట్
0: ది ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాజ్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: And it is the honeybee that brings honey from different
0: parts. అనేక పుష్పముల నుంచి వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేర్చుతుంది.
1: Honey brought from, collected from different flowers is kept at one
0: place. అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: And it cures all diseases, honey.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఇస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: ఎందర్ యూనిటీ
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ ద ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ ఇట్ జాయిన్స్ డివినిటీ.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు. కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండు రెండు ఆచరణలో పెట్టడం లేదు.
1: అండ్ ఇట్ ఛాన్స్ మెనీ టైమ్స్ బట్ యూ డోంట్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ థింగ్ దట్ ఇస్ హర్డ్ అండ్ డెడ్.
0: అంధకారం బెల్ల హతమారునే చూడ వస్తున్న దీపపు వార్త వలన
1: బై అనౌన్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత
1: బై లిసనింగ్ టు ద మిస్టర్ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్
0: నిర్పేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్నయంత
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిసనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్
0: ఎత్తపోతుంది
1: ఇదంతా
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం
1: కాదు రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి
1: డిస్పెల్ ద డార్క్నెస్ యూ షుడ్ లైట్ ఎ ల్యాంప్
0: అంతేకాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్
0: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్
0: వర్ణించనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు డిస్క్రైబ్
0: ఆరాధించు అర్పితం చేయి
1: ఆరాధన వర్షిప్ అర్పిత సరెండర్
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం అన్ని దీపాలను అంటిస్తుంటాం
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్
1: ద ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్
0: అది ఏ దైవత్వము
1: దట్ ఇస్ గాడ్
0: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా
1: It is only one divinity that protects
0: all of you.
1: Where is it?
0: వెలిగిస్తుంది
1: ఇట్ ఇట్ లైట్ ఇదంత
0: జీవన జ్యోతులు
1: దాట్ లైట్
0: అది ఆత్మజ్యోతి
1: అండ్
0: ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చూస్తుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి
1: దిస్ ది లైట్ ఆఫ్ లైఫ్ దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇల్యూమ్ ఇన్ ద హోమ్
0: మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి
1: అండ్ దిస్ లైట్ దిస్ ల్యాంప్
0: ఈ ప్రేమ జ్యోతి కంటే ప్రకాశవంతమైన మరొకటి ఈ జగత్తులో లేదు
1: అండ్ దిస్ లైట్ ఆఫ్ లవ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ నథింగ్ ఎక్సెప్ట్
0: ప్రేమ ఉందా సర్వము అక్కడే ఉంటుంది
1: వేర్ దర్ ఇస్ లవ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకొని
1: డెవలప్ లవ్ మోర్ అండ్
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి పనులు చేసినప్పటికీ అవి కూడా పారమాత్మికంగానే మారిపోతాయి
1: ఈవెన్ ది వరల్డ్ యాక్టివిటీ వుడ్ బికమ్ స్పిరిచువల్ ఇఫ్ యు హావ్ లవ్
0: ఆఫీస్ కో దట్ ప్రొటెక్ట్స్ వెలిగిస్తుంది అది
1: వేర్ ఇస్ ఇట్
0: వెలిగిస్తుంది అది
1: ఇట్ ఇస్ లైట్ ఇల్యూమిన్
0: అంత జీవన జ్యోతులు
1: దట్ ఇస్ లైట్
0: అది ఆత్మ జ్యోతి
1: అండ్
0: ఆత్మ జ్యోతిని మనం అభివృద్ధి చేసుకుంటే జీవన జ్యోతి

0: పారమార్థికం గానే మారిపోతాయి.
1: ఈవెన్ ది వరల్డ్ యాక్టివిటీ వుడ్ బికమ్ స్పిరిచువల్ ఇఫ్ యు హావ్ లవ్.
0: ఆఫీస్కి పో, పని చేయి.
1: గో టు ఆఫీస్ అండ్ డూ
0: బిజినెస్, చేయి, పని చేయి.
1: డూ బిజినెస్ అండ్ వర్క్.
0: ఇంట్లో దోషం లేదు.
1: నో మిస్టేక్.
0: మీ కుటుంబాలు పోషించుకోవాలి.
1: మెయింటైన్ యువర్
0: ఫ్యామిలీ. అన్ని చేసుకోవడం సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనిగా మీరు భావించండి.
1: వాట్ ఎవర్ యు మే డూ, ఆఫర్ టు గాడ్ టు ప్లీజ్ హిమ్.
0: అంత భగవత్ ప్రీత్యార్థంగా చేయాలి.
1: మే ఎవరీ యాక్టివిటీ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: అదే నిజమైనటువంటి ఒక భక్తి.
1: దట్ ఈస్ ట్రూ డివోషన్.
0: అంతేగాని ఈ భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
0: భౌతిక పదార్థాలు ఏ దేవుడికి కూడా అర్పితం చేయదండి.
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్
0: మెటీరియల్. ఎక్కడైనా మీరు పోండి.
1: యు గో ఎనీవే.
0: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
1: వై డు యు డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
0: మీకు అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో.
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
1: People go to Tirupati and they bring very big crowns.
0: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్నాయి ఈ నగలన్నీ.
1: అండ్ ఆల్ ది జ్యువెల్స్ మేక్ గాడ్ ఆల్సో ఆక్వర్డ్ అండ్ అగ్లీ.
0: న్యాచురల్ విగ్రహం చూస్తుంది ఎంత ఆనందం వస్తుంది.
1: యూ బి సో హ్యాపీ ఇఫ్ యూ వాచ్ దట్ న్యాచురల్ ఐడల్.
0: దాని అంతా ఎంతతో మేకప్లు చేసి ఇదొక కప్పు మాదిరి భారత చేసేస్తున్నారు.
1: It's the rest of the thing, jewelry, just makeup and it's just.
0: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
1: Don't carry jewels. Anywhere.
0: అప్పుడు నీకంటే బీదవాడ భగవంతుడు?
1: Do you think God is poorer than you?
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
1: Why do you carry?
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
1: You, it's your narrow mindedness.
0: నీకు నేరో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
1: యు ఆర్ నేరో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ ఇది కంట్రాక్షన్ లవ్.
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నేరో మైండెడ్ ఐడియా.
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్ జ్యువెల్.
0: ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుని అర్పితం చేసి భగవంతుని యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు.
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
0: ఇవన్నీ కాదు ముఖ్యం.
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం.
1: అండ్ ఇట్ ఈస్ ద చారిటీ విచ్ ఇస్ ద జ్యువెల్ టు ద హ్యాండ్.
0: సత్యం కంఠస్య భూషణం.
1: ట్రూత్ ఇస్ ద జ్యువెల్ టు ద థ్రోట్.
0: శ్రోత్రం చ భూషణం ధ్యానం.
1: ద లిజనింగ్ టు ద సీక్రెట్ టెక్స్ట్.
0: ఇలాంటి నగలు ఉండగా ఇంకా దీనికి తగినటువంటి నగలు ఎందుకు మనం భరించాలి?
1: దీస్ జ్యువెల్స్ ఆర్ దేర్, వై డు యు నీడ్ అదర్ జ్యువెల్స్?
0: కంఠానికి ఒకటి ఉంటుండాలి సత్యం అనేటువంటి జ్యువెల్.
1: అండ్ యూ హ్యావ్ గాట్ దిస్ ట్రూత్.
0: ఒకటి ఉంటుండాలి ధర్మము దానము అనేటువంటిది.
1: అండ్ ది చారిటీ. Charity and dharma are the jewels.
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవు చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు అదే చెవులు ఉంటున్నాయి.
1: Listening to sacred things is the jewel.
0: చెవులు సరైన కంకణాలు వేసుకున్నావు.
1: And you have got ear rings.
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
1: You have got the necklace.
0: చేతికి కంకణం ధరించావు.
1: You have got the
0: bangle. ఇంకేంటి, ఇంకేం కావాలి?
1: What do you want?
0: ఇది ఏ సరైనటువంటి నగలు?
1: And these are the problems.
0: ఏదో పెద్ద వజ్రాల కిరీటము వజ్రం ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఇది ఒక ఆట.
1: And all these jewels made up of diamond.
0: ఇచ్చేటువంటి వాళ్ళు సోవాళ్లే, తీసుకునే వాళ్ళు సోవాళ్లే. సో
1: those that offer, they speak of show.
0: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు.
1: They are not devotees at all.
0: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
1: The one who receives is no God.
0: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుని ఇవ్వకూడదు.
1: So God should not receive and devotee should not give.
0: ఇవ్వాల్సింది తీసుకోవాల్సింది ఏమిటి?
1: What is to be given, what is to be received?
0: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
1: Your pure love is to be offered.
0: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
1: And you should
0: ఈ రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటం.
1: These are things to be transacted.
0: Give and take, give and take. Pure heart to heart.
1: It's only give and take, heart to heart connection.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
1: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
1: అది ప్రాపర్ జ్యువెల్.
0: పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
1: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
1: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఎ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
1: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఏ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
1: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
1: Teach here in Bharat.
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: కరెక్ట్ ఇట్, రెక్టిఫై ద మిస్టేక్.
0: నీ ఇల్లు నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
1: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్?
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
1: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
1: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: This what we are supposed to do.
0: ఇకపైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ తో అంతా నిండిపోయింది.
1: The whole Purnachandra hall is full of these plates.
0: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చిపోయారు.

0: What all they eat, they bring it to Swami.
1: నేను ఏది తినను.
0: భగవాన్ డజన్ ఈట్
1: ఎనీథింగ్. తినేది వినేది ఒక్కటే.
0: వాట్ హి ఈట్స్ వాట్ హి లిసన్స్ టు హిస్ వన్స్.
1: మంచి మాటలు వింటాను.
0: హి లిసన్స్ గుడ్ థింగ్.
1: మీ ప్రేమను తింటాను.
0: అండ్ హి ఈట్స్ యువర్ లవ్. యువర్ లవ్.
1: ఆ రెండింటిని నాకు అందించండి.
0: ఓ గివ్ పాస్ ఆన్ దిస్ టు.
1: ఇంకా మిగిలిన ఏది కూడా మీరు తీసుకెళ్ళాలి.
0: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ ద రెస్ట్.
1: ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
0: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యు మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లవ్.
1: ఈ భక్తితో ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
0: విత్ డివోషన్ అండ్ లవ్ యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
1: రాముడు
0: రామ
1: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
0: ఎట్ట
1: పోయి చేరేది?
0: హౌ టు రీచ్?
1: అందరూ కూడా వానర్లే అక్కడ చేరిన వాళ్ళంతా.
0: ఆల్ మంకీస్ అసెంబుల్ దే.
1: ఎవరు వానర్లు?
0: ఆర్ మంకీ.
1: తోకున్న వాడు వానరు.
0: వానర
1: తీసుకుంటే నరుడు.
0: వానర ఇస్ వన్ విత్ వాల. దట్
1: నర.
0: వా నర.
1: వా అంటే వాలము.
0: వా మీన్స్ వాలము.
1: వాలను తగ్గొట్టిస్తే నరుడు అయిపోతుంది.
0: ద మూమెంట్ టెయిల్ ఇస్ గాన్ హి బికమ్స్ ఎ నర, ద హ్యూమన్.
1: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
0: వాట్ డిడ్ దే వాంట్?
1: హనుమంతుడు పరమ భక్తుడు.
0: హనుమాన్ ఇస్ నాట్ ఎన్ డివోటీ.
1: స్వామి,
0: స్వామి,
1: మీ నామమే దీన్నంత దాటించగలదు.
0: యువర్
1: ఈ సముద్రాన్ని దాటించగలదు.
0: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
1: అని మొట్టమొదటి రామా రామా రామా రామా అని రాళ్ళంతా వేశారు సముద్రంలో.
0: హి వెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామా రామా ఆన్ స్టోన్స్ and started dropping in the ocean.
1: Hanumanthu cheppinattu ga telina raallanta
0: all the stones started floating.
1: Kaani etta avutundi? Ikkada oka raayi akkada oka raayi untu etta daatadu.
0: But here you find one boulder over there.
1: Rendittini cherchetunte naamam emto danni prayatninchu purvakanga sadhinchali.
0: There should be another sacred name to join these two boulders.
1: Oka raayi paina ra, rendava raayi paina ma rasu rendu cherthu vachesayi.
0: On one big stone they wrote ra, another stone ma, and both joined together.
1: Ee rendu cherthu attane inaadu manu sairam sairam sairam anukoni వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో?
0: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరామ్ సాయిరామ్ దట్ వేర్ డస్ ఇట్ గో?
1: రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి.
0: వెన్ దీస్ టూ లెటర్స్ రామా రా అండ్ మా రెండు
1: సెపరేట్ మనం తెలుసుకోవాలి.
0: దీస్ థింగ్స్
1: ఆ యుక్తియే నిజమైన భక్తి.
0: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
1: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
0: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
1: కనుకనే నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
0: హౌ షుడ్ వి చాంట్?
1: శాంతంగా స్మరించాలి.
0: పీస్ఫుల్లీ.
1: పవిత్రమైన భావంతో ఉండాలి.
0: సీక్రెట్ ఫీలింగ్.
1: అందరూ అడుగుతుంటారు స్వామికి 73 ఏళ్ళైంది ఇక్కడ ఉన్నారు.
0: స్వామి ఈజ్ ఏజ్ 73, హౌ ఈజ్ హీ?
1: నాదంతా కూడా మూడే మూడు పీలు. పీ పీ పీ.
0: స్వామి స్టాండ్స్ బై దీస్ త్రీ పీస్.
1: పీ ప్యూరిటీ.
0: ఫస్ట్ పీ ప్యూరిటీ.
1: రెండవ పీ పేషెన్స్.
0: సెకండ్ పీ పేషెన్స్.
1: మూడవ పీ పర్సివరెన్స్.
0: థర్డ్ పీ పర్సివరెన్స్.
1: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇట్లే ఉంటాను.
0: విత్ దీస్ త్రీ పీస్ ఇన్ హ్యాండ్ హీల్ బి లైక్ దిస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం.
1: కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ పీస్.
1: ప్యూరిటీని పెంచుకోవాలి.
0: డెవలప్ ప్యూరిటీ.
1: ఇంకా శాంతం పెంచుకోవాలి.
0: డెవలప్.
1: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
0: అండ్ ద పేషెన్స్ ఈజ్ యువర్ జ్యువెల్ ఆర్నమెంట్.
1: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
0: వితౌట్ పీస్ వాట్ ఫర్ ఇస్ దిస్ లైఫ్?
1: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
0: లెట్ ది పీస్ బి ద క్రౌన్ ఆన్ యువర్
1: భక్తులు భక్తులు భక్తులు అంటే శాంతంగా ఉంటుండాలి.
0: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
1: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి చేరిపోతుంది.
0: వెన్ వన్ దట్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
1: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా
0: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్.
1: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి
0: గివ్ అప్ ది లో డిజైర్.
1: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
0: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్
1: సెన్స్. అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
0: అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్.
1: ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ దిస్.
1: చూడండి ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
0: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యూ కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
1: అన్నిటినీ చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుందా?
0: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఏకత్వాన్ని మనం పెంచాలి.
0: డెవలప్ యూనిటీ. బ్రింగ్ దెమ్ టుగెదర్.
1: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకంత బలం వచ్చేస్తుంది.
0: దేర్ లైస్ ఇన్
1: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుతో ఏకత్వం చేయాలి.
0: లెట్ ఆల్ ద వరల్డ్ బి వన్. లెట్ ద హోల్ వరల్డ్ బి వన్ విత్ గాడ్.
1: ఏకం సత్వి ప్రాభవదావదంతి అన్నారు.
0: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్.
1: ఓం ఇట్ ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
0: ఓం ఇస్ ఓన్లీ లెటర్ ప్రైమల్ సౌండ్.
1: ఏకాక్షరం అయినటువంటి యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
0: లెట్ ఇస్ గో బై దిస్ ప్రైమార్డియల్ సౌండ్. ఓ
1: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి
0: లెట్ గో అలాంగ్ ద డివైన్
1: ఈ సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి
0: లెట్ గివ్ అప్ నారో మైండ్.
1: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
0: లెట్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: ఫోన్ ఎగ్జాంపుల్
1: చెప్పాడు. హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
0: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
1: చాలా మంచిది.
0: వెరీ గుడ్.
1: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
0: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
1: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడీ.
1: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
0: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్. grace bound here.
1: ఇది కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
0: It need not be recommended.
1: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
0: It's not business partnership.
1: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
0: His heart and Bhagwan's heart should be unified.
1: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
0: Bhagwan is declaring publicly today.
1: పోయిన వారము
0: లాస్ట్ వీక్
1: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
0: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
1: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్,
1: అందరూ జాబులు రాశారు.
0: ఆల్ సెంట్ లెటర్.
1: స్వామి,
0: స్వామి,
1: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారు అంటున్నారు.
0: వీ హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
1: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
0: Then Shetty are back to Madhura immediately.
1: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
0: He may not live till 10th.
1: ఈ లోపలే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు.
0: He may die in between, in the meantime.
1: నేను చెప్పాను, అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
0: భగవాన్ సెడ్ his bhakti devotion, my shakti, my power,
1: my
0: joy.
1: ఇదిగా బాబు, ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ, ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు బాబు.
0: Though he is aged, body is pretty old and sick, yet he is able to come here.
1: ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది.
0: His devotion saved him.
1: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
0: There are so many changes going on.
1: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ
0: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్,
1: మరొకటి కాదు.
0: నథింగ్ ఎల్స్.
1: కనుకనే తాను కూడా చెప్పాడు.
0: హి ఆల్సో సెడ్,
1: త్యాగరాజు చాలా కష్టాలు పడ్డాడు.
0: హి అండర్వెంట్
1: డిఫికల్టీ. భార్య మరణించింది.
0: వైఫ్ డైడ్.
1: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
0: హి కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ
1: సపోర్ట్. తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
0: బ్రదర్ హస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ్ అండ్
1: రామ వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
0: హి కుడ్ నాట్ బేర్ ద సెపరేషన్ ఫ్రమ్ రామ.
1: రాములపై కూడా కోపం వచ్చేసేసి
0: హి వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
1: చీ, ఇంతకాలం నిన్ను స్మరించినందుకు రామ నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది.
0: రామ ఐ సాంగ్ యువర్ గ్లోరీ, ఇస్ దిస్ ద పనిష్మెంట్ యు గివ్?
1: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
0: మై డివోషన్ ఇస్ సెక్రెట్.
1: నీ శక్తి వీక్ శక్తి.
0: పర్హాప్స్ యువర్
1: నీలో శక్తి లేదు.
0: యూ హ్యావ్ నో పవర్.
1: దూషించాడు.
0: అండ్ హి అక్యూజ్డ్ హిమ్.
1: తర్వాత విచారించాడు.
0: ఇమ్మీడియట్లీ
1: ఎంక్వైర్డ్. నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
0: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
1: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
0: దెన్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్.
1: కపివారది దాటునా,
0: విల్ మంకీ క్రాస్
1: కలికి రోటగట్టునా,
0: కెన్ ద మోటార్ బీ టైండ్,
1: లక్ష్మి దేవి వలచునా,
0: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లవ్ యూ,
1: లక్ష్మణుండు కొలచునా,
0: విల్ లక్ష్మణ సర్వ్ యూ,
1: సుచబు గల భరతుడు చూచి చూచి బ్రొక్కున, అపరామ శక్తి ఎంతో గొప్పరా.
0: Of all the people, highly intelligent Bharata, waiting for a long time, will he serve you? Oh Rama, your power is limitless.
1: Ayyo Rama Shakti ichindi kadu goppadi na balahinati inta varaku nanni baadha pettindi.
0: Rama's power is highest and the greatest and limitless. It's only
1: by him kante minchinatvanti shakti marokati ledu.
0: The divine power is greatest.
1: Adi divine power.
0: That is divine.
1: Aa divyamaina shakti kante minchinatvanti marok shakti ee jagatlo ledu.
0: Nothing is greater than the divine power.
1: Kanuka aa shaktini manam swadhinam chesukunte sarva shaktulu manaku hastagatam aipothayi.
0: Then once you have divine power with you, the rest will follow.
1: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం?
0: When once you have got an అనుగ్రహ బల, the strength of his grace, what is the effect of the strength of the
1: planet? అనుగ్రహాల కోసం పాటుపడండి.
0: And work for to earn
1: God's grace. కోసం పాటుపడండి.
0: Work for this.
1: ఇది నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
0: There lies the true bliss.
1: ప్రేమ ముదిట మనసే కో

0: Sai Ram, dear listeners, if one wears green tinted glasses, the entire world appears green. Hence, it is clear that everything lies in the way we perceive things in the world around us. In today's discourse, Bhagwan Baba emphasizes the need to control our vision and use it only for good purposes. He asks everyone, especially the youth, not to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: Bhaktulandaru cheri premato bhagavat yokka smarana chesina diname nijamaina dinamu.
1: It is the day that is well spent when all devotees gather together and sing in praise of God in love.
2: Bidala vedalanni teechito neravetchi annadammulam vaakinunna dinamu.
1: Verily is the day when we help the poor and the needy, poor Lord, and come to the rescue.
2: Chelvi Bhagavat kathalu cheppu dinamu.
1: It is the day when we share with everybody the mysteries and the glory of God.
2: Atti dinamu dinamu kani takkina dinamulanni kudunu tad dinamude.
1: It is only the day well spent. The rest of the days are merely habitual.
2: Prema Swaruplara.
1: Embodiments of love.
2: All India President Srinivasan cheppadu.
1: All India President Srinivasan explained.
2: Vinaya chala telivigala vadani, chaduvugala vadani, chakkaga erpatanta chestunnadu.
1: The All India President mentioned that Vinay Kumar is highly educated and works with all his intelligence.
2: Alan cheppinanu cheppakapoyanu prapanchamantai kudanu ee naadu unnatuvanti yokka ashantiki moola kaaranamu yuvakule.
1: Whether he said it or not, the fact is, for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
2: Chaduvulanni chadivi chaala viveki magili tannirigudu mandamatudu.
1: With all the education and the learning, it is only a fool who does not know his true nature.
2: Enta chaduvu chadivi ee niti unnanu heenuni gudammu manaledu.
1: In spite of higher learning, a mean man would never give up his mean mentality.
2: ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
1: ఏబిబి మెన్ ఆఫ్ ఎమినెన్స్ విత్ డిగ్రీస్ గ్రాడ్యుయేట్ బిఏ ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ,
2: చదువులలోనున్న మర్మం వెళ్ళ చదవక,
1: వితౌట్ లర్నింగ్ వితౌట్ ఎక్వైరింగ్ ద సీక్రెట్ ఆఫ్ నాలెడ్జ్,
2: చదివితి మేము గొప్ప డిగ్రీలు పొందాము అని గర్వించుతున్నారు.
1: They pride themselves because they could acquire very high degree.
2: ఈ గర్వం వల్ల తన యొక్క సమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
1: Because of this growing ego, they are forgetting the tradition and the culture.
2: సమతమ.
1: Their own religion.
2: ఆంగ్ల భాష అవతరించక గాని సమత భేదంబు సన్నగిల్లి.
1: Because of the influence of the English language, the attachment runs on religion and tradition have gone.
2: Sumatama bedambu sannagillagane samskarambu samasipoyi.
1: With the loss of religion and tradition, they have forgotten their own innate nature and culture.
2: Samskarambu samasipoyagane.
1: The movement that is gone from sara.
2: Samskara.
1: Samskara culture.
2: భారతదేశం భాగ్యమే అణిగిపోయి.
1: ద వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భాగ్య ఈజ్ లాస్ట్.
2: ఎక్కడ చూచినను అల్లకల్లోలములే.
1: Everywhere you find disturbances and agitations.
2: Naitika, Bhautika, Dharmika, Adhyatmika, Laukikamunandu kudanu, ee vidhamainatuvanti oka gauravamu sannagellipoyindi.
1: In all fields, fields of ethics, righteousness, spiritual field, in all fields, there is no morality, there is no standard.
2: మానవత్వమనేది కేవలం మర్యాదనే లేకుండా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మ్యాన్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్, ఇస్ నాట్ ఆనర్డ్ టుడే.
2: అందరు కూడాను బిచ్చగాళ్ళుగానే తయారయ్యారు.
1: ఈవెన్ ద మిలియనర్స్, ద టాప్ పీపుల్, అఫ్లూయెంట్ పీపుల్, దే ఆల్ హావ్ బికమ్ బెగర్స్.
2: కూటి పేద బిచ్చమెత్తుతున్నాడు.
1: అండ్ వి ఫైండ్ ఎ పాపర్ బెగింగ్.
2: కోటీశ్వరుడు బిచ్చమెత్తుతున్నాడు.
1: ఈవెన్ మిలియనర్ ఆల్సో బెగ్స్.
2: కానీ ఎవరు ఇందులో పెద్ద, ఎవరిందులో చిన్న?
1: హూ ఈజ్ ఎ గ్రేటర్ హయ్యర్ బెగర్ దాన్ ది అదర్?
2: నిజంగా చూస్తే కూటి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ నో ఫుడ్ టు ఈట్, ద పాపర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద మిలియనేర్.
2: కోటీశ్వరునకు కోట్టకు ఉండి కూడాను ఒక నయా పైస ఇవ్వడు.
1: ఎ రిచ్ మ్యాన్, ఎ మిలియనేర్ హాస్ ఎ లాట్ ఆఫ్ మనీ విత్ హిమ్. Full of money, but he doesn't give.
2: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
1: They don't extend their support to any sacred service, to any good project.
2: కానీ పేరు ప్రతిష్టలకైనా తనకు ఎంత గొప్ప వారైనప్పటికీ పెద్ద ఫోటోలు వేసి ఒక పేపర్లో వేస్తారు.
1: But these rich people struggle for name and fame. They want the big size photograph to be printed.
2: Kani tana yokka karmalu chuste naya paisa kuda nuvvu.
1: But actually in action you don't find him giving in charity even single naya paisa.
2: Ilanti paristhiti lopala ee naadu yuvakulu chaala utsahanga munduku jaragali.
1: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
2: దేశం బాగుపడవాలంటే ఈ యువకులే, యూతులే చాలా ముందుకు రావాలి.
1: ఫర్ ద కంట్రీ టు ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్ ది యంగ్స్టర్స్, యూత్ మెన్ అండ్ విమెన్ టు కమ్ ఫార్వర్డ్.
2: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి
1: అండ్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దే హ్యావ్,
2: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
1: ద కైండ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ద హెల్త్ దే హ్యావ్,
2: వారి ఎందు ఉన్నటువంటి బుద్ధి శక్తి
1: అండ్ ఇంటెలిజెన్స్ దే కమాండ్,
2: మరి ఎవరి ఎందు కూడా ఉండేది.
1: Is not noticed among anybody.
2: వారు తరచిన ఏమైనా చేయగలరు.
1: If young man decides, he'll be able to do anything.
2: కనుక తన ఎందున్నటువంటి యొక్క శక్తి, ఆ ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి సర్వమును కూడా అణగలొక్కి.
1: And in fact, he is putting under check all the physical power, the mental power and the power of the self, ఆత్మశక్తి.
2: అంతా సమాజమునకు ఉపయోగపెట్టాలి.
1: And they have to divert all these powers for the service of mankind.
2: Chinna chinna vishayalaku ee yuvakulu ento balahinulu aipothunnaru.
1: Even small matters the youth have become so weak.
2: Kani 16 samvatsaralu pillavadu chuste bakkabadi poyi untadu.
1: But at the age of 16 we find a young man so thin and weak.
2: Karanam emiti?
1: Why?
2: Annam leka kadu.
1: Not that he has no food.
2: Tindi leka kadu.
1: Not that he has no food.
2: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
1: Because the mistake lies here. His senses are weak. He made them weak.
2: Senses are weak అయిపోయినప్పుడు మానవుడు పూర్తి బలహీనుడైపోతాడు.
1: When one's senses are weak, the man becomes totally weak.
2: కనుక senses ఏ మానవుని యొక్క ప్రాణము.
1: Therefore senses form the very life of man.
2: ఇట్టి శక్తిని ఈనాడు దుర్వినియోగం చేస్తున్నారు యువకులు.
1: యంగ్స్టర్స్ ఆర్ మిస్యూజింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ టుడే.
2: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
1: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ద సొసైటీ,
2: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
1: దే నీడ్ టు సేవ్ గాడ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
2: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశం రక్షించాలి.
1: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
2: అప్పుడే మనం సరి అయినటువంటి మానవులు అవుతాం.
1: Then only we can call ourselves true humans.
2: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్లకు ఎక్కువ ధర్మం ప్రోత్సాహపరుస్తున్నారు.
1: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
2: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
1: Now, thus parents are committing a mistake, a sin.
2: వారి చేతనే పిల్లలంతా చెడిపోతున్నారు.
1: The children are spoiled today by very parents.
2: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి స్వేచ్ఛ.
1: Parents should give them money to the extent necessary.
2: Too much స్వేచ్ఛ ఎట్లయిపోతుందంటే, too much money makes a wrong.
1: By giving too much of money, they commit many wrong things, mistakes.
2: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
1: Therefore, we should make proper use of money.
2: Don't waste money.
1: Don't waste money.
2: Misuse of money is evil.
1: Bhagavan says, misuse of money is evil.
2: Don't waste food.
1: Don't waste food.
2: Food is God.
1: Food is God.
2: Time waste. Time is God.
1: And then you should not waste the time.
2: Kalka manamu waste chesedanta kudanu dhanamu food.
1: But all that we waste today is money and food.
2: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
1: దట్స్ రీజన్ వై వీ ఫైండ్ యంగ్స్టర్స్ ఆర్ టోటలీ స్పాయిల్డ్.
2: ఇంకా పిల్లల యొక్క యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
1: వాట్ కైండ్ ఆఫ్ లుక్స్ దే షుడ్ హ్యావ్?
2: ఒక క్షణమైన కూడాను స్థిరంగా ఉంచదు.
1: దేర్ లుక్స్ ఆర్ నాట్ స్టడీ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
2: ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తుంటారు.
1: ఇట్ గోస్ ఆన్ వేవర్ లుకింగ్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్.
2: కాకి దృష్టి వలే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది లుక్ ఆఫ్ ఎ క్రో.
2: దేని చూసినా కానీ ఆశపడటం.
1: అండ్ దే ఎస్పైర్ దే డిజైర్ వాట్ ఎవర్ దే సీ.
2: అంటే ఎలాంటి డిజైర్స్? తప్పుడు డిజైర్స్.
1: వాట్ కైండ్ ఆఫ్ డిజైర్స్? బ్యాడ్ డిజైర్స్.
2: కనుక కన్నులు మొట్టమొదట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వన్ షుడ్ కంట్రోల్ వన్స్ ఓన్ లుక్స్.
2: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
1: నేత్రా ది ఐ is the shastra, the sacred text.
2: Drushtini manam chakkaga pettukunnappude manaku drushti anta kudanu chakkaga untadi.
1: When we correct our drushti, the vision, the whole srushti creation would be divine.
2: Kanaka meeru chedda drushtini meeru chudakoddu.
1: So don't have bad looks.
2: Annintini aashinchakoddu.
1: Don't desire everything.
2: College ki pothuntaru pillalu.
1: Boys go to college.
2: Nenu unna satyanni cheptunnanu, meeru em anukokandi.
1: Bhagavan is telling the naked truth. You accept it.
2: ఎక్కడైనా ఎవరైనా స్త్రీలు పోతుంటే కదా రోడ్ లో వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
1: When women pass by along the road, the boy on the cycle would drop the cycle and start staring at them.
2: దీని వలన యాక్సిడెంట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
1: And that's the reason why they are met with accidents.
2: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడా మరింత యాక్సిడెంట్ అవుతున్నది.
1: And the number of accidents are more in the case of motorcycle.
2: కాని పోయేది motorcycle.
1: And in fact, just with the motorcycle with him.
2: కాని చూచేది బజార్.
1: But he goes on watching bazaar streets.
2: Girls college కు ముందుగా పోతే.
1: And if you go across the girls college.
2: కాని వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంది.
1: They concentrate their looks on the college.
2: ఇందుకోసం ఆ కన్ను ఇచ్చినది.
1: For that reason the eyes are given to you.
2: కన్నులు నిచ్చేది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక కాదు కాదు కాదు కాదు కైలాసవాసు నీ కన్నులారా కాంచే ఎందుకురా?
1: You know why eyes are gifted to you? Is it to look at everything hither and thither? Is only to watch the divine manifestation of God.
2: కనుక ఈనాడు కన్ను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
1: Much of the mistake lies with our looks.
2: నువ్వు మాటలు చూస్తామా అంటే,
1: and we watch the words,
2: manchi maatale raavatam ledu.
1: We are not uttering good words at all.
2: Amma chedda palukule.
1: And we use all bad words.
2: Veeru baagunnara, vaaru baagunnara, veerandama, vaarandama ani andanni gurinchi maatladataru tappa aanandanni gurinchi maatladataru ledu.
1: We go on speaking about anda, the beauty, and we forget to discuss ananda, the bliss.
2: Aanandamlo unnatundi andamu, andame aanandam, aanandame andamu.
1: In fact, the true beauty anda lies in ananda, the bliss, and that bliss itself.
2: Ilanti drushtini maa yuvakulu arigattali.
1: And the youngsters should control their bad looks.
2: Endukante poyetundi vaaru manam ochinatundi manavatvam.
1: And we have taken upon ourselves the human life.
2: Manaki ichinatundi kannulu prapanchamlo unnatundi oka chitta vichitramanu chuttagantu.
1: Eyes are gifted to us to watch the mysteries and the glory of God around.
2: కాని అందం చందం చూడటాన్ని కాదు.
1: ఐస్ ఆర్ నాట్ గిఫ్టెడ్ టు వాచ్ ద బ్యూటీ.
2: ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమైనా కలిసినా వాళ్ళంతా ఇంకా పిచ్చి పిచ్చి మాటలే.
1: అండ్ ఇఫ్ త్రీ బాయ్స్ గ్యాదర్, They indulge in vain talk, useless talk, gossip.
2: He uses talk valla, uses drishti valla, uses chevadam valla, manavudu, manishi kaakunda, rakshasudu ayipothunnadu.
1: Man has become a demon today because of useless talk, because of useless looks, because of bad audition or hearing.
2: Man tangu enta manchidi.
1: Our tongue is so good.
2: Dinni varninchinaru.
1: And it is narrated this
2: Jihve,
1: and it tastes
2: asagne,
1: and it has got all the taste, and it speaks sweetly.
2: Ilanti maduramainatvanti palukulu palakadaniki tangu ichindi.
1: The tongue is given so that our talk will be sweet.
2: Ante gani chedda palukulu palakakoddu.
1: The tongue is not given to you to speak bad words.
2: Kanuka manamu tangunu chakkaga pavitramaga upayoginchukovali.
1: Therefore we should make use of our tongue in a sacred way.
2: Kanulanu ichin enduku telusa cheppanu.
1: Bhagavan explained why we
2: should.
1: It's not to look everywhere all around.
2: Sundaramainatvanti bhagavantuni yokka andamunu chusanu.
1: The eyes are given so as to look at the beauty and the glory of God in front of you.
2: Darulo ekkadina devalayam kanapadthe devalayam kanapadadu vaadu.
1: If they pass by a temple they don't notice it.
2: దేవాలయంలో పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
1: బట్ దే వాచ్ ఓన్లీ లేడీస్ దట్ పాస్ బై ద టెంపుల్ అండ్ దే డోంట్ లుక్ ఎట్ ద టెంపుల్ అట్ ఆల్.
2: ఇది ఆ వాళ్ళకు దృష్టి.
1: ఇస్ దిస్ ది కైండ్ ఆఫ్ లుక్స్ దే హావ్?
2: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లుక్స్ దృష్టి అండ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లిసనింగ్, బికాస్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ దట్ వీ స్పీక్, the manava, the human, has become rakshasa, danava.
2: Karuka ee naadu yuvakulu aneetvanti varu chaala jagrataga undali.
1: Therefore youngsters must be very careful today.
2: Tana indriyalu tanni control chesukoni
1: he should have self control.
2: Appudu annitni chudavachu.
1: That self control you can look around.
2: Appudu ye dappu kuda nu kalpinchadu.
1: There will be no mistake at all.
2: Ye doshamu undadu.
1: There will be no defect whatsoever.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లా,
2: పిల్లల పైన ఉన్నటువంటి ప్రేమ వలనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఆఫ్ హిస్ ఇన్ఫినిట్ లవ్ ఫర్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: మీలో మీరు దాచిపెట్టుకోవచ్చు.
1: యు మే హైడ్ దీస్ థింగ్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
2: కానీ నేను దాచుటకు వీలు కాదు.
1: బట్ భగవాన్ విల్ నాట్ హైడ్ ఎనీథింగ్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
2: కనుక జరిగేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్.
2: దీన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవుడు మానవుడిగా ఉండగలడు.
1: When we understand, cognize the truth and conduct ourselves, we are true humans.
2: కనుక మనం పెద్దవాళ్ళైనటువంటి ఒక తల్లిదండ్రులు కూడా దీంటో అతి జాగ్రత్తగా ఊహించాలి.
1: The elder parents in particular should be highly careful.
2: కొడుకు ప్రేమగా ఉండవచ్చును.
1: You may love your son.
2: నీ ప్రేమను నీ కొడుకు పైన చూపు.
1: You can certainly shower your love on your son.
2: కానీ తను చెడిపోయేటువంటి మార్గం పైన చూడకూడదు.
1: బట్ యూ షుడ్ నెవర్ షో హిమ్ ద రాంగ్ పాత్.
2: వాడు చెడిపోతే ఎవరికి పేరు? తండ్రికే పేరు.
1: ది బాయ్ ఇస్ స్పాయిల్డ్ ఇస్ ద ఫాదర్ హూ గెట్స్ ద బ్యాడ్ నేమ్.
2: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
2: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుండాలి.
1: And today, even mother doesn't appear to be good.
2: Kani tandri chuste even kopattado em anukoni athana paina kopam.
1: The young man is full of anger towards his father because he is afraid that he may shout at him.
2: Talli tandri ante motta motta janmaku mulakaram talli tandrulle.
1: And in fact the parents are responsible for the life given to us.
2: ఎలాంటి పరిస్థితులు ఏంటి అని కూడా తల్లిదండ్రులను హృదయపూర్వకంగా ప్రేమించాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వి హావ్ టు లవ్ అవర్ పేరెంట్స్.
2: నా తల్లి మొట్టమొదటి దేవత.
1: మై మదర్ ఇస్ ఫస్ట్ గాడ్.
2: తండ్రి రెండవ దేవుడు.
1: అండ్ ఫాదర్ ఇస్ నెక్స్ట్ వెరీ గాడ్.
2: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
1: ఇట్స్ ద గాడ్ హూ ఇస్ ప్రొటెక్టింగ్ మీ.
2: ఈ తల్లియే నన్ను రక్షిస్తున్నాడు.
1: అండ్ ఇట్స్ ద మదర్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ.
2: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటినీ కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము?
1: ఫర్గెటింగ్ మదర్ అండ్ ఫాదర్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ డూయింగ్ మెనీ ఆఫ్ ది యాక్టివిటీస్?
2: కనుక ఇలాంటి యాక్టివిటీస్ అంతా కూడాను మన సేవాదారు వాళ్ళు, యువకులు అనేటువంటి వాళ్ళు అరికట్టాలి.
1: The Sevadal people, youngsters, should control all the evil tendencies.
2: There
1: may be obstacles, whatever may be.
2: They
1: should go beyond. They should resist and sacrifice their
2: life.
1: And we should keep ourselves right in the right direction, set right.
2: కనుక యువకులు అనేటువంటి వారు
1: యంగ్స్టర్స్
2: ఎక్కువ ధనమును వేస్ట్ చేయకూడదు.
1: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ.
2: కానీ మాటలు కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు.
1: అండ్ దే షుడ్ నాట్ మిస్యూజ్ దేర్ వర్డ్స్.
2: మౌనమును వహించండి.
1: దే షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
2: మౌనం కలహం నాస్తి.
1: వెన్ వన్స్ దేర్ సైలెన్స్ దేర్ బి నో కాన్ఫ్లిక్ట్ వాట్స్ ఎవర్.
2: కానీ ఈనాడు మా శ్రీనివాసు చెప్పాడు.
1: శ్రీనివాసు
2: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
1: In Vasan said, better you learn skills of technology.
2: Kani idi technology kaadu, trick-nology.
1: It is not technology, it is a trick-nology.
2: Ee trick vallane manavudu chaala chedipothunnadu.
1: Because of these tricks, man is ruining himself.
2: Tricks nerchukuntunnadu kani chakkaga tricks nerchukovaledu.
1: He is learning picking up tricks, but not technology.
2: Kani technology lopala ilantivi lene levu.
1: In fact, there are no tricks in technology at all.
2: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చున్నారు.
1: And they are converting technology into tricks.
2: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
2: యువకులారా,
1: యంగ్స్టర్స్,
2: మీరందరూ కూడా అది జాగ్రత్త వహించాలి.
1: All of you should be highly careful.
2: మన పేరును మనం నిలబెట్టుకోవాలి.
1: Uphold our own identity, good
2: మన కుటుంబం యొక్క పేరును మనం నిలబెట్టాలి.
1: We should keep up, maintain the
2: family యొక్క దీన్ని నువ్వు కాపాడాలి.
1: We should maintain the prestige of the family, good name of parents.
2: Motta motta vyakti.
1: First individual.
2: Rendavadi samasti.
1: Next society.
2: Moodavadi prasti.
1: And third one, first one is
2: samajam.
1: Best individual.
2: Samajam yokka deni kuda manam kaapadali.
1: Therefore, the best is individual should maintain the prestige of samasti of society.
2: Prahladunni chaduvuku pampichadu Hiranyakashipudu.
1: Hiranyakashipu father sent his son Prahlada to schooling.
2: కానీ టీచర్స్ చాలా నీతులంతా బోధించారు.
1: The teachers taught him all ethics, morals.
2: కానీ ఒకనాడు తండ్రికి పిచ్చి తొడపైన కూర్చొని పెట్టుకుని, నాయన ఏమి నేర్చినావు నీవు.
1: One day father called him, made him sit on his lap and asked him, son, what have you learned?
2: తండ్రి నేర్చితే అన్ని విద్యలు.
1: The boy said, I learned all forms of knowledge.
2: ఏది ఒకటి చెప్పు అన్నాడు.
1: Then the father asked, repeat one, tell me one you have learned.
2: చదివితి ధర్మార్థ కామమోక్షంబులునే.
1: He said, the boy said, I have learnt all the four essential objectives of life, dharma, artha, kama, moksha.
2: చదివితి ధర్మార్థ కామమోక్షంబులునే. చదివితి గలవు పెక్కురు.
1: I have learnt many, many forms of knowledge.
2: చదువులలో మర్మం ఎల్ల చదివితి తండ్రి అన్నాడు.
1: Father, I have learnt the very secrets and the mystery of knowledge.
2: ఏది ఆ యొక్క చదివినటువంటిది గొప్పది ఒక్కటేనా చెప్పమన్నాడు.
1: And the father said, tell me one, the greatest that you have learned.
2: Character is very important.
1: Character is very important.
2: Character లేనటువంటి వాడు పశువుతో సమానము.
1: The one without character is equal to an animal.
2: అనేటప్పటికి తండ్రి కోపం వచ్చింది.
1: The father was angry.
2: ఈ విధంగా చెప్పేటప్పటికి అందరికి కూడా చాలా ఆశ్చర్యం వేసింది.
1: All were very much surprised listening to the answer.
2: ఒక ఆమెను పిలిచాడు.
1: And he called a lady.
2: ఈమె ఎవరు అన్నాడు.
1: He said, who is she?
2: షీ ఈజ్ మై మదర్ అన్నాడు.
1: ప్రహ్లాద సెడ్,
2: కానీ మదర్ కాదు, సర్వెంట్.
1: ఈజ్ జస్ట్ ఎ సర్వెంట్.
2: ఈమె నా మదర్ అన్నాడు.
1: అండ్ హీ కాల్డ్ హర్ యాజ్ హిస్ మదర్.
2: ఆడవారిని అందరినీ పిలిచాడు.
1: ఆల్ విమెన్ వర్ కాల్డ్ టు కమ్.
2: వీరందరూ ఎవరు అన్నారు.
1: యాస్, హూ ఆర్ దే?
2: చిన్నవారందరూ నా చెల్లెండు, పెద్దవారందరూ నా అక్కలు.
1: హీ సెడ్, ఆల్ యంగర్ టు మీ ఆర్ మై సిస్టర్స్, యంగర్ సిస్టర్స్, ఎల్డర్స్ ఆర్ ఎల్డర్స్.
2: ఈ విధంగా చెప్పేటప్పటికీ తల్లికి బుర్ర తిరిగింది.
1: It had got an impact on the father.
2: వీని పైన ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను కూడా పిలిచాడు.
1: And out of anger, he summoned the spiritual gurus, teachers.
2: కానీ వారిని పిలిచి వాళ్ళని చక్కగా దండించాడు.
1: And they were called and they were punished.
2: ఇవి నేర్పవలసింది.
1: This is the teaching that you are supposed to give him.
2: ఈ పిల్లలకి ఏమాత్రం నేర్పకూడదు.
1: You should not teach such things to children.
2: వారు సహజంగా వారు పెద్దవారైపోతారు.
1: They naturally grow.
2: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు.
1: యాక్చువల్లీ దే గెట్ ఇన్ టు దిస్ పాత్.
2: తండ్రి చెప్పేటప్పటికి వారికి భయం వేసింది.
1: అండ్ ఆల్ టీచర్స్ వర్ అఫ్రైడ్ ఆన్ లిసనింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ ది ఫాదర్.
2: కానీ స్కూల్ కు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడా కొట్టి తిట్టి దండించినారు.
1: The boy was beaten. He was punished repeatedly there in the school.
2: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
1: Then the boy said,
2: Guruji, మీరందరూ కూడా నాకు బోధించేటువంటి బోధకుల.
1: Teachers, do you really teach me?
2: తండ్రి హరిచేయరు అనేది తండ్రి తండ్రి.
1: Who is the father? He is the true father if he asks me to go closer to God.
2: అట్టనే గురువులు కూడాను నాకు బోధించాలి.
1: Likewise the teachers should teach me.
2: ఇది బోధించకుండా ప్రాపంచికమైనటువంటి విషయవాసనలో నన్ను ముంచిపెట్టున్నాను.
1: But on the other hand, you are teaching me all worldly matters.
2: ఇది నాకు అక్కర్లేదు.
1: This I don't want.
2: అక్కడ నుంచి బయలుదేరాడు.
1: And he started returning.
2: హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్.
1: He started singing the glory of God, name of God, హరి బోల్ హరి బోల్.
2: హరి కంటే మించినటువంటి వారు లేరు.
1: There's no one beyond హరి God.
2: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
1: And no one is greater than Ishwara, God himself.
2: ఈశ్వరుడు అందరికీ ముఖ్యము.
1: Ishwara is most important for everybody.
2: సర్వలందు కూడా ఉన్నటువంటిది ఈశ్వరుడే.
1: It's only Ishwara who is present in everyone.
2: ఈశ్వర సర్వభూతారాం.
1: Ishwara is present in all beings.
2: కనుక అట్టి ఈశ్వరుని బోధించాలి.
1: That divine principle should be taught.
2: ఆ విధంగా మీరు కూడాను బయలుదేరిపోయి మీరు ఒక ప్రహ్లాదురోజుగా భావన పెట్టుకుని మీరందరికీ దైవత్వాన్ని పూజించడానికి దైవత్వాన్ని తరించడానికి తగినటువంటి ఉత్సాహాన్ని అందించాలని నా ఆశ.
1: భగవాన్ డిజైర్స్ దట్ ది యూత్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ గో లైక్ దట్ ప్రహ్లాద షేరింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ షేరింగ్ దిస్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ విత్ ది మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ.
2: ఈ సొసైటీని మనం మార్చడామంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
1: Then once you get into the society and sing the glory of God,
2: దీన్ని ముందుగా మన ఇంటిలో మనం ప్రారంభించాలి.
1: ఇట్ షుడ్ బిగిన్ ఎట్ హోమ్.
2: ఇంటిలో తల్లిదండ్రులకు బోధించి
1: ఫస్ట్ వీ షుడ్ టీచ్ అవర్ పేరెంట్స్.
2: తల్లిదండ్రులకు తల్లి తండ్రి మీరు మాకు సరైన మార్గంలో బోధించాలి.
1: దే షుడ్ అడ్రస్ దర్ పేరెంట్స్ ఫస్ట్ టు టీచ్ దెమ్ ది కరెక్ట్ థింగ్.
2: మీరు దేహాన్ని మాత్రమే పోషించగలరు.
1: I can only take care of the body.
2: కానీ ఆత్మతత్వాన్ని ఎవరు పోషించగలరు?
1: But who can maintain the principle of the self?
2: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
1: God is only the refuge of the forlorn.
2: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
1: So make us to look into the depths of the divinity.
2: ఆనాడు తల్లి చాలా ఆనందించి గొప్ప వంటనంతా చేసి తటలో వడ్డించింది.
1: That day the mother was very happy and made all delicious items and served them on the plate.
2: ఇవన్నీ కూడా కేవలం పాంచభౌతికము దుర్బలమైన కాయంబు.
1: It is all the body that is so weak with senses.
2: ఈ పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: This body being weak of senses is bound to fall, is bound to vanish someday or other.
2: ఇన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్ళిపోతుందో.
1: I may eat and eat, then I would drop this body, I do not know.
2: ఇది కేవలము ఒక విధమైనటువంటి పసిపచ్చి మృగాదులనే భుజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
1: Is it the nature of a human being to spend the time by merely eating and sleeping?
2: కాదు కాదు కాదు.
1: No.
2: క్షణము కూడా భగవత్ చింతనే ఉండాలి.
1: Every moment one should chant the glory of God.
2: అదే మాకు నేర్పవలసినటువంటిది.
1: That is the teaching we expect.
2: అదే మాకు వెంట దంటా ఇంటా కంటా ఉండేటువంటిది.
1: Only God who is with us, above us, below us, around us, in us.
2: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ది ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఆల్ పేరెంట్స్ టు షో ది సీక్రెట్ పాత్ టు దేర్ చిల్డ్రన్.
2: గురువులు
1: దెన్ టీచర్స్.
2: గురువులు కూడాను ఇదే మార్గమును అనుసరించాలి.
1: దే షుడ్ ఆల్సో ఫాలో ద సేమ్ పాత్.
2: గురువులంతరు ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
1: ద టీచర్స్ టుడే జస్ట్ టీచ్ బేసింగ్ ఆన్ దేర్ టెక్స్చువల్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
2: ఇవన్నీ కూడా కేవలము ఈ టెక్స్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు కానీ ఇది టెక్స్ట్.
1: బాయ్స్ టేక్ ది టెక్స్ట్ విత్ టెస్ట్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ద టెస్ట్.
2: కానీ రియాలిటీని మనం చూడాలి.
1: So we have to look at, be watchful of the reality.
2: Kanaka meerandaru velli okoka school endu kani pillalu endu kani tariyadi bodhanalu cheyali.
1: Therefore you have to visit every school in the neighborhood, teach them proper things.
2: Ekkadaina velle samayam lopala pichi pichi maatlu meeda maatladutunte vaadu rendu champar veyandi.
1: As you go along on the way, If anyone indulges in gossip or vain talk, slap him. Doesn't matter even if he returns, but yet you slap him.
2: కానీ మొట్టమొదటి శిక్షించాలి.
1: First you have to punish.
2: మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పర స్త్రీలను నిందించటము మంచిది కాదు.
1: Being born as a human being, to stare at women, it is a big mistake.
2: పర స్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పనులు నిందించరా?
1: And if you stare at women naturally, your own people would be stared at by others.
2: నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి వీరందరినీ మాత్రం జగత్ వదిలిపెడుతుందా?
1: Do you mean to say that your children, your daughter, the wife and mother would be spared by the rest of the community?
2: కనుక పరులను ప్రేమించి పరులను గౌరవించి నీ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Therefore love others, respect others, so that you will be loved and respected.
2: స్త్రీలు గాని పురుషులు గాని,
1: men or women,
2: ఉమెన్ కాని లేక యువకులు గాని యువతులు గాని,
1: men or women, youngsters, youth,
2: అందరు కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: All should develop the human quality.
2: కనుక ఈనాడు యూత్ను మనం ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని.
1: భగవాన్ ఎస్టాబ్లిష్డ్ ది యూత్ వింగ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ది యూత్ వుడ్ బి పర్ఫెక్ట్ టు టేక్ అప్ దిస్ ఆస్పీషియస్ టాస్క్. భగవాన్ హస్ బీన్ గివింగ్ దిస్ మెసేజ్.
2: వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి.
1: దట్ ది యూత్ షుడ్ బి ఐడియల్.
2: ఈనాడు యూత్ అనేటువంటి వాళ్ళు బజార్లో తిరిగి ఇష్టం వచ్చినట్టుగా పోతుంటుంటే వాడు యూతే కాదు.
1: The youth behave in a wayward way. They cannot call themselves youth or youngsters.
2: అది కేవలం యూత్ అనేటువంటి గాడిదలే.
1: They are not youth. They are donkeys only.
2: కనుక అవి కాదు మనం నేర్చవలసింది.
1: It's not the donkey way we should follow.
2: Donkey ఇష్టం వచ్చేట్టు అరుస్తూ పోతుంటాడు.
1: Donkey goes on moving about making sounds.
2: కానీ you are not donkey.
1: You are not donkey.
2: కానీ నీవు మంచి God.
1: You are not the donkey, but you are God verily.
2: ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ మెయింటైన్ ది సీక్రెట్ హ్యూమన్ క్వాలిటీ.
2: మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ అవర్ డిగ్నిటీ అండ్ ప్రెస్టీజ్.
2: కనుక ఇది యూత్లు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ యూత్.
2: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులు అంతా చదువుతుంటారు.
1: సమ్ యూత్ గో త్రూ ద బుక్స్ సీక్రెట్లీ, సిల్లీ బుక్స్.
2: అది చాలా మరింత చెబుతున్నది, మరింత చెబుతున్నది.
1: And really it spoils you further and further.
2: Textbook బయట పెట్టుకుంటారు.
1: They keep the textbook outside.
2: ఈ నావల్స్ బుక్ లోపల పెట్టుకుంటారు.
1: And they hide the novels inside.
2: చదివేదంతా నావల్స్.
1: But they read novel.
2: కానీ బయట చూసే వాడుకు ఓ టెక్స్ట్ బుక్ చదువుతున్నాడే.
1: But outers think that they are reading textbooks.
2: కనుక టీచర్స్ ని కూడా మోసం చేస్తున్నారు.
1: They are deceiving teachers also.
2: కనుక మీరు సరైనటువంటి ఒక మార్గం అనుసరించి
1: follow the correct path.
2: నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి.
1: And you can openly declare that you are a human being.
2: నేను మానవుడే కానీ నేను పశువు కాదు.
1: I am a human being, not animal.
2: కనుకని ఇట్టి నిజమైనటువంటి ఒక పేరు మీరు తెచ్చుకోవాలి.
1: To get the true title of a human being.
2: ఆ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకున్నప్పుడే,
1: then once you have human values,
2: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అని కూడా నువ్వు విలువ ఎక్కుతున్నాయి.
1: In fact, all that you hear, all that you acquire, all that you see will be valuable if only you live up to the nature of a human being.
2: Kaluka prema swarupulara,
1: embodiments of love.
2: Mee paina prema entano unnadi naaku.
1: Bhagavan loves you very much.
2: Naa premaku ittidi attidi emi vyathyasam cheyakoddu.
1: In fact, no one can differentiate, no one can estimate, no one can guess the love of Bhagavan.
2: Kaani naa prema, naa premani.
1: Bhagavan's love is unequal.
2: ఎవరేమనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమి భయం లేదు.
1: Even if you have no love for him, but Bhagavan is not bothered about it.
2: ఎందుకంటే చాలా మంది నన్ను కూడా నువ్వు దూషిస్తుంటారు.
1: There are many people who criticize him.
2: ఇంతమంది పేపర్లో వేస్తుంటారు.
1: Many people put it in newspapers.
2: న్యూసెన్స్ అంతా వేస్తుంటారు.
1: న్యూస్ పేపర్స్ విత్ న్యూసెన్స్.
2: బయట విదేశం యొక్క న్యూస్ ను కూడా తీసుకుని వచ్చి వీళ్ళు వేస్తుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే బ్రింగ్ ఓవర్ హియర్ ఆల్ ద న్యూస్ అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్.
2: అవుట్ సైడ్ అనుసరించేటువంటి వాడు వీడు నిజమైనటువంటి న్యూస్ పేపర్ వాడా?
1: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ వాట్ ఆల్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ కెన్ హీ బి ఎ ట్రూ జర్నలిస్ట్?
2: ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా?
1: ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్.
2: ట్రూ జర్నలిస్ట్ ఆ విధంగా అనుసరించడు.
1: ఎ సిన్సియర్ జర్నలిస్ట్ విల్ నెవర్ ఫాలో దట్.
2: తాను అనుభవించినటువంటిది తాను మాత్రం వేయగలడు. కానీ పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్ లోనూ అమెరికాలోనూ ఇక్కడ చేసినటువంటివన్నీ వీళ్ళు విని దీన్ని అనుసరిస్తున్నాము. వీళ్ళు కేవలం కుక్కలు వంటి వాళ్ళు.
1: ఎక్స్ట్రూ జర్నలిస్ట్ విల్ రిపోర్ట్ వాట్ ఆల్ దట్ హీ నోస్, వాట్ ఆల్ దట్ హీ ఎక్స్పీరియన్స్, వాట్ ఆల్ దట్ హీ హస్ విట్నెస్డ్. హీ విల్ నాట్ రిపోర్ట్ ఎనీథింగ్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఫార్ ఆఫ్ డిస్టెన్సెస్ లైక్ అమెరికా అండ్ అదర్ ప్లేసెస్. హీ ఇస్ నాట్ ఎ జర్నలిస్ట్, హీ ఇస్ టోటలీ ఎ డాగ్.
2: ఏదో ఒక డాగ్ అరుస్తుండాలంటే ఇంకొక బజార్లో ఉన్నట్టు డాగ్ అరుస్తూ ఉంటాడు.
1: When a dog in a street starts barking, there will be another fellow dog barking in the neighboring street.
2: కరుగా ఇంకొకటి దాన్ని అనుసరించేటువంటి డాగ్స్ ఏ కాని నిజమైనటువంటి మానవులు కాదు.
1: It is only the nature of the dog to follow another dog, and it's not befitting for a human being.
2: ఎవరే అనుకున్నప్పటికీ మన సత్యం మనది.
1: That people say a number of things, but you stand for truth.
2: Truth is inside.
1: Truth is inside.
2: Truth is you.
1: Truth is yourself only.
2: You are truth.
1: You are truth.
2: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
1: You are truth, you will be able to resist.
2: దాన్ని లెక్కనే చేయకూడదు.
1: Don't bother about it.
2: ఏమైనా అంటున్నారా అన్ని.
1: When anyone says anything, let them go on.
2: ఏదో కుక్కలు వస్తున్నాయి.
1: Let dogs bark.
2: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
1: Well, you don't need to be mindful of that.
2: కనుక ఈ విధంగా విమర్శించేటువంటి వారిని మనం కుక్కల వారే చూడాలి, కానీ మనం ఏమాత్రం మనుషుల వారే చూడకూడదు.
1: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
2: ఇది అసూయ వల్లను.
1: They are born out of jealousy.
2: ఈ జెలసీ వల్ల మన పేరు పెద్దగా వస్తుండదే అని చాలా అసూయ చేత స్వామి యొక్క పేరును చెరగొట్టాలని చూస్తుంటారు.
1: Out of jealousy because of glorious name that has been spreading far and wide. They just speak like that.
2: స్వామి దగ్గరికి ఇంత మంది వస్తున్నారు.
1: So many thousands, lakhs of people come to Bhagavan.
2: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
1: Who sent you invitation?
2: No
1: invitation whatsoever.
2: నీవు చేర్చుకోవచ్చు ఇంత మందిని.
1: Well, can you gather that group for yourself?
2: No.
1: Impossible.
2: 10 మంది కూడా నువ్వు నీ దగ్గర చేరరు.
1: Even 10 people will not gather around you.
2: కారణం ఏమిటి?
1: Why?
2: నీకు ఆ మంచితనం లేదు.
1: Because you don't have goodness within you.
2: Goodness e annitni God ga lagutundi.
1: It is only the goodness that is divinity, God, that draws everybody near.
2: Kanuka manam prapancham lopala entano chustunnamu entano vintunnamu.
1: In this world we see a lot, we have been hearing many things.
2: Prema swarupulara,
1: embodiments of love.
2: Mee premanu meeru chelipukokandi.
1: Never spoil your love.
2: Mee premanu meeru e maatram kodanu పరుగు చేసుకోకండి.
1: అండ్ నెవర్ హైడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్.
2: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
2: ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్
1: ఫాస్టర్ ఫాస్టర్.
2: అప్పుడే మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ యూ బి ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ కెన్ హ్యావ్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
2: అప్పుడే మీరు మానవులు అవుతారు.
1: దెన్ ఓన్లీ యూ డిజర్వ్ టు బి కాల్డ్ హ్యూమన్.
2: లేకపోతే దానవుడు అయిపోతాడు.
1: ఆర్ ఎల్స్ యూఆర్ దానవ ఆర్ ద డెమన్స్.
2: కనుక ఎవరి మాటలు వినకండి.
1: సో డోంట్ పే హీ టు వర్డ్స్ ఆఫ్ ఎనీబడి.
2: మీరు విన్నటువంటి విషయాలు మనసులో దాచుకోండి.
1: వాట్ ఆల్ దట్ యు హర్డ్ హియర్ ట్రెజర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
2: దైవత్వాన్ని నిరంతరం కూడా హృదయంలో నిలుపుకోండి.
1: ఇన్స్టాల్ ఇంప్రింట్ ది డివినిటీ ఇన్ యువర్ హార్ట్ కంటిన్యూస్.
2: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
1: దెన్ ఓన్లీ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారేమో.
1: Are you feeling painful because Swami is putting things across plainly?
2: దీనికి ఆనందించాలి గాని మీరు ఏమాత్రం కష్టపడకూడదు.
1: You should feel happy that because Bhagavan has stated facts in front of us.
2: దైవత్వం ఎవరికీ కనరాదు.
1: Divinity is not apparent, is not conspicuous.
2: ఇది కనిపించి అడ్వర్టైజ్ చేసేటువంటిది కాదు.
1: God is not for advertisement.
2: ఈ తప్పుడువే అన్ని అడ్వర్టైజ్లతో జరుగుతుండేది.
1: It is only the falsehood. The wrong that goes in a different way, perverted way.
2: ee paper chudandi, oka paper lo oka advertisement.
1: In every paper you find advertisement.
2: Advertisement bommalu, advertisement vishayalu.
1: You find all the columns full of advertisements with photographs.
2: Kaani ee editors ku enta matram buddhi ledo emuto nenu cheppalenu.
1: But their foolishness, absence of sense prevailing them is missing.
2: Foolishness, foolishness, foolishness.
1: Foolishness, foolishness, foolishness, multiple foolishness.
2: Nijanga vaadu manushulaga untunte ilanti tappulu anta veyyaru.
1: If they are true humans, they never act in a perverted way.
2: Tanakanta interest untunte tanu swayanga vachi tanu chusi aanandanga.
1: You are really interested, come here and experience in true depth and spirit.
2: Edo vinnina antundi edi kosam vesukotavu.
1: Not all that is heard is simply heard and accepted.
2: ఇది కేవలం చాలా పొరపాటు.
1: It's a big mistake.
2: కాంటం కాకుండా మనము చదివేటువంటి వాళ్ళు కూడాను సరైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: Educated people should at least know the truth and proceed along the path of truth.
2: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి మీరు మెరుగుతురండి, తప్పక మిమ్మల్ని జయించేటువంటి వాడు జగత్తులో ఒక్కడు కూడా ఉండడు.
1: నో ద ట్రూత్, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే, ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నో వన్ కెన్ కాంకర్ యూ, నో వన్ కెన్ విన్ ఓవర్ యూ.
2: ఒక్కరు కూడా మిమ్మల్ని దండించేవాడు ఉండడు.
1: దేర్ విల్ బి నో వన్ హూ కెన్ డేర్ ఎనఫ్ టు పనిష్ యూ.
2: నీవు సత్యాన్ని పాటించు,
1: అబ్జర్వ్ ట్రూత్,
2: నీ సత్యమే నీకు సాక్షి.
1: And you, the very principle of truth is the witness.
2: కనుకనే మనసుకు మనం సాక్షి.
1: And in fact, we are the witness for the mind.
2: గుణముకు గుణము సాక్షి.
1: And it is the virtue that is the witness.
2: మూర్ఖునికి మూర్ఖం సాక్షి.
1: And foolishness is the witness to a fool.
2: కనుక ఈ ఫూల్ మనం కాకూడదు.
1: We should never be fools.
2: భగవంతునికి అర్పించేటువంటి ఫూల్ కావాలి.
1: We should not be fools. We should be pool of flowers, a fitting offering to God.
2: అంతేకాని మనము పూలుగా ఉండవలసినటువంటి, హృదయ పుష్పంగా ఉండవలసినటువంటి మనము పూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎ ఫ్లవర్ ద పూలు ద ఫ్రాగ్రెన్స్ ఇట్స్ మోస్ట్ ఇన్అప్రోప్రియేట్ అండ్ మిస్ ఫార్చ్యూన్ టు యాక్ట్ లైక్ ఎ ఫూల్.
2: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
2: ఇంకా మూడు దినములు.
1: అండ్ ఇట్ ద వర్చ్యూ దట్ ఈస్ ద విట్నెస్.
2: మూర్ఖులకు మూర్ఖం సాక్షి.
1: అండ్ ఫూలిష్నెస్ ఈస్ ది విట్నెస్ టు ఎ ఫూల్.
2: కనుక ఈ ఫూల్ మనం కాకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి ఫూల్స్.
2: భగవంతునికి అర్పించే

0: స్టూడెంట్స్
1: ఇంకా మూడు దినములు ఉన్నవి.
0: కపుల్ ఆఫ్ డేస్ టు గో, త్రీ డేస్.
1: ఇంకా ముందు ఎంతనో చెప్పవలసినటువంటి ఉన్నాయి.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి స్టేటెడ్ టు యూ.
1: మిమ్మల్ని సచ్చేసే నిమిత్తమే నేను ఇంత పరికు చేసుకున్నాను.
0: ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ అస్ అవుట్ ఆఫ్ హిస్ ఇన్ఫినిట్ కంపాషన్ భగవాన్ ఇస్ మెన్షనింగ్ దీస్ థింగ్స్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
0: లవ్ అండ్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ప్రేమ ఒక్కటి నిలుపుకోండి మీరు చాలు.
0: కీప్ అప్ మెయింటైన్ దట్ లవ్ దట్ ఇస్ ఇన్ దిస్.
1: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైనే కాదు.
0: నాట్ ద లవ్ టువర్డ్స్ ఆల్ వరల్డ్ థింగ్స్.
1: భగవంతుని పైన ప్రేమ.
0: Concentrate, focus your love on law, on God.
1: అప్పుడే మీరు బాగుపడతారు.
0: Then only you will be correct and
1: perfect. ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
0: With all this education knowledge, what is the use?
1: Education అంతా కూడాను ఎడ్యుకేషన్ తయారవుతుంది.
0: Today education led to agitation.
1: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
0: So we should never be agitated.
1: Education.
0: Is education important and not agitation?
1: ఈ ఎడ్యుకేషనే కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
0: ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
1: ఎడ్యుకేషన్ గ్రంథముల నుంచి వస్తుంది.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టెక్స్చువల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
1: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
0: ఎడ్యుకేర్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుక ఈ ఎడ్యుకేర్ ను మనము చేపట్టాలి.
0: సో వీ షుడ్ డిటర్మిన్ టు అక్వైర్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ అనేటువంటి సత్యము ధర్మము శాంతి ప్రేమ.
0: ఎడ్యుకేర్ కంటైన్స్ the quintessence of human values, the truth, righteousness, peace and love.
1: అది మీ హృదయంలో ఉంటుందది.
0: That lies latent in your heart.
1: ఇన లోకము యొక్క ఎడ్యుకేషన్ బుక్ లో చూడవచ్చు.
0: And the worldly knowledge education you can obtain by referring books.
1: ఇది బుక్ కేవలం ఒక ముక్కు వంటిదే.
0: Book is a sort of ముక్కు or nose.
1: రావచ్చు పోవచ్చు రావచ్చు పోవచ్చు.
0: Just as the mukku or the nose inhales and exhales, you read and forget.
1: Kani educare anetvantidi.
0: But educare.
1: Viswasam vantidi.
0: It is equal to the breath.
1: Ee breath ni vadultve, you sarvam kurinu pranam vadunnatte.
0: When once breath is gone, you are dead and gone.
1: Divyatma swaruplaina vidyarthulara.
0: The students.
1: Pillalanta chala manchi vaare.
0: All students, children are very good.
1: Maa pillalu. బంగారు వంటి పిల్లలు.
0: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డ్ అండ్ గోల్డ్.
1: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకు 14 క్యారెట్స్ బంగారు కూడా ఉండవచ్చు.
0: బట్ హౌఎవర్ ఈవెన్ దిస్ గోల్డ్ దేర్ ఇస్ 14 క్యారెట్ గోల్డ్ ఆఫ్ లెసర్ వాల్యూ.
1: కాదు కాదు కాదు, మీరు 26 క్యారెట్స్.
0: బట్ యూ షుడ్ బి 26 క్యారెట్ గోల్డ్.
1: ఈ గోల్డ్ ఏమాత్రం కూడా తగ్గించలేదు.
0: అండ్ the gold value should never be less, should never come down.
1: Kaluka aa vidhanga unte
0: you are like that.
1: Mee andariki kudanu nenu ento sahayam chestanu.
0: Bhagavan is prepared to help you, bless you.
1: Aarthikanga,
0: financially,
1: paramarthikanga,
0: spiritually,
1: anniti endu kudanu meeku sahayam chestanu.
0: Bhagavan will help you in every aspect of your life.
1: Kalimini aa manchiga sariyina bidhiga tayaru kaandi.
0: Therefore Bhagavan wants you to be perfect. That you should be good.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: That you should get a good name.
1: మన భారతీయులే ఈ వేదాన్ని మర్చిపోతున్నారు.
0: Bharatiyas, natives of this land are forgetting Veda.
1: విదేశీయులు వచ్చి దీన్ని నేర్చుకుంటున్నారు.
0: Foreigners are learning.
1: ఈనాడు విదేశీయులు మన లాంగ్వేజ్ని పలుకుతున్నారు.
0: And the foreigners also they are able to pronounce correctly the Sanskrit language.
1: Ding dong well. Push it in the well.
0: But whereas Indians are satisfied with ding dong well, push it in the well.
1: ఇది మన భారతీయులు నేర్చుకోవటం.
0: This is the knowledge that Bharatiyas are.
1: కాదు కాదు, భారతీయులు పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: Bharatiyas, inhabitants of this land, should know the sacredness, sanctity of this country.
1: భారతదేశమందు నిజమైనటువంటి యొక్క తత్వం ఏమిటి?
0: What is the divine nature of Bharat?
1: తల్లి ఎవరు?
0: హూ ఇస్ మదర్?
1: భారతదేశం నందు నీతియే తల్లి.
0: అండ్ ఇట్ ద మొరాలిటీ దట్ ఇస్ ద మదర్.
1: నీతియే తల్లి.
0: అండ్ ఒబెడియన్స్ టు ఎథిక్స్ ఇస్ ద ఫాదర్.
1: నిజాతియే ఫాదర్.
0: ఇంటెగ్రిటీ ఇస్ ద ఫాదర్. ఆనెస్టీ.
1: శాంతమే చెల్లెలు.
0: అండ్ ద పీస్ ఇస్ సిస్టర్.
1: ధైర్యమే బ్రదర్.
0: అండ్ ద కరేజ్ ఇస్ బ్రదర్.
1: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని
0: వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్.
1: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం.
0: బట్ వీ ఫర్గెట్ ఇట్ అండ్ వీ గో బై అదర్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ జస్ట్ మ్యాన్.
1: కనుక మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దిస్ అసోసియేషన్ ఆఫ్

0: relationship which is bad.
1: Tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: నువ్వు ఎలాంటి వారి సహాయం చేస్తావు, ఎలాంటి వారితో స్నేహం ఉంటావు, అలాంటి వాడి నీవు అవుతావు.
0: As is the company, so you become. Your behavior depends upon the people among whom you move, mingle.
1: కనుక కావలసినంత టైం ఉంది కనుక ఇంకా ముందుకు మీకు అంత తెలపవలసినవన్నీ చాలా తెలుపుతాను.
0: There are lots of things to be told to you. Bhagavan in his infinite mercy agreed to reveal us, tell us many more things to come.
1: నాకు ఎవరితోనా భయం లేదు.
0: స్వామి హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
1: నా సత్యం పైనే నేను చూసుకుంటున్నాను.
0: భగవాన్ ఇస్ ట్రూత్ అండ్ ఇట్ డిపెండ్స్ రిలైస్ ఆన్ ద ట్రూత్.
1: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు.
0: లెట్ ఎనీబడి థింక్ వాట్ ఎవర్.
1: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు?
0: బికాజ్ భగవాన్ ఇస్ ట్రూత్, హీఈస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి.
1: కనుక మున్ముందు అన్ని కూడా బయట పెడతాను.
0: అండ్ ఇన్ ఫ్యూచర్ భగవాన్ ఇస్ గోయింగ్ టు రివీల్ మెనీ మెనీ మోర్ థింగ్స్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 13th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba remarked that parents also play a great role in shaping the thoughts and behavior of youth. He explained that children should be given freedom, but only to the required extent. Thank you, and Sairam from the Radio Sai team.

0: matter.
1: By uttering truth, you'll be felicitated. Because of truth, you'll have all happiness and comfort. More than the life of truth, there's nothing on earth that is permanent. This is what is conveyed to you.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Palamuloni madurasam tarutan yeruguna.
1: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
0: Puvuloni makarandamu teegalanu bhavinchuna.
1: The nectar of the flower is not tasted by the creeper.
0: Nivrittisara sahityamu pravurti panditunde perugunu.
1: A scholar who is outward cannot know the inward essence.
0: Granthalloni madurasamu kagitam anubhavinchuna.
1: All the matter present in the sacred text is not known to the paper.
0: Prapanchamuna pravritti margamaniyu nivritti margamaniyu renduga vibhajistunnaru.
1: In this world there are two paths. One is outward, another is inward.
0: Kani pravritti nivrittulu yokka nijasthanam okkate.
1: Actually, the point is one and the same for both the ways.
0: Bhautikanga, laukikanga, prakritikanga, anubhavinchedantai kudanu pravruttulani. Deeniki atitamai, antarmukhamai, aanandamayamai, amrutamayamai unnatvantidanta nivrutti margamani bhavistunnaru manavulu.
1: People consider that all that is experienced in this world is that is transcendental, that is inner and inward, blissful, immortal. Actually, the outward and inward paths are one and the same.
0: Ade manavattamu.
1: That is the human life.
0: Ee manavattamu nandu pravritti vruttulani konni nivritti vruttulani konni vibhajinchukuntu vacharu.
1: We classify into two categories, the outward and inward, in human sojourn.
0: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
1: All that you find outward is the reflection of the inward.
0: ప్రతిధ్వనులే.
1: Resound.
0: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతి స్వరూపమునైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
1: Therefore, we have to inquire inwardly the nature of that which is resound and reflection.
0: మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
1: Though God has taken human form, why is it that we go by this classification?
0: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
1: Over generations of past lives, people have been spending time with external approach.
0: కనుకని ఒకే పర్యాయము నివృత్తి మార్గంలో ప్రవేశించుటకు వీలు కాదు.
1: Therefore, it's not possible to proceed inward.
0: ప్రవృత్తిని అనుసరిస్తూ నివృత్తిలో ప్రవేశించాలి.
1: As one follows the outward, one has to follow the inward path.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి వివాహం చేయ తలంచి మిథిలాపురము లోపల అనేక విధములైనటువంటి వేడుకలను కల్పించుకున్నారు.
1: All the festivity in the gate, you are ready to perform the wedding of Rama Lakshmana Bharata Shatrughna there in Mithilapura.
0: ఈ ప్రవృత్తి యొక్క కర్మల యందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
1: In all the external activity that goes on, there is inward significance.
0: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ వివాహము 4 దినములు జరుగుతూ వచ్చింది.
1: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long
0: days. మొదటి దినము వరప్రహేము అనగా లగ్న పత్రికలను తీసుకొని ఋత్వికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
1: On the first day, the wedding invitation will be taken in procession by all Purohits and will be handed over to the bride's
0: party. Tadupari, ee vaduva yokka gruham nundi sumangalato praveshinchi veeri lagna patrikanu vadunaku andinchatamu.
1: On the following day, the bride's party, all ladies will go in a procession and will handle the wedding
0: invitation.
1: The same thing went on from morning till the evening on the first day.
0: Rendava dinamu vamsa gauravamunu pratishtimpa chesukoni varalaku taginatuvanti krutagnatanu chekurchatamu.
1: Basing on the royal prestige, they express their gratitude.
0: ఇచ్చాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
1: They gone spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
0: అనగా గడచిన రాజులందరూ కూడాను పవిత్రమైనటువంటి యొక్క ప్రఖ్యాతి అయినటువంటి యొక్క ప్రతిష్టలను సంపాదించటం చేతనే ఈనాడు దశరథ మహారాజు ఈ యొక్క రాజ్యమును ఏలగలుగుతూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఇన్ ద పోస్టెరిటీ దశరథ హాస్ కమ్ టు ప్రెసెంట్ పొజిషన్ టుడే.
0: గడచిన రాజులందరూ కూడాను సత్కీర్తిని సత్ప్రవర్తను సదాచారమును సద్గుణములనే పోషించుకునకుండిన ఈ యొక్క అయోధ్య రాజ్యము ఈ దశరథను దక్కేటువంటిది కాదు.
1: Had not the past kings observed the truth and all the esteem and the prestige and the reputation, Dasaratha would not have been today what he is.
0: Kosala desamuna palinchinatvanti rajulandaru kudanu goppa mahaneeyulu dharmaparulu satya sampannulu kanukoni atti varalaku krutagnata andinchatamu ee naati rajulaku pradhanamainatvanti kartavyam.
1: It is the duty of the present day kings to express the gratitude the past kings who spend their life in righteousness and truth.
0: Kanukani ee krutagnatanu andinchatam aneetundide oka goppa oka panduguga bhavistu vacharu.
1: Expression of one's own gratitude is a matter of festival.
0: Tadipari neemi modalukoni janaka maharaja varaku kudanu ee rajyamunu palinchinatundi midilapura rajyamunu palinchinatundi rajulaku andariki kudanu janakudu kudanu tanana krutagnatanu andistu vacharu.
1: Likewise, Janaka also expressed his gratitude to all the past kings that ruled Midhilapura.
0: Midhilapura nagaramunu motta motta Nimi aneetunti maharaju inni prarambhinchadu.
1: It was the king Nini who started this Midhilapura.
0: Ee madhyalo enniyo vandala rajulanta kudanu ee rajyamunu kaapadukuntu poshinchukuntu vacharu.
1: Hundreds of kings have taken care of this kingdom.
0: Kanukane vaashi vaari yokka poshana balam chetane ee Midhilapuramu వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
0: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
1: దేర్ఫోర్ ఆన్ ఆల్ ఆస్పీషియస్ ఒకేషన్స్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీగలేదు.
1: They were never egoistic thinking in this direction. Today I am the king, how am I bothered? Are the past kings.
0: కనుక గడిచిన రాజులకందరికి నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
1: It's our responsibility and duty to express gratitude.
0: అట్టు కృతజ్ఞతనే చెప్పుకోకుండిన మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
1: If we don't express our gratitude, we are not discharging our duty.
0: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
1: If we are ungrateful, we are demonic in our behavior.
0: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
1: Therefore gratitude is the life.
0: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి యొక్క పండుగగా కళ్యాణంలో విభజించారు.
1: On the second day of the wedding, the expression of gratitude is the routine.
0: ఇంకా మూడవది.
1: Third.
0: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందు ఉంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను దూడలతో కూడినటువంటి గోవులను బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
1: on the following fourth, third day, keeping the welfare and the reputation, the esteem of the four sons to benefit the society, they were indulged in the acts of charity and distributing the cows and the calves and the cows decorated with the gold in the, along the horns. The four types of mothers.
0: భూమాత.
1: ద ఫస్ట్ మదర్ ఎర్త్.
0: రెండవది వేదమాత.
1: సెకండ్ మదర్ వేద.
0: మూడవది గోమాత.
1: థర్డ్ వన్ మదర్ కౌ.
0: నాలుగవది దేహమాత.
1: ద ఫోర్త్ వన్ ద ఫిజికల్ మదర్.
0: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
1: ఇట్స్ అవర్ డ్యూటీ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ దీస్ ఫోర్ మదర్స్.
0: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవులు.
1: ఎవ్రీవన్ హ్యాస్ దీస్ ఫోర్ మదర్స్.
0: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
1: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
0: కనుక మూడవ దినము ఈ గోమాతలను వీధజనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: On third day, they were so happy distributing the cows to the poor people.
0: నాలుగవ దినము
1: fourth day
0: కన్యాదానము
1: wedding కన్యాదాన
0: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
1: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
0: జనక మహారాజు ఒకవైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు? దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
1: జనక brought Sita along with Urmila.
0: ఈ విధంగా తీసుకుని వచ్చేప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు అతని కుమార్తెలే ఇంక ఇరువురు కూడాను.
1: The other two are the daughters of the brother of Janaka.
0: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
1: Is Kushikumara who brought these two.
0: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
1: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
0: ఈ యొక్క కుశధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు కుశధ్వజుడు
1: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక
0: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
1: ది అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
0: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
1: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
0: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుని నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
1: When they were all seated, Dasharatha came over there along with his four sons.
0: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
1: They were all made to sit in one line facing the north.
0: వీరికి ఎదురుగా సీత ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు
1: సీత ఊర్మిళ ద అదర్ టూ డాటర్స్
0: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
1: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
0: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
1: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
0: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
0: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్, ఇట్ ఆల్సో హెస్ గాట్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: వివాహము జరగక పూర్వము కన్యను వరుడు చూడకూడదు.
1: బిఫోర్ ద మ్యారేజ్ ద బ్రైడ్ గ్రూమ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు లుక్ ఎట్ ది బ్రైడ్.
0: ఇక్కడ కన్యాదానము జరిగిన తరువాత సుముహూర్తము తరిగిన తర్వాత అప్పుడు మాత్రమే తెరం తీస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఓన్లీ ది కర్టెన్ విల్ బి రిమూవ్డ్.
0: అప్పుడు కూడా తెర తీసినప్పుడు రాములు ఎక్కడో చూస్తున్నాడు.
1: ఈవెన్ ఆఫ్టర్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ రామా వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
0: కానీ ఊర్మిళ వైపును కానీ చూడలేదు.
1: హి డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
0: అప్పుడు దశరథ జనకుడు వచ్చి మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉండాలి, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: జనక కేమ్ అండ్ సెడ్ మై డాటర్ సీత ఇస్ హియర్, యు ఆర్ లుకింగ్ ఇన్ దాట్ డైరెక్షన్.
0: కానీ వినిపించుకోలేదు.
1: బట్ రామా డిడ్ హియర్ ఆల్ దిస్.
0: తిరిగి రెండు మూడు పర్యాయంలో చెప్పాడు, ఇదం సీత ఇక్కడుంది రామా, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: And Janaka repeated twice or thrice, here is Sita, you are looking another way. What's the reason?
0: Inka Mangala Sutram kattaledu.
1: He has not tied that Mangala Sutra, the sacred thread.
0: Vivaham kaanatuvanti streeni chudatam maha paapam.
1: It's the worst of the sins to look at an unmarried woman.
0: Idi ichchakulu vamshamunake apakirti techinatuvanti vaadu avutanu.
1: We'll be bringing the Ikshvaku clan to disrepute.
0: Kanuka nenu chudanu unnadu.
1: So I won't look at her, he said.
0: Neeni pattiye ekapatni aneetuvanti peruku saathvamayindi.
1: For that reason he got this name, that he had one wife.
0: Oke maata.
1: One word.
0: Oke patni.
1: One wife.
0: Oke ambu.
1: One arrow.
0: Idi Ramachandranaku pratyaksha pramanam ayinatuvanti okka birudu.
1: These are the titles of Rama that he had.
0: Inka vaidyamulu vaastunnaru.
1: And instruments were played.
0: Vacharu Janaka Maharaju yokka astharam nunchi aneka mandi sumangallu.
1: Many ladies came from the court of Janaka Emperor.
0: Srilu minchina mikkutalu, srilaki ekkuva bhushanalu, mundara darbarlu, sitaku ramudu, sutramu gattutadu, iddarinokka yidu joduga gucchinadu, sitaku taguvadu sri ramudu, rare chudaga podamu. Ramula pendli rare chudaga podamu. Streela kekkuva bhushanalu.
1: Ladies were having jewels.
0: Mundara darbarlu.
1: There is a court in front.
0: Sitaku ramudu.
1: And Rama for Sita.
0: Sutramu gattutadu.
1: He is ready to tie up Mangala Sutra.
0: Nokka yidu.
1: They are made for each other.
0: Joduga gurchinaru.
1: And it is appropriate selection.
0: Sitaku taguvadu sri ramudu.
1: Rama is the right
0: rare
1: man for Sita.
0: Chudaga podamu. Ramula pendi rare chudaga podamu.
1: Let's go and see the wedding of Rama.
0: Ee vidhanga pradalandaru kudanu gumpulu gumpuluga parigetti vastunnaru.
1: Like this people started running in groups.
0: Ee mangala sutram kattaru.
1: And the sacred thread was tied.
0: Kattina tarvata
1: after that
0: okarikokaru garlands veskovali.
1: They should garland each other.
0: Ramunu chustama ajana bahudu.
1: Rama is so tall.
0: Sita atani kante chala takkuva height.
1: Sita is comparatively short.
0: Kanuka dasiyulu techinatuvanti haramnu Sita pattukundi.
1: Sita held in her hands the garland brought by the seven maids.
0: Ikkada chala daivam yokka rahasyamulu anetundi inta sukshmanga untuntayi.
1: The divine secrets are so subtle.
0: Aa garland Sita chetilo pattukundi.
1: And Sita was having garland in her hands.
0: Enta sepainappudiki రాముల మెడలో వేయలేదు.
1: షీ డిడ్ గార్లెండ్ రామా ఫర్ లాంగ్.
0: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
1: రామా ఇస్ సో టాల్.
0: తనకు తన యొక్క మెడ అందలేదు.
1: షీ కుడ్ నాట్ క్యాచ్ హిమ్.
0: కనుక తల క్రిందకు ఉంచుకుని పట్టుకుంది.
1: సో షీ బెంట్ హర్ హెడ్ అండ్ హోల్డింగ్ ద గార్లెండ్.
0: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
1: నోటీసింగ్ దిస్ రామా సైన్డ్ టు లక్ష్మణ.
0: అనగా ఏమని సైగు?
1: వాట్ ఈస్ ది సైన్?
0: ఇది లక్ష్మణుకు తప్ప ఈ రహస్యాలు మరొకరికి తెలియదు.
1: దీస్ సీక్రెట్స్ ఆర్ నోన్ టు లక్ష్మణ్ అండ్ అనిల్.
0: అందుకోసమే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజ్ ఆల్సో సేడ్.
0: ఎందుకంటే ఇంత సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
1: నోబడీ నీడ్ టు టెల్ లక్ష్మణ్ హూ ఇస్ సో ఇంటెలిజెంట్.
0: తాను కూడా సైగ్ చేశాడు అన్నాడు. వీలు కాదన్నాడు.
1: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
0: అనగా ఏమిటి ఈ సైగ్ చేయటం?
1: వాట్ ఈస్ ది సైన్ హియర్?
0: నీవు ఆదిశేషుడు కదా.
1: యు ఆర్ ఆదిశేష.
0: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
1: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాజ్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
0: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా ఎత్తాల్సి వస్తుంది.
1: And Lakshmana said, it's not possible to lift that part only. The whole earth has got to be lifted.
0: Aite, Ramuni yokka pratigni emiti?
1: But what is the vow of Rama?
0: Bhaktuliki ekkadaina nenu shirasu unchutanu.
1: I'll bend my head before a devotee.
0: Kaani streela mundu nenu shirasu unchanu.
1: But before women I don't bend my head.
0: Ee pratigna pattadu.
1: That's the vow.
0: Appudu
1: then
0: veeru vekunda paristhitini patti లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెరలో వేసింది.
1: Rama had to bend to lift Lakshmana with both of his hands. It was the right time for Sita to garland him.
0: కనుకనే
1: So,
0: ఈ లక్షణు యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి ఈ జగత్వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
1: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ది పవర్ ఆఫ్ రామ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ. సీత
0: మాత్రం తక్కువ
1: ఇస్ నాట్ ఆర్డినరీ.
0: ఆమె భూజాత.
1: షీ ఈజ్ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కనుకనే లక్ష్మణ్ ఎత్తడానికి వంగేటప్పటికీ మెత్తగా గార్లాండ్ వేసేసింది.
1: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
0: ఆ గార్లాండ్ వేసేటప్పటికీ కళ్యాణం అయిపోయింది.
1: The moment garlanding is over, wedding
0: is ended. నలుగురు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
1: They were going round the fire.
0: తదుపరి ఒక చెలికత్త జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
1: A servant maid brought the water from Sarayu river.
0: కానీ ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
1: Rama's feet had to be washed with this water.
0: పాత్ర తీసుకుంది గాని పాదములు కడగటం లేదు.
1: She brought the vessel, but she is not washing the feet as expected.
0: ఎంత సేపు అయినప్పటికీ పాత్రం పట్టుకుని కూర్చుంది.
1: She was holding the vessel for a long time.
0: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
1: Then she started
0: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
1: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
0: సీత చేతుల నిండుకు పెద్ద పెద్ద కంకణాలు వేసుకుంది.
1: Sita was wearing bangles, very big bangles.
0: ఇప్పుడు మన యొక్క మిథిలాపురంకు వచ్చే ముందుగా అహల్య శాపం విమోచన జరిగిందట.
1: అహల్య వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద కర్స్ బిఫోర్ రీచింగ్
0: ఈ పాదముల వల్లనే రాయిగా మారినటువంటి అహల్య స్త్రీగా రూపొందింది.
1: బికాస్ ఆఫ్ ది లార్డ్స్ ఫీట్ అహల్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ కుడ్ కమ్ బ్యాక్ టు
0: నేను మారను కానీ ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
1: If all the bangles I am wearing, if they convert themselves into women, Rama may drop me.
0: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
1: This truth is known.
0: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి.
1: లక్ష్మణ has taken the cloth he was
0: wearing. రాముని పాదాలను తుడిచాడు.
1: He was wiping the feet of Rama.
0: తుడిచి తదుపరి కడగమన్నాడు.
1: Later he said, wash his feet.
0: చూసారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
1: The secret of every incarnation is so subtle.
0: ఈ పాదములు కడిగింది.
1: She washed the feet.
0: ఆ యొక్క పాదముల యొక్క తీర్థం శిరస్సు పైన చల్లుకుంది.
1: She also sprinkled few drops on her head.
0: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
1: She went round and she made all vows.
0: ప్రమాణములు జరిగే సమయం లోపల
1: after taking oath
0: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీ వందుకో అన్నాడు.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
0: అప్పుడు ఈ యొక్క వధువు ఏం చెప్పు, వరుడు ఏమని చెప్పాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైడ్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
0: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
1: హి సే ఐ యాక్సెప్ట్.
0: కానీ చెప్పటం లేదు.
1: బట్ ఈస్ నాట్ టెల్లింగ్.
0: పురోహితుడు వచ్చాడు.
1: పురోహిత్ కేమ్.
0: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
1: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
1: దెన్ రామా స్టార్టెడ్ టెల్లింగ్.
0: మా ఇక్ష్వాకుల వంశము.
1: Ours is Ikshvaku clan.
0: మేము ఇచ్చేటువంటిదే మా యొక్క వాడుకు కానీ పుచ్చుకునేటువంటి మాకు వాడుకు లేదు.
1: Our practice is only to give, not to take.
0: మేము దానమంతా ఇచ్చేటువంటిదే మా యొక్క అభ్యాసం.
1: Our habit is only giving continuously.
0: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
1: We don't accept anything from anybody. It's not our habit.
0: ఇది కన్యాదానమయ్యా, పదార్థ దానం కాదన్నారు.
1: It's offering one's own daughter, not any material, you know.
0: కన్యకుడును ఒక పదార్థమే.
1: Even woman is also matter.
0: ప్రకృతిలో ఉండినంత వరకును ప్రతి జీవులు కూడాను పదార్థ స్వరూపులే.
1: So long one is in nature, everyone is a matter.
0: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటాను అన్నాడు.
1: If you can't remove that word offering, I am ready to accept.
0: అప్పుడు జనక మహారాజు
1: ఈ
0: సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
1: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
0: నా కుమార్తె, మమ పుత్రి సీతాదేవిని నీకిస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
1: జనక స్టార్టెడ్ టెలింగ్, మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాజ్ నో మదర్.
0: ఇది భూమాత పుట్టినటువంటిది.
1: షీఈ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అప్పుడే అతని పురోహితుడు వచ్చి రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
1: And he went on telling the purohita,
0: అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
1: సీత
0: రాములు తండ్రి లేని బిడ్డ అన్నాడు.
1: సీత హ్యాస్ నో మదర్ వైల్ రామ హ్యాస్ నో ఫాదర్.
0: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
1: రామ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుడింగ్.
0: సంబంధం లేదు.
1: సో నో కనెక్షన్.
0: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
1: బోత్ హ్యావ్ ది సేమ్ ప్రాబ్లమ్.
0: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
1: దే ఆర్ వెరీ డివైన్ ఫార్మ్.
0: పుడమి పరమాత్మ.
1: This earth is
0: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
1: నేచర్ ఇస్ గాడ్.
0: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
1: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామా టు టేక్ కేర్ ఆఫ్ హర్.
0: అప్పుడు ఈ ప్రమాణములు ఎందు కూడాను ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మే చ అర్థే చ కామే ధర్మమునందును ధనమునందును వాంఛనీయందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
1: He has to take an oath telling that the bridegroom will satisfy the bride in all the aspects of righteousness, the wealth and desire.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama said,
0: దీనికి నేను అంగీకరించను.
1: I am not going to accept this.
0: అన్నింటికీ అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని ప్రజాహితాన్ని కూడా నేను కోరవలసి వస్తుంది.
1: If I am to satisfy in every respect, I have to think of the welfare of my people.
0: ఒకవేళ ప్రజాక్షేమం అడ్డుతగిలితే నేను సీతనైనా వదులుతాను కాని ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
1: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
0: అందువలననే ఒకనొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు కాని తాను చాకలవానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
1: Because of one washerman said, he simply followed and dropped Sita there in the forest, but he didn't punish that washerman.
0: Anaga ilanti chinna chinna padamulu endu kudanu aanadu prathi daani endu lakshyam uncheetunte vaadu Ramachandrudu.
1: Rama had purpose and aim behind everything.
0: Ilanti pramanam nenu istunnanu.
1: What kind of oath?
0: Ilanti pramanam naa cheta cheyinchukuntunnaru.
1: What is that?
0: Aneetunte daani lakshyamlo unchukoni ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
1: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈస్ టు టేక్ హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్ సమ్టైమ్స్
0: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
1: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
0: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినాము మమా మమా మమా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
1: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వి సే మమా ఎస్ ఎస్.
0: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
1: కింగ్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్.
0: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
1: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ మీనింగ్ అండ్ దెన్ యాక్సెప్టెడ్.
0: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
1: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామా టు గో ఇన్ హిస్ ఓన్
0: వే. నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా సంతోషపెట్టాలో అది నాకు తెలుసు నాకు వదిలిపెట్టమన్నాడు.
1: రామా సెడ్ లీవ్ మీ అలోన్ లీవ్ ఇట్ టు మీ ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
0: జరిగిపోయింది వివాహం.
1: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
0: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
1: All group and they went to bride's residence.
0: అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
1: All arrangements are
0: జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
1: In the meantime, Vishwamitra came.
0: రామలక్ష్మణ
1: రామలక్ష్మణ
0: ఇది నా కడపటి ఆశీర్వాదం.
1: This is the ultimate blessings I'm conferring.
0: నేను ఇక్కడి నుంచి హిమాలయంకు వెళుతున్నాను.
1: From here I'm proceeding to Himalayas.
0: అన్నాడు.
1: He said.
0: అనేటప్పటికీ రాములు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ దశరథ మహారాజు అందరూ కూడా భోజనం దగ్గర నుంచి లేచారు.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
0: సీతారామ కళ్యాణ నిమిత్తమే నేను ఇంతవరకు నించగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
1: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
0: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవి అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యం ఏమున్నది.
1: How lucky I am. What else I want? I have performed the marriage of Veri Narayan and
0: Adilakshmi.
1: I don't want anything more.
0: I don't
1: want any
0: position. Now the only
1: thing is to drop this body.
0: Later you don't
1: find Vishwamitra name anywhere in Ramayana.
0: కనుక అతని విశ్వామిత్రుని సాగనంపి
1: దశరథ
0: మహారాజు కంటిదారాలను కార్చుకుంటూ
1: దశరథ వాజ్ షెడ్డింగ్ టియర్స్.
0: నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమున కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
1: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూట్యూడ్ సేయింగ్ దట్ హీ కెనాట్ థ్యాంక్ హిమ్ అడిక్వేట్లీ ఫర్ ఆల్ ద
0: అస్త్రశస్త్రములంతా కూడాను రామచంద్రునికి అందించాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్ ఆర్కెస్ట్రేట్.
0: దీనికి పూర్వం ఒక ఏరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
1: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
0: కనుకనే శబ్ద ప్రమాణమంతో కూడినటువంటి అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
0: రామా దేనికోసం నీకు ఇస్తున్నాను?
1: Why am I giving?
0: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
1: In fact, you gave all.
0: నీవు సర్వజ్ఞుడవు.
1: You know all.
0: సర్వవ్యాపకుడవు.
1: You are all pervasive.
0: సర్వశక్తిమయుడవు.
1: Powerful.
0: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
1: These powerful weapons should be with you.
0: ఎందుకనగా
1: లోకక్షేమం
0: అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
1: బికాజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: కనుక నీకు ఇచ్చినాను.
1: సో ఐ గేవ్ యూ.
0: నావి కాదు ఇవన్నీ.
1: దే డోంట్ బిలాంగ్ టు మీ
0: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
1: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
0: రామచంద్రుడు
1: రామచంద్ర
0: భరత శత్రుఘ్నులు
1: భరత శత్రు
0: తమ తమ పత్నులు చేర్చ అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
1: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
0: కానీ
1: బట్
0: మాండవి శత్రుఘ్ని భార్య శృతకీర్తి మేము ఇంకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
1: మాండవి అండ్ శృతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
0: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
1: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎందుకంటే వీరిద్దరూ కూడా కుశధ్వజుని బిడ్డలు.
1: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
0: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
1: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
0: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
1: శృతకీర్తి నోస్ ఆల్ ది ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
0: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
1: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
0: కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
1: యాజ్ షీ ఇస్ ది వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఇస్ కాల్డ్ శృతకీర్తి.
0: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అని.
1: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
0: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
1: మాండవికి సెట్ టు ఊర్మిళ.
0: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
1: ఊర్మిళ టోల్డ్ టు సీత.
0: సీత చెప్పింది.
1: సీత సెట్
0: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వయర్
0: అతని స్వరూపము.
1: The time is his form.
0: కాలమంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
1: Time is in his hand.
0: కాలాత్మకుడు
1: is time.
0: కాలకాల స్వరూపుడు
1: is time.
0: కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంటుండగా ఈ కాలమును చూడనక్కర్లేదని.
1: Is the time is beyond time. You don't need to be mindful of
0: that. ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
1: Even if there are any obstacles on the way, Rama will take care of us.
0: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణం అయ్యారు.
1: She said all encouraging words.
0: కూర్చున్నారు.
1: They sat in the chariot.
0: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడాను కంటిదారలు కారుస్తున్నారు.
1: All inhabitants of Mithilapura were shedding tears.
0: మహాకర్మయోగి జనక మహారాజు.
1: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
0: ఏ యొక్క అటాచ్మెంట్ కూడా లేనటువంటి వాడు.
1: హి హస్ నో ట్రేస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఏనాడు కూడా ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
1: నో డే హీ వాస్ వరీడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: జనక మహారాజు కూడాను
1: సచ్ అన్ ఎంపరర్ జనక
0: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చారు.
1: He brought both of his daughters and started shedding tears.
0: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
1: People were very much surprised watching Janaka shedding tears.
0: ఇది దుఃఖం కాదు నాయన.
1: It's not grief.
0: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
1: I have been longing to see the combination union of nature and divinity.
0: ఇది ఏ యూనిటీ?
1: This is unity.
0: ఇంతకంటే డివినిటీ మనకేం కావాలి?
1: వాట్ మోర్ డివినిటీ?
0: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
1: ఇట్ ది యూనియన్
0: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
1: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్
0: చెప్పి తన రాజ్యమును తన సర్వస్వమును తన శక్తినంతా కూడాను వీరికే అప్పగించాడు.
1: He handed over all his kingdom and all his property.
0: అనేక మంది దాసులను పంపించాడు.
1: He sent so many servants.
0: రథములు గజములు తురగములు అంత కూడా పంపించాడు వీరితోనే.
1: And he sent the chariots and horses and
0: elephants. మిథిలాపురంలో ఇవన్నీ కదిలినాయి.
1: They started moving from Mithila.
0: ఓ పెద్ద ధ్వనులంతా వినిపిస్తున్నాయి.
1: Loud sound around.
0: మధ్య మార్గములో ప్రవేశించారో లేదో ఒక పెద్ద బాంబు వలె శబ్దం వినిపించింది.
1: As they reached the halfway, they heard very loud sound like thunder.
0: నిలు నిలు అన్నాడు.
1: He said stop, stop.
0: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
1: The moment they got down from the chariot, they saw పరశురామ.
0: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని దైవశక్తిని తక్కువని అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
1: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
0: నీకు శక్తి ఉన్నదని ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
1: రామా, బికాజ్ యు ఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
0: ఇప్పుడు నా పర్సును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
1: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యు ఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
0: రాములు రెండు చేతులు జోడించి,
1: రామా విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్,
0: పరశురామా నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
1: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
0: నీకు ఏదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
1: ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ సర్టన్లీ క్లారిఫై.
0: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
1: అండ్ హీ త్రూ దట్ అసైడ్.
0: ఒక్క తూరు తీశాడు, రాములు విరిచాడు.
1: రామా పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ అట్ వన్స్.
0: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
1: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
1: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
0: భగవంతునికి 16 కళలు.
1: గాడ్ హ్యాస్ 16 ఫ్యాసెట్స్.
0: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడా శ్రీరామచంద్రునివి.
1: 12 బిలాంగ్ టు శ్రీరామ.
0: ఇంకా 3 కళలు కూడా భరత శత్రుఘ్న లక్ష్మణునివి.
1: ద రిమైనింగ్ 3 బిలాంగ్ టు భరత.
0: 15 అయిపోయినాయి.
1: 15 ఓవర్.
0: పరశురాముడి దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
1: పరశురామ హ్యాస్ వన్ మోర్ ఫ్యాకల్టీ.
0: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
1: టు పుట్ అప్ ఆల్ దిస్ షో టు సరెండర్ ద రిమైనింగ్ ఫ్యాసెట్ విత్ హిమ్.
0: తనవి తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
1: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
0: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ దీనిని వినేటువంటి వారు కానీ రాముల పైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
1: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్ టు దట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో, కనుకనే
0: 16 కళలతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడైపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
1: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫ్యాసెట్స్.
0: కానీ పరశురామను చూసిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
1: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫేస్.
0: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తునకు కారణమవుతామో ఏమో అని
1: దేవర్ వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ వుడ్ హ్యాపెన్ నౌ.
0: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతో చిందులు దొక్కుతున్నాడు.
1: బట్ రామా వాస్ స్మైలింగ్ ఆల్ ది టైమ్.
0: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకులను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
1: God will never show any facial expression because of agitation. ఆనందంగానే
0: ఉంటాడు.
1: He is always in a state of bliss.
0: అతని ఎట్టి పరిస్థితులు ఎందుకును అతని తేజస్సు మారదు.
1: Under any circumstance there will be no change in the brilliance.
0: కనుకనే ప్రతి మానవుని ముందు ఓజస్సు ఉండటం వల్ల మారుతుండాలి, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ.
1: It's only the divine who has got out all that radiance, the brilliance.
0: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
1: Only man delights himself with the worldly power.
0: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
1: It's only God who delights himself because of the divinity they manifest, expresses to others.
0: సుఖంగా అయోధ్యను చేరారు.
1: They all reached Ayodhya.
0: అయోధ్య వాసులందరూ కూడాను,
1: all those people there in Ayodhya,
0: స్వాగతం చెప్పే నిమిత్తమై,
1: to welcome them,
0: ఎన్ని విధమైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
1: They made all sorts of festivity and gaiety.
0: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
1: Men and women were ecstatic.
0: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు.
1: Each one doing,
0: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు. ఎవరు తగినటువంటి మంగళహారతులు వారు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
1: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి. ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
0: ఒకరు వచ్చారు, రామా నీ దయ రాధా.
1: వన్ కేమ్ అండ్ సెడ్, రామా
0: ఆనంద నిలయ, రామా నీ దయ రాధా.
1: ఓ రామా, డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్, యువర్ కైండ్నెస్?

0: father.
1: What happened in the past is all the goodness and the merit of the parents. Oh Rama, don't we deserve your compassion?
0: ఈ విధంగా పాడుతూ రాముల పాదాలపైన పడింది.
1: సో సింగింగ్ దే ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: ఆమెను ఆశీర్వదించాడు.
1: హి బ్లెస్డ్ హర్.
0: తిరిగి భవనములో ప్రవేశించాడు.
1: అండ్ దెన్ హి స్టెప్డ్ ఇంటు హిస్ ప్యాలెస్.
0: ఈ ప్రవేశించినప్పటి నుంచి ఇంకా 10 దినములు ఇన్నము పండుగలే.
1: 10 days full of festivals.
0: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా ఇతన్ని గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
1: ఆల్ సిటిజన్స్ ఎక్స్టెండెడ్ దేర్ కర్టెసీస్ అండ్ పేడ్ ద రెస్పెక్ట్.
0: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
1: బట్ గాడ్ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్
0: ఎనీవన్. భగవంతుని హస్తం ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
1: గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ అండ్ గివింగ్.
0: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటుంది.
1: సో హిస్ హ్యాండ్ విల్ ఆల్వేస్ బి అప్.
0: ఒక్కదానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
1: బట్ ఫర్ వన్ థింగ్ ఓన్లీ హి స్ట్రెచెస్.
0: అదే ప్రేమ.
1: దట్స్ లవ్.
0: దైవము సత్య ధర్మమును తీర్చనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
1: గాడ్ ఆల్వేస్ ట్రెడ్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్.
0: మానవుని ఎందుకు దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ డివినిటీ ఇట్స్ ఓన్లీ పాసిబుల్
0: సత్యం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్
0: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ గాడ్.
0: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవమాడుతుంటాయి.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దేర్ ఇస్ నో దైవ గాడ్ బట్ దేర్ ఇస్ దయ్యా ద డెమన్.
0: కనుకనే దయ ధర్మములనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అక్వైర్ దీస్ ట్విన్స్ ది ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి షుడ్ ఆఫర్.
0: ఈ విధంగా కాలం జరుగుతూ ఉండగా
1: యాజ్ టైమ్ పాస్ బై
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునికి రమ్మని కొంతకాలం అక్కడ జీవించాలని నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: రాజ్యమునకు తీసుకుని వెళ్ళారు.
1: They were taken to కేకయ రాజ్య.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ ఎనీ ట్రబుల్.
0: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హి వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
0: జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హి డిడ్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: Chichara anati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtistu vacharu.
1: That was those days when they could know that divine
0: na
1: power within.
0: Na indriyam nenu nigrahinchukolekapothunnanu.
1: I have no control on my body.
0: Na hastamle na swadhinamlo ledu.
1: My hands are
0: ilanti vaadanu inta rajyanni nenu eeritiga yeyagalanu.
1: How can I administer?
0: Naaku arhata kaadu.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠుల వారిని పిలిపించాడు.
1: ఈ సమండ్ వశిష్ఠ
0: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
1: నెక్స్ట్ మార్నింగ్ రామ షుడ్ బి కరోనేటెడ్.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
0: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్లు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రైన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యమేళల్లని ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by a crane.
0: Raayadani kudunu chetulu raadu.
1: They cannot even write.
0: Chudadani kudunu files chudadani kudunu kannulu levu.
1: They don't have even proper eyesight.
0: Evarini emeni cheppi vinadaniki chevulu levu.
1: They can't listen properly.
0: Ivanti angahinulainatundi vaadu rajyamlo cheratam chetane ee deshamanta ee vidhamainatundi okka durbhichaku guri ayipoyindi. Uttam tagipoyindi garuka nenu arhudanu kaadani taane taane visarjinchukunnadu.
1: Dasharatha dropped. He doesn't want to be a king any longer.
0: Chakkaga vicharam chesthe rajulu enta dharma parulo enta nyayavantulo enta satyavak pariparakulo ikkada chakkaga manaku bodha padutundadi.
1: You can understand kings how righteous they were, the justice they had with them.
0: Tellavaru lecharu.
1: They got up next morning.
0: Vishyanta sampradincharu.
1: They consulted.
0: Vasishtha varu chepparu.
1: Vasishtha sir,
0: Bharata Shatrughnulu ikkada leru kada annadu.
1: They said Bharata Shatrughnulu are not here.
0: Varu undanakkarledu.
1: They need not be.
0: నా సంకల్పం అప్పటికప్పుడికే జరగాలి.
1: What I thought must happen.
0: నేను చేసేది దోషమేం కాదు.
1: There's no mistake in what I
0: do. రాముడు దీనికి సమర్థుడు.
1: Rama is eligible.
0: జ్యేష్ఠ పుత్రుడు.
1: Eldest.
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
1: Is all knowing.
0: సర్వ విధములు కూడా అర్థం చేసుకునేటువంటి వాడు.
1: He understands everything.
0: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదండి.
1: Rama is the only deserving one to be the king.
0: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను, గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
1: Vasishtha accepted and all elders were happy about this.
0: ఆ జనమంతా కూడాను రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడాను రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
1: All people gave the title to Rama, ప్రియదర్శన.
0: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
1: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
0: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు. రామునకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
1: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
0: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్
0: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
1: God has only this quality, love.
0: కానీ ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
1: This is not understood by all.
0: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
1: All arrangements were ready.
0: కానీ
1: బట్
0: ప్రతి మంచి కార్యమునకును ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతుంటుంది.
1: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ బీన్ అబ్స్టకల్.
0: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
1: మందర సాల్ దిస్ గ్రాండియర్.
0: ఈ మందరకు రాముల పైన కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌసల్య రూమ్ నుంచి తన యొక్క కైక రూముకు వెళ్తుందాది రోడ్డు లోపల.
1: One day she was proceeding towards Kausalya, leaving from Kaika's house.
0: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
1: The palaces were separate then.
0: కాని రామలక్ష్మణ భరత శత్రుగులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
1: రామలక్ష్మణ భరత శత్రుగులు were boys, were playing with the ball.
0: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
1: When Rama had hit the ball, it touched the back of Mandara.
0: రామును నవ్వలేదు.
1: రామ దీని లో
0: కాని లక్ష్మణ భరత శత్రుగులు ఇంకా వీరితో ఆడుకుంటున్నటువంటి ఒక గ్రామ పిల్లలు కూడాను పక్కున కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌసల్య రూమ్ నుంచి తన యొక్క కైక రూముకు వెళ్తుందాది రోడ్డు లోపల.
1: వన్ డే షీ వాజ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ కౌసల్.

0: అప్పుడు నవ్వారు.
1: లక్ష్మణ భరత శత్రుని అదర్ బాయ్స్ లాఫ్డ్ ఇమీడియట్లీ.
0: ఎందుకోసం నవ్వారు?
1: వై డిడ్ ద లార్డ్?
0: మందర వీపుకు తగిలేటప్పటికి మందర ఎగిరింది.
1: ద మూమెంట్ బాల్ టచ్డ్ ద బ్యాక్ ఆఫ్ మందర
0: చూసి నవ్వినారు.
1: వాచింగ్ హర్ జంపింగ్ ద లార్డ్,
0: రాముడు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
1: రామ హాస్ పుట్ మీ టు షేమ్ సిన్స్ దెన్ షీ వాజ్ యాంగ్రీ.
0: ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
1: విత్ అన్ యాంగర్
0: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
1: హీ బికేమ్ జస్ట్ ది అపోజిట్.
0: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
1: యాంగర్ షుడ్ నాట్ బి దేర్ ఎనీ ట్రేస్.
0: ఈ రామాయణంకంత మూల కారణం ఈ రెండే.
1: రామాయణ
0: మందర క్రోధము,
1: ది యాంగర్ ఆఫ్ మందర,
0: శూర్పణఖ కామము,
1: ద డిజైర్ ఆఫ్.
0: ఈ కామ క్రోధములు రెండే రామాయణానికి మూల కారణంగా తయారైపోయింది.
1: ద క్రోధ ఆర్ ద యాంగర్, కామ ఆర్ ద డిజైర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రామాయణ.
0: ఈ క్రోధము అయోధ్యలో ఉండినటువంటి రాముణ్ణి అరణ్యానికి పంపించింది.
1: It's only this anger that sent Rama to exile.
0: Kamamu ayon aranyamlo undinatvanti Sitanu Lankaku pampinchindi.
1: It's only the desire that made Sita to be sent to Lanka.
0: Anaga prakruti paramatmanu viyogam sambhavinchindi.
1: It led to the separation of nature and God.
0: Ee viyogam enti baadhale Ramayanamlo vachinatvanti maha baadalu.
1: All the suffering that we find Ramayana is because of the separation.
0: కనుక ఈ మందర వెళ్ళి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
1: మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
0: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటిది.
1: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
1: కైక లైక్స్ మందర వెరీ.
0: ఎంత ఇష్టమైనప్పటికీ మొట్టమొట్టి తాను అంగీకరించలేదు.
1: ఫస్ట్
0: రామచంద్రుడి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
1: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
0: మందర దాన్ని తీసి పారవేసింది.
1: మందర త్రూ ఇట్ అసైడ్.
0: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
1: That anger is so bad.
0: కోపము గలిగిన వారికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గలుగున్ పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుజుమీ.
1: The one who is angry will never fulfill any of the task, will never achieve anything. He will have all problems and obstacles. He is committing sins. And he will lose his
0: wealth.
1: He will lose his respect.
0: He
1: will be separated from his own people. Because of anger, people will lose everything.
0: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
1: Anger becomes your own enemy.
0: కనుకనే ఈ విధమైన కారణం చేతనే,
1: because of this reason,
0: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు,
1: రామ ఇస్ రెడీ ఫర్ కరోనేషన్,
0: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి.
1: హియర్ యు హావ్ టు రికగ్నైజ్.
0: అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
1: పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్ బికాస్ ఆఫ్ సర్టన్ ఫీలింగ్స్ రిలేటింగ్ టు ద హారోస్కోప్స్.
0: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
1: హూ హాడ్ సెట్ దట్ ఆస్పిషియస్ మూమెంట్ ఫర్ కరోనేషన్?
0: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారే పెట్టాడు.
1: వశిష్ఠ ద బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు ఈ యొక్క పట్టాభిషేకమునకు ముహూర్తం పెట్టారు.
1: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిక్సింగ్ ద డాట్
0: రాముని యొక్క కారనేషన్.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్ టు ఎగ్జైల్.
0: జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
1: దట్స్ ది మిస్టేక్ లైన్.
0: లేక పెట్టిన వారి తప్ప.
1: ఆర్ ద పర్సన్ దేర్.
0: కాదు కాదు.
1: నో.
0: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామా దట్ ఇస్ ద కాజ్.
0: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
1: దేర్ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో,
1: వెన్ సో ఇంటిమేట్ టు కైక,
0: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
1: రామా వాస్ టెలింగ్ కైక,
0: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
1: Mother, you be ready for this.
0: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవలసి వస్తుంది.
1: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ది ఫారెస్ట్.
0: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
1: యు విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
0: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
1: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
0: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
1: యు డిజైర్
0: ఈ విధంగా రాములే మొట్టమొదటి కైకు చెప్పాడు.
1: సో రామ టోల్
0: రామాయణంలో కూడా లేదు.
1: ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎనీ
0: రామాయణం. కైక చెడ్డది కానే కాదు.
1: కైక ఇస్ నాట్ బ్యాడ్.
0: కైక చాలా మంచిది.
1: కైక ఇస్ వెరీ గుడ్.
0: రాముల విషయం లోపల ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
1: షీ కన్సిడర్ రామ యాజ్ హర్ వెరీ
0: లవ్. భరతుని కంటే రాములంటే చాలా మరింత ఇష్టము.
1: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
0: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
1: More than her own son, she loved Rama much more.
0: ఇవి రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
1: Both of them know this secret.
0: సరే అరణ్యానికి బయలుదేరాడు.
1: He started proceeding to pass.
0: ఆనందంతో బయలుదేరాడు.
1: He was very happy while going.
0: ఎవరైనా మానవుడు

0: సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
1: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్
0: వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు.
1: ద వన్ హూ ఇస్ టు బి కోఆర్డినేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురల్లీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్.
0: కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
1: బట్ రామా వాస్ నెవర్ సాడ్.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం విజయాజయాత్. రెండు కుటుంబ సమత్వంగానే చూసుకోవాలి.
1: ప్లెజర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
1: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
0: ఫెల్ట్ సామాన్యురాలి.
1: షీ ఇస్ ఆర్డినరీ.
0: కౌసల్య
1: కౌసల్య
0: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీ.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: హీ డిడ్ పే టు ఎనీబడీస్ వర్డ్.
0: లక్ష్మణ్ కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
0: లక్ష్మణ్ ఎందుకోసం బయలుదేరాడు?
1: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
0: లక్ష్మణ్ కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ద
0: లక్ష్మణ క్రిటిసైజ్ తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం. ఏంటో అదంతా మంచిది.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యము.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: అన్నాడు. ఊర్మిళకు చెప్పలేదు.
1: సుమిత్రకు
0: చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు. రాములతో బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి ఒక సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసెసరీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో లవ్.
0: ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాస్ భీష్మ లైడ్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్, లైయింగ్ ఆన్ లక్ష్మణ ఆదిశేషుడు. లక్ష్మణ ఇస్ ఆదిశేష.
0: అతనిపైన నిరంతరము పవడించినటువంటి వాడు ఈ రాముడు.
1: సో రామ వాస్ రిక్లైనింగ్ ఆన్ ఆదిశేష.
0: కనుకనే ఇరువురికి ఎడబాటు జరగడానికి అవకాశం లేదు.
1: సో దేర్ నో స్కోప్ ఫర్ సెపరేషన్ బిట్వీన్ ది టు.
0: ఇరువురిలో ఉండేటువంటి అంతరార్థాలు వారికి మాత్రమే తెలుసు.
1: దే నో ది ఇన్నర్ మీనింగ్ బిట్వీన్.
0: వెళ్లారు.
1: దే వెంట్.
0: సరియూ తీరం దాటారు.
1: క్రాస్ సరియూ.
0: సాయంకాలం అయిపోయింది.
1: ఇట్ వాస్ ఈవినింగ్ టైం.
0: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
1: పీపుల్ డు నాట్ నో.
0: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణములు తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ దే సెడ్ దే కెనాట్ లీవ్ ది కంపెనీ ఆఫ్ శ్రీరామ్.
0: మేమెందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
1: వై షుడ్ వి సీ ఆల్ దిస్?
0: మా బ్రతికెందుకు?
1: వాట్ ఫార్?
0: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
1: దే డిడ్ నమస్కార్ టు మదర్.
0: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హీ నెవర్ విజిటెడ్ కౌసల్య. లోకంలో కూడా అంతే
0: జరుగుతుంటాది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు. ఏ నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యుల్ బి కరోనేటెడ్.
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
0: అని ఆశీర్వదించి
1: హీ బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your
0: home. ఈ అయోధ్యనే అరణ్యము.
1: For me, this Ayodhya is the forest.
0: నీవు సంరక్షించుకుని నీవు ఈ యొక్క సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుని రామని.
1: You make proper use of this time in return.
0: కూర్చుంది.
1: She sat.
0: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
1: I don't need to live any longer.
0: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. ఏ పాప ఫలంబు నాకు ఈ తాపము కలుగజేసే పతి సుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman
0: ఎందుకు నా బ్రతుకు
1: బీ సపరేటెడ్ ఫ్రమ్,
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను, ఒకవైపున సుతునికి దూరం అయ్యాను, నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి?
1: వై షుడ్ ఐ లివ్ ఫర్ హూ సేక్? అని
0: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడాను బాధపడుతుండాలి.
1: షీ సాక్రిఫైస్ ది ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సాడ్.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత
1: వశిష్ఠుల
0: వారు
1: వశిష్ఠ
0: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: హి సెండ్ ఎ మెసేజ్ టు ది కేకేయ
0: కింగ్. దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: నాట్ దట్ దశరథ డైడ్.
0: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
1: హి సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
0: భరతుడు శత్రుఘ్నుడు,
1: భరత అండ్ శత్రుఘ్న,
0: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: Those days there were no flights.
0: రథములో రానే రావాలి.
1: They must come in chariots.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: It will take 15 days to reach.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐస్ గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలో లేవు. అప్పుడు
1: there were no chemicals or ice to protect the dead.
0: అప్పుడు కూడా నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేశారు.
1: Just as a pickle in the dead body is kept in the oil there.
0: Bharata Shatrughna vachinta varaku noonilo tadipi pettaru.
1: So until the arrival of Bharata Shatrughna, the dead body of Dasharatha is kept in oil.
0: Bharata Shatrughna parigetti vastunnaru.
1: Bharata Shatrughna
0: chaala veganga vastunnaru.
1: Coming very fast.
0: Ayodhya lo praveshinchetappatiki ayodhyulanta pakshulu kudanu talalu unchukoni edustunnayi.
1: By the time they reach Ayodhya, everybody bend their heads including birds.
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
0: పశువులు కూడాను తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రైజ్ దేర్ హెడ్స్.
0: బజారులో తిరిగేటువంటి కుక్కలు కూడాను విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమునకు కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద.
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంకా చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: షీ పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత,
0: తండ్రి మరణించాడు,
1: ఫాదర్ డైడ్,
0: కర్మకాండం నీవు ఆచరించమని చెప్పింది.
1: ఆల్ ద లాస్ట్ రైట్స్ మస్ట్ బి పర్ఫార్మ్డ్.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: వాట్ హ్యాపెన్డ్ టు రామలక్ష్మణ?
0: ఆనందించాడు. అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
1: హి ఫెల్ట్ దట్ ఎట్లీస్ట్ హి వాస్ హ్యాపీ దట్ రామలక్ష్మణ వర్ దేర్ ఆన్ ద బెడ్ సైడ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ దశరథ.
0: కట్ట కనపడే తండ్రిని చూసేటువంటి ప్రాప్తి రామలక్ష్మణుడికే దక్కింది.
1: రామలక్ష్మణ కుడ్ బి దేర్ వెన్ దశరథ వాస్
0: డైయింగ్. చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ఫెల్ట్ సో సాడ్ దట్ హి వాస్ నాట్ దేర్ ఎట్ ద టైం బెడ్ సైడ్.
0: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్లాడు.
1: ఇమీడియట్లీ వెంట్ కౌసల్యాస్ ప్యాలెస్.
0: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసగురించినట్టు చెప్పింది.
1: హి టోల్డ్ ఇన్ వర్బాటిమ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెండ్.
0: అమ్మా అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: మదర్ హౌ ఇస్ ఇట్ దట్ రామ హస్ గాన్ టు ఫారెస్ట్ హస్ నాట్ రిటర్న్డ్?
0: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఫర్ 14 ఇయర్స్ టు కమ్.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుఘ్నులు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
1: దే ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ on hearing that Ramalakshmana are there in the forest.
0: Anaga oka daanikante adhikamaina premanu chuchinappudu rendavo prema tagipothundi. Oka daanikante adhikamaina premanu chuchinappudu rendavo prema tagipothundi.
1: When they have more of love towards the second thing, the first love will be diminishing.
0: Tandrinte ento premaga undinatunte varu Bharata Shatrughna.
1: Bharata Shatrughna loved their father.
0: కానీ అతనికంటే మరింత ప్రేమ రామలక్ష్మణుల పైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లైఫ్.
0: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ ద వెరీ లైఫ్.
0: నేను తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
1: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
0: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నా.
1: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
0: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరిచి
1: వశిష్ఠాయన
0: ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
1: ఇట్స్ ఆల్రెడీ డిలే.
0: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
1: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్ రైట్.
0: నీవంతా కూడా కర్మకాండను ఆచరించే, మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యువర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: All the love that they have to respond.
0: అంతకంటే అధికమైన ప్రేమ కలిగినటువంటి రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసింది.
1: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards mother Kaikeyi.
0: మనలో ఉండినటువంటి దీన్ని దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
1: So one grief is converted to another form of grief. What sort of it?
0: Tuta vaka chinta.
1: The birth is one grief.
0: Bhumi nunduta chinta.
1: Life on earth is one of
0: it. Samsaram oka chinta.
1: The family life.
0: Chavu chinta.
1: The death.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్స్.
0: కష్టము ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: మిస్టరీ.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: All these are worries, but when you think of God, that all other worries will be solved.
0: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
1: So you should think of God and higher level.
0: దీనికి మించిన చింత మరొకటి లేదు.
1: There is nothing higher than this.
0: చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: The moment you drown yourself in the thought of God, rest of things will go.
0: కనుక ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: హైయెస్ట్ థాట్ ఈస్
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్లాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ ఎంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లులు కూడా ప్రార్థించారు.
1: మదర్స్ ఆల్సో ప్రే.
0: నాయన మీరెవరూ లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్ తీసుకెళ్ళమని. నాట్ హియర్, టేక్ us ఆల్సో.
0: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యంలో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: While they were there on the top of that mountain top, Chitrakuta, they were listening to the sounds of the footsteps of the elephants and the horses.
0: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
1: లక్ష్మణుడు
0: ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్.
0: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు. కపివారతి దాటునా

0: చూచుచున్నా చుట్టబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God is
2: somewhere?
1: Bharata is very intelligent.
2: Ramudu ekkada unnadu ante athanu teliyadu.
1: He doesn't know where Rama is.
2: Evaru daari chupetunte vaadu ledu.
1: Nobody will show the way.
2: Chuchadu.
1: He saw.
2: Pachulanta oka daggara untunnayi.
1: He saw all the
2: pachulu aadukuntunnayi.
1: Birds were playing.
2: Pachulu aadukune place lopala jalam untadi.
1: Where the birds all around
2: ekkada jalam untado akkada Ramudu untadu.
1: Where there is water there
2: is Rama. Ani ee vidhanga sukshma buddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
2: పక్షులంతా కూడా జలమున చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
2: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
2: కనుక అక్కడ జలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
2: జలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
2: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ అట్ సైడ్ భరత స్టార్టెడ్ టు ప్రొసీడ్.
2: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ ది ట్రీ టాప్ అండ్ నోటిస్డ్.
2: ఆదిశేషుడు
1: లక్ష్మణ ఇది ఆదిశేష.
2: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: ఈజ్ ఈజ్ వెరీ ఫార్మల్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
2: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బీ రెడీ.
2: దేనికోసం?
1: వాట్ ఫార్?
2: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
2: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: ఈజ్ రెడీ విత్ ఆల్ ది ఆర్మీ ఇన్ ది చారియట్.
2: రాములు నవ్వాడు.
1: రామా స్మైల్.
2: లక్ష్మణ.
1: లక్ష్మణ,
2: ఇంతకాలం పెరిగకూడను, భర్త శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీస్.
2: మహాశాంతి స్వరూపుడు
1: భరత ఇస్ వన్ ఆఫ్ పీస్.
2: రాములంటే నేనంటే భర్తనికి చాలా ప్రాణము.
1: భరత టేక్స్ మెసేజ్.
2: అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్ అండ్ టేక్ బ్యాడ్ ఐడియా.
2: వేచి ఉండు.
1: వెయిట్.
2: వచ్చారు భరతుడు, పరిగెత్తి వచ్చాడు, రాముల పాదాలపైన పడ్డాడు.
1: భరత కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామా.
2: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పార్డన్ మీ.
2: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
2: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
2: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డస్ నో దట్
2: రామ. సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
2: ఆ సామాన్యుని వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్.
2: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సేడ్
2: అన్న
1: brother
2: nanna nee viyogagnilo maraninchadu unnadu.
1: Father died because of the in the fire of separation.
2: Bhasma aipoyadu annadu.
1: He got himself burned in the fire of separation.
2: Viyogagni,
1: what is that? It is the fire of separation.
2: Tachane vinnadu.
1: He heard it.
2: Naluguru cheraru.
1: All the four assembled.
2: Nadiki vellaru, tarpanalu vidicharu.
1: They went to the forest and did the last rites.
2: Vachina tarvata ee Bharatunaku Ramulaku chala vaadopavadam jarugutundadi.
1: Later there is argument.
2: Neevu raaka tappadu.
1: You were bound to return.
2: Neevu raakapoyina nenu ayodhyalone undanu.
1: If you don't return I will stay there.
2: Nenu kuda ikkada aranyamlone untamu.
1: Or else I will stay with you in the forest.
2: Kani
1: but
2: Ramulu tandri aagnana meerakoodadu.
1: But you should not.
2: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు, నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
2: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తున్నాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్
2: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: యర్ మై కింగ్డమ్
2: అంతా రాక్షసులే.
1: ఆల్ ఆర్ కోపన్
2: సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
2: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
2: నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్డమ్.
2: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
2: కానీ వినకపోవటం చేతని
1: బట్ హి డిడ్ంట్ హియర్.
2: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
2: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికి కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
1: Rama's command must be obeyed.
2: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికీ దీనికి వేరు ప్రశ్నలే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
2: ఎస్ ఎస్
1: యూ షుడ్ సే ఎస్ ఎస్.
2: దుముకు, దుముకటమే.
1: జంప్, బీ రెడీ టు జంప్.
2: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
2: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
2: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్ యాజ్
2: సీతారాము ఒక గుండు పైన కూర్చున్నారు.
1: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
2: లక్ష్మణ్ పిలిచాడు.
1: దే కాల్డ్ లక్ష్మణ్.
2: లక్ష్మణ,
1: లక్ష్మణ,
2: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
2: అన్నా. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: సార్ బ్రదర్, వేర్ ఆమ్ ఐ టు బిల్డ్?
2: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
2: ఈ ఒక్క మాట రాములు రా లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
2: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్.
2: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్?
2: చాలా బాధపడ్డాడు.
1: ఐ ఫీల్ వెరీ సాడ్.
2: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
2: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యూ సాడ్?
2: రాములు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామా డిడ్ నాట్ సే.
2: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హార్ట్ వేర్ యు వాంట్
2: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
1: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
2: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
2: ఇష్టం మరొకటి లేదు.
1: ఐ హావ్ నో సెపరేట్ చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్.
2: చోట నిర్మించమంటే నేను ఏమో రాములకు దూరమైనటువంటి వాడిని.
1: ఇఫ్ రామా సేస్ ఐ షుడ్ డూ ఇట్ వేర్ ఐ లైక్,
2: ఏనాడు నేను అర్పితం చేశాను రాములకు.
1: వాట్ హార్మ్ ఐ హావ్ డన్?
2: మదీయ ధన దారాది సర్వపార సమర్పితం ఆత్మానాం శేషభూతం హి రక్షమాం శరణాగతి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ మై వెల్త్ ఇన్ ద ఫ్యామిలీ.
2: తండ్రిని తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదమును పట్టాను.
1: ఐ లెఫ్ట్ ఎవ్రీబడి ది మదర్ ఫాదర్ ద చిల్డ్రన్ ద వైఫ్ అండ్ కాట్ హోల్డ్ ద.
2: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిదిగా పలికాడే.
1: అండ్ ఇఫ్ యు సే దట్ ఐ షుడ్ బిల్డ్ ఆన్ మై ఓన్
2: చాయిస్. సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, "You
2: don't feel so sad." నిన్ను క్షమించు అన్నాడు రాముడు.
1: He sought his pardon for hurting him.
2: ఇదిగో పలాన చోట్లో నీవు దీన్ని పర్ణశాల నిర్మించమన్నాడు.
1: And he has shown the spot where the hurt is
2: to be built. లక్ష్మణుడు.
1: లక్ష్మణ వాస్.
2: నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: Your command is important.
2: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: I am ready for anything.
2: జవాబు అనేటువంటిదే లేదు.
1: No reply whatsoever.
2: అక్కడ కూడా అంతే. భరతుడు.
1: ఏం భరత?
2: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరలేకుండా తిరిగి వచ్చాడు.
1: భరత ఒకటి
2: మాత్రము, ఒకటి మాత్రము, ఒక నియమం నియమించాడు.
1: బట్ దేర్ ఇస్ వన్ డిసిప్లిన్, వన్
2: రామ రూల్. నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడా నేను అయోధ్యలో ఉండను.
1: అంటిల్ యూ రీచ్ అయోధ్య ఐ విల్ నాట్ స్టే దేర్ ఇన్
2: అయోధ్య. నంది గ్రామం లోపల నేను కూడా పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడా అక్కడ జీవిస్తాను.
1: ఐ విల్ ఆల్సో బిల్డ్ ఎ హట్ దేర్ ఇన్ నంది విలేజ్.
2: ఈ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: యువర్ ఓన్ ఫీట్ విల్ రూల్ ది ఎంటైర్ అయోధ్య.
2: పాదకులను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామంకి వచ్చేస్తాను.
1: యువర్ డివైన్ శాండల్స్ విల్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ దేర్.
2: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: అంటిల్ యూ రిటర్న్ ఐ డోంట్ స్టెప్ ఇన్ టు అయోధ్య.
2: అలాంటి పుత్రులు, అలాంటి అన్నదమ్ములు, అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: Such the type of the sons and the brothers in those times.
2: కనుకని ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
2: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్.
2: కుటుంబంలో కూడా తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలంటే దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆలస్యంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
2: కనుకని ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
2: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
2: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
2: భర్త మాట భార్య వినటం లేదు.
1: The wife doesn't follow.
2: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
2: శిష్యులు ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు.
1: And the student is not respecting the teacher.
2: శిష్యులు ఏమాత్రం కూడాను గురువును కూడాను గమనించటం లేదు.
1: And the teacher is not observing the student.
2: ఇలాంటి లోపల రామాయణం ప్రతి మానవునికి అత్యవసరమే.
1: Under these circumstances Ramayana is very essential.
2: ఈ సర్వవిధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: To cure all the defects in the
2: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: We should follow Ramayana.
2: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: It is the main duty on the part of every one of us.
2: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: Following command of Rama.
2: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
2: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
2: ఏమాత్రం కూడా యోచించకూడదు. అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఎస్ ఆర్ నో.
2: దైవాజ్ఞను శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
2: అదే మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
2: సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్.
2: దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
2: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్ ది డివైన్.
2: దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: Sairam, dear listeners, purity is divinity. God is never impressed by external pomp and pageantry. All he looks for in a devotee is a pure and unsullied heart and a yearning for God. In today's divine discourse, Bhagwan Baba, the very personification of purity, explains how one can win the grace of God by performing all actions with a pure heart. Let us now listen to the excerpts from the divine discourse by Bhagwan Baba delivered on Krishnashtami on the 6th of September 2004 at Prashanti Nilayam.
1: పెట్టినది తినవు కొల్లల పుట్టనకేగి లో పెట్టున వెన్న దొంగిలించి నీ పేరును చెడగొట్టుచున్నావు కృష్ణ కృష్ణ పెట్టినది తినవు నీ మన ఇంటిలో పుట్టినది తినవు లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని యశోద కృష్ణుణ్ణి పట్టుకొని అడుగుతూ ఉన్నది. కృష్ణ, నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నలేదా? కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లలు పుట్టెలకుని పోయి పట్టెళ్ళు గలో గుట్టును తినవు. నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
2: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ కృష్ణ అండ్ వెంట్ ఆన్ టాకింగ్ టు హిమ్ దిస్ వే. Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
1: Kani tana intilo unnatuvanti taniki eppudu kuda ruchiga undavu.
2: You
1: bayita intive తనకు అతి మధురమైనటువంటి రుచి.
2: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
1: లడ్డు మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటికి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
2: You have the owner of a sweet shop with all the sweets available. He smells all of the sweets, but he doesn't relish, he doesn't partake even one.
1: గాలికి ఊపే పరిగెత్తిపోయేటువంటి ఆ బొరుగులు మాత్రము తాను తింటూ ఉంటాడు.
2: But he is after this puffed rice, which is after all the tasteless.
1: కష్టపడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పుచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
2: యు హావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్, but yet ask him only one boon, that we should have a child.
1: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి ఒక ప్రసాదము.
2: And this is the gift that he received from the divine.
1: ఎన్నో యజ్ఞములు చేశాడు. 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞములకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగం చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
2: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్. ఇట్ వాజ్ అశ్వమేధ యాగ విచ్ వాజ్ ఫైనలీ అండర్టేకెన్ అండ్ కృష్ణ అపియర్డ్ ఇన్ హిస్ ఫార్మ్ దేర్.
1: 100 యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ 100 ఆఫ్ ద సేక్రెడ్ రిచువల్స్ హీ డిడ్ హ్యావ్ ద మెంటల్ పీస్.
1: అశ్వమేధ యాగమునకు ప్రయత్నించినప్పుడే ఈ పొట్టి వామనుడు అందులో ప్రవేశించాడు.
2: ఇట్ ఇస్ ఓన్లీ అట్ ద టైమ్ వెన్ అశ్వమేధ యాగ వాజ్ అండర్టేకెన్ వామన ద డ్వార్ఫ్ అపియర్డ్ దేర్ మేనిఫెస్టెడ్.
1: కానీ పురోహితుడు వచ్చి నీవు ఇతనికి ఏమాత్రం కూడా నువ్వు చోటు ఇవ్వకూడదు.
2: ద ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్ డోంట్ పే హీట్ టు హిస్ వర్డ్స్.
1: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు,
2: బ్రాహ్మణుడు
1: కాదు, చాలా గొప్పవాడు.
2: ది వన్ హూ హ్యాస్ కమ్ హియర్ ఈజ్ నాట్ సింప్లీ ద వామన ద షార్ట్ వన్, హీఈస్ ఎ మైటీ పర్సన్.
1: అయ్యా, నాకు 3 అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
2: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
1: కానీ చేరిన పురోహితులందరూ కూడాను ఎంతయో బోధ చేశారు. అయ్యా, నీవు బ్రాహ్మణులకు నీవు అతన్ని ఆశిస్తున్నావు. కాదు కాదు, అతను బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు, అలాంటి వారికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
2: All of the pandit, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
1: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
2: The king replied, I can't go back by the word given.
1: బలచక్రవర్తి మహా గట్టి హృదయుడు.
2: And he has got the strong faith in God, full of
1: మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రము మరువడు.
2: He will never break his promise. He will keep it up.
1: కనుకా నేను మాట ఇచ్చిదిని.
2: Yes, I have given the promise.
1: అది ఏమి కోరినను నేను ఇవ్వగలను.
2: I am ready to give whatever that he asks for.
1: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మాల మాదిరి చేసి అతనికి అర్పిస్తాను.
2: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
1: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
2: The 8th one is Ashwamedha.
1: దాన్ని కూడాను అతని పాదాలకు అర్పితం చేస్తాను.
2: That I will offer to your lotus feet.
1: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
2: And all the sacred rituals have been made into a garland and it adorned the head of the god.
1: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞం. 108 యజ్ఞం ఇవన్నీ.
2: Each one represents one yajna, 108 in total.
1: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు, బ్రహ్మాండమంతా కూడాను నిండిపోయాడు.
2: వామన హ్యాస్ బికమ్ మైటీ జైంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
1: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండముని ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
2: The preceptor said, you have considered him as an ordinary one.
1: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
2: not nearly 3 feet.
1: ముల్లోకాలు కూడా నువ్వు తీసుకోగలడు.
2: He will occupy all the 3 worlds.
1: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
2: You are deceiving yourself by the form that you see in front of you.
1: కానీ దానిని స్వీకరించి బల చక్రవర్తి గొప్ప విశాల హృదయుడయ్యి అతన్ని మెచ్చుకున్నాడు.
2: Having offered the 3 feet, the emperor Bali got a very good name, highly reputed.
1: మాట ఇచ్చి తప్పుడు కంటే మరణమున్నే అన్నాడు.
2: If one breaks the promise, it is death.
1: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
2: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి సో మెనీ ప్రామిసెస్ ఆర్ మేడ్ బట్ నో బడీ వుడ్ కీప్ దెమ్.
1: కానీ ద్వాపర యుగంలో మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
2: బట్ ఇన్ ద ద్వాపర ఏజ్ నో బడీ ఎవర్ గాన్ బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
1: కనుక బలిచక్రవర్తి నేను తప్పను అన్నాడు.
2: సో ఎంపరర్ బలి సెడ్ ఐ విల్ కీప్ అప్ మై ప్రామిస్.
1: కానీ చెప్పినట్టుగా కృష్ణుడికి దానం చేశాడు, అంతా కృష్ణుడికి అర్పితం చేశాడు, నాది అనేటువంటిది ఏది లేదు.
2: As he declared, he has offered everything to God and said,
1: "Anta Bhagavantunide,
2: nothing belongs to me, everything is yours, O Lord."
1: Ani arpitam gavinchukoni tana yagnam poorthi chesukunnadu.
2: So he surrendered and completed the performance of the ritual.
1: Idi mukhyam kadu. Krishna yokka leelallo mahattaramainatuvanti leelalu, maha shaktivantamainatuvanti leelalu pradarshinchadu Krishnudu.
2: The sport of Krishna is beyond all narration, comprehension and estimate.
1: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
2: People went on extolling, praising the Lord, the inhabitants.
1: వామనమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
2: They have been narrating God Vamana.
1: ఈ వామనుడు మహాచక్రవర్తి.
2: And you have the emperor on one hand.
1: కశ్యపునకు పుట్టినటువంటి ముద్దుల బిడ్డడు.
2: And he is the dearest child of Kashyapa.
1: ఆ కశ్యపుడు, నాయన నీకేం కావాలన్నప్పటికి నేను ప్రసాదిస్తాను.
2: Whatever you want, I will confer, he said.
1: ఎవరిని నీవు ఆశించవద్దు.
2: In fact, don't expect any from anybody.
1: అడిగి పుచ్చుకున్నట్టు కంటే అడుగకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనం.
2: ఇట్ సింప్లీ గ్రేట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ వాట్ ఈస్ డెస్టిన్డ్ వాట్ ఈస్ గివెన్ టు యూ రాదర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్.
1: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
2: ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్స్ లార్డ్.
1: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నివాసించాలి?
2: యు ఆర్ బీయింగ్ సో పవర్ఫుల్, ఓనర్ ఆఫ్ ద హోల్ కాస్మాస్, వై డూ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ
1: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
2: సో సేయింగ్ ది ఎంపరర్ ఆఫర్డ్ వాట్ ఎవర్ దట్ ఆస్క్ ఫర్.
1: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
2: వామన ఇస్ సో షార్ట్ ది డ్వార్ఫ్.
1: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
2: దో హీ సో షార్ట్ సో స్మాల్ ఇన్ స్టేచర్ బట్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ది యూనివర్స్.
1: అతనికి ఏది కూడా ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ హ్యావ్ ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాంప్లసెన్సీ.
1: హ్యూమన్ లెవెల్ కంటే కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
2: ద హ్యూమన్ లెవెల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్.
1: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
2: ద డివైన్ ఈజ్ లిమిట్లెస్.
1: పరిమితములకు మించి
2: ట్రాన్సెండ్స్ లిమిటేషన్.
1: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుంటాది.
2: యు ఫైండ్ ద సన్ రైజ్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైమ్.
1: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
2: Who is the controller of sunrise?
1: Tana yokka neemam taanu paatistu vachadu.
2: He observes his own regulation.
1: Itti vichitramainatuvanti shakti oka kaliyugamunandu gaani mari ee yugamunandu gaani ekkada kodanu jaragaledu.
2: This mystery of the divinity is not limited to any particular age.
1: Idi naa duty. Naa duty ni nenu tappaka cheyali ani smarinchukuntu vachayi.
2: Elements considered, the duty most important and followed accordingly.
1: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
2: They have not been out of force.
1: కిలకిల నవ్వుచు, పకపక నవ్వుచు ప్రవాహములు ఎంతనో ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
2: The rivers and the running brooks with all the sounds like that of the smiles flow incessantly, continuously.
1: ఇట్టి ద్వాపర యుగం యొక్క ప్రభావము అన్ని యుగములు కూడాను ఆదర్శాన్ని చూపిస్తూ వచ్చాయి.
2: దిస్ ఈజ్ ద ఐడియల్ సెట్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఏజెస్.
1: ఇంతే కాక సైంటిస్ట్ అంతా కూడా ఎంతో ప్రయత్నపూర్వకంగా శోధనలు చేస్తూ వచ్చారు.
2: సైంటిస్ట్ ఇన్వెస్టిగేటెడ్, మేడ్ థరో ఎంక్వైరీ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్.
1: రాత్రి అందు ఆకాశములకు వెలుగు కలిగించి పగటిపూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు. దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
2: Scientists wanted to know the reason behind the stars hiding themselves during the daytime.
1: కానీ వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
2: They decided because of the broad daylight, the light of the stars could not be seen or made apparent.
1: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పక అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
2: Therefore the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore man went on imagining his own way.
1: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
2: The moment child is born, the moment his fetus is cut off, the child starts crying.
1: కానీ ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడా నేటి కూడాను కనిపెట్టలేదు.
2: Nobody could explain the reason behind this.
1: ఇంత తేనో లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
2: When once the honey or the milk is fed to the child goes to sleep.
1: అనగా మానవుడు పుట్టినదంతా కూడాను ఆకలి తీర్చుకున్నట్టు కరే.
2: The human birth, it appears as though, is meant to be the hunger.
1: పుట్టిన చిక్కునందుచు కోటి విద్యలను పూనిగనే తెచ్చి పరిపూర్ణ సుఖములను పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి శ్రీ పరాత్మను ధ్యానము చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
2: The man struggles hard and makes use of all his talents and the skills and the knowledge that he has only to eke out his living, to carry on his living. But what is it? Why can't he think of God and go beyond, transcend the fulfillment and shelter?
1: ప్రతి మానవుడు కూడాను మనం పుట్టినది మొట్టమొదట పొట్టని నింపు కోసమని అని గుర్తించాడు.
2: So every man started feeling that he is born only to satiate his hunger, the fundamental requirement.
1: ప్రతి వ్యక్తి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆహార నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాయి.
2: So man is struggling for food right from the beginning.
1: ఇంతే కాదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుతూ ఒక కొమ్మకు రాసుకొని అందులో అగ్ని పుట్టి అనేక రకమైనటువంటి అగ్ని ప్రజ్వలింపజేస్తుండాలి.
2: As the wind blows, you find the branches that touch each other and there arises sparks of fire.
1: ఆ కట్టెలను అగ్నిలో వేస్తే కూడాను కారటం చాలా కష్టము.
2: And that fire naturally burns.
1: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకొని అగ్ని తల నుండి కుట్టిన ఆవిర్భవించేస్తున్నాయి.
2: But the very fire originates out of the two branches that come close to each other, rub against each other.
1: అంటే ఉండి కూడాను తమకు తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
2: The fire is in the wood, but the wood is not burnt by the fire within. Nobody could know the reason behind
1: it. ఇట్టి రహస్యములు జగత్తులో ఎన్నో ఉన్నవి.
2: There are so many mysteries in this nature.
1: ఇటువంటి రహస్యములు నేటి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ వస్తున్నారు.
2: The secrets of nature are being unraveled, explored, investigated by scientists.
1: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవులు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
2: Man is in search of God to know the secrets of nature.
1: దైవాన్ని అన్వేషించటకు వీలు కాదు.
2: It's not possible to search for God.
1: కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చు.
2: God is not an object nor individual to visualize and see him in front of you.
1: నిద్రు నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందగ చేయించి జీవితము నీవి గద్దెల దారబోసి అరవింద దరాక్షని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
2: Oh man, what comfort have you experienced? What joy have you experienced? Right from the time you get up from bed until you retire, you spend all your time just to carry on your living, forgetting the holy matchless name of God.
1: Kanuka daivashakti cheta sarvamulakunu jagatlo sancharistunnavu gaani manavuni yokka sashakti cheta edi kudunu var prayatna purvakanga sadhinchaledu.
2: Everything is preordained. Everything happens as per the will and the divine command of God, not by human effort.
1: In
2: this world there are so many mighty powers.
1: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు, ఏదో ఒక శక్తి నుంచి వచ్చినాయి, భగవత్శక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవత్శక్తితో వచ్చేటువంటివి కాదు.
2: పీపుల్ థింక్ దట్ దీస్ పవర్స్ ఆర్ అక్వైర్డ్, దట్ దే ఆర్ అబ్టైన్డ్, నాట్ సో.
1: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తినే సహజశక్తిపైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
2: దీస్ ఆర్ న్యాచురల్. The source of all these latent powers is nature itself.
1: Oka karam teesi deenina kottinappudu adi chaala baadha padutuntai.
2: When you hit anyone with the stick, naturally it causes pain.
1: Andulo edo ee agni shakti okati unnadi.
2: Well, there is some power here.
1: Rayam teesi deenina kottinappudu deenlo edo oka parva shakti untundi.
2: If you pelt a stone and hit anybody, naturally
1: kottinappudu daani nunchi agni prarambham avutundali.
2: When you just strike two stones against each other,
1: kaani adi agni raatri manaku kanipistundada?
2: Do you see the fire externally?
1: Ledu.
2: No.
1: Gopyanga untundi eppudu raavalo appudu vachedi kanipinchi vasam chestundadu.
2: The fire is hidden. It comes out at a proper time and burns all.
1: ఈ శక్తులన్నీ కూడాను ఆ సహజసిద్ధమైనటువంటి యొక్క సృష్టిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
2: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ద స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
1: నందుని ఇంట ఒక దీపం పుట్టించేటువంటి వారు.
2: దే ఫౌండ్ హిస్ ఫైర్ ద ల్యాంప్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
1: మిగిలిన బీద వారందరూ కూడాను ఈ షావుకారింటి దీపం తీసుకుని పోతే రాత్రి నుంచి మనకు కనిపిస్తుండదా?
2: Do you see the fire externally?
1: Ledu.
2: No.
1: Gopyanga untundi eppudu raavalo appudu vachedi kanipinchi vasam chestundi.

0: షావుకారింటి దీపం తీసుకుని పోతే మేము కూడా షావుకారులం అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
1: The Nanda being rich one, all the local inhabitants go visit Nanda's residence, lamp their own, thinking that they would also be
0: rich. Aa gramam nandine oka inkoka kotta kodalu vachindi.
1: There in the same village, a daughter-in-law newly married happened to be there.
0: ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
1: షీ టు వాస్ కమాండెడ్ టు గో టు నందాస్ రెసిడెన్స్ అండ్ ల్యాంప్.
0: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి, కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకుని చాలా ఆనందంగా చూస్తుండాలి.
1: యాజ్ షీ వాస్ లైటింగ్ ద ల్యాంప్ షీ వాస్ వాచింగ్ ది డివైన్ ఫేస్ and has lost herself in ecstasy.
0: నిప్పు కారేటువంటిది కానీ చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
1: It is the fire that burns, it will never give you any kind of comfort and coolness.
0: Inka mari deepamulu andinchukovadaniki poyinatundi oka ee streelu balikalandaru kodanu aamenu chustu egurtu unnaru.
1: While this newly married daughter-in-law started lamping her own,
0: sugudaku cheyyanta kaaripothukunte enduku taalu dooram raavatam ledhi.
1: Why is that you are distancing yourself from the fire? They have put the question.
0: అక్కడ వాళ్ళ పాటలు పాడుకుంటూ కూర్చున్నారు.
1: Then they were singing.
0: సుగునకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట అని పాటలు పాడుతున్నారు.
1: They were all singing in chorus. Suguna could see there. Suguna could see there in the fire the beautiful form of Krishna. That's how they were singing in joy.
0: ఈ పాటలు విని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: And Yashoda came there, appeared there in front of them.
0: ఆమె కూడా చూచింది.
1: She too noticed.
0: ఈ సుగుణ యొక్క చేయి కాలిపోతుంటుంటే చూచింది.
1: And she could notice the finger of Suguna being burned.
0: మధ్యలో ఉన్నటువంటి రోడ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా పాటలు పాడుతుంటూ ఎగురుతూ ఉన్నారు.
1: And she also noticed all the rest dancing in joy, singing the glory.
0: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్జున్ నిన్ను కలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనింది.
1: యశోద హ్యాస్ పుష్డ్ హర్ హ్యాండ్ అసైడ్ అండ్ సెడ్, డోంట్ యూ నోటీస్ దట్ యువర్ ఫింగర్ ఇస్ బర్నింగ్, వై డోంట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్, దట్స్ వాట్ షీ సెడ్.
0: నందుని ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరును తేవడానుకున్నావా?
1: డూ యూ వాంట్ టు బ్రింగ్ ఎ బ్యాడ్ నేమ్ టు నందాస్ ఫ్యామిలీ దట్ ఎనీబడి వుడ్ బర్న్ డౌన్?
0: వాళ్ళ అత్త మొదలే కోపంగా ఉండేటువంటి ఈ యొక్క యశోద ఇంటికి వచ్చి చూసేటప్పటికి చాలా బాధపడిపోయింది.
1: మదర్ ఇన్ లైన్ వెన్ షీ కేమ్ అండ్ నోటీస్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ షీ ఫెల్ట్ వెరీ సాడ్.
0: ఇంకా ఏనాటికి కూడా యశోద ఇంటికి అగ్ని పెట్టుకోవడానికి పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ సెండ్ హర్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ టు లైట్ అవర్ ల్యాంప్.
0: ఈ విధంగా కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: Mysterious things, wonderful things happened in those days.
0: Kanuka Yashoda inti daggara aneka rakamaina vichitra vichitramulanta kudanu kaligistu vachindi.
1: The inexplicable mysterious things happened at the residence of Yashoda.
0: Ee vidhanga chestunaga oka naadu Krishnudu vachadu.
1: One day Krishna came there.
0: Madhuraku vellinatvanti Krishnudu aa naati varaku raledu.
1: Having left this place once, he has not come back.
0: ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, ఎప్పుడు వస్తాడని చూడాలని అనేక మంది గోపికలు కన్నులు కాలు కాచుకుని కూర్చున్నారు.
1: In fact, all gopikas there in Vrindavan were waiting for the return of Krishna.
0: ఇలాంటి పరిస్థితి లోపల ఆనాడు కృష్ణుడు వచ్చాడు.
1: Under these circumstances, in response to the yearning, Krishna
0: యశోదకు కనిపించలేదు, నందునికి కనిపించలేదు.
1: But nobody could see him.
0: అని అందరూ యశోద ఇల్లు చేరారు.
1: All had assembled at the residence of the
0: Krishna vachadata meer daachi pettukunnaru ekkada chupandi ani andaru gola chestu vacharu.
1: People went on questioning. It seems Krishna is here, you are hiding him somewhere, let us see him. That's what they said.
0: Evvariki kanipinchukokunda okkokariki maatrame pratyekanga kanipinchetundi vaadu.
1: All could not see him collectively, but each one could visualize and experience Krishna.
0: Kaani nee prapti needi అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాను.
1: థింగ్స్ హ్యాపన్ అకార్డింగ్ టు దేర్ డిజర్వ్డ్నెస్. దిస్ ఈజ్ యువర్ ప్రాప్తి.
0: యశోద లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
1: అండ్ యశోద పనిష్డ్ కృష్ణ.
0: కృష్ణ

0: పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు. గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు. నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: కృష్ణ, యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్ టు యూ, దట్ విచ్ ఇస్ అవైలబుల్ అట్ హోమ్. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ బి విజిటింగ్ ఆల్
0: దేవతలకు. నీకు రుచిగా ఉండదా?
1: Don't you relish that what is served at home?
0: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి వస్తుందా?
1: Do you really like that by stealing which is available elsewhere?
0: అని ఆ పిల్లవాడిని కృష్ణుణ్ణి రోడ్డుకి కట్టివేసింది.
1: And he was tied up to a mortar there.
0: నిజంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది సానుభవమే.
1: This is the experience of everybody in the world.
0: తన ఇంటిని తనకు ఎప్పుడు కూడా నువ్వు రుచించవు.
1: నో వన్ యాక్సెప్ట్స్ రిలీజియస్ దట్ విచ్ ఇస్ ఎట్ హోమ్.
0: ఇంటిలో వంటలు వండితే ఆ వంటలు ఏమీ కూడా నువ్వు తనకు రుచిగా ఉండవు.
1: ఆల్ ద ప్రిపరేషన్స్ సో నైస్లీ మేడ్ ఎట్ హోమ్,
0: పరయింటి వంటలు మాత్రము చాలా పక్వంగా మంచి రుచిగా కనిపిస్తుంటాయి.
1: బట్ దోస్ విచ్ ఆర్ సర్వ్డ్ అవుట్ సైడ్ వీ రిలీజ్ దెమ్ వెరీ మచ్.
0: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
1: దిస్ ఈస్ ద వే ఆఫ్ ద వరల్డ్.
0: కృష్ణుడు పరయింటివి పక్వంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ద లెసన్ ఆఫ్ కృష్ణ.
0: వెన్న అనగా కేవలం పరిశుద్ధమైనటువంటి హృదయమే.
1: బట్టర్ సింబలైజెస్ ప్యూర్ హార్ట్.
0: ఆ ప్యూర్ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తీసుకుంటాడు కృష్ణుడు.
1: కృష్ణ రిసీవ్స్ యాక్సెప్ట్స్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ప్యూర్ హార్ట్.
0: అది మృదుమధురంగా ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ సో సాఫ్ట్ అండ్ స్వీట్.
0: అనగా ఇతరులు పరిపక్వమైనటువంటి హృదయములు చాలా మృదుమధురంగా ఉంటుంటాయి.
1: The hearts of devotees are soft, tender and sweet.
0: Kanukane vaari yokka hrudayam nundi maatrame thaanu aparishtuntuntadu.
1: Therefore Krishna is after such sweet hearts.
0: Kaani aa dongatanamu aneetundi maatramu oka chedda perunu teppichindi.
1: But however this robber stealing brought him bad name.
0: Andaru kudanu Krishnudu chorudu chorudu chorudu ani pilustu vachadu.
1: All call Krishna a thief.
0: Kaani యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదము నువ్వు పాటలతో చెప్తే అందరూ తల ఊపి ఆనందిస్తారు.
1: పీపుల్ కాల్ యూ ఎ థీఫ్, బట్ కృష్ణ వెన్ ఇట్ ఇస్ సెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ నైస్ హిమ్, పీపుల్ విల్ నాట్ దేర్ హెడ్స్ ఇన్ అప్రిసియేషన్.
0: చిత్త చోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు.
1: వెన్ వన్స్ వీ సే చిత్త చోరా, ద వన్ హూ స్టీల్స్ ద హార్ట్,
0: ఊరికే చోరుడు అంటుంటే మాత్రం కోప్పడతారు.
1: But if we call you simply a thief, you'll be irritated.
0: Avin kaakunda gaanamto chernappudu adi ento madhuryanga untuntadi.
1: When it's mixed with melody, it is joyful.
0: Kanuka prati okaru premato ee vidhanga pichinappatikini bhagavantudiki adi madhuryamgaane untuntadi.
1: Therefore when once we sing with all the love, it will be so sweet to God.
0: Lekapothe andaru enduku chitta chora ani pilustaru?
1: Why people call him chitta chora?
0: చిత్త చోర యశోద కే నవలీత చోర కో చిత్త చోర.

0: రాగ తాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాడు.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అతి రాగతాళము లేకుండా ఏ చోర చిత్తచోర అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు అడ్రెస్ గాడ్ యాస్ ఏ థీవ్ స్ట్రెయిట్ అవే వితౌట్ ఎనీ సింగింగ్ వితౌట్ ఎనీ మెలడీ ఆర్ ద బీట్
0: రాగతాళముతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: ద మ్యూజిక్ రెండర్డ్ విత్ ద కరెక్ట్ బీట్ అండ్ ద ట్యూన్ విల్ బి రిలీజ్డ్ ఎక్సెప్ట్
0: త్యాగరాజు వీరందరూ కూడాను ఇట్టి రాగతాళముతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: దట్స్ ది రీజన్ వై పీపుల్ సాంగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ మ్యూజిక్ విత్ ఆల్ ద ట్యూన్స్ అండ్ ద బీట్ మేడ్ గాడ్ హ్యాపీ.
0: కనుక ఈ గానం లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: దట్ ఇస్ ద గ్రేట్నెస్ అండ్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: విత్ మ్యూజిక్ యూ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: ద మ్యూర్ వోకల్ ఎక్స్ప్రెషన్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ విల్ నాట్ ప్లీజ్ గాడ్.
0: రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: ఇట్ షుడ్ బి మ్యూజిక్ ఫుల్ ఆఫ్ మెలడీ దట్ ప్లీజెస్ గాడ్.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: ద గుడ్ మ్యూజిక్ ద స్వీట్ వర్డ్స్ ద నెక్టరైన్ వర్డ్స్ ద బ్యూటిఫుల్ మ్యూజిక్
0: కృతయుగ త్రేతాయుగం నందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: దిస్ వాజ్ నాట్ ద వే టు అటైన్ గాడ్ ఇన్ కృత అండ్ త్రేత ఏజెస్.
0: వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు.
1: They went on repeating, reciting Vedas.
0: కాని ఈ వేదం చేతకుడను ఎవరు భగవంతుని పొందలేరు.
1: People could not attain God by reciting Vedas.
0: రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం కూడాను ఎంతనో పాడుతూ వచ్చారు.
1: All four Vedas were repeatedly recited.
0: సామవేదమును ఎందరో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు.
1: Many priests followed, adopted సామవేదం.
0: కాని ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడా సందర్శించిన వారు లేరు.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: బట్ వెన్ వన్స్ ఇట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ దే కుడ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గాన ప్రియుడు అన్నారు.
1: గాడ్ లవ్స్ మ్యూజిక్, హీస్ ఆఫ్టర్ మ్యూజిక్.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పుడు కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: యు నీడ్ నాట్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యూజిక్, యూ కెన్ సింగ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఈజ్ నాట్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామ నన్ను కాపాడు అని ఒక పద్యంతో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజెక్ ఫార్మ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామ నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ సో నైస్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ వెర్బలీ.
0: కానీ అదే ఒక రాగం వేసి రామ నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: బట్ ఆన్ అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ మ్యూజికల్ స్టైల్
0: పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ యుల్ సీ గాడ్
0: ఏ విధానంలో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ కెనాట్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ They are disappointed, they are frustrated.
0: కానీ ఆ విధంగా డిసప్పాయింట్ అయ్యే మాత్రమే మీరు అవకాశం అందించకండి.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: ద డిసప్పాయింట్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రయర్ అపాయింట్మెంట్.
0: నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have an appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడాను ఎవరు కూడాను పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు నప్తి అందించుకొని మీరు కూడాను మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకునే ఆనంద పెట్టండి.
1: యు థింక్ దోస్ డేస్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్ అండ్ థింక్ సింగ్ ఇన్ గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈవెన్ టుడే.
0: ఈ గానలోరుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: కృష్ణ హూ లవ్స్ మ్యూజిక్,
0: మనోలోరుడైపోతుంటాడు.
1: ఆల్సో లవ్స్ ది హ్యూమన్ హార్ట్.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాత మాత్రమే సరిపోతుంది.
1: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ది మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హార్ట్.
0: కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఏ అవతారం అందు కూడా ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ, ద ఫైండ్ ఆఫ్ కల్మినేషన్ క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయిడ్ బై కృష్ణావతారం
0: మాత్రమే అనేక వేలకు వేలు భగవంతునితో వచ్చి ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ మెనీ ఆఫ్ ది డివోటీస్ గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైనది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ that helps the devotee to merge in the deity.
0: Kana gana priyude anetundi idi sarine arthanga teeskovali.
1: This is the true meaning in the divine music.
0: Krishna oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God Krishna once, it's enough.
0: Aa vidhamaina anetundi oka gaanam cheta meeru daivanni pondandi.
1: You reach God, attain God by music.
0: Krishna avataram nandu unnatundi oka leelalu, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడాను ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకుని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: Kani atti ragame meeku teliyakunda poyinappudu adi oka roganga tayaravutundi.
1: If we don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeru enniyo bhajanalu chestunnaru.
1: You do bhajans.
0: అందరూ కూడా భజనలో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతున్నారు.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: మీ హృదయంలో భగవంతుడు కూడా లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోనంటే ఏదో మనకు తెలిసినటువంటి రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ గాడ్ ఇన్ యూ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్, యూ హావ్ టు సింగ్ హిస్ గ్లోరీ ఇన్ పర్ఫెక్షన్.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధములైనటువంటి ఒక దర్శనమిచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences. The God who is pleased by the melody and the music.
0: Kanaka prema swaroopulara,
1: embodiments of love.
0: Ee gaanam kante minchinatundi maravuti ledu.
1: There is nothing more than music.
0: Ekkadaina gadi dramalu aadutunte leka inkekkadaina kodunu cinema jarugutuntunte aa raagam paina andaru pothuntaru.
1: People are attracted by music in any stage performance, be it drama or cinema.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకొని నిజమైనటువంటి యొక్క ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మర్చకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతూ ఉంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్, ఎనీ ఏజ్డ్ పర్సన్, whosoever may be, will certainly be carried away by this music.
0: చిన్న పిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతూ ఉంటారు.
1: Children go to sleep listening to music.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: But they don't know music at all.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాడు పాడుతూ ఉంటారు.
1: But people sing in their own style.
0: ఆ పుట్టిన బిడ్డకి ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: The newborn babe has no idea of the tunes.
0: ఆ చిన్న రాగాన్ని మాత్రం మనసులో చేర్చుకుని చక్క గొరకలు పెట్టుకుని నిద్రపోతారు.
1: But the child responds to the music and goes to sleep.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తూ రండి.
1: You may not know the science and the technique of music, but you can sing his glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడారో తెలుసా?
1: Suguna, when she could see God there, what kind of music?
0: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేదు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపల ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have a wonderful beat, the rhythm.
0: ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంత.
1: If you find the rhythm and the beat in perfect accuracy,
0: అంత ప్రత్యక్షంగా వారు చూడకపోయినప్పటికీ అంట అంట అంట అంట ఈ అంట అనేటువంటి పదం లోపలే ఎంతో ఆనందం ఉంచుకుని హృదయాన్ని అంటుకుంటుంది.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akatan inta.
1: Nanduni inta, the residence of Nanda.
0: Gopaludanta.
1: That he is called Gopala.
0: Deepana kanipinchenanta.
1: He is seen in that very lamp, in that very light.
0: Anta anta anta anta ne potunnaru.
1: This rhyme anta adds the beauty of the literary style.
0: Enta ananda istundadi.
1: Beautiful it is.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదానికి కూడా మీ యొక్క హృదయంను ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుంటారండి.
1: దేర్ఫోర్ ఎవ్రీ రెండరింగ్ షుడ్ టేక్ యూ టు దట్ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ, బ్లిస్ఫుల్ స్టేట్.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంట్లో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: ఇట్ షుడ్ బి ద నెక్టరైన్ ఫీలింగ్, ద డివైన్ ఫీలింగ్. That should be the basis foundation for all music.
0: Inka sayankalam untundadi.
1: We have this evening.
0: Ee krishna yokka charyalu chaala pavitramaina kunti venta unnai.
1: That so many leelas, actions of the divine krishna.
0: Ee naadu sayankalam anta kudanu ee krishna yokka leelale meeku anurumgaru teppistanu.
1: This evening you will certainly experience all the leelas of krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from his devotees.

0: క్రమము తప్పక మింట ప్రతిదినంబును పాను ఉదయాస్తమయముగ నొందనేలా భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయుతారక పగలు మాత్రము దాగు బొంగియేల గగనంబునకు కాంతి కాజేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ బ్రవరించు చందమేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేల ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: జగత్తనగా పుట్టి పెరిగి పోనటువంటిది
1: జగత్ ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్ ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్
0: దీనికి ఆధారము భూమియే
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే
1: డివినిటీ ఇస్ ద వన్ దట్ ఈస్ ఇమ్మనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్
0: కనుకనే సర్వత పాణి పాదం తత్సర్వతో శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలములు యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది
1: Therefore it is said that all hands are his, all feet are his, all heads are his, all eyes are his. And hence elders in the past declared that God is present everywhere, that in everyone there is no place without the divine.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడా మనకు కనిపించదు
1: యు కెనాట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి
1: హౌ ఈజ్ ఇట్ టు బి టాట్ హౌ ఈజ్ టు కాంప్రిహెండ్ ది ఆల్ పర్వేసివ్ డివినిటీ
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు
1: హౌఎవర్ ఈచ్ గ్రూప్ హ్యాస్ గాట్ their own celebration with the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves.
0: Itti Daivatvamunu Yavaru ee reetiga ninnayinchutakunu sadhyam kaadu.
1: It is not possible for anybody to estimate or measure the divinity by any standard.
0: Kani indulo okati matramu andaru gurtinchavalsi vastundi.
1: However, it is essential to recognize one factor.
0: Ee prakriti yandu janminchina prati bhoomi kudanu prati vyakti kudanu mottamodata తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వున ఏడుస్తూ వస్తారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వీ నో ఈ చైల్డ్ ద మూమెంట్ ద చైల్డ్ ఇస్ బోర్న్ సపరేటెడ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ స్టార్ట్స్ లైఫ్ సో జర్న్ బై ఎ క్రై.
0: ఈ ఏడుపునకు కారణం ఏమిటి?
1: వై డస్ ద చైల్డ్ క్రై?
0: కానీ అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి తన సమాధానం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ హౌ టు పాసిఫై ద న్యూ బోర్న్ బేబ్ దట్ స్టార్ట్స్ క్రయింగ్?
0: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: ద చైల్డ్ స్టాప్స్ క్రయింగ్ వెన్ యూ ఆఫర్ ఎ డ్రాప్ ఆఫ్ హనీ ఆర్ మిల్క్.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: Therefore it is clear that we are born with this appetite, hunger.
0: అది ఎట్టి ఆకలి? ప్రాప్తమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాకృతమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలి? దేనిని మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: What kind of appetite is it is? It is. Is that worldly or is it natural or spiritual or beyond?
0: Aakale matramu andariki okati.
1: However, the hunger is uniform.
0: Aaharamulu veri veriga undavachu.
1: The food that we consume varies.
0: Itti aaharamunu srishtinchukoni dani yokka saramunu bhujinchi ఆనందించడమే ప్రకృతి ఎందున్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Therefore it is essential that we partake of food, receive the essence of this food and delight ourselves.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: Therefore to satiate hunger, food is most essential.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనంద పెట్టడము తాను ఆనందించటము ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore it is the duty of every individual to have food for himself and also to serve others.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని ఎట్టి జన్మం కాని ఎట్టి ప్రకృతి యొక్క లక్షణము కాని లేవు.
1: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
0: Kanuka daivamunaku ittidi attidani roopani ninayinchatamu evariki taram kaadu.
1: Therefore it's not possible for anyone to decide a definite form for God.
0: Itaniki chaavu puttukaleyinatti shashvithundu.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: Adi madhyantarahitudu anadi vaadu.
1: He has no beginning, nor the middle, nor an end. He is ancient.
0: Taanu chavaka puttaka champabadaka.
1: He can neither be killed, nor would he be born again, and he is eternal.
0: Itti sarvashaktimayudainatundi yokka daivatvamunaku evaru ye peru iragalaru?
1: God being all powerful or pervasive, what name can you give him?
0: Bhumi challani neeru tragi ఆ నీతితో పైనున్నటువంటి పంటను పండించి ప్రజలకు జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తున్నాడు.
1: యు నో వెన్ ది సాయిల్ ఇస్ వాటర్డ్ దిస్ వాటర్ ఇస్ సప్లైడ్ టు ద క్రాప్ అండ్ వీ జస్ట్ రీప్ ది హార్వెస్ట్ అండ్ పార్టేక్ ద గ్రెయిన్ అండ్ బి బెనిఫిటెడ్ బై ద ఫుడ్.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము.
1: అండ్ హెన్స్ ఎవ్రీ క్రీచర్ రిక్వైర్స్ వాటర్.
0: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిను చంపుకొంటుంది.
1: అండ్ ఇస్ ద వాటర్ విచ్ ఇస్ ఈక్వల్లీ ఎసెన్షియల్ యాజ్ దట్ ఆఫ్ అపిటైట్.
0: ఆహారం లేకపోయినను జీవించవచ్చును, కానీ నీరు లేకపోతే క్షణమైన జీవించటకు వీలు కాదు.
1: వన్ మే లివ్ ఫర్ సమ్ టైమ్ విదౌట్ ఫుడ్ బట్ వన్ కెన్ నాట్ లివ్ విదౌట్ వాటర్.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: అండ్ దేర్ఫోర్ ఫుడ్ దట్ వీ డిరైవ్ బికాస్ ఆఫ్ ద వాటర్ యాడెడ్ టు దట్.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సాధ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: యు కెన్ అక్వైర్ వాటర్ నాట్ బై ఎనీ అదర్ ఎఫర్ట్ అదర్ దాన్ ఇట్ ఈస్ వాటర్ ఈస్ ద రెస్పాన్స్ టు అవర్ ప్రేయర్స్.
0: ఏ దేశం అందైనా, ఏ కాలం అందైనా, ఏ కంపెనీ ఏందైనా కూడాను మొట్టమొదట ఆహారమునకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ స్ట్రగుల్ హార్డ్ విల్ ప్లాన్ ఫర్ ఫుడ్.
0: ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: దేర్ఫోర్ టు జనరేట్ ఫుడ్ వాటర్ ఈస్ వెరీ నెసెసరీ.
0: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: పీపుల్ డూ సో మెనీ సాక్రిఫైసెస్ రిచువల్స్ వర్షిప్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఇనఫ్ ఆఫ్ వాటర్.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: ద ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్ నాట్ మియర్లీ ఫర్ ఎ మిలియనేర్ రిచ్ మ్యాన్, ఇట్ ఇస్ ఈక్వల్లీ నెసెసరీ ఫర్ ఎ పాపర్.
0: ఇవన్నీ కూడా జగత్తును అందించేటువంటిది ఎవరు?
1: హూ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్?
0: అతని దైవము.
1: గాడ్ హెస్ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్.
0: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కాని జగత్తు నిమిత్తం కాదు చేసేది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ ఫర్ హిజ్ ఓన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది విల్ అండ్ నాట్ ఫర్ ది వరల్డ్.
0: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ది ఐడెంటిటీ బిట్వీన్ ద వరల్డ్ ది క్రియేషన్ అండ్ ద క్రియేటర్.
0: నీరు మానవుడు సృష్టించలేడు.
1: మ్యాన్ కెనాట్ జనరేట్ వాటర్
0: ఆల్ ఆహారమును మానవుడు పుట్టించలేడు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు ప్రొడ్యూస్ ఫుడ్.
0: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఫుడ్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ హిమ్ టు క్యారీ ఆన్ హిస్ లైఫ్.
0: దేని వలన ఆకలిని తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పని సాధిస్తూ రావాలి.
1: However, man acts, makes his own effort to appease, to satiate his hunger.
0: Kana bhagavantudu idi istadu adi istadu aneetundi karanam cheta atanni poojinchadakadu.
1: So it's not proper to worship God in anticipation of the gifts that we receive from time to time.
0: Prarthanalu bhagavantuni nimittamai prarthana cheyali.
1: We have to pray God. For God himself.
0: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ సప్లైస్ ఆల్ దట్ వీ నీడ్.
0: ఏ నిమిషంలో ఎక్కడ దేనిని అందించాలో దాని తనకే తెలుసును.
1: గాడ్ నోస్ వాట్ టు గివ్, వెన్ టు గివ్, వేర్ టు గివ్.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
1: ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ మేక్ ఎఫర్ట్ God will confer that what you need.
0: Manam kevalam kori vifalamainantha maatramana manam baadhapattam, idi bhaktulu yokka lakshanam kaadu.
1: It should not be the quality of a devotee to go back when his desire is not fulfilled by God.
0: Ee prani enta varaku undali, enta varaku deenni bhujinchali, enta varaku deenni visarjinchali aneetundi satyanni భక్తులే కనుక్కొని ప్రజలే దాన్ని గుర్తించుకొని వర్తించడం అత్యవసరం.
1: Therefore, it is essential to know what we need, what kind of food that we require, and carry on our life sojourn on earth.
0: దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు.
1: The mystery of God is beyond all parameters and
0: understanding. అది ఇది ననగనేలా.
1: Why this and that?
0: విపేదకాది బ్రహ్మ పర్యంతము నీవే.
1: Right from Ant to Brahman, you are there.
0: అది ఎరుంగరు.
1: They do not know that.
0: మద గలంగరు.
1: Cannot understand.
0: భూమిని చెందరు.
1: They are not happy.
0: భూమిని కొందరు.
1: Some are not.
0: వివేకమున వర్తించుదని కడు విర్రవీగెదరు కాని.
1: They are highly egoistic because of the intellect.
0: కడబడికి ఏది ఎత్తవునో ఎవరికి తెలియదు.
1: No one can decide what would happen at the end.
0: కనుక దైవం యొక్క నిర్ణయాలు మనం గుర్తించుకొని చెప్పడానికి సాధ్యం కాదు.
1: It is not possible for anybody to express God's will or the divine plan.
0: దైవం యొక్క ప్రణాళికలు, దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
1: The divine plan has to be revealed by divine himself.
0: ఎవరెవరికి ఏ స్థానమునందు ఎప్పుడెప్పుడు ఏ ఏ గుణం ఇవ్వాలనో అది భగవంతుడికే తెలుసు.
1: God knows what to give, where to give, why to give, whom to give.
0: కనుక మనం ఏదాని కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: దైవ ప్రార్థన వల్లనే సర్వమును నెరవేరుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే అందరు కూడాను ప్రేయర్ చేయాలని.
1: So it's essential that all of you should pray.
0: దీని కోసం దాని కోసమని కాదు.
1: Not for desire.
0: కానీ భగవంతుని ప్రేమించేలా ఎందుకోసం చేయాలి?
1: Why should you pray to God?
0: ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు.
1: Oh God, I want your love.
0: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడా జరుగుతుంది.
1: And this love will be able to accomplish all.
0: ప్రపంచమంతా కూడా సన్నిధి అవుతుంది.
1: In fact, you can achieve the whole world for that matter.
0: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
1: In fact, there is no doubt whatsoever that because of some failure.
0: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికే తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
1: The knowledgeable people know that, not the rest.
0: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయవలసినప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
1: Therefore, in this world, don't pray merely for the fulfillment of your desire.
0: భగవంతుడా, మాకు ఏ నిమిషమునకు ఏది అవసరమో అది మీరే చూసుకోండి.
1: Oh God, you know best what I need at what point of time.
0: అంత భగవంతునికి అర్పితం చేసి ప్రయత్నం చేస్తే అన్ని సులభంగా జరిగిపోతాయి.
1: When once you offer to God, anything can be achieved easily.
0: కానీ మాకింతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు.
1: But till now we have not made any attempt.
0: ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవే వచ్చి రావుతున్నాయి.
1: Effortlessly things started arriving here.
0: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
1: In fact, there is no special plan for anything.
0: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
1: And things are utilized as they reach here.
0: ఇంకా ఒకటి.
1: Another point.
0: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
1: And there is also the second procedure adopted.
0: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో
1: as things come to us,
0: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
1: We also send likewise to the whole world.
0: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యమే తప్ప అన్ని కార్యం లేవు.
1: All these are divine works, divine master plan.
0: మేము ఈనాటి కూడా ఏదో ఒకటి మేము కోరటం లేదు.
1: And even this day, nothing is desired for.
0: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని వచ్చి పడిపోతాయో.
1: When things are arriving here without asking, if you ask, you can imagine how many more things would be here.
0: మాకు ఏది వద్దు.
1: We don't want anything whatsoever.
0: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఆల్ దోస్ దట్ రీచ్డ్ హియర్ షుడ్ బి హ్యాపీ, should be prosperous, should be healthy and return. That's all he wants.
0: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
1: You don't need to give anything to Bhagavan.
0: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
1: Bhagavan is ready to give you whatever you want.
0: కానీ అది మీకు అవసరం మాకు కాదా అనేటువంటి కూడా చూడాలి.
1: But better you know whether you need it or not.
0: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
1: దిస్ ఈజ్ ఎ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
0: దైవ ప్రార్థన చేత ఏవైనా జరుగుతుంటాయి.
1: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ప్రే టు గాడ్.
0: సైలెంట్ గా చేయండి.
1: ప్రే సైలెంట్లీ.
0: ఇది అది కావాలని కోరికలు పెట్టుకుని చేయకండి.
1: నాట్ విత్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఆర్ నీడ్ బేస్.
0: కోరికలు లేకుండా
1: విదౌట్ డిజైర్
0: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ ఆల్ లవ్ ప్రే టు గాడ్.
0: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
1: ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అన్టు యూ.
0: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: దిస్ ఇస్ ద డైరెక్ట్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్.
0: ఇలాంటి రీతిగా భగవతత్వాన్ని మనం భగవద్తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
0: ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు.
1: Without love, nothing could ever happen.
0: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
1: Therefore, the love will be able to fulfill all the tasks.
0: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
1: There is nothing that you cannot achieve without prayer.
0: స్వామి, మేమెంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదే అంటారు.
1: Some may say, Swami, we have been praying fervently, but we are not successful.
0: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కానీ జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
1: Mistake lies with your prayer, not with any result whatsoever.
0: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: Therefore, all tasks are fulfilled successful by prayer.
0: చిత్రంబులు,
1: peculiar,
0: త్రైలోక్య విచిత్రంబులు,
1: and important for all the three words,
0: వంజనాల విత్తంబులు,
1: and it's that so endearing, so close,
0: మునిజనవన భౌతంబులు,
1: and that's so intimate to all the saints.
0: చారిత్రంబులు,
1: that is the history and the glory of God.
0: ఏది కావాలంటే కూడా మనకు జరగక తప్పదు.
1: Whatever that you want is bound to happen.
0: కాని మాకు ఏది కూడా తప్పిపోలేదు.
1: But in fact, we have not missed anything till now.
0: మా ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది.
1: And things, prayer is going on.
0: సంకల్పములు జరుగుతూనే ఉంటున్నాయి.
1: Divine will is there.
0: ఆ సంకల్పం చేత అన్ని కార్యములు పరిసిద్ధ అవుతున్నాయి.
1: And the divine will guarantees the fulfillment of all planned for.
0: మేము జరపవలసిన కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధంగా జరిగిపోతున్నాయి.
1: All programs go as per the divine master plan.
0: ఈనాడు క్రిస్మస్.
1: Today is Christmas.
0: కానీ మనం కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ మిస్యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్
0: డిజైర్స్. కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
1: జీసస్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఐ యామ్ యువర్ చైల్డ్.
1: ఫాదర్,
0: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
1: వై డు యూ పనిష్ మీ?
0: పనిష్మెంట్ ఇవ్వద్దు.
1: Do not punish me.
0: మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
1: జీసస్ సెడ్ లెట్ థై విల్ బి డన్.
0: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ ది డివైన్ విల్.
0: అహంకారము, నేను నీకంటే పెద్దవాడిని అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యువర్ సుపీరియర్.
0: అహంకారం ఏమీ లేకుండా, ఆడంబరం లేకుండా కూడా ప్రశాంతిగా మీరు ప్రార్థన చేయండి.
1: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్ అండ్
0: మీరు ప్రార్థన చేయండి. కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
1: యూ ప్రే సిన్సియర్లీ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్.
0: దైవం లేనటువంటి స్థానం లేదు.
1: దేర్ నో ప్లేస్ వేర్ దేర్
0: దైవం చేయనటువంటి పనులు లేవు.
1: There's nothing that he cannot do.
0: సర్వమును చేయగలడు.
1: God can accomplish
0: anything. పెద్దదే చిన్నదేని ఏమాత్రం సందేహించడు.
1: Tiny or gigantic, small or big, God can do.
0: అందరూ తన బిడ్డలే.
1: All are his children.
0: వారందరికీ ఏది కావాల్సిన అది ఇస్తాడు.
1: And God will give you whatever that you need.
0: దైవం మనకంటే దూరం వాడు కాదు.
1: God is not present at a distant place.
0: హృదయం నుండే ఉంటున్నాడు.
1: God is in your heart.
0: మన హృదయం నుంచినే సంకల్పాలు చేస్తున్నాడు.
1: అండ్ హీ గోస్ ఆన్ విల్లింగ్ బీయింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ హిజ్ విల్.
0: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి మీ కార్యాలు సిద్ధింపు చేసుకోండి.
1: లైక్ దిస్ యూ ప్రే టు గాడ్ ఈగోలెస్లీ వితౌట్ పంప్ అండ్ షో.
0: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
1: అండ్ టుడే ఇస్ క్రిస్మస్.
0: అతన్ని క్రూసిఫై చేయటం, అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టు వచ్చు.
1: అండ్ హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. హి వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నైల్డ్.
0: అప్పుడు తల్లి వచ్చింది మేరీ.
1: మదర్ మేరీ కేమ్.
0: ఏమిటి ఈ పనిష్మెంట్?
1: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
0: ఎందుకు ఈ శిక్ష?
1: Why this punishment?
0: మీరు చేయవచ్చునా?
1: Is it proper on your
0: చేయాలనేటువంటి పని కదా ఇది.
1: And this thing you should not do.
0: అని ఆమె కట్టిదారులు కార్చుకుంది.
1: She was shedding tears.
0: తక్షణమే.
1: Immediately.
0: అక్కడ ప్రత్యక్షమైనాడు తిరిగి.
1: And there there's an ethereal voice.
0: రెండవ దినమే.
1: Following day.
0: అతన్ని వదిలిపెట్టాడు.
1: And he was left.
0: వదిలిపెట్టినటువంటి వ్యక్తి, నేను దైవం బిడ్డను, దైవం బిడ్డను, దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చారు.
1: సో హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ దట్ దిస్ ఇస్ ది సన్ ఆఫ్ గాడ్, ది చైల్డ్ గాడ్.
0: అదే రీతిగా మనం అందరూ కూడా దైవం యొక్క చిల్డ్రన్.
1: సో వీ షుడ్ నో దట్ వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: చిల్డ్రన్ అనే భావంతో, సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
1: ఇఫ్ వీ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, will be successful.
0: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
0: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
0: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ బుక్స్.
0: ప్రేమను మాత్రం హృదయం నుండి ప్రతిష్ఠ చేసుకుని,
1: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్,
0: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
1: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్, సరెండర్ టు హిమ్.
0: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: And you will be successful in every task that you undertake.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Na yokka sambhashanam anta ikkunu prema chethane jarigetundi.
1: Bhagwan's conversation, the quintessence of his speech is
0: na
1: love.
0: Na shakti anta ikkunu prema shaktiye pradhanam
1: ayyindi. Bhagwan's power is the power of love.
0: Premaku minchinatvanti yokka phalam maligaledu.
1: There is nothing greater than love.
0: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి.
1: ఇఫ్ యూ డెవలప్ లవ్, రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ కేర్.
0: పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవసం.
1: అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ప్లేసెస్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎన్ని విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చును.
1: యూ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
0: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంతనే కట్టనే ఉంటుంటాడు.
1: అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక దైవ ప్రాప్తాల చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
1: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
0: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
1: బట్ డోంట్ బి డ్యూయల్, డోంట్ బి హిపోక్రెట్ కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్.
0: లోపల నీవు ప్రార్థన ఏం చేస్తున్నావు ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు.
1: అండ్ ఇఫ్ యు ఆర్ హిపోక్రెట్, స్వామి విత్ ఇన్ యూ విల్ బి నోటీసింగ్ ఇట్.
0: స్వామిని బయట పెట్టుకుని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లవుతుంది?
1: అండ్ ఇఫ్ యూ ఇమాజిన్ స్వామి అవుట్ సైడ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ praying within?
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: స్వామి ఇస్ విత్ యూ, ఇన్ యూ, ఆల్వేస్, అబౌవ్ యూ, అరౌండ్ యూ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక దైవ ప్రాప్తాల చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
1: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
0: లోపల ఒకటి

0: భావ్ యు ఆర్ అరౌండ్ యూ.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఏ దీని మీరు కావాలని కోరినప్పటికీ ప్రేమ చేతనే సాధించండి.
0: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ విల్ హెల్ప్ యూ టు అచీవ్.
1: ప్రేమ చేత కానటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి.
0: సో లెట్ ద లవ్ బి ది మెయిన్ థీమ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
1: ప్రేమ ముదిత మనసుకు.

0: సత్యమిది కాదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి. సత్యమును అది కాదు ఇది కాదు అని వాదోపవాదములతో కాలమును వ్యర్థం చేస్తున్నారు. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా,
0: దృశ్యములకు కనిపించేటువంటి అన్ని కూడాను సత్యములని భావిస్తున్నారు. ఇవి ఏవి కూడాను సత్యం కాదు.
1: None of them reflect truth.
0: సత్యమనగా త్రికాలము యందును నిలిచి ఉండేటువంటిది సత్యము.
1: Truth is unchangeable in all three periods of time.
0: అదియే దైవము.
1: Truth is God.
0: ఈనాడు కంటికి అగిపడుతున్న దృశ్యం చూచి తల్లి అని చెప్పవచ్చు, కానీ రేపటి దినము నిన్ను అవ్వా అని పిలిచవచ్చు.
1: Today you may just speak out what you have seen outside, but tomorrow what changes you find you cannot say.
0: Chana chanamulaku maapichindeetvatti ee drishyamunu satyam ani bhavinchukotam entati mosamu.
1: It's actually deceiving one's own self to go by all the scenario that go on changing moment to moment.
0: Today student, tomorrow officer, left tomorrow retired officer.
1: Today you are a student, tomorrow you are going to be an officer, day after tomorrow someday you are going to retire.
0: Yes, satyamu. Student satyama, officer satyama, retired satyama.
1: Now all the three states, what is the truth fundamental? Is that the state of being a student or an officer or retired state later?
0: పెళ్లి కాకమునకు అతను వేరు నీవు వేరు.
1: Prior to wedding you are different from the person you are wedded to.
0: కానీ మ్యారేజ్ అయిన తక్షణమే నీవు హస్బెండ్ వైఫ్.
1: The moment the marriage is solemnized, she is your wife and you are her husband.
0: కానీ హస్బెండ్ వైఫ్ ఎంత కాలము?
1: This relationship between husband and wife, how long does last?
0: ఇది టెంపరరీ.
1: This relationship is also temporary.
0: కనుక ప్రతి ఒక్క విషయం కూడాను ఈ విధంగా చూస్తూ పోతుంటే జగత్తు కనిపించేటువంటి ఒక ప్రతి పని, ప్రతి విషయము, ప్రతి కార్యము ఇది అనిత్యమైనటువంటిదే గాని సత్యనిత్యమైనటువంటిది కావు.
1: Therefore if you inquire and investigate, you'll conclude that every task, every matter, everything that you counter,
0: దైవము
1: చేంజ్
0: అట్టిది కాదు. నేడు దైవమే, రేపు దైవమే, ఎల్లుండి దైవమే, ఎప్పటికీ దైవం దైవమే.
1: బట్ గాడ్ ఈజ్ వాట్ హీస్ ఎగ్జిస్టెన్స్ హీ వాజ్ ఈజ్ అండ్ విల్ బి.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించక అనిత్యము అసత్యము అయినటువంటి యొక్క దృశ్యాలు చూచి సత్యములని భావిస్తున్నాం.
1: వి డోంట్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఎటర్నల్ ట్రూత్. But we consider the fleet momentary scenario as if they reflect truth.
0: Kanuka mottamota satyanni meeru gurtinchadaniki prayatninchandi.
1: Therefore first of all we should make every attempt to know the truth.
0: Ee satyanni gurtinchinappude sarvamu gurtinchina vaaru avutaru.
1: When once truth is recognized everything else will be known.
0: సత్యాన్ని గుర్తించక ఎన్ని గుర్తించినప్పటికీ అవన్నీ కూడాను కేవలము కొన్ని దృశ్యములు మాత్రమే.
1: Without knowing, experiencing truth, even if all else is known, that all speak of the scenario, the fleeting changes.
0: అవన్నీ కూడాను కేవలము మిథ్యములే.
1: They all represent illusion.
0: మిథ్యమనగా సత్యమనగా దీనికి భేదం ఏమిటి?
1: What's the difference between truth and illusion?
0: Mithyam anaga undi ledattuga undetundi.
1: Illusion or mithya?
0: Satyam anaga undedi unnattundi.
1: This illusion or non-identity appears as if it is existent, but it's not so. But truth is existence. The whole world will be changing. The whole world, yes, naturally is truth. Even this truth, you find so much of illusion,
0: mithya.
1: The hill over there, tomorrow you may find a valley there. A river, what you find today, well, it may run into floods, so the continuous flow of water.
0: Lofty peaks, large rivers with many branches, vast rich plains, busy towns, this make the country beautiful.
1: Bhagavan clearly says that what is it that makes this country beautiful? The lofty mountains down the valleys, the hills and the greenery, the scenario around makes this country really beautiful and wonderful.
0: We are
1: forgetting this eternal truth.
0: And we are
1: forgetting God, who is all truth himself. But we repose full faith in that which is momentary and fleeting. This is the main cause for all the misery, sadness and difficulties. We say that we face difficulties. Where do you get
0: that?
1: The difficulties are the results of your own actions. The results of your thoughts come forth by way of these problems. In this world, everything is bound to change. It appears as though it is changing, but there is no total change either. It's only God who is changeless and eternal. We should install the changeless divinity within
0: us.
1: And we have to surrender the same love gifted to us by God back to Him. And our main task lies in experiencing this bliss by offering love to God.
0: What is the life?
1: What is life after all? What do you mean by life? Is it simply drinking, eating, talking, moving, and sleeping and dying ultimately? You cannot say that human life is progressing. The human life is the rarest and noblest of all. We should remain as we are born in the state of
0: birth.
1: I am born. I am a boy. I continue to be a boy. However, in between, there are bound to be certain physical changes. These are physical changes.
0: Dehamu, manasu, pranamu, buddhi, ivanni kudanu bhautikaru.
1: The body, mind, and the intellect, they are all just physical.
0: Inka manlo unnatundi yokka kama krodhamu mohamu vachchedevu. ఈ అర్షద్ వర్గములన్నీ కూడాను మన యొక్క భ్రమరే.
1: అండ్ ఆల్ అదర్ ట్రేట్స్ సచ్ యాస్ యాంగర్, ది జెలసీ, అవరిస్, హేట్రెడ్, దే ఆర్ ఆల్ అవర్ ఇల్యూషన్స్.
0: ఇష్టమైనప్పుడు ప్రేమతో చూడవచ్చును.
1: వెన్ యు లైక్, నేచురల్లీ లవ్ ఫ్లోస్ ఫోర్.
0: ఇష్టం లేనప్పుడు కఠినంగా భావించవచ్చును.
1: వెన్ యు డిస్లైక్, దేర్ కమ్స్ హేట్రెడ్.
0: ఇది ఇష్టాయిష్టముల యొక్క ప్రధాన కర్తవ్యములు.
1: సో దే ఆర్ ఆల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ వన్స్ ఓన్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: కనుక మానవునందు ఇట్టి పంచకోశములు గాని పంచభూతములు గాని లేవు.
1: In reality, there are neither five elements nor five sheets in a human body.
0: Prapancha.
1: Bhagavan gives us the definition that it is the one that comprises the five elements and the five life breaths.
0: Five elements pancha.
1: Because of five elements, pancha, and they constitute the panchakosha, the five sheets of this
0: prapancha.
1: The pancha anga, the five angas, the elements, the parts, speak of almanac, panchanga.
0: కనుకనే అన్ని కూడాను అంగములను గుణములను పురస్కరించుకొని ఇవన్నీ ఏర్పడుతూ వచ్చినాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫ్రేమ్డ్ బేసింగ్ ఆన్ ద లింబ్స్ అండ్ ద రిలేషన్షిప్
0: ఏవి కూడా ఆత్మను ఆత్మను గమనించటం లేదు.
1: అండ్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్ ద మెయిన్ ఫ్యాక్టర్ హియర్.
0: కానీ మనము మానవుడై పుట్టి జంతువు నాం నరధర్మ దుర్లభం. మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: Having been born as a human being, we don't seem to realize how valuable, how noble it is in this entire creation. The most valuable, precious human life is given to investigate and experience the self, Atma, and not merely to experience the physical world.
0: ముక్తుడు.
1: అండ్ హీ ఈజ్ ద వన్ హూ ఇస్ లిబరేటెడ్ ముక్త ఇఫ్ ఎక్స్పీరియన్సెస్ ద ఆత్మ ద సెల్ఫ్.
0: ఆత్మ లక్ష్యాన్ని నిరంతరము హృదయం అందించుకున్నటువంటి వాడు ముక్తుడు.
1: అండ్ హీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ రియల్లీ అండర్స్టాండ్స్ ద సెల్ఫ్ అండ్ ద నేచర్ ఆర్ ఎల్స్ ఈజ్ ఓన్లీ ముక్త ద ఎంజాయర్.
0: కనుకనే ఈ భుక్తి కోసం వచ్చినటువంటి వాడికి ఈ అన్ని విధములైనటువంటి యొక్క పంచభూతములు పంచకోశములు పంచేంద్రియములు పనిచేస్తుంటాయి.
1: Therefore, the one who is born for bhukti, for mere living, you find him being totally engrossed by the five elements, five life sheets, and five life breaths.
0: Kaakunda, deham anatyam.
1: Body is temporary.
0: Deham asashtamu.
1: And body is not permanent.
0: Manasa anatyamantidi kevalamu chanchalam anatyamantidi koti.
1: Mind is a mad monkey wavering.
0: Deham chustamate water bubble.
1: Body is like a water bubble.
0: ఇవన్నీ కూడాను అనిత్యమైన తెలిసి కూడాను వీటినే మనం నమ్ముకొని జీవిస్తున్నాం.
1: Though we know they are quite temporary and fleeting, we just go by them.
0: కానా ఇది ప్రపంచము అనగా ఏమిటి? మనం పంచభూతములతో ఉన్నాము, పంచకోశములతో ఉన్నాము, పంచేంద్రియములతో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: When we say that we are in prapancha in this world, it means we are living in this world of five elements, the panchabhuta, and with all this, the body, the five limbs.
0: Aidu undinanta varaku kudanu manamu dinni vadaragaliki em matram avvirledu.
1: So long these five elements are there around, you cannot give up your body.
0: Jeevitam ante kudanu kevalamu kashta nashtamulato sukhadukkhamulato paapa punyamulato baadha padavastundi.
1: Throughout lifetime, we have to pass through the duality of pleasure and pain, the difficulties, the happiness, in a mixed way.
0: దేహం పంచభౌతికము.
1: Body is of limb.
0: దేహం కూలక తప్పడెప్పుడు.
1: It's bound to fall one day or other.
0: దేహి నిరామయుండు.
1: But the dweller is eternal.
0: గుణితింపకు దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: Truly speaking, the indweller has neither a beginning nor an end, the liberation or bondage.
0: Kani,
1: but
0: nijambu chuda, aa dehiye deva devudu.
1: Truly speaking, that indweller verily is God himself.
0: Aa dehi, dehi anetvintide chaala sthiramainatvintide.
1: Dehi, the indweller, is stable and permanent.
0: Anaga dehamtho koodinatvintide kaadu.
1: And is quite independent of the body.
0: కనుకనే ప్రతి మానవుని కూడాను ఆత్మ ఆత్మ ఆత్మ అనిపించి.
1: And therefore everyone is ఆత్మ the self.
0: దేహములకు గుర్తించుకోని నిమిత్తమై కొన్ని పేర్లు కొన్ని మార్గములు నియమించారు.
1: For identity, the body has a name and certain identification marks.
0: పని కానీ కొంతమంది అనిల్ కుమార్ అని పెడితే పలాని రూపము అనిల్ కుమారు అని ఆ రూపాన్ని నిరూపిస్తుంది.
1: When once the name Anil Kumar is given, it speaks of the form and the body that he has.
0: Sathya Sai Baba ante ee dehanni nirupistundi.
1: When once you say Sathya Sai Baba, you will naturally think of the body.
0: Ee peru lekapothe ee okka roopamunu kuda nu gurtinchadaku veelu kaadu.
1: Without the form that we do, that what we see here, you cannot visualize nor think of.
0: Kanuka prati manavudu kuda nu bahyamlo unnadu kanukani భౌతికమైనటువంటి యొక్క దేహము ధరించిన వాడుగా ఈ విధమైన భౌతికమైనటువంటి రచనలు నిరూపిస్తూ వచ్చారు.
1: Since there is a physical form, the external form, we have to think of the external form and the inner reality.
0: ఇవన్నీ కూడా కేవలము దృశ్యకల్పితములే.
1: All that what we see outside, they are of your own making, artificial.
0: ఏది మనం చూడమలో ఏది చూడలేదో అది సత్యము.
1: That what you can see, that what you do not see, well, that is the reality.
0: Adiye Atma.
1: That is the self, Atma.
0: Kabatti, who are you? Anni evarina pichinappudu in Atma.
1: If anyone asks you who are you, you should say I am Atma, self.
0: Kevalam nee deham peru cheppakoodadu.
1: You cannot give the name of this body.
0: Deham nee talidallulu pettinatvantidi.
1: The name given to this body is given by your parents.
0: Deenni puraskarinchukone prajalanta kuda nu ee peru ni uchchistunnaru.
1: And all people call you by your name.
0: Kaluka peru munnaku pradhanam kaadu.
1: It's not that name given that's important.
0: Roopa naamamulu rendu kudanu anityamainatvanti asatyamainatvanti.
1: The name and form are temporary, they're momentary, they're going changing.
0: Ee prapanchamlo undinanta varaku dinni upayoginchukovachu.
1: You can certainly make use of this so long you're alive in this world.
0: Kaani ee prapanchamlo vadaltane evvaru kuda dinni gurtincharu.
1: The moment you leave this world, nobody can recognize you.
0: Goppa Koteshwarudu unnadu.
1: There is a millionaire.
0: Goppa Koteshwarudu.
1: Oh, you're very rich, affluent.
0: Kuppalu kuppalu dandiga dabbulu unnai.
1: He's got lots, plenty of money.
0: Kaani ataniki maranakalam aasannamainadi.
1: And the death was fast approaching.
0: Atanu chaala baadhapadutunnadu.
1: He was feeling so sad.
0: Chuttu unnatuvanti bandhuvulandaru kudanu gelustunnaru.
1: All the relations around the body, they started crying.
0: అతనికి ఒక జ్ఞానం వచ్చింది.
1: Then he could have that awareness, jnana within.
0: ఆదిశంకరుడు చెప్పారు.
1: ఆదిశంకర సార్,
0: పునరపి జననం పునరపి మరణం.
1: This sort of birth and death happening again and again repeatedly. And the state that one has to lie within the womb of the mother.
0: ఉన్నంత వరకే ఇది.
1: And this would be there so long you are alive.
0: తర్వాత ఎవరు దీన్ని చూడరు.
1: Later, nobody would bother about it.
0: అప్పుడు తాను తెలిసి తెచ్చుకున్నాడు.
1: Then out of this awareness he could know.
0: అయ్యా, నేను సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా మీకే ఒప్పచెప్పాను.
1: All that I have earned, I have given it to you.
0: నేను కట్టిన మేడలు మిద్దెలు మందిరం కూడా మీకే అప్పచెప్పాను.
1: I got all mansions and palatial buildings, I have gifted them to you.
0: నా బ్యాంక్ డిపాజిట్ అంతా కూడా మీకే అప్పచెప్పాను.
1: I transferred all my bank deposit to you.
0: అందరు బంధువులు అంతా కూడా మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.
1: And naturally you're attracted, your attention is drawn towards
0: me. కానీ ఇప్పుడు వెళ్ళేది నేను ఒక్కడే.
1: But I remain all alone.
0: నా గతి ఏమిటో మీరు యోచించుకోకుండా ఇది మాత్రమే మీరు చూసుకుంటున్నారు.
1: You are thinking of all the money that has been given to you and you don't think of me.
0: Kanuka evvaraina kudanu ee lokamlo undinanta varaku loka sambandhamainatvanti yokka aasti paasthulu yokka tichchitunu matrame chuchukuntaru.
1: Therefore so long one is here in this world, they think of the properties, acquisitions and possessions.
0: Pranaksham ekkada velutundo emito anetvanti ye matrame yochinchukondi.
1: Don't seem to think of the end. When would it happen? Where would it happen?
0: Kanuka manamu unnanta varaku kudanu ee dehamuniki sambandhinchindi manasuniki sambandhinchindi matham manam uchcharistundam.
1: Therefore so long we are here in this body, we think of this body and the mind.
0: Ippudu ikkada kurchunnavu.
1: You are seated here.
0: Lechi nivu rendu adugulu vesetappudiki nivu maraninchavachchu.
1: You may get up and as you step forward, well, you may collapse any moment.
0: ఆ తర్వాత ఏమిటి?
1: లేటర్ వాట్ విల్ హ్యాపన్?
0: ఏ సంబంధము?
1: వాట్ రిలేషన్షిప్?
0: ఏ ఫ్రెండ్స్ కు సంబంధము?
1: హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు?
0: ఏ బంధువులకు సంబంధము?
1: ఆర్ రిలేషన్స్?
0: ఎవరికి సంబంధం లేదు.
1: నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్.
0: ఈ విధంగా దేహం మాత్రమే మనం లక్ష్యం అందించుకోకూడదు.
1: Like this, we should always know that. We should not keep the body as the main
0: thing.
1: The body can be purified by undertaking sacred acts.
0: అనేక రకమైనటువంటి యొక్క ఈ ప్రపంచంతో సంబంధాన్ని పెట్టుకోవటం చేత అనేక మాలిన్యంలోకి చేరిపోతున్నాయి.
1: The body is highly polluted because of multidimensional relationship established.
0: ఆ మాలిన్యాన్ని కొంతవరకు శుభ్రం చేసుకోవడప్పుడే మనకు ఆరోగ్యం కుదురుతుంది.
1: Therefore, this pollution should be cleansed sometime or other.
0: మన వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాల వల్ల నీరంతా కూడా పొల్యూషన్ అయిపోయింది.
1: As we have rains, you find more and more pollution around.
0: ఆ పొల్యూషన్ వాటర్ తాగి అనేక మందికి జ్వరాలంతా వచ్చాయి.
1: Many fall sick because of polluted water.
0: ఎక్కడ చూసినా మన కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు రావాలంటే దీంట్లో ఏదో ఒక తినే తిండి లోపంలో, తాగే నీటి లోపంలో, గాల్చే పీల్చే గాలి లోపంలో ఏదో పొల్యూషన్ చేయబడ్డాయి.
1: For all the difficulties and the sickness and the diseases that are mostly prevalent today, it is because of the polluted air, the polluted food and polluted water.
0: కనుకని ఈ పొల్యూటెడ్ చేసేటువంటి దాన్ని పవిత్రం చేసుకోవాలి, ప్యూరిటీ చేసుకోవాలి.
1: In the midst of this pollution, we should make every effort to make the body the pure and sacred.
0: ఈ పొల్యూషన్ ను పూర్తి పరిహారం గావించుకునే నిమిత్తమై సాధనలు మొదలుపెట్టారు.
1: Therefore, this sadhana practice lies in finding a solution to this pollution.
0: ఏమిటి ఆ నవ విధమైనటువంటి భక్తిని కూడా బోధించాలి.
1: These are all 9 forms, paths of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: servitude,
0: దేహం,
1: surrender,
0: ఆత్మనివేదనం,
1: the self surrender.
0: ఈ 5 విధములైనటువంటి తత్వాన్ని, 9 విధములైన తత్వాన్ని ఏదో ఒకదాన్ని మనం అనుసరించి మనలో ఉన్నటువంటి ఈ పొజిషన్ ను పరిశుద్ధం చేసుకోవాలి.
1: We should follow one of these 9 paths of devotion and make our lives pure and sacred.
0: ఇందుకోసమై మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటిదే కానీ మానవత్వం జీవత్వంతో కూడినటువంటిది కాదు.
1: We should consider the basic principle of divinity and should never bring down to the level of humanity.
0: ప్రతి మానవుడు కూడాను మానవుడు అని మనం చెప్పడానికి వీల్లేదు.
1: We cannot simply call him మానవుడు or human being.
0: ప్రతి ప్రాణి కూడాను దైవస్వరూపమే.
1: Every living creature is essentially divine.
0: క్రిమి కీటకాదులు కూడాను దైవత్వమే.
1: The insects and also are divine.
0: పశువులు అనుమలు కూడా జీవితమే.
1: Birds and beasts, animals are divine.
0: ఇలాంటి దైవత్వాన్ని మనము ఇంత తుచ్ఛంగా భావించుకోవటము ఎంత పొరపాటు.
1: What a mistake it is to consider divinity as so low and simple.
0: అయితే నీ ఉన్న స్థానం నుంచి నీవు కొంతవరకు రచింపబడేటానికి ఈ విధమైన కొన్ని వినయాలు జీవితాలు కొన్ని కలిగి ఉండాలి.
1: In order to know the reality, you should have some kind of expertise, the spiritual practice and self-knowledge.
0: కనుక ప్రతి మానవుడు చేయవలసిన సాధన ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ డూ?
0: సాధారణంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
1: సాధన డజంట్ మీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
0: కాదు కాదు కాదు.
1: నో నో.
0: మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణ.
1: ఇట్ ఈస్ ఎంక్వైరీ విత్ ఇన్ ఎట్ ద మెంటల్ లెవెల్.
0: వాట్ ఈస్ ట్రూత్?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: నేను దేహాన్ని చూచా?
1: ఈజ్ ఇట్ ద బాడీ?
0: మైండ్ చూచా?
1: ఆర్ ద మైండ్?
0: బుద్ధి చూచా?
1: ఇంటెలెక్ట్?
0: ఇంటెలెక్ట్ చూటా?
1: ఆర్ సెన్సెస్?
0: కాదు కాదు.
1: నో,
0: ఏది కాదు. మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీ.
1: మ్యాడ్ మంకీ.
0: బుద్ధి ఒక చూసే చంచలత్వం.
1: ఇంటెలెక్ట్ ఆల్సో ఇస్ నాట్ స్టడీ, వేవరింగ్.
0: ఇలాంటి దీన్ని మనం ఫాలో చేస్తూ పోతుంటే ఏనాటికైనా దీన్ని మనం వదలక తప్పదు.
1: వెన్ వీ ఫాలో దీస్ యూ విల్ బి లాస్ట్ సమ్డే ఆర్ అదర్.
0: కనుక దీన్ని మనం మర్చిపోవడానికి తగినటువంటి ప్రయత్నాలు చేయాలి.
1: We should make every effort to forget this aspect.
0: అయితే ఈ దేహాన్ని కాపాడుకునే నిమిత్తము ఆహార విహారములు అత్యవసరం.
1: ఫర్ సస్టెనెన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ, ద ఫుడ్ అండ్ డ్రింక్ ఆర్ నెసెసరీ.
0: అవి కూడాను సాత్వికమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన ఆహారంగా తీసుకోవాలి.
1: The food that we take should be sattvic, the pious, the unpolluted and pure and fresh.
0: ఈ విధంగా చేస్తూ పోతుంటే ఇంతకంటే సాధన ఏం కావాలి?
1: If you follow this path, what else is required?
0: ఏం తీసుకుంటున్నా కూడాను సోహం సోహం సోహం సో నేను అం నేను నీవే నేను నీవే నేను నీవే నేను అని దైవత్వం గురించి చక్కగా మనం విచారం చేయాలి.
1: Therefore, we have to investigate and inquire clearly. Soham, I am you, I am you. This kind of thing.
0: Aham Brahmasmi, ani cheppar Vedamulo.
1: And Veda it is said, Aham Brahmasmi, I am Brahman.
0: Nene Brahmanu.
1: I am Brahma.
0: Nene Devam.
1: I am God.
0: Nene Manavudu Kadu.
1: I am not human being.
0: Nene Bandhanaku Chikkukoledu.
1: I am not caught in bondage.
0: Kanukani, nenu Devatvani. Nirmalam Nishkalam Nishtvatvam Nirohitamainatuvanti yokka tattvam.
1: I am divine, eternal, immortal, pure, pristine.
0: కనుక నేను దైవాన్ని.
1: I am God.
0: అని మీరందరూ కూడాను తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుగులనంత వరకు కూడా నేను దైవాన్ని దైవాన్ని దైవాన్ని.
1: Right from dawn to dusk, the moment you get up and just retire, you should always entertain this thought that I am God.
0: నన్ను కన్నది పెంచింది దైవమే.
1: It's only God who has taken care of me, who is responsible for my birth and life.
0: ఎవరు దైవం కాదా?
1: The parents, who are they are also divine.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను దైవం యొక్క కృపనే.
1: Therefore everything is gift and will of God.
0: ఈ దైవం యొక్క చింతన మాత్రం మర్చి అన్ని చింతనలు మనం పెట్టుకుంటే అన్ని పోతాయి. కట్టగాడి పెట్టి దైవం కూడా ఉండడు.
1: You should never forget God. If you keep in view all the rest, you will be losing everything in this world. You should think of God repeatedly, constantly.
0: దైవాన్ని మనసులో ఉంచుకుంటే అన్ని పోతాయి.
1: And once you are God in your mind, all the rest of the things will leave.
0: ఆ దైవాన్ని మనం ప్రేమతో పెంచుకోవాలి.
1: And you can think of God with love.
0: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ.
1: Repeat Rama's name with full of love.
0: ఈ ప్రేమనే దైవము.
1: Love is God.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: ఈ ప్రేమనే లేకుండినా.
1: Without love.
0: No mother, no father, no brother, no wife.
1: No mother, no father, no brother, no wife.
0: అంతా కూడా ప్రేమతో కూడినటువంటిది.
1: All of them symbolize love.
0: ఇవన్నీ కూడా కేవలం మన అనుకూల నిమిత్తమై, మన ఆనంద నిమిత్తమై, స్వార్థ నిమిత్తమై వీటన్నింటినీ బంధుత్వంగా మనం మార్చుకుంటున్నాం.
1: These associations are so framed for our own happiness, for our own convenience.
0: Bharya, yavari kosam? Bharya.
1: Wife, for whose sake?
0: Nee kosame kaani, kor kosam kaadu kada.
1: And wife is for you, not for anyone else.
0: Nee kumarudu, nee kosame kaani, marakara kosam kaadu kada.
1: The son is for you, not for anyone.
0: Kanukani, ye okkati kudanu, mana swarthame.
1: For everything for your own self-interest.
0: అందుకోసమని self-realization అన్నారు.
1: Naturally we should step into that area, self-realization.
0: కనుకని మొట్టమొదట self-realization మనం తయారు కావాలి.
1: Therefore we should be prepared for self-realization.
0: నేనెవరు?
1: Who am I?
0: దేహమా?
1: With the body?
0: మనసా?
1: Mind?
0: బుద్ధి?
1: Intellect?
0: చిత్తమా?
1: Or that inner senses?
0: అహంకారమా?
1: Or ego?
0: కాదు కాదు.
1: None of these.
0: నేను నేనే.
1: I am I.
0: ఈ రకమైనటువంటి యొక్క నిష్కారణమైనటువంటి యొక్క నిరూపమైనటువంటి యొక్క నిశ్చయమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize in full understanding with all the inquiry this basic truth.
0: చదువుకుంటున్నారు మీరు చదువులు.
1: You study, learn, you study.
0: Oh, kavalsindi BS, BA, MBA, anni chadivesesi, tarvata degree ki poyi, tarvata doctorate degree teesukuntunnaru.
1: You earn your degrees, you study well, you get graduate degrees, postgraduate degrees, and also doctorate degrees.
0: Kaani ichi postgraduate degree, ichivati PhD teesukunnaru, lokamlo enta mandi leru.
1: There are lots and lots of people in this world with postgraduate and doctorate degrees.
0: వారి వల్ల లోకమునకు ఏమి ఉపకారము?
1: What help, what service they are doing to society?
0: వారే పోషించుకుంటున్నారు కానీ
1: they are just taking care of themselves.
0: Help చేయటం లేదు.
1: And they are not considerate to anybody.
0: కనుక ఈ చదువులంతా కూడా పొట్టకోటి నిమిత్తమే చేసుకుంటున్నారు.
1: So all these studies are for your living.
0: కనుక మనం అది కాదు ముఖ్యము.
1: It's not that important.
0: మనం స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగం కోసం కావాలి.
1: We should be selfless and be prepared for sacrifice.
0: Desire yokka phaltamunu tyagam cheyali.
1: We have to sacrifice the results of our actions or desire.
0: Aa action desire manu tyagam chesinappude vaadu nijamaina yogi.
1: If you sacrifice your desire, reach a state of desirelessness, you are yogi.
0: Yogi ante kevalam chettu kinda kurchoni kannu moosukoni kevalam japam cheyatam kaadu.
1: A yogi is not a person who sits on a tree with the eyes closed, sits straight and goes on repeating God's name.
0: Nee desiresnu tyagam chesukotame neevu nijamainatvanti oka tyagi.
1: You are the one of sacrifice if you are desireless.
0: Kanukani ilanti chinna chinna padal lopalle mana manavatvanni chakkaparchukovali.
1: With these small things we have to rectify, correct our human life.
0: మన హృదయాన్ని విశాలం గావించుకోవాలి.
1: We should expand our hearts, expand our mind.
0: కేవలం నేరో మైండ్ గా ఉండకూడదు.
1: We should never be narrow minded.
0: ఈ నేరో మైండ్ వల్ల ఏమైపోతుంది? మరింత నేరో మైండ్ బిల్డ్ అవుతుంది.
1: The narrow mind becomes naturally further narrower.
0: Broad mind.
1: You should develop broad mind.
0: Broad mind is to broad heart.
1: Broad mindedness will naturally lead to broad
0: heart.
1: Not
0: physical heart.
1: And not the physical heart, no.
0: Physical heart bad aithe heart enlarge ayipoyindani operation antaru.
1: If it's physical heart, broad heart, na naturally heart enlargement, that requires surgery.
0: Premanu enlarge chesukovali.
1: And you have to expand your love. Enlarge.
0: Ee premanu manam enlarge chesukunnappude nijamaina manavudu avutavu.
1: And once there is expansion of love, you will be true human.
0: Palvara.
1: Students.
0: Meeru swami cheppe matalu చాలా సులభంగా ఉంటుంటాయని మీరు అనుకుంటారు.
1: యు థింక్ స్వామి స్పీక్స్ టు అస్ ఇన్ సచ్ ఎ సింపుల్ వే.
0: కానీ సర్వసారముల యొక్క సారము అందులోనే ఉంటుంటది.
1: భగవాన్ స్పీక్స్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దట్ హస్ టు బి సెడ్.
0: సర్వశాస్త్రముల యొక్క సారము ఆ మాటలోనే ఉంటుంటాయి.
1: ఇన్ భగవాన్స్ వర్డ్స్ యు ఫైండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సకల శాస్త్రములు చదివితేనంటును గర్వం ఎందుకు?
1: వై డూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ గాన్ త్రూ సో మెనీ టెక్స్ట్?
0: కాదు కాదు.
1: నో,
0: జ్ఞానం కలిగినటువంటి వాడు వినయుడై ఉండాలి.
1: ఇఫ్ యూఆర్ వన్ ఆఫ్ విజ్డమ్ యూ షుడ్ బి సో హంబల్.
0: కనుక ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా చదువు ఎంత చదివినప్పటికీ నీవు హ్యూమన్ కాలిగా ఉండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ లెర్నింగ్ అండ్ విజ్డమ్ యూ షుడ్ బి సో హంబల్ విత్ హ్యూమన్ క్వాలిటీస్.
0: కానీ నీవు ఫిజికల్ అనగా మానసికమైనటువంటి ఒక తత్వంతో నీవు నిండి ఉండాలి.
1: అండ్ యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ మెంటల్ ప్లేన్ ఆఫ్ థాట్.
0: ఈ మెంటల్ ఫీలింగ్ ఎట్లాంటిది?
1: వాట్ సార్ట్ ఆఫ్ స్టేట్ ఇట్ ఈస్?
0: ఈ డిజైర్ ఫీలింగ్ కాదు.
1: ద మెంటల్ స్టేట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్
0: డిజైర్ లెస్.
1: ద మెంటల్ స్టేట్ షుడ్ బి డిజైర్ లెస్.
0: అప్పుడే నీవు సరైన మానవుడిగా ఉంటావు.
1: వెన్ యూఆర్ డిజైర్ లెస్ యూ విల్ బి ట్రూ హ్యూమన్.
0: మా డిజైర్
1: without desire, ma desire.
0: Navudu, ma navudu,
1: manavudu, human being.
0: Narudu ani ayattam ante desireless ga undalla.
1: If you want to be nara, the human being, you should be desireless.
0: Too much desires chala pramadam.
1: Too many desires are dangerous.
0: Kaluka ee less desires mil pettukovali.
1: Therefore have less desires.
0: Anavasaramainatvanti okka vanchanu miri penchukokoodadu.
1: Do not develop unnecessary desires.
0: దీని వల్ల కాలం కూడా నువ్వు వ్యర్థం చేసుకుంటారు.
1: యూ విల్ బి వేస్టింగ్ యువర్ టైమ్ దట్ వే.
0: కాలం నువ్వు వ్యర్థం చేసుకున్నటువంటి వాడు కాలుడే కాని మానవుడు కాదు.
1: ద వన్ హూ వేస్ట్ ది టైమ్ ఈజ్ ఓన్లీ కాల, బట్ హీ కెనాట్ బి మానవ.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుక మీరు టైమ్ ని వేస్ట్ చేయకూడదు.
1: సో నెవర్ వేస్ట్ టైమ్.
0: ఏ సెకండ్ మనకు చిక్కినా ఆ సెకండ్ లోపల కూడా నీ యొక్క శ్వాస నీవు గుర్తించుకుంటురా.
1: ఎవ్రీ సెకండ్ యూ షుడ్ అబ్జర్వ్ ది సోహం ఇన్ యువర్ బ్రెత్.
0: అప్పుడే నీకు సరి అయినటువంటి యొక్క మానవత్వం కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హావ్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: అన్నెసెసరీ అయినటువంటి ఊరికి న్యూస్ పేపర్స్ అంతా చదువుకుంటూ కూర్చుంటే,
1: ఐ గోయింగ్ త్రూ ఆల్ న్యూస్ పేపర్స్ విచ్ ఆర్ యూస్లెస్,
0: అంతా న్యూసెన్స్ చేయబోతుంది.
1: యూ విల్ బి కలెక్టింగ్ ఓన్లీ న్యూసెన్స్.
0: ఇప్పుడు ఎక్కడ చూస్తే గానీ న్యూస్ పేపర్స్ అంతా న్యూసెన్స్ గా ఉంటున్నాయి.
1: టుడే ఆల్ న్యూస్ పేపర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ న్యూసెన్స్.
0: మనకు అవసరం లేనటువంటి అన్నింటినీ కల్పింపజేస్తాడు.
1: ఆల్ ది అన్నెసెసరీ మెటీరియల్ ఇస్ ఫౌండ్ దేర్.
0: ఆ బొమ్మను మీరు చూచారా?
1: యూ మస్ట్ హావ్ సీన్ పిక్చర్స్ దేర్.
0: ఆ విషయాలంతా మీరు విన్నారా?
1: యూ మస్ట్ హావ్ గాన్ త్రూ ఆల్ ది కంటెంట్. వాట్ ఏ షేమ్ ఇట్ ఇస్.
0: ఆ పేపర్ ఏ చూడబుద్ధి కాదు.
1: You don't feel like looking at the newspaper at all.
0: కనుక అవి కాదు మనకు కావాల్సింది.
1: It's not that important.
0: రూపనామం లేనటువంటి ఒక నిజమైనటువంటి ఒక సీట్, ఆ సీట్ మనం చూడాలి, విషయాన్ని చూడాలి, భగవంతుని చూడాలి.
1: So that which is beyond the name and form, you should think of that which is sweet, which is inner.
0: రూపనామం లేనటువంటి ఒక దైవత్వము ఒక్కటే.
1: It's only divine, the Godhead, that is beyond the name and form.
0: Sweet. Sweet.
1: And he is sweet and sweet.
0: Kadali kajulamulakanna kasturi ubbandakanna adi ye nijamaina sweet.
1: And therefore here the sweetness lies. It is much more than almost of the precious fruits that we know.
0: Ee pandugalanta vastunnayi deni kosam vastunnayi.
1: Why do we celebrate festivals?
0: Prati panduga kodanu oka daivanni gnapakam chese nimittamai vastunnayi.
1: Every festival is observed to remind ourselves of God.
0: ఈ నాడు చాలా మంది ముస్లింలు కూడా పండుగ చేసుకుంటారు.
1: And today you find Muslims also celebrating.
0: అన్ని మతముల వారికి కూడా పండుగలు ఉన్నాయి.
1: All religions have festivals.
0: మతములన్నీ చేరి మంచినే బోధించే.
1: All religions together speak of goodness only.
0: అన్ని మంచినే బోధిస్తున్నాయి.
1: All speak of the
0: ఏ మతం కూడా చెడ్డది కాదు.
1: No religion is bad.
0: అందువల్ల మీరు ప్రతి మతం వారి యొక్క దీన్ని కూడా మనం అనుసరించాలి.
1: Therefore each one should follow one's own religion.
0: మతి చెడ్డదైనప్పుడే మతం చెడ్డదవుతుంది.
1: When once mati the mind is spoiled, then mata the religion turns bad.
0: మతం మంచిదిగా పెట్టుకోండి.
1: And have your mati the mind perfect.
0: మతి మంచిదిగా పెట్టుకున్నప్పుడు మతములన్నీ కూడా ఏకమైపోతాయి.
1: When mati the mind is perfect corrected, mata the religion gets unified.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: కాలమును వ్యర్థం చేయకండి.
1: Don't waste time.
0: పవిత్రమైనటువంటి యొక్క కాలమును మనం అపవిత్రం చేసిన వారం అయిపోతాం.
1: Never make this sacred time unsacred.
0: కనుక మీరు పవిత్రం గావించుకుని తద్వారా మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: By making the time sacred, experience the true state of bliss.
0: మానవుడు ఆనందమయుడు.
1: A human being is blissful.
0: ఆనందమయ.
1: And is full of bliss.
0: కనుక నిరంతరము నీవు ఆనందంగా ఉండాలి.
1: Remain eternally blissful.
0: నీవు ఎప్పుడు కూడా ఒక డిజైర్ గా పెట్టుకుని నువ్వు కుంగిపోయి ఉన్నట్టుగా ఉండకూడదు.
1: Cause out of desire, you should never be depressed.
0: కనుక మీరు హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: యూనియన్ విత్ గాడ్
1: ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక మీరు నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి.
1: Bear the smiling face. Be blissful, be happy, continuously.
0: ఏ పరీక్షలు రాని, ఏ యొక్క ఎగ్జామినేషన్స్ రాని, ఏది వచ్చినా కానీ క్యాస్ట్ ఆఫ్ పేస్ చేయకూడదు.
1: Let the examinations approach, even at the examination times, you should not have castor-oil face.
0: మీరు ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: You should smile and smile all
0: the way. మీరు ఎంత ఉత్సాహంగా ఉంటారో మీలోని ఉన్నటువంటి యొక్క తత్వము అంత ఉత్సాహంగా అభివృద్ధి అవుతుంది.
1: The more enthusiastic you are, the inner divinity will manifest, will blossom.
0: మీ ఉత్సాహమునకు కారణము మీ యొక్క ఆనందమే.
1: And for all the enthusiasm activity, your happiness is the main cause.
0: కనుక మీరు హ్యాపీనెస్ గా ఉండండి.
1: Be happy.
0: మీకు ఏమి వరి ఉండాలి?
1: Why do you worry?
0: ఏమి వరి లేదు.
1: Don't worry for any
0: ఎగ్జామినేషన్ వస్తున్నాయని చదివితే నీకు ఎగ్జామినేషన్ లో భయం ఎందుకు?
1: If you are really prepared and study well, why should you be worried of the exam?
0: చదవని వారికే ఎగ్జామినేషన్ భయం.
1: The one who has not prepared for the examination will be worried.
0: కనుక మీరు చదువుతూ ఉంటుంటే తప్పక అదే మనకు మార్క్స్ తెస్తుంది.
1: If you are studious, you'll get high ranks.
0: తప్పక మీరు చదివి చక్కని పాస్ చేసి ఉత్తీర్ణులైపోయి దేశాన్ని ఉద్ధారం చేయండి.
1: You study well, get high ranks, and help for uplifting this country, for the advancement of this country.
0: ఈనాటి పండుగ,
1: this day's festival,
0: మిమ్మల్ని ఉత్సాహపరిచే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: Is the festival that will make you bubbling with joy.
0: ఇది ఏ పండుగ అని అంటారు మీరు?
1: What festival is this now?
0: దసరా.
1: దసరా festival.
0: దసరా అనగా దశ విధములైనటువంటి యొక్క భావములను అరికట్టాలి మనం.
1: This festival symbolizes that you should check, put under control all 10 aspects of
0: ఈ దసరా లోపల ఉన్నటువంటి ఫలితం ఏమిటి? కట్టె కడపటికి చాముండి వచ్చేసేసి ఈ యొక్క నరకాసుడిని వధించింది.
1: What happens is the control of the evil trades ultimately by Chamundi. And who is this demon, the Narakasura?
0: Who is
1: Akasura of Naraka? And he is really the Asura to Nara, the human.
0: Naruniki Asurdu.
1: And he is an enemy to human being. Therefore, we should never be close to our enemy, Asura. So this inimical element should never be within you. I am the human being, Nara. And his enemy, Asura. What sort of relationship should you have with this Asura?
0: Nara sambandham pettukovali.
1: Let us have human relations. That's what is said in this dictum, that it is good satsanga, and out of this satsanga you will have detachment, and the detachment will take you to steadiness, and ultimately liberation.
0: Be good company.
1: Be in good company.
0: Bad company chete.
1: If you are in bad company.
0: Who are you? Nee vivaram cheppagalavu.
1: How do you declare yourself? You are that depending upon the company in which you are.
0: Karugane, manam bad company pettukoku.
1: So you should never be in bad company.
0: Bad company chustane goodbye cheppi vellipondi.
1: Say goodbye whenever you come across bad company.
0: Desham kuda vaddu.
1: Just don't be anywhere near them.
0: Meer manchi aanandanga undandi.
1: Be happy right all through.
0: Evarin chuchina gaani daiva swarupiga chusukoni andarki namaskarinchandi.
1: Whosoever you meet, do namaskar. Pay your respects to him.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, పంచేంద్రియములు చేరి పది చేతో ఇది పది నమస్కారములు అనగా పదివేళ్లు చేరినప్పటి దశేంద్రియములు.
1: ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ జాయిన్ ఇన్ యూనిజన్ ఇన్ అవర్ నమస్కార్.
0: ఈ నమస్కారం అనేటువంటిది పంచేంద్రియముల యొక్క పర్వతమే.
1: అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్.
0: నీకందరికీ పరమ ఆనందాన్ని అందించేటువంటిది.
1: అండ్ దే గివ్ యూ సుప్రీం హ్యాపీనెస్.
0: కనుక మీరు నమస్కారం చేస్తే ఎదురు దోషం అనుకుంటారేమో.
1: యు మే థింక్ దట్ ఇట్స్ ఎ మిస్టేక్ టు డూ నమస్కారం.
0: అందరికీ నమస్కారం చేయండి.
1: డూ నమస్కార్ టు ఎవ్రీబడి.
0: ఎవరిని ఎనిమీస్ వచ్చినా కూడా వారికి కూడా నమస్కారం చేయండి.
1: యు జస్ట్ పే యువర్ ఒబేసన్స్ నమస్కార్.
0: హౌ ఆర్ యు బ్రదర్ అని ప్రశ్నించు.
1: You can put a question, how are you, brother? Even if you were to meet an enemy.
0: Vaadu kudanu, how are you, brother? Vaadu prashnichadu.
1: They too naturally will respond saying, how are you, brother?
0: Dresham chuchi, tu tala cheppukovaddu.
1: Don't turn your face when you come across your enemy.
0: Nee eppudu kudanu aanandanga untundu.
1: You be happy all through.
0: Kanaka manavudu anetunte vaadu, kevalamu manatvam kaliginatunte vaadu.
1: A human being is the one with human quality.
0: Humanatvam nega empty.
1: What is this human value?
0: Dharma, shanti, prema.
1: The human values are the five. The truth, the righteousness, peace, love and non-violence.
0: Love unte peace vastundi.
1: Where there is love, there is peace.
0: Love is there, peace.
1: When once love is there, there is peace automatically.
0: Peace vachesinappudu dharma vachestundi.
1: When once there is peace, there is dharma, righteousness.
0: Dharma unnappudu truth vachestundi.
1: And where there is dharma, righteousness, there is truth.
0: Truth is one, not two.
1: Truth is one and not two.
0: Truth ఎప్పుడు కూడా నీవు పలుకుతూ ఉండు.
1: అండ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
0: సత్యాన్ని పలుకుతూ ఉండు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మాన్ని పెంచుకో.
1: ఫాలో ధర్మ.
0: పీస్ఫుల్ గా ఉండు.
1: అండ్ రిమైన్ ఇన్ పీస్.
0: ఆనందంగా మెలుగు.
1: బీ హ్యాపీ అండ్ మింగిల్.
0: సమాజంలో ప్రేమతత్వంతో పెరగాలి.
1: అండ్ మింగిల్ ఫ్రీలీ ఇన్ సొసైటీ విత్ లవ్.
0: కనుకని ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: అప్పుడే మీకు తెలియనటువంటి ఒక జ్ఞానం ఉదయించుతుంది.
1: Then only you'll have true knowledge, true wisdom.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అంటున్నాను.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎందుకంటే నాలో ఉన్నది ఒక ప్రేమనే.
1: బికాస్ దేర్స్ లవ్ ఇన్ భగవాన్.
0: ఓన్లీ లవ్.
1: దేర్స్ ఓన్లీ లవ్ ఇన్ భగవాన్.
0: అదే నా ప్రాపర్టీ.
1: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: ఆ ప్రాపర్టీకి మీరందరూ కూడా వారసులు కాండి.
1: అండ్ యూఆర్ ద హైయెస్ట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
0: మీ అందరికి కూడా ఆ ప్రేమని పంచుతాను.
1: భగవాన్ విల్ షేర్, విల్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ద లవ్ ఇన్ హిమ్.
0: నాకు ఎట్టి స్వార్థము లేదు.
1: There's no trace of selfishness in Bhagavan.
0: Not selfless.
1: Bhagavan is absolutely selfless.
0: Kanuka, nenu evarini deshinchanu, evarini kopinchanu, evarini nenu duram chesukonu.
1: Bhagavan will never hate anybody. He will never distance anybody. He is never angry with anybody.
0: ప్రేమ ముదిత మనసు కహే రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

ప్రేమ ముదిత మనసు కరు రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

నరుని జీవితంబు నల్లుల మంచంబు పుడమి వడలు రోగములకు కొంపా.

సుఖము చూడబోవా శూన్యము మనిషికి

0: Human life is like a cot full of bed bugs. On earth, human body is full of diseases. In fact, there's no trace of happiness at all for man. Never forget this good word.
1: Prema Swarupula.
0: Embodiments of love.
1: Viluvaina manava jivitamanu. విలువైనటువంటి మానవ విలువను మానవుడు గుర్తించుకొనలేక మాణిక్యం వంటి ఈ జీవితాన్ని మసిబొగ్గులకు అమ్ముకుంటున్నాడు.
0: ద లైఫ్ దట్ ఇస్ హైలీ వాల్యుబుల్ అండ్ ది హ్యూమన్ వాల్యూస్ బిహైండ్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై మ్యాన్ కైండ్ అండ్ దిస్ వాల్యుబుల్ లైఫ్ ఇట్ ఈస్ ఎ ప్రెషస్ జెమ్ ఇస్ జస్ట్ సోల్డ్ అవుట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోల్.
1: నిజముగా మానవుడు తన తత్వమును తన స్వస్వరూపమును తన స్వస్థానమును మర్చిపోవటం చేతనే ఈ జీవితమునకు ఇంతటి దుర్గతి ఏర్పడుతూ వచ్చింది.
0: ట్రూలీ స్పీకింగ్ ద ప్రజెంట్ మిజరబుల్ ప్లైట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ సింప్లీ బికాస్ man has forgotten his true nature, his true form and his position.
1: The vice chancellor said, what is the purpose of life, Ali?
0: What is the purpose of life?
1: Manavudu tana swasvarupani telusukotamu swasthanamunu cheratame, idi e purpose of life.
0: The purpose of life is to know one's own self, the true nature, and to go back to the place of origin.
1: Yachata puttanachatiki neguta nejam prani kotikin.
0: It's quite natural for the living creatures to go back to their place of their birth.
1: Maroka sthanamana kadu,
0: not to any foreign place.
1: Yachata putte achatiki neguta nejam prani kotikin.
0: One has to go back to the place of birth actually.
1: Adiye manavuni yokka lakshyam.
0: That is the purpose of life.
1: అది మానవుని యొక్క గమ్యము.
0: That is the goal of life.
1: దీనిని మరచి జీవితంలో ఏదో సుఖశాంతులను అనుభవించాలని, ఆస్తిపాస్తులను అభివృద్ధి గావించాలని, ఆలుబిడ్డలను పోషించాలని, అనేక విధమైనటువంటి కీర్తి ప్రతిష్టలను సాధించాలని తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకును అనేక విధములుగా కూడాను శ్రమిస్తున్నాడు మానవుడు.
0: దిస్ ఫ్యాక్ట్ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ కైండ్ ఫ్రమ్ ద మూమెంట్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ హిస్ బెడ్ అంటిల్ హీ రిటైర్స్ హీ స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ట్రైంగ్ టు అమాస్ వెల్త్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ టు ఎర్న్ నేమ్ ఇన్ ఫేమ్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ పర్పెచువల్ హ్యాపీనెస్.
1: తాను వచ్చినటువంటి స్థానమునకు తాను చేరిపోవాలి.
0: హీ హ్యాస్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: తన గమ్యాన్ని తాను చేరాలి.
0: హీ మస్ట్ రీచ్ హిస్ గోల్.
1: వచ్చిన దారిని వెతికిపోవటమే నిజమైన మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
0: ది పర్పస్ ఆఫ్ మ్యాన్ ఇస్ టు గో బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్ ఇన్ విచ్ హీ హస్ కమ్.
1: ఎక్కడికి పోవాలి?
0: వేర్ ఇస్ టు గో
1: అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు?
0: వెన్ యూ పుట్ దట్ క్వశ్చన్ వేర్ ఫ్రమ్ హ్యావ్ యూ కమ్.
1: ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోవాలి.
0: యూ షుడ్ గో టు దట్ ప్లేస్ వేర్ ఫ్రమ్ యూ హ్యావ్ కమ్.
1: కనుకనే ఇది మరొక ప్రదేశమునకు పోవుటకు ఇది మానవుని యొక్క సరి అయినటువంటి యొక్క మార్గం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ పాత్ టు రీచ్ అనదర్ ప్లేస్.
1: అసలు నీవెవర్?
0: హూ ఆర్ యూ?
1: ఇది ఈశావాస్యం. ఇదం జగత్. ఇది అంతా కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: ద హోల్ యూనివర్స్ is the dwelling place of the divine.
1: Bruhaswarupudu kanukane itaniki brahma ani peru vachindi.
0: As is the very embodiment of this vastness, the divine is called brahma.
1: Yakkadu vyapinchetunte yokka tattvame atani yokka pradhana kartavyam.
0: His main trait is that the spirit of ever expansiveness.
1: Tanu leni sthanam kani tanadi kani peru kani ee jagattulo ledu.
0: In this world there is no place that does not belong to him. There is no name for which he is not.
1: Yendu, na yendu, vari yendu, veri yendu, andari yendu, unnadi okkate. Isha vasyam.
0: Only one God is present in you, in me, there and everyone.
1: Aite, iti ekatvani, andaru, anta, abhilashincharu.
0: However, this principle of oneness is not desired or understood. Basing on these Upanishads,
1: Yekuham bahusyam annaru.
0: Stated that one manifests into many.
1: Unnadi okkate, adi nijame.
0: Yes, there is only one.
1: Kani ade anekanga roopondinappudu manaku aanandam cheekurtundi.
0: But when that manifests into many, it gives you the delight.
1: Okka 100 rupayi note mana chethilo unte anta aanandam kalagadu.
0: If you have 100 rupee currency note, you will not be that happy.
1: Kani ave 1 rupayi note ga vachi 100 ga mana chethiloku vaste ento aanandanga untadi.
0: But if you have change 1 rupee notes equal to that of 100 rupee currency note, you will be very happy.
1: Kanukane krishnudu kudanu సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నాడు. అన్ని నాకు అర్పితం చేయి.
0: సరెండర్ ఎవ్రీథింగ్ టు మీ.
1: నేను నిన్ను చూసుకుంటాను.
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: ఎట్లా?
0: హౌ?
1: దీని విలువ ఏమిటి?
0: వాట్స్ ఇట్స్ వాల్యూ?
1: ఒరే పిచ్చివాడా, జగత్తులో అనేక రకమైనటువంటి ఒక చింతలు ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ద వరీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: పుట్టుట ఒక చింత.
0: The very birth is a worry.
1: Bhoomi nunduta chinta.
0: Life on earth.
1: Samsaram oka chinta.
0: Family life.
1: Chavu chinta.
0: Death.
1: Balyamantayu chinta.
0: The entire childhood.
1: Vardhakyam oka chinta.
0: Old age.
1: Jeevinchutoka chinta.
0: Very life.
1: Chedupu chinta.
0: Failure.
1: కర్మలన్యు చింత.
0: ఆల్ యాక్షన్.
1: కష్టములు ఒక చింత.
0: డిఫికల్టీస్.
1: సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్.
1: వింత చింత.
0: ఈవెన్ ద మిస్టరీస్ ఆల్సో ఎ వరీ.
1: అన్ని చింతలతో కూడినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీ.
1: దీనికి ఏ మాత్రము విలువ లేదు.
0: దిస్ యాజ్ సచ్ ఇట్ హాస్ నో వాల్యూ.
1: పిచ్చివాడా, ఈ చింతలతో నీవు మునిగి ఈ చింతల కట్టను నీవు తలపైన పెట్టుకుని ఏ విధంగా నీవు మోయగలవు జీవితాన్ని? ఏ విధంగా నీవు సాధించగలవు? ఏ విధంగా నీ జీవిత మార్గాన్ని నడవగలవు?
0: క్యారింగ్ దిస్ హెవీ బర్డన్ ఆఫ్ వరీస్ ద హెడ్ లోడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు లివ్ ఎ కంఫర్టబుల్ లైఫ్? హౌ కెన్ యూ క్యారీ ఆన్ దిస్ బర్డన్ యువర్ సెల్ఫ్?
1: కనుక ఒక్కొక్క చింత ఒక్కొక్క నయాపశ వంటిది. ఎందుకంటే ఏ చింతను శాశ్వతమైనవి కాదు.
0: ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఈక్వల్ టు ఎ నయాపైస, నథింగ్ ఈజ్ పర్మనెంట్.
1: ఇప్పుడు ఒక చింత అంటే క్షణంలో అది కదిలిపోతుంది, మరొక చింత వచ్చేస్తుంది.
0: ఇఫ్ ఇట్స్ వన్ వరీ, ఇట్ పాసెస్ ఆఫ్ ఇన్ ఎ మూమెంట్ గివింగ్ ప్లేస్ టు అనదర్.
1: దీనికి విలువనే లేదు.
0: దేర్ నో వాల్యూ యాజ్ సచ్.
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: వరీ ఈస్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: ఈ మనసే చంచలమైనటువంటిది.
0: ది మైండ్ ఈస్ వేవరింగ్.
1: ఈ కల్పనతో కూడినటువంటి ఈ యొక్క చింతలు ఎంతవరకు ఉండేటువంటివి?
0: And these worries, how long they last?
1: కనుక నాయన, నీ చింతలంతా నాకు ఇచ్చేసే, ఆ చిల్లరంతా నాకు ఇచ్చేసే.
0: Surrender all this change of worries.
1: ఒక రూపాయికి,
0: for 1 rupee,
1: 100 నయా పైసాలు.
0: You get 100 నయా పైసే.
1: ఇంకా దానికి 100 రూపాయలు చూస్తే,
0: for 100 rupees,
1: 10,000 నయా పైసాలు.
0: 10,000 నయా పైసాలు you get.
1: ఈ 10,000 నయా పైసాలు అంతా మూట కడితే పెద్ద భారంగా ఉంటాయి.
0: 10,000 నయా పైసా విల్ మేక్ ఎ గుడ్ బండల్.
1: దీన్ని ఏ విధంగా మోయగలవు?
0: హౌ కెన్ యూ క్యారీ?
1: నీ చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: ఆ 10,000 నయా పైసాస్ నాకు ఇచ్చేసే.
0: గివ్ మీ ఆల్ ద 10,000 నయా పైసా.
1: 100 రూపీస్ నోట్ నీకు ఇస్తున్నాను, లైట్ గా ఉంటాయి.
0: ఐ విల్ గివ్ యూ 100 రూపీస్ నోట్ దట్ ఇస్ సో లైట్ ఇన్ వెయిట్.
1: దాచుకోవచ్చు.
0: యూ కెన్ కీప్ ఇట్ విత్ యూ.
1: భారం లేకుండా ఉంది.
0: ఇట్ వోంట్ బి హెవీ.
1: భద్రంగా కూడా ఉంటుంది.
0: ఇట్ విల్ బి సేఫ్ టు.
1: ఈ మూట నీవు దాచుకోవడం కష్టము.
0: ఇట్స్ పాసిబుల్.
1: మోయటం మరింత కష్టము.
0: వెరీ డిఫికల్ట్.
1: భద్రత అసలేలే ఉండదు.
0: దేర్ నో సేఫ్టీ ఫర్ దిస్ బండిల్.
1: కాబట్టి అవన్నీ నాకు ఇచ్చే. సర్వధర్మాం పరిత్యజ్య మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నన్ను శరణు తెచ్చే నీకు ఏకం ఇచ్చాను.
0: Offer all the small change of worries and desires unto me, and I will give you.
1: ఇంత సూక్ష్మంగా కూడాను ప్రబోధిస్తు వచ్చాడు.
0: God teaches in a very very simple way.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈశా వాస్యం విదం జగత్. అందరి యందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
0: God is the only one present in all.
1: అయితే మా కర్తవ్యాలు ఏం చేయాలి?
0: Then what are we to do about our duties?
1: మా డ్యూటీస్ అంతా ఉంటున్నాయి కదా.
0: We have many duties.
1: ధనేశన, ధారేశన, పుత్రేక్షణ, ఇంకా ఎన్నో ఏషియన్ లాట్లు ఉన్నాయి.
0: We have so many duties and responsibilities, money, wife and children.
1: దీన్ని వదలనక్కర్లేదు.
0: You don't need to give them up.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో.
0: Do your duty.
1: ఎట్లా?
0: How?
1: నీవు ఒక డ్రామా లోపల ఒక ఫాదర్ యాక్ట్ చేస్తున్నావు.
0: There in a drama you are acting.
1: A father act.
0: The role of a father.
1: నీకు ఒక కొడుకు ఉన్నాడు.
0: You have a son.
1: ఆ కొడుకుకు జబ్బు చేసింది.
0: He falls sick.
1: నీవు బాధపడుతున్నావు.
0: You are feeling sad.
1: కానీ నిజంగా చూస్తే నీవు తండ్రి కాదు.
0: Truly speaking, you are not father.
1: నీకు కొడుకు లేదు.
0: Nor have you a son.
1: వాడు జబ్బుతోనో పట్టం లేదు.
0: He is never sick.
1: నీవు ఏడ్చడము లేదు.
0: You don't cry.
1: ఇవన్నీ డ్రామాలో ఒక యాక్టింగ్.
0: It's only acting on the stage.
1: నీవు ఏడ్చే సమయంలో కూడాను నేను పలాని బాయ్ని, పలాని స్టాండర్డ్ చదువుతుండేటువంటి వాడిని.
0: Even as you cry on the stage, you know that I am so and so studying such standard class.
1: నా కొడుకు జబ్బు చేశాడు అనే చింతన లోపల కూడా నా కొడుకు కాదు, వీడు పలాని క్లాస్ బాయ్.
0: Even as you cry thinking that your son fell sick, you know pretty well that he's not your son.
1: పైన అంతా కూడా నీ యొక్క యాక్టింగ్ కరెక్ట్ గా చేసేయి.
0: Act well on this stage.
1: కానీ ఎంత యాక్ట్ చేస్తున్నప్పటికీ నీ పేరు నీవు మర్చటం లేదు.
0: You may act very well, but you are not forgetting your true name.
1: నాగయ్య వచ్చాడు, త్యాగయ్య వేషం వేశాడు.
0: నాగయ్య played the role of త్యాగయ్య.
1: నేనెందు పోదురా పాడుతున్నాడు పాపం.
0: He went on singing.
1: త్యాగయ్య వలె పాడుతున్నాడు.
0: Singing exactly like త్యాగయ్య.
1: కానీ త్యాగయ్య వలె పాడుతున్నప్పటికీ అతను నాగయ్య కానీ త్యాగయ్య కాదు.
0: He may sing like Chagaya, yet he is only Nagaya.
1: ప్రేక్షకులకంత అతనికి కేవలము త్యాగయ్యని.
0: The whole audience will take him as Chagaya.
1: వెనుక్కుపోతాను స్టేజ్ వెనుకపోతే ఏం నాగయ్య చాలా బాగా యాక్ట్ చేశావు అంటారు.
0: The moment he goes back behind the screen, everybody will say, Nagaya, you acted well.
1: స్టేజ్ పైన నాగయ్యని, స్టేజ్ వెనుకలా నాగయ్యని, పాడేది నాగయ్యనే, యాక్ట్ చేసేది నాగయ్యని.
0: Therefore, on the dais, behind the screen, the one who sings, the one who acts
1: కానీ
0: the same
1: stage names మాత్రం యాక్టింగ్ మాత్రం డిఫరెన్స్ గా ఉంటుండాలి.
0: బట్ దర్ ఇస్ ఓన్లీ చేంజ్ ఇన్ యాక్టింగ్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: ప్రతి వ్యక్తి కూడాను
0: ఎవ్రీ పర్సన్
1: యాక్టింగ్ ప్రత్యేకంగా చేస్తున్నాడు.
0: ఈస్ యాక్టింగ్
1: ఆ స్టేజ్ యొక్క పేరు రూపనామం వేరువేరుగా ఉంటున్నాయి.
0: ద స్టేజ్ నేమ్ అండ్ ఫోర్
1: కానీ అతని నిజనామము ఆత్మనే.
0: బట్ ఈస్ ట్రూలీ స్పీకింగ్ ఇస్
1: దానిని మరవకూడదు.
0: వన్ షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్.
1: దానిని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ నీవు ఏమి యాక్ట్ అయినా చేయి.
0: Thinking that you are Atma, you can act in the way you want.
1: ఇది సరైనటువంటి జీవితమునకు ఆదర్శవంతము ఆనందవంతమైనటువంటి.
0: This makes you ecstatic, blissful.
1: ఒక్కొక్కరు నేను భగవంతునకు సర్వమును అర్పితం చేశాను, నేను శరణాగతిని పొందాను, కానీ నాకెందుకు ఇంకా ఈ కష్టము తీరలేదు.
0: Some say that I offered everything, sacrificed,
1: naakendukka ee paadukutundu raavatamu.
0: Why that I still have some bad qualities?
1: Nannenduku ee vidhamaina baadalu pettatamu?
0: Why should I be put to suffering?
1: Chakkaga pillalu chaala sookshmanga meeru gurtinchali.
0: Students should understand very well.
1: Nijanga neevu saranagutude ayi unte ee kashtalu neekenduku vastayi?
0: Have you really surrendered?
1: Ee bhavalu neekenduku vastayi?
0: Why do you have
1: ee bhavalu neevu talavane talavavu?
0: You don't entertain such thoughts.
1: నాకు కష్టములు అని విచారించనే విచారించవు.
0: You will not be worried of the difficulties.
1: కనుకని శరణాగతి కాలేదన్నమాట.
0: Means you have not totally surrendered.
1: శరణాగతి అయితేనా ఈ చింతలు నీవు కేర్ చేయవు.
0: Had you surrendered totally, you wouldn't have been bothered of the worry.
1: అదే విధంగానే దైవమే నీలో ఉండినప్పుడు, ఉన్నప్పటికీ దైవం నాలో ఉన్నాడు అనే విశ్వాసం లేనప్పుడే ఈ బాధలన్నీ నిన్ను చుట్టివేస్తాయి.
0: Because you don't have the faith that God is in you are suffering.
1: కానీ మానవుడు పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని తన యొక్క స్థితిగతులను చక్కగా సమయస్ఫూర్తిగా విచారించి అతని రూపనామములు పేరు వేరుగా ఉంటాయి.
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ద కండిషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వి హావ్ వేరీడ్ నేమ్స్ అండ్ ఫామ్స్.
1: భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏ క్రిస్టియన్స్ అంతా చెప్పని, ఏ ముస్లింలు చెప్పని, ఏ పర్షియన్స్ చెప్పని, ఏ బుద్ధులు చెప్పని, ఏ హిందువులు చెప్పని, ఎవరు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
0: నో మ్యాటర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ ఆర్ బుద్ధిస్ ఆర్ హిందూస్, బట్ గాడ్ ఈజ్ వన్.
1: కానీ మన మన యొక్క సమాజం యొక్క నిబంధనలు, మన యొక్క గుంపుల యొక్క సిద్ధాంతములను మనం పురస్కరించుకుని వేరు వేరు రూపనాములుగా మనం అనుభవిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ అవర్ ఐడియాలజీస్ అండ్ డిఫరెంట్ ఫెయిత్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్. we consider diversity.
1: Unnadu.
0: There's only one Brahmin.
1: Ayana vantintilo vanta chestunnadu.
0: He cooks there in the kitchen.
1: Ayana chese panini puraskarinchukoni atanu vanta brahmanudu antunnam.
0: Basing on the work he does, we call him Brahmin cook.
1: Inka gudi lopala poyi pooja chestunnadu.
0: And another Brahmin offers worship
1: same
0: in
1: the
0: same Brahmin offers worship in the temple, same Brahmin.
1: Devalayamlo poi pooja chestunnadu.
0: Oh, he does worship there in the temple.
1: Atanu pujari brahmanudu.
0: And he is a Brahmin priest.
1: Enduku ikkada vanta brahmanudu ani atanu pujari brahmanudu ante brahmade kada kaadu ikkada pani chestunnatundi vanta pani akkada chestunna pani pooja pani.
0: Here Brahmin cook and Brahmin priest, it's based on the work
1: ikkada pujari brahmanudu akkada vanta brahmanudu.
0: Here he is the priest, there he is the cook.
1: Madhyanam poyadu panchangam pettukoni andariki cheptunnadu.
0: In the afternoon he was going through the almanac, the
1: akkada ma panchanga brahmanudu antuntaru,
0: and we call him panchanga brahmana.
1: Ade brahmana office lo poyi oka adhikariga untadu.
0: There he goes to the office and occupies the chair of authority.
1: Ma boss brahmana piya ma oka adhikari brahmana antaru.
0: We call him Brahmin officer.
1: Panini puraskarinchukoni ye perlu vastunnayi.
0: Basing on the position of work he does, he gets the name.
1: అదే విధంగా ఈ జగత్ నాటక రంగం నందు వారు వారు నటించినటువంటి నటనలకు వారి వారి అనుభవించినటువంటి యొక్క పూర్వజన్మ సుకృతాలకు తగినటువంటి పేర్లు అక్కడ వస్తుంటాయి.
0: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్, బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్ అండ్ ద పాస్ట్ మెరిట్, వీ గెట్ దట్ రోల్.
1: నిజముగా ఇవన్నీ భ్రమనే తప్ప సత్యాలు ఒక్కటి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ఆల్ ఇల్యూషన్, నథింగ్ ఇస్ ట్రూ.
1: మనసు యొక్క ప్రభావమే దీని యొక్క అవస్థలకు మూల కారణం.
0: ద ప్రజెంట్ ఫ్లైట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్.
1: కనుకనే ఇది కేవలం ఒక భ్రమ అని నీవు తలుచుకుంటే బ్రహ్మ నీకు సాక్షాత్కరిస్తాడు.
0: ద మూమెంట్ యూ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఇల్యూషన్ భ్రమ, యూ విల్ హ్యావ్ బ్రహ్మ ద డివైండ్.
1: లేక నేనే బ్రహ్మ అనుకుంటే భ్రమ పారిపోతుంది.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ యూఆర్ గాడ్, దిస్ ఇల్యూషన్ విల్ రన్ అవే.
1: ఈ విధంగా తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంతైనా కూడా తమ యొక్క తత్వం అర్థమవుతుంది.
0: ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్, యువర్ ట్రూ నేచర్, యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఒకటి చిన్న చూడండి, ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి.
0: ఇట్ షుడ్ బి న్యాచురల్ ఫర్ ది లివింగ్ క్రియేచర్స్ టు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ బర్త్.
1: సముద్రం నుంచి సూర్యుని యొక్క కాంతి చేత సముద్ర జలమంతా ఆవిరిగా మారిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది హీట్ ఆఫ్ ది సన్లైట్, the water of the ocean transforms into the vapor.
1: ఈ ఆవిరిగా మారిపోయినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి యొక్క ఈ ఉప్పు రుచి ఆవిరిలో ఉండదు.
0: And the saltish taste or the salinity is not there in that vapor.
1: అక్కడ మధురంగా మారిపోతుండాలి.
0: It transforms into the sweet taste.
1: ఆ యొక్క ఇది ఆవిరియే మేఘములుగా రూపొందుతుండాలి.
0: The same water vapor settles as cloud.
1: ఈ మేఘములపైన చల్లటి గాలి వీచినప్పుడు వర్ష బిందువులు వలె కురుస్తున్నాయి.
0: Added to this, when there is cool breeze, they will come down as raindrops.
1: ఈ వర్ష బిందువులు ఒకదానితో ఒకటి చేరి చిన్న ప్రవాహంగా రూపొంది.
0: All these raindrops run as a flow.
1: ఈ చిన్న చిన్న రూపములన్నీ చేరి పెద్ద రివర్ గా నదిగా ప్రవహిస్తుంది.
0: All these little flows,
1: ఈ పెద్ద నది ఎక్కడపై చేరుతుందది?
0: This mighty river, where does it go?
1: సముద్రాన్ని పోయి చేరుతుండాలి.
0: It merges into ocean.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: దిస్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: ఇంకా రెండవది,
0: ద సెకండ్,
1: ఒక కుమ్మరి ఒక చెరువుకు వెళ్ళాడు, ఒక బండిలో మట్టిని తీసుకుని వచ్చాడు, తన ఇంటి ముందు పోసుకున్నాడు.
0: ఏ పాటర్ వెంట్ టు ఎ లేక్, కలెక్టెడ్ ఆల్ ద మట్ అండ్ కెప్ట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్.
1: కానీ ఆ చెరువులో పోయి త్రొగినప్పుడు ఆ చెరువులో గుంత ఏర్పడిపోయింది.
0: యాజ్ హి కలెక్టెడ్ ద మడ్, దేర్ ఇస్ ఎ బిగ్ పిట్ దేర్.
1: తన ఇంటి ముందు పోసుకున్నప్పుడు గుట్టగా రూపొందింది.
0: ద వెరీ సేమ్ మడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్ షేప్ ఇంటు
1: బిగ్ గుట్ట మట్టే గుంత మట్టి, గుంత మట్టే గుట్ట మట్టి.
0: దేర్ఫోర్ ద హీప్ ఆఫ్ మడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్ ఇస్ దట్ అవుట్ ఆఫ్ ద పిట్ ఓవర్ దేర్.
1: గుంత దిగాలి, గుట్ట ఎక్కాలి.
0: యు హావ్ టు గెట్ ఇన్ టు దట్ పిట్ అండ్ యు హావ్ టు క్లైంబ్ అప్ దిస్ మౌండ్ ఆఫ్.
1: దినదినము పార్ట్స్ ప్లేట్స్ అంతా చేస్తూ చేస్తూ రాగా ఈ గుట్ట కూడా తరిగిపోతూ వచ్చింది.
0: యాజ్ పార్ట్స్ అండ్ ప్లేట్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్.
1: క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి, మధ్యలో వచ్చి పడిపోయినటువంటి ఈ మట్టి అంతా కూడా క్షీణే పుణ్యే మధ్యలో క్షీణించిపోయింది గుట్ట.
0: ద మడ్ దట్ ఇస్ కలెక్టెడ్ ఓవర్ దేర్ ఇస్ ఎగ్జాస్టెడ్ యాజ్ పార్ట్స్ అండ్ ప్లేట్స్ ఆర్ మేడ్.
1: పార్ట్స్ ప్లేట్స్ చేసి తిరిగి దానిని సంస్కరింపజేశాడు.
0: The pots and plates must be refined, must be
1: processed. ఆ పచ్చి పాత్రలో నీళ్లు పోస్తే పగిలిపోతుంది కుండ.
0: On the other hand, if you pour water straight away,
1: దీని
0: అగ్నిలో
1: వేసి బాగా కాల్చాడు, సంస్కరింపజేశాడు.
0: It must be refined and must be burnt in fire.
1: అగ్నిలో వేసి కాసేటప్పటికీ ఇందులో పోసిన నీళ్లు నిలిచిపోతున్నాయి.
0: As it is burnt in fire, water would remain there.
1: చూసారా, పూర్వం పచ్చిగా ఉండినప్పుడు పోసిన నీరంతా కిందకి పోతున్నాయి.
0: When it was not processed, the water would drain out.
1: పాట్ కూడా విరిగిపోతుండాలి.
0: And the pot also breaks.
1: సంస్కరింపబడిన తర్వాత ఆ పాత్రలో నీళ్లు నిలిచిపోతున్నాయి.
0: After it is processed and burned,
1: దానిని అనేక రకాలుగా మనం ఉపయోగించుకున్నాము.
0: You make use of it in the way you want.
1: కానీ బావి నుంచి నీరు తెస్తున్నప్పుడు చేయి జారింది, కింద పడిపోయింది.
0: But as you fetch water from the well, you drop it and it falls on the ground.
1: ఆ పడిపోతానే ఆ ముక్కలు మనం తీసుకుపోతామా? లేదు, అక్కడే వదిలిపెట్టుకో.
0: Do you collect those broken pieces? No, you
1: ఆ రోడ్డులో పడిపోయినటువంటి ముక్కల పైన లారీలు, బస్సులు, కార్లు, మనుషులు అన్ని విధాల తొక్కటం చాలా తిరిగి కట్టగలిపి అది మట్టిగా తయారైంది.
0: On these broken pieces of this pot, many of the cars and vans also pass by.
1: ఎట్టట పుట్టినట్టుగా నేగుడనే కోటికిని. ఈ మట్టి నుంచినే వచ్చింది, మధ్యలో పాటు ప్లేట్ అనేటువంటి రూపాలు ధరించింది, కట్టగలిపటికి వాటి రూపాన్ని కూడా మర్చిపోయింది, తిరిగి మట్టి దేకే పోయి చేరిపోయింది.
0: ఒరిజినలీ ఇట్ ఈస్ మట్ అండ్ ఇట్ ఈస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పాట్ అండ్ ఎ ప్లేట్ అండ్ దెన్ బికేమ్ మట్ అగైన్ ఫైనలీ.
1: కనుకనే తిరిగిపోవుట భక్తుని దీక్షనా. ఎక్కడి నుంచి వచ్చావయ్యా?
0: Where from have you come?
1: నేను ఎక్కడికి పోవాలి?
0: Where should I go?
1: అని ఎవరిని అడగనక్కర్లేదు.
0: You don't need to ask.
1: ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పో.
0: Go to that place where from you have come.
1: Maradu ninne darige bande Madhava. Maradu ninne darige bande Purandara Das cheptunnadu, ninni marchipovadam chetane nenu ee dharaku vachi padipoyinanu.
0: Purandara Das said, as I have forgotten you, it is the very same reason.
1: Ninnu marchipokunda unte nenu ikkada puttinde vaadini kaadu. నిన్ను మర్చిపోవటమే ఇక్కడ పుట్టడానికి మూల కారణం.
0: హ్యాడ్ ఐ నాట్ ఫర్గోటన్ యూ, ఐ వుడ్ హావ్ టేకెన్ బర్త్ అట్ ఆల్.
1: నన్ను పోషించలేవా?
0: కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ?
1: బెట్టత తుదియల్లి పుట్టిద వృక్షకే, బెట్టత తుదియల్లి పుట్టిద వృక్షకే. కొండపై భాగంలో ఒక రాతిపైన పుట్టినటువంటి ఒక చెట్టుకు కట్టేయను కట్టి నీరిదర్యారో, దానికి కట్టగట్టి నీటికి పెట్టి దాన్ని కాపాడించిన వాడు ఎవరు?
0: ఏ ప్లాంట్ దట్ హెస్ గ్రోన్ ఆన్ ద మౌంటైన్ టాప్ ద బేర్ రాక్, హూ వాటర్డ్ ఇట్?
1: అంతా నీవే పోషించు.
0: యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దట్.
1: మన కంపౌండ్ ఒక మొక్క పెట్టి కావలసినంత ఎరువు వేసి నిత్యము నీరు పోస్తుంది, అది పెరగదు. కానీ కొండపైన పుట్టినటువంటి చెట్టు రాతిపైనే వేర్లంతా ఉన్నాయి, కానీ ఎంత సుక్షేమంగా పెరుగుతూ ఉంటుండాలి, అది భగవంతుని యొక్క.
0: వేర్ ఇస్ ఎ ప్లాంట్ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్, దో ఇట్ ఈస్ వాటర్డ్ అండ్ మెన్యూర్డ్, ఇట్ విల్ నాట్ గ్రో. ఆన్ ద అదర్ హ్యాండ్, ఎ ప్లాంట్ ఆన్ ద మౌంటైన్ టాప్ గ్రోస్ వెల్.
1: మెలిగే చిత్రబండి దేవరి యారో. స్వామి, ఈ నెమలికి ఇన్ని రంగులు వేసిన వారు ఎవరు?
0: Who painted different colors to this peacock?
1: Pavala dalatage kempittaryaro, pachchani chilukaku yarrani moothi pettavu, enta andanga untundali.
0: Green parrot has got the red beak, who made it?
1: Idi evaru vesari paint?
0: Who painted that way?
1: Anta nidi,
0: everything you only.
1: Nani.

0: ஆகி எனக்கு நீ நிறுவதனுக்க நான் யாக்கே படவா நான் யாக்கே. நீ எந்த வீடவாடன உத்தான்
1: How can I be poor?
0: ஸ்ரீநிதி ஹரி ஓ ஸ்ரீநிதி நீவு நா பக்கல ఉన్నంత వరకు నేను ఎందుకు పడవ పిచ్చివాడిని అవుతాను లేకపోతే బీదవాడిని అవుతాను.
1: యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ వెల్త్, యు ఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ వెల్త్ వెన్ యు ఆర్ బై మై సైడ్. హౌ కెన్ ఐ బి పూర్? నో.
0: విద్య హేళువవనీనే, బుద్ధి కలిసువవనీనే. నాకు విద్య చెప్పేవాడు నీవే, నాకు బుద్ధి చెప్పేవాడు నీవే. ఉద్ధార కాజనక స్వామి నీవి.
1: యు టీచ్ మీ, యు ఆల్సో కరెక్ట్ మీ, యు ఆర్ మై టీచర్.
0: బుద్ధి చెప్పేవాడు,
1: ఉద్ధారం చేసేవాడు. యు ఆల్సో టీచ్ మీ, యు ఆల్సో రిడీమ్ మై లైఫ్.
0: పెట్టిగేయొలగిరువ స్వామి, పెట్టిగేయొలగిరువ అష్టాభరణ నీనే. శ్రేష్టమూర్తి స్వామి నీ నిరువదనక. పెట్టిలో పెట్టినటువంటి అష్టాభరణాలంతా నీవిచ్చినవే.
1: ఆల్ ది జ్యువెలరీ దేర్ ఇన్ ఐరన్ సేఫ్ ఆర్ యువర్ గిఫ్ట్స్.

0: ఆకాశం వచ్చి నా తలపైన కూలినా నేను భయపడను.
1: Even the entire sky falls on my head, nothing is going to happen.
0: Annitiki nee unnavu,
1: you are there behind me.
0: Mudu sri purandara vitala nee vidhamele neevu na ventane ventane intane kantane untundaga naaku enduku ee bhayam.
1: When you are with me, around me, in me, above me, everywhere, why should I be afraid of anything?
0: కనుక నేను ఎక్కడా పోనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: నీవే నా వెంట ఉన్నావు అనేటువంటి విశ్వాసం రావాలి.
1: ఐ షుడ్ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ దట్ యు ఆర్ విత్ మీ ఆల్వేస్.
0: ఆ విశ్వాసం ఉన్నటువంటి వాడికి ఎట్టి భయము ఉండదు.
1: ద వన్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్
0: ఎట్టి కొరత ఉండదు.
1: దేర్ నో షార్టేజ్ ఆఫ్ డర్త్.
0: ఏ విధమైనటువంటి బీదరికము రాదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ, నథింగ్ వాట్స్ ఎవర్.
0: నిరంతరము ఎందుకంటే శ్రీనిధి, శ్రీనిధి అయినటువంటి నీవే నా నిధిగా ఉంటుండగా నాకేం భయం.
1: When God, the very embodiment of wealth, is by your side, why should you be afraid of anything?
0: కనుక అన్ని నీవే చేస్తున్నావు.
1: యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్.
0: నేను ఒక ఆట బొమ్మను.
1: ఐఎమ్ ఓన్లీ పపెట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: ఈ విధంగా మనం నేర్చుకుని మన కర్తవ్యాన్ని మనం పూర్తిగా నిర్వర్తించుకుంటూ పోవాలి.
1: ఇన్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దిస్ యూ హ్యావ్ టు డిశ్చార్జ్ యువర్
0: అంతా దైవమే ఇస్తున్నాడని అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ గాడ్ ఈస్
0: డూయింగ్ ఎవ్రీథింగ్. సూర్యుడు నా ఇంటిలో ప్రవేశించలేదే అని మనం విచారించినప్పుడు ఎంత బుద్ధి తక్కువ.
1: How foolish you are if you think that sun has not set in there while sun's light is available all over. He is there taking
0: కానీ నా ఇంటిలో ఎందుకు రావటం లేదు.
1: How is that I don't find him at my residence?
0: అప్పుడు సూర్యుడు కూడా పక్కన నవ్వాడట.
1: And sun also smiled at one instant.
0: ఓ పిచ్చి మానవా,
1: ఓ మ్యాడ్‌క్యాప్.
0: అహంకార మమకారం అనేటువంటి ఒక గోడలు కట్టుకున్నావు.
1: యూ హ్యావ్ బిల్ట్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్.
0: అభిమానం అనేటువంటి కప్పును వేసుకున్నావు.
1: యూ హ్యావ్ గాట్ ద రూఫ్ ఆఫ్ పొసెసివ్నెస్. దెన్ హౌ కెన్ ఐ కమ్ ఇన్?
0: నీవు అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివే.
1: కట్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
0: నీ మమకారం అనేటువంటి టాపును తీసివేయి.
1: అండ్ రిమూవ్ ద టాప్ ఆఫ్ అటాచ్మెంట్.
0: సీదా నేను లోపల వచ్చి ఉంటాను.
1: అండ్ ఐ విల్ కమ్ దేర్.
0: నీ పిలువనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఇన్వైట్ మీ.
0: నీవు నాకు ఆహ్వానం పంపనక్కర్లేదు.
1: ఇన్విటేషన్ ఇస్ నాట్ నెసెసరీ.
0: నన్ను నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ప్రే.
0: ఇస్ ఇట్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
1: ఇస్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
0: నేను తప్పక వస్తాను.
1: ఐ విల్ సర్టన్లీ కమ్.
0: అదే విధంగా నే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు.
1: God is there.
0: కానీ రాలేదే అనుకుంటున్నావు.
1: Yet you feel.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ అహంకార మమకారం అనుకుంటే ఒక దేహాభిమానం ఎక్కువగా పెట్టుకున్నావు.
1: You got this body attachment of ego.
0: ఇంకా మమకారం అనేటువంటిది పెద్ద టాప్ ను వేసుకున్నావు.
1: And there is this possessiveness attachment.
0: భగవంతుని లోపలనే బంధించినావు.
1: God is there inside you. You have binded him over there.
0: ఇంకా భగవంతుడు నీకు ఎట్లా కనిపిస్తాడు?
1: Then how do you see?
0: నీలోనే ఉన్నాడు.
1: He is in you.
0: కానీ కనిపించడు. లనివను నాకు అభయమివ్వక నిన్ను విడువను శ్రీరామ అడుగుదట కదలనివను. నిన్ను ఒక్క అడుగైనా ముందుకు నేను పోనివను.
1: ఐ విల్ నాట్ అలవ్ యూ టు స్టెప్ ఫార్వర్డ్.
0: గట్టిగా పట్టుకున్నాడు.
1: ఐ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ.
0: ఎట్ట నన్ను వదిలిపెట్టిపోతావు?
1: హౌ కెన్ యూ డ్రాప్ మీ అండ్ గో?
0: పిచ్చివాడా, నేను బయట ఉంటే కదా వదిలిపెట్టిపోవటము, లోపలనే ఉన్నాను.
1: ఐఎమ్ నాట్ అవుట్ సైడ్, ఐఎమ్ ఇన్ సైడ్ యూ.
0: నీ ఎందే ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు నేనుగానే ఉన్నాను.
1: And
0: నేను నీవుగానే ఉన్నావు.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కనుక నన్ను వదిలిపెట్టిపోవటం అనేటువంటిది ఎక్కడ? అది నీ భ్రాంతి అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఇల్యూషన్ దట్ యు ఆర్ జస్ట్ అవే.
0: భగవంతుడు ఎవరిని వదలటం లేదు.
1: గాడ్ ఈస్ నాట్ లీవింగ్ ఎనీబడీ.
0: ఎక్కడా పోవటం లేదు.
1: ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్.
0: ఉన్న చోటే ఉన్నాడు.
1: హీఈస్ వెరీ హ్యాపీ.
0: సర్వత్రా తానే ఉన్నాడు.
1: హీఈస్ ఎవ్రీవేర్.
0: అదే మొన్న కూడా ఒకసారి చెప్పాను నీకు.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: వేయబోవన్ని తలుపు. జీవుడు, అయ్యో నేను ఒంటరిగా ఉంటున్నాని, ఎవరైనా వచ్చి ఇందులో ప్రవేశిస్తారు ఏమో అని లోపల నుంచి ఒక విధమైన జీవభ్రాంతి అనేటువంటిది. వేయబోవన్ని తలుపు, తలుపు వేసుకో అంటున్నాది జీవుడు.
1: ద ఇండివిజువల్ సోల్ ఇన్ ఎ డెస్పరేట్ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ సాలిట్యూడ్ ఈజ్ అబౌట్ టు క్లోజ్ ద డోర్.
0: భగవంతుడు చెప్తున్నాడు, తీయమంటూ పిలుపు.
1: But God tells you, open the doors.
0: Jeevudenduko navugolupu.
1: And it's the individual spirit that smiles.
0: Vishwamanta pranavibhuni mandiramaina.
1: When the entire universe is the temple of God.
0: Vishwamanta pranavibhuni mandiramaina.
1: When the whole world is the temple of God. Where is the main door?
2: ఎక్కడ చూసినా మందిరమే ఉంటుంటే విశ్వమంతా మందిరమేగా ఉంటున్నప్పుడు ఇంక వీధి వాకిలి ఎందుకు?
1: When the whole world is the temple.
2: వేరే ఏదైనా ఇంకొక ప్రదేశం ఉంటే దానికి వీధి వాకిలి పెట్టుకోవచ్చు.
1: If it is separate, you can have
2: a name.
1: There is no place for
2: it. There is no place for it.
1: Then why main door?
2: అప్పుడు చెప్తున్నాడు జీవాత్మని.

0: Oh individual, you will experience very heaven over there. That is the main door.
1: Yeyabu anitalupu tiyamantu pilupu.
2: ఈ తలుపు పిలుపు రెండింటికి మధ్యలో ఉంటుందని ఈ సందేహము.
0: తలుపు ద డోర్, పిలుపు ద కాల్, దేర్ యు ఫైండ్ ద డౌట్.
2: యెహోవా అనేటువంటిది జీవుడు, తీయం అనేటువంటిది దేవుడు.
0: ఇట్ ది ఇండివిజువల్ సోల్ దట్ క్లోజెస్ ఇస్ గాడ్ హూ వాంట్స్ ఇట్ ఓపెన్.
2: కదిలేటువంటిది జీవుడు, నిలిచేటువంటి వాడు దేవుడు.
0: ద వన్ దట్ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్, ద వన్ హూ స్టడీస్.
2: కదలనటువంటి వాడే దేవుడు.
0: గాడ్ ఇస్ స్టడీ.
2: కదిలేవాడే జీవుడు.
0: ద వన్ హూ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్.
2: ఒక పిట్ట లేత కొమ్మ పైన వాలినప్పుడు కొమ్మ అటు ఇటు ఊగుతుంది.
0: యాజ్ ద బర్డ్ రెస్ట్ ఆన్ ఎ బ్రాంచ్, ద బ్రాంచ్ మూవ్.
2: కానీ ఆ చిన్న పిట్ట కూడా భయపడదు.
0: ఈవెన్ దట్ లిటిల్ బర్డ్ ఇస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
2: ఎందుకంటే నేను కొమ్మను ఆధారం చేసుకోలేదు.
0: బికాస్ ఐ డోంట్ రిలై ఆన్ ద బ్రాంచ్.
2: రెక్కలను నేను ఆధారం చేసుకున్నాను.
0: ఐ డిపెండ్ ఆన్ మై ఓన్ వింగ్స్.
2: ఒక పిట్టకున్నటువంటి ఒక తన రెక్కలపైన విశ్వాసం ఈనాడు మనిషికి లేకుండా పోతుందాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్.
2: కష్టమో, ఏ కించిత్ బాధనో, ఏ కించిత్ విచారమో వచ్చేటప్పటికి అదిరిపోతున్నాడు ఈ మనిషి.
0: మ్యాన్ ఈజ్ కంప్లీట్లీ వరీడ్, గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ బికాస్ ఆఫ్ స్లైటెస్ట్ రీజన్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వరీ.
2: పిరికి మనిషి, పిరికి మనిషి.
0: హి ఈజ్ ఎ కవర్డ్.
2: అలాంటి పిరికి మనిషిని మనం కాకూడదు.
0: యు షుడ్ నెవర్ బి కవర్డ్.
2: మనం ధైర్య సాహసాలు కలిగినటువంటి ఒక దైవ చింతనతో కూడినటువంటి హృదయం కలవాడు కావాలి.
0: థింకింగ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ బి కరేజియస్, ద వన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్.
2: భుజబలము, బుద్ధిబలం కాదు నీకు ముఖ్యం కావాల్సింది.
0: ఇట్ ఈస్ నాట్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్.
2: దైవ బలము, ధర్మ బలము రెండు కావాలి.
0: యూ నీడ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ రైచువస్ కాండక్ట్.
2: నీకు చెప్పాను, భుజబలంబు గొప్ప దైవ బలము లేక దాసుడగును.
0: With all the physical strength and intelligence, if we don't have strength of God, you become a slave.
2: Karnudantati vaadu kadapatike mayye.
0: What happened to that mighty Karna at the end?
2: Yanta bujabalamu buddhibalamu.
0: He's so strong and intelligent.
2: Satyam cheppalante Arjunudu kante goppa vaadu Karnudu.
0: Truly speaking, Karna is greater than Arjuna.
2: Suryuni yokka prasadamu.
0: He's the gift of Lord Sun.
2: Alanti కర్ణుడికి కట్టగలపటికి భుజబలము బుద్ధిబలం పైన ఆధారపడ్డాడు. దుర్యోధన దుశ్శాసనాదులపైన ఆధారపడ్డాడు.
0: కర్ణ డిపెండెడ్ ఆన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలెక్ట్, దుర్యోధన అండ్ దుశ్శాసన.
2: కృష్ణుడు దగ్గరే ఉంటున్నప్పటికీ దైవమును ఆశ్రయించలేదు.
0: దో కృష్ణ ఇస్ క్లోజ్ బాయ్,
2: అభిమానము అభిమానము.
0: ద రీజన్ ఇస్ దిస్
2: స్వయంవరం సమయమునందు,
0: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవరం,
2: ద్రౌపది స్వయంవరం జరుగుతుండాలి.
0: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవర ఆఫ్ ద్రౌపది.
2: కానీ కర్ణుడు చాలా గొప్ప విలువిద్యలో ప్రవీణుడు.
0: కర్ణ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
2: అతను వెళ్ళాడు అక్కడ.
0: హి వెంట్ దేర్.
2: తెరమరగ ఉండినటువంటి ద్రౌపది చెప్పింది, క్షత్రియుడైనా కావాలి లేక మహారాజైనా కావాలి, వాడు మాత్రమే ఈ మత్స్యంత్రాన్ని కట్టడానికి కొట్టడానికి అర్హుడవుతాడని.
0: ద్రౌపది సెడ్, హీ మస్ట్ బి గ్రేట్ వారియర్, ద వన్ ఆఫ్ కరేజ్. He must be born as a kshatriya who deserves, who is fit enough
2: Poyyaru,
0: to hit this machyantra.
2: Yantranni cheta pattukunnadu. Ee maata vinatappudike avamananga tirigi enikku vachadu.
0: He went there, is about to hit it with all the bow and arrow, but he returned in
2: aa paristhitilo. Atanu Sutani kumarudu.
0: At that time he was the son of
2: Rajendruni koduku anaga emi గుర్రాలు కాపలా చేసేటువంటి వాడిని కొడుకు అని చాక్కోవటం చేత.
0: అట్ ద టైమ్ హ్యాపెన్ టు బి ది సన్ ఆఫ్ ద పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్. కనుక
2: క్షత్రియుడు కాదనుకున్నారు.
0: సో హి థాట్ దట్ హి ఇస్ నాట్ క్షత్రియ బై బర్త్.
2: ఇంకా రాజు కాదు.
0: హి ఇస్ నాట్ ఎ కింగ్ ఐదర్.
2: రెండింటికి అర్హత లేదు.
0: సో హి హస్ నో శక్తి ఉన్నది. హి హస్ కెపాసిటీ.
2: కనుక వెనక్కి పోతున్నప్పుడు దుర్యోధనుడు పిలిచాడు.
0: As he was returning, Duryodhana summoned.
2: తదేవ లగ్నం సృజనం, తదేవ తాళాబలం, చంద్రబలం, తదే విద్యాబలం, తదే బలం, ఈ విధంగా చక్కగా ఆరోగ్యం చేసి ఆనందంగా తన యొక్క అంగరాజ్యానికి అధిపతిగా చేశాడు.
0: అండ్ దెన్ దుర్యోధన కరోనేటెడ్ కర్ణ యాజ్ ద కింగ్ ఆఫ్ అంగరాజ్య.
2: దాని వల్ల ఆ అభిమానం చేతనే దుర్యోధనుడు చెడ్డవాడని తెలిసి కూడాను అతనికి దాసుడైపోయాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ దో దుర్యోధన ఇస్
2: బ్యాడ్. అభిమానం అనేటువంటి ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా మనం ధిక్కరించవలసింది.
0: అండర్ ఎనీ
2: చెడ్డవాడు చెడ్డవాడే.
0: యు షుడ్ కాల్ ఎ స్పేడ్ ఎ స్పేడ్.
2: నాకు ఈ రాజ్యమేనా అక్కర్లేదు, కానీ ఇలాంటి చెడ్డవాడితో నేను చేరకూడదు.
0: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్ బట్ ఐ కెనాట్ బి ఇన్ ది కంపెనీ ఆఫ్
2: మీరు. సహాయం నాకెందుకు?
0: ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్.
2: సర్వులకు చేసే సహాయం భగవంతుడు తానే చేస్తాడు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ హెల్ప్స్ ఎవ్రీవన్.
2: ఆ త్యాగం లేకపోయింది కర్ణుడిలో.
0: Karna has no spirit of sacrifice.
2: Rajyam pattabhishekam chesadu kada ani lungipoyadu.
0: Because he was made a king, he submitted himself to Duryodhana.
2: Dushta chetusthayam lopulu okkadaipoyadu.
0: He was one among the four wicked.
2: Duryodhana, Dushyasana, Shakuni, Karnudu ee nalugurito kuda cheripoyadu.
0: He was one among the four wicked people, Duryodhana, Dushyasana, Shakuni.
2: Kani ee satyam Draupadi purvame telusu.
0: But this truth is very well known to Draupadi even before.
2: కుంతి దేవి కుమారుడే,
0: దట్ ఈస్ వెరీ సన్ ఆఫ్ కుంతి,
2: అతను నా ఆరో భర్త అనేటువంటిది ఆమెకు ముందుగా తెలుసు.
0: షీ నోస్ ప్రిటీ వెల్ దట్ కర్ణ ఈస్ హర్ సిక్స్త్ హస్బెండ్.
2: ధర్మరాజు కంటే గొప్పవాడు,
0: దట్ ఈస్ గ్రేటర్ దెన్ ధర్మరాజు,
2: పెద్దవాడు,
0: ఈస్ ఆల్ ఎల్డర్ టు హిమ్.
2: కానీ ఆమెకు సర్వధర్మ స్వరూపిణి ఈ ద్రౌపది.
0: ద్రౌపది ఈజ్ వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ ధర్మ.
2: కానీ అనేక మంది లోకులు కాకులు.
0: But the people are crows, as you know.
2: ఐదు మంది భర్తలుంటే ఎట్లా నువ్వు ఆమె పతివ్రత అంటావు?
0: How can you call her Pativrata, the woman of chastity?
2: కానీ ప్రపంచం తలచినట్టుగా ఐదు మంది పురుషులు కాదు ఆమె భర్తలు.
0: They are not actually five men.
2: పంచభూతములే ఆమె యొక్క ప్రాణములు రక్షించి పంచనాథులు అని చెప్పినది.
0: There are five elements and they protected her. They have taken care of her.
2: ఒకానొక సమయం లోపల ఎవరు ఈ లోకంలో గొప్ప పతివ్రత, రుక్మిణియా, సత్యభామనా, లేకపోతే జాంబవతియా, ఇంకెవరు అని ప్రశ్న వచ్చింది.
0: At one time there is a question, who is greatest among all the women, Rukmini or Satyabhama or Jambavati?
2: కటే జవాబు చెప్పాడు ఆ సభలోపల కృష్ణుడు.
0: There in the public court Krishna gave one answer, perfect answer.
2: పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగపోక.
0: Husbands may thousand and odd things, but she would not oppose them.
2: Vari sevalu cheyaga teeradanaka.
0: To serve them she will never say, I don't have time.
2: Tanakununna daniche trupti ganuchunundu.
0: She is satisfied with the lot on hand.
2: Draupadi ki saati e pativratayu ledu.
0: None would ever equal to Draupadi.
2: ఈ మూడు గుణములు ఆమె ఎందుకున్నాడు.
0: దీస్ త్రీ గ్రేట్ క్వాలిటీ.
2: అందువల్లనే అంత క్షమాగుణం కలిగినటువంటిది ద్రౌపది.
0: ద్రౌపది హెస్ గోట్ ఆల్ దట్ ఫర్ బ్యారెన్స్.
2: అశ్వత్థామ వచ్చి,
0: అశ్వత్థామ కే
2: నిద్రపోతున్నటువంటి కుమారుణ్ణు ఐదు మందిని గొంతులు కోసుకొని వచ్చేసేసాడు.
0: యాక్చువల్లీ హీ బిహీటెడ్ ఆల్ ది ఫైవ్ సన్స్ వైల్ దేవర్ ఫాస్ట్ అస్లీప్.
2: పోయి చూచింది ద్రౌపది.
0: ద్రౌపది వెంట సా
2: గుండె పగిలిపోయింది.
0: షీ కుడ్ నాట్ బేర్ హర్.
2: ఐదు మంది పుత్రులు గొంతులంతా వేడిగా ఉంది, దేహములంతా వేరుగా ఉంటుంది.
0: ఆల్ ఫైవ్ సన్స్ దే వర్ బిహెడెడ్, ద హెడ్స్ ఆన్ వన్ సైడ్, ద బాడీ ఓవర్ దేర్.
2: పట్టలేని దుఃఖంతో అర్జున్ దగ్గరికి పరిగెత్తి వచ్చింది.
0: షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీఫ్ అండ్ షీ అప్రోచ్డ్
2: ఈ పని చేసింది ఆ బ్రాహ్మణుడు, మా దుర్మార్గుడు, వాడిని పట్టి తీసుకుని వస్తానని చెప్పాడు.
0: దట్ వికెడ్ బ్రాహ్మిన్ మస్ట్ హావ్ యాక్టెడ్, ఐ విల్ సర్టన్లీ బ్రింగ్ హిమ్ హియర్.
2: బ్రాహ్మణ ఈ పని చేయవలసింది.
0: ఇస్ ఇట్ ప్రాపర్ ఫర్ ద బ్రాహ్మిన్ టు డూ దాట్?
2: గురుపుత్రుడు ఈ పని చేయవలసింది.
0: షుడ్ ఎ సన్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్ డూ దాట్ లైక్ దాట్
2: అని పట్టుకుని తెచ్చాడు.
0: అండ్ హీ వాస్ బ్రాట్.
2: చూస్తే ఎంత క్షమాగుణమో చక్కగా అందరు కూడా గుర్తించాలి. ఈ క్షమాగుణాన్ని మనం తప్పక మనం జీవితంలో పెట్టుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ దిస్ క్వాలిటీ, నోబుల్ క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
2: ఆమె అశ్వత్థామ చూసేటప్పటికి పరిగెత్తిపోయి పాదాలపైన పడింది.
0: షీ వెంట్ ఇమీడియట్లీ ర్యాన్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ అశ్వత్థామ.
2: ఏమని కోరుతుంటుండాలి ఆమె?
0: వాట్ ఈస్ షీ షీ వాస్ ఆస్కింగ్ ఫర్?
2: పరగం మా మగవరలందరూ బాణప్రయోగోప సంహరణ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
0: You will certainly understand that all my five husbands have learnt this expertise of archery from Dronacharya.
2: Putrakritinunna dronudavu nee chittambulo lesamu karuna sangamuleka శిష్యసుతులన్ ఖండింపగం పాడియా స్వామీ. శిష్యసుతులన్ ఖండింపగా పాడియా.
0: యు ఆర్ ది సన్ ఆఫ్ ద ద్రోణాచార్య. ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ది డిసైపుల్ ద స్టూడెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్ ద్రోణాచార్య?
2: అంతే కాదు, ఉద్రేకంబునరారు.
0: They have not come and attacked you.
2: శస్త్రధరులై యుద్ధావని లేరు.
0: They are not there on the battlefield with all the
2: weapons. కించి ద్రోహంబును నీకు చేయరు.
0: They have not done anything wrong to you.
2: బలోచ్చేకమ్ముతో చీకటిం భద్రాశక్తుల సంహరింప అకట నీ చేతులెట్లాడెనో అకట
1: నీ చేతులెట్లాడేను.
0: వెల్ దే ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ దట్ పిచ్ డార్క్ మిడ్ నైట్ హౌ కుడ్ యు డూ దాట్.
2: చూచాడు భీముడు,
0: భీమా సౌదే
2: పట్టలేని కోపంతో ఉట్టి దుమికాడు.
0: హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ యాంగర్ అండ్ ఫ్యూరీ జంప్డ్.
2: కొడుకుల బట్టి చంపనని కోపమునందు బాలమాతకు విడుమ్మటంతు చెప్పిడిది వెర్రిది ద్రౌపది.
0: ఈ సెడ్ ఓ ద్రౌపది
2: పోయినారని ద్రౌపదికి పిచ్చి పట్టిపోయింది.
0: ద్రౌపది స్టాండ్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ద లాస్ ఇన్ ద డెత్ ఆఫ్ హర్ సన్.
2: లేకపోతే ఈ దుర్మార్గుడు ఈ పాపుడైనటువంటి బ్రాహ్మణ పాదం పట్టటమా?
0: వై షుడ్ షీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ దిస్ బ్రాహ్మణ్ ద వికెడ్ మ్యాన్ హూ కిల్డ్ ది ఫైర్
2: మేక.
0: Drop it, dear lady.
2: దీనిని మీరలో చంపలేని నా పిడికిటి పోటున్నాను చిరము భిన్నము చేసేది సూర్యుడు ఇందర్. నా పిడికిటితోనే వాడిని తలను బ్రద్దలు చేసేస్తాడు.
0: లీవ్ మీ విత్ ది స్ట్రాంగ్ ఫిస్ట్ ఐ విల్ అటాక్ హిమ్ అండ్ కిల్ హిమ్ దేర్ అండ్ దెన్ ఇట్ సెల్.
2: మంచి శాంతి వచనాలు చెప్పింది.
0: షీ సెడ్ పీస్ఫుల్లీ టు ఆల్ ద పేషెంట్స్.
2: అర్జునుడు కూడాను నా యొక్క మాట తప్పిపోతుంది.
0: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ బ్రేక్ మై ప్రామిస్.
2: కాబట్టి వీరిని క్షమించడానికి వీలు కాదు.
0: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫర్గివ్ హిమ్.
2: అప్పుడు ఆమె చక్కగా భగవంతుని కృష్ణుని ధ్యానించింది.
0: దెన్ షీ ప్రే టు కృష్ణ.
2: దీనికి ఉపాయ మార్గం చెప్పింది.
0: అండ్ దేర్ ఇస్ ఎ డివైస్ ప్లాన్.
2: విశ్వస్తుత్యుడు

0: శశ్వత్కీర్తివెరుంగ బుచ్చుకొని పాశవ్రాత బంధములన్ విశ్వాసమున నూక్షి ద్రొబ్బు శిబిరోర్విభాగము బాసిపో. వెరచినవాణి,
1: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్,
0: వెరచినవాణి,
1: ద వన్ హూ ఇస్ ఫియర్ స్ట్రికెన్,
0: దైన్యమున వెదురు నొందిన వాణి,
1: ద వన్ హూ లాస్ట్ ఆల్ ది కరేజ్,
0: నిద్రమై మరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ ఫాస్ట్ అసలీప్,
0: సౌఖ్యముగా మధ్యము ద్రావిన
1: వాణి, ద వన్ హూ ఇస్ హైలీ ఇంటాక్సికేటెడ్,
0: బుడని పరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ స్లీపింగ్,
0: సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి,
1: ద వన్ విత్ పైయస్ మైండ్, ద వన్ హూ షౌట్స్ ఫర్ ప్రొటెక్షన్,
0: కామినుల చంపుట ధర్మము కాదు ఫల్గునా, ఫల్గునా చంపుట ధర్మము కాదు ఫల్గునా.
1: అండ్ విమెన్, ఇట్ ఇస్ నాట్ ధర్మ టు కిల్ దీస్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: మన చేతికి చిక్కినాడు కదా అని అతని ముక్కలు చేయటం మంచిది కాదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్.
0: క్షత్రియ ధర్మంకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఈస్ అగైన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్షత్రియ.
0: నా కొడుకును చంపినది నాకెంత బాధగా ఉంటాదు.
1: I feel
0: అశ్వత్థామను చంపితే అతని తల్లి కూడా నావలే బాధపడుతుంది కదా.
1: As I feel so sad for the death of my son, so also the mother of Ashwatthama.
0: మరణించిన వారెట్టైనా నా కుమారులు మరణించారు.
1: Those people who are dead and gone will not come back.
0: ఇంకా ఏ విధము చేసి ఏ కార్యంలో ప్రవేశించినా నా కొడుకులు తిరిగి రారు.
1: Whatever may be, I cannot bring back or resurrect my son.
0: మరొక తల్లిని ఎందుకు బాధ పెట్టాలి, నీవు ఆపండి అని చెప్పింది.
1: Why should I make another mother suffer? Leave him there.
0: ద్రౌపది యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఈ క్షమా గుణమే ఆ పాండవులందరినీ కట్ట కడపటి వరకు రక్షించి పోషించి కీర్తి మర్యాదలతో పలా జగత్తుకు వ్యాప్తి గాపింపజేసింది ద్రౌపది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది నోబ్లెస్ట్ క్వాలిటీ ఆఫ్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ ద్రౌపది దట్ బ్రాట్ ద నేమ్ అండ్ రెప్యుటేషన్ టు ఆల్ పాండవస్.
0: కనుకనే ద్రౌపది ఆ ఇంటిని పద్ధతిని ఇల్లాలు యొక్క గుణములో పైన ఆధారపడి ఉంటుంటాడు.
1: Everything depends upon the housewife, the respect and the
0: that
1: dignity of the family.
0: Kudanu chama gunanni penchukovali.
1: Every woman should develop this. Kudanu
0: penchukovali kaani stree ki chaala pradhanam ayyatundi gunam.
1: Men also should have, but for women it's more important.
0: Aa chama gunamto entaina kuda sadhinchavachunu.
1: With this spirit of forgiveness.
0: Chama guname daiva gunamu.
1: This quality, noble quality of forgiveness is divine.
0: Oppa daivam yokka gift idi.
1: It is highest God's gift.
0: Ramulantati vaadu ramana sitanu baasi పాములే వలి ఏచనన్న.
1: రామ హ్యావింగ్ లెఫ్ట్ సీత, హీ స్టార్టెడ్ క్రైయింగ్ బికాజ్ ఆఫ్ హర్.
0: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
1: వాట్ డే, వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఇస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ, యు ఆర్ బౌండ్ టు సఫర్.
0: పాండవులు ఆకులలుములు మేసి అడవి పాలైపోయిరన్న.
1: ఇన్ దోస్ డేస్ పాండవస్ వెంట్ టు ద ఫారెస్ట్ ఈటింగ్ ద ట్యూబర్స్ అండ్ ద లీవ్స్.
0: ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా అనుభవించాలో అది చెప్పడానికి వీలు కాదు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వేర్ అండ్ హౌ, హూ కెన్ డిసైడ్.
0: కనుకనే జరగవలసింది జరుగుతుంది.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
0: ఇదంతా కూడా దైవ సంకల్పమే.
1: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్.
0: మంచి జరిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: ఇఫ్ గుడ్ హ్యాపెన్స్, టేక్ ఇట్.
0: బ్యాడ్ జరిగింది, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: బ్యాడ్ ఆల్సో గుడ్ ఫర్ మీ.
0: రెండు కూడా మన మంచి కోసమే తలుచుకోవటమే. ఇది ఉత్తమమైనటువంటి ఒక బ్రహ్మతత్వం.
1: ద నోబ్లెస్ట్ way towards divinity is to consider with equanimity.
0: Pavitramaina vishalamainatundi anantamaina amrutamainatundi ee bhavam manlo undinappudu anta manaku vijayame vijayame vijayame.
1: When we develop that sacred nectar and immortal eternal true principle of this vastness, broad mindedness,
0: jeevitam
1: are bound to be
0: sayapradanga jarigipothundi.
1: Everything will be successful in all your endeavors.
0: Govinda Krishna jay గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై.

0: నువ్వుల మధ్య నూనె ఉండినట్టుగా
1: as you find the oil contained within the till seeds
0: పాలయందు నెయ్యి దాగినట్టుగా
1: as ghee is hidden in the milk
0: పువ్వులయందు సుగంధం వెదిలినట్టుగా
1: as you find the fragrance in a flower
0: పలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉండినట్టుగా
1: as fruit contains the sweet juice
0: కట్టెలయందు అగ్ని నిమిలి ఉండినట్టుగా
1: the firewood containing the fire inside
0: యావచ్చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము సర్వసాక్షి అయి ఉంటున్నాడు
1: God stands as a witness in this entire universe, mobile and immobile object.
0: అట్టి దైవత్వాన్ని ఇట్టిది అట్టిది అని వర్ణింపనెవ్వరి తరము కాదు.
1: It is impossible for anyone to narrate the nature of the divinity in full.
0: కానబడుచున్నట్టి

0: వెలుగొందు చైతన్యమే ఆత్మరూపు. మనులయందున సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు, విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ యు డు నాట్ సీ ద డివినిటీ యాజ్ సచ్, బట్ యెట్ యు ఫైండ్ ద డివినిటీ విదిన్. ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్, ది స్పిరిట్, ద ఆత్మ దట్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్. జస్ట్ యాజ్ యు

0: find the thread that brings together all the precious gems, you find the Brahman pervading all over the universe.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manava Jeevitam ante emiti.
0: What is meant by human life?
1: దీని గమ్యం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్స్ గోల్?
1: దీని లక్ష్యం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్స్ ఎయిమ్?
1: దీని యొక్క విశిష్టత ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్?
1: అనేటువంటి విషయాన్ని ఏ మానవుడు కూడాను మనస్ఫూర్తిగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో మ్యాన్ ఈస్ ఎవర్ మేకింగ్ ఎ సిన్సియర్ ఎఫర్ట్ టు నో ది ఆబ్జెక్ట్ అండ్ ద పర్పస్ అండ్ ద ఎయిమ్ ఆఫ్ లైఫ్.
1: ఆహార నిద్రలు భోగభాగ్యములే ఈ మానవుని యొక్క ప్రధానమైన లక్ష్యములని భావించి నిత్య సత్యమైనటువంటి ఒక దివ్యత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: మ్యాన్ కన్సిడర్స్ హిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ద ప్లెజర్స్ అండ్ ద కంఫర్ట్స్ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్గెటింగ్ ది ఎసెన్షియల్ ది ఎటర్నల్ ట్రూత్ బిహైండ్ ఇట్.
1: కాదు కాదు,
0: ఇట్స్ నాట్ సో.
1: మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించి సమాజమునకు బోధించి స్వయంగా అనుభవించి ఆనందించటమే దీని యొక్క కర్తవ్యం.
0: The chief aim of human life lies in realizing the latent divinity within to experience, to propagate in society thereafter.
1: Annintikini bhavam atyavasaram.
0: It is the feeling which is most important.
1: Bhavame sarvamunaku moola karanam.
0: And it is the feeling which is the prime cause.
1: Oka chinna letter rayalante.
0: If you want to write a small letter.
1: Yemi rayali.
0: What is to be written?
1: ఎవరికి రాయాలి?
0: To whom?
1: ఎట్ట రాయాలి?
0: How?
1: ఏ విషయం రాయాలి?
0: What is to be written?
1: అని మొదలు తన యందు చింతించుకొని తదుపరి ఈ యొక్క పేపర్ నందు లిఖింప చేస్తున్నాడు.
0: He starts writing the letter after deeply thinking what is to be written, to whom it is to be written, and the way it is to be written.
1: భావము మొదలు, ఆచరణ తరువాత.
0: So it is the thought first and the practice next.
1: కనుకనే మొట్టమొదట మానవత్వం ఏమిటో అనేటువంటి విషయాన్ని భావంతో గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, one has to understand what this human life is first.
1: కనుక మొట్టమొదట దివ్యత్వాన్ని మనము భావన రూపాన్ని చింతించుకోవాలి.
0: Therefore, we have to know the divinity, the realm of thought.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది వేదాంతము.
0: The Vedanta says the knower of the Brahman becomes Brahman.
1: దీనిని మనము చింతింతమో ఆ స్వరూపమే మన యందు రూపాన్ని ధరిస్తుంది.
0: As you think, so you become. You assume the same form as you think.
1: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు ఏ విధమైనటువంటి యొక్క దివ్యత్వమును తాను గుర్తించలేకపోయినప్పటికీ మహర్షుల యొక్క బోధన చేత నిరంతరము రామనామాను స్మరిస్తూ వచ్చాడు.
0: The robber Ratnakara, though he has no idea of the divinity, because he paid heed to the teaching of the saints, he could become noble later.
1: కాని ఆ రామనామమును స్మరిస్తూ స్మరిస్తూ రామ రూపాన్ని కూడా చింతిస్తూ వచ్చాడు.
0: As he was chanting the name of the Lord Rama, he started feeling his form also.
1: రామ భావము, రామ తేజస్సు ఈ రత్నకారుడి యందు ఉట్టి పడినది.
0: రత్నకార has in him the absolute feeling and the brilliance of Rama.
1: ఈ యొక్క వాల్మీకి యొక్క ముఖమునందు రాముని యొక్క తేజస్సు ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: The face of Valmiki in fact has reflected the brilliance of Rama.
1: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటం చేతనే నారాయణ యొక్క తేజస్సు ఆ బాలు యొక్క ముఖపద్మం పైన ప్రకటిస్తూ వచ్చింది.
0: ప్రహ్లాద tiny thought, who thought of Narayana continuously, also carried in him on his face that effulgence of Narayana.
1: ఒకనొక సమయం లోపల డార్విన్ అనేటువంటి వాడు విద్యార్థిగా ఉండినప్పుడు అతని గురువు అయినటువంటి హెన్స్లో నిరంతరం కూడా పవిత్రమైన భావంతో నిండినటువంటి వాడు.
0: హిస్ టీచర్ హెన్స్లో వాస్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్.
1: ఒకనాడు ఈ విద్యార్థి చింతించాడు,
0: వన్ డే ది స్టూడెంట్
1: నా గురువు వలె నేను కూడాను ఉన్నత స్థాయిని పొందాలి అని ఆలోచించాడు.
0: The student wanted to become as great as his teacher.
1: ఆ ఆలోచన సంభవించిన సమయం నుండి నిరంతరం కూడాను హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు.
0: Since then, he started following Henslow.
1: క్రమక్రమేణ కూడాను డార్విన్ అండ్ హెన్స్లో ఇరువురు కూడాను ఒకే తేజస్సుతో కనిపిస్తూ వచ్చారు.
0: Gradually it so happened, Darwin and Henslow looked alike.
1: కనుక దేనిని మనము స్మరిస్తుమో, దేనిని మనము చింతిస్తుమో, దేనిని మనం ఆలోచిస్తుమో, దేనిని మనం విచారిస్తుమో, ఆ స్వరూపాన్ని మనము తప్పక పొందుతాం.
0: As you think, you become. As you do, you become. As you act, you become.
1: కనుకనే మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, మంచి దీనిని పొందినప్పుడే నీవు మానవుడిని రూపొందుతావు.
0: Therefore you become a true human if only you think good, if only you act good, if only you inquire good things.
1: కనుకని వేదాంతమునందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. ఓ మానవుడా, నీవు ఏదో ఏ పంచభూతముల యొక్క స్వరూపం కాదు, నీవు ఏ యొక్క మానవ అంశము కాదు, నీవు కేవలం నాయంశమే. మమైవాంసో దైవాంశమే నీవు.
0: Therefore, in Vedantic parlance, it is clearly said, O man, you are not the product of the five elements. You are not the spark of the human being. No. Verily, you are the spark of the divinity.
1: Kanuka, neevu naa amshamainappudu, naa bhavamulu neekudunu neelo aavirbhavinchali.
0: Since you are the spark of the divine, you should have divine thoughts.
1: Itti satyamunu gurtinchinatundi anekamandi sadhuvulu kudanu, meemu baadhalaku guri avutunnamu. మేము కష్టముల్లో కుమిలిపోతున్నాము, కష్టాలు పాలవుతున్నాము అని విచారిస్తూ ఉంటారు.
0: ద మెనీ పాయస్ పీపుల్ హూ నో దిస్ ట్రూత్ బట్ యెట్ దే ఫీల్ దట్ దే ఆర్ సఫరింగ్ పాసింగ్ త్రూ సో మెనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్.
1: నీకు కష్టములు ఉన్నామని నీవు విశ్వసించినప్పుడు నీవు పరమాత్మని అంశము కాదు.
0: వెన్ యూ థింక్ దట్ యుర్ పాసింగ్ త్రూ డిఫికల్టీస్ దెన్ యూ కెన్ ఫీల్ దట్ యుర్
1: పరమాత్మ. కష్టములు లేవు.
0: In fact, God has no problems.
1: భగవంతునికి ఏ విచారములు లేవు.
0: God has no anxiety.
1: ఏ బాధలు లేవు.
0: No difficulties.
1: కాబట్టి బాధలు, విచారములు, కష్టములను నీవు చింతించినప్పుడు నీవు భగవత్ అంశము కాదు.
0: Therefore, when you think, brood over the difficulties, problems and anxieties, you cannot be the spark of the divine.
1: కనుక భగవత్ అంశము కానటువంటి వాళ్లకు ఇది ఏ స్వరూపము?
0: Then if you are not the spark of the divine, what then are you?
1: ఏ పశుత్వము, ఏ రాక్షసత్వము, ఏ చంచలత్వము ఇందులో ప్రవేశించి ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు.
0: Perhaps it must have been the animality or the demonic quality or the wavering nature that make you feel that you are suffering.
1: మానవుడు కూడాను మమైవాంసో, అందరూ కూడాను దైవాంశ స్వరూపులే.
0: So all are the sparks of the divine.
1: అయితే ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఎంతమంది?
0: How many have realized this?
1: ఏ కొద్ది మంది మాత్రమే గుర్తించినటువంటి వారు.
0: Very few have known this.
1: కానీ ఇది సరైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం కాదు.
0: దిస్ ఇస్ ఎనీవే నాట్ ఎ డివైన్
1: ప్రతి మానవుడు కూడాను నేను దైవాంశమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద డివినిటీ.
1: అయితే ఈ దైవాంశంను గుర్తించినటువంటి వారే నిజమైన మానవుడు.
0: ఈజ్ ఓన్లీ ఏ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ నోస్ ద లేటెంట్ డివినిటీ.
1: అయితే మిగిలిన వారంతా కూడా బ్రతుకుతున్నారు కదా, వారెవరు?
0: Then we may ask, who are the rest of the people who are living?
1: బ్రతుకుతున్నారు నిజమే.
0: They live, no doubt.
1: కానీ ఏ విధంగా బ్రతుకుతున్నారు?
0: What sort of a life they live?
1: దైవ చింతన చేయనటువంటి వారు పశువుల వలె బ్రతుకుతున్నారు.
0: Those that lead their life without thinking.
1: పశు గుణముల వలె ప్రవర్తిస్తున్నారు.
0: They behave like animals.
1: పశువు యొక్క భావమును తాము చింతిస్తున్నారు.
0: They entertain animal thoughts.
1: పశువు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు.
0: And they pass through the consequences same as animals.
1: కానీ దైవాంశంతో ఉండినటువంటి మానవుడు దైవానందమని అనుభవిస్తాడు.
0: The man who is the spark of the divine,
1: నిత్యానందమనే పొందుతాడు.
0: He will have eternal bliss.
1: పరమ సుఖమునే ఆనందిస్తాడు.
0: He will have supreme happiness.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను మమైవాంసో జీవభూత సనాతనః. ప్రతి మానవుడు కూడాను దైవ అంశంతో కూడినటువంటి వాడే.
0: Therefore every human being is the spark of the divine.
1: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క భావము హృదయములో ఆవిర్భవించాలి.
0: Therefore the divine thought should originate in human heart.
1: అర్జునుడు కృష్ణుని రథం పైన కూర్చొని పెట్టుకుని నుగలయందు కూర్చొని నడుపుతున్నాడు కృష్ణుడు.
0: కృష్ణ acted as a charioteer, making Arjuna sit there on the throne in that chariot.
1: కేవలం ఆ సమయమును పురస్కరించుకొని కృష్ణుణ్ణి కొన్ని ప్రశ్నలు వేస్తూ వచ్చాడు అర్జునుడు.
0: At that moment, Arjuna started putting some questions to Krishna.
1: కృష్ణ నిరంతరము నీ స్మరణనే చేస్తున్నాను.
0: Krishna, I think of you always.
1: కానీ నాకు ఈ కష్టములు ఎందుకు?
0: Then why should I have these difficulties?
1: బంధువులను మిత్రులను సర్వలను కూడా కోల్పోయి నేను ఏలేటి రాజ్యం ఏమిటి?
0: Having lost all the friends and relations, what kind of kingdom would I have?
1: ఎవరి కోసం ఈ రాజ్యం నాకు?
0: For whose sake should I have this kingdom?
1: నాకు అక్కర్లేదు.
0: I don't want this.
1: వెనుకు తిరిగి ఇంటికి పోదాం పొందండి.
0: He wanted to turn back.
1: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు.
0: Then Krishna started telling.
1: అర్జున, స్మరణ చేసినంత మాత్రం నాకు చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ జస్ట్ థింక్.
1: అనుస్మరణ కూడా నువ్వు చెయ్యాలి అన్నాడు.
0: యూ షుడ్ ఆల్సో రిపీట్ అండ్ యూ థింక్ అగైన్ అండ్ అగైన్ అనుస్మరణ.
1: స్మరణ అనగా ఏమిటి? ఒక కాలమును, ఒక కర్తవ్యాన్ని, ఒక స్థానమును పురస్కరించుకుని చేయటం.
0: స్మరణ ఇస్ ద ప్రాసెస్ విచ్ ఇస్ డన్ అట్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్ ఎ పర్టికులర్ ప్లేస్.
1: కానీ అనుస్మరణ అనగా సర్వకాల సర్వావస్థలందు కూడా నువ్వు స్మరించటమే.
0: అనుస్మరణ మీన్స్ థింకింగ్ ఆఫ్ గాడ్ అట్ ఆల్ టైమ్స్ ఎవ్రీవేర్.
1: అర్జున, నీ ఒక కాలమును ఒక నియమమును పురస్కరించుకుని నీవు స్మరిస్తున్నావు, కానీ ఇది సరైన స్మరణ కాదు.
0: అర్జున, యూ థింక్ ఆఫ్ గాడ్ లిమిటెడ్ బై స్పేస్ అండ్ టైమ్.
1: అనుస్మరణ చేసేటంలో నేను ఎప్పటికీ నువ్వు ఉంటాను.
0: బట్ ఇఫ్ యూ థింక్ కంటిన్యూస్లీ అనుస్మరణ,
1: అందువలనే మామను అనుస్మరణ. అనుస్మరణ
0: అనుస్మర, థింక్ ఆఫ్ మీ.
1: యుద్ధం చేస్తూ కూడా నువ్వు నన్ను స్మరిస్తూ ఉండు.
0: ఈవెన్ ఇన్ ది రెగ్యులర్ వార్ఫేర్
1: మామను స్మర యుద్ధచ, యుద్ధంలో కూడా నన్ను స్మరించు.
0: ఈవెన్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ థింక్ ఆఫ్ మీ.
1: అది నీ యొక్క కర్తవ్యం.
0: దాట్స్ యువర్ డ్యూటీ.
1: అది నీకు సర్వ సహాయము చేకూర్చున్నటువంటి సూత్రము.
0: దాట్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
1: కానీ ఇందులో మరొక విషయం కూడా గుర్తించాలి.
0: దర్ ఇస్ అనదర్ పాయింట్ టు బి నోన్ హియర్.
1: మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని అందరూ గుర్తించుకోలేకపోతున్నారు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడీ టు నో ద డివినిటీ విద్ ఇన్.
1: ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు ఒక కళాశాలలో.
0: ఏ కాలేజ్ హ్యాజ్ ఎ ప్రిన్సిపల్.
1: అతను ఆ కళాశాల ప్రిన్సిపల్ గా ఉండినంత వరకు కూడాను ఆ యొక్క కాలేజీ యందు ఉన్నటువంటి యొక్క సమస్త పదార్థములు యందు కూడాను తన బాధ్యత ఉంటుంటాయి.
0: ద ప్రిన్సిపల్ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద కాలేజ్.
1: అవన్నీ కూడా తనవిగానే భావించి తాను సంరక్షిస్తూ వస్తుంటాడు.
0: హీ కన్సిడర్స్ ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ యాజ్ హిస్ ఓన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్.
1: ఇది మారకము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ మారకము.
1: అయితే ఈ త్రాణకం అనేటువంటిది ఎట్ట ఉంటుంది? దీనిని అనుభవిస్తూ ఉంటాడు.
0: పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: ఈ ప్రిన్సిపల్ కు ఒక ట్రాన్స్ఫర్ వచ్చేసేసింది.
0: ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్.
1: ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికీ ఏమాత్రం కూడా నువ్వు విచారించక టవల్ భుజం పైన వేసుకుని తనకు ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి వెళుతుంటాడు.
0: ద మూమెంట్ ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ హి విల్ కలెక్ట్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ లీవ్ ద క్యాంపస్ పోర్ట్వే.
1: ఈ చైర్స్ ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ డెస్క్స్ అంతా ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా ఏ రీతిగా వదిలేది అని ఏ మాత్రము విచారించడు.
0: హీ విల్ నాట్ బి బాదర్డ్ వాట్ వుడ్ హ్యాపన్ టు ద రెస్ట్ ఆఫ్ ద చైర్స్ అండ్ ఆల్ ద ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ద క్యాంపస్.
1: ఏది కారణము?
0: What is the cause?
1: ఇది మారకమే. ఇది నాది కాదు. ఇదంతా ఏ సొసైటీదో, ఏ గవర్నమెంట్ వో, ఇవన్నీ కూడాను నావి కాదు అనేటువంటి ఒక అలక్ష్యభావమే దీనికి మూల కారణం.
0: సో దిస్ ఇస్ మారకం ఆర్ జస్ట్ ఎ ట్రాన్స్ఫర్. దిస్ బిలాంగ్ టు సొసైటీ అండ్ ద గవర్నమెంట్. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ ఎనీవే.
1: తనవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్ టు హిమ్.
1: తాను ఒక గార్డియన్ గా ఉంటున్నాడంతే.
0: ద ప్రిన్సిపల్ ఇస్ మియర్లీ ఎ గార్డియన్.
1: దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు.
0: హి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: ఇవి నావి అనేటువంటి ఒక భావం లేదు.
0: He doesn't think that they belong to him actually.
1: దీనిని మారకము అన్నారు.
0: This is called మారకము.
1: ఇంకా తారకము అంటే ఏమిటి?
0: Then what is meant by తారకము?
1: అదే ప్రిన్సిపల్.
0: The very same principle.
1: ఇంకొక గ్రామానికి మార్పు అయినప్పుడు,
0: when he transferred to some other place,
1: ఆ ఉన్నటువంటి ఇల్లు వదిలే సమయం లోపల,
0: as he leaves his home,
1: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామాగ్రి కూడాను ప్యాక్ చేసి ఒక లారీలో వేస్తాడు.
0: He will collect all his belongings and put them in a lorry.
1: ఓల్డ్ చెప్పులు కూడాను లారీలో పడేస్తాడు.
0: హి విల్ కలెక్ట్ ఓల్డ్ చెప్పల్స్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ద లారీ.
1: వరకు కూడాను దాని యొక్క దీంట్లో పడేస్తాడు.
0: ఇన్ ద బ్రూమ్ స్టిక్ ఆల్సో ఇస్ కెప్ట్ దేర్.
1: కారణం ఏమిటి?
0: వై
1: నాది అనేటువంటి యొక్క మమత్వం చేతనే ఈ యొక్క సామాగ్రిని అంతా కూడాను కూర్చుని ఉంటున్నాడు.
0: ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ కలెక్షన్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద లారీ ఇస్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మైన్ దట్ దే ఆల్ బిలాంగ్ టు మీ.
1: తారకము.
0: దిస్ ఇస్ కాల్డ్ తారకము.
1: అనగా సర్వము నాదే అనుకోవటం తారకము.
0: The tarakam is the feeling that everything belongs to me.
1: ఏది నాది కాదు అనుకోవటమే మారకము.
0: మారకము ఇస్ ద ఫీలింగ్ దట్ నథింగ్ బిలాంగ్.
1: ఈ తారకము మారకముల యొక్క మధ్యలో ఉండే మానవత్వము జీవిస్తూ వస్తుంది.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ క్యారీడ్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్, తారకము అండ్ మారకము.
1: అన్నింటినీ మనం అనుభవించవచ్చును.
0: We can experience all.
1: కానీ ఇవన్నీ నాది కాదు.
0: But none belongs to us.
1: ఇదంతా దైవం యొక్క ఇదే.
0: It's all God's only.
1: ఏది నా సంతతి కాదు.
0: Nothing belongs to me.
1: ఏది నా వస్తువు కాదు.
0: Nothing belongs to me.
1: ఇదంతా దైవం అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
0: It's all the gift of God for that matter.
1: అంత గవర్నమెంట్ అని ఏ రీతిగా ప్రిన్సిపల్ వదిలిపోతున్నాడో అట్టనే మనం కూడా ఇదంతా భగవంతుడే.
0: Just as principal leaves all the property to the government when he transfers,
1: we should also leave.
0: I carry on this so long, the responsibility is with me.
1: కర్తవ్యం యోగముచ్యతే. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను.
0: Discharging one's own duty is yoga.
1: కనుక ఈ ప్రపంచంలో ఉండినంత వరకును ఇది నా బిడ్డలు, నా భార్యలు, నా కుటుంబము, నా ఆస్తి, నా భూములు అని అన్నింటినీ మనం చూసుకుంటున్నాం. కానీ చూసుకోవాల్సిన బాధ్యత నిజమే.
0: So long in this world we can say this, my property, my family, my wife, my children, yes, no doubt you have to take care of them.
1: ఇది భగవంతుడిచ్చినటువంటి డ్యూటీ.
0: But this is all the duty entrusted to you by God. భగవంతుడు
1: అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
0: It's all the gift of God.
1: ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కానీ నాది అనేటువంటి ఒక మమత్వాన్ని దీన్ని ఎందు ఉంచుకోకూడదు.
0: You have to take it as part of your duty, but you cannot identify yourself with that.
1: ఇదియే జీవితానికి మూలాధారం అని భావిస్తున్నారు.
0: We consider all this as the basis of life.
1: ఎంతవరకు నీ సత్యం ఇది?
0: How long does it last?
1: ఇది ఏది సత్యం కాదు.
0: Nothing is true.
1: ఎప్పుడు దీన్ని వదులుతాము?
0: When you are going to give it up.
1: ఎవరికి తెలియదు.
0: No one would know.
1: కనుకనే
0: so
1: మానవత్వములో జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను తాము ఉండినంత వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: So long we are alive, we have to discharge our duty.
1: ఇదంతా కూడా దైవం వరప్రసాదం అనే భావించాలి.
0: We have to consider everything as God's gift.
1: అయితే మధ్య మధ్య ఈ మానవత్వంలో కొన్ని సందేహం కలుగుతుంటాయి.
0: However, in human life, definitely we doubt.
1: హే అర్జున,
0: ఓ అర్జున,
1: నీ నొగల పైన నన్ను కూర్చోబెట్టావు.
0: You made me sit on the seat of this chariot.
1: కాదు కాదు.
0: No.
1: నీ హృదయం అనేటువంటి నొగల పైన నన్ను కూర్చోబెట్టు.
0: You had make me seated on the altar of your heart.
1: యంత్రము నీవు.
0: You are the machine యంత్ర.
1: యంత్రము నేను.
0: I am mantra.
1: యంత్రము బయటది, మంత్రము లోపలది.
0: మెషిన్ యంత్ర ఇస్ అవుట్ సైడ్, మంత్ర ఇస్ విదిన్.
1: కానీ నన్ను బయట కూర్చోబెట్టావు, కానీ లోపల కూర్చోబెట్టుకోలేదు.
0: బట్ యు మేడ్ మీ సీటెడ్ అవుట్ సైడ్ బట్ యు నెవర్ ఆస్క్డ్ మీ టు సిట్ విదిన్.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క మంత్రం అనుకుంటున్నావు?
0: యు కన్సిడర్ దిస్ ట్రూ మంత్ర.
1: అనుస్మరణ కావాలి, అనుస్మరణ కావాలి.
0: ఇట్ షుడ్ బి అనుస్మరణ, కంటిన్యూస్ చాంట్.
1: బయట ఉండాలి, లోపల ఉండాలి.
0: ఇట్ షుడ్ బి విదిన్ అండ్ అవుట్ సైడ్.
1: లోపల ఉండినటువంటి యొక్క మంత్రం యొక్క ప్రభావమే బయట ప్రతిబింబించాలి.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ మంత్ర చాంటెడ్ విదిన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్.
1: నీకు బయట కనిపించేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఆల్ దట్ యు సీ అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక కృష్ణ, నీవు చెప్పేదంతా నిజమే, కానీ నేను మానవుణ్ణి, సామాన్యమైన మానవుణ్ణి.
0: Krishna, what all you say is true, but I am an ordinary human being.
1: Intati unna sthayiki nenu ee reethiga cheragalanu?
0: How can I reach that exalted altitudes?
1: Arjuna, neevu chaala porabadutunnavu.
0: Arjuna, you are mistaken.
1: Nenu edo aaradugula vyaktiga neevu bhavistunnavu.
0: You consider that I am just
1: aaradugula vyaktini kaadu nenu.
0: I am not just that.
1: నా తత్వం నీకు గుర్తించాలంటే ఇంకా కొంతకాలం పట్టాలి.
0: In order to know my nature, you have to take some more time.
1: గోకులములో చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు గోపాలుడు.
0: గోపాల వాస్ జస్ట్ 6 years old ఇన్ గోకులం.
1: ఆడుకుంటూ ఉన్నాడు.
0: ద బాయ్ వాస్ ప్లేయింగ్.
1: కానీ ఒకనాడు కుంభవర్షం కురిచింది.
0: ఇట్ వాస్ ఎ హెవీ రెయిన్ ఆన్ వన్ డే.
1: ఎవరు భరించుకోలేకపోయారు.
0: నోబడీ కుడ్ బేర్ దట్ రెయిన్ ఫాల్.
1: ఎక్కడి నుంచి కూడా రక్షణ జరగలేకుండా పోయింది.
0: దేర్ వాస్ నో షెల్టర్ ఎనీవే అరౌండ్.
1: అప్పుడు గోపాలుడు అందరినీ పిలిచాడు.
0: Gopala summoned everybody.
1: నేను ఈ పర్వతాన్ని ఎత్తుతాను, దీని క్రింద అందరూ కూడా తల దాచుకోండి అన్నాడు.
0: He said, I lift this mountain, let all of you come under that.
1: కృష్ణుని వాక్యములపైన విశ్వసించినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్లారు.
0: All those that had full faith in Krishna assembled there.
1: ఎట్టి సందేహము లేదు.
0: They had no doubt.
1: భగవంతుడు చెప్పినది తప్పక చేయగలడు.
0: What God says will happen.
1: దీనికి ఏమాత్రము సందేహం అక్కర్లేదని వెళ్లారు.
0: They never doubted, they went.
1: కొంతమంది సందేహిస్తూ వచ్చారు.
0: Some started doubting.
1: బాలుండీతడు
0: ఈజ్ అట్రల్ ఎ బాయ్.
1: కొండ దొడ్డది,
0: ఇట్స్ ఎ బిగ్ మౌంటైన్.
1: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
0: కెన్ హీ బేర్ ద వెయిట్ ఆఫ్ దట్ హెవీ మౌంటైన్?
1: సందేహిస్తున్నారు. ఇంత పెద్ద పర్వతాన్ని ఏ రీతిగా మోయగలడు?
0: సచ్ ఎ బిగ్ మౌంటైన్, హౌ కెన్ హీ లిఫ్ట్ ఇట్?
1: సందేహించిన వారు సందేహంలోనే కుమిలిపోయారు.
0: ఆల్ దోస్ డౌటెడ్ దేర్ ఫ్రస్ట్రేటెడ్ టోటలీ డిప్రెస్డ్.
1: ఇదే యొక్క విషయాన్ని బలరాముడు కూడాను తల్లికి సత్యాన్ని గుర్తించడానికి కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చాడు.
0: బలరామ ఆల్సో టాట్ హిస్ మదర్ టు మేక్ హర్ నో ది రియాలిటీ, ది ట్రూత్.
1: అమ్మా,
0: మదర్,
1: కృష్ణుడు మను తిన్నాడమ్మా.
0: You say that Krishna has eaten the man.
1: ఎందుకంటే కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని తల్లి యొక్క రూపానికి గుర్తింపజేసే నిమిత్తమై ఈ బలరాముడు చేసినటువంటి ఒక యుక్తి.
0: This is only the knack and the plan of Balarama to make the mother know the truth, the reality.
1: యశోద చేయి పట్టుకుంది.
0: యశోద caught hold of the hand.
1: కృష్ణ,
0: కృష్ణ,
1: ఎందుకు నీవు మను తిన్నావు?
0: Why have you eaten the mat?
1: మన ఇంటిలో వెన్న లేదా?
0: Don't you find butter inside?
1: కావలసిన పదార్థములు లేవా?
0: A lot of eatables.
1: ఎందుకు నీవు మందు తిన్నావు?
0: Why have you eaten the mat?
1: అప్పుడు చెప్తున్నాడు.
0: Then he started.
1: తల్లి కూడా నువ్వు దివ్యత్వాన్ని చక్కగా బోధించే నిమిత్తమై
0: to teach divinity clearly he started
1: saying,
0: mother,
1: nangane shishuna,
0: am I a child to eat the mud like that?
1: Akuntina,
0: am I hungry?
1: Erina,
0: am I hungry or am
1: amma,
0: I mad?
1: Nannu balunu madri nu chustunnavu, nenu balunna kaadu kaadu.
0: You consider me as a child? No, I'm not a child.
1: Nenem verivanna kaadu kaadu.
0: Am I a fool, mad? No.
1: Chudu na noru,
0: you see me now.
1: చూచింది.
0: He saw.
1: అన్ని లోకములు కనిపిస్తూ వచ్చాయి.
0: All the worlds are present there.
1: అప్పుడు ఆమె భయపడిపోయింది.
0: Then she was fierce.

0: Is it all the dream or own of creation of the creator? Is it true?
1: ఇదంతా నాకు కలన లేక వైష్ణవమాయ లేక ఇంకే విధమైన ప్రతి ఒక్క పరస్థలమా? ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది? సందేహం పడుతూ వచ్చింది.
0: షీ స్టార్టెడ్ డౌటింగ్ లైక్ దిస్. ఈజ్ దిస్ ఆల్ ఎ డ్రీమ్? ఈజ్ ఇట్ ఇల్యూషన్? వాట్ ఈజ్ ఇట్? షీ స్టార్టెడ్ వండరింగ్.
1: ఆ విధముగా దేహాభిమానం ఉండినంత వరకు ఈ విధమైనటువంటి సందేహములు మానవుని యందు ఉట్టి పడుతుంటాయి.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ విల్ హ్యావ్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: కనుక దేహాభిమానం అనేటువంటిది బాహ్యమైనటువంటిదే కానీ భావ సంబంధమైనటువంటిది కాదు.
0: సో బాడీ అటాచ్మెంట్ ఈస్ ఎక్స్టర్నల్. Nothing to do
1: body
0: with
1: the temple of God.
0: Body is the temple of God.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
0: Body is merely a temple.
1: ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని మాధవుణ్ణి విస్మరిస్తున్నారు.
0: Relying on the temple, we have forgotten the deity, presiding deity.
1: కారు ఉన్నది కదా అని మనం పోమంటే కారు పోదు, దాంట్లో డ్రైవర్ ఉండాలి.
0: For the simple fact, you have a car, it will never run on its own. It needs the driver.
1: కనుకని ఆ దైవమే దీనికి నడిపేటువంటి ఒక డ్రైవర్.
0: God is the driver.
1: కనుక అట్టి దైవత్వాన్ని విస్మరించి దేహమే ప్రధానమని భావించినప్పుడు నీవు దేని చేయగలవు?
0: If we forget such divinity, go by the body feeling, where do you go?
1: కనుక నీవు దేహాభిమానం ఉంచుకున్నప్పటికీ దేహం కూడా దైవం యొక్క అనుగ్రహ ప్రసాదమనే భావించాలి.
0: Though you have the body, consider it as the gift of God.
1: ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: That feeling of oneness one should have.
1: అందరూ కూడా ఇట్టి పవిత్రమైన స్థితిని పోలేరు.
0: All cannot reach that height.
1: ఒక్క గోపికలు మాత్రమే ఈ ఏకాత్మ భావాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Only gopikas could enjoy that spirit of oneness.
1: ఈ గోపిక యొక్క వియోగ భారం భరించుకునలేక
0: gopikas could not bear the separation.
1: ఒక సందేశాన్ని పంపాడు ఉద్ధవుని ద్వారా.
0: Krishna sent a message through Uddhava.
1: ఉద్ధవుడు వచ్చి గోపికలారా కృష్ణుని యొక్క సందేశం మీరు వినండి రండి అన్నాడు.
0: Uddhava came and said, oh gopikas, come here, listen to the message of Lord Krishna.
1: Gopikalu chepparu.
0: Gopika said,
1: Uddhava, maa hrudayam nindukudanu Krishna yokka prema bhavamule nindi untunnayi.
0: Our heart is full of love of Lord Krishna.
1: Maa nalukupaina Krishnu yokka naamaani natyam aadistunnamu.
0: The Lord's name dances on our tongue.
1: Bhagavantuni yokka ముఖ చిత్రాన్ని మా కన్నులు చూస్తున్నాయి.
0: అండ్ అవర్ ఐస్ కాన్స్టెంట్లీ వాచ్ ద డివైన్ ఫామ్.
1: మా భావములన్నీ కూడా కృష్ణుడిలో లీనమై ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ థాట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్
1: నీ సందేశాన్ని వినడానికి మాకు ఇంకొక భావం లేదు.
0: వీ కెనాట్ లిసన్ టు యువర్ మెసేజ్.
1: మాకున్నది ఒకే భావమే.
0: వీ హావ్ ఓన్లీ వన్ మైండ్.
1: ఒకే చింతనే.
0: ఓన్లీ వన్ థాట్.
1: ఒకే ప్రేమనే.
0: వన్ లవ్.
1: దీని అనేక రకములైన రూపాన్ని మార్చుకోవడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ డైవర్సిఫై, వీ కెనాట్ మోడిఫై.
1: నీ వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి వెళ్ళమన్నారు.
0: బెటర్ యూ గో బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్ అండ్ గో టు కృష్ణ.
1: ఏకాత్మ భావము,
0: దాట్ ఈస్ వన్నెస్.
1: సర్వులు ఎందుకు ఉండినటువంటిది దైవ భావం అనే వారు గుర్తిస్తూ వచ్చారు.
0: దే కుడ్ నో ది సేమ్ గాడ్ హూ పర్వేడ్స్, హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: బృందావనంలో సంచరిస్తూ కృష్ణుడితో ఆడుకుంటున్న సమయం లోపల ఉండినట్టు ఉండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: There in Vrindavan, while they were playing and singing with Lord Krishna, Krishna vanished all of a sudden.
1: Krishnudu ledi sthanam ledu.
0: There is no place where there is no Krishna.
1: Krishnudu kaani roopam ledu.
0: There is no form where there is no Krishna.
1: Sarva padamulu kudunu mantrame.
0: All words are
1: sarva vrutchamulu kudunu oka vidhamaitpitti mandule.
0: And all trees are one form.
1: Sarva manavudu kudunu daiva swaroopame.
0: Every human being is divine.
1: Annintu yandu undinatvanti daivam okkade.
0: The same God is present in all.
1: అనేటువంటి సత్యాన్ని వారు గాఢంగా విశ్వసిస్తూ వచ్చారు.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: పరిగెత్తారు గోపికలు.
0: గోపికాస్ ర్యాన్.
1: పువ్వుల పువ్వుల దగ్గరికి వెళ్లారు.
0: దే అప్రోచ్డ్ ఎవ్రీ ఫ్లవర్.
1: మొక్క మొక్కల దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్
1: ప్రతి వృక్షం దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్ వెరీ క్లోజ్ టు ఆల్ ట్రీస్.
1: ప్రతి పొదల దగ్గరికి వెళ్లారు.
0: ఆల్ బుషెస్.
1: ఏమిటో అడుగుతున్నారు.
0: దే స్టార్టెడ్ ఆస్కింగ్ సంథింగ్ అరద.
1: కానీ వీటికన్నిటికీ ఏ విధంగా మార్పు వచ్చింది?
0: వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ దే.
1: ప్రతి వృక్షము కూడా ఒక మనసు ఉంది.
0: ఎవ్రీ ట్రీ హాస్ ఎ.
1: ప్రతి వృక్షం నందు కూడా ఒక ప్రేమ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ ట్రీ.
1: ప్రతి వృక్షమును కూడా ఒక ప్రాణం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైఫ్.
1: ప్రతి వృక్షము కూడా దీనికి జవాబు చెప్పగలదు.
0: ఎవ్రీ ట్రీ కెన్ రెస్పాండ్.
1: ప్రతి పుష్పము కూడా దీనికి ఆనందాన్ని అందించగలదు.
0: ఎవ్రీ ఫ్లవర్ కెన్ గివ్ ది జాయ్.
1: ఈ సత్యాన్ని గోపికలు మాత్రమే గుర్తించారు.
0: దిస్ ట్రూత్ ఇస్ నోన్ టు గోపికాస్ ఓన్లీ.
1: గుర్తించినటువంటి గోపికలు మొక్క మొక్క దగ్గరికి వెళుతున్నారు.
0: గోపికాస్ హూ న్యూ దిస్ ట్రూత్ వెంట్ టు ఎవ్రీ బుష్ దేర్.
1: నల్లని వాడు,
0: ద వన్ విత్ డార్క్ కాంప్లెక్షన్,
1: పద్మ నయనముల వాడు,
0: ది ఐస్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: మౌళి పరితర్పిత పింఛము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది పీకాక్ ఫెదర్స్,
1: ప్రేమ రంజిల్లేడివాడు.
0: అండ్ ద వన్ ఫుల్ ఆఫ్ లవ్,
1: ఒకడు,
0: వన్ ఓన్లీ,
1: మా సర్వము తోచుక వచ్చే.
0: Yes, captivated, he has robbed all
1: ఓ
0: our hearts.
1: మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఆ నల్లని వాడు మా సర్వము దోచుక వచ్చే. ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: గోపికాస్ వెంట ఆస్కింగ్ ఆల్ ది బుషెస్ ఓవర్ దేర్, ఓ జాస్మిన్ ఫ్లవర్స్, హస్ కృష్ణా హస్ హిడెన్ బిహైండ్ యూ? కృష్ణా ఇస్ హియర్ హూ రాబ్డ్ ఆల్ ఆఫ్
1: అవర్ హార్ట్స్. మాట్లాడతాయని ఏమిటి తెలుసిన?
0: డూ దే ఎవర్ ఫీల్ దట్ జాస్మిన్ ఫ్లవర్స్ కెన్ టాక్ టు దెం? Yes, they know.
1: నిరంతరం కూడా కృష్ణ సంచారం జరిగేటువంటి యొక్క ఈ బృందావనంలో కృష్ణుని తెలియనటువంటి వారు ఒక్కటి కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నన్ యాక్చువల్లీ దేర్ హూ ఆర్ నాట్
1: మల్లెకు తెలుసును, కొమ్మలకు తెలుసును, రెమ్మలకు తెలుసును, పొదలకు తెలుసును, మొగ్గలకు తెలుసును, సర్వముకు తెలుసును కృష్ణ యొక్క లీలలు.
0: ద బుషెస్ ఓవర్ దేర్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అండ్ ద బట్స్, దే ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ కృష్ణ.
1: కనుకనే ఈ గోపికలు ఓ మల్లియనారా,
0: సో గోపిక స్పోక్ టు
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, బై ఎనీ ఛాన్స్ హస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యూ?
1: ఇట్టి ఏకాత్మ భావం కలిగినటువంటి ఆ గోపికలు ఎందు నిరంతరం కూడా దైవత్వమే ప్రకటిస్తూ వచ్చారు.
0: దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై గోపికాస్.
1: అది గోపికల యొక్క హృదయాన్ని మాత్రమే ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ డ్రాన్ ది హార్ట్స్ ఆఫ్ గోపిక.
1: గోపికల హృదయము వెన్న వంటిది.
0: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఇస్ లైక్
1: వెన్ననగా ఏమిటి? చాలా మెత్తని వెన్నము.
0: ది బట్టర్ ఇస్ సో సాఫ్ట్,
1: పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమైనటువంటిది.
0: ఇట్ గివ్స్ యూ జాయ్.
1: కనుకనే వారి యొక్క హృదయం అనేటువంటి దాన్ని అపహరిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ కృష్ణ స్టార్టెడ్ స్టీలింగ్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: యశోద కూడా చెప్పింది.
0: యశోద ఆల్సో సెడ్
1: కృష్ణ,
0: కృష్ణ
1: పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్.
1: నే పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్.
1: పుట్టలకు పోయి వెన్న నో గుట్టున తినదవు.
0: యూ విజిట్ ది హౌసెస్ ఆఫ్ ద నైబర్హుడ్ అండ్ దెన్ యూ స్టార్ట్ స్టీలింగ్ ద బటర్ ఫ్రమ్ దేర్.
1: పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: దిస్ లెడ్ టు ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఏమిటి ఇది? నీ పెడితే వెన్న తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్.
1: కానీ గోపికలు ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యూ గో టు ద హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికలు.
1: దీనివల్ల అనేక రకమైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: అండ్ దిస్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్స్.
1: ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా?
0: డోంట్ యూ రిలీజ్ ది బటర్.
1: మరి ఇంటి వెన్న నీకెంత రుచినా?
0: డూ యూ లైక్ ది బటర్ ఆఫ్ ద నైబర్హుడ్?
1: అది ఏమిటి? గోపికల యొక్క హృదయము నిర్మలమైనటువంటిది, దేహాభిమానం లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. నీకా దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి.
0: హియర్ బటర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ హావ్ నో బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సెక్రెట్ అండ్ ప్యూర్ వేర్ ఎస్ మదర్ యూ హావ్ గాట్ దట్ ఫీలింగ్.
1: గోపికలు అట్టి ఏమాత్రం కూడా సంబంధాలు లేదు.
0: గోపికస్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ సచ్ ఫీలింగ్స్ ఆఫ్ బాడీ.
1: అత్తలు మొత్తుకున్న
0: మదర్స్ ఇన్ లా మే అబ్జెక్ట్.
1: మరి భర్తలు కత్తులు నూరుచున్న
0: హస్బెండ్స్ మే బి రెడీ టు ఫైట్.
1: నోరెత్తరు.
0: దే డోంట్ ఓపెన్ దేర్ మౌత్.
1: కోపగించరు.
0: దే ఆర్ నాట్ యాంగ్రీ.
1: ఎటకేగరు.
0: దే డోంట్ గో ఎనీవేర్.
1: బీతిల బోరు.
0: దే ఆర్ నాట్ ఎఫ్రైడ్.
1: గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు.
0: గోపికాస్ డోంట్ రన్ అవే ఎనీవేర్ బికాస్ కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: కనుక వారి హృదయాల లోపల ప్రింట్ అయిపోయింది కృష్ణుడి యొక్క స్వరూపం.
0: కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్.
1: కానీ కన్న తల్లి అయినటువంటి యశోద కూడాను నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అభిమానం కలుచుకుంది.
0: ఇన్ఫాక్ట్ ది ఫిజికల్ మదర్ హ్యాస్ గాట్ దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: అభిమాన మమకారములు అహంకారంగా రూపొందుతాయి.
0: సో దిస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్
1: అహంకారమే సర్వమును అతపతనం చేస్తుంది.
0: ఇట్స్ ఈగో దట్ రూయిన్స్ యూ.
1: మానవులకు అహంకారమే మహాశత్రువు.
0: దిస్ ఈగో ఈస్ ఎ ట్రెచరస్ ఎనిమీ టు మ్యాన్ కైండ్.
1: కనుక అహంకారములకు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్.
1: మమకారం పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్
1: అభిమానం అభివృద్ధి గావించుకోకూడదు.
0: డోంట్ గ్రో యువర్ అటాచ్మెంట్.
1: దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసిస్తూ రావాలి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుకనే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము సర్వుల యందు ఉంటున్నది.
0: దిస్ డివైన్ ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అది లేని ప్రాణే లేదు.
0: దేర్ ఇస్ నో లివింగ్ క్రీచర్ విదౌట్ దిస్.
1: కానీ మానవుడు ఇంత లోతులకు దిగటం లేదు.
0: బట్ మ్యాన్ డజంట్ గో టు దట్ డెప్త్.
1: కేవలము బాహ్యమైన ప్రాకృతమైన ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తుని విశ్వసించడం చేతనే మానవుడు ఇన్ని రకమైనటువంటి అభిమానములకు కూలిపోతున్నాడు.
0: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ యాజ్ హిస్ వరల్డ్ క్యారీడ్ ఆన్ బై దిస్ ఎఫెమరల్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కనుకనే మానవత్వం లోపల అనేక విధమైనటువంటి దుఃఖములు ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ గ్రీఫ్ స్ట్రికెన్ టోటలీ.
1: మమైవాంసే అనేటువంటి విషయాన్ని నమ్మేటప్పుడు నీవు దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవు.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ద స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యువర్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ నెవర్ ఫీల్ సాడ్.
1: భగవంతుడు పరిపూర్ణుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖండితంగా విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ టోటల్ అండ్ హోలిస్టిక్.
1: ఇటలీ దేశము లోపల
0: దేర్ ఇన్ ఇటలీ
1: అంతోని అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేటువంటి వాడు,
0: గ్రేట్ డివోటీ బై నేమ్ అంతోని.
1: అతను వయలిన్ అంటే అంతోని వయలిన్ అంటే ఎక్కడ చూసినా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటిది.
0: ద వయలిన్ మేడ్ బై అంతోని వాస్ హైలీ పాపులర్ ఇన్ దోస్ డేస్.
1: ఒక వయలిన్ ను ఒక సంవత్సరం అంతా చేస్తూ వచ్చాడు.
0: హి టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: మిత్రులు వచ్చి అతన్ని కోపించుకున్నాడు.
0: ఫ్రెండ్స్ కేమ్ అండ్ దే యాంగ్రీ.
1: ఏ అంతోని, ఒక వయలిన్ ఒక సంవత్సరం అంతా చేస్తే నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు పోషించగలవు?
0: అంతోని, ఇఫ్ యూ టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్ హౌ డు క్యారీ ఆన్ యువర్ లివింగ్.
1: ఇతను ఏమాత్రం బాధపడక
0: he never felt sad.
1: My dear friend,
0: he said, my dear friend,
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is total and whole.
1: నేను చేసే ప్రతి పని కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: So whatever I do must be perfect and total.
1: అప్పుడే పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then only God who is whole would be satisfied.
1: మనం ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever I do must be perfect.
1: ఏ మాట చెప్పినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever we say should be perfect.
1: ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Every work activity
1: ఏ ఇచ్చినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever may be given.
1: ఏ తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever that might be received.
1: అంతా పరిపూర్ణమయమే, పరిపూర్ణమయమే.
0: Everything is perfection. Total only.
1: కనుకనే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మని సంతృప్తి పరచాలంటే పరిపూర్ణమైనటువంటి అర్పణ కావాలి.
0: Therefore, in order to satisfy that God who is totality, you should have total love.
1: కనుక నేను వయలిన్ ను పరిపూర్ణమైనటువంటి రాతిగా చేయాలి.
0: Therefore, I should make this my
1: violin. అప్పుడే భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then God will be pleased.
1: భగవంతునికి తృప్తి కలిగినప్పుడే నాకు కూడా తృప్తి కలుగుతుంది.
0: Once God is pleased, I will be satisfied.
1: ఈ తృప్తి కోసమని నేను పాటుపడుతున్నాను.
0: I am struggling to please God.
1: నాకు తృప్తియే ప్రధానము.
0: దిస్ ఇస్
1: భగవంతుని ఆనందమే నాకు అత్యవసరము.
0: గాడ్స్ ప్లెజర్ ఇస్
1: ఈ ప్రాప్తమైన ఆనందములు ఎంతకాలం ఉండగలదు.
0: నాట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్.
1: ప్రతి మానవుడు కూడాను భగవంతుని పూజించడం అంటే ఏమిటి, నాకు అది కావాలి ఇది కావాలని కాదు పూజించడం.
0: వాట్ డు యు మీన్ బై వర్షిపింగ్ గాడ్ నాట్ విత్ ఎ డిజైర్.
1: భగవంతుని ఏ కోరికతోనూ మనం ఆరాధించరాదు.
0: You should never worship God with a desire.
1: లేకపోతే ఏ జబ్బైనా చేసి ఇది నివారణ కావాలని కూడా మనం ప్రార్థించరాదు.
0: You should never pray for a cure of any disease for the
1: matter. ఎందుకంటే జబ్బులు ప్రపంచమంతా నిండి ఉంటున్నాయి.
0: Because diseases are so common.
1: అందరి దగ్గర ఉన్న జబ్బు నా దగ్గరే ఉంది.
0: And all diseases are
1: everywhere. ప్రపంచమంతా ధనంతో కూడి ఉంటుండాలి.
0: The whole world is of wealth.
1: ఈ ప్రపంచంలో ధనమంతా ఉంటుండాలి.
0: Lot of money.
1: ఈ ప్రపంచంలో భవనములంతా ఉంటున్నాయి.
0: Mansions.
1: ఈ ప్రపంచంలో సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: All comforts.
1: ఇన్ని మరి నేను ఎందుకు కోరాలి?
0: Then why should I desire them?
1: నా దగ్గర లేని దాన్ని నేను కోరాలి.
0: I should ask that which is not in me.
1: నా దగ్గర ఏది లేదు.
0: What is that missing?
1: నా దగ్గర శాంతి లేదు.
0: I don't have peace.
1: ఈ శాంతి దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: This peace is with God.
1: శాంతాకారం భుజగశయనం పద్మనాభం. భగవంతుడు శాంత స్వరూపుడు.
0: God is embodiment of peace.
1: కాబట్టి ఆ శాంతం కోసం నేను ప్రార్థిస్తున్నాను భగవంతుణ్ణి.
0: I pray to God.
1: నా దగ్గర లేదు, లేని దాన్ని నేను కోరాలి.
0: This peace is missing, therefore I should pray for it.
1: దీన్ని ఎవరు ఇచ్చేటువంటిది కాదు.
0: Nobody can give
1: it. ఎవరి దగ్గర లేదు.
0: No one.
1: ఒక్క దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: No one is in possession of this peace.
1: కనుక ఆ శాంతి కోసం దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: Therefore I pray to God to be peaceful.
1: ఇంకా రెండవది ఏమిటి?
0: What is the second thing?
1: సుఖము.
0: హ్యాపీనెస్.
1: ఈ సుఖం ఎవరి దగ్గర లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
1: ఏదో ప్రాకృతమైనటువంటి సుఖము, క్షణభంగురమైనటువంటి సుఖము.
0: ద వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: కానీ శాశ్వత సుఖము భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ హ్యాపీనెస్ బ్లిస్ ఇస్ విత్
1: శాశ్వతమైన ఆనందం అనేటువంటిది భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ బ్లిస్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి ఆనందాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: సో ఐ ప్రే టు బి బ్లెస్.
1: ఇది ఇంకొకరు ఇచ్చేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ గివ్.
1: ఇది భగవంతుడే ఇవ్వాలి.
0: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ.
1: ఈ ఆనందమునకు భగవంతుడే అధిపతి.
0: God is the master of this.
1: శాంతి ఆనందములను ప్రార్థించుతున్నానే కానీ నేను లౌకికమైన దానికి ప్రార్థించడం.
0: Therefore I pray for peace and bliss, not for worldly.
1: అతని పరిపూర్ణమైనటువంటి భక్తుడు అంతోని.
0: Antony was such a sort of devotee.
1: ఈ విధమైనటువంటి భగవంతుని పరిపూర్ణత్వాన్ని గుర్తించినటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటుంటారు.
0: There are very few who know the divinity in
1: him. మీకు అందరికీ తెలుసును.
0: You all know well.
1: త్యాగరాజు పరమ భక్తుడు రాములకు.
0: No, Tyagaraja is an ardent devotee.
1: ఎట్టి పరిస్థితుల్లో ఎందైనా కూడాను రామయ్య నామంను వర్చి ఉండేటువంటి వాడు కాదు.
0: ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ నెవర్ లెఫ్ట్ రామాస్ నేమ్.
1: కానీ ఒకనాడు పరీక్షించే నిమిత్తమై రాములే ఈ విధమైనటువంటి యొక్క భావంను కల్పిస్తూ వచ్చాడు.
0: రామ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ హిమ్ హీ క్రియేటెడ్ సమ్ థాట్స్ ఇన్ హిమ్.
1: ఒకనాడు భరించుకోలేక చి నా జీవితం ఎందుకు,
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, వై షుడ్ ఐ,
1: నాలో భక్తి లేదా లేక రాముల్లో శక్తి లేదా,
0: ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ ఆర్ గాడ్ హ్యాస్ నో పవర్,
1: విచారించాడు.
0: ఎన్క్వైర్.
1: నేను ఎప్పుడూ రామచింతన తప్ప మరొక చింతన చేయను.
0: ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ రామ.
1: కాబట్టి నాలో భక్తి ఉంది.
0: సో దేర్ ఇస్ డివోషన్.
1: రామ నీలో శక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు.
0: అండ్ దెన్ హి డిసైడ్ రామ యు హావ్ నో పవర్, దట్ వాస్ హిస్ డిసిషన్.
1: నాలో భక్తి ఉంది,
0: దేర్ ఇస్ డివోషన్,
1: నీలోనే శక్తి లేదు,
0: దేర్ ఇస్ నో పవర్ ఇన్ యు,
1: నీవు నన్ను కాపాడటం లేదన్నాడు.
0: యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ హిమ్, హి సెడ్.
1: తర్వాత యోచించాడు.
0: లేటర్ హి థాట్,
1: చీచి నేను చాలా పొరపడుతున్నాను.
0: What a shame it is, I mistaken.
1: రాముల్లో శక్తి లేదా,
0: దేర్ ఇస్ పవర్ ఇన్ రామ.
1: కాదు కాదు, ఉన్నది.
0: Yes, there is.
1: నాలోనే భక్తి లేదు,
0: దేర్ ఇస్ నో డివోషన్ ఇన్ మీ.
1: నా భక్తి చంచలమైనదిగా ఉంటుండాలి.
0: మై డివోషన్ ఇస్ వేవరింగ్.
1: నీలో శక్తి లేకపోతే రామ,
0: రామ ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ,
1: కపివారది దాటున
0: విల్ దట్ మంకీ క్రాస్ ద బ్రిడ్జ్,
1: కలికి రోట గట్టున
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు బైండ్ ద మోటర్,
1: లక్ష్మీదేవి వలచున
0: విల్ లక్ష్మీ లవ్ యూ,
1: లక్ష్మణుండు కొలచున
0: విల్ లక్ష్మణ సర్వ్ యూ.

0: దట్ ఇంటెలిజెంట్ భర్త విల్ హీ ఎవర్ సర్వ్ యూ. ద పవర్ ఆఫ్ రామా
1: ఈ శక్తిని చెప్పడానికి వీలు కాదు రామా.
0: Rama, it's not possible to estimate
1: your power. Lakshmi Devi vachi nee paadalu ottutunda.
0: If you have no power, will Lakshmi come and press your feet like
1: that? Sushumuddhi gala Bharatudu ninnu aneka vidhamuga aaradhana chesi kadabadiki nee paadamulle gateni vaddistunnade.
0: Will that Bharata serve you? Will he press your feet?
1: Lakshmanudu elanti vaadu adisheshude.
0: Lakshmana is adishesha himself.
1: Atanu nirantaramu nidra aaharamulu maani ninnu sevistunnade.
0: He has sacrificed his food and drink.
1: Nee shakti lekapothe aa koti hanumantudu inta pedda lankanu కాల్చేశాడు, ఇంత పెద్ద సముద్రాన్ని దాటాడు.
0: హనుమాన్ హస్ క్రాస్డ్ దిస్ లంక అండ్ హి వాంట్ టు పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: నీ నామమునందే ఇంత మహత్యం ఉండినప్పుడు ఇంకా నీ ఎందెంత ఉండవచ్చు?
0: దట్ ఇస్ ఆల్ ది మిస్టరీ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ నేమ్. దెన్ యు మస్ట్ హావ్
1: ఒక్క నామములో మళ్ళీ ఇంత శక్తి ఉండినప్పుడు దేహంలో మరింత శక్తి ఉండవచ్చు.
0: సో వెన్ దేర్ సచ్ మైటీ పవర్ ఇన్ ది నేమ్, ద బాడీ మస్ట్ బి హావింగ్ మోర్.
1: రామ క్షమించు అని కోరాడు రామ.
0: అండ్ త్యాగరాజ ప్రేడ్ ఫర్ ది ఫాదర్.
1: ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుని కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క విశ్వాసం కలిగినప్పుడు తక్షణమే దానికి ఒక షాడో వలె అవిశ్వాసం కూడా వెంట తగులుతుంటాయి.
0: When every devotee has got such a feeling and that the disbelief will follow like a shadow.
1: భగవంతుని పూర్తి విశ్వసిస్తారు.
0: They have full faith in God.
1: కానీ కొన్ని నిమిషాల లోపల దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
0: But certain times they act in a contradictory way.
1: కానీ ఎప్పటికీ ఎట్టి విరుద్ధమైన పరిస్థితులు సంభవించినప్పటికీ స్థిరమైనటువంటి రీతిగా నిలిచేటువంటి వాళ్ళు ఏ కొంతమంది ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ దర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి స్థిర భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ ఫెయిత్.
1: స్థిరమైన బుద్ధిని మనము పెంచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ మైండ్.
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ క్లియర్లీ.
1: ఈ కృష్ణతత్వం నందు అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క మహిమలతో పాటు విషయములతో పాటు దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చాడు.
0: ఇన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ యు మస్ట్ బి ఫైండింగ్ లార్డ్ ఆఫ్ మిరకల్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ వారి భావములను పురస్కరించుకుని భగవంతుడు ఆయా తత్వాన్ని అనుభవిస్తూ చేశాడు.
0: గాడ్ ఆల్సో రెస్పాండ్స్ బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్.
1: దైవములో కాదున్నది
0: నథింగ్.
1: దైవ భక్తులు యందు ఈ యొక్క పవిత్రమైన భావం ఉండాలి.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ద డివోషన్.
1: గంగా నది ఎంత జలమునో ప్రవహింప చేస్తుండాలి.
0: ద రివర్ గ్యాంజెస్ హస్ గాట్ కంటిన్యూస్ ఫ్లో.
1: కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే ఆ నీరు తీసుకోవచ్చు.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది కంటైనర్ సో ఇస్ ద లాట్ ఆఫ్ వాటర్ యు వుడ్ కలెక్ట్.
1: నీవు చిన్నది తీసుకుని పోతే చిన్న వాటర్ జలమే వస్తుంది.
0: ఇఫ్ యు క్యారీ విత్ యు ఎ స్మాల్ టంబ్లర్ యు విల్ హావ్ దట్ మచ్.
1: పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకుని జలం వస్తుంది.
0: ఇఫ్ యు టేక్ విత్ యు ఎ బిగ్ వెసల్ యు కెన్ కలెక్ట్ ద వాటర్ ఇన్
1: ఫుల్. ఈనాడు మన హృదయం అనేటువంటి పాత్రను విశాలంగా ఉంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ ద వెసల్స్.
1: దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల కేవలం వ్రతముల వల్ల ఒక విధమైన ఆరాధనల వల్ల జరిగేటువంటిది కాదు.
0: డివినిటీ కెనాట్ కాంప్రిహెండ్ బై మియర్లీ వర్షిపింగ్ ఆర్ అండర్టేకింగ్ రిచువల్స్.
1: ఇవన్నీ ధ్యానములు జపములు యోగములు తపములు ఇవన్నీ కూడా గుడ్ వర్క్స్ మంచి పనులు.
0: ద మెడిటేషన్ ద పెనెన్స్ అండ్ ద వర్షిప్ దే ఆర్ ఆల్ గుడ్ యాక్షన్స్.
1: ఈ పనులకు తగినటువంటి ఫలితం మనకు చిక్కుతుంది.
0: యూ డూ గెట్ రిజల్ట్.
1: కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం కాదు.
0: బట్ దే హావ్ నథింగ్ టు డూ విత్ ది స్పిరిచువల్.
1: ఏది ఆధ్యాత్మికము?
0: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
1: ఆత్మతో సంబంధమే నిజమైన ఆధ్యాత్మికం.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆత్మ టు ఆత్మ ఇస్ ది ట్రూత్.
1: దానిని వదిలిపెట్టి ఏ జపమో ఏ ధ్యానమో యోగము చేస్తే ఇవన్నీ తాత్కాలికమైన దానికి తాత్కాలిక ఫలితములే వస్తుంటాయి.
0: ఫర్గెటింగ్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇఫ్ యూ అండర్టేక్ సర్టెన్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ మెడిటేషన్
1: ఆత్మ ఒక్కటే సత్యనిత్యమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
1: సత్యనిత్యమైన ఆత్మను స్మరించినప్పుడే మనకు సత్యనిత్యమైన ఫలితం కూడా చిక్కుతాయి.
0: సో ఆత్మ ఇస్ ది ఓన్లీ వన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ యుల్ హావ్ ఎటర్నల్ బ్లిస్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్.
1: కనుకని చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు
0: ఈస్ పర్మనెంట్ వితౌట్ ఎనీ బర్త్ అండ్ డెత్.
1: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు
0: నో బిగినింగ్ అండ్ ఎండ్ హిస్ ఎటర్నల్.
1: చావక పుట్టక చంపబడక
0: హి డజంట్ కిల్ అండ్ యు కెనాట్ కిల్ హిమ్.
1: సర్వమందును సాక్షి అయి వెలయునందు
0: హీ స్టాండ్స్ యాజ్ అన్ ఇటర్నల్ విట్నెస్ ఇన్ ఆల్.
1: అది అన్నింటి ఎందుకు సాక్షిభూతంగా ఉంటుంటుంది.
0: హీ స్టాండ్స్ యాజ్ అ విట్నెస్ ఇన్ ఎవ్రీవన్.
1: అది ఏ ఆత్మ?
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మతత్వాన్ని శాశ్వతమైన తత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి దానిని విసర్జించి
0: వీ గివ్ అప్ దట్
1: క్షణభంగురమైనటువంటి దానిని మనం ఆశ్రయించి
0: but we are after momentary things.
1: కాలమును కూడా నువ్వు వ్యర్థము గావించుకొని
0: అండ్ వీ వేస్ట్ టైం.
1: కాయాన్ని నిరర్థకం చేసుకుంటున్నావు
0: అండ్ వీ వేస్ట్ అవర్ బాడీ.
1: ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమై మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు రియలైజ్ ద డివినిటీ.
1: అంతేకాని తిరిగి రివర్స్ పశుత్వానికి పోకూడదు.
0: నాట్ టు రిట్రీట్ నాట్ టు గో బ్యాక్ టు దట్ ఎనిమాలిటీ.
1: ఇప్పుడు చూడండి భజన చేస్తున్నారు.
0: నౌ యు సీ వి డు భజన్స్.
1: భజనలు ఎన్ని ట్యూన్స్ తో మారుస్తున్నారు?
0: వి చేంజ్ ట్యూన్స్.
1: కానీ భావాన్ని ఏమైనా మార్చుకుంటున్నారా?
0: ఆర్ యూ చేంజింగ్ యువర్ ఫీలింగ్?
1: భావం మార్చినటువంటి భజన ఎందుకోసం?
0: వితౌట్ ఎ ఫీలింగ్ వై షుడ్ యు డూ భజన్?
1: లోపల చూస్తే పశుత్వాలు,
0: యానిమల్ ఫీలింగ్.
1: లోపల చూస్తే మృగగుణాలు,
0: ఇట్స్ ఆల్ యానిమల్ ఫీచర్స్.
1: లోపల చూస్తే దుష్టభావములు
0: ఆర్ బ్యాడ్ థాట్స్.
1: కానీ బయట చూస్తే నామస్మరణలు.
0: బట్ ఎక్స్టర్నల్లీ వి చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే లోపల ఉండినటువంటి భావములు ఏకించిత్తైనా మారటం లేదు.
0: ది ఇన్నర్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ ఈవెన్ ఇట్ వెయిట్.
1: భావములు మారినప్పుడే భజన చేసినందుకు సార్థకము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ భజన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ వి చేంజ్ ద ఇన్నర్.
1: మనుషులు మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నో యూజ్ ఇఫ్ హ్యూమానిటీ చేంజెస్.
1: మనసులు మారాలి.
0: ద మైండ్ షుడ్ చేంజ్.
1: మనసులు మారినప్పుడే మాధవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: When once the mind is transformed, you can know మాధవత్వా దివినిచే.
1: కనుకనే మనం భజనలు చేస్తున్నాము.
0: సో వి డు భజన.
1: ఈ భజన అన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి రాగతాళ భావంతో కూర్చున్నామే కానీ నిజమైనటువంటి హృదయంతో చేరటం లేదు.
0: భజన్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. వి గో బై ద ట్యూన్.
1: ఈ విధమైనటువంటి భజనలు ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ అది టేప్ రికార్డ్ మాదిరిగా పోతుంటుంది.
0: వి మే డూ భజన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్.
1: హృదయాన్ని మార్పు గావించాలి.
0: ద హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఆ హృదయంలో పవిత్రమైన భావములు రావాలి.
0: దేర్ షుడ్ బి సీక్రెట్ థాట్స్ ఇన్ ద హార్ట్.
1: దుష్ట భావములు, దుష్ట చింతనలు దుర్భావముల చేత మనసును నింపుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్.
1: భావము ఎంత మంచిదంటే అంత పవిత్రమైనటువంటి భావములు రావాలి.
0: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ దేర్.
1: ఆ భావము నీలో ఉంటే రాగములు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
0: వన్స్ దేర్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్, నేచురల్లీ యు విల్ గెట్ ద ట్యూన్ ఆటోమేటిక్.
1: భజనలు చేసేటువంటి వారు భావాలను మార్చుకోండి.
0: దేర్ఫోర్ దోస్ దట్ డు భజన్స్ మస్ట్ చేంజ్.
1: భావం మార్చకుండా భజన చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంటారు.
0: విదౌట్ ట్రాన్స్ఫర్మేషన్ భజన్స్ బికమ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: వరే ఎంత మంది ఉన్నారు ఇక్కడ?
0: సో మెనీ ఆర్ హియర్.
1: ఇన్ని వేల మంది ఉంటున్నప్పుడు,
0: థౌజండ్స్ ఆర్ హియర్.
1: నా పాట యొక్క ప్రభావము ఇంత వేల మంది లోపల ఎవరినైనా ఒక హృదయాన్ని ఆనందపరుస్తుందా?
0: విల్ మై సాంగ్ మేక్ ఎనీబడీ ఫీల్ హ్యాపీ
1: అనేటువంటి విషయాలను ఎవరు చేయటం లేదు.
0: నో వన్ ఇస్ థింకింగ్ దట్ వే.
1: తన భావమే, తన యొక్క సంకల్పమే, తన రాగమే తాను చూసుకుంటున్నాడు. ఎవరి కోసం పాడుతున్నావు ఇక్కడ?
0: హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీలింగ్, ఆన్ హిజ్ ఓన్ థాట్, ఆన్ హిజ్ ఓన్ ట్యూన్. దెన్ ఫర్
1: అందరూ వినడానికి చెవులు ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ హియర్ టు లిసన్.
1: కనుక అందరి కోసము తగినటువంటి పాటను మనం పాడాలి.
0: సో యూ షుడ్ సింగ్, సో దట్ ఎవరీ
1: హృదయాన్ని ఊపాలి.
0: యూ షుడ్ మెల్ట్ ద హార్ట్స్ ఆఫ్ ఎవరీ.
1: అట్టి లేకుండా నాకు తెలిసినటువంటి పాటని నేను చెప్పాలనుకుంటే ఇది సాధ్యమా? ఇలాంటి పాటలు ఎందుకు చెప్పాలి?
0: ఇఫ్ యూ డిసైడ్ టు సింగ్ ద సాంగ్ నోన్ టు యూ, దెన్ వై షుడ్ యూ సింగ్ ఇట్ ఆల్?
1: ఇది స్వార్థము, స్వార్థము, స్వార్థము.
0: ఇట్ ఇస్ అట్టర్ సెల్ఫిష్.
1: ఈ స్వార్థం కోసం నువ్వు పాడేటువంటి నీ రూమ్ లో నువ్వు కూర్చొని పాడుకో.
0: ఇఫ్ యూ ఆర్ సో సెల్ఫిష్, బెటర్ యూ సింగ్ ఇన్ యువర్ రూమ్.
1: కనుక పబ్లిక్ లో వచ్చినప్పుడు పది మందికి కూడా అవసరమైనటువంటిది ఈ యొక్క భజన ద్వారా పది మంది హృదయాన్ని కూడా ఆనందపరిచేటువంటి భావాలతో మనం పాడాలి.
0: సో యాజ్ వీ సింగ్ ఇన్ పబ్లిక్, వీ షుడ్ మేక్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ది ఎంటైర్
1: సామూహిక భజన అనేటువంటిది గురునానక్ ప్రారంభించాడు.
0: ది కమ్యూనిటీ సింగింగ్ ఇస్ స్టార్టెడ్ బై గురునానక్.
1: అందరూ చేరి ఒక్క విధమైనటువంటి ఒక భావంతో కూడి పాడాలి.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీలింగ్.
1: అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు.
0: దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే
0: ఇఫ్ ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్
1: ఓన్ ఎవరి కోసం పాడావు నీవు?
0: దెన్ వై
1: వై కోసమే పాడావు?
0: యు ఆర్ సింగింగ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: పది మంది కోసం కాదు ఇది.
0: నాట్ ఫర్ ద పబ్లిక్.
1: కనుకనే ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకుని, సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మన భజనలు కూడా అంత ఉల్లాసాన్ని అందించేటువంటి పాటలుగా మనం పాడాలి.
0: బేసింగ్ ఆన్ ది కాంగ్రిగేషన్ అసెంబ్లీ ద గ్యాదరింగ్ అండ్ అకేజన్ వీ షుడ్ సింగ్ అప్రోప్రియేట్ సాంగ్స్.
1: కనుకనే ప్రతి సత్కర్మల ఎందుకును ఒక విధమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్.
1: అట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క బిజీ లేనప్పుడు పాడి ప్రయోజనమేమి?
0: విదౌట్ దట్ లైఫ్ సస్టైన్
1: చేసి ప్రయోజనమేమిటి? చూసి ప్రయోజనమేమిటి? చెప్పి ప్రయోజనమేమిటి? అన్నింటి ఎందుకును పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ పర్ఫెక్షన్.
1: భగవంతుడు నా హృదయమనందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ మై హార్ట్.
1: కబీర్ దాస్ చెప్పాడు.
0: కబీర్ దాస్ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను ధ్యానం చేయలేను.
0: ఐ కాంట్ మెడిటేట్.
1: నేను జపము చేయలేను.
0: ఐ కాంట్ డూ జప.
1: యోగము ఆచరించలేను.
0: ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ.
1: కానీ దీంతో నిన్ను నేను పట్టలేను.
0: సో ఐ కాంట్ క్యాచ్ హోల్డ్.
1: కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి.
0: బట్ వన్ ఐ హావ్.
1: ఆ సూత్రం చేత నిన్ను కట్టివేయగలను.
0: విత్ దట్ ప్రిన్సిపల్ ఐ కెన్ బైండ్ యూ.
1: ఏమిటి ఆ సూత్రము?
0: వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్?
1: అది నా ప్రేమ సూత్రము.
0: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే నిన్ను కట్టివేయగలను.
0: ఐ కెన్ బైండ్ యూ విత్ దట్ లవ్.
1: ప్రేమకు వశమైనట్టుగా భగవంతుడు దేనికి వశం కాదు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
1: ప్రేమకే భగవంతుడు వశం అవుతాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
1: కానీ ప్రేమ లేకుండా ఎన్ని గానములు చేసి ప్రయోజనమే?
0: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సింగింగ్?
1: ఎన్ని భజనలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ భజన్?
1: ఎన్ని పూజలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్?
1: అన్నింటికి ప్రేమ అనేటువంటి ఒక ప్రాణము.
0: లవ్ ఇస్ లైఫ్.
1: కనుకనే ఆ ప్రాణ సమానమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకోవాలి.
0: Therefore we should develop love which is our life.
1: అందుకోసమనే గోపికలు చెప్తూ వచ్చారు.
0: So Gopika said,
1: ఓ కృష్ణ నా యొక్క హృదయం అనేటువంటిది మరుభూమిగా తయారైపోయింది.
0: My heart has become a barren.

0: దేశముతో
1: రికాల్ ది ఎంథూజియాజం ప్రేమ
0: సుధా వర్షము వర్షింపగా
1: విత్ ది రెయిన్ ఆఫ్ లవ్
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది
1: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో కంటిన్యూస్లీ ఓ కృష్ణ ప్లే ఆన్ మురళి
0: మా హృదయాన్ని కరిగింపజేసేటువంటి గానం పాడాలి.
1: We should sing as to make our
0: మా హృదయాలు మొదలే కఠినమై ఉంటున్నాయి, దాన్ని మరింత కఠినమయ్యేటువంటి రీతిగా నువ్వు పాడకూడదు.
1: అవర్ హార్ట్స్ ఆర్ సో టఫ్ అండ్ హార్డ్, వి షుడ్ నాట్ సింగ్ టు మేక్ ఇట్ టఫర్.
0: అందువల్లనే రాధ చెప్పింది.

0: sing in such a way that all the words flow with a full of nectar.
1: Matalaadu maamukunda manasu teeragam.
0: Oh Lord Krishna, talk to us so sweetly so that our heart would be full of love.
1: Veda saramanta jesi.
0: Collecting the essence of Veda.
1: Nada brahmamuganu maachi.
0: Transforming into sound.
1: Venu vandu tirugamosi.
0: Feeling the whole murali.
1: Gana roopamuganu maachi.
0: And changing into the form of music.
1: Vata paadu maa Krishna.
0: Oh Krishna, sing for us.
1: Niyokka వేదసారమే గానముగా మార్చి ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోసి ఆనందాన్ని ఒలికించేటట్టుగా నీవు పాట పాడు కృష్ణ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ వేద దట్ ఈస్ జస్ట్ పర్కులేటింగ్ త్రూ అవుట్ దిస్ ఫ్లూట్ అండ్ మురళి అండ్ యూ సింగ్ రిఫ్లెక్టింగ్ ది ఎసెన్స్.
1: ఏది ఈ మురళి?
0: వాట్ ఈస్ దట్ మురళి?
1: మురళికి ఎన్ని రంధ్రములు?
0: హౌ మెనీ ఓపెనింగ్స్?
1: నవరంధ్రములు. Navarandram.
0: It has got 9 openings.
1: Mana dehame murali.
0: Our very body is murali.
1: Idi navarandramulato kudinatvantidi.
0: It has got 9 bones openings.
1: Aite
0: then
1: ee venumunandu madhyalo ye maatram kuda edi addu raakudu.
0: But this flute, it is no obstacle there inside.
1: Idi ye maatram ye padartham addu vachina idi susvaranga untundadu.
0: There's no matter inside a flute.
1: Kanuka naa yokka deham aneetundi murali lopala ye vaanchalu aneetundivi addu lekunda దీన్ని నీవు పురడిగా భావించుకుని వాయించమని చెప్పింది.
0: ఓ గాడ్, మేక్ దిస్ బాడీ ద యువర్ ఫ్లూట్ విదౌట్ ఎనీ డిజైర్ ఇన్ సైడ్.
1: కనుక మా హృదయాలు పవిత్రము గావించమని కోరినటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ప్రేడ్ లార్డ్ టు సాంక్టిఫై దర్ హార్ట్స్.
1: కానీ కలి ప్రభావము చేత నేడుకుడును అనేక మంది భక్తి శ్రద్ధంత కలిగిన వారు కలరు.
0: దౌ ఇన్ స్పైట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్
1: కలి ప్రపంచాలన్నీ కూడాను దివ్యమైన భావముతో రూపొందాలి.
0: The devotion and sincerity should be divine totally.
1: ఏదైనా పర్వకాలం వచ్చినప్పుడు మాత్రము ఈ పవిత్రమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: But on festivals we have sacred thoughts.
1: రెండవ దినమే ఈ భావములు మారుగైపోతాయి.
0: On the following day they are gone.
1: ప్రతి క్షణము కూడాను దివ్యమైనటువంటి క్షణమే.
0: Every moment is sacred for that matter.
1: ప్రతి దినము కూడాను పవిత్రమైన దినమే.
0: Every day is sacred.
1: క్షణ క్షణం కూడా పవిత్రమైనటువంటిది.
0: మోమెంట్ టు మోమెంట్ దే ఆర్ సేక్రెడ్.
1: అట్టి పవిత్రమైన భావం చేతనే మనం పవిత్రమైన దివ్యత్వాన్ని పొందాలి.
0: విత్ ద సేక్రెడ్ థాట్స్ వీ కెన్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సర్వత పాణిపాదం తత్సర్వతోటి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతేష్టతి.
0: God is present all over, all heads.
1: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నది.
0: And you find God everywhere.
1: భగవంతుడు లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
1: అయితే నీవు దానిని చూడటం లేదు.
0: బట్ యెట్ యు ఆర్ నాట్ ఫైండింగ్.
1: ఏమి చూస్తున్నావయ్యా? నేను మనుషుని చూస్తున్నాను.
0: యు సీ దట్ యు వాచ్ ఎ మ్యాన్ దేర్.
1: ఆ మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: బట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ హస్ గాట్
1: ఇన్ హిమ్. నీవు మనిషి రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి మాధవుణ్ణి చూడటం లేదు కదా.
0: యు సీ ది ఫామ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ బట్ యు డోంట్ సీ ద ఫీలింగ్.
1: ఆ మాధవత్వమే లేకపోతే మనిషి ఎట్లా నిలిచగలిగాడు?
0: వితౌట్ ది డివినిటీ హౌ డు యు ఫైండ్ ద మ్యాన్ ఎగ్జిస్టింగ్.
1: నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యు.
1: కానీ నీ కంటికి కనిపించదు.
0: బట్ యు డోంట్ సీ దట్.
1: నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
1: కానీ గాలి లేదంటావా?
0: బట్ కెన్ యు డినై?
1: గాలి లేకపోతే నీవు ఎట్లా ఉండగలిగావు?
0: వితౌట్ ఎయిర్ హౌ డు యు లివ్?
1: గాలి ఉంది.
0: దేర్ ఇస్.
1: నీకు కనిపించదు.
0: యు డోంట్
1: సీ. నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
1: అట్లనే దైవం నీ చుట్టూ ఉన్నాడు.
0: లైక్ వైస్ గాడ్ ఇస్ అరౌండ్ యు.
1: కంటికి కనిపించడు.
0: యు డోంట్ సీ హిమ్.
1: చేతికి చిక్కడు. ఎప్పుడు నీకు దక్కుతాడు? నిర్మలమైనటువంటి హృదయం కలిగినప్పుడు నీ లోపల నీ ప్రవేశిస్తాడు.
0: అండ్ వన్స్ యువర్ ప్యూర్ హార్ట్ గాడ్ విల్ స్టెప్ ఇన్.
1: కనుకనే పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో షుడ్ డెవలప్ సీక్రెట్ హార్ట్.
1: ఏది పవిత్రమైనది?
0: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
1: అందరి ఎందుకు దైవత్వం ఉన్నదనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ గాడ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దట్ ఇస్ రియల్.
1: ఎవరిని దూషించినా ఇది భగవంతుని దూషించినట్టుగా ఉండాలి.
0: హూమ్ సోఎవర్ యు అక్యూజ్
1: ఎవరిని ప్రేమించినా ఇది భగవంతుని ప్రేమించినట్టుగా ఉండాలి.
0: హూమ్ సోఎవర్ యు లవ్ ఇట్ అమౌంట్స్ టు లవ్ ఆఫ్ గాడ్.
1: ఇది నిజమైనటువంటి సాధుత్వము అన్నారు.
0: దిస్ ఇస్ రియల్ పాయస్నెస్.
1: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: టు ప్రొటెక్ట్ ది పాయస్ పీపుల్.
1: సాధువులు అంటే ఏమిటి? కాషాయవస్త్రం వేసుకున్నవాడు ఆ సాధువు?
0: డూ యూ థింక్ ఎ పైస్ మ్యాన్ ఇస్ ద వన్ విత్ ఆకర్ రోబ్స్?
1: అతని కాదు సాధువు.
0: నో,
1: సాధుత్వం కలిగినటువంటి వాడు సాధువు.
0: ద వన్ విత్ పైస్ క్వాలిటీ ఇస్ పైస్ మ్యాన్. సాధువు
1: పవిత్రమైన హృదయం కలిగేవాడే సాధువు.
0: ద వన్ విత్ సీక్రెట్ హార్ట్ ఇస్ సాధువు.
1: గుడ్డను మార్చుకున్నాడు కానీ గుణమును మార్చుకోలేదు.
0: హి హస్ చేంజ్డ్ ఓన్లీ ద డ్రెస్ బట్ నాట్ ద క్వాలిటీ.
1: కనుకనే మనము హృదయాన్ని మార్చుకోవాలి.
0: వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క తత్వము.
0: దట్ ఇస్ ద ట్రూ థింగ్.
1: మనం చేసే సర్వకర్మలు కూడాను దైవత్వానికి సమీపించేటువంటివి.
0: ఆల్ అవర్ యాక్టివిటీస్ టేక్ అస్ నియర్ గాడ్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏమాత్రం కూడా చెడులో ప్రవేశించము.
0: వన్స్ వీ నో ద ట్రూత్ వీల్ నెవర్ రిసార్ట్ టు బ్యాడ్ యాక్టివిటీ.
1: కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఆల్ ప్రెజెంట్.
1: అంటే ఏమి అర్థము?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ?
1: దీనికి మూడు అర్థములు ఉంటున్నాయి.
0: ద వర్డ్ కృష్ణ హస్ త్రీ మీనింగ్.
1: కృషితి ఇది కృష్ణ అన్నాడు.
0: ద ఫస్ట్ కృషితి ఇది కృష్ణ.
1: కృషి అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ కృషి?
1: భూమిని దున్ని దుక్కు చేయటమే కృషి.
0: దిస్ ఇస్ టిల్లింగ్ ద ల్యాండ్ ఇస్ కృషి.
1: అన్నా ఏమిటి? హృదయమే ఒక క్షేత్రము.
0: ద హార్ట్ ఈస్ ద ఫీల్డ్.
1: ఈ హృదయం అనేటువంటి క్షేత్రం లోపల అనవసరమైన మొక్కలంతా కూడా తీసి పారవేయాలి.
0: ద హార్ట్ విచ్ ఇస్ ద ఫీల్డ్ హాస్ గాట్ సో మెనీ వీడ్స్ అన్నెసరీ.
1: అనేక దుష్టభావములైనటువంటి పొదలంతా కూడా ఇందులో ప్రవేశించాయి.
0: దర్ వీడ్స్ అండ్ షబ్స్ ఆఫ్ వికెట్ థాట్స్ దేర్.
1: ఈ బుషెస్ అంతా మనం తీసి పారవేయాలి.
0: ఆల్ ది బుషెస్ మస్ట్ బి
1: కడుపులో చేయాలి.
0: అండ్ దే మస్ట్ బి
1: ప్రేమతో నింపాలి.
0: Filled with love.
1: ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి.
0: అండ్ వీ షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్.
1: కృషితి ఇతి కృష్ణ.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి.
1: తర్వాత కర్షతి ఇతి కృష్ణ.
0: సెకండ్ కర్షతి ఇతి
1: కృష్ణ. కర్ష అనగా ఏంటి? ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ ద వన్ హూ అట్రాక్ట్.
1: మాటలతో, పాటలతో, ఆటలతో, అన్ని రకములుగా కూడా సర్వులను ఆకర్షిస్తూ వచ్చి
0: కృష్ణ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బై హిస్ వర్డ్, బై హిస్ ప్లే, బై హిస్ మ్యూజిక్.
1: కనుకనే ఆకర్షించేటువంటి శక్తి సర్వులు ఎందు ఉంటుండాలి.
0: దట్ మ్యాగ్నెటిక్ పవర్ అట్రాక్షన్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవర్.
1: అందరూ కృష్ణ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ.
1: ఇంకా కుష్టీతి కృష్ణ.
0: నెక్స్ట్ కుష్టీతి కృష్ణ
1: అనగా ఆనందమే మనం కోరుతున్నాము.
0: వీ వాంట్ టు బి బ్లెస్ ఫర్
1: నిరంతరం కూడా ఆనందం కావాలని ఆశిస్తున్నాము.
0: వీ వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
1: కాబట్టి దైవం
0: ఫిల్డ్ విత్ లవ్.
1: ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి.
0: అండ్ వీ షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్.
1: కృషితి కృష్ణ.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి.
1: తర్వాత కర్షతి ఇతి కృష్ణ.
0: సెకండ్ కర్షతి ఇతి కృష్ణ.
1: కర్ష అనగా

0: ఆనందం కావాలని ఆశిస్తున్నాము.
1: We want to be happy all the time.
0: కాబట్టి దైవం మీలో ఉంటున్నాడు.
1: God is in you.
0: దైవం ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
1: God wants you to be
0: ఈ ఆనందమే నీవై ఉంటున్నావు.
1: And you are the embodiment.
0: నీవై కూడా నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
1: Yet you do not know that.
0: కనుక నీ ఆనందాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
1: You should make every effort to know the bliss within.
0: ఎక్కడైనా మనం వెళితే మానవుని యొక్క స్వభావము ఆనందమయమే.
1: You may go anywhere. The nature of human humanity.
0: ఎవరినైనా నేను చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా?
1: If you meet your friends, if you find them happy, you don't ask why are you happy, why don't you cry?
0: ఎవడైనా ఏడుస్తుంటే అందరు గుంపు చేరుతారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
1: If anyone cries, everybody would assemble, gather around him and ask.
0: అనగా ఏడుపు వాణి సహజం కాదు.
1: Crying is not a natural quality.
0: కానీ అందరు గుంపుగా చేరి వాణి ఏడ్చడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
1: So all gather there and ask him the reason behind him.
0: ఆనందం వాణి సహజమే.
1: Bliss is a natural quality.
0: కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరూ ప్రశ్నించరు.
1: If one is happy, nobody will question why you are.
0: నిరంతరం కూడా ఆనందంగా ఉండాలి, ఇదే మన యొక్క సహజం.
1: So we should be happy continuously. That's our natural quality.
0: Enduku idi aanandanga undali? Atma swaroopudu neevai unnavu.
1: Why should you happy? You are
0: to be happy.
1: So be happy always.
0: Eppudu chusina gaane aanandanga untundu.
1: You should be happy always.
0: Ye maatram kuda neevu vicharaniki avakasam ivvaddu.
1: Never be worried at any point of time.
0: Vichara padithe appudu neevu yochinche bhagavantuniki vicharam unda? Ledu. కాబట్టి నేను భగవంతం అంశము, నేను విచార పడకూడదు అని నిర్ణయం చేసుకో.
1: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వరీ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్, గాడ్ విల్ నెవర్ బి వరీడ్, సో దేర్ ఫోర్ లెట్ మీ నాట్ వరీ.
0: చింత చేసే సమయంలో భగవంతుడికి చింత ఉందా? లేదు.
1: When you go on get feeling sad, do you think you
0: కాబట్టి ఆ భగవంతుని అంశమే నేను.
1: And the spark of God.
0: నాలో ఈ చింత ఉండకూడదు.
1: So that anxiety should not be.
0: ఈ విధమైన యొక్క పవిత్రమైన కోరికలంతా మనం చేసుకున్నప్పుడు మనలో ఆనందం ఉట్టి పడుతుంది.
1: When you entertain such sacred thoughts, you will be blissful.
0: ఈ విధంగా సాధన చేస్తూ పోయినప్పుడే మనం సరి అయినటువంటి స్థితిని పొందుతాం. కానీ సాధన సాధన అని చెప్పిన జపమాల తిప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
1: We should practice in this direction, reach the goal, not merely carrying the talisman or japamala.
0: భావాలు మార్చుకుని లేనట్టుగా జపం తిరుగుతుండాలి మాల, కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది.
1: బట్ వీ హ్యావ్ ఆన్ హ్యాండ్ జపమాల టాలిస్మన్, బట్ ద మైండ్ గోస్ అరౌండ్ ద స్ట్రీట్స్.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దాట్?
0: కనుక నేను మొట్టమొదట మనసును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
1: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ మైండ్
0: ఏ పని చేసినా
1: వాట్ ఎవర్ మే బి డన్
0: అంతా భగవత్ కార్యంగానే భావించు.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ గాడ్స్ వర్క్.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని విశ్వసించు.
1: ఆల్ వర్క్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ యాస్ టు ప్లీజ్.
0: నాది నీది అనేటువంటిది లేదు ఇక్కడ.
1: నథింగ్ షుడ్ బి ఐడెంటిఫైడ్.
0: అంతా తనది.
1: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు
0: గాడ్. ఈ విధంగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నిటిని వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయిపోతాని వెళ్ళిపోతుంటారు చూడు, అట్లా మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సింది.
1: జస్ట్ యాజ్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ వుడ్ లీవ్ ద క్యాంపస్ ఆన్ ట్రాన్స్ఫర్. Because they don't belong to you.
0: నిన్ను ఒక విధమైనటువంటి ఒక సాక్షిభూతిగా పెట్టాడు.
1: యూఆర్ ఓన్లీ దేర్ యాజ్ అ గార్డెన్, యాజ్ అ విట్నెస్.
0: అంతేకాని ఇవంత నీవి కాదు.
1: దే డోంట్ బిలాంగ్.
0: నీ వచ్చే సమయంలో తీసుకురాలేదు.
1: యూఆర్ నాట్ బ్రాట్ దెమ్ యాజ్.
0: నీ పోయే సమయంలో తీసుకుని పోవు.
1: అండ్ యూ కెనాట్ టేక్
0: దెమ్. మధ్యలో పెట్టాడు భగవంతుడు ఇవన్నీ.
1: గాడ్ హస్ బ్రాట్ దెమ్.
0: అంత బాధ్యతనిచ్చాడు.
1: నీ
0: పని చేసుకోమని చెప్పాడు.
1: యూ వాంటెడ్ టు డు యువర్ డ్యూటీ.
0: ఆ పని సక్రమంగా చేయవలసింది.
1: అండ్ యూ హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ క్లియర్లీ.
0: అంతేగాని ఇది భగవంతుని యొక్క సందేశము.
1: దిస్ ఇస్ ది మెసేజ్ ఆఫ్ గాడ్.
0: ఈ సందేశాన్ని మనం శిరసా వహించి మనం పాటించాలి.
1: వి ఫాలో ది మెసేజ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ.
0: ఆ విధమైనటువంటి భావాన్ని పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అనుభవించగలము.
1: When once we have that feeling, we can experience the true divinity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుడు ప్రేమ తప్ప మరొకటి లేదు.
1: God is love.
0: భగవంతుడికి ఇచ్చేటువంటిది కూడా మరొకటి లేదు.
1: There's nothing more that God gives you.
0: కనుకని గోపికలు కూడా చెప్పారు.
1: Gopikas also said.
0: ఏ హృదయమును సగితివో ఈశమాకు.
1: Oh God, that heart you have given us.
0: Magidi danine arpintu mahitamurti.
1: We offer the same heart back to you, O God.
0: Paraga vere midettu nee pada archanakunu.
1: What else can I bring and offer you?
0: Anjalagintu andukovayya neevu.
1: All my namaskar, salutations, kindly.
0: Yedichavade neekistunnanu.
1: I give you the same thing you have given me.
0: Yen techukunadi emi ledu.
1: I have not brought anything.
0: Anta neevichindi.
1: Everything
0: neevichindi neeke istunnanu.
1: I'm just giving you that what you have given me earlier.
0: Ee pavitramaina భావమే భగవంతునికి నిజమైనటువంటి అర్పితము.
1: దట్ సీక్రెట్ థాట్ ఈస్ ద ట్రూ ఆఫరింగ్.
0: భగవంతునికి ఇంత పెట్టాను అంత పెట్టాను చెప్పి అనుకోకూడదు.
1: నెవర్ థింక్ దట్ యు హావ్ గివెన్ సో మచ్ టు గాడ్.
0: ఓ నేను 500 మందికి అంత అన్నం పెట్టించాను.
1: ఐ ఫెడ్ 500 పీపుల్.
0: 500 మందికి చీరలు ఇచ్చాను.
1: ఐ డిస్ట్రిబ్యూట్ శారీస్.
0: 500 మందికి పంచలు ఇచ్చాను.
1: ఐ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్. ఈ
0: ఇంతంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకో, కానీ భగవంతునికి చెప్పొద్దు.
1: ఆల్ దిస్ నీడ్ టు బి స్టేటెడ్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నాట్ టు గాడ్.
0: గాడ్ చెప్పవలసింది ఏ భావంతో ఇచ్చాను అనేటువంటిది నీవు యోచించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద థాట్, ద స్పిరిట్ బిహైండ్ దట్ ఆఫరింగ్.
0: ప్రేమ భావంతో ఇంత తులసి దళాన్ని ఇచ్చినా కూడా అదే గొప్పదిగా మారుతుంది.
1: విత్ ది ఫీలింగ్ ఆఫ్ లవ్, ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ ద లీఫ్ ఆఫ్

0: ప్రేమతో ఇవ్వాలి. ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క విలువ.
1: యూ షుడ్ ఆఫర్ విత్ ఆల్ లవ్ బికాస్ ఇట్స్ మై.
0: ప్రేమ లేకుండా ఏమి చేసినా గానీ ప్రయోజనం లేదు.
1: విదౌట్ లవ్ వాట్ ఎవర్ యూ మే డూ
0: హృదయపూర్వకంగా నీవు అర్పితం చేయాలి.
1: యూ షుడ్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: ఇదే నిజమైనటువంటి యొక్క భగవత్ అర్పితము.
1: దిస్ ఇస్ ద ట్రూ ఆఫరింగ్ టు గాడ్.
0: ఎందుకనగా నీవు కూడా నువ్వు ప్రేమ స్వరూపుడు కావాలి.
1: యూ షుడ్ ఆల్సో బికమ్
0: బ్రహ్మైవ భవతి.
1: ఇట్స్ ఆల్ నోర్ ద బ్రహ్మ.
0: ఏది స్మరిస్తావో నీవు ఆ రూపాన్ని పొందుతావు.
1: యాజ్ యూ థింక్ సో యూ బికమ్.
0: డార్విన్ అట్టనే అయ్యాడు.
1: డార్విన్ బికేమ్ లైక్ దాట్.
0: ప్రహ్లాదుడు అట్టనే అయ్యాడు.
1: సో ఆల్సో ప్రహ్లాద.
0: నారదుడు అట్టనే అయ్యాడు.
1: సో ఆల్సో నారద.
0: వాల్మీకి ఆ విధంగానే
1: మారాడు.
0: ఎందుకోసం ఆ చింతన చేసి చేసి తిరిగి తానుగానే మారిపోతుంటాడు.
1: కాన్స్టెంట్ థింకింగ్ మేడ్ దెమ్ రీచ్ దట్ హైట్.
0: మనం కూడా నిరంతరం కూడా ఏ నామం నీకు ఇష్టమో, ఏ రూపం నీకు ఇష్టమో, ఆ రూపనామంలో నీ యొక్క జీవితమును అంకితం గావించాలి.
1: డెడికేట్ యువర్ లైఫ్ చాంటింగ్ ద నేమ్ దట్ యు లైక్.
0: నీవు చేయవలసిన పనులన్నీ నీవు చేసుకో.
1: డూ యువర్ ఆల్
0: నీ పనులు ఏమాత్రం కూడా నీ వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్
0: ఎనీథింగ్. అందువల్లే మామను స్మర యుద్ధచ, యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరించమన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వార్ఫేర్ కృష్ణ వాంటెడ్ అర్జున్ టు
0: థింక్. ఆఫీస్కి వెళ్ళి నీవు ఆఫీస్ పని చేసుకో.
1: గో టు ద ఆఫీస్ అండ్ డూ.
0: ఇది కూడా నువ్వు భగవత్ కార్యమే అని భావించుకో.
1: టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి పనులే.
1: దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు యు బై గాడ్.
0: ఏ పనులు తెచ్చుకోలేదు.
1: ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్.
0: తీసుకుని పోవటం లేదు.
1: నథింగ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్.
0: ఇచ్చింది నీకే.
1: ఐ జస్ట్ గివ్ యు దట్ వాట్ యు హావ్.
0: ఈ విధమైనటువంటి ఒక విశాల భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
1: వి షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ ఫీలింగ్.
0: ఈ విశాల భావం లేకుండా ఈనాడు
1: without that broad mindedness
0: సంకుచితమైన భావం చేతనే మన జీవితాన్ని సంసారంగా మార్చుకుంటున్నాం.
1: వి కన్వర్ట్ దిస్ లైఫ్ విత్ ఆల్ నారో ఫీలింగ్స్ అండ్ నారో థాట్స్.
0: కనుకనే మనం సంకల్పాలను మనం మాత్రం కూడాను అపవిత్రంగా మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ థాట్స్ అన్సేఫ్.
0: సంకల్పములు ఎప్పుడు కూడా నువ్వు పవిత్రమైన సంకల్పంగా పెట్టుకోవాలి.
1: థాట్స్ షుడ్ బి ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: అప్పుడే మనం నిజమైన మానవుడు అవుతాం.
1: దెన్ ఓన్లీ యు బికమ్ ఎ ట్రూ.
0: నా ఆకారం మానవత్వము. నా భావములంతా కూడా నువ్వు క్రూరత్వంగానో పశుత్వంగా ఉంటే నేను మానవుడు ఎట్టవుతాను.
1: ఇఫ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్ విత్ ఆల్ ద క్రూయల్టీ అండ్ యానిమాలిటీ విదిన్, హౌ కెన్ యూ బి ఎ హ్యూమన్?
0: పశువులు ఉండేటువంటి పాక లోపల పులులు పోయి ప్రవేశిస్తే ఆ పశువులు బ్రతుకుతాయా?
1: ఇఫ్ టైగర్స్ ఆర్ టు స్టెప్ ఇన్ టు ది కౌ షెడ్ డూ యూ థింక్ దట్ దే వుడ్ సర్వైవ్?
0: కనుక నీ లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి యొక్క ఈ గోవుల లోపల దుర్గుణములైనటువంటి పులులు పోయి ప్రవేశిస్తే ఈ గోవులు పూర్తి మరణిస్తాయి.
1: దేర్ ఆర్ ప్రెసెంట్ ద కౌస్ ఆఫ్ పైయస్ థాట్స్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ఇఫ్ ది వికెట్ థాట్స్ ఆఫ్ ద టైగర్ స్టెప్ ఇన్ దేర్,
0: నీ హృదయం లోపల ఈ దుష్టమైనటువంటి ఒక భావాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపద్దు.
1: దేర్ ఫోర్ యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
0: అప్పుడే నీలో ఉన్నటువంటి సాత్వికమైనటువంటి భావాలు దినదిన అభివృద్ధి పొందుతాయి.
1: దెన్ ఓన్లీ ది నోబుల్ ఫీలింగ్స్ విల్ గ్రో డే బై డే.
0: దుష్టగుణములు, దుష్టభావములు, దుశ్చర్యలు మానవుని యందు ఏమాత్రం కూడా ప్రవేశింపకూడదు.
1: ది వికెట్ సెంటిమెంట్స్, ది వికెట్ ఫీలింగ్స్,
0: ఒకవేళ వచ్చినప్పటికీ దాన్ని ముందులేనే తరిమి వేయాలి.
1: ఈవెన్ ఇఫ్ దే కమ్, జస్ట్ డ్రైవ్ దెమ్ అవుట్.
0: ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
1: వి కన్స్ట్రక్ట్ ఎ హౌస్.
0: ఇంటికంతా ద్వారములు పెట్టుకున్నాం.
1: వాట్ ద డోర్స్ దేర్.
0: ద్వారములు ఎందుకోసం పెట్టుకున్నాం?
1: వై ద డోర్స్ ఆర్.
0: మనం బయటికి పోవడానికి, రావడానికి, మన బంధువులు వస్తే లోపల తీసుకోవడానికి, విడిచడానికి ఈ ద్వారములు పెట్టుకున్నాం.
1: ద డోర్స్ ఆర్ దేర్ సో యాస్ టు గో అండ్ టు గెట్ ఇన్ అండ్ టు పర్మిట్ అవర్ రిలేషన్.
0: ద్వారములు ఉన్నాయి కానీ బజార్లో పోయేటువంటి గాడిదలు పందులంతా లోపలికి ప్రవేశపెడతావా?
1: ఫర్ ద సింపుల్ రీజన్ దేర్ డోర్స్, యూ డోంట్ పర్మిట్ ద డాంకీస్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్ టు ద హౌస్.
0: లేదు, వాటిని తరం కొట్టేస్తావు.
1: యూ హావ్ టు డ్రైవ్ దెమ్.
0: అదే విధంగానే ఈ లోపల మాత్రం ప్రవేశించే సమయంలో ఈ దుష్టభావం అన్నింటి వస్తే తరం కొట్టాలి దాన్ని.
1: లైక్ వైజ్ బ్యాడ్ థాట్స్ ఆర్ టు గెట్ ఇన్ యువర్ హెడ్, డ్రైవ్ దెమ్ అవుట్ ఇమీడియట్లీ.
0: ఈ దుష్టములు వస్తే దాన్ని బయటకు తరం కొట్టాలి.
1: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ కమ్, డ్రైవ్ దెమ్ అవుట్, పుష్ దెమ్ అవుట్.
0: మంచి భావం వస్తే వెల్కమ్ చేయాలి.
1: వెల్కమ్ గుడ్ థాట్.
0: అది నీ యొక్క దశేంద్రియముల యొక్క పవిత్రమైనటువంటి యొక్క కర్మలు.
1: దే ఆర్ ది గుడ్ యాక్టివిటీస్ టు బి అండర్టేకెన్ బై ఆల్ ద సెన్సెస్ ఆఫ్ ద బాడీ.
0: మానవత్వంలో ఉండేటువంటి ఇంత దివ్యత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: మైటీ డివినిటీ ఈజ్ నాట్ అండర్స్టూడ్ ఇన్ by anyone of us.
0: జీవితం బ్రతకాలి.
1: Yes, we have to live.
0: జీవితాన్ని పోషించుకోవాలి. కాని మానవుడు అంటే ఏమిటి?
1: We have to keep our life.
0: మానవ అనేటువంటి విశ్వాసం కలవాడే మానవుడు.
1: మానవ, the word means the one with faith.
0: ఏం విశ్వాసం కావాలి?
1: What sort of faith?
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: A small example.
0: చక్కని మంచి విలువైనటువంటి ఒక సఫారీ గుడ్డ కుట్టించుకున్నావు.
1: You have got a very good safari suit.
0: కానీ దీన్ని ఎంతకాలం నీవు ఒంటి పైన పెట్టుకోగలవు?
1: హౌ లాంగ్ కెన్ యూ వేర్ ఇట్?
0: తిరిగి వెళ్ళి ఒక చాకల వాడికి వేయాలి.
1: దెన్ యూ హావ్ టు పుట్ ఇట్ టు వాష్ మై.
0: చాకల వాడికి వేస్తున్నావు.
1: యూ గివ్ ఇట్ టు హిమ్.
0: నిజంగా చాకల వాడు దీన్ని ఉతికి శుభ్రం చేసి తెస్తాడు అనేటువంటి నమ్మకమే లేకపోతే నువ్వు ఆ సఫారీ చాకల వాడికి ఇస్తావా?
1: యు నో, ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దోబి ఆర్ ద వాష్మన్, యూ విల్ నాట్ గివ్ యువర్ డ్రెస్.
0: నీ తల పెరిగింది.
1: ఎస్, ద హెయిర్
0: కత్తిరించుకోవాలని చెప్పి ప్రయత్నించావు.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద హెయిర్ కట్ యూ గో టు ద బార్బర్.
0: నువ్వు బార్బర్ దగ్గర పోతావు, తల ఇచ్చేసేస్తావు.
1: ఫర్ ది హెయిర్ కట్ యూ జస్ట్ బెండ్ డౌన్.
0: వాడు కత్తి తీసుకుంటాడు, నీ తలపైన పెడతాడు.
1: as he cuts the hair.
0: నిజంగా వాడు చక్కగా మనకు పని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే ఈ తరం వాడికి అందిస్తున్నావు.
1: You have full faith in the barber, therefore you bend down before him.
0: ఇంత బంగారం తీసుకుని పోతున్నావు.
1: You take some gold.
0: కమసల్ వాడి దగ్గరికి పోయి నాకు చైన్ చేయమని చెప్పి చెప్పావు.
1: Go to the goldsmith and ask him to make a
0: chain. ఇంకా వాడిపై నమ్మకమే లేకపోతే నీవు ఆ గోల్డ్ వానికి ఇస్తావా?
1: If no faith, would you ever give gold to the goldsmith?
0: మార్కెట్కి పోయి ఏదో కొనుక్కొని రావాలని పోయావు.
1: You go to the market to buy.
0: మార్కెట్కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ మార్కెట్ కి వస్తావా?
1: If you have no faith that you return safe after buying what you really want,
0: కానీ దైవం దగ్గరికి మాత్రం నమ్మకం లేదు.
1: You have faith in all these, but you have no faith in God.
0: దైవం కాపాడగలడు అనేటువంటి ఒక విశ్వాసమే ఉంటుంటే నీవెందుకు ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తావు?
1: You have strong faith that God will certainly protect you.
0: ఒక మంగళవాణి నమ్ముతున్నావు, సాగలవాణి నమ్ముతున్నావు, కార్ డ్రైవర్ నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, దైవాన్ని నమ్మటం లేదు.
1: You believe the washerman, you believe a barber, you believe, but you don't believe God.
0: ఇది ఏ మానవుని యందు బలహీనత.
1: He's a weakness in humanity.
0: దైవం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు.
1: Where is God? He's in you.
0: అనగా నిన్ను నీవు నమ్మటం లేదు.
1: It means you have no faith in
0: yourself. నిన్ను నీవు నమ్మనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలడు?
1: If you have no faith in yourself, you cannot believe anyone.
0: కొరకనే మొట్టమొదట నిన్ను నీవు నమ్ము.
1: First have faith in
0: yourself, faith in God. This is the secret of greatness.
1: Faith in yourself, faith in God. This is the secret of greatness.
0: అది నీ యొక్క నిజమైనటువంటి గొప్పతనము.
1: That's real greatness.
0: నిన్ను నీవే నమ్మనప్పుడు ఇంక ఇతరులని ఎట్లా నమ్మగలవు?
1: If you have no faith in yourself, how do you have faith in
0: others? మొట్టమొదటి నమ్మవలసింది భగవంతుని ఒక్కడే.
1: First we must have faith in God.
0: మిగతాంతా నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if we don't have faith in others.
0: నమ్మవలసింది ఒక్క భగవంతుని మాత్రమే.
1: The only one whom we have to believe.
0: మందువులందరూ వాకిటి దాకని వల్లకాటికే వత్తురు.
1: Relations would come up to the main door and to the burial ground.
0: బంధమంటి నిన్నబాయని ఆపద్ బంధువు భగవన్ నామే మీద.
1: Only God's name will follow you here and here.
0: ఎక్కడ పోయినప్పుడు నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది. కాపాడేది దైవం ఒక్కడే.
1: Only God who protects you because he's in you, with you, around you, above you.
0: బంధువులు అనుకుంటాము, కాదు బంధువులు కాదు, రాబందలు.
1: There are no relations at all in the true sense.
0: ఉన్నంత వరకు పెరక తింటారు.
1: So long you have got money, they will try to
0: share it. కానీ దైవం అది కాదు. దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే ఉంటాడు.
1: But God is always with you.
0: కష్టకాలంలో ఎందుకు నువ్వు దైవమే నిన్ను సంరక్షించే?
1: ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ గాడ్ ప్రొటెక్ట్స్ యూ.
0: కనుక ఏ యొక్క మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా నువ్వు చక్కగా విచారించి చూస్తే సర్వ కష్టములు కూడా భగవంతుడే సంరక్షిస్తూ వచ్చాడు.
1: ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విల్ రివీల్ ద గాడ్ విల్ ప్రొటెక్ట్.
0: ఇన్ని కష్టములకు వారు నష్టములకు గురి కావటం చేతనే వారు ఈనాడు జగత్తు లోపల గొప్ప కీర్తి మర్యాదలను అందుకోగలుగుతున్నారు.
1: దే కుడ్ బికమ్ సో గ్రేట్ బికాస్ దే కుడ్ ఫేస్ అండ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల కొన్ని బాధలు కలుగుతుంటాయి.
1: ఎట్ టైమ్స్ వి డూ
0: ఆ బాధలు కలిగినప్పుడు భగవంతుని కూడా నిందిస్తుంటారు.
1: సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో.
0: రామదాస్ ఉండేటువంటి వాడు మీకు తెలుసును భద్రాచలంలో.
1: యునో రామదాస్ ఆఫ్ భద్రాచలం.
0: పరమ భక్తుడు అతను.
1: ఇస్ ఎన్ ఆర్డెంటి వాట్ ఇంటెన్.
0: కానీ అతను రాముల యొక్క దేవాలయానికి రాములకు నగలకు కూడా ఈ వచ్చినటువంటి వడ్డంతా కూడా చెల్లించాడు.
1: హీ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ ఫర్ ద పర్చేజ్.
0: దానివల్ల తానిషా అతను జైల్లో పెట్టాడు.
1: సో తానిషా హాస్ ఇంప్రిజన్డ్ హిమ్.
0: కూర్చున్నాడు ఒంటరిగా ఉన్నాడు జైల్లో పాపం.
1: దేర్ హీ వాస్ దేర్ ఇన్ ద జైల్ ఆల్ అలోన్.
0: నేను ఏం చేశాను? డబ్బునంతా నేను దుర్వినియోగం చేయలేదే.
1: వాట్ క్రైమ్ ఐ కమిటెడ్? ఐ హావ్ నాట్ వేస్టెడ్ మనీ.
0: నేనంతా రాముల మందిరాన్ని కట్టించాను.
1: ఐ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్ ఫర్ రామ.
0: సీతారాముల చుళ్ళకంతా కూడా నగలు చేయించాను.
1: ఐ మేడ్ ఆల్ ద జ్యువెల్స్ ఫర్ సీతారాముల.
0: ఎండలో ఎండి వానలో తరిచేటువంటి రాములకు నేను ఒక గుడిని కట్టించాను.
1: రామ హూ ఇస్ ఎక్స్పోజ్ టు సివియర్ హీట్ అండ్ రైన్ ఐ కుడ్ హావ్ టెంపుల్ ఫర్ హిమ్. ఇస్ ఇట్ ఎ క్రైమ్?
0: నో
1: నో.
0: ఇది ఏ మాత్రమూ తప్పు కాదు.
1: ఇస్ నో మిస్టేక్ ఎట్ ఆల్.
0: నీ కోసమే చేశాను రామ.
1: ఫర్ యూ ఓన్లీ రామ.
0: చెప్పాడు.
1: హి సెడ్ సో.
0: సీతమ్మకు చేయిస్తే చింతల పథకము రామచంద్ర. ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
1: ఐ మేడ్ నెక్లెస్ ఫర్ సీతమ్మ విత్ 10,000 వరహాస్.
0: కలికి తురాయి నీకు కులుకుగా చేయిస్తే.
1: ఐ కుడ్ మేక్ ఎ క్రౌన్ తురాయి ఫర్ యూ.
0: ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
1: ఐ స్పెండ్ 10,000 వరహాస్ ఫర్ దాట్
0: రామచంద్ర.
1: రామచంద్ర,
0: అది కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము?
1: You are there with all this style and the jewels. Whose property is that?
0: కోపం వచ్చింది. ఇంత పెట్టుకుని తిరుగుతున్నావే, ఇది ఎవరబ్బ సొమ్ము అన్నాడు.
1: You are just shining with all the jewels. Whose property? Whose father's property is that?
0: తక్షణమే మనము చాలా విచారించాడు రామదాసు.
1: Immediately రామదాసు felt so sad.
0: అప్పా తిట్టి తినని ఆయాసపడవద్దు, ఈ దెబ్బలు కోరువాక అప్పా తిట్టి తినయ్యా.
1: రామా డోంట్ బి యాంగ్రీ బికాస్ ఐ అక్యూజ్డ్. I could not bear this suffering, therefore I said so.
0: ఈ బాధను తాళలేక నిన్ను తిట్టాను స్వామి.
1: I could not bear this suffering, therefore I
0: killed. క్షమించమని కోరాడు.
1: Please pardon me.
0: అట్టనే తాత్కాలికమైనటువంటి ఆవేశాలు కొన్ని వస్తుంటాయి.
1: We do have emotions.
0: అప్పటికప్పటికి వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: They come and go like passing clouds.
0: ఏది కూడా పర్మనెంట్ గా ఉండదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ విధంగా భగవంతుని ఎంత ప్రేమ ఉంటాదో అంత ఒక్కొక్క సమయంలో ద్వేషం కూడా వస్తుంది.
1: Though we love God intensely, sometimes we hate him also.
0: జయ విజయులు నారాయణ వదలడానికి ఒక క్షణమైన వదలడానికి ఇష్టం లేదు.
1: జయ విజయ హూ ఆర్ దేర్ ఎట్ ద మెయిన్ డోర్ నెవర్
0: వాంటెడ్ వారు రాక్షసులే పుట్టారు.
1: బికాస్ ఆఫ్ ద కర్స్ దే హాడ్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ డెమన్.
0: కానీ నారాయణుని ప్రార్థించారు.
1: అదే ప్రయత్నం నారాయణ.
0: నారాయణ నిన్ను వదలి మేము ఒక క్షణమైన ఉండలేము.
1: నారాయణ వీ కాంట్ బి అవే ఫ్రమ్ యూ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక మమ్మల్ని ఈ శాప విముక్తి చేయమన్నారు.
1: సో రిలీవ్ అస్ ఫ్రమ్ ఆల్ దిస్.
0: నాయన మీరు నిరంతరం కూడా రాత్రి పగలు కూడా నన్ను దూషిస్తూ ఇదే నామస్మరణగా భావించుకోండి, తప్పక త్వరలోనే వస్తారు.
1: హి సెడ్ యు గో ఆన్ అక్యూజింగ్ మీ, గో ఆన్ క్రిటిసైజింగ్ మీ కంటిన్యూస్లీ, దెన్ యు విల్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ కర్స్.
0: వాడు నిరంతరము ద్వేషిస్తూనే వచ్చారు.
1: దే వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ గాడ్.
0: నిన్న ఆ దూషణలకు మీరు పోకండి.
1: బట్ డోంట్ గో అలాంగ్ దట్ డైరెక్షన్ ఎనీవే.
0: వారంత పరమ భక్తులు కనుకనే ఆ విధమైన మార్గాన్ని పొందారు.
1: సిన్స్ దే ఆర్ గ్రేట్ డివోటీస్ దే కుడ్ ప్రొసీడ్ దట్ పాత్.
0: దూషణ వల్ల భగవంతుని యొక్క సన్నిధి ఏర్పడదు.
1: This hatred will never help you.
0: భగవంతుని పొందాలనేటువంటి ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఆ విధంగా కోరారు.
1: బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ఎర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ ద లార్డ్ దే హేటెడ్ హిమ్ కంటిన్యూస్లీ.
0: కంసుడు కూడాను నిరంతరం కూడాను కృష్ణుని దూషిస్తూ
1: వచ్చాడు. కంసా హేటెడ్ కృష్ణ.
0: కట్టగడపటికి ఏమైపోయింది?
1: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
0: ఆ కృష్ణుడే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు.
1: ఇస్ ఓన్లీ కృష్ణ హూ టుక్ అవుట్ హిస్ లైఫ్.
0: ఒక శిశుపాలుడు నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: క్రిటిసైజ్ కృష్ణ కంటిన్యూస్లీ.
0: ఇంకా ఏమని సభలోపలు కూడా అతన్ని అనేక విధములుగా విమర్శించాడు.
1: ఈవెన్ పబ్లిక్ కోర్ట్ ఇన్ పబ్లిక్ హీ క్రిటిసైజ్డ్ హిమ్.
0: కట్టగడప్పటికీ ఈ చక్రాన్ని పంపినప్పుడు ఆ యొక్క శిశుపాలుని యొక్క రక్తము కృష్ణుని యొక్క పాదాల పైన పడింది.
1: విత్ దట్ వీలర్ చక్ర వెన్ హి వాస్ బిహెడెడ్ ద బ్లడ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
0: నిరంతరం కూడా ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చింది ఈ రక్తము.
1: రీజన్ ఈస్ ద బ్లడ్ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ throughout.
0: ఆ రక్తం కృష్ణుడి పాదాలకి అర్పితమైపోయింది.
1: దట్ బ్లడ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్
0: కృష్ణ. కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు.
1: వాట్ ఎవర్ మే బి ద వే,
0: అయితే దూషణతో మాత్రం మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ టు క్రిటిసైజ్.
0: ప్రేమతో పూజించండి.
1: అవుట్ ఆఫ్ లవ్ విత్
0: దూషణతో 100 నామములు స్మరించేదానికంటే ప్రేమతో ఒక్క నామాన్ని స్మరించండి.
1: థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హేట్రెడ్ 100 టైమ్స్ ఇట్స్ నాట్ యూస్ఫుల్. థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్ వన్.
0: ఇలాంటి దివ్యమైన భావాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై భగవంతుడు అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు.
1: టు టీచ్ టు ప్రాపగేట్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ద సాంక్టిటీ
0: దైవాన్ని ఏ రీతిగా మనం తెలుసుకోవాలి అనేటువంటి విజయాన్ని ఈ అవతారాన్ని బోధించడానికి వస్తూ ఉంటాయి.
1: గాడ్ డిసెండ్స్ ఆన్ అర్త్ టు టీచ్ ద లెసన్ దట్ వి షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు అస్.
0: చూడండి, పూలు సూది దారం ఉంది.
1: హియర్ వి హావ్ దిస్ ఫ్లవర్ ద థ్రెడ్ అండ్ ద నీడిల్.
0: కానీ పుష్పమాల తానగున
1: can that be a garland?
0: కూర్చేవాడు ఒక ఉండాలి కదా.
1: దట్ షుడ్ బి సమ్ గార్లెండ్ మేకర్.
0: సొమ్ములు రత్నాలు గలవు అనగా బంగారము రత్నము ఉంటుండాలి.
1: దట్ గోల్డ్ అండ్ డైమండ్ బోత్ ఆర్ ప్రెసెంట్ దేర్.
0: కానీ సొమ్ములు నిర్మాణమగున
1: బట్ కెన్ యు హావ్ జ్యూవెల్.
0: చేసేవాడు ఒక ఉండాలి కదా.
1: దట్ షుడ్ బి ఎ గోల్డ్ స్మిత్.
0: ప్రణతి నూనె ఒత్తి గలదు దీపపు వెలుగు కలుగునా.
1: దేర్ ఇస్ ఎ కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్ డు యు గెట్ ద లైట్.
0: అనే ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి వన్.
0: అదే రీతిగా ప్రపంచంలో అన్ని ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
0: బుద్ధి గలదు విద్య గలదు కానీ విద్యాధికారిత అనగున.
1: దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కెన్ యు బి ఎడ్యుకేటెడ్?
0: కానీ బోధించేవాడు ఒక ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి టీచర్.
0: అదే విధంగానే
1: లైక్ వైస్
0: దైవమే ఈ విధమైనటువంటి యొక్క ఆకారం ధరించి మానవులు ఏ విధంగా దైవాన్ని పొందాలి అనేటువంటి ఒక మార్గాన్ని బోధించే నిమిత్తమై అవతారములు వస్తుంటాయి.
1: గాడ్ హాస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్ సో దట్ హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
0: ఆ సత్యభావాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
1: యూ హావ్ టు నో దిస్ ట్రూత్.
0: ఎందుకు అవతారం వచ్చింది అంటే
1: వై ఇన్కార్నేట్?
0: తనకేం పని లేకుండా ఇక్కడ రాలేదు.
1: ఇట్స్ నాట్ ద పర్పస్ లెస్.
0: ప్రకృతిని స్వార్థకం గావించే నిమిత్తమై వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ టు మేక్ ద పర్పస్. మానవులు
0: జంతువు నాం నరధర్మ దుర్లభం. ఇంత దుర్లభమైన మానవత్వం వచ్చింది.
1: హ్యూమన్ బర్త్ ఇస్ రేర్.
0: ఈ మానవత్వాన్ని స్వార్థకం గావించుకునే నిమిత్తమై ఈ మార్గాన్ని అనుసరించమని బోధిస్తూ వచ్చింది.
1: గాడ్ టీచెస్ ద కరెక్ట్ పాత్ సో టు రియలైజ్ అండ్ రీచ్ ద గోల్.
0: కనుక కృష్ణ జన్మాష్టమి, రామ జన్మనవమి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని హెచ్చరించే నిమిత్తమే వస్తుంటాయి.
1: దీ సీక్రెట్ ఫెస్టివల్స్ లైక్ కృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఆర్ మెన్ టు రిమైండ్ అస్ అవర్ రెస్పాన్సిబిలిటీస్.
0: పశువులు ఎట్లా ఉంటాయో తెలిసిన
1: యు నో హౌ కౌస్ ఆర్
0: పంటను చూసేదానికే ముందు దానిలో పడిపోతాయి.
1: దే విల్ రష్ వేర్ ఎవర్ దే ఫైండ్ ద ఫీల్డ్.
0: బాగా త్వరగా తిని తినేసేస్తాయి.
1: దే ట్రై టు ఈట్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్.
0: తిరిగి తన స్వస్థానం పోయిన తర్వాత తిరిగి వెనుకకు తెచ్చుకుని చక్కగా నమిలి నిర్భయంగా జీర్ణింప చేసుకుంటుంది.
1: కౌస్ యాస్ దే గో బ్యాక్ దే మాస్టిగేట్ వన్స్ అగైన్ అండ్ దెన్ బ్రింగ్ బ్యాక్ ఆల్ ద ఫుడ్ పార్ట్.
0: ఇలాంటి అవకాశములు చిక్కినప్పుడు ఈ పవిత్రమైన భావాలు మొట్టమొదటి మింగాలి.
1: So on these sacred occasions we have to swallow all the good things that are
0: తర్వాత మీ స్వస్థానంలో పోయి చేరిన తర్వాత వెనుకు తీసుకుని మననం చేయాలి.
1: By time we go back to our places we should recall, remind ourselves.
0: అది ఈ యొక్క బోధనలంతా.
1: That is the teaching.
0: నాయన మీరు వింటున్నారు, విన్నటువంటి మర్చిపోకండి.
1: You have been listening but never forget what you listen.
0: మీరు తిరిగి స్వస్థానం పోయిన తర్వాత దీనిని మననం చేసుకోండి.
1: The moment you go back recall.
0: ఈ మననం చేసుకుని దానిని ప్రాక్టికల్ లో పెట్టుకోండి, ఆచరణలో పెట్టండి.
1: And then practice.
0: ఈ ఆచరణ చాలా అత్యవసరము.
1: ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: విన్నంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు లిసన్.
0: తిన్నంత మాత్రమే జీర్ణం అవుతుంది.
1: అన్లెస్ యు ఈట్ యు కెనాట్ డైజెస్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
1: సో ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
0: ఏది చేసినా దైవ కార్యమే.
1: వాట్ ఎవర్ ఇస్ డన్ దట్స్ గాడ్స్ వర్క్.
0: కనుక నిరంతరం కూడాను దైవ చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి.
1: వి షుడ్ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ ద డే అండ్ సాంక్టిఫై ద టైం.
0: గోవి

0: The path of action is the one that one has to walk the distance like a pedestrian.
1: Bhakti margamu suluvaina bandi bata.
0: The path of devotion is easy as you can travel in a cart.
1: Bullock cart.
0: In a bullock cart.
1: Jnana margamu jnana manam vimana yanamukade.
0: The path of wisdom is a voyage, is a trip by flight, aeroplane.
1: Vidyarthulara.
0: Students.
1: Prachina kalamunundi karmopasana jnanamula yokka vishayamai aneka mandi aneka vidhamulainatuvanti yokka vadopavadamula jaruputu idi goppadi idi chinnadi aneetuvanti nindayamunuku raleka ayomaya sthitilo kalam nivartham gavistu vacharu.
0: Since ancient times, people have been deliberating, arguing amongst themselves, which of the three paths is great? The path of action, the path of devotion, and the path of wisdom. They could not decide.
1: Kani, vichara hrudayulainatuvanti varu, vicharana chesi chusinappudu, ee moodinti yokka gamyamu okkate.
0: In fact, the broad-minded people, if they investigate and inquire, they will find that the goal is one, though there are three paths.
1: మూడింటి యొక్క రూపనామములు భిన్నముగా కనిపించినప్పటికీ గమ్యము ఒక్కటే.
0: Though these three names and forms are different, but the destination is one and the same.
1: కర్మోపాస జ్ఞానములు మూడు ఉంటే కూడా త్రివేణి సంఘమని భావిస్తూ వచ్చారు ప్రాచీనులు.
0: The ancients considered the path of action, devotion and wisdom as the trinity, త్రివేణి సంగమ.
1: భక్తి అనగా యమునా నది.
0: Devotion is river Yamuna.
1: ఇది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క తత్వము.
0: Is pure, unsullied and selfless.
1: కర్మ అనగా గంగా నది.
0: Action is Ganges.
1: శరీర మాధ్యము కరుధర్మ సాధకం. నిరంతరము ఈ శరీరంతో గావించేటువంటి సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
0: All the actions that we undertake with this body should be sacred.
1: కానీ ఈ కర్మలన్నీ కూడాను కేవలము ఒక జ్ఞానమును బోధించేటువంటివి.
0: This path of action will certainly take you to wisdom.
1: కనుక ఈ యమున గంగ అనేటువంటి కర్మోపాసనలు రెండు కూడాను బాహ్యంగా కనిపిస్తుంటాయి.
0: Yamuna and Ganga, standing for action and devotion, they are apparent, visible.
1: Karma bhakti prabhavamulu rendu kudanu manavuni yokka aachara vicharamula cheta manaku spashtam avutuntai.
0: Action and devotion are very well seen because of the practices and paths adopted.
1: Kani jnanam anetuvantidi antarvahini aina saraswati vantidi.
0: But the wisdom is an inner current like that of the river Saraswati.
1: Saraswati kanipinchadu.
0: Saraswati is not
1: seen. Kanuka jnanamunaku oka roopam ledu.
0: Wisdom has no form.
1: Jnanamu kevalamu aachara sampradayamula cheta avyaktamai untuntadi.
0: It is contained, ingrained within the tradition and the practices adopted.
1: Idi kevalamu avibhavincheetuvantide kaani prakatincheetuvantidi kaadu.
0: It's the one that originates, emanates, but does not express.
1: సర్వ కర్మల యొక్క ప్రభావము ఈ జ్ఞానం పైననే ప్రసరింపచేస్తుంది.
0: All actions proceed towards this wisdom.
1: దీనిని కర్మ అనేటువంటిది పుష్పం వంటిదని.
0: Action is like a flower.
1: ఉపాసన అనేటువంటిది పిండి కాయ వంటిది.
0: Worship is a tender fruit.
1: జ్ఞానము ఫలం వంటిదని.
0: Wisdom is a ripe fruit.
1: పుష్పం లేక కాయ కాలేదు, కాయ లేక ఫలం కాలేదు.
0: Without flower they cannot be tender fruit, much less
1: ripe fruit. మూడు పరిణామములు వేరు వేరైనప్పటికీ దీని యొక్క గమ్యం ఒక్కటే.
0: Though these three transformation steps, stages are there,
1: దీని సత్యం ఒక్కటే.
0: Transformation is one, truth is one.
1: దీని యొక్క లక్ష్యం కూడాను ఒక్కటి.
0: ఇట్స్ పర్పస్ ఇస్ ఆల్సో వన్ అండ్ ద సేమ్.
1: కనుక కర్మ లేక ఉపాసన కాని, ఉపాసన లేక జ్ఞానము కాని లభ్యము కాదు.
0: దేర్ఫోర్ దే కెనాట్ బి యాక్షన్ విదౌట్ డివోషన్ అండ్ దేర్ కెనాట్ బి విజ్డమ్ విదౌట్ డివోషన్ ఎయిదర్.
1: ఈ కర్మలన్నీ కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరించటం.
0: యాక్షన్ ఇస్ అండర్టేకెన్ సో యాస్ టు ప్యూరిఫై హార్ట్.
1: శరీరమాద్యం కనుధర్మ సాధకం, శారీరంతో గావించేటువంటి ఇవన్నీ కర్మలనియు మనస్సు యొక్క శుద్ధమైనటువంటి యొక్క మనస్సుతో విచారించేటువంటి భక్తి అనియు, ఈ శుద్ధమైనటువంటి భక్తియే సిద్ధమైన జ్ఞానాన్ని లభింపజేస్తుందని, ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
0: The Vedanta teaches this simple fact that all the actions undertaken with this body amounts to the path of action, and the devotion is in the mental realm with all that is pure that gives us wisdom.
1: దీనిని త్రికరణ శుద్ధి అని కూడాను చెప్తూ వచ్చారు.
0: This is called Trinity or Trikarana Shuddhi.
1: అట్టి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడే మానవుడు.
0: Is the true human if he has got this purity of the
1: three. The proper study of mankind is man. Thoughts, words, action. ఈ మూడింటి యొక్క ఏకత్వమే, యాక్షన్ ఏ కర్మ మార్గము.
0: Therefore, this kind of harmony of thought, word and deed is the proper study of mankind is man.
1: ఉచ్చరించటమే ఉపాసనా మార్గము.
0: The declaration what we say is
1: సంకల్పించటమే ఇది జ్ఞాన మార్గము.
0: The ultimate being the one of wisdom.
1: సంకల్పమును పురస్కరించుకునే వాక్కు, వాక్కును పురస్కరించుకునే కర్మ.
0: Therefore, basing on thought we say, later we resort to action.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి మానవత్వము.
0: True human quality lies in understanding the spirit behind the three.
1: ఈనాడు ఇట్టి మానవత్వాన్ని గుర్తించుకొనలేక కేవలము కర్మోపాసన జ్ఞానములనేవి కూడాను వేరువేరుగా భావించి అనేక విధమైనటువంటి వాదోపవాదముల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నారు ప్రజలు.
0: People are merely wasting time as they could not investigate and inquire properly the path of action, worship and wisdom.

0: Because of this ignorance, or what you call innocence, that we do not have the fear of sin. And the reason also being that the absence of love for God, it is for that reason the human quality is totally lost. This is the mystery as Sai declares.
1: Eenati manavudu emi uchcharinchutunnado ye palukulu palukutunnado tanake teliyadu.
0: What modern man speaks, he doesn't know himself.
1: Idi papa bhitiya leka daiva pritiya leka sanga neetiya aneetvanti oka nindagaani telusukolekapothunnadu.
0: He could not decide whether it amounts to love for God or fear of sin or morality in society.
1: Prati paluku kudanu oka satyamainatunti palukuga undali.
0: Every word that one utters should be full of truth.
1: జిహ్వే రసగ్ని మధుర ప్రియత్వం సత్యం హితం త్వం పరమం వదాన్ ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. హే జిహ్వే నాలుక, నీవు సత్యమును పలికేటువంటి నాలుక, నీవు మృదుమధురమైనటువంటి నాలుక, నీవు శాంత స్వభావమైనటువంటి నాలుకవు. ఈ నాలుక చేతనే నరుడు దివ్యత్వాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: ఓ టంగ్, యు ఆర్ ద వన్ ఆఫ్ ట్రూత్, యూ కెన్ టాక్ సో స్వీట్లీ, యు ఆర్ ద వన్ ఆఫ్ పీస్, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ వన్ రియలైజెస్ డివినిటీ.
1: దీనిని భగవద్గీత ఎదుగుకూడను

0: మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను ఉద్వేగంగా ఉండకూడదు.
1: We should not speak any word with full of agitation or emotion.
0: సత్యమైనటువంటి పలుకుగా ఉండాలి.
1: It should be one of truth.
0: ఇది హితమును అందించేటువంటి పలుకుగా ఉండాలి.
1: It should be pleasing unto others.
0: ఎదుటి వ్యక్తికి అహితమును చేకూర్చకూడదు.
1: It should not hurt anyone.
0: అసంతృప్తిని కలిగించకూడదు.
1: It should not dissatisfy anybody.
0: అదియే సత్యము.
1: That is truth.
0: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం. సత్యమునే పలకాలి.
1: Speak truth.
0: ఈ సత్యం అతనికి ప్రియం కాదు కదా అని అసత్యమును మాత్రం చెప్పకూడదు.
1: Because it's not going to be accepted, never utter a lie.
0: ఈ సత్యాసత్యములు రెండింటిని కూడా నువ్వు విసర్జించి ఒక విధమైనటువంటి ఒక మౌనం దాల్చిన కూడా నువ్వు మంచిదే కాని అసత్యమును మాత్రం మనం వెల్లడి చేయకూడదు.
1: It's rather better to observe silence when we cannot speak truth, when we cannot distinguish between truth and
0: false. కనుక కర్మోపాసన జ్ఞానములు మూడింటి యొక్క లక్ష్యము ఒక్కటే.
1: Therefore, the aim of these three parts is
0: one and the same. పవిత్రతకు సరియైనటువంటి సోపానం.
1: There, that's only the ladder with the different steps for discrimination.
0: ఈ కర్మ చేతనే మనము ఎన్నో విధములైనటువంటి యొక్క ధర్మములు ఆచరిస్తూ వస్తున్నాం.
1: It's only through the action we undertake so many activities along the path of righteousness.
0: గమ్యమును మాత్రం మనం విచారించడానికి పూనుకోవటం లేదు.
1: But we are not understanding the destination, the aim.
0: ఇప్పుడు కాదు కానీ పూర్వము రైల్వే డిపార్ట్మెంట్ లో పలకూడను ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ అని కంపార్ట్మెంట్స్ ఉండేటువంటివి.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ దేర్ ఇస్ దిస్ కేటగరైజేషన్ ఇన్ రైల్వే డిపార్ట్మెంట్ కంపార్ట్మెంట్స్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్.
0: అయితే ఈ దేహమునికి ఇప్పటికి 70 వర్షములు అయినప్పటికీ నేను ఇంకా రైలు ఎక్కినటువంటి అనుభవం నేను ఎప్పుడు నాకు కనిపించలేదు.
1: Though age of Bhagavan, the body age is 70, but he has no experience in its railway travel.
0: Aneka mandi rail lo kurchunte atu itu oogutundi ani cheptuntaru. Adi chudalani naaku aasha.
1: Bhagavan wants to experience traveling by train, how he tosses, how he jumps like that on the railway track.
0: Kaani daniki oka kaalam vastundi.
1: Because the time is ahead anyway.
0: Ee departments lopala third class అనేటువంటిది ఉంటుంది.
1: దేర్ ఇస్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్.
0: ఈ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోపల అనేక కష్టములకు కొన్ని నష్టములకు కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: వీఆర్ పుట్ టు లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ సఫరింగ్ వెన్ వి సిట్ ఇన్ థర్డ్ క్లాస్.
0: ప్రజలు క్రిక్కిరిసి ఉంటారు.
1: యు ఫైండ్ సో మెనీ పీపుల్ దేర్ ఇన్ థర్డ్ క్లాస్.
0: అంత కంఫర్టబుల్ గా ఉంటుండదు. అంత అనుకూలమైనటువంటి ప్రయాణం కాదు.
1: ట్రావెల్ ఇన్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఇస్ నాట్ దట్ కంఫర్టబుల్.
0: కష్టకరమైనటువంటి యొక్క ప్రయాణము.
1: It's very difficult to travel.
0: ఇంకా సెకండ్ క్లాస్ లో అనేటువంటి దాంట్లో చక్కగా విశాలంగా కూర్చోవచ్చును కానీ పండుకొని నిద్రించడానికి వీలు కాదు.
1: యూ విల్ హ్యావ్ ఎ సిట్టింగ్ ప్లేస్ ఇన్ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ బట్ యూ కెనాట్ స్లీప్.
0: ఇంకా ఫస్ట్ క్లాస్ అనేటువంటి దాంట్లో నీ ఇష్టం వచ్చినట్టు పొరలాడవచ్చు.
1: ఫస్ట్ క్లాస్ యూ కెన్ రోల్ యాజ్ యూ ఫీల్.
0: అయితే ఈ మూడు పెట్టెలు కూడాను ఒకే స్టేషన్ కే పోయి చేరుతుంటాయి.
1: హౌఎవర్ ఆల్ దీస్ త్రీ కంపార్ట్మెంట్స్ గో టు ద సేమ్ స్టేషన్.
0: ఇంతేకాకుండా దీనికి మరొక కొన్ని ఉపమానములు.
1: దేర్ అదర్ ఎగ్జాంపుల్స్ టూ.
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అంటుంటారు. అనగా సామాన్యమైనటువంటి ఒక ట్రైన్ లో ప్రయాణం చేయటము ఒకటి.
1: ట్రావెలింగ్ బై ఆర్డినరీ ట్రైన్ పాసెంజర్ ట్రైన్ ఇస్ వన్ టైప్.
0: నీవు ధర్మం లేకితే హైదరాబాద్ చేరాలని ఉంటుంటాది.
1: When you just get into the train there in Dharmavaram, you want to reach Hyderabad.
0: కాని ఈ ధర్మవరంలో ఎక్కినటువంటి ట్రైన్ ద్రోణాచలంలో మారవలసి వస్తుంది ఇంకో ట్రైన్ కు.
1: However, you may have to change there at that junction Dronachalam.
0: ఇది కొంతవరకును ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అని ఒక దగ్గర ఎక్కి మరొక దగ్గర దిగి సామాను తిరిగి నింపుకొని తిరిగి ఇంకొక ట్రైన్ ను క్యాచ్ చేసుకోవటము ఇది కొంచెం కష్టంగా ఉండేటువంటిది.
1: దిస్ ట్రావెల్ బై పాసెంజర్ ట్రైన్ ఆర్ ఎన్ ఆర్డినరీ ట్రైన్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ షిఫ్ట్ అనదర్ ట్రైన్ దేర్.
0: రెండవ రకమైనటువంటిది త్రూ క్యారేజ్.
1: సెకండ్ టైప్ త్రూ క్యారేజ్.
0: ఈ క్యారేజ్ లో నీవు కూర్చుంటే నీవు మారనక్కర్లేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యారేజ్ తీసుకుని ఆ క్యారేజ్ కి అతికిస్తుంటారు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సిట్ దేర్ ఇన్ ఎ త్రూ క్యారేజ్ ద రైల్వే డిపార్ట్మెంట్ విల్ కనెక్ట్ దిస్ క్యారేజ్ టు ఎనీ అదర్ ట్రైన్.
0: ఇంకా మొదటి తరగతికి ఇది ఎట్టుంటారంటే త్రూ ట్రైన్.
1: బట్ హౌఎవర్ ఇట్స్ ద త్రూ ట్రైన్ డైరెక్ట్.
0: త్రూ ట్రైన్ జ్ఞానము.
1: ద ట్రైన్ దట్ టేక్స్ యూ డైరెక్ట్లీ టు డెస్టినేషన్ ఇస్ విజ్డమ్.
0: కంపార్ట్మెంట్ ఒక భక్తి.
1: త్రూ క్యారేజ్ ఇస్ డివోషన్.
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెలింగ్ ఒక విధమైనటువంటి కర్మ ఉపాసన.
1: ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్
0: కనుక కర్మ మార్గంలో కొన్ని కష్టములు అడ్డు వస్తుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ యాక్షన్ దేర్ ఆర్ సర్టన్ ఆబ్స్టకల్స్ ఆన్ ద
0: ఉపాసన మార్గంలో లోపల కొన్ని సుఖములు ఉంటుంటాయి, మరి కొన్ని కష్టములు కూడా ఉంటుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ కంఫర్ట్ అండ్ ఇన్కన్వీనియన్స్.
0: జ్ఞాన మార్గం అనేటువంటి దాంట్లో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది ఒక్కటే తత్వము.
1: బికాజ్ ఇట్స్ ఓన్లీ వన్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: Non-dual.
0: ఏక దర్శనంతో ఉండేటువంటిదే జ్ఞానము.
1: Wisdom is non-dual.
0: అనేకత్వంతో కూడినటువంటిదే ఉపాసన.
1: That which is dual is devotion.
0: భిన్నత్వంతో కూడినటువంటిదే కర్మోపాసన.
1: The diversity is the path of action.
0: అనేకత్వంలోని ఏకత్వమే జ్ఞానము.
1: Unity in diversity is wisdom.
0: ఏకత్వంలోని అనేకత్వమే భక్తి.
1: Multiplicity in unity is devotion.
0: కానీ ఏకత్వము అనేకత్వము భిన్నంగా చూసేటువంటిదే కర్మ.
1: Unity and diversity are viewed different. That is act path of action.
0: Kanukane karma anetundi prapradhanam anetundi.
1: Therefore action is most important.
0: Ee karma chetane manu upasananu sadhinchavachchu.
1: Through action only you can accomplish devotion.
0: Ee annintu yendunu karma chala pradhanam anetundi.
1: Of the three, action is most important.
0: Karma cheyaka etti upasananu manam cheyalemu.
1: Without action you cannot worship.
0: ఈ ఉపాసన లేక ఎట్టి జ్ఞానమును మనం పొందలేము.
1: Without devotion you cannot attain wisdom.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: The unity in this trinity is atmic principle.
0: కనుక మనము కర్మ వేరని ఉపాసన వేరని జ్ఞానం వేరని భావించి అనేక విధములైనటువంటి మార్పులు కూర్పులు చేసుకుని మనము సందేహాస్పదాలకు అవకాశం అందించకూడదు.
1: We should not consider devotion, action, wisdom separate and make certain changes to our convenience and get confused.
0: కర్మం అనేటువంటి దేహానుబంధం, దేహంతో బంధింపబడినటువంటి కర్మ.
1: The body is bound by action.
0: జన్మంకు మూల కారణమే కర్మ.
1: Is the action that's the main cause for birth.
0: కర్మ చేతనే జన్మం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: You have this human birth because of this karma action.
0: కనుకనే ఈ కర్మకు మొట్టమొదట మనం నమస్కరించాలి.
1: First we should pay our respect.
0: ఇది ఉపనిషత్తు యొక్క ప్రబోధలు.
1: This is the teaching of Upanishad.
0: తస్మై నమః కర్మణే.
1: I offer my obeisance.
0: ఓ కర్మ నీకు మొట్టమొదట నమస్కారం అన్నాడు.
1: ఓ యాక్షన్ ఐ పే మై ఒబిసాన్స్.
0: ఎందుకోసమని?
1: వై?
0: నా చేత, ఈ దేహము చేత, ఈ కరచరణాది అవయముల చేత సత్కర్మలు ఆచరింపచేయి, అందుకోసం నీకు నమస్కారం అన్నాడు.
1: ఐ పే మై రెస్పెక్ట్స్ టు యూ బికాస్ యూ షుడ్ మేక్ దిస్ బాడీ start or get into good activity and good action.
0: ee deham raavatame karmanu bandini manushya loke. ee manushya lokamanta kudanu karma chetane chuttabadinatvantidi kattabadinatvantidi.
1: The entire human society, human race is chained, bound by action.
0: Karma ante emiti?
1: What is action?
0: Edo manam chetamto chesetundi karma ga bhavistunnamo.
1: Not that what you do with our
0: kaadu,
1: hands.
0: Kaadu.
1: No.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: దీనికి ఎట్టి ప్రయత్నము లేకుండా జరిగిపోతుంటుండది.
1: యు డూ ఇట్ ఎఫర్ట్లెస్.
0: నీవు నిద్రిస్తూ ఉంటుండు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంటాయి.
1: యు మే స్లీప్ బట్ యు కంటిన్యూ టు బ్రీత్.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములకు నీకు ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎఫర్ట్ టు బ్రీత్.
0: గుండె కొట్టుకుంటుండాలి.
1: హార్ట్ బీట్.
0: ఈ గుండె కొట్టుకోవడానికి నీవేమైనా ప్రయత్నం చేస్తున్నావా?
1: ఆర్ యు పుట్టింగ్ ఇన్ ఎనీ ఎఫర్ట్?
0: లేదు.
1: నో.
0: ఆ గుండె కొట్టుకోవటము సహజమే.
1: హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: ప్రయత్నములు లేకుండా, పురుష ప్రయత్నములు లేకుండా, సహజమైనటువంటి ఒక రీతి లోపల ఆ గుండె ఆడుతుంటుండాలి.
1: వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్ వాట్స్ ఎవర్ హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: రక్తము ప్రసరిస్తుంటుండాలి దేహంలో.
1: బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద
0: బాడీ. దీనికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఫర్ దాట్?
0: ఏ ప్రయత్నము అక్కరలేదు.
1: నథింగ్ ఇస్ నీడెడ్.
0: కనుకనే ప్రయత్నము లేకుండా జరిగేటువంటివన్నీ కూడాను కర్మోపాసనలే.
1: ఆల్ దట్ ఇస్ డన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇస్ కర్మ యాక్షన్.
0: గాలి లేకపోతే క్షణమైనా నీవు జీవించలేవు.
1: యు కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ ఎయిర్.
0: గుండె కొట్టుకోకపోతే క్షణమైనా కూడా నీవు బ్రతకలేవు.
1: వితౌట్ హార్ట్ బీట్ యు కెనాట్ లివ్ ఫర్ ఎ మినిట్.
0: రక్తం ప్రసరించకపోతే నీ దేహాన్ని ఏ విధంగా కూడా కాపాడుకోలేవు.
1: వెన్ ది బ్లడ్ డజంట్ సర్క్యులేట్ యు కెనాట్ ప్రొటెక్ట్ యువర్
0: బాడీ. కనుక నీ సర్వం కూడా నువ్వు కర్మ చేతనే మనకు పోషింపబడుతున్నాము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ సస్టైన్డ్ బికాజ్ ఆఫ్ యాక్టివిటీ.
0: కర్మనే మనకు రక్షింపబడుతుంటుంది.
1: ఇట్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు.
0: కనుకనే కర్మకు మన ప్రధానమైనటువంటి సోపానం ఇవ్వాలి.
1: Therefore we should keep in view as the first step.
0: కనుకనే కర్మ చాలా చిన్నదిగా మనం భావించరాదు.
1: డోంట్ కన్సిడర్ ఇట్ లిటిల్ ఆర్ లో.
0: కర్మను చాలా అల్పంగా మనం విచారించకూడదు.
1: నెవర్ టేక్ ఇట్ మీన్ ఐదర్.
0: కర్మ చాలా అధికమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాల్టెడ్
0: ఉత్తమమైనటువంటిది.
1: ఇట్స్ నోబుల్.
0: అన్నింటికీ మూల కారణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్.
0: మూలాధారమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు కూడాను ఈ కర్మణ్యే అధికారస్య, ఈ కర్మాధికారమే నీకు జరుగుతుంటుండాలి.
1: యు హావ్ గాట్ ద రైట్ ఆన్ యాక్షన్ రైట్ ఫ్రమ్ ద ప్రైమల్ బేసిస్ టు ద సహస్రార, ద టాప్.
0: కనుకనే ఈ సహస్రార పద్మం నుండి ఆవిర్భవించినటువంటిది ప్రజ్ఞానం.
1: దేర్ఫోర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సహస్రార, ద టెర్మినల్ పాయింట్ ఈస్ ప్రజ్ఞాన, ద స్పిరిచువల్ విజ్డమ్.
0: నో నో, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్,
0: అదే ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞానం.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాని వల్లనే సర్వము కూడా జరుగుతూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
0: దానిని ప్రజ్ఞానం బ్రహ్మ, అది ఏ వేదం చెప్పింది.
1: దిస్ ఈస్ బ్రహ్మన్ యాజ్ డిక్లేర్డ్ బై వేద.
0: ఏది బ్రహ్మ?
1: వాట్ ఈస్ బ్రహ్మ?
0: ఎవరి చేత కూడా సృష్టింపబడినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై ఎనీవన్.
0: ఎవరి చేతను నడిపించేటువంటిది కాదు.
1: నో వన్ కండక్ట్స్ ఇట్.
0: సహజంగా తమంతకు తామే జరిపేటువంటిది.
1: ఇట్స్ ద వన్ దట్ హ్యాపెన్స్ ఇన్ నేచురల్ వే.
0: ఇది ఎవరి అడ్డును చేయడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పుట్ ఎన్ అబ్జెక్షన్ ఆన్ ద వే.
0: ఇది సహజమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: స్వాభావికమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: నిత్యమైనటువంటిది. సత్యమైనటువంటిది.
1: ట్రూత్.
0: నిరుపమాదమైనటువంటిది.
1: నో కంపారిజన్.
0: ఇలాంటి తత్వమైనటువంటి తత్వంకి ప్రజ్ఞానం అన్నారు.
1: ద నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మన్ ఇస్ ప్రజ్ఞాన, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: కనుకనే ఈనాడు ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూస్తున్నాము గాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూడటం లేదు.
1: టుడే వీ థింక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ బట్ నాట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈనాడు ఎంబీఏ పిల్లలంతా కూడా ఇంటిగ్రేటెడ్ రూరల్ ఏరియా అనేటువంటిది చూసుకుంటున్నారు.
1: ఎంబీఏ బాయ్స్ ఆర్ థింకింగ్ టుడే ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్.
0: రూరల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ రూరల్ డెవలప్మెంట్?
0: పల్లెల యొక్క అభివృద్ధి.
1: The development in rural areas.
0: ఏది పల్లె?
1: What is a village?
0: ఎక్కడో కొన్ని ఇండ్లు కట్టినటువంటిది మాత్రమే పల్లె కాదు.
1: Not the assembly of houses.
0: ఒక్కొక్క దేహము కూడాను ఒక్కొక్క పల్లె.
1: Everybody is a village.
0: ఈ దేహం అనేటువంటి పల్లె లోపల కాళ్ళు ఒక గృహాలు, చేతులు ఒక గృహాలు, ముక్కు ఒక గృహము, నోరు ఒక గృహము, చెవులు ఒక గృహము, ఇవన్నీ కూడాను కొన్ని కొన్ని కట్టడాలే.
1: Body is a rural center. The legs and the hands and the nostril, they are all the houses there.
0: అన్నింటి యొక్క సమతత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
1: దట్ విచ్ మేక్స్ యూ అవేర్ ఆఫ్ దిస్ ఈక్వాలిటీ.
0: మనస్సు తలచినప్పుడు కాళ్ళు కదిలిపోతున్నాయి.
1: ద మూమెంట్ మైండ్ డిసైడ్స్ థింగ్స్, లెగ్స్.
0: మనస్సు సంకల్పించినప్పుడు చేతులు పనిచేస్తున్నాయి.
1: వెన్ మైండ్ డిసైడ్స్, హ్యాండ్స్ వర్క్.
0: మనస్సు ఇష్టపడినప్పుడు కన్నులు చూడగలుగుతున్నాయి.
1: వెన్ మైండ్ వాంట్స్ టు సీ, ఐస్ వుడ్ సీ.
0: మనసు ఆశించినప్పుడు చెవులు వినగలుగుతున్నాయి.
1: When mind desires, ears.
0: కనుకనే ఈ మనసే ఈ అన్ని ఇంద్రియములకు సరైనటువంటి మాస్టర్.
1: దేర్ఫోర్ మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సెన్సెస్.
0: కనుకనే దేహం కిందది.
1: దేర్ఫోర్ బాడీ ఇస్ ఎట్ ద బాటమ్.
0: దానిపైన సెన్సెస్,
1: అబౌవ్ ద సెన్సెస్.
0: దానిపైన మైండ్,
1: ఓవర్ ద మైండ్.
0: దానిపైన బుద్ధి,
1: ఓవర్ ద
0: బుద్ధి. పైన ఆత్మ,
1: ఆన్ ద టాప్ ఆత్మ.
0: కనుకనే ఆత్మకు అత్యంత సమీపంలో ఉండేటువంటిది కనుకనే బుద్ధి. బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం అన్నారు.
1: ది ఇంటెలెక్ట్ ఇస్ సో క్లోజ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ, దేర్ఫోర్ ఇట్స్ బియాండ్ ద సెన్సెస్. మనయేమ
0: మనుష్యానాం కారణం బంధమోక్షో. మనస్సే అన్నిటికీ మూల కారణము.
1: ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ బాండేజ్ అండ్ లిబరేషన్.
0: దేహంతో కర్మలు ఆచరింపజేసేది మనసే.
1: దేర్ఫోర్ ఇస్ ద మైండ్ దట్ మేక్స్ ద బాడీ.
0: సత్కర్మల చేత ఆనందాన్ని అనుభవించేది మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ డిలైట్స్ బై టేకింగ్ గుడ్ యాక్టివిటీ.
0: దుఃఖం దుఃఖించేది మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ ఫీల్స్ సాడ్ బికాజ్ ఆఫ్ దట్ యాక్టివిటీ.
0: జీవికి దీనికి ఎట్టి సంబంధము లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ.
0: ఈ దేహంతో చేసేటువంటి కర్మోపాసన జ్ఞానములన్నీ కూడాను దేహమును మాత్రమే సంబంధించినటువంటిది.
1: దేర్ఫోర్ విత్ దిస్ బాడీ వాట్ ఎవర్ యూ డూ, the action or devotion or wisdom,
0: karma anityam.
1: Action is not permanent.
0: Bhakti anityam.
1: Devotion is not permanent.
0: Jnanam anityam. Kani emiti valla deham anityam.
1: The body is temporary.
0: Kanukane anityam sukham, anityam asukham lokam, anityam asukham lokam.
1: Therefore the whole world is temporary and there is no happiness, misery.
0: Mimam prapya bhajasvamam. కనుకనే నీవు నిత్య సత్యమైన దాని నిమిత్తమై నీవు భజించు.
1: దేర్ఫోర్ యు వర్షిప్ ఇన్ ఆర్డర్ టు నో దట్ ఇటర్నల్ ట్రూత్.
0: కాన కర్మ అనేటువంటిది మొట్టమొదటిది మనకు మార్గాన్ని చూపించేటువంటిది.
1: సో ఇట్స్ యాక్షన్ దట్ డైరెక్ట్స్ యూ.
0: ఆ కర్మను ఆధారం చేసుకుని ఉపాసన అభివృద్ధి అవుతుండాలి.
1: బేసింగ్ ఆన్ యాక్షన్ దేర్ డెవలప్స్ డివోషన్.
0: ఉపాసన అభివృద్ధి కావటం చేతనే జ్ఞానం అనేది రూపొందుతూ ఉంటుండాలి.
1: యాజ్ డివోషన్ గ్రోస్ మోర్ అండ్ మోర్ విజ్డమ్ అన్ఫోల్డ్స్.
0: చిన్న పసిబిడ్డ చైల్డ్
1: at the time of birth one is a child.
0: 10 years ago he is a boy.
1: At the age of 10 he is a boy.
0: 30 years ago he is a man.
1: At the age of 30 he is a man.
0: 75 years ago he is grandfather.
1: At the age of 75 he is grandfather.
0: Child, boy, man and grandfather naluguru okade kaani vivida roopamlo vivida naamamle ivi bhinnamainatundi kaadu.
1: Therefore child, boy, man and grandfather are one and the same.
0: Kanukane nenu pooram cheppanu.
1: Bhagavan said that
0: ఆత్మ నుండి అహం పుట్టింది.
1: Out of the spirit came the aham or ego.
0: ఈ అహం నుండి మనసు పుట్టింది.
1: Out of this ego mind is born.
0: మనసు నుండి వాక్ పుట్టింది.
1: Out of this mind the word.
0: కాబట్టి ఆత్మ నుండి పుట్టినటువంటి మనసు అహం అనేటువంటిది ఆత్మకు కొడుకు.
1: And therefore this ego is the son of Atma, the spirit.
0: Not ego.
1: Aham is the son of Atma.
0: Ego is separate.
1: Aham.
0: ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం, నేను, నేను, నేను.
1: దిస్ అహం ఐ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: అనగా ఈ నేను అనేటువంటిది మొట్టమొదటి పేరు భగవంతునకు.
1: దేర్ఫోర్ దిస్ ఐనెస్, దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే మరొక పేరు లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ నేమ్ బియాండ్.
0: ఓం అనేటువంటి పేరు కంటే కూడా మొదటి పేరు ఈ అహం.
1: దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ అండ్ నాట్ ఓం.
0: ఆత్మ నుండి మొట్టమొదటి అహం పుట్టింది.
1: Therefore this I
0: కనుక ఈ అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
1: Therefore this I-ness is the son of Atma. This ego is the son of Atma, the spirit.
0: Not ego.
1: Aham is the son of Atma.
0: Ego is separate.
1: Oh, fine. Aham.
0: ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం.

0: ఆత్మ యొక్క కొడుకు.
1: Therefore this I-ness is the son of Atma.
0: అహం నుంచి తిరిగి మైండ్ పుట్టింది.
1: అవుట్ ఆఫ్ దిస్ ఐనెస్
0: మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఈస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
0: మైండ్ నుంచి వాక్ పుట్టింది.
1: అండ్ అవుట్ ఆఫ్ ద మైండ్
0: వాక్ అది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దేర్ఫోర్ దిస్ వర్డ్ ఈస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
0: మైండ్ అహము ఇవన్నీ కూడాను కేవలము ఒక ఆత్మ నుండి పుట్టినటువంటివి.
1: దేర్ఫోర్
0: ఇదంతా ఆత్మ కుటుంబమే.
1: దే ఆల్ బిలాంగ్ టు ఫ్యామిలీ ఆఫ్ ఆత్మ.
0: మైండ్ ఎందుకు కూడాను ఆత్మభావం ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ హావ్ ఆత్మిక్ ఫీలింగ్ ఇన్ ద మైండ్.
0: అంతేకాదు వాక్కునందు కూడాను ఈ యొక్క ఆత్మభావం ఉచ్చరించాలి.
1: యు షుడ్ ఆల్సో స్పెల్ అవుట్ స్పీక్ అవుట్ విత్ ఆత్మిక్ ఫీలింగ్.
0: అహం అనేటువంటి యొక్క తత్వం నుండి కూడాను ఆత్మ ఆవిర్భవించాలి.
1: ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఐనెస్ ఇట్ ఈస్ ది స్పిరిట్ దట్
0: ఆత్మ అనేటువంటిది ఈ మూడింటి యొక్క కుటుంబం యొక్క సంబంధమే.
1: సో ది స్పిరిట్ ఆత్మ హాస్ గాట్ ద రిలేషన్షిప్ విత్ దీస్ త్రీ.
0: కాబట్టి ఒకే ఫ్యామిలీ.
1: దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ.
0: ఇలాంటి ఫ్యామిలీలను మనం భిన్నంగా భావించుకోవటము ఇదంత విరుద్ధమైనటువంటి మార్గం.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ అ కాంట్రడిక్టరీ అప్రోచ్.
0: మోడర్న్ ఏజ్ ఆధునిక యుగం యొక్క ప్రభావం ఈ రీతిగా ఉంటున్నాయి.
1: దిస్ ది ఎఫెక్ట్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: ఉమ్మడి కుటుంబంలో ఎంత ఐకమత్యం ఉంటుంటుంది.
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ దేర్ అమంగ్ ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: కానీ ఈ కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు ఎంత బలం తగ్గిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ స్ప్లిట్ ఇన్ టు పీసెస్ నేచురల్ దే లూజ్ ద స్ట్రెంగ్త్.
0: ఇట్లో అనేక దారములు చేరి ఉన్నాయి.
1: Here there are so many threads in
0: the woven. దీనిని ఒక్కరు కూడా తెంచడానికి వీలు కాదు.
1: సో నో వన్ కట్.
0: ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
1: సో స్ట్రాంగ్.
0: కానీ దీనిలో ఒక్కొక్కటి థ్రెడ్స్ వేరు వేరు చేస్తే వేళ్లతో తుంచి వేసే.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ ఇట్ ఆఫ్ విత్ ద ఫింగర్.
0: కనుకనే ఉమ్మడి కుటుంబమును మనం భిన్న భిన్నంగా చేసుకోవటం చేతనే మనం ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నాం.
1: ద జాయింట్ ఫ్యామిలీ స్ప్లిట్ టుడే ఇంటూ సెపరేట్ ఫ్యామిలీస్. దేర్ ఫోర్ వీఆర్ వీక్.
0: ఆత్మ అహం మైండ్ వాక్కు ఇవంతా కూడా కుటుంబమే.
1: Therefore, the Atma, the I-ness, the mind and the word.
0: కాని నలుగింటికి కూడాను ఒకే ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీ.
1: బట్ దే ఆల్ హ్యావ్ జాయింట్ కామన్ ప్రాపర్టీ.
0: ఆ కామన్ ప్రాపర్టీ యావది?
1: వాట్ ఇస్ దట్ కామన్?
0: అది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: దిస్ కామన్ ప్రాపర్టీ
0: మైండ్ లో ఉంది, ఆత్మలో ఉంటుండాది, వాక్కులో ఉంటుండాది, ఇంకా అహంలో ఉంటుండాది.
1: The common property of all the four members of the family is constant integrated awareness.
0: అహం బ్రహ్మాస్మి.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఐ యామ్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: కనుకనే ఇవన్నింటి ఎందుకు ఏకతత్వాన్ని ఇప్పుడు నువ్వు ప్రబోధిస్తూ వచ్చి.
1: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: కనుకనే ఈనాడు
1: టుడే
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దాన్ని కూడా మనం విశ్వసించరాదు.
1: We cannot believe what is said today when they say that brotherhood of man.
0: Brotherhood. Andar kudunu sodara bhavam anukuntaru.
1: We say that there's
0: ee sodara bhavamlo kalisi melisi undetundi varanta enta mandi supreme court varaku poi jagadalu veyatam ledu.
1: Though they say brotherhood of man, they go to supreme court.
0: Ee brothers lopala kuda enta bheda abhiprayamlu kaligi deshalu poonchukuntunnaru.
1: Among the brothers there's hatred and difference of opinion.
0: Kanuka brotherhood of man anetundi danikante ekaatma bhavam anetundi ఏకభావము, ఏక భ్రాతృత్వము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: బియాండ్ దిస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్.
0: కనుక అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ సేమ్ ఆత్మ.
0: ఈ భావం మనలో ఆవిర్భవించినప్పుడు దేశమునకు అవకాశమే లేదు.
1: వెన్ వన్స్ దిస్ ఫీలింగ్ ఇస్ దేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
0: కనుక మనము అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి మాయలో పడిపోయి ఇది మాయా మాయా మాయా అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారే కానీ అది మాయ కాదు, నీ భ్రమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ వర్ డెల్యూటెడ్ వర్ ఇల్యూషన్. ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నో ఇల్యూషన్ అట్ ఆల్.
0: నీ సత్యాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ ట్రూత్.
0: నిన్ను నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఇది కారణం ఏమిటి?
1: వై?
0: ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే ఈ అవిశ్వాసం అనేది అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దేర్ ఫోర్ యూ హ్యావ్ దిస్ డిస్బిలీఫ్.
0: ఇంతే కాకుండా ఉపాధి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ సో ఫార్ ఎస్
0: నా తల్లి, నా తండ్రి, నా సిస్టరు, నా బ్రదరు అనేటువంటి ఈ దేహాభిమానం చేత మనము కట్టుబడిపోతున్నాం.
1: వీ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ బై దాట్. వీ సే మై ఫ్యామిలీ, మై ఫాదర్, మై మదర్ అండ్ సో ఆన్.
0: శిష్యుడు మన్ను తిన్నావా నాయనా అని నోరు తెచ్చమని చెప్పింది పాప యశోద.
1: మదర్ యశోద కేమ్ టు కృష్ణ అండ్ సెడ్ యు హావ్ ఈటెన్ మచ్, ఓపెన్ యువర్ మౌత్.
0: కానీ నోరు తెరిచాడు.
1: హి ఓపెన్డ్ హిస్
0: మౌత్. 14 లోకములు కూడా కనిపించింది.
1: ఆల్ ది 14 వరల్డ్.

0: తనకు తానే భ్రమించుకుంటుపోతుండాలి.
1: He went on imagining, thinking like this, is it a dream or is the mystery of the divinity? Am I Yashoda or not? Or is it a different place either?
0: తనకు తానే నమ్మలేకపోతుండాలి.
1: She couldn't have any
0: belief. తనను తాను నమ్మలేనటువంటి మానవుడు ఇతరుని ఏ రీతిగా నమ్మగలడు, దైవాన్ని ఇంకే రీతిగా విశ్వసించగలడు?
1: When you have no faith in yourself, how do you believe others? How do you develop faith
0: in God? మొట్టమొదట faith, కాన్ఫిడెన్స్ రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: Therefore, we should develop self confidence.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను డెవలప్ చేసేటువంటిదే కర్మ.
1: Therefore, it is action that helps us to develop
0: self confidence. ప్రతి యాక్షన్ కూడాను ఒక రియాక్షన్ ఉంటుండాలి.
1: Self confidence, there is a reaction.
0: ప్రతి సౌండ్ కూడాను ఒక రీసౌండ్ ఉంటుండాలి.
1: For every sound there is a sound.
0: కనుకనే రీసౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అన్నిటి కూడాను రియాలిటీ యొక్క ప్రిన్సిపల్ ఉన్నాయి.
1: Therefore, reaction, reflection, resound belong to this spirit.
0: Reality
1: of the reality.
0: కనుక ఇవన్నీ కూడా నువ్వు రియాలిటీ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది?
1: When there's no reality, where do you get the reflection?
0: రియాలిటీ లేనప్పుడు రీసౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Without reality, where is resound?
0: నేను సౌండ్ చేస్తే కదా రీసౌండ్ వస్తుంది.
1: Unless I make sound, you don't get
0: resound. కాబట్టి రియాలిటీని మార్చడానికి వీలు కాదు.
1: So you can never change the reality.
0: కనుక అది ఏ నిజమైనటువంటి ఒక దైవతత్వం.
1: That is true divinity.
0: అది ప్రజ్ఞానము.
1: That is constant integrated awareness.
0: అట్టి ప్రజ్ఞానం అనేటువంటిది ఉపాసన ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది.
1: That you can attain it through the path of devotion.
0: Upasana anaga emiti?
1: What is upasana?
0: Ee upasana aneka margamlo cheptu vachindi.
1: There are various paths.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Atyanam,
1: worship.
0: దాస్యం,
1: సర్విచ్చు,
0: స్నేహం, ఆత్మ నివేదన,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్,
0: ఎన్ని దాంట్లోనూ మనం ఉపాసన చేయవచ్చు.
1: వీ కెన్ వర్షిప్ ఇన్
0: ఎనీ వేస్. అన్నింటికంటే ప్రధానమైనటువంటిది, అన్నింటికంటే మూలాధారమైనటువంటిది స్నేహం.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ ఫ్రెండ్షిప్.
0: రియల్ ఫ్రెండ్,
1: రియల్
0: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్
0: గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ద రియల్ ఫ్రెండ్.
0: తల్లైనా కొంతవరకు స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: మదర్ లవ్స్ విత్ సమ్,
0: తండ్రి అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తాడు.
1: ఫాదర్ లవ్స్ విత్ సెల్ఫిష్.
0: వైఫ్ అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: వైఫ్ ఆల్సో లవ్స్ విత్ సెల్ఫిష్నెస్.
0: దైవమునికి ఎట్టి స్వార్థము లేదు.
1: బట్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎట్టి స్వప్రయోజనము లేదు.
1: నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నిరంతరం కూడాను అర్పితము, అర్పితము, అర్పితమే.
1: ఆల్ ది టైమ్ హీ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్.
0: కనుకనే స్వార్థరహితుడైనటువంటి యొక్క రియల్ ఫ్రెండ్ గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ.
0: కనుకనే పరమాత్మ చేత మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం.
1: దిస్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫాలోడ్ బై సెల్ఫ్ సరెండర్.
0: అది సరెండర్ కు ముందుగా ఈ యొక్క స్నేహం కావాలి.
1: ప్రయర్ టు ద సరెండర్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్.
0: రామును, సుగ్రీవుడు స్నేహమైన తర్వాతనే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించుకుని అంత కార్యాన్ని సాఫల్యం చేర్చుకున్నారు.
1: రామ అండ్ సుగ్రీవ డెవలప్డ్ ఎ థిక్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ దట్ లెడ్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది టాస్క్ లేటర్.
0: ఈపే బలం లేకుండాగిన పోయింటే ఈ యొక్క సుగ్రీవుడు ఇంత పనిలో పూనుకునేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ది ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్, సుగ్రీవ వుడ్ నాట్ హావ్ టేకెన్ ది టాస్క్.
0: కార్యం పూర్తి జరిగిన తర్వాత రాములు చెప్పాడు, మేము నలుగురే అన్నదమ్ములు అనుకున్నాము. కాదు కాదు సుగ్రీవ, ఆరు మంది అన్నదమ్ములం మేము అన్నారు.
1: ఆర్ ది ఎంటైర్ వర్క్ ఇస్ డన్, రామ సెడ్ వి థాట్ వి ఆర్ ఓన్లీ ఫోర్ బ్రదర్స్. నో, వి ఆర్ సిక్స్.
0: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మేము అయోధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళమే.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న
0: కిష్కింధ నుంచి వచ్చినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు.
1: వి హావ్ అనదర్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ.
0: సుగ్రీవుడు. లంక నుంచి వచ్చినటువంటి మరొక తమ్ముడు ఉన్నాడు, అతనే విభీషణుడు. అందరూ చేరి ఆరు మంది అన్నదమ్ములము అన్నారు.
1: వన్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ సుగ్రీవ, అనదర్ బ్రదర్ ఫ్రమ్ లంక విభీషణ, టోటల్ సిక్స్ బ్రదర్స్.
0: కనుకనే మేము పంచప్రాణములుగా అనుకున్నాము.
1: We thought we are only.
0: కాదు కాదు, ఆరు ప్రాణములుగా మేము జీవిస్తున్నాము.
1: We are six life principles.
0: సుగ్రీవుడే లేకపోతే సీత జాడనే తెలియదు.
1: Without Sugriva we wouldn't have known.
0: విభీషణుడే లేకపోతే రావణు వద సంహారం.
1: Without Vibhishana it would not have been possible.
0: కనుకనే అన్నింటి ఎందు కూడాను అన్ని విధములైన శక్తి చేరి ఉంటుండాలి.
1: There is mighty power in every
0: factor. ఈ సర్వ శక్తులు కూడాను దైవ శక్తులే.
1: All this power is divine.
0: కనుకనే ఒక పళ్ళు పుచ్చుకోవడానికి ఒక పుల్లైనా కూడా పనికి వస్తుంది.
1: You need some tooth stick that is useful at least.
0: ప్రాణం ఉన్న మనిషి లోకంలో పనికి రాడా?
1: Don't you think that man
0: who is alive? ఎవరిని మనం దేశించకూడదు.
1: So don't hate anybody.
0: అత్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate anybody.
0: ఎవరిని మనం వేరు వేరు చేయకూడదు.
1: We should not differentiate people.
0: అందరినీ ఏకం చేయాలి.
1: We should make them united.
0: ఈ ఏకత్వంలో ఉండేటువంటి ఒక తత్వము ఎంత పవిత్రమైనటువంటిది.
1: There lies in unity all the strength and sanctity.
0: అది నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటాను. యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: What Bhagwan tells us, unity in diversity.
0: Beings
1: are many.
0: But
1: breath is one.
0: Nations are many.
1: Nations are many.
0: Earth is one. Jewels are many. Gold is one. Stars are many.
1: Sky is one.
0: కనుకనే మనము అందరు కూడాను మానవత్వంలో ఏకత్వం అనేటువంటి ఉన్నప్పటికీ దైవత్వం అనేది అందరి యందు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: When the humanity stands one, they will know the divinity as one principle.
0: దైవత్వాన్ని మనం గుర్తించాలంటే ఈ కర్మోపాసన మార్గములు మూడింటిని మనం గుర్తించాలి.
1: Therefore, to know such divinity, we have to follow these three paths.
0: ఈనాటి భజన, ఈనాటి ధ్యానము, ఈనాటి జపము, ఇవన్నీ కూడాను కేవలము భక్తికి చిహ్నములు మాత్రమే.
1: The bhajans that we do and the meditation we have, they are only the signs of devotion.
0: Aithe manam anukunnatundi danini sadhinchalekapothunnam, deeniki karanam em?
1: Yet we are not able to achieve our target. Why?
0: Kani bhakti yokka prabhavam te aavirbhavinchinatundi yokka palakulu yokka aacharana manalo lekapovatam em moola karanam?
1: Because what all we say out of devotion we don't practice.
0: Rama bhaktulamu rama bhaktulamu ani anukuntunnamu.
1: We think we are devotees of Rama.
0: Kani రాముడి యొక్క ఆచరించినటువంటి ఆచరణలు మనం ఆచరిస్తున్నామా?
1: బట్ ఆర్ వి ప్రాక్టీసింగ్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్ బై రామ?
0: రాముడు పితృవాక్య పరిపాలన గావించాడు, అది మనం చేస్తున్నామా?
1: రామ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్. డు వి
0: భ్రాతృత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించుతూ వచ్చాడు. ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏకత్వం దాన్ని మనం చేస్తున్నామా?
1: హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ యూనిటీ అమంగ్ ద ఆల్ ఫోర్ బ్రదర్స్. ఆర్ వి డూయింగ్?
0: ఆడిన మాట తప్పకుండా తనకు దక్కినటువంటి రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యంలో నివాసం చేస్తూ వచ్చాడు, దాన్ని మనం ఆచరిస్తున్నామా?
1: హీ కెప్ట్ టు ద ప్రామిస్. He left the kingdom and go.
0: మనం సత్యాన్ని మనం పాటిస్తున్నామా?
1: Do we observe truth?
0: మన వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా?
1: Do we keep our promise?
0: లేదు. రామ భక్తులు అంటే ఇంకేం భక్తులు?
1: Then how do you say that we are devotees of Rama?
0: పేరుకు రామ భక్తులు కానీ పెన్నిధి అందు పార్ట్నర్షిప్ లేదు.
1: We are only devotees of Rama for namesake.
0: No partnership.
1: But there's no partnership.
0: ఆ రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు.
1: But we don't have partnership with Rama.
0: ఎప్పుడు వస్తుంది అది?
1: When do you get it?
0: అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది.
1: When we conduct ourselves according to this command, we'll have authority, the right to have partnership.
0: కృష్ణ భక్తులు అని అంటున్నాము.
1: We say we're devotees of Krishna.
0: కానీ కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు, కృష్ణుని యొక్క తలంపులు మనం ఆచరిస్తున్నామా?
1: But do we think of Krishna? Do we conduct ourselves according to his command?
0: ఆచరించటం లేదు.
1: నో,
0: ఇక కృష్ణ భక్తులు మెట్ అవుతాము.
1: How do you say you're devotees?
0: సాయి భక్తులు అని అనుకుంటున్నాము.
1: సాయి
0: ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు?
1: Who is following Sai's command?
0: ఎన్ని సంవత్సరం నుంచినో ఉంటున్నారు ఇక్కడే.
1: They have been here over years.
0: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు ఇక్కడే.
1: They listen to so many discourses.
0: ఇక్కడే పర్మనెంట్ కాపురాలంతా చేస్తున్నారు ఇక్కడే.
1: They are permanent residents.
0: ఏం ఆచరిస్తున్నారు?
1: What is their practice?
0: 1/4 లో 1/4 అయినా కూడా ఆచరించటం.
1: Not even 1/4.
0: ఎంత సాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు?
1: Then how do you call yourself that you would be resistant?
0: వినటం కాదు ప్రధానము.
1: Listening is not important.
0: కేవలం చెప్పడం కాదు ప్రధానము.
1: It's not speaking.
0: సంకల్పించడం కాదు ప్రధానము.
1: It's not that.
0: ఆచరించటం ప్రధానము.
1: Practice is most important.
0: కనుకనే అంధకారం వెల్ల హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: విల్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది న్యూస్ ఆఫ్ లైట్?
0: లైట్ ను ముట్టించకుండా అజ్ఞానం పోవాలంటే ఎత్తపోతుంది.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ హౌ డు యూ డ్రైవ్ అవుట్ ద డార్క్నెస్?
0: నిరుపేదవాణి పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్నయంత.
1: విల్ ఎవర్ ఎ పూర్ మ్యాన్ బి ఫ్రీ ఫ్రమ్ ద పావర్టీ బై లిసనింగ్ టు ది ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్?
0: ఆగున్నవాణి ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన.
1: విల్ ఎవర్ ఎ పర్సన్ హూ ఇస్
0: ఆకలిగా ఉండేటువంటి పంచభక్ష పరమాన్నములను పేరు చెప్తే పొట్ట నింపుతా ఉందా?
1: ఇఫ్ ఎ హంగ్రీ పర్సన్ జస్ట్ watches the menu card,
0: rogambu teeruna
1: will sickness be relieved or cured?
0: Aushadha mahimambu anta vinna
1: by just knowing the mystery of the medicine.
0: Attane manamu ramayanalu patistunnamu, bhagavatalu patistunnamu, bhagavad geetalu vadistunnamu, inka paranalu chestunnamu, enni chesi prayojanam emti?
1: Likewise, we go through the sacred text like Ramayana, Bhagavata, Gita. What is the use?
0: Innamu kudanu Bhagavata parayanam chestune untaru, Bhagavad Gita parayanam chestune untaru.
1: They go on reading.
0: Krishna sahasranamalanta kuda uchcharistuntaru.
1: They also chant sahasranama.
0: Ivanni kudanu kevalamu grantha parichayalu matrame.
1: It's only textual information knowledge.
0: కానీ నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది రావాలి.
1: బట్ యు నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ దీంట్లో ఒక్కటైనా కూడా నువ్వు చేస్తే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్.
0: కనుకనే ఈ విధంగా మనం విచారించి చూస్తే మేము భక్తులము అని చెప్పుకోవడమే చాలా అవమానంగా ఉంటుంటాయి.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు కాల్ అవర్సెల్స్ డివోటీస్.
0: ఏదో ఉన్నారు సమీపం లోపల.
1: వీఆర్ సో క్లోజ్ ఎనీవే.
0: పుష్పాల పైన కప్పలు ఉండినట్టుగా ఉంటుండారు.
1: వీఆర్ దేర్ లైక్ ఫ్రాగ్స్.
0: కానీ దూరం నుంచి వస్తున్న తిమ్మెదలు ఆ పుష్పంలోని మకరందాన్ని తాగిపోతున్నాయి.
1: బట్ హనీబీస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ డ్రా ద నెక్టార్.
0: ఇక్కడ నియర్ అండ్ డియర్ చాలా ఇంపార్టెంట్.
1: హియర్ ద నియర్ అండ్
0: డియర్. నియర్ ఉండాలి కానీ డియర్ లేదు.
1: యు ఆర్ నియర్ బట్ యు ఆర్ నాట్ డియర్.
0: ఈ తుమ్మెదలకు డియర్ ఉంది కానీ నియర్ లేదు.
1: దట్ దోస్ హనీబీస్ ఆర్ డియర్
0: కానీ మనం అనుభవించాలంటే డియర్ అండ్ నియర్ రెండు కూడా ఉండాలి.
1: బట్ బోత్ డియర్ అండ్ నియర్ ఆర్ ఎసెన్షియల్.
0: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: మేక్ రిఫర్ టు ప్రాక్టీస్ వన్ అట్లీస్ట్.
0: ఆచరణలో లేనప్పుడు ఎన్ని విన్నప్పటికీ ఇది కేవలం ఒక టేప్ రికార్డ్ మాదిరి.
1: యు మే లిసన్ టు ఎనీ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఇట్స్ లైక్ ఎ టేప్ రికార్డ్.
0: ఈ టేప్ రికార్డ్ చూస్తుంటుంటే దాంట్లో ఏమి నీకు వినిపించవు.
1: వెన్ యు వాచ్ ది టేప్ రికార్డ్ యూ డోంట్ హియర్ ఎనీథింగ్.
0: రికార్డ్ టేప్ ను కట్ కట్ కట్ ముక్కలు ముక్కలుగా కత్తిరించు దాంట్లో ఏమి మనకు కనిపించవు పదాలు.
1: ఈవెన్ ఇఫ్ యూ కట్ ది టేప్ ఇన్ టు నంబర్ ఆఫ్ పీసెస్ యూ డోంట్ హియర్.
0: ఆ టేప్ ను రికార్డ్ లో వేసి కరెంట్ కి వెతికించు ఆ సెల్స్ వేసి అప్పుడు అవన్నీ పదములంతా ఉచ్చరిస్తుంటుంది.
1: బట్ వెన్ యూ కనెక్ట్ ఇట్ విత్ ది కరెంట్ ఫ్లో యూ కెన్ లిసన్ టు ద సౌండ్.
0: కనుక నేను ఈ హృదయంలో చేరినటువంటి భావాలంతా కూడాను ప్రేమతో భగవంతునితో కనెక్షన్ చేయాలి.
1: దేర్ఫోర్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ హావ్ గాట్ టు బి కనెక్టెడ్ టు ద గాడ్.
0: అప్పుడే ఈ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఇదంతా కూడాను బయట వస్తుంటాయి. నీవు కనెక్షన్ చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడాను భగవంతునితో కనెక్షన్ చేయాలి.
1: All the collection of matter must lead to connection with God.
0: అప్పుడే నీవు దాన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి వాడవుతావు.
1: Then it leads to selection. You will be selected.
0: ఆ సెలెక్షన్ నీ యొక్క ఇష్టము.
1: That selection is what you like.
0: అది ఇచ్చాశక్తి.
1: That is ఇచ్చాశక్తి.
0: ఆ ఇచ్చాశక్తియే క్రియాశక్తిగా మారుతుంది.
1: That is the will.
0: ఈ క్రియాశక్తియే జ్ఞానశక్తిగా రూపొందుతుంది.
1: Therefore the desire will lead to action and wisdom.
0: జ్ఞానశక్తి ఈ మూడింటి యొక్క స్వరూపములే కర్మ ఉపాసన జ్ఞానములు.
1: Therefore, ichchāsakti, the one that you desire, leads to kriyāsakti, action, that gives the jñāna-sakti, wisdom finally.
0: Kanukana prati karma kudanu chitta suddhiga manam cheyali.
1: So, we should do every activity with pure
0: heart. Yedi chesinappatikini, idi bhagavat karma ga manam visvasinchali.
1: Whatever we do, we should take it divine.
0: Sarva karmam bhagavat prityarthaṁ, chāla sulabhamaina mārgamu.
1: Easy path is to offer all actions to God.
0: Adi tappaka bhagavantuniki chendipothu.
1: Certainly, they will reach God.
0: Kanuka కర్మ ఉపాసన జ్ఞానము ఒకదానికంటే ఒకటి గొప్పది గాని చిన్నది గాని భావించరాదు.
1: Therefore, action, devotion, wisdom are not separate.
0: అన్ని కూడా ఒక ఏక స్వరూపాన్ని పొందినటువంటివి.
1: All the three are one and the same.
0: కనుక దీంట్లో భిన్నత్వం అనేది ఏమాత్రము లేదు.
1: There's no difference.
0: రూపనామములు వేరువేరుగా ఉండవచ్చును.
1: The names and forms may be different.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But the principle of Atma is same.
0: ఈ విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించి
1: in full faith in this atma which is
0: divya margamlo praveshinchi
1: we should enter in the pathway
0: daivatvanni anubhavinchatamu prati manavuniki ni pradhanamainatundi arhata adi adhikaram.
1: It is the right, it is our authority to experience the divinity by treading along this path.

0: అందు వెలుగున్న చైతన్యమే ఆత్మరూపు. మణుల మధ్యను సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలుగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వీ సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్ దట్ ఈస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ వీ ఫైండ్ ద థ్రెడ్ దట్ పాసెస్ త్రూ ద ప్రెషస్ జెమ్స్ మేకింగ్ ఎ చైన్, వీ ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ pervading all over the universe in the form of awareness that shines brilliantly.
0: Mamaivamsu jeevaloke jeevabhuta sanatana andaru na amsameni bhagavad gita jagatunaku chakkani aadarshanni andistu vachindi.
1: Bhagavad gita has set an ideal to the entire world by declaring that we are all the sparks of the divine.
0: Kani ee satyanni gurtinchaka ee vishayanni viswasinchaka aneka mandi sadhukulu kodanu aneka badhalato aneka dukkhamulato aneka vicharamulato bhagavantunni prarthistuntaru.
1: This truth is not realized by the aspirants. They don't repose any confidence in it. They don't seem to believe it. And therefore, they suffer so many problems, anxieties and worries.
0: Nijamuga, mamai vamso jeeva loke jeeva bhuta sanatana ane 20 vishyanni visveshinchinatvanti variki badhalu ekkada.
1: Truly speaking, if we consider ourselves as the sparks of the divine, ancient, eternal, immortal, where does this problem of suffering come in?
0: Bhagavantuniki dukkham lede.
1: There is no sadness in God.
0: Bhagavantuniki vicharam lede.
1: God never worries.
0: Alanti samayamlo aa amsame nee endunnappudu neekenduki dukkham, neekenduki vicharam?
1: Then if you are the spark of the divine, where is the chance or scope for worry or sadness?
0: Kanuka bhagavat amsame niyande undina neevu dukkinchadaniki veelledu.
1: Therefore, if there is divine spark within you, there shouldn't be any sadness.
0: Sarva jeevuliyandu ee yokka amsam unnadi.
1: Yes, in all of the creatures there lies the spark of the divine.
0: Kani satyanni gurtinchaka asatyamainatvanti prakrutini vishwasinchi దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము బాధ కష్టము అని విచారం చేస్తున్నారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్. వి ఫాలో బై ది అన్ట్రూత్ ఆఫ్ ద వరల్డ్ దట్ ఈస్ ఫ్లీటింగ్ ఇన్ ఎ ఫెరమరల్ అండ్ వీ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ యానిమాలిటీ ఆర్ బెస్టియల్ టెంపర్మెంట్. దేర్ ఫోర్ వీ సఫర్ అండ్ క్రై.
0: ఈ పశుత్వము లేక చంచలత్వము తన హృదయం ఆవరించినది కానీ నిజంగా భగవత్ యొక్క అంశము అతని హృదయంలో ఆవరించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్ యానిమాలిటీ, బీస్టియల్ టెంపర్మెంట్ అండ్ వేవరింగ్ నేచర్, నాట్ ద డివినిటీ ట్రూలీ స్పీకింగ్.
0: ఇంకా భగవద్గీతను చదివి ప్రయోజనం ఏమిటి?
1: దెన్ వాట్స్ ద ఫన్ ఆఫ్ గోయింగ్ త్రూ భగవద్గీత?
0: భగవద్ విషయాన్ని విశ్వసించలేనటువంటి మానవుడు, దాని ఆచరణలో పెట్టలేనటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనం ఏమిటి?
1: ద వన్ హు హాస్ నో ఫెయిత్ ఇన్ భగవద్గీత, the one who cannot practice in the daily life, what is the fun of reading so many sacred texts?
0: Okaloka samayamlo arjunudu kudanu ide vidhanni prarthinchadu.
1: At one time Arjuna also prayed like this.
0: Krishna,
1: ninnu
0: nirantaramu smaristunnanu kada,
1: I think of you continuously, Lord.
0: Naakenduku ee samasyalanta?
1: Why should I face this problem?
0: Ee yuddhamaneetundi naakenduku?
1: Why this battle?
0: ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకెందుకు?
1: Why family problems and anxieties?
0: నాకెందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
1: Why do you give me all these difficulties?
0: అప్పుడు కృష్ణుడు నవ్వి,
1: Krishna smiled.
0: అర్జున, నిజముగా నీవు నీ రథంపైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
1: Yes, it is true that you made me sit on your chariot.
0: కాని బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
1: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
0: బయటది యంత్రము, లోపలది మంత్రము.
1: The external is yantra, machine. The inner one is mantra.
0: నేను మంత్ర స్వరూపుణ్ణి కాని యంత్ర స్వరూపుణ్ణి కాదు.
1: I am the very personification of mantra, the sacred, but not machine
0: yantra.
1: You think that you think of me constantly.
0: Mam anurucchata anusmaranacha anaga ni smarana chestunnavu kani anusmarana cheyatam ledu.
1: You do smarana, the chanting repetition, but not anusmarana.
0: Ee smaranaku oka kalamu, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
1: స్మరణ, చాంటింగ్, హ్యాస్ గాట్ సర్టన్ టైమ్ బౌండ్ అండ్ ఇట్స్ ఆల్సో ఎ ప్లేస్ అండ్ ఎ వే ఆఫ్ డిసిప్లిన్.
0: అనుస్మరణకు సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరిచింతనం.
1: అనుస్మరణ, కాన్స్టెంట్ థింకింగ్ ద లార్డ్, ఈజ్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ పొజిషన్ ఆర్ ఎనీ కన్సిడరేషన్.
0: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
1: వెన్ యూ ఫాలో దిస్ పాత్ ఆఫ్ అనుస్మరణ, కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద డివైన్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ డివినిటీ.
0: ఈ ప్రాకృతమైనటువంటి బాధలు నేమీను అంటరాదు.
1: దిస్ వరల్డ్ ఇస్ సఫరింగ్ విల్ బి నో వే ఎనీవే అరౌండ్ యూ.
0: మాం అనుస్మరజ్యచ,
1: ఎస్, యూ ఇండల్జ్ ఇన్ కాన్స్టెంట్
0: యుద్ధమునందు కూడా నన్నే నీవు స్మరించు.
1: యూ థింక్ ఆఫ్ మీ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
1: When you think of me so, you'll never suffer.
0: Swami.
1: Swami.
0: Nenu samanya kutumbudiku.
1: I am an ordinary householder.
0: Aasti paastulato, rajya vaanchato, nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo, anusmaranam nirantaramu ee vidhanga smarinchadaniki veelavutundi.
1: Arjuna says, Swami, I am just an ordinary being. I have wife and children, family problems, and the responsibility of ruling the kingdom. Well, how can I constantly think of you?
0: ఇవి నీ కర్తవ్యములు కాని నీవు దీన్ని వదలనక్కర్లేదు.
1: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
0: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
1: యూ హావ్ టు నెసెసర్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నో డౌట్.
0: అతనిచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
1: You have to necessarily discharge the responsibility given to you by God.
0: ఇవి చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
1: As you do, take it as the gift of God.
0: ఈ విధంగా నీవు సరైనటువంటి ఒక చింతన చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకు ఏమాత్రము అంటవు అన్నాడు.
1: If you do these things properly, thinking of the divine, you will never be put to any kind of difficulties.
0: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి.
1: హియర్ దర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: ఒకటి ప్రాకృతమైనటువంటిది,
1: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
0: అపేక్షతో చేసేటువంటివి,
1: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
0: రెండవది నిరపేక్ష,
1: విచ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్స్ దేర్ బై.
0: అనగా నిరపేక్ష అనగా డిసిషన్స్ ని తీసుకోకుండా పోవటం కాదు.
1: Nirapeksha does not mean that you don't anticipate any results.
0: దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు.
1: This we can also say upeksha.
0: ఉపేక్ష తారకము, అపేక్ష మారకము.
1: ఉపేక్ష ఈజ్ తారకము, అపేక్ష ఇస్ మారకము.
0: మారక తారకములంటే రెండు మార్గములో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man is traveling in these two paths. One is taraka, other is maraka.
0: Marakam anaga emiti?
1: What's meant by marakam?
0: Oka college lo oka principal lu udyogam chestunnadu.
1: There in a college we have a principal doing his job.
0: Aa college lo unnatundi sarva samanu kudanu aa principal yokka adhinamlo untunnavi.
1: All the belongings of the college are under the control of the principal.
0: అన్ని సామాన్లు కూడాను అతని పైన అధికారం ఉంటుండాలి.
1: He has got every right on all the belongings, furniture of the college.
0: Furniture కాదు, అనేక ఎక్విప్మెంట్స్ కూడాను, మిషనరీస్ కూడా ఉంటున్నాయి.
1: Not merely furniture, the equipment and the machines.
0: ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమందే ఉంటున్నవి.
1: All these valuables of the college campus are under the control of the principal.
0: కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే,
1: yet when he is transferred,
0: ఇన్ని సామాన్లు, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు.
1: హీ విల్ నెవర్ బాదర్, హీ వుడ్ నెవర్ క్రై హౌ టు పార్ట్ విత్ ఆల్ ది బిలాంగింగ్స్ దే
0: ఎక్విప్మెంట్ ఏది నాది కాదు,
1: నన్ ఆఫ్ దెం బిలాంగ్ టు మీ,
0: ఇదంతా ప్రభుత్వంది,
1: దే ఆల్ బిలాంగ్ టు గవర్నమెంట్,
0: కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు,
1: ఐ వాస్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ,
0: నేను ఒక ప్రిన్సిపల్,
1: ఐ యామ్ ద ప్రిన్సిపల్,
0: కానీ దీన్ని అన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం.
1: In my responsibility lies in keeping them in safe custody.
0: ఏ పదార్థం కూడాను నష్టం కలుక్కోకుండా,
1: I should see nothing is
0: ఇతరులు అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం.
1: I should keep them all in safe custody so that they are not stolen or damaged.
0: అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు.
1: సో సేయింగ్ హీ లీవ్ దెమ్ ఆల్ అండ్ సే గుడ్ బాయ్ కీప్ హ్యావింగ్ ద టవల్ ఆన్ ద షోల్డర్.
0: ఏమీ వరి చేయడు,
1: హీ వరీస్ నో మోర్,
0: ఎట్టి బాధలు పడడు,
1: హీ విల్ నాట్ సఫర్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఇది ఏది నాది కాదు,
1: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ,
0: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వం ది,
1: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
0: కనుకనే

0: నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పడటంలో ఏమాత్రం అర్థం లేదు.
1: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్ ఇట్ ఈస్ మీనింగ్ లెస్
0: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
1: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
0: అదే ప్రిన్సిపల్,
1: ద సేమ్ ప్రిన్సిపల్,
0: ఆ గ్రామం నందే ఉండి
1: స్టేయింగ్ ఇన్ హిస్ విలేజ్,
0: ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు.
1: హస్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్.
0: ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి,
1: ఆన్ ట్రాన్స్ఫర్ గోస్ టు అనదర్ విలేజ్.
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్డ్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
0: కేవలం సామాన్లే కాదు,
1: నాట్ మియర్లీ
0: పాత చెప్పులు పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
0: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
1: Because they belong to me, mine.
0: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి పరకలు చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
1: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ దట్ మేక్స్ హిమ్ దట్ ప్రాంప్ట్స్ హిమ్ టు కలెక్ట్ ది యూస్లెస్ శాండల్స్ అండ్ ద బ్రూమ్ స్టిక్ యాజ్ వెల్.
0: ఇక్కడ ఏది తారకము ఏది మారకం?
1: హియర్ వాట్ ఈస్ తారకము వాట్ ఈస్ మారకము?
0: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
1: మారకము ఈజ్ ద పాత్ వేర్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
1: తారకము మీన్స్ లీవింగ్ ద కాలేజ్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ దేర్ బాయ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
1: విత్ దీస్ స్పిరిచువల్ పర్సూట్స్ మ్యాన్ షుడ్ స్పెండ్ హిస్ డైలీ రొటీన్ లైఫ్.
0: ఏది మనకు శాశ్వతం కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఎవరూ శాశ్వతం కాదు.
1: నన్ ఆర్ పర్మనెంట్.
0: ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి.
1: సో లాంగ్ వేర్ అలైవ్ వీ షుడ్ అప్హోల్డ్ ద గుడ్ నేమ్.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: అయితే
1: బట్
0: ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని
1: with this attachment in our mind
0: vicharam chestu unte enta kaalam vicharam cheyagalavu?
1: If we go on worrying, how long can you worry?
0: Enta kaalam deenni vadalakunda undagalavu?
1: How long can you live without giving them up?
0: Ivanni kevalamu oka maya prabhavamule.
1: These are all the effects of illusion.
0: Kanuka మనము తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: సో వీ హావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారకము.
0: ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఎస్ ఎక్స్పీరియన్స్.
0: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
0: తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: కానీ
1: బట్
0: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: ఇన్స్టాల్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ that none of these actually belong to
0: you. ఇదంతా కూడా భగవంతు యొక్క నిర్ణయము.
1: This is all God's will.
0: భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదము.
1: This gift of God.
0: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
1: The gifts of God should be experienced in the proper way.
0: అదే విధంగానే ఈ జగత్తులో మనం ఉండి,
1: we live in this world.
0: ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ,
1: we experience this mundane world.
0: కానీ దేనిపైనను అభిమానం అధికంగా పెట్టుకొనక,
1: we should not have too much of attachment on any.
0: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తు పోవాలి.
1: And we'll have to discharge our duty.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది.
1: Then we'll have the true peace in the strict sense of the word.
0: కానీ అట్టి శాంతికి విరుద్ధమైనటువంటి మార్గములో మనం అనుభవిస్తు పోవటం చేత,
1: because we go against the path of peace,
0: దానివల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం.
1: సో వీ నెసెసర్లీ ఫేస్ సో మచ్
0: అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం.
1: అండ్ వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ రెస్ట్లెస్నెస్.
0: మనము ప్రపంచంలో ఉన్నాము.
1: వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
1: వీ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడా ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసిందే.
1: సో లాంగ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ రెలెవెంట్
0: అనుభవిస్తూ ఈ ప్రపంచము నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
1: వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్లీ థింగ్స్ లెట్ అస్ నాట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్
0: ఈ ప్రపంచమంతా కూడా భగవంతుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద ప్రాపర్టీ.
0: సమస్త పదార్థములు భగవంతునివి.
1: ద ఆల్ మెటీరియల్ బిలాంగ్స్ టు హిమ్.
0: సమస్త వ్యక్తులు కూడా భగవంతుని యొక్క వ్యక్తులే.
1: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్.
0: కారణము మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: ద రీజన్ ఈస్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి,
1: we should have full faith in this truth.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: We should carry on discharging our duty.
0: ఇంతే కాక,
1: not only this,
0: ఈనాటి మానవుడు,
1: man today,
0: అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు.
1: Man is carrying on his life's sojourn డూయింగ్ సర్టన్ థింగ్స్
0: ప్రతి విషయంలో అసంతృప్తిని అనుభవిస్తున్నాడు.
1: హీ ఎక్స్పీరియన్సెస్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ ఎవ్రీథింగ్ ఆస్పెక్ట్.
0: కారణం
1: వై?
0: అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు.
1: Means he has no satisfaction with the lot on hand.
0: Vartamanamto trupti padinatundi vyakti ay nijamaina vyakti.
1: The man who is satisfied with the present is really true individual.
0: Past nu talchukuntu
1: thinking of the past,
0: future nu vicharam cheskuntu
1: worrying for the future,
0: vartamanani visarjinchatam cheta manavattumulo aneka vidhamainatundi ashantulu kalugutunnayi.
1: We brood over the past, worry for the future and forget the present, therefore we are restless.
0: Bhagavantudu కేవలం ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ చేతనే మనకు లభ్యమవుతుంది, కానీ ద్వేషం చేత లభ్యం కాదు.
1: లవ్ కెన్ బి అక్వైర్డ్ బై లవ్ ఓన్లీ, నాట్ బై హేట్రెడ్.
0: ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రమూ ఉండవు.
1: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్.
0: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
1: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది.
1: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ ఫియర్.
0: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు.
1: ద వన్ విత్ ట్రూ లవ్ విల్ బి ఫియర్లెస్.
0: ప్రేమకు భయం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫియర్.
0: కారణం స్వార్థం లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ దేర్.
0: ఇంతే కాక
1: నాట్ ఓన్లీ దిస్,
0: ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక తత్ఫలము లేదు.
1: In fact, the love doesn't expect any reward.
0: ప్రేమకు ప్రేమనే ఫలము.
1: లవ్ ఇస్ ద రిజల్ట్ ఫర్ లవ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని అనుసరించి
1: వీ షుడ్ ఫాలో దట్ లవ్.
0: దివ్యమైనటువంటి మార్గంలో పోతుంటే ఎంత ధన్యమైన జీవితం జరుగుతుంది.
1: యాజ్ వీ ట్రెడ్ అలాంగ్ ద డివైన్ పాత్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: కనుక ప్రేమ అందరి యందు ఉన్నది.
1: లవ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్.
0: కానీ ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఎ నారో సెన్స్ సెల్ఫిష్లీ.
0: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
1: ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అండ్ గివ్స్ నెవర్ రిసీవ్స్.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేదే కానీ ఇచ్చుకునేది కాదు.
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ అండ్ రిసీవ్స్.
0: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
1: దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ లవ్ అండ్ ద స్పిరిచువల్ లవ్.
0: స్పిరిచువల్ లవ్ ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది.
1: స్పిరిచువల్ లవ్ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గోస్ ఆన్ గివింగ్.
0: కానీ స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్ ప్రేమ పుచ్చుకుంటుంది, పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
1: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ సెల్ఫిష్ లవ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అలోన్.
0: కానీ నా ఉద్దేశము మానవుని యందు కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు.
1: But Bhagavan says, we cannot carry on with one of the two existing within us, the giving and the receiving.
0: ఈ ప్రాకృతమైన జీవితములో,
1: in this physical life,
0: ఈ లౌకికమైన జీవితములో,
1: in this worldly sojourn,
0: ఈ విధమైనటువంటి యొక్క పరాకృతమైనటువంటి జీవితములో,
1: in this ephemeral world,
0: కేవలం ఇది వన్ వే ట్రాఫిక్ కాదు.
1: It's not merely one way traffic.
0: ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: We have to give and receive.
0: భగవంతుని దగ్గర పుచ్చుకోవాలి.
1: You have to receive from God.
0: ప్రకృతికి ఇచ్చుకోవాలి.
1: And to the world you should give.
0: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: This is the main duty of every man.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరించడం లేదు.
1: Man today is not following this path.
0: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: Wherever he goes, he wants to receive, accept.
0: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
1: There is no trace of giving at all.
0: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఈజ్ పుట్ టు సఫరింగ్ అండ్ మిజరీ కంటిన్యూస్లీ.
0: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచ్చి మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
1: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
0: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
1: అండ్ టు యాక్సెప్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈజ్ పూర్ పాత్.
0: అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనలో తాను ప్రశ్నించుకున్నాడు.
1: సో అట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్ హిమ్సెల్ఫ్,
0: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
0: నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఐ థింక్ దట్ మై ఫాదర్
0: చక్రవర్తులు అంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ రాంగ్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: Poorest man ever.
1: Who is the poorest man?
0: He who has much desire is the poorest man.
1: He who has much of the desire is the poorest man.
0: కనుక ఈ డిజైర్స్ మనము క్రమక్రమేణ కూడాను తగ్గించుకుంటూ పోయినప్పుడే,
1: when we less and reduce our
0: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
1: విల్ హ్యావ్ ద అథారిటీ టు రిసీవ్ ద డివైన్ లవ్.
0: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణా సన్నగించుకుంటూ పోవాలి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు లెస్ అండ్ రిడ్యూస్ ది సెల్ఫిష్ లవ్.
0: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఎ చెక్ ఆర్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్స్.
0: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి యొక్క గమ్యాన్ని మనం చేరగలము.
1: వెన్ వీ ఫాలో దిస్ పాత్ we'll reach our destination.
0: ఈనాడు
1: టుడే
0: ఆధ్యాత్మిక మార్గమునందు
1: ఇన్ ద స్పిరిచువల్
0: అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు.
1: టుడే ఇన్ ద స్పిరిచువల్ పాత్ మెనీ ఫాలో మెనీ వేస్.
0: శ్రవణం కీర్తనం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ఆఫ్ చాంటింగ్ అండ్ లిసనింగ్.
0: కృష్ణమూర్తి చెప్పాడు. మెడ్రాస్ స్టేట్ ప్రెసిడెంట్
1: తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి సెడ్ సో.
0: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యమైనప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
1: దో దీస్ ఆర్ ట్రూ నో డౌట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దీస్ స్టోరీస్ హ్యావ్ ఎంటర్టైన్డ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: విష్ణువు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తుల్లో అనేక విధమైనటువంటి పేర్లు పిలుచుకుంటూ వస్తున్నారు.
1: వీ హ్యావ్ సో మెనీ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్ such as Vishnu and
0: Brahma
1: Shiva.
0: ఎవరు?
1: Who is Brahma?
0: ఈ విష్ణు ఎవరు?
1: Who is Vishnu?
0: ఈ శివుడు ఎవరు?
1: Who is Shiva?
0: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందు ఉన్నటువంటి గుణములే తప్ప అన్య రూపములు కాదు.
1: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దే ఆర్ నాట్ సెపరేట్ డెయిటీస్.
0: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
1: Till this day, none ever saw Brahma, Vishnu, Maheshwara in form, in human form.
0: ఇలాంటి మాటలు వినటం చేతన పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిపైన కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి.
1: బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్ ఫారినర్స్ డౌట్ ద భారతీయ కల్చర్.
0: ఇది కాదు సరైనటువంటి అర్థం.
1: దిస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
0: మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వం.
1: ద పయస్ క్వాలిటీ విద్ ఇన్ అస్ ఇస్ విష్ణు.
0: మన ఎందున్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము.
1: ద రజోస్ రజస్ రిమోషనల్ ఇస్ బ్రహ్మ.
0: మానవుని ఎందున్నటువంటి తమో గుణ రక్షణమే ఈశ్వరత్వము.
1: ద తమో గుణ ఆర్ ద డల్నెస్ ఈశ్వర తత్వ.
0: అందుకోసమని తమో గుణం అనగా ఏమిటి? నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
1: సో వీ సే దిస్ తమో గుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
0: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమో గుణంగా ఉంటుండాలి.
1: సో ఈశ్వర ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
0: ఇతన్ని అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
0: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
1: వి ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
0: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
1: ఇఫ్ హి ఓపెన్స్ ద ఐస్ వైడ్ ఓపెన్ హీ విల్ సీ ద వరల్డ్.
0: కానీ అన్ని చంచలత్వం కూడా మనం చూడవచ్చును.
1: వీ కెన్ సీ దాట్ విచ్ మూవ్ అబౌట్.
0: దానివల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అవర్ ఐ సైట్ విల్ బి డిస్టర్బ్డ్.
0: పోనీ పూర్తి కన్నులు మూసుకుంటే
1: if we close our eyes completely
0: nidra vastundi
1: we might go to sleep.
0: Kanuka poorthi nidra raakunda ee charanatvanni poorthi drushtilo pettukonukunda ardha nimilita netram ani pettukunnadu ishwarudu.
1: Ishwara kept the half eyes closed. Why? Without getting to sleep nor see the movement. Nasikagram
0: paina drushti unchukotam
1: and to concentrate at the center of the two eyebrows.
0: ఈ నాసికాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రను రాదు.
1: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ది టిప్ ఆఫ్ ది నోస్ యు నెవర్ గో టు స్లీప్
0: అర్థం అని చెప్పారు.
1: అండ్ దిస్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈశ్వరుడనగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ.
1: విత్ మూన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్
0: జడలలో ప్రవహించు చదలేటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
1: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్
0: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ. నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ. కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షాశ్ర వద్దయా వృష్టితోడ నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్షమాయన్.
1: This is all the description of Lord Shiva. This helpless translator cannot translate it. Kindly beg your pardon.
0: Anaga daivamu Ishwarudu anaga emiti?
1: Who is Ishwara?
0: Manavattam yokka sahaja lakshanani aakaranga dharinchinatunte vaadu Ishwarudu.
1: Ishwara is one who has taken the form of a human with all the human qualities.
0: Layakarude Ishwarudu.
1: Ishwara is a center of compassion.
0: Dinne lingamu ani cheptu vacharu.
1: This is called lingamu.
0: Diyate gamyate iti lingaha. Liyamaniga gamyani chechetvanti lingamu.
1: Linga is the one which takes you, ensures samarja.
0: Adi tamogunamu.
1: This is tamoguna, the dharma.
0: Anaga gamyani cherustundadi.
1: Meaning that which takes you to the destination.
0: Ni Vishnu anaga emiti?
1: Then who is Vishnu?
0: Ee Vishnutvam anetvanti rachana.
1: విష్ణు ఈజ్ సస్టైనర్, ద ప్రొటెక్టర్.
0: మానవుడు జన్మించిన తర్వాత,
1: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్,
0: ఆ జన్మించిన మానవునికి అనేక విధమైన బాధలు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: ద మ్యాన్ సర్టన్లీ ఫేసెస్ సో మెనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: ఈ అడ్డు తగిలినటువంటి వాటిని రక్షించి,
1: అండ్ గాడ్ సేఫ్ గార్డ్స్ అవర్ ఇంట్రెస్ట్,
0: అతనిని సుక్షేమమైనటువంటి మార్గానికి చేర్చటము.
1: అండ్ విష్ణు విల్ టేక్ అస్ ఇన్ ద సేఫ్ వే టు అవర్ గోల్.
0: బ్రహ్మ అనగా
1: బ్రహ్మ
0: కేవలం సృష్టికర్త అని కాదు, ఇది అర్థము.
1: నాట్ మియర్లీ క్రియేటర్,
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్,
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్,
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు శివుడు.
1: శివ ఇస్ ద వన్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్.
0: ఈ ముగ్గురు కూడా సర్వత్రా ఉంటున్నారు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పాన్సివ్ ఎవ్రీవేర్.
0: ముగ్గురు కూడా త్రికాల భాజ్యులు.
1: ఆల్ ది త్రీ ఆర్ బియాండ్ టైమ్,
0: త్రిగుణాతీతులు.
1: Beyond three attributes.
0: కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు.
1: The forms seem to be different.
0: విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు.
1: విష్ణు హ్యాస్ గాట్ ద కౌంచ్ అండ్ ద వీల్.
0: అనగా ఈ శంఖం అంటే ఏమిటి?
1: What is this kaunch?
0: Shabdamu.
1: Its kaunch stands for the sound.
0: చక్రం అనగా ఏమిటి? కాల చక్రము.
1: What's the wheel? The wheel of time.
0: కాలము.
1: The time.
0: కాబట్టి ఈ యొక్క చక్రము, రెండింటి యొక్క శబ్దము, రెండు కూడాను భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: Therefore, the sound and the time are under the control of God.
0: కనుక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి.
1: The sound comes out of our navel.
0: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము.
1: Navel is the birthplace of Brahma.
0: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నావెల్.
0: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
1: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు.
1: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు.
0: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
1: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర.
0: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
1: And we see the pictures of Ishwara sitting posture in silent meditation.
0: Sarvulakunu kanipinchetvanti oka tattvamu ee oka ekatvame.
1: Everyone would notice the unity of these three principles.
0: Kanuka kalamu,
1: time,
0: kevalam oka shabdamu,
1: the sound,
0: balamu
1: and strength.
0: Ee moodu kudanu bhagavanti oka swadhinamlo untunnayi.
1: The time, sound and energy are under the control of God.
0: Kanukane trigunam tridalakaram.
1: The three attributes are equal to three leaves.
0: Trigunam tridalakaram.
1: And just take the three leaves.
0: Triyatranta chayayudam.
1: A three-eyed one.
0: Trijanma papa samharam.
1: With a trident.
0: Ekabilvam sivarpanam unnaru.
1: And the leaf represents the three attributes and the three qualities and the three periods of time. What is this divinity then?
0: Kevalamu oka shivuniki matrame unnada?
1: Is Shiva only divine?
0: Bhagavantuni yokka triyatramu idiye.
1: This is three-eyed nature.
0: Manavuniki rendu netramulu untunnayi.
1: Man has two eyes.
0: పాస్ట్ ను చూడగలడు.
1: హీ కెన్ సీ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు.
1: హీ ఆల్సో సీస్ ద ప్రెజెంట్.
0: ఇది రెండు నేత్రములు.
1: దీస్ ఆర్ ది టు ఐస్.
0: కానీ భగవంతుడు అది కాదు.
1: గాడ్ ఇస్
0: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
1: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హీ సీస్ ద పాస్ట్.
0: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
1: యాజ్ గాడ్ కెన్ సీ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఈస్ త్రీ ఐడ్ వన్.
0: అంతేకాని ఈ నొసట పైన మూడవ కన్ను ఉన్నది కాదు.
1: నాట్ దట్ దేర్ ఇస్ థర్డ్ ఐ ఆన్ ద ఫోర్ హెడ్.
0: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
1: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ రాదర్ నారో డౌన్ ద డివినిటీ యాజ్ వెల్.
0: కానీ సత్య స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వములో ఎట్టి భేదము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ the very truth God manifests in front of you. దైవం ఒక్కడే. God is one.
0: జీవుడు ఒక్కడే.
1: The individual is one.
0: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
1: In fact the individual is God, God is the individual.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: when we know this truth
0: మనలో దుర్భావములు కానీ దుశ్చింతలు కానీ దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రమో ఆవిర్భవించవు.
1: There'll be no scope for any wicked thoughts, wicked maneuvering or wicked deeds or
0: actions. స్వామి, సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
1: వి మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యు ఆర్ గాడ్, యు ఆర్ గాడ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: యు ఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం మనకు లభ్యమవుతోంది?
1: బై థింకింగ్ ఐఎమ్ గాడ్, వాట్ ఈస్ ద రిజల్ట్?
0: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు.
1: When I begin to feel, in fact, the individual is God, God is the individual.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: when we know this truth,
0: మనలో దుర్భావములు కానీ దుశ్చింతలు కానీ దుశ్చేష్టలు కానీ మనలో

0: When I begin to feel that I am God, when I think that I am God, I get divine thoughts, not wicked thoughts.
1: Darwin Tarayaku Guru and 20 Henslin. Atani Swarinchitam Cheta, I Henslin. Ayaku Swarupani Pondadu.
0: Darwin thought of his preceptor Henslow, and he became identified one with him.
1: Darulu Vatte Donga in 20 Ratnakarudu, Ramachintana Chetam Cheta, Tanaku Ramakalagurani Uttipadipoyindi.
0: Ratnakara Roba. As he thought of Rama, he had on his face the
1: brilliance of Rama. Prahlada
0: was in constant thinking of the Lord, and therefore the brilliance of his law, of the divinity on his face. As you think, so you become.
1: ఈ ఉద్దేశం చేత మీరు దైవ స్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
0: సో వెన్ యూ థింక్ దట్ యు ఎంబాడీమెంట్స్ ఆఫ్ గాడ్, యు నెవర్ బి దైవాన్ని.
1: ఈ పనులు చేయవచ్చునా నేను?
0: ఐఎమ్ గాడ్, ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క చెడ్డవారు చేయవలసినటువంటి పని.
0: దీస్ ఆర్ ద థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
1: కాబట్టి నేను దైవమును,
0: ఐఎమ్ గాడ్,
1: పవిత్రమైన కార్యములు చేయాలి.
0: ఐ షుడ్ డూ సేక్రెడ్
1: పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
0: ఐ షుడ్ అటర్ సేక్రెడ్ వర్డ్స్,
1: పవిత్రమైన శ్రవణం చేయాలి.
0: I should listen to sacred things.
1: పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి.
0: I should tread along the sacred path.
1: అనేటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
0: A constant caution, a reminder will be entertained within us.
1: దైవం వేరు, నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
0: On the other hand, if you think that God and you are separate, you can never think of merger in the divine.
1: దైవం మనకంటే వేరు కానే కాదు.
0: God is not, certainly not.
1: దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందు కూడాను ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: God is in the present in the form of Atma in everyone.
1: ఇతని పేరే కాన్షియన్స్ అన్నారు.
0: And the name of God is conscience.
1: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
0: You follow your conscience.
1: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు, నాలుగు F లు.
0: భగవాన్ రిఫర్స్ టు 4 F.
1: F, F, F.
0: These are 4 F's, F, F and F.
1: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
0: ఫాలో ద మాస్టర్.
1: ఎవరు నీ మాస్టర్?
0: హూ ఇస్ యువర్ మాస్టర్?
1: నీ గాడే నీ మాస్టర్.
0: యువర్ గాడ్ ఇస్ యువర్ మాస్టర్.
1: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్ నీ మాస్టర్.
0: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్. కాబట్టి
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఫేస్ ది డెవిల్.
0: సెకండ్ F, ఫేస్ ది
1: డెవిల్. డెవిల్ అనగా ఏమిటనుకున్నారు మీరు?
0: వాట్ ఇస్ ది డెవిల్?
1: కేవలం ధనం కింద పోతుంది.
0: You think it's well.
1: ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
0: Don't have too much of desire for money.
1: ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి.
0: This face the devil of money.
1: తర్వాత మూడవ F.
0: Third F.
1: F, F, F. Face the devil. Fight to the end.
0: Third F, fight to the end.
1: Finish the game.
0: And fourth,
1: అదే మన ముక్తి.
0: Fourth F, finish the game, liberation.
1: ముక్తి అనగా ఏమిటి?
0: What is ముక్తి, liberation?
1: మన జీవితం అనేటువంటి దాన్ని అంతం చేసుకున్నాం.
0: We have ended our lives.
1: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
0: And we certainly attain divinity during our lifetime.
1: అంతా మన యందే ఉంటున్నది.
0: Everything is within us.
1: మానవునికి మించినటువంటి ఈ జగత్తులో మరొకటి లేదు.
0: There is nothing more valuable than man.
1: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: No one is trying to investigate the latent strength of man.
1: శక్తియే దైవమునందు ఉంటున్నది. దైవమునందు ఉన్నటువంటి శక్తియే మానవునియందు ఉంటున్నది.
0: The human strength is as good as the divine strength. The divine strength is equal to human strength.
1: ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
0: By putting effort, you can achieve anything.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: By constant effort, you will accomplish anything.
1: ఈ యొక్క పిచ్చికోతి వంటి మనసును మనం ధరించడం చేత తద్వారా అన్ని మనకు డౌట్స్ ఏ వస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ మైండ్ విచ్ ఇస్ ఎ మంకీ, వీ హ్యావ్ ఆల్ డౌట్స్.
1: ఒకానొక సమయంలో చిన్న వయసు నందు కృష్ణుడు,
0: అట్ ఎ టెండర్ ఏజ్ కృష్ణ,
1: ఆ గోకులంలో గొప్ప కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
0: ఫౌండ్ ద డౌన్ పేవర్ ఆఫ్ రెయిన్ ఇన్ గోకుల.
1: అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు.
0: And Krishna summoned everybody.
1: మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని కింద మీరు జీవించండి.
0: Krishna called everybody, come close, I can lift this mountain.
1: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్ళారు.
0: Those in full faith
1: went. నమ్మకం లేనటువంటి వారు,
0: those who had no faith,
1: బాలుండి తడు,
0: thought that he's a boy.
1: కొండ దొడ్డది,
0: mountain is big.
1: మహాభారంబు ఇతండు మోయంగా జాలడా,
0: he's a boy, the mountain is very heavy, can he bear the weight?
1: ఇతను మోయగలడా?
0: Can he bear the heavy?
1: మన తనపైన వేస్తాడు ఏమో.
0: Well, he may drop it on our head.
1: వెనుకు వెళ్లారు, వాళ్ళంతా మరణించారు.
0: Krishna may not be able to carry, lift this heavy mountain, may drop on our head.
1: ఆ పెద్ద కొండ కింద వచ్చారు, వారందరూ రక్షింపబడ్డారు.
0: Those who had full faith in this statement, they were all protected and saved.
1: అదే విధంగానే

0: కృష్ణుని యొక్క మహత్తరమైన శక్తిలు తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరికి వచ్చి అనేక తంటాలు చెప్తాడు.
1: దేర్ ఇస్ అన్ అకేషన్ వెన్ వీ నో ది డివినిటీ ఆఫ్ కృష్ణ వెన్ బలరామ కంప్లైన్ టు మదర్
0: చేయటం కాదు బలరాముని యొక్క పని.
1: ఇన్ఫాక్ట్ ఇట్స్ నాట్ ది జాబ్ ఆఫ్
0: బలరామ. తల్లికి కృష్ణుడు ఇంతటి వాడు అనేటువంటి ఒక తత్వం గుర్తించాలని ఈ పని చేశాడు.
1: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
0: Amma,
1: mother,
0: mani intilo kavasanni untunnayi.
1: We have plenty at home.
0: Inni undinappudiki kevalam bazarlo poi matti tintunnadu.
1: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
0: Anetappudiki talliki chaala baadha kaligindi.
1: Mother felt so sad.
0: Pettinadi tinavu.
1: You don't eat what is served.
0: Gollala puttalakun poi.
1: You go to the neighborhood.
0: Oh Krishna,
1: you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses and steal and eat in secrecy the curd. In addition to that, do you eat clay and mud like that?
0: She caught
1: hold of his hand and asked him to open the
0: mouth.
1: And Yashoda slapped him on the cheek.
0: కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు.
1: కృష్ణ స్మైలింగ్లీ సెడ్, మదర్,
0: మన్ను తినంగ నీ శిశువునా.
1: టు ఈట్ క్లే లైక్ దట్ యామ్ ఐ చైల్డ్
0: తినా వెర్రినా.
1: యామ్ ఐ హంగ్రీ ఆర్ యామ్ ఐ ఫూలిష్?
0: నాకేం ఆకలి లేదు.
1: ఐఎమ్ నాట్ హంగ్రీ.
0: నేను ఫూలిష్ కాదు.
1: ఐఎమ్ నాట్ ఫూలిష్.
0: నేను చిన్న బిడ్డను కాదు.
1: ఐఎమ్ నాట్ ఎ చైల్డ్.
0: అమ్మా,
1: ఓ మదర్,
0: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
1: వై డు యూ పనిష్ మీ అన్నెసర్లీ?
0: నేను బాలుడు కాదు.
1: ఐఎమ్ నాట్ ఎ చైల్డ్.
0: నాకు ఆకలి లేదు.
1: ఐఎమ్ నాట్ హంగ్రీ.
0: నేను పిచ్చివాడిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఫూలిష్.
0: కనుక నేను మన్ను తింటడం అంటే ఏమైనా అర్థం ఉందా?
1: ఇస్ దేర్ ఎనీ మీనింగ్ వెన్ యూ సే దట్ ఐఎమ్ ఈటింగ్ శాండ్?
0: చూడండి,
1: yes, watch my mouth, he said, opened his mouth.
0: Shrimanta kanipinchindi aa krishnuni notulo.
1: And there in the mouth of Krishna the whole universe was usual.
0: Yashoda.
1: And Yashoda.

0: దేవి కాను.
1: And then she mother went on telling like this, watching the whole universe in the mouth of Krishna. Is it a dream or is it all the making of God? Is it my thought or imagination or just anything? Is it all true or am I not Yashoda, very mother?
0: నేను యశోదరా కాదా?
1: ఎమ యశోద ఆర్ నాట్?
0: నేను చూసేదంత సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహోర ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: విత్ ఆల్ దిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ షీ రియలైజ్ ఎట్ ది ఎండ్ దట్ మై సన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి ఒక యుక్తిని చేశాడు.
1: ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద మదర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలని తలంచి
1: టు టీచ్ దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల,
1: వెన్ బలరామ అండ్ కృష్ణ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ బలరామ సెడ్
0: కృష్ణ,
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: Do you think Yashoda is your mother?
0: కాదు కాదు కాదు.
1: No.
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: If Yashoda is your mother, Mother Yashoda is fair in complexion, Father Nanda is fair, but you are
0: not Nanda Yashodala koduku kadu neevu.
1: You are not the son of Nanda and Yashoda.
0: Satyame cheppadu Balramudu.
1: Balrama said truth.
0: Kani velli talli daggariki cheppadu, amma nenu nee kodukulu kadata.
1: And Krishna went and told mother, Mother, it seems I am not your son.
0: ఆమె కూడా నువ్వు అర్థం చేసుకుని బలరామ చెప్పింది సత్యమే.
1: షీ అండర్స్టూడ్ వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూ.
0: నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు.
1: యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ మియర్ సన్.
0: కానీ నీవు దేవకీ దేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీ దేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also feel sad.
0: ఈ బాధను పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: పిలచి అడుగు చెరకు పెట్టును బెల్లంబు.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: రసము పీల్చకున్నా.
1: Unless you crush it, you cannot make a sugar.
0: కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అన్నింటే పెట్టదది.
1: సో జస్ట్ సేయింగ్,
0: అనేక రకమైనటువంటి బాధలు పెట్టినప్పుడే, పీల్చి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా.
1: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్, మస్ట్ బి బాయిల్డ్.
0: దేహమే ఒక చెరకు,
1: ద బాడీ ఇస్ అ షుగర్ కేన్.
0: ఈ బాధలే ఈ యొక్క కష్టములు, దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
1: ఆల్ ద సఫరింగ్ ఈస్ ద క్రషింగ్ మిషన్.
0: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: రసో వై సహా అని వస్తుంది.
1: దట్ ఎసెన్స్ ఈ
0: రసస్వరూపమే భగవంతుడు బ్రహ్మ అని.
1: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: కనుక కన్న తల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు కూడా నిరంతరము బాధలే.
1: ద పేరెంట్స్ దట్ బ్రింగ్ అస్ అప్ ఆల్సో సఫర్.
0: యశోద
1: యశోద
0: ఈ విధంగా బాధపడుతుంటే
1: దేవకీదేవి
0: ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
1: దేవకీదేవి వాజ్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
0: నీ బొద్దను ఎన్నో తాళ్లతో కట్టిందట ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్.
0: కానీ ఎన్ని తాళ్లు కట్టినా గానీ నీ బొజ్జ నిండలేదట.
1: But in spite of that, it seems all that was not enough.
0: ఇవన్నీ నేను చూడలేకపోయాను.
1: Well, I could not see all that.
0: బిడ్డడుండియు నేనొక గొడ్డురాలు.
1: Though I have children, I am barren without any children.
0: బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద.
1: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
0: ఇది నా కర్మమా?
1: Is this my
0: fate? ఆమె అదృష్టమా?
1: Or is it her fortune?
0: అని ఏడుస్తూ ఉంటుండాలి.
1: So saying she was
0: crying. ఇదే విధంగానే రామాయణమునందు కూడాను.
1: In Ramayana also.
0: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: కౌసల్య was feeling very sad.
0: కుమారుణ్ణి దైవముగా రాముల్ని నేను కుమారునిగా పుట్టాను, కన్నాను, కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
1: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్, బట్ యెట్
0: ఎక్కడైనా కూడా ఏ అవతారం నందైనా కూడా కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ టైమ్ ద టూ మదర్స్, వన్ హూ హాస్ గివెన్ బర్త్, అదర్ మదర్,
0: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని లోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
1: బోత్ ఫీల్ సాడ్. ద రీజన్ ఇస్ దట్ ద డివినిటీ మస్ట్ బి పబ్లిసైజ్డ్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: తండ్రి ఆటను నచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఉండాలి?
1: వేర్ ఇస్ ద నీడ్ ఫర్ రామ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
1: రామ వాంట్స్ టు డెమోన్స్ట్రేట్ ది ఎంటైర్ వరల్డ్ దట్ హీ వుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ ది
0: అదే విధంగానే
1: లైక్
0: అన్ని అవతారములు కూడాను
1: ఆల్ ఇన్కార్నేషన్
0: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
1: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
0: Kani,
1: to humanity.
0: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
1: But the devotee does not understand clearly.
0: ఎందువల్లనగా
1: why?
0: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
1: God is one. But he needs to act in different styles.
0: మీ అందరికీ తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
1: You all know last night was heavy
0: rain. ఈ వర్ష బిందువులు నీరే.
1: Yes, the water drops.
0: తర్వాత వడగళ్ళు పడ్డాయి.
1: You also find hailstones.
0: ఆ వడగళ్ళు కూడా నీరే.
1: That's also water.
0: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగళ్ళు దెబ్బ కొడుతుంది.
1: But you will be hit by the hailstone but not by the rain water.
0: వడగళ్ళు తగిలితే దెబ్బ తగులుతుంది.
1: Yes, when hailstones hit you.
0: నీరు తగిలితే దెబ్బ తగలదు.
1: But you'll never sustain injury because of water.
0: అదే భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడాను భగవంతుని యొక్క ప్రేమనే.
1: సో గాడ్ ఇన్కార్నేషన్ మే అక్యూజ్ యూ చార్జ్ యూ బీట్ యూ వెల్ దట్స్ ఆల్ లవ్.
0: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
1: ఇన్కార్నేషన్ బీట్స్ యూ యాజ్ ఇఫ్
0: ఐస్ లో కూడాను జలమే ఉన్నది.
1: హెయిల్ స్టోన్ హ్యాస్ వాటర్.
0: అందులో కూడా ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్
0: భగవంతుడు ఏది చేసినా కానీ ప్రేమతోనే చేస్తున్నాడు కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
1: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కష్టం పెట్టని దుఃఖం పెట్టని విచారం చేయని అనేక విధమైనటువంటి మీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేయటమే.
1: గాడ్ మే మేక్ యూ సఫర్ ఆర్ పాస్ త్రూ ద డిఫికల్టీ అండ్ ఎంగ్జైటీ ఇస్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్.
0: మనం ఏమాత్రం కూడా విచారం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టు ఎనీ ఎక్స్టెంట్.
0: విచారం చేయటం మన యొక్క దోషమే.
1: ద వరీ
0: ఎందుకంటే మనము అంశము
1: విత్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అలాంటి అంశమునకు దుఃఖము లేదు.
1: బీయింగ్ ద
0: బాధలు లేవు కష్టములు లేవు కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్ ఫెయిత్ హియర్ దట్ వీఆర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ దేర్ బి నో ఎంగ్జైటీ ద ట్రబుల్ వరీ టెన్షన్ సాడ్నెస్ అండ్ మిజరీ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము గురి కాకూడదు.
1: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: దీన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
1: ఎస్ వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్.
0: కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకున్న ప్రీతి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లవ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: లడ్డు కావాలంటాడు ఒకరు మిఠాయి కావాలంటాడు.
1: One relishes laddu, another relishes
0: ఒకరు బర్ఫి కావాలంటాడు ఒకరు జిలేబీ కావాలంటాడు.
1: వన్ రిలీషియస్ బర్ఫీ నాదర్
0: జిలేబీ. కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే.
1: దో ద టేస్ట్ డిఫర్ ద షుగర్ కంటెంట్ ఇస్ సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఒక్కొక్కరు సాధన ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటుంది.
1: అవర్ స్పిరిచువల్ పర్సూట్
0: కాబట్టి ఒకరు సాధన ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
1: వాట్ ఎవర్ వన్ డస్ హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: వారి ప్రీతి
1: దట్స్ వాట్ దే లైక్.
0: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
1: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
0: కనుకనే దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా విమర్శించడానికి పూనుకోకూడదు.
1: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పార్ట్.
0: దైవత్వం దైవత్వమే.
1: గాడ్ ఈజ్ గాడ్ అలోన్.
0: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైన భావంతో మనము అందుకోవాలి.
1: యు షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
0: కనుక అనేక మంది సాధకులంతా అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
1: వీ హ్యావ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ద సీకర్స్ ఎస్పైరెంట్స్ ఫారినర్స్.
0: రాముడు కృష్ణుడు విష్ణువు శివుడు ఈశ్వరుడు ఈ బ్రహ్మ ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామాలు భేదం ఉండినట్టుగా ఉంటుంది కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: భగవాన్ టెల్స్ ఎంఫాటికల్లీ అండ్ రిపీటెడ్లీ దట్ దేర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ కృష్ణ బ్రహ్మ శివ అండ్ సో ఆన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెన్స్.
1: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: బట్ దివ్యత్వం ఒక్కటే.
1: బట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: జీసస్ అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి.
1: యు మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
0: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
1: యు గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఏకం సత్తి ప్రాభుదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
1: మెనీ సేజెస్ డిక్లేర్డ్ దట్ ది ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
0: అన్నింటిందుకు ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకందరికీ తెలుసు ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యు ఆల్ నో దిస్ దట్ వి ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసును.
1: యు ఆల్సో నో దట్.
0: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: As you play on the harmonium, Shruti is
0: ఒక్కొక్క రీడ్ కొట్టినప్పుడు సారీ గామా పాదాని అని శబ్దములు వేరు వేరుగా వినిపిస్తాయి.
1: When you press the reeds, you find the different sounds, notes.
0: సౌండ్స్ డిఫరెన్స్ కానీ గాలి ఒక్కటే.
1: Those sounds differ, the very air that goes in is same.
0: అదే విధంగానే
1: Likewise.
0: మనకు పేర్లు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి కానీ
1: We have names and forms
0: దివ్యత్వమనేటువంటిది ఒక్కటే ఉంటుండాలి.
1: Names and forms are different, but divinity is one.
0: కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుంచుకోండి.
1: We have to keep in view this
0: divinity. ఆ దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: Let us install the divinity in our heart.
0: అర్జున నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు.
1: అర్జున డోంట్ మేక్ మీ సిట్ ఇన్ ది ఔటర్ చారియట్.
0: నేను బయట మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎన్ ఔటర్ పర్సన్.
0: నేను లోపలింటి వాడిని.
1: ఐఎమ్ యూ విదిన్.
0: నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బీ సీటెడ్
0: అక్కడ నాకు స్థానం
1: ఇన్ చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడు అయిపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడు అయిపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిది కానీ దానికి లైఫ్ లేదు.
1: Yantra is the machine that works, but it has no
0: mantra life. Entati panaina chestundi.
1: Mantra can do a
0: lot. Entati sahajamaina kuda alkattutundi.
1: It can control any big thing.
0: Kanuka mantra swaroopudu bhagavantudu.
1: God is the very personification of mantra.
0: Kanuka atanni hrudayapeetham paina pratishtha chesukovali.
1: Let us install him at the altar of
0: atan nivasamu hrudayame.
1: God's dwelling place. Kanuka
0: atanki hrudayavasi ani peru pettaru.
1: So God is called like this, the indweller in our heart.
0: కనుక హృదయం నందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్
0: కేవలం బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంతకాలం నీవు అవుట్లుక్ చూసుకుంటావో ఇదంత పశ్చితీతి పశువు. అవుట్లుక్స్ అనేటువంటిది పశువుది.
1: దిస్ అవుట్లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
1: ద ఇన్వర్డ్ లుక్ వీ హావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వీ ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వీ కాన్వర్స్ We should talk with all courtesy and respect.
0: ఎవర్ని కఠినంగా మాట్లాడకూడదు.
1: We should never use harsh words.
0: అప్పుడు కఠినంగా మాట్లాడినప్పుడు మన బాధను మనం గుర్తించుకోలేము.
1: When we use harsh words, we will not.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయం నందు భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్. సర్వజీవ
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెందిపోతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద లేటెంట్ ద యాంగర్ ద జెలసీ ఎన్వీ ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: ఆ అవకాశం ఇచ్చే కొలది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీ మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్ ఇన్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చో.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైం.
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అనేటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: Be peaceful.
0: అందువల్లనే మనం శాంతి శాంతి శాంతి భజన అయిన తర్వాత మూడు పర్యాయం ఎందుకు శాంతి చెప్తున్నారు.
1: At the end of bhajan we say this word shanti peace thrice.
0: కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: Why not twice?
0: మరి నాలుగు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: Why not four times?
0: మూడు తూర్లు ఎందుకు చెప్పాలి?
1: Why thrice?
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: దేహ సంబంధమైన శాంతి.
1: Peace at the body level.
0: మానసిక సంబంధమైన శాంతి.
1: Psychological peace.
0: ఆత్మ సంబంధమైన శాంతి.
1: Atmic peace.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి.
1: ఐ షుడ్ బి పీస్ఫుల్
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్ ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ.
0: కనుకనే శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
0: ఈ మూడింటి ఎందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
0: ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి ఎందు కూడా శాంతి నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ విత్ పీస్ ఇన్ దీస్ త్రీ ఏరియాస్.
0: ఆధ్యాత్మికంలో శాంతి ఉండొచ్చు నీకు,
1: యూ మే హ్యావ్ పీస్,
0: కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతే వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూ విల్ బి రెస్ట్లెస్.
0: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
1: యూ మే బి ఫిజికలీ
0: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: శాంతి అనేటువంటి మూడింటి ఎందు ఉంటుండాలి.
1: సో పీస్ ఈస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్మ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
1: దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ఫాలోడ్ బై ది ఏన్షియంట్ సేజెస్ అండ్ ఎస్పైరెంట్స్ అండ్ సీకర్స్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ ప్రొపగేటెడ్
0: అనేక రకములుగా దేవుడు ఎక్కడున్నాడని తపస్సు వచ్చారు.
1: మెనీ డిడ్ పెనెన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ టు నో వేర్ హీ ఇస్.
0: కానీ కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
1: సమ్ హావ్ డ్రాప్డ్ ఇన్ ద మిడిల్.
0: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
1: సమ్ హావ్ థాట్ ఓవర్ వై ద లైఫ్ ఇస్ గివెన్ అండ్ దే కంటిన్యూడ్ దేర్ ఎఫర్ట్ టు నో గాడ్.
0: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
1: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్
0: ఇన్సిస్టెన్స్ మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ యు సీన్?
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: తమస్సుకు ఆవల ఉన్నాడు.
1: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
0: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
1: దేర్ వి సా గాడ్.
0: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తునకు చాటుతూ వచ్చారు.
1: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్.
0: తమస్సు.
1: వాట్ ఈస్ దిస్ తమస్?
0: దేహమే తమస్సు.
1: బాడీ తమస్సు.
0: దేహాభిమానకు అవతలనే ఉంటున్నాడు దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ మనసే తమస్సు.
1: అండ్ దిస్ మైండ్ ఇస్ తమస్సు.
0: ఈ మనసు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: Body is like a water bubble. Don't follow the body. Mind is like a mad monkey. Don't follow the mind. Follow the conscience.
0: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
1: సో బాడీ అండ్ మైండ్ రిలేట్ టు తమస్ ఆర్ డార్క్నెస్.
0: తమస పరస్తాత్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఈస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: నాట్ దట్ ఈస్ సెపరేట్ ఆర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్. ఈస్ బియాండ్ డార్క్నెస్
0: అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణ ఉన్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
0: ఈ శరీర మాత్రం కలుధర్మ సాధకం, ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
0: అయితే దేహానికి సరైనటువంటి పోషణ చేకూర్చే నిమిత్తమై మనసునిచ్చాడు.
1: However, to take care of the body, the mind is given.
0: కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివి.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
0: కనుక పాజిటివ్ ని మనం పట్టుకోవాలి.
1: We should catch hold of the positive.
0: అది ఆత్మతత్వము.
1: That positive is atmic principle.
0: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగటివ్ ఏమాత్రం కూడా పనిచేయలేవు.
1: With positive atmic principle within, we will not be affected by negative.
0: ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
1: Without this love, the positive,
0: అంతా కూడాను వ్యర్థమే అన్నారు.
1: Everything will be useless.
0: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
1: So we should have this
0: ఆ ప్రేమనే భగవత్ స్వరూపము. Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ ప్రేమతత్వాన్ని ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
1: What's type of love? Pure love, selfless love.
0: అనగా ఏమిటి? Self is lovelessness.
1: Self is lovelessness.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: కనుకని ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్వే నిజమైనటువంటి ప్రేమ.
1: సో ట్రూ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: దీన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ వీ హ్యావ్ టు డెవలప్.
0: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
1: బై దిస్ యూ విల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్.
0: దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు.
1: Not days, months, years and ages.
0: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
1: ఇన్ ఎ మొమెంట్ యుల్ రియలైజ్ ఇట్.
0: ఓ స్విచ్ వేస్తే ఎట్ట లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: జస్ట్ ఎస్ వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్ ద లైట్ స్టార్ట్ బర్నింగ్ లైక్ దట్ యుల్ హ్యావ్ రియలైజేషన్ ఇన్ ఎ మొమెంట్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ
1: సో లాంగ్ వేర్ ఇన్ దిస్ వరల్డ్ వీ హ్యావ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: ఈ జగత్తును కూడా గౌరవిస్తూ
1: రెస్పెక్ట్ ద వరల్డ్.
0: ఈ జగత్తు కూడా దైవ స్వరూపమే.
1: కన్సిడర్ ద వరల్డ్
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవ స్వరూపమే.
1: ఎంటైర్ మెటీరియల్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ కూడా దైవ స్వరూపంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం.
1: వీ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్
0: ఇది నిజమైన సాధన.
1: దిస్ ట్రూ స్పిరిచువల్ పర్సూట్
0: ఇంతకంటే మించిన సాధన మరొకటి లేదు.
1: నథింగ్ బియాండ్ దిస్.
0: ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: ద స్పిరిచువల్ పాత్ స్వార్థముతో
0: కూడినటువంటివి.
1: ద మోడర్న్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్
0: ఈ స్వార్థం అనేటువంటి దేనికోసం చేస్తున్నాం మన ధ్యానం.
1: Why do we meditate?
0: దైవం కావాలని చేస్తున్నాము.
1: We say that we want
0: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
1: You are just meditating for yourself, not for the world and society.
0: సమస్త నిమిత్తమే మనం చేయాల్సినటువంటి ప్రార్థన.
1: We have to pray for the society.
0: ప్రార్థన వ్యక్తి స్వరూపమైనటువంటిది కాదు.
1: The prayer cannot be the individualistic.
0: వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టుత్వమే.
1: వ్యక్తిత్వ అది ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టుత్వ టోటల్ రూయిన్.
0: సమష్టితత్వమే మనకు నిజమైనటువంటి వ్యక్తిత్వం.
1: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
0: సమాజం అంతా ఒక్కటే.
1: ద సొసైటీ
0: సమాజంలో మనం ఒక మెంబర్.
1: వేర్ మెంబర్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
0: రూపం లేదు.
1: ఇట్ హస్ నో ఫార్మ్.
0: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది.
1: బట్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
0: కనుక ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ద మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
0: కనుకనే సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
1: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
0: అంతా లోక సమస్త సుఖినో భవంతు.
1: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ ఐ టూ విల్ బి హ్యాపీ.
0: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి హ్యాపీ బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడీ ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
0: కనుక
1: విల్ బి హ్యాపీ. సో
0: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే
1: to know the divinity
0: మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: we should make our hearts pure.
0: ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది. అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.
1: when we purify our hearts we can see the reflection of God as we see our own reflection in a mirror.

0: ಗುಳ್ಕೆಡು ಚಂದ್ರ ಮರ್ಕಂಡಗಳ ತೋಳ ಬೆಳೆದಾರು ಗುಂಪೆಡು ಜಡಲ ತೋಡ ಜಡಲ್ಲೋ ಪ್ರವಹಿಂಚು ಚದಲೇಟೆ ಜಿಗುತೋಡ ಡಂಬೈನ ಪಾಲ ನೇತ್ರಂಬುತೋಡ ಕುದುರು ದೆಚ್ಚಿನ ದೊಡ್ಡ ಕುಂಕುಮ ಒಟ್ಟುತೋ ತಾಂಬೂಲ ರಗಾದರಂಬುತೋಡ ತಟಹೇಮಯ ವಜ್ರ ತಾಟಂಕ ಮುಲತೋಡ ವೀಕ್ಷಾಸ್ರವದ್ದಯ ದೃಷ್ಟಿತೋಡ ನಲ್ಲ ಕೊಲುವಲು ದುನು ಮಾಡಿ ಕೊಲ್ಲಲಾಡು ಮೆರುಗು ಚಾವನ ಚಾಯಲ ಮೇನಿತೋಡ ಪ್ರೇಮ ಸ್ವರೂಪುಲಾರ
1: embodiments of law
0: శివరాత్రి అనగా ఎవరో ఏమిటో దీని అర్థం ఇంతవరకు ఎవరు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు
1: till this day no one ever made an attempt to know the inner significance and the depth of శివరాత్రి
0: పదమొందే ఉన్నది దీని అర్థము
1: The meaning is there in the very word itself.
0: Shiva Ratri.
1: Shiva Ratri.
0: Shiva anaga mangalakaramaina.
1: Shiva means that which is auspicious.
0: Mangalakaramaina antunte Ratri Shiva Ratri ani.
1: Shiva Ratri is the holy night, auspicious night.
0: Shivudu anaga evarani.
1: Who is Shiva?
0: Sarva jeevula yandu sancharinchedi chaitanyame Shivudu.
1: Shiva is the universal cosmic consciousness present in all of the creatures, in all of the beings.
0: Kevalam manavulu maatrame kaakunda pashu pashu mrugadulu yandu kudanu ee shivattvam aneetundi prajwalinutune untadi.
1: Shiva's principle is not limited to humanity alone. You find it among birds, beasts and animals too.
0: Mukhyamuga prati chanam kudanu Shivaratri.
1: Most importantly, every moment is Shivaratri.
0: Kevalam Shivaratri nimittamai oka samvatsaram manam kaachukonakkaraledu.
1: We don't have to wait for one long year for this Shivaratri.
0: ప్రేమ స్వరూపులార
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: శివుని చైతన్యము చాలా ప్రజ్వలిస్తూనే ఉంటున్నది సర్వత్రా
1: శివాస్ కాన్షియస్నెస్ అవేర్నెస్ ఈజ్ ఎఫల్జెంట్ రేడియంట్ ఆల్ ఓవర్
0: ఎక్కడ ఉన్నది అని చెప్పగా సర్వత్రా వ్యాపించి ఉన్నది
1: శివాస్ ప్రిన్సిపల్ of the divinity consciousness is all pervasive everywhere
0: shivudu anaga mangalakaramainatunte okka shabdamu
1: the term shiva meant that which is auspicious
0: iti mangalakaramainatunte di sarvatra vyapinchiye unnadi
1: this auspiciousness is present everywhere
0: prema swarupulara
1: embodiments of love
0: ఈ ప్రేమతత్వమునకు మించినటువంటి శివతత్వము మరొకటి లేదు
1: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ నథింగ్ బియాండ్
0: ఏ విధముగా తేలినప్పటికీ సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి
1: ఇట్ ఈస్ ద సేమ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ యూనివర్సలీ
0: సర్వత్ర పాణిపాదం సర్వత వచ్చి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి
1: ఇట్ ఈస్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద కాస్మాస్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద హెడ్స్ ఇన్ ఆల్ ద లిమ్స్ ఆఫ్ ద డివినిటీ
0: మనము ఒక్కతూరి విచారించి చూచిన మనకు కనిపించేదంతా కూడాను శివతత్వమే.
1: ఇఫ్ వి ఇన్వెస్టిగేట్ అండ్ ఎక్స్ప్లోర్ విల్ ఫైండ్ ద డివినిటీ ఆఫ్ శివ.
0: శివతత్వం తప్ప మరొకటి ఏమాత్రం కూడాను లేదు.
1: ఎక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ దర్ ఇస్ నథింగ్ ఎల్స్.
0: శివుడు అనగా కేవలము జటాజూటము ధరించి కాషాయాంబరదారుడై ఉండటం మాత్రం శివత్వం కాదు.
1: శివ డస్ నాట్ నెసెసర్లీ మీన్ హ్యావింగ్ మ్యాటెడ్ హెయిర్ అండ్ వన్ విత్ ఆకర్ రోబ్స్ ఓన్లీ. నో,
0: ఎక్కడ చూసినా కూడాను ఏ బాలుని ఎందుకని, ఏ వృద్ధుని ఎందుకని, ఏ స్త్రీ ఎందుకని, ఏ పురుషుని ఎందుకని శివత్వమే మనకు తాండవమాడుతున్నది.
1: ఇట్ ఈస్ దిస్ డివినిటీ ఆఫ్ లార్డ్ శివ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి, ద టైనీ థాట్స్, ద బాయ్స్ అండ్ ద గర్ల్స్, ద మెన్ అండ్ విమెన్.
0: ఇటువంటి సర్వత్రా ఉండినటువంటి ఒక శివతత్వమును ఏ విధంగా మీరు నిర్ణయించగలరు?
1: హౌ కెన్ యూ ఎస్టిమేట్ ద డివినిటీ ఆఫ్ శివ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్?
0: మౌళి గుడికెళ్ళి చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడతోడ
1: విత్ ఆల్ ది షైన్ విత్ ఆల్ ద బ్రిలియన్స్ ఆఫ్ ద మూన్ విత్ ద మ్యాటెడ్ హెయిర్ హౌ కెన్ యూ విజువలైజ్, హౌ కెన్ యూ ఎస్టిమేట్?
0: జడలో ప్రవహించు చదయటి జిగుతోడ డంబైన పాల నేత్రముతోడ
1: విత్ ఎ బ్రాడ్ ఫోర్ హెడ్ విత్ ఐ సో బ్యూటిఫుల్ షైనింగ్ హౌ కెన్ యూ ఎస్టిమేట్, హౌ కెన్ యూ ఎక్స్టోల్ హిమ్?
0: కుదరతి ఇచ్చిన దడ్డు కుంకుమ పట్టుతో తాంబూల రాగాధరముతోడ
1: విత్ ద వెర్మిలియన్ ఆన్ ద ఫోర్ హెడ్ విత్ ఆల్ దట్ రెడ్నెస్ ఆఫ్ ద బీటల్ లీఫ్
0: తథేమమయ వజ్ర తాడంకములతోడ విక్షాశ్ర బద్ధయా వృష్టితోడ
1: విత్ ద బ్రెస్లెట్ విత్ ఆల్ ద బ్యూటీ విత్ ఆల్ దట్ గ్రాండియర్ హౌ కెన్ యూ ఎక్స్టోల్ హిమ్?
0: నల్ల గులగులు దుర్మారి కొలలాడు
1: విత్ ఆల్ ది బ్యూటీ ఆఫ్ ద ఫ్లవర్ ఆఫ్ ద లోటస్
0: మెరుగు చామన ఛాయల బేలితోడ
1: అండ్ హిస్ కాంప్లెక్షన్ హౌ కెన్ యూ ఇమాజిన్ ఇట్?
0: శైల రాజేంద్ర తనుడు ప్రత్యక్ష మగును
1: అండ్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ శివ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: ఇట్టి సర్వత్రా ఉండినటువంటి యొక్క శివతత్వమును ఎవరు పలాని చోటు పలాని కాలంలో పలాని స్థానంలో ఉన్నారని వర్ణించడము ఇది అసాధ్యమైన విషయము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు డిసైడ్ ఏ స్పెసిఫిక్ ప్లేస్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ లార్డ్ శివ.
0: ఇట్టి శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ ఎక్స్టోల్, హూ కెన్ నరేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ?
0: శివతాండవం అనగా కేవలము ఈనాటి బాలబాలికలు నృత్యం చేస్తుంటారు, అది ఏ శివతాండవము అని చెప్పి భావిస్తుంటారు.
1: యు నో ద చిల్డ్రన్ డాన్సింగ్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ శివతాండవ, దట్ వీ టేక్ ఇట్ శివతాండవ ఇన్ ద ట్రూ సెన్స్.
0: అది కేవలము ఒక చిహ్నం మాత్రమే కాని అది సత్యమైన స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ సైన్, ఎ సింబల్, బట్ నాట్ ఎ రియాలిటీ.
0: ఇట్టి అతీతమైనటువంటి యొక్క అవాగమాన సంగోచరమైనటువంటి యొక్క శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
1: దిస్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ విచ్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, హూ కెన్ గేజ్, హూ కెన్ ఎక్స్ప్రెస్?
0: కానీ ముక్కంటి వేలుకు శివుడు అని చెప్తుంటారు.
1: అండ్ వీ సే శివ హ్యాస్ త్రీ ఐస్.
0: కానీ అది ముక్కంటి అనేటువంటిది కాదు సరైనటువంటి అర్థము. మనకు రెండు కన్నులు ఉన్నాయి, కానీ భగవంతుడికి మూడో కన్ను కూడా ఉంటున్నది.
1: వీ ది హ్యూమన్స్ హ్యావ్ టూ ఐస్, బట్ గాడ్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా ఐ, ద థర్డ్ ఐ.
0: ఫస్ట్ ఫ్యూచరు చూస్తుంది కానీ ఈ రెండు కన్నులు, కానీ భవిష్యత్తును చూడలేదు.
1: ద టూ ఐస్ కెన్ సీ ద ప్రజెంట్ అండ్ ద పాస్ట్ అండ్ నాట్ ద ఫ్యూచర్.
0: ఇట్టి మూడవ నేత్రమును ధరించినటువంటి వాడు ముక్కంటి అని విప్పించాడు.
1: శివ హ్యాస్ త్రీ ఐస్ బికాస్ హీ నోస్ ద పాస్ట్, ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. ముక్కంటి
0: కనుక దైవత్వములకు అనేక రకములైనటువంటి స్వరూపములు ఉన్నవి.
1: గాడ్ హ్యాస్ సో మెనీ ఫార్మ్స్ విత్ అట్రిబ్యూట్స్ విత్ డిఫరెంట్ ఫ్యాసెట్స్.
0: ఇట్టి దైవత్వమును ఎవరు ఎన్ని విధములుగా ఏర్పడిన ఉన్నప్పటికీ వర్ణించినప్పటికీ అది కేవలము కొంత లోపముగానే ఉంటుంటుంది, కానీ పరిపూర్ణంగా కనిపించదు.
1: ఆల్ అవర్ డిస్క్రిప్షన్స్ కాంప్రిహెన్షన్స్ ఆర్ అండర్ లిమిటేషన్స్, దే డు నాట్ కన్వే ద రియాలిటీ ఆర్ ద టోటాలిటీ.
0: ఇట్టి దైవత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ డిస్క్రైబ్ ఇన్ ఫుల్ ద డివినిటీ?
0: ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆయా భావ స్వరూపమును పురస్కరించుకొని దైవాన్ని నిర్ణయించుతున్నారు.
1: వీ గో ఆన్ ఎస్టిమేటింగ్ గాడ్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పార్వతి వినాయకుడు రాగారే.
1: ద మూమెంట్ వినాయక అప్రోచ్ క్లోజర్,
0: అయ్యా మీ పెద్ద కుమారుడు ఎక్కడా అని ఈశ్వరుని ప్రశ్నించింది.
1: అండ్ హి వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఈశ్వర్, హౌ అబౌట్ యువర్ ఎల్డెస్ట్ సన్?
0: తాను ఎక్కడ చూసినను ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కంటికి కనిపించడు.
1: హీఈస్ నాట్ సీన్ విత్ ఫిజికల్ ఐ.
0: అవాంగ్మానస గోచరుడు.
1: ఈస్ బియాండ్ ఆల్
0: అప్రమేయుడు.
1: ఈస్ బియాండ్ ఆల్ మెజర్, బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్.
0: ఇట్టి దైవత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ ఎక్స్ప్రెస్ సచ్ డివినిటీ?
0: దైవత్వం అనగా కేవలం ఒక్కటే దీనికి గుర్తు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: అది చైతన్యంతో కూడినటువంటిది కానీ మరొక రూపంతో కూడినటువంటిది కాదు.
1: ద డివినిటీ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్ అవేర్నెస్ విదౌట్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
0: ఆ కాన్షియస్నెస్ ఏ రూపంలో ప్రవేశించినప్పుడు ఆ రూపంగా కనిపిస్తాడు.
1: ద డివైన్ కాన్షియస్నెస్ అస్యూమ్స్ ఎ పర్టికులర్ ఫామ్ డిపెండింగ్ అపాన్ ద వెస్చర్ ఇట్ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్.
0: ఏ కుక్క రూపం ధరించవచ్చును, ఏ కాకి రూపం ధరించవచ్చును, ఏ కొంగ రూపం ధరించవచ్చును, ఏ మానవ స్వరూపం ధరించవచ్చును.
1: ద డివినిటీ మే టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఎనీ ఫామ్ ఆఫ్ ఎనీ బర్డ్ ఆఫ్ ఎనీ క్రేన్ ఆర్ ఎ క్రో.
0: సర్వత పాణిపాదం త సర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి.
1: God is present everywhere. All heads are His, all hands are His, all ears are His, all feet are His. He can take any form of His choice.
0: ఇలాంటి స్వరూపాన్ని ఎవరు ఇట్టిది అట్టిది అని నిర్ణయించగలరు?
1: Who can estimate, specify the form of God?
0: కనుక ఈశ్వరత్వం అనగా కేవలము ఒక చైతన్య స్వరూపమే దీనికి.
1: Therefore, divinity is consciousness.
0: క్రిమికీటి కాదు ఎందుకు కూడాను క్రిమికి చైతన్యం ఉంటున్నది.
1: వి ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఈవెన్ అమంగ్ ది టైనీ క్రీచర్స్ సచ్ అస్
0: మానవుని ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: దేర్ ఇస్ కాన్షియస్నెస్ ఎవ్రీవేర్.
0: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ బర్డ్స్ బీస్ అండ్ అనిమల్స్.
0: ఈ చైతన్య తత్వమనే శివత్వము అని పేరు పెట్టారు.
1: దిస్ కాన్షియస్నెస్ వెరీలీ ఈజ్ శివత్వ, ద శివ ప్రిన్సిపల్.
0: కనుక ఈ శివత్వం అనగా కేవలము ముక్కంటి వేలు పని లేక త్రియత్రం స్వరూపని చెంకచక్ర గదాగారులు అని అది కేవలము గుర్తులకు పేరు పెట్టుకున్నారే కానీ ఇవన్నీ కూడా సరైన గుర్తులు కావు.
1: వీ అసోసియేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ అదర్ ఇన్సిగ్నియా లైక్ శంఖాల కంచ్ గదాధర అండ్ విత్ అదర్ థింగ్స్ అసోసియేటెడ్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ బియాండ్.
0: కనుక శివతత్వం అనగా కేవలము సర్వుడు ఎందుకును సర్వ మానవుడు ఎందుకును కనిపించేటువంటి ఒక చైతన్య స్వరూపమే శివతత్వము.
1: దేర్ఫోర్ ఇట్ కుడ్ బి కంక్లూడెడ్ దట్ ది శివత్వ దిస్ ప్రిన్సిపల్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఎంటైర్ కాస్మస్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
0: ఇప్పుడు ఈ హాల్లో కూర్చున్నటువంటి ఎన్ని స్వరూపములు ఉంటున్నావో అవన్నీ కూడా శివస్వరూపములే.
1: ఇన్ దిస్ ఆల్ వీ హ్యాడ్ మిరియడ్ ఆఫ్ ఫార్మ్స్ దే ఆర్ ఆల్ బేసికలీ డివైన్.
0: ఇట్టి శివత్వమును ఏది నిర్ణయించగలరు?
1: హౌ కెన్ యూ లిమిట్ ఇట్? హౌ కెన్ ఇట్ నారో ఇట్ డౌన్?
0: కనుక సర్వం శివమయం.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఈజ్ శివ.
0: ఇటువంటి శివమయమైనటువంటి తత్వాన్ని వర్ణించడం అసాధ్యము.
1: దిస్ డివైన్ విచ్ ఇస్ హోల్ ఈజ్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్.
0: ఏమిటి మల్లమ్మ చెప్పింది?
1: అండ్ ఇట్ ఇస్ క్లియర్లీ సెడ్ ఇన్ అవర్ వేదస్.
0: శివుడు అనగా ఎవరని?
1: హూ ఇస్ శివ?
0: చైతన్య స్వరూపమైనటువంటి శివతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: This consciousness of Shiva is spread all over.
0: ಜಗದಗಲ ಮಿಗಿಯಗಲ ಮುಗ್ಗಿಯ ನಿಮ್ಮ ಗಲ ಪಾತಾಳದಿಂದ ತತ್ತ ನಿಮ್ಮ ಶ್ರೀ ಚರಣ ಮಕ್ಕಳು ಪಾದ ಭಿನ್ನಾಭಿ ಲೋಕೇಶ ಪುಜಪ್ಪಾಂತ ಪದಂತಾಂ ಭೂತಾಯ ಪತಯೇ ನಮಃ ಅನ್ನಾರು. ಜಗದಗಲ ಮಿಗಿಯಗಲ ಮುಗಿಯಗಲ ನಿಮ್ಮ ಗಲ ಪಾತಾಳದಿಂದ ತತ್ತ ನಿಮ್ಮ ಶ್ರೀ ಚರಣ ಮಕುಟ ಪಾದ ಭಿನ್ನಾಭಿ ಲೋಕೇಶ. ఎక్కడ చూసినా కూడా నువ్వు తిరుగాడేటువంటిది, ఎక్కడ చూసినా కూడా నువ్వు కనిపించేటువంటిది, ఎక్కడ చూసినా నువ్వు సర్వత్రా వ్యాపించేటువంటిది, దీన్నే శివతత్వం అని చెప్పారు.
1: ద శివ ప్రిన్సిపల్ ఇస్ ద వన్ దట్ ఈస్ నోటీస్ దట్ ఈస్ ఫెల్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ వేర్ ఎవర్ యూ వాంట్ టు వేర్ ఎవర్ యూ గో.
0: జగదగల మిగేల నిమ్మగల పాతాళదింద తత్త నిమ్మ శ్రీచరణం ఒకటి పాతాళ లోకంలో ఎందు కూడాను భూలోకం నందు కూడాను జగత్లోకం నందు కూడాను సర్వత్రా ఉన్నది అదియే.
1: ఇట్ ఇస్ ఓన్లీ శివాస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్.
0: త్రికాలం త్రిగుణం త్రిలోకం త్రినత్రం అన్నారు.
1: అండ్ శివ రిప్రజెంట్స్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ద త్రీ బేసిక్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది హ్యుమానిటీ.
0: మూడు కాలములు ఎందు కూడాను కనిపించేటువంటిది శివతత్వం.
1: అండ్ శివాస్ ప్రిన్సిపల్ ఇస్ నోటీస్డ్ అండ్ ఫెల్ట్ in all the three periods of time.
0: Konni present tona konni past tona konni future tona chudavachu kaani past present and future moodinti endu kuda nu oke roopam dharinchinatundi shivatvam.
1: We may think of the past, we may also visualize the present, but divinity is the one which is beyond that can see the past, present and future too.
0: Kanuka shivatvamunu meeru వర్ణించుకోవాలంటే 24 గంటల సేపు కూడాను శివతత్వాన్ని వర్ణించినప్పటికీ తనివి తీరదు.
1: యు మే గో ఆన్ డిస్క్రైబింగ్ యు మే గో ఆన్ ఎక్స్టోలింగ్ ది శివాస్ ప్రిన్సిపల్ ఫర్ ఆల్ ది 24 అవర్స్ బట్ ఇట్ వుడ్ నాట్ బి సఫైస్ నార్ అడిక్వేట్.
0: కనుక శివతత్వాన్ని మనము ఇది అది అని వర్ణించటకు వీలు కాదు.
1: దేర్ ఫోర్ శివతత్వ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ
0: ఎక్కడ చైతన్యమో అక్కడంతా కూడా ఉంటుంది అది భగవత్ తత్వం.
1: God is present everywhere.
0: Chaitanyame Shiva Tattvam.
1: Consciousness is Shiva.
0: Itti consciousness anetundi ekkada unnadi ekkada ledu.
1: How can you deny the presence of consciousness at some place and its existence somewhere else?
0: Sarvatra tandavam aadutunnadi consciousness.
1: The consciousness dances, pervades all over.
0: Itti tattvamunaku aneka mandi aneka roopanamalu dharinchi పూజిస్తూ వస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ వర్షిపింగ్ దిస్ కాన్షియస్నెస్ అట్రిబ్యూటింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఎంత కాన్షియస్నెస్ గా ఉంటుండదో శివత్వం కూడా అట్టిది.
1: యాజ్ లవ్ ఈజ్ అ వెరీ కాన్షియస్నెస్ సో ఆల్సో శివత్వ.
0: ప్రేమకు ఒక విధమైనటువంటి భేదమే లేదు.
1: లవ్ హ్యాస్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్.
0: అట్టి దైవత్వమును నీవు ఏ రీతిగా వర్ణించగలవు?
1: హౌ కెన్ యూ కాంప్రహెండ్ నరేట్ ది డివినిటీ?
0: కానీ నీ ప్రేమ అధికంగా ఉండినప్పుడు తల్లిని తండ్రిని బ్రదర్ను సిస్టర్ను వీళ్ళందరినీ ఆ యొక్క సంబంధ బాంధవ్యంగా నీవు ప్రేమిస్తున్నావు.
1: యు లవ్ యువర్ పీపుల్ కిత్ అండ్ కిన్ ద బ్రదర్ అండ్ సిస్టర్ ఫాదర్ అండ్ మదర్ ఎవ్రీబడి బేసింగ్ ఆన్ ద రిలేషన్షిప్.
0: ఇవన్నీ భావించినటువంటి భావములే కానీ ఇవి సరైనటువంటివి కాదు.
1: They are only feelings of your own attachment. They are not true or reality.
0: Bhagavantudu nirupamgane untunnadu.
1: God is in your own form.
0: Kanuka neeku nuvve neevu deeniki sakshi.
1: You are the witness to the divinity.
0: Okaroka samayamlo appala Parvati Ishwarni prashninchindi.
1: At one time Parvati questioned Ishwara.
0: Ishwara మీ స్వరూపము సర్వత్రా ఉన్నదని అంటున్నారే, ఏ విధంగా ఉన్నదని గుర్తించడానికి నాకు భయం వేస్తుండాలి అన్నది.
1: హి సెడ్ ఓ లార్డ్ ఇట్ ఈస్ సెడ్ దట్ యు ఆర్ ఎవ్రీవేర్ ఐఎమ్ రియలీ ఫియర్ స్ట్రికెన్ యాజ్ ఐ థింక్ ఆఫ్ యూ హౌ కెన్ ఐ అండర్స్టాండ్.
0: కానీ నా చైతన్యము చూడు నీ చేతి ఎందు కూడా ఉన్నది.
1: అండ్ లార్డ్ శివ రెస్పాన్స్ దిస్ వే దిస్ కాన్షియస్నెస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యువర్ వెరీ
0: నర నరం నందు కూడాను కణ కణం నందు కూడాను చైతన్యం చెప్పుచునే ఉంటుంది.
1: ఎవ్రీ సెల్ ఎవ్రీ మూమెంట్ ఈస్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఇటు చైతన్యమును ఎక్కడిది ఎక్కడ ఎట్లా ఉంటుంది అని ఎవరు కూడా ప్రశ్నించడానికి అర్హత లేదు.
1: No one has any authority to question, to prove or to demonstrate the existence of consciousness at a particular place in a particular period of time.
0: కనుక ఇట్టి దైవత్వమును ఎవరు నిర్ణయించగలరు?
1: Who can judge the divinity? Who can measure the divinity?
0: ఎట్టి రూపము అట్టి భావము.
1: Basing on your own feeling, the form
0: ఎట్టి భావము అట్టి గుణము.
1: So as is the feeling, so will be the attributes.
0: ఎట్టి గుణము అట్టి చైతన్యము.
1: As is the attribute, so is consciousness.
0: కనుక ఈ చైతన్యం యొక్క తత్వము అన్ని రకముగా కూడి ఉంటుంటుంది.
1: Therefore the consciousness is the combination of all that is apparent and non-apparent.
0: కనుక మనం ఈనాడు పూజించేటువంటిది, తలంచేటువంటిది శివుని యొక్క తత్వము.
1: So the one whom we adore, worship, sing in praise is Shiva.
0: జగదగల మిగిలిన నిమ్మగల పాతాళ దత్త నిమ్మ శ్రీ చరణ మొగట పాద విన్నారు లోకేశ్వర మూడి బ్రహ్మాండ బిత్తయో భుజ ప్రాంత దిగంతాన భూతాయ పతయే నమః. సర్వలు ఎందుకూడను సర్వత్ర కూడాను సంచరించేటువంటి యొక్క చైతన్య శక్తి ఈశ్వరత్వం.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద కాన్షియస్నెస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీబడి ఆల్ ఓవర్ దిస్ వరల్డ్ ద యూనివర్స్.
0: దైవములకు ఎట్టి సంస్కారములు లేవు.
1: God does not follow the mundane procedure.
0: సర్వమును సంస్కరింపజేసేటువంటి వాడే కనుక దైవము తనకు సంస్కారి అని పేరుకు వచ్చింది. కానీ సంస్కరణం అనేటువంటిది లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ క్లెన్సెస్ ఎవ్రీబడి, రిఫైన్స్ ఎవ్రీబడి, బిల్డ్స్ అప్ కల్చర్ ఇన్ ఎవ్రీబడి. హీ డజంట్ నీడ్ ఎనీ ఫర్ హింసెల్ఫ్.
0: కనుక ఇవన్నీ మన భావభేదములే తప్ప భగవంతుడిలో ఎట్టి భేదములు కనిపించవు.
1: వి నోటీస్ డిఫరెన్సెస్ అమంగ్ అస్, బట్ గాడ్ ఈస్ బియాండ్ విత్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: భగవంతుని ఎందుకు కల్పించేటువంటి కల్పనలు అన్ని కూడాను భక్తుని యొక్క కల్పనలే.
1: All that you think of God are merely those of your thoughts that are attributed to Him.
0: Yetti bhavamo atti brahmamo.
1: As is your feeling, so is His form.
0: Yetti brahmamo atti brahmalu.
1: And as you think of the form that leads to that kind of
0: delusion. Yetti brahmalo atti swarupamulu.
1: Basing on your own expectation, imagination,
0: kanuka
1: that form.
0: Ee brahmalanu patti manam deenni brahmanu marchakoddu.
1: We should not be carried away by our imagination and thought and change the deities.
0: Eppudu kure tappa భగవంతుడిలో ఎట్టి భేదములు కనిపించవు.
1: వి నోటీస్ డిఫరెన్సెస్ అమంగ్ అస్, బట్ గాడ్ ఈస్ బియాండ్ విత్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: భగవంతుని ఎందుకు కల్పించేటువంటి కల్ప

0: thought and change the deities.
1: ఎప్పుడు కూడా భగవంతుని రెండు రకములుగా మారుస్తుంటారు.
0: We go on changing our deities.
1: రుద్రుడి గాను శాంత స్వరూపుడి గాను వర్ణిస్తూ ఉంటారు.
0: We describe God as the very personification of peace.
1: భగవంతుడు ఎప్పుడు కూడా శాంత స్వరూపుడే కాని రుద్రుడు కాదు.
0: God is not Rudra, not one of anger. He is full of peace, shanti.
1: ఎప్పుడు కూడా భగవంతుడు చిరునవ్వులు చిందులు చొక్కుతూ ఉండేటువంటి వాడే.
0: God is ever smiling.
1: అలాంటి భగవంతుడికి అనేక రకములుగా పెట్టించుకోవడం అది వారి భక్తుని యొక్క భావతత్వములే తప్ప భగవంతుని యొక్క స్వరూపములు కాదు.
0: The diversity, the differences that we attribute to God are truly based on our own thoughts and feelings.
1: కనుక మనము వేదములు ఏమైనా ఉంటుంటే మన యందు దాన్ని త్రోసివేయాలి.
0: Therefore we should brush aside all these differences, duality.
1: ఈ భేదములంతా కూడాను మానవుని యొక్క సంకల్ప బలములే తప్ప అన్యము కాదు.
0: The duality, the cause of the duality is one's own thought.
1: కనుక మన భేదములను దూరం చేసి భేదరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఏకంగా చూడాలి.
0: Therefore we should go beyond this diversity, understand the unity in the divinity and experience.
1: కాని ఈ అండర్స్టాండింగ్ అంతా కూడాను మనము డివినిటీగా భావించుకోవాలి.
0: We should understand this. This capacity of awareness, understanding is divine.
1: ఈ డివైన్ అనేటువంటిది ఒకటే కానీ రెండు లేవు.
0: Divine, the divinity, is only one without the second.
1: కానీ ఈనాటి ప్రపంచంలో కలియుగ ప్రభావం చేత వైన్ త్రాగటం చేత డివైన్ వైన్ మాత్రమే ఇంత ఆటలాడుతున్నాయి కానీ డివైన్ కాదు.
0: ఇన్ దిస్ కలి ఏజ్ we think of diversity because we have forgotten the divine and get intoxicated drinking wine only, and therefore we entertain thoughts of plurality or multiplicity.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను డివైన్.
0: God is essentially divine.
1: అడవులు ఎందున్న,
0: maybe in the forest,
1: ఆకాశములనున్నా,
0: or in the space,
1: పట్టణములనున్నా,
0: in the city,
1: పల్లెనున్నా,
0: or in the village,
1: గుట్ట మీదనున్నా,
0: on the mountain top,
1: నట్టేటబడి ఉన్నా,
0: or deep in sea,
1: దైవం ఒక్కడే.
0: God is one and the same.
1: ఇవన్నీ కేవలము మానవుని యొక్క భ్రమల చేత అనేక రకములైనటువంటి పేర్లు ఉద్భవిస్తూ ఉంటున్నాయి.
0: All these are attributed to God because of our own thoughts, because of our own feelings and sentiments.
1: ఇటువంటి భగవతత్వమును మనం ప్రేమతో పొందాలి.
0: యూ కెన్ అండర్స్టాండ్ ది డివినిటీ ఓన్లీ బై ద పాత్ ఆఫ్ లవ్.
1: ఎన్ని రకములైనటువంటి స్వరూపం ఉండినప్పటికీ భగవంతుని ప్రేమకు వసుడైపోతుంటాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ ఓన్లీ టు లవ్, నథింగ్ ఎల్స్.
1: ఆ ప్రేమతత్వం చేత భగవంతుని ఏకత్వంగా మనం భూజించాలి.
0: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్ ఆర్ యూనిటీ.
1: ఏకం,
0: వన్,
1: నిత్యం,
0: ఎటర్నల్,
1: విమలం,
0: ప్యూర్,
1: అసలం, సర్వదీ సాక్షిభూతం,
0: ఎటర్నల్ విట్నెస్,
1: భావాతీతం,
0: బియాండ్ ఫీలింగ్,
1: త్రిగుణరహితం,
0: అట్రిబ్యూట్లెస్.
1: ఇటువంటి గుణములే లేనటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్, బియాండ్ ద టైమ్ అండ్ స్పేస్.
1: అటువంటి భగవంతునికు అనేక రకములైనటువంటి గుణములు మనం కల్పించి
0: వీ అట్రిబ్యూట్ డిఫరెంట్ క్వాలిటీస్ టు గాడ్.
1: ఆ భేదభావముల చేత మనము తబ్బిబ్బైపోతున్నాము.
0: బికాస్ ఆఫ్ దిస్ డ్యూయాలిటీ వీఆర్ అటర్లీ కన్ఫ్యూజ్డ్.
1: కనుక ఈ కన్ఫ్యూజన్ కాకుండా మనము ఈ ఫ్యూజనే పోకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దిస్ కన్ఫ్యూజన్. లెట్ ఫ్యూజన్ యూనిటీ రిమైన్ విత్ అస్.
1: కనుక మనము ఏకత్వంగా భావించుకొని దైవత్వాన్ని ఏకంగా చూసుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ, ద వన్నెస్ ఆఫ్ డివినిటీ.
1: కనుక ఇవి మనము భగవంతుని యొక్క భేదములు కాని కాదు.
0: The compositions and the narrations and the paintings have nothing to do with the reality.
1: ఎక్కడిది ఈ భేదము అని భగవంతుడికి సందేహం కలిగింది.
0: In fact, God begins to question, how do you find diversity in me?
1: క్రమక్రమేణా భక్తుల యొక్క హృదయంలో మార్పు చెందటం చేత ఈ భక్తుల యొక్క హృదయాలకు ఆహార విహారములే మూల దోషము.
0: For these differences, for this diversity and the duality, our habits, association, food, mentality are responsible.
1: ఈ యొక్క మానవుని యొక్క ఆహార విహారములు ఏకంగా ఉండినప్పుడు ఈ భేదములకు ఏమాత్రం అవకాశం కనిపించదు.
0: When the food and other habits are perfect, there will be no duality.

0: ఎక్కడ చూసినప్పుడే మనకి ఒక్కడేగాని కనిపిస్తాడు.
1: విల్ సీ దిస్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఎవ్రీవేర్.
0: గణపతి,
1: గణపతి
0: అనగా గుణములతో మార్పు కలిగినటువంటి వాడు గణపతి.
1: గణపతి రిప్రజెంట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది బేసిక్ క్వాలిటీస్ ఆర్ గుణాస్.
0: ఎట్టి గుణములు కూడాను లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ బియాండ్ దీస్ గుణాస్ ఆర్ అట్రిబ్యూట్స్.
0: ఆ గుణములు లేనటువంటి వాడే గణపతి.
1: అండ్ గణపతి ఇస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
0: గణపతికి మరొక నాయకుడు లేడు.
1: And Ganapati has no other master above him.
0: కనుకనే అతన్ని వినాయకుడు అని చెప్పారు.
1: So he is Vinayaka without a master.
0: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
1: The one without a master, a leader above him is Vinayaka.
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే ఒక్కొక్క పేరు లోపల కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఒక థాట్స్ బయలుదేరుతుంటాయి.
1: Like this, each term, each name has got its own depth, its own profundity.
0: వినాయకుడు అనగా తొండం కలిగినటువంటి వాడు అనుకుంటాం మనం.
1: అండ్ విత్ వినాయక ఈస్ ద వన్ విత్ ద ట్రంక్.
0: వి నాయక అతనికి మించినటువంటి నాయకుడు ఎవరు లేరు.
1: వి నాయక దేర్ ఇస్ నో మాస్టర్ నో లీడర్ గ్రేటర్ దెన్ హిమ్.
0: అందుకోసమనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడాను వినాయకుడినే పూజిస్తుంటారు.
1: ఫర్ దట్ రీజన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర వర్షిప్ వినాయక అలాయ్.
0: ఎవరికి ఏ భేదం కూడాను ఏ నాయకత్వం కూడాను కల్పింపజేయడు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో లీడర్షిప్ కెన్ ఎవర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: ఇటువంటి దైవ నిర్ణయాలను మనం సరైనటువంటి రూపంలో గుర్తించుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద రియాలిటీ ద ట్రూత్ ఆఫ్ డివినిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క భేదములను మనం కల్పించుకోవటం చేతనే మనలో కూడా భావభేదములు ఏర్పడుతున్నాయి.
1: దీస్ డిఫరెన్సెస్ దట్ ఆర్ ఇన్నేట్ ఇమనెంట్ విత్ ఇన్ అస్ దే ఎంటర్టైన్ డైవర్సిఫైడ్ థాట్స్.
0: మీరు క్రమక్రమేణ ఈ దైవత్వాన్ని అనేక రూపములుగా మీరు వర్ణించుకుంటూ మీ భావములను మీరు అభివృద్ధి పరుచుకుంటున్నారు. అది చాలా పొరపాటు.
1: Therefore devotees, because of their imaginations, because of their thoughts, they think that divine is divided, multiplicity, duality. No, it is a mistake.
0: డివైన్ డివైడ్ చేస్తున్నారు.
1: We divide the divine.
0: కనుక ఈ డివైడ్ చేసుకోవటము భక్తుని యొక్క దుర్గుణముడే.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ పాత్, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు డివైడ్ ద డివైన్.
0: కనుక డివైడే చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ డివైడ్.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
1: గాడ్ ఈజ్ వన్. God is one, pure, unsullied, eternal witness, immortal, nectarine, blemishless.
0: అటువంటి భగవంతుని తత్వాన్ని మనమే మనమే కొన్ని మార్పులు చేసుకుని దీనికి అనేక రకములుగా ఒకరినొకరు వాదోపవాదం చేసుకుంటూ వస్తున్నారు.
1: Because of our thoughts, because of the mistaken identity and superimposition, we are divided and confused.
0: అన్నిటికీ చేరి ఏకత్వం ఒక్కటే.
1: In fact, divinity is one.
0: ఆ ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా మార్చుకోవటం, భిన్నత్వాన్ని అనేకత్వంగా తీర్చుకోవటం, ఇది మన యొక్క పొరపాట్లే.
1: ఇట్ ఈస్ అవర్ మిస్టేక్ టు థింక్ ఆఫ్ డ్యుయాలిటీ ఇన్ దిస్ యూనిటీ అండ్ టు ఇమాజిన్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: కాన దైవత్వాన్ని మనము ఏకంగానే భావించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్, వన్ ఓన్లీ.
0: ఈశ్వరుడన్నను, విష్ణువన్నను, రామునన్నను, కృష్ణుడన్నను, అందరూ ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర, విష్ణు, ఆల్ ఆర్ వన్.
0: ఇవన్నీ పేర్లు మన తృప్తి కోసం అని పెట్టుకుంటున్నామే కానీ నిజంగా భగవంతుని యందు ఎట్టి భేదములు లేవు.
1: ద నామెన్క్లేచర్, ద నేమ్స్ ఆర్ గివెన్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కనుక చైతన్యం అనేది సర్వత్రా నిండినటువంటిదే కానీ ప్రత్యేకంగా ఒక దగ్గర ఉన్నటువంటిది కాదు.
1: Therefore consciousness is present all over, cannot be limited to a particular spot.
0: కనుక భగవంతుని యందు ఏకత్వమే తప్ప అనేకత్వం ఎక్కడా కనిపించదు.
1: There is only unity in divinity, no scope for diversity or duality.
0: కనుక ఇలాంటి ఏకత్వాన్ని భావించుకొని దాన్ని మీరు నమ్ముకొని దాన్నే మీరు పరిశీలన చేసుకుని దాన్ని ఆరాధన చేసుకుంటూ పోవటం చాలా ఉత్తమమైన మార్గం.
1: Therefore the noblest path and the immediate task in front of us is to deepen, to strengthen the principle of unity, go by the path of unity, worship and adore and live.
0: మీకు ఏ రూపం ఇష్టమతో దానిని వరించుకో.
1: You can certainly worship the form of your choice.
0: అందుకోసం భగవంతుడు మీ ఇష్టానుసారం వదిలిపెట్టాడు.
1: Therefore, God left your own option.
0: భగవంతునికు ఎట్టి భేదములు లేవు.
1: God has no differences whatsoever.
0: రాముని పూజ చేస్తే కృష్ణుడి కోపం వస్తుందేమో, కృష్ణుని పూజ చేస్తే రాముని కోపం వస్తుందేమో, ఇలాంటి భేదాలు నీలో ఉంటున్నాయి కానీ రామకృష్ణుడికి కోపతాపములు ఎక్కడ కూడా లేవు.
1: You may begin to feel that if you worship Rama, Krishna will be angry. And if you worship Krishna, Rama will be angry. The feelings of anger are in you. Nothing to do with God.
0: ఈ దైవత్వానికి ఎట్టి దుర్గుణములే కనిపించవు.
1: In fact, there are no negative feelings in God. That quality is in him.
0: ఈ నెగటివ్ ని పెట్టుకున్నటువంటి ఒక మానవుని అంటే ఈ పాజిటివ్ వచ్చి ప్రవేశించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Because modern man is full of this negativity, negative thoughts. There is no scope for the positive things to get into his life.
0: ఈ పాజిటివ్ అంతా కూడాను ప్రకృతి యొక్క విచిత్రమే తప్ప మరి వేరు కాదు.
1: Therefore the positivity is essentially divine. The negativity relates to the creation, the world.
0: దైవత్వము ఒక్కటే ఒక్కటి.
1: God is only one, one.
0: ఒక్కటి పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్.
1: Positive, positive, totally, absolutely positive.
0: నెగిటివ్ కు అక్కడ ఏమాత్రం కూడా ఛాన్స్ చిక్కదు.
1: There is no chance for the negativity to get in.
0: తమాషకు చూస్తామనుకునే కూడాను ఛాన్స్ చిక్కదు.
1: Even for fun, out of curiosity, you cannot find any negativity in God.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దైవత్వాన్ని భేదంగా భావించుకోకూడదు.
1: Never think that God is dual.
0: ఎవరికి ఏ పేరు పడితే ఆ పేరును మీరు ఎన్నుకోవచ్చును, ఆ పేరును మీరు పూజించుకోవచ్చును.
1: You can prefer any form. You can worship any name of your choice.
0: కనుక మీరు దైవ భేదములు ఏమాత్రం కూడా ఊహించవద్దండి.
1: Never imagine any differences in relationship.
0: ఎవరెవరికి ఏదేది ఇష్టమో దానిని మీరు ఆనందంగా ఆరాధించుకోండి.
1: You can worship God of your own taste, temperament and choice. Nothing wrong with that.
0: కనుక ఈ రాంగ్ అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడు భావిస్తారో అప్పుడు మనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ దోషమే తప్ప పాజిటివ్ దోషం కాదు.
1: The differences are because of the negativity that is latent in you.
0: కనుక మీరు దైవతత్వంలో మీరు ఎట్టి భేదమును కూడా భావించుకోకుండా అందరూ ఈక్వల్ గా ఉంటుంది. డివినిటీ, డివినిటీ, డివినిటీ, ఆ డివినిటీనే ప్రధానమైనటువంటి ఒక పాజిటివ్ గా తీసుకోండి మీరు.
1: లెట్ దేర్ బి యూనిటీ అమాంగ్ యూ. కన్సిడర్ ద గాడ్ ఈస్ వన్. థింక్ ఆఫ్ హిమ్, సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హిమ్ అండ్ రిమైన్ యునైటెడ్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on the morning of the 8th of March 2005 on the occasion of Mahashivratri.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 31st discourse on Gita Bhagavan delivered on 13th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmanyeva adhikaras maphaleshu kadacha. Arjuna, te niku karmanyeva adhikaras adhikaraha. నీకు కర్మ ఎంది అధికారము ఆస్తి కలదు.
2: అర్జున, యూ హ్యావ్ ద రైట్ అండ్ ది అథారిటీ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కదాచన, ఎప్పుడైనా.
2: ఆల్వేస్.
1: అధికార ఫలేషు, ఫలమునందు అధికారం. మే, మా వలదు.
2: ఆల్వేస్ యు షుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: అర్జున, నీకు కర్మ ఎందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
2: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు. ఫలమునందు అధికారం ఉన్నది, ఉండినప్పటికీ దానికి నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ దాట్ దెర్ ఈస్ నో ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ దేర్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్. దిస్ ఇస్ ది ఇంజంక్షన్.
1: ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు, మా ఫలేషు.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ నఫలేషు, మా ఫలేషు ఇట్ ఇస్ సెట్.
1: అనగా ఫలము లేదు అని చెప్పలేదు, ఫలం వలదు అన్నాడు.
2: ఇట్ ఈస్ నాట్ సెట్ దట్ దేర్ ఇస్ నో ఫ్రూట్స్. డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్.
1: మనం ఆచరించేటువంటి సమస్త కర్మల యందు ఫలమును లక్ష్యమును దుంచుకొనక కర్మను ఆచరించటమే మన కర్తవ్యమని గుర్తించాలి.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వీ హావ్ టు రికగ్నైజ్ వాట్ ఎవర్ యాక్షన్ వీ డూ వీల్ హావ్ టు డూ ఇట్ వితౌట్ కీపింగ్ ఇన్ వ్యూ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: ప్రతి కర్మకు ఫలితం ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎ ఫ్రూట్.
1: ప్రతి ఫలితమునకు మరొక కర్మ ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ ఫ్రూట్ దెర్ విల్ బి అనదర్ సబ్సిక్వెంట్ యాక్షన్.
1: ఇది కేవలము విత్తనము మొక్క, విత్తనము మొక్క, విత్తనము మొక్క ఈ పరిస్థితిలో రూపొందుతూ ఉంటుంటుంది కర్మ, కర్మ ఫలము.
2: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ. Tree and seed, seed and
1: vittanam leka mokka raadu.
2: Without seed you would not get a plant.
1: Mokka vruchamu kaaka vittanam labhinchadu.
2: Without plant becoming a tree you would not get seed.
1: Idi sahajamainatunti swabhavamu.
2: This is a natural state.
1: Deeni nimittamai neevu phalitam ni enduku neevu lakshyam nandinchukovali.
2: That being so, why should you care for the fruits of action?
1: Karmanu acharinchadame nee pradhanamaina kartavyam.
2: Your primary responsibility and duty is to perform action.
1: Ee yuddhamunandu naa varu em avtaru, naa paristhiti ee gati padutundo aneetundi ee phalitamunu neevu lakshyam nandinchukovaddu.
2: In this battle you should not keep in mind what would happen to your own people, what would befall you.
1: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
2: హీరోస్ విల్ హావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
1: అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ యు షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు బేర్ ద వెపన్స్ విచ్ ఆర్ లెఫ్ట్ ఆన్ యూ బై యువర్ ఎనిమీస్.
1: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనిని నేను కూడాను తమ పైన ప్రవేశపెట్టగలరు.
2: దే మే ఎంప్లాయ్ ఎనీ టైప్ ఆఫ్ వెపన్ అగెన్స్ట్ యూ.
1: ఈ భయంకరమైనటువంటి అస్త్రశస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నాడు.
2: If one wants to protect oneself against this harmful and dreadful weapons, one has to wear an armor or a shield.
1: లౌకికమైన జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
2: For a worldly battle, a secular one as such, one is wearing an armor and a shield.
1: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటములో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది.
2: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
1: ఇది జ్ఞాన కవచము.
2: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: ఆధ్యాత్మిక కవచము.
2: స్పిరిచువాలిటీ.
1: ఈ కవచములు యందు అనేక విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి.
2: అమంగ్ ది ఆర్మర్స్ విచ్ ఆర్ వోర్న్ బై హీరోస్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్.
1: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
2: వీ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ డిఫరెంట్ వేస్ ది అబౌట్ దిస్ ఆర్మర్ ఆఫ్ డివోషన్.
1: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటుంది.
2: ఇన్ ది బ్యాటిల్ అండ్ ద వార్ రిలేటింగ్ టు ద వరల్డ్ దెర్ విల్ బి ఎ ఫ్యూ షెడ్యూల్డ్ అవర్స్.
1: కొన్ని దినములకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
2: దిస్ వార్ ఆర్ బ్యాటిల్ మే లాస్ట్ ఓన్లీ ఫార్ ఎ ఫ్యూ డేస్, ఎ ఫ్యూ మంత్స్ ఆర్ ఎ ఫ్యూ ఇయర్స్ అండ్ కమ్ టు ఎన్ ఎండ్.
1: కానీ మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
2: బట్ ద ఫైట్ అండ్ ద బ్యాటిల్ దట్ హస్ బీన్ ఫాట్ బై మ్యాన్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: మంచి చెడ్డలతో
2: ఫైట్ ఈస్ విత్ గుడ్ అండ్ బ్యాడ్.
1: పాప పుణ్యములతో
2: విత్ సిన్ అండ్ వర్చ్యూ.
1: రాగద్వేషములతో
2: విత్ అటాచ్మెంట్ అండ్
1: అసూయాది భావములతో
2: విత్ జెలసీస్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్
1: మమత్వము అహంకారములతో
2: విత్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ అండ్ మైనస్.
1: మానవుడు అనాది కాలం నుండి పోరాటము సలుపుతూ వస్తున్నాడు.
2: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్.
1: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
2: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ an endless war with egoism and attachment.
1: ఈ మహా భయంకరమైనటువంటివి.
2: These are really dreadful.
1: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
2: These two have very extraordinary strength.
1: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
2: But the man who is fighting is not so strong, he is weak.
1: ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటము సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము లేక మరే విధమైన వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
2: When a weak person like man is fighting against such powerful enemies and qualities, one has to wear a shield and armor of wisdom, spirituality or some such very powerful one.
1: గొడుగును చేతిని అందుకు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
2: For one who has an umbrella in his hand, he may not be troubled by hot sun.
1: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ్ల బాధ ఉండదు.
2: For a person who wears sandals or footwear, there may not be any trouble of the thorn.
1: కవచమును ధరించినటువంటి వానికి ఎదురువారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడాను బాధించవు.
2: For one who wears a shield against the weapons, they will not be able to bother him.
1: కనుకని అర్జున, నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
2: Therefore Arjuna, you must wear some type of shield or the other.
1: నీకు ఈ పరిస్థితి యందు జ్ఞాన కవచం అత్యవసరం.
2: Under these circumstances it is better you wear the armor of wisdom.
1: అనుకొని సాంఖ్య యోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొదట అతనికి అందించాడు.
2: Therefore in the Sankhya Yoga he has offered Arjuna the armor of wisdom in the very first place.
1: నీ అభిమాన మమకారములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు.
2: Your attachment and possessive instinct are not you have not acquired them yesterday or the day before.
1: Enni enni janmalu nindiyo ninnu ventaadutunnadi.
2: They have been coming with you for a number of births.
1: వీని యొక్క బాధ ఎప్పటికి నివారణ అవుతుందని కూడాను నీవు గుర్తించలేవు.
2: యూ కెనాట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది పెయిన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
1: కనుక ఇది నివారణ నిమిత్తమై నీవు యోచించనక్కరలేదు.
2: Therefore, you should not think about getting rid of
1: it. వాటి బారి నుండి తప్పించుకునేటువంటి ఉపాయం నీవు వెతుక్కోమన్నాడు.
2: You have to find out a means of overcoming the pain which is
1: రోగం వచ్చిన తర్వాత వైద్యుని నిమిత్తమై ఔషధముల నిమిత్తమై మనం ప్రాకులాడటం ఇది సహజం.
2: ఇట్ ఈస్ న్యాచురల్ టు సర్చ్ ఫర్ ఎ డాక్టర్ వెన్ యు ఆర్ ఫేస్డ్ విత్ ఎ డిసీజ్.
1: రోగమునే రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నము ఇది ప్రథమ ప్రయత్నం.
2: ఇట్ ఈస్ ఎ ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ టు సీ దట్ యు డు నాట్ గెట్ ద డిసీజ్ అట్ ఆల్. ప్రివెన్షన్ ఇస్ బెటర్.
1: కనుక నీవు ఈ రణరంగమందు నీవు పోరాటమునకు సిద్ధముగా ఉంటున్నావు. నీవు లౌకికమైనటువంటి కవచాన్ని ధరించావు, కానీ ఆధ్యాత్మిక కవచాన్ని కూడా నీవు ధరించాలి.
2: ఇన్ ద బ్యాటిల్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫైట్ నౌ యు హావ్ ఆల్రెడీ వోర్న్ ఎ వరల్డ్లీ ఆర్మర్.
1: శత్రువుల నుండి నీ దేహాన్ని రక్షించుకోవచ్చును.
2: యు మే బి ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ బాడీ ఫ్రమ్ ది ఎనిమీస్.
1: కానీ దేహంలో ఉండినటువంటి ఒక వైరల్ని ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు?
2: బట్ హౌ డు యు ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఎనిమీస్ హు ఆర్ ఇన్సైడ్ యువర్ ఓన్ సెల్ఫ్?
1: కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
2: టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దెమ్ యూ హావ్ టు వేర్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
2: యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్.
1: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
2: బట్ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద ఇన్నర్ ఎనిమీస్ అట్ ఆల్.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులను నెట్లు పట్టగలడు.
2: ఫర్ వన్ హూ హాస్ yielded to the inner enemies, how can he conquer the external enemies?
1: Kanuka motta motta loni shatruvu nivu jayinchu.
2: You should conquer in the very first place the inner enemies.
1: Neeku anadi nundi nee ventaadutunnayi ee ahankara mamakaramu.
2: Right from base long back this
1: ahankara mamakaramulu undinanta varaku kudanu raga dveshamulu tappinavu kaadu.
2: So long as you are having the egoism and attachment, you would not be able to free yourself from attachment and
1: రాగద్వేషములకు అహంకార మమకారములకును కర్మనే కారణం.
2: ఫర్ ఆల్ దిస్ ఇట్ ఈస్ ది యాక్షన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ కర్మను నీవు ఆచరించు.
2: యు పర్ఫార్మ్ యాక్షన్.
1: కర్మను సరైనటువంటి స్థితిలో నీవు అనుభవించు.
2: యు ఎంజాయ్ ది యాక్షన్ ఆల్సో ఇన్ ది ప్రాపర్ వే.
1: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ అండర్స్టాండ్ యాక్షన్.
1: భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
2: The same thing has been told in Bhagavata, as every person is born in karma.
1: Karma mana vruddhi pondi karma mana chanu.
2: He develops in action and he dies in action.
1: Karma mana narunaku daivamu.
2: Action is God for man.
1: Karma mi sukadukkamulaku karanamelalo unnadu.
2: It is action which is responsible for good or bad, happiness or
1: joy. Ni sukamunaku dukkamunaku.
2: For your joy or sorrow.
1: Ni papamunaku punyamunaku.
2: For your sin or for virtue.
1: Ni aanandamunaku leka aahladamunaku.
2: For your joy and delight.
1: Ni laabha nashtamulaku kudanu karmane karanam.
2: For the profit of the loss.
1: Asa mee janmamunake karma karanam annaru.
2: For your very birth, action is responsible.
1: Kanuka కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
2: దేర్ఫోర్ యు షుడ్ నాట్ లుక్ అపాన్ యాక్షన్ విత్ ఇండిఫరెన్స్.
1: నీ జీవితం అంతా కూడాను కర్మతోనే ఆధార ముడిపడి ఉంటున్నది.
2: యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
2: రికగ్నైజ్ యాక్షన్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
1: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యం చేయకు.
2: యు షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ థింకింగ్ దట్ యాక్షన్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఎ స్మాల్ థింగ్.
1: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
2: It may start as a small sapling but may grow into a very big tree.
1: Bhoomilo paatinaatvanti vittanamu tana dehaanni sidharam cheskunnappude maha vrukshanga maarangaladu.
2: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
1: Maha vrukshanga maarinappude phalamunu neeku andinchagaladu.
2: When it becomes a big tree, it will be able to offer you fruits.
1: Kanukane mottamota nee ahankaram aneetunte vittanamu sidharam cheskunnappude నీ జీవితం అనేటువంటి వృక్షము లోపల నాన ఫలములు నీవు అందుకోగలవు.
2: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ఈగోయిజం యూ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
2: వాట్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్
1: దేనికి చూసి అహంకార పడుతున్నావు?
2: వై షుడ్ యూ ఫీల్ ఈగోయిస్టిక్?
1: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
2: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో దీని పుట్టుకు స్థానం ఎక్కడో, దీని అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడాను విచారించాలి.
2: ఎవరీ పర్సన్ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
1: బస్సు గంటకు ఏ 40 మైళ్ళు ఈ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
2: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
1: ఏరోప్లేన్ ఒక 300, 400 లేక 500 ప్రయాణం చేస్తుంది.
2: An aeroplane may fly at the speed of 300, 400, 500 miles an hour.
1: అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
2: బట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ సంథింగ్ ఎఫల్జెన్స్.
1: దీని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
2: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ పీస్.
1: ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి.
2: ఇన్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ స్ప్లెండర్.
1: ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
2: దిస్ స్ప్లెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ పరంజ్యోతి.
1: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది
2: ఇన్ దిస్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్
1: గంటకు
2: ద లైట్ ట్రావెల్స్
1: 67 కోట్ల మైళ్ళు ప్రయాణం చేస్తుంటుండాలి.
2: అట్ ద రేట్ ఆఫ్ 67 crore miles an hour.
1: ఈ విధంగా ప్రయాణం చేస్తుంటే ఒక సంవత్సరమునకు లైట్ ఇయర్ అంటారు దీన్ని, ఒక సంవత్సరమునకు ఇంచుమించు 600 కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుండాలి.
2: అట్ దిస్ రేట్ ది లైట్ ట్రావెల్స్ ఫర్ ఇయర్ 6 lakh crores of miles.
1: మనకు కనిపించేటువంటి సూర్యుడు మనకు అతి సమీపంలో ఉండినట్టుగా భావిస్తున్నాం.
2: ది సన్ హూమ్ యూ కెన్ సీ వీ కన్సిడర్ హిమ్ టు బి వెరీ నియర్ అస్.
1: ఇంచుమించు మన భూమికి సూర్యునికి 9 crore chillara miles దూరం ఉంటుండాలి.
2: అప్రాక్సిమేట్లీ ది డిస్టెన్స్ బిట్వీన్ ది అర్త్ అండ్ ది సన్ ఈస్ అబౌట్ 9 crore miles.
1: ఈ సూర్యుడే మనకు ఎంతో ప్రకాశంగాను, సూర్యుని యొక్క తేజస్సు ఎంతో మిరుమిట్లు కలుపుతూ ఉంటుండాలి.
2: ది స్ప్లెండర్ అండ్ ద లైట్ ఆఫ్ సన్ ఈస్ సో మచ్ ఫర్
1: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
2: దిస్ ఇస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
1: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ స్టార్స్.
1: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
2: ది డిస్టెన్స్ ఈస్ ఆల్మోస్ట్ 4 light years.
1: అనగా 23-24 lakh crore miles దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
2: ది డిస్టెన్స్ ఈస్ సంథింగ్ లైక్ 23 or 24 lakh crore miles.
1: మనకు కనిపించేది ఒక చుక్క ఒక చుక్క ప్రక్కన ప్రక్కన ఉండినట్టుగా మనకు కనిపిస్తుండాలి.
2: ది స్టార్స్ లుక్ యాస్ దో దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్.
1: కానీ ఒక్కొక్క నక్షత్రమునకు ఒక్కొక్క నక్షత్రమునకు 1 crore miles దూరం ఉంటుండాలి.
2: బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 stars ఈజ్ సంథింగ్ కంపేరబుల్ టు క్రోర్స్ ఆఫ్ మైల్స్.
1: మనం ఈ భూమి నుంచి చూసేటప్పటికీ ఏదో పాలారబోసినట్టుగా కనిపిస్తున్నాయి.
2: ఇట్ లుక్స్ యాస్ దో దట్ మిల్కీ స్ప్రెడ్ ఆన్ ద స్కై.
1: మనకు కనిపించేటువంటి నక్షత్రములే కొన్ని కోట్లకు కనిపిస్తున్నాయి.
2: ది స్టార్స్ దట్ వి సీ ఆర్ సంథింగ్ నంబరింగ్
1: ఇంకా మనకు కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ విచ్ వీ హవ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ.
1: ఇలాంటి 1 crore miles దూరము, 1 crore విస్తీర్ణము, 1 crore నక్షత్రములు కలిగినటువంటి ఈ యొక్క జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రం.
2: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ అర్త్ in the context of a universe where there are crores of stars with their distance of
1: ee surya mandalamulo ee yokka bhugolam entadi.
2: What is the place of earth in the solar system?
1: ee bhugolamulopa bharat desham enta chinnadi.
2: In this earth what is the size of india?
1: ee bharat deshamlo andhra rashtram ettidi.
2: What is the size of andhra pradesh in
1: ee andhra rashtramlo anantapuram jilla entadi?
2: How big is Anantapur district in Andhra Pradesh?
1: ఈ అనంతపురం జిల్లా లోపల మన గ్రామం ఎంత చిన్నది?
2: How small is our village in Anantapur?
1: మన గ్రామంలో నీవెంతటి వాడు?
2: And how small you are?
1: ఎవరిని చూచి నీవు గర్వపడుతున్నావు?
2: Whom are you seeing and
1: దేనిని చూచి నీకు అహంకారం వస్తుంటుండాలి?
2: Why are you getting this egoistic feeling?
1: ఈ విశాలమైన జగత్తును చూస్తే నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉందా?
2: ఇఫ్ ఓన్లీ యూ టేక్ కాగ్నైజెన్స్ ఆఫ్ ది వాస్ట్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్ కెన్ యూ గెట్ ఈగోయిస్ట్?
1: కనుక విశ్వం యొక్క స్వరూపాన్ని కానీ భూమండలం యొక్క విషయాన్ని కానీ తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారంను పెంచుకుంటున్నాడు.
2: ఓన్లీ ఎ పర్సన్ who has not recognized the greatness of the universe and the volume of the earth, one would be charged with
1: egoism.
2: Alright, are you proud of your own body?
1: Dehamu panchabhautikamu.
2: Body consists of only five elements.
1: Dehamu koolaka tappa cheppudunu.
2: One day or the other it has to perish.
1: Dehi niramayundu.
2: The indweller is permanent.
1: Ganutimpaka dehiki chaavu puttukal moha nibandha bandhanala mudralu levu.
2: If only you look into, the indweller does not have birth, death or
1: Pichivada, marinapu kompa.
2: Oh mad person, this particular body.
1: Rogamula mraggedu sevaka gampa.
2: It is full of all diseases.
1: Jata sanchalanamu pondu dumpa.
2: It undergoes many changes.
1: Bhavasagaram edagaleni kampa.
2: It has not been able to travel the ocean of samsara.
1: Ee meenu chilamini nammaboku manasa haripadamulu aashrayinchave.
2: Oh mind, don't consider this as permanent. Take shelter in the lotus feet of Hari.
1: Kanuka deha sambandhamainatunti okka deeni neevu aadharanga teesukuntamante idi kevalam jadamainatuntidi.
2: On the basis of the body, if you are being proud of yourself, this is only inert.
1: Ee deham ye reethiga tayaravutundali.
2: How does this body manifest?
1: Yedu bucket of neellu.
2: This consists of seven buckets
1: of neellu, chunnapu neellu.
2: This consists of water of chunam.
1: Rendinchalu pramanam tho kalinatundi naalugu mulikalu. Nail.
2: Four nails with the size of about 2 inches.
1: 1100 మ్యాచిస్ స్టిక్స్ లో ఉన్నటువంటి యొక్క ఆ ముందు ఉన్నటువంటి మందు
2: ది వాల్యూమ్ ఆఫ్ 11,000 మ్యాచ్ స్టిక్స్ ది ఫాస్ఫరస్ ది టోటల్ ఫాస్ఫరస్ కంటైన్డ్ ఇన్ 11,000
1: నాలుగు పెన్సిల్స్ లో ఉండేటువంటి యొక్క ఇది చీసం
2: ది లెడ్ విచ్ కన్సిస్ట్ విచ్ ఆర్ దేర్ ఇన్ 4 pencils
1: 2 lux soaps
2: 2 lux soaps
1: ఇవన్నీ చేరితే ఒక దేహం తయారవుతుంది.
2: When you put all these things together, it becomes one body.
1: మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుంది చున్నపు నీళ్లు.
2: It is a tune of water which becomes blood.
1: ఇంట్లోనే ఐరన్ ఉంటుండాలి.
2: There is iron in this.
1: ఈ విధంగా జడమైనటువంటి పదార్థంతో ఏర్పడినటువంటి ఈ దేహం జడం కాక చైతన్యమెట్ అవుతుంది.
2: The body which is made up of these inner
1: కనుకనే ఇది దేహము అన్నారు.
2: That is why this has been described as a body which will be destroyed.
1: ఈ దేహి అనేటువంటి వాడు దేహంలో ఉండటం చేతనే ఇది నడుస్తూ ఉంటుండాలి.
2: This body is able to move about because there is indweller inside.
1: అదొక wall clock.
2: There is a wall clock there.
1: అక్కడ 3 pinnulu ఉంటున్నాయి.
2: There are 3 hands there.
1: ఒకటి సెకండ్ది.
2: One stands for the seconds.
1: రెండోది మినిట్స్ది.
2: The second one is minutes hand.
1: మూడవది గంటలది.
2: The third one is hours hand.
1: కీ ఇచ్చేస్తే 3 తిరుగుతూనే ఉంటున్నాయి.
2: When you wind the watch, all these 3 hands will be moving.
1: ఎంత వరకు ఇవి తిరుగుతాయి?
2: For how long they keep moving?
1: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
2: As long as the power of winding is there, they will be moving.
1: కీ నిలిచిపోతానే దాన్ని ఇది దీన్నది కలుసుకోదు. ఎక్కడిదక్కడే నిలిచిపోతాయి.
2: The moment the total power is exhausted, they stand still wherever they are.
1: మన హృదయం అనేటువంటిది ఒక వాల్.
2: అవర్ హార్ట్ మే బి కంపేర్ టు ఎ వాల్.
1: ఈ హృదయానికి బాడీ అనేటువంటి వాల్ క్లాక్ తగిలిచ్చారు.
2: టు దిస్ వి హావ్ హంగ్ ది బాడీ యాజ్ ఎ వాల్ క్లాక్.
1: అక్కడ శ్వాసమే కీ.
2: ది బ్రెత్ మే బి కంపేర్
1: మన కర్మలే సెకండ్లు.
2: అవర్ యాక్షన్స్ మే బి కంపేర్ టు సెకండ్స్.
1: మన భావములే మినిట్స్.
2: అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్ టు మినిట్స్ హ్యాండ్.
1: మన ఆనందమే ఇందులో అవర్స్.
2: అవర్ జాయ్ మే బి కంపేర్ టు ది అవర్స్ హ్యాండ్.
1: అయితే కర్మలు ఎందుకు చోసం చేయాలి అని.
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ వై షుడ్ యూ పర్ఫార్మ్ యాక్షన్.
1: సెకండ్స్ ముళ్ళు 60 ఇండ్లు క్విక్ గా తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
2: ది సెకండ్ హ్యాండ్ సెకండ్స్ హ్యాండ్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ కవర్స్ 60 ఇండ్లు.
1: ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికీ మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి వస్తుంది.
2: వెన్ ది సెకండ్స్ హ్యాండ్ మూవ్ 1 రౌండ్ ఫుల్ ఇట్ మూవ్స్ ఓన్లీ 1 హౌస్ 1/60.
1: మినిట్స్ ముళ్ళు 60 ఇండ్లు చుట్టేటప్పటికి గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది.
2: వెన్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ 60 హౌసెస్ ది అవర్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ బై 1 హౌస్.
1: అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి.
2: బట్ వీ సీ ది మూమెంట్ ఆఫ్ ది సెకండ్స్ హ్యాండ్ అండ్ ది మినిట్స్ హ్యాండ్.
1: అవర్స్ ముళ్ళు తిరిగేది కనిపించటం లేదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు నోటీస్. ది
1: అక్కడే మనలో ఉండినటువంటి యొక్క సూక్ష్మత.
2: దిస్ ఈస్ ఎన్ ఇన్నర్ సీక్రెట్.
1: అయితే ఈ 3 కూడాను గంటకు ఒకతోరి 3 కలుస్తున్నాయి.
2: వన్స్ ఇన్ అన్ అవర్ ఆల్ దీస్ 3 హ్యాండ్స్ మీట్.
1: ఇది జీవేశ్వర ప్రకృతి అని.
2: This has been described as Jeeveshwara Prakruti.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కర్మకాండ.
2: The prakruti or nature may be described.
1: ప్రకృతి అనేది కర్మక్షేత్రము.
2: ప్రకృతి ఇస్
1: ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనేటువంటివి ఒక 60 కర్మలు మనం మంచి కర్మలు చేసేటప్పటికీ
2: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ వెన్ వీ పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్
1: ఒక్క సద్భావము అనేటువంటిది మినిట్స్ లో వచ్చి చేరిపోతాం.
2: వన్ గుడ్ ఫీలింగ్ విల్ బి ఎమనేటింగ్.
1: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
2: ఇఫ్ యు షుడ్ గెట్ ఎ గుడ్ ఫీలింగ్ వీ హావ్ టు పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్.
1: మనం 60 మంచి భావములు మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
2: ఇఫ్ యూ వర్ టు జస్ట్ హ్యావ్ 60 గుడ్ ఫీలింగ్స్ లైక్ దాట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ వన్ మూమెంట్ ఇన్ ఆల్.
1: కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
2: Therefore, Arjuna was just asked to perform good action.
1: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఏదో ఒకటి రెండైన సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
2: When you do innumerable good actions, you are likely to get one or two good feelings.
1: అనేక సద్భావములు నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి ఒక స్వస్వరూపంలో చేరిపోతావు.
2: ఓన్లీ వెన్ యూ డెవలప్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ ఇన్యూమరబుల్ వే యుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఇన్ టు ఆత్మతత్.
1: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు పర్ఫార్మ్ మెనీ గుడ్ యాక్షన్స్.
1: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
2: బాడీ హాస్ బీన్ గివెన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్.
1: కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ అ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్.
1: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
2: దట్ ఈస్ ద రీజన్ వై కర్మకాండ హాస్ బీన్ గివెన్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.
1: కర్మకాండ అనగా కేవలము దానము యజ్ఞము ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
2: కర్మకాండ డస్ నాట్ రెఫర్ టు ఓన్లీ గివింగ్ చారిటీ అండ్ పర్ఫార్మింగ్ పెనన్స్.
1: అయితే ఈ కర్మలో నిష్కామ కర్మ ఒకటి ఉంటుండాలి.
2: అమంగ్ ద యాక్షన్ దర్ ఇస్ అన్ యాక్షన్ విచ్ డస్ నాట్
1: లేక నిష్కామ కర్మ లేక ఏది కర్మయోగము.
2: వాట్ ఈస్ కర్మయోగ ఆర్ నిష్కామ కర్మ?
1: అహంకారము లేకుండా ఆసక్తి లేకుండా చేసేటువంటి కర్మలన్నీ కూడాను కర్మయోగములే.
2: వితౌట్ హ్యావింగ్ ఎనీ డిజైర్ అండ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ మే బి కంపేర్డ్ టు కర్మయోగం.
1: ఆసక్తితో చూడినటువంటి ఒక అహంకారం ఉండినప్పుడే ఇది కర్మగా మారిపోతుంది.
2: ఓన్లీ వెన్ యూ అసోసియేట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్
1: కర్మయోగం కూడా కాదు.
2: దిస్ డస్ నాట్ బికమ్ కర్మయోగ ఆల్సో.
1: ఇది యజ్ఞం కూడాను కాదు.
2: దిస్ నాట్ ఈవెన్ యజ్ఞ.
1: కనుక అహంకారమును దూరం చేసి
2: remove and drive away your egoism.
1: ఆసక్తిని అణగదొక్కి
2: suppress your own
1: కర్మలు ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
2: When you perform actions it becomes యజ్ఞ.
1: కనుక యజ్ఞమన్నను త్యాగమన్నను లేక యోగమన్నను ఇది ఒక్కటి.
2: పెనన్స్ సాక్రిఫైస్ ఆర్ యోగ ఆల్ దీస్ త్రీ మే కన్వే ది సేమ్.
1: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
2: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్
1: ఆ యజ్ఞభావం హృదయమునందు ఉంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
2: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్ సైడ్ ద హార్ట్
1: అహంకారంతో కూడినటువంటి పనులు అన్ని కూడా కేవలం ఆడంబరమైనటువంటివి ఇది అత్యల్పమైనటువంటివి.
2: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
1: కనుకనే కర్మను ఆచరించు.
2: Therefore, perform action.
1: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
2: Inhaling and exhaling is also an action.
1: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైనా ఉండడానికి వీలు కాదు.
2: Without performing action, man cannot live even for a moment in the world.
1: కనుక కర్మలు ఎట్టివో ఫలము అట్టివిగా ఉంటాయి.
2: As the actions are, so the results would be.
1: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
2: Actions will depend upon the feelings also.
1: Talampulu ettivo bhavamulu attiviga untai.
2: As thoughts are, so the feelings would be.
1: Aharam ettivo talampulu attiviga untai.
2: As food is, so the thoughts would be.
1: Kanukane indiku sattvika aharam kudanu atyavasaram annaru.
2: Therefore it is said in this context there is need for sattvika aharam.
1: Oka chinna udaharanamu.
2: One small example.
1: Manam oka manta vesukuntam.
2: We are just having a small fire.
1: Manta ettido poga attidi.
2: The smoke depends upon the type of fire that
1: పొగ ఎట్టిదో మేఘం అటువంటిది.
2: The cloud depends upon the smoke.
1: మేఘం ఎటువంటిదో వర్షం అటువంటిది.
2: Rain depends upon the cloud.
1: వర్షం ఎటువంటిదో పంట అటువంటిది.
2: The crop depends upon the rain that
1: పంట ఎటువంటిదో వంట అటువంటిది.
2: The food depends upon the crop that
1: వంట ఎటువంటిదో మన వంట అటువంటిది.
2: Our
1: దేహం అటువంటిది.
2: Our body is in the same way as the food.
1: కనుక ఆహారమును పట్టే మన దేహం ఉంటుండాలి.
2: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
1: కనుక మొట్టమొదటి కర్మలు సరి అయినటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వెన్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్ రైట్ అవర్ బర్త్ వుడ్ బి ఓకే.
1: కనుకనే కర్మకాండ యందు ఈ కర్మ ఫలమును మాత్రము లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రము లక్ష్యం నందించుకోమని చెప్పని, ఆ కర్మాచరణ కూడాను సరైనటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పను బోధిస్తూ వచ్చాడు.
2: పర్ఫార్మింగ్ యాక్షన్ వితౌట్ కీపింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్,
1: నీ అధికారం అంతా కర్మ పైన ఉంచు కాని కర్మ ఫలం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయవద్దు అన్నాడు.
2: కీప్ ఆల్ యువర్ రైట్స్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్, డూ నాట్ కేర్ ఫర్ ద ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: మనకు మంచి చెడ్డ లేక దుఃఖము ఆనందము ఉంటుండాలి.
2: వి మే బి అసోసియేటెడ్ విత్ గుడ్ ఆర్ బ్యాడ్, వి మే బి సఫరింగ్ ఫ్రమ్ సారో ఆర్ జాయ్.
1: మనం ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
2: హౌ టు గెట్ రిడ్ ఆఫ్ సారో.
1: దుఃఖం దేని వల్ల లభించింది?
2: వై ఆర్ యూ గెటింగ్, వాట్ ఇస్ ది రీజన్ ఫర్?
1: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
2: యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కర్మ వల్లనే పాపం వచ్చింది.
2: సిన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కాబట్టి దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
2: How to get rid of sin and sorrow?
1: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
2: Through action alone you have to get rid of them.
1: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి.
2: Why action has been given primary importance.
1: కర్మను అలక్ష్యం చేస్తే మన జన్మమే అలక్ష్యమైపోతుంది.
2: ఇఫ్ యు ఆర్ ఇండిఫరెంట్ టువర్డ్స్ యాక్షన్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బి రన్నింగ్ ది రిస్క్.
1: కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడా వ్యర్థమైపోతుంది.
2: ఇఫ్ యు వేస్ట్ యువర్ యాక్షన్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ ఎ వేస్ట్.
1: కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
2: లైఫ్ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ యాక్షన్ యాజ్ అన్ ఐడియల్.
1: అసలు కర్మ అంటే కేవలం మనం చేసేటువంటి పనులు కాదు, ఇది సరైనటువంటి అర్థం.
2: The real meaning of action does not mean the
1: దేహమునకి కర్మ అని ఒక పేరు.
2: One name of body itself is karma.
1: ఎందుకంటే కర్మల వల్లనే వచ్చినటువంటిది కనుక ఈ దేహము, దీనికి కర్మ స్వరూపం.
2: As the body is the result of action performed, if the one of the meanings of karma is body itself.
1: కనుక కర్మ దేహం ఇది.
2: This body is the consequence of action.
1: ఈ కర్మల ద్వారానే
2: through action alone
1: కాలమును
2: time
1: సార్థకం చేసుకోవాలి.
2: టైమ్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్.
1: కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి.
2: బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్ టైమ్ కాజేషన్ అండ్ సర్కమ్స్టెన్స్.
1: అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపిస్తూ వస్తుంది.
2: బట్ దిస్ ఈస్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
1: కానీ స్వప్నావస్థ లోపల కేవలం మనసు మాత్రమే ఉంది, కానీ సర్వకర్మలు కూడా నీలమైపోతాయి.
2: ఇన్ ద డ్రీమ్ స్టేట్ దే విల్ నాట్ బి ఎనీ యాక్షన్ అట్ ఆల్, బట్ విల్ బి హావింగ్ ఓన్లీ
1: మైండ్. సర్వేంద్రియములు కూడా స్తంభించిపోతాయి.
2: ఆల్ ది సెన్సెస్ విల్ బి స్టిల్.
1: సుషుప్తి స్థితి లోపల ఆ యొక్క మనసు కూడా లీనమైపోతుంది.
2: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
1: అదే కారణ స్వరూపం అన్నారు.
2: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
1: ఈ కారణమునకు అతీతమైనటువంటిదే మహాకారణము అని.
2: మహాకారణ ఈజ్ ద వన్ విచ్ ట్రాన్సెండ్ దిస్ కారణ.
1: ఈ మహాకారణ తత్వమే దైవత్వము.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాకారణ ఇట్ సెల్ఫ్ ఈస్ డివినిటీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: జాగ్రత్త అవస్థ యందు
2: ఇన్ ది వేకింగ్ స్టేట్
1: 4:15
2: బై 4:15
1: నీ దేహము
2: యువర్ బాడీ
1: హాస్టల్ నుంచి
2: హెస్ కమ్ ఫ్రమ్ ద హాస్టల్
1: నడుచుకొని బయలుదేరి వచ్చింది.
2: ఇట్ హెస్ కమ్ వాకింగ్ ఫ్రమ్ ద హాస్టల్.
1: 4:15 నీవు బయలుదేరావు.
2: By 4:15 you have started.
1: 4:30 ప్రశాంతిలయం చేరినావు.
2: You have reached ప్రశాంతిలయం by 4:30.
1: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
2: It has taken 15 minutes.
1: కాయము నడిచింది.
2: The body has moved.
1: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
2: The object is to listen to the discourse.
1: కాలము, కర్మ, కర్తవ్యము.
2: The time, the action and the duty.
1: కారణం,
2: reason,
1: జన్మ సార్థకం చేసుకోవాలి.
2: For sanctifying one's own birth.
1: ఈ భగవద్గీతను వినటం చేత నా జన్మం సార్థకం అవుతుంది.
2: By listening to this Bhagavad Gita, I'll be sanctified.
1: కాలము 30 నిమిషములు, కాయము నడిచి రావటము.
2: In the waking state, the time is about 30 minutes.
1: కర్తవ్యం భగవంతుని యొక్క ఇది, భగవద్గీత వినాలి.
2: The duty is to listen to Bhagavad Gita.
1: దీని యొక్క ఫలితము,
2: the fruits thereof is
1: కారణం జన్మ సార్థకం.
2: To sanctify one's own life.
1: మనకు ఇక్కడ కాల కర్మ కారణ కర్తవ్యాలు 4 ఉంటున్నాయి మనకు.
2: In this particular context we can just see కాల కారణ కర్తవ్య కర్మ.
1: నీవు ఈ ఉపన్యాసము భజన అయిన తర్వాత హాస్టల్ కు పోతున్నావు.
2: After this discourse is over you'll be going back to the hostel.
1: భోజనం చేశావు, పరుపు పైన పండుకున్నావు.
2: You had your dinner and you have relaxed on the bed.
1: నిద్ర వచ్చింది.
2: You have slept off.
1: నీకు ఒక కల వచ్చింది.
2: యు హ్యాడ్ ఎ డ్రీమ్.
1: ఎక్కడ ఉన్నావు?
2: వేర్ వర్ యూ ఇన్ ద డ్రీమ్?
1: ఆ కల లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
2: హి ఇన్ ద డ్రీమ్ యు ఆర్ వాండరింగ్ ఇన్ మౌంట్ రోడ్ ఆఫ్ మెడ్రాస్.
1: అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు?
2: వెన్ డిడ్ యు లీవ్ ఫ్రమ్ ద హాస్టల్?
1: కాలం లేదు.
2: దేర్ వాజ్ నో టైమ్ దేర్.
1: కార్లో పోయినావా, ప్లేన్ లో పోయినావా, బస్ లో పోయినావా? ఏదీ లేదు.
2: హ్యావ్ యూ ట్రావెల్డ్ బై కార్, బై బస్ ఆర్ బై ప్లేన్?
1: ఎందుకోసం నువ్వు మెడ్రాస్ పోయినావు? కారణం తెలియదు.
2: వై డిడ్ యు గో టు మెడ్రాస్? దేర్ ఇస్ నో.
1: అక్కడ అనిపించింది ఏమిటి? కర్తవ్యం లేదు.
2: వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ ఎంజాయ్డ్ దేర్? దేర్ ఇస్ నో డ్యూటీ దేర్.
1: అక్కడ స్వప్నము లోపల కాలము, కారణము, కర్తవ్యము, కర్మ నాలుగు లేవు.
2: ఇన్ ద డ్రీమ్ స్టేట్ ది టైమ్, ద కాజ్, ద ఎంజాయ్మెంట్ అండ్ ద ప్లెజర్, నథింగ్ ఈస్ దేర్.
1: తక్షణం ఎవరు వచ్చి నిన్ను లేపారు?
2: ఇమ్మీడియట్లీ సమ్వన్ వోక్ యు అప్ దేర్.
1: లేచి చూసేటప్పటికి 5 నిమిషములు కూడా కాలేదు ఈ స్వప్నము.
2: బై ది టైమ్ యూ గాట్ అప్ ఫ్రమ్ ది డ్రీమ్,
1: ఈ 5 నిమిషం లోపల నీవు మెడ్రాస్ పోయి మౌంట్ రోడ్ లో తిరగడానికి ఏ విధంగా అవకాశం చిక్కింది?
2: విత్ ఇన్ ఎ కోర్స్ ఆఫ్ ద 5 మినిట్స్ ఆఫ్ యువర్ డ్రీమ్, హౌ డిడ్ యూ?
1: ఇది కేవలము మానసిక సంచారమే.
2: హౌ డిడ్ యూ గో టు మెడ్రాస్ అండ్ ఎంజాయ్? ఇట్ వాస్ ఓన్లీ ఎ మెంటల్.
1: ఈ కాయం చేత, ఇంద్రియముల చేత నీవేమాత్రం కూడా ఆచరించలేదు.
2: యు హావ్ నాట్ పర్ఫార్మ్ దిస్ యాక్షన్ ఎయిదర్ విత్ ద బాడీ ఆర్ విత్ ద సెన్స్ ఆర్గన్స్.
1: కనుక అది సూక్ష్మ స్వరూపము.
2: దట్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సటిల్ ఫార్మ్.
1: కారణకర్మ కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము.
2: ది గ్రాస్ బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద టైమ్, ది యాక్షన్ అండ్ ది సర్కమ్స్టాన్సెస్.
1: కాలకర్మ కారణ కర్తవ్యములు లేకుండా కేవలము మానసిక తత్వం మాత్రమే సూక్ష్మము.
2: వితౌట్ హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఓన్లీ దిస్
1: ఇంద్రియములు కూడా లేవు.
2: ది నన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఎగ్జిస్ట్.
1: అయితే ఈ మనోకల్పన చేత అనేక స్వరూపాన్ని సృష్టిస్తున్నారు.
2: On account of the tricks of the mind, you have been able to create a new world there.
1: Enta janani mount road lopala enni building lu, enta janalu, enta traffic, idantha srushtinchindi ee manasu.
2: Mind has created so many people in the mount road and so much.
1: Manasuku inta shakti untundadi.
2: Mind has this extraordinary
1: power. Maha balavattaramainatundi manasu.
2: It is a very powerful one.
1: మహాశక్తివంతమైనటువంటి మనస్సు.
2: ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ.
1: దేనినైనా సృష్టిస్తుంది.
2: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్.
1: దేనినైనా హతం చేస్తుంది.
2: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
1: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసునందే ఉంటుండాలి.
2: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ.
1: కనుక ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
2: వెన్ యూ ఆఫర్ సచ్ ఎ పవర్ఫుల్ మైండ్ అట్ ద లోటస్ ఫీట్, ఎవ్రీథింగ్.
1: మన సమస్త కర్మలకును మూల కారణం మనసే.
2: ఫర్ ఆల్ యువర్ యాక్షన్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడాను అందులో లీనమైపోతుంది.
2: వెన్ యూ ఆఫర్ యువర్ మైండ్ టు ద లార్డ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆఫర్డ్ టు హిమ్.
1: ఇది భగవంతుని చింతను ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడాను నిష్కామకరంగా మారిపోతుంది.
2: వెన్ యూ యూజ్ యువర్ మైండ్ ఇన్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్, ఎవ్రీథింగ్ వుడ్ బి సేక్రెడ్.
1: కర్మ, వకర్మ, అకర్మ అని మూడు రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కర్మ, కర్మ, వికర్మ అండ్ అకర్మ.
1: ఈ కర్మాధికర్మ కర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
2: హౌ ఆర్ దీస్ 3 థింగ్స్ కర్మ, కర్మ అండ్ అకర్మ?
1: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
2: ఇన్ భద్రాచలం రామదాసు యూజ్ టు సే,
1: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
2: ది ఎంటైర్ వరల్డ్ విల్ బికమ్ లైట్ అండ్ ఇట్ విల్ బి ఆఫర్ టు ఏబుల్ టు గివ్ యూ ది లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇఫ్ యూ కెన్ డూ రామ భజన, టేకింగ్ ది ఆయిల్ యాజ్ దే టేకింగ్.
1: సారమైనది చమురు,
2: ది ఎసెన్స్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
1: సత్యమైనది ఒత్తి,
2: the wick is truth.
1: ee rendu cheerinappudu velugu ostundi.
2: When you join these two together,
1: velugu teeri poyye tappudu venta evvaru raarura, samuru raadu, otti raadu.
2: When this light goes disappears, neither the oil comes nor the wick comes.
1: Adhe vidhamgane ikkada saramu ayinadi otti, sava samuru satyamaindi otti, ee rendittiki oka pramida undali kada.
2: For this oil of the essence and for this wick, there should be some folder, isn't it?
1: Adi mana dehame pravida.
2: This body may be compared to that container.
1: Mana desires say ikkada oil.
2: Our desires may be compared to oil.
1: Mana yokka gnaname otti.
2: The wisdom may be compared to the wick.
1: Ee yokka aanandam anetundide deeniloni velthuru.
2: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
1: అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకుని బుర్ర నారిపోతుంది.
2: ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ విక్ అండ్ ఇఫ్ యు లైట్ ఇట్, ఇట్ విల్.
1: ఆయిల్ ను అంటిస్తే అంటుకోదు.
2: If you want to light oil itself, you will not be able to do it.
1: అనిపిస్తే బాగా శాంతంగా వెలుగుతుంది.
2: When the wick also associated with oil, when you light, it will be able to burn.
1: ఇక్కడ కర్మ అనేటువంటిది కేవలము ఒక ఆయిల్ తో సమానమైనటువంటిది.
2: యాక్షన్ మే బి కంపేర్డ్ టు ఆయిల్.
1: ఇది మనస్సు అనేటువంటి దీనిలో చేరి క్రమక్రమేణా ఒత్తి అనేటువంటి విద్యతో చేరి ఉంటుండాలి.
2: This will be associated with mind and also intelligence.
1: ఈ రెండు చేరేటప్పటికి అకర్మగా మారిపోతుంది.
2: When these two come together, it becomes అకర్మ.
1: ఈ ప్రకాశం అనేటువంటిది వచ్చేటప్పటికి ఈ ప్రకాశమునకు అనేక గుణములు ఉంటున్నాయి.
2: For this effulgence, there are a number of attributes.
1: అయితే ఇది ప్రకాశమునక ఒత్తిక.
2: But these attributes, do they belong to effulgence or the wick?
1: ఇది కేవలము జ్యోతికి మాత్రమే గుణములు అనేకం ఉంటున్నాయి గాని ప్రకాశానికి ఒకే గుణము.
2: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
1: ఈ జ్యోతి గాలి వస్తే అటు ఇటు ఆడుతుంది.
2: For this flame, it will flicker when there is a breeze.
1: నీళ్లు పడితే చిటపటమని శబ్దం ఇస్తుంది.
2: When the water comes there, it gives sound.
1: పొగ వస్తుంది.
2: It gives smoke.
1: వేలు పెడితే కాలుస్తుంది.
2: If you put your finger, it burns.
1: కానీ జ్యోతికి మాత్రము అందరికీ వెలుతురును అందించడమే దానికి ఒక్క గుణం.
2: But this effulgence has only one attribute of giving light to all the people.
1: Kanuka velthurnu matram andariki samananga istundi.
2: The light will be given equally to all the people.
1: Adi neeku atma jyoti.
2: That may be compared to atma jyoti.
1: Adi andari endukunu samanangane untundali.
2: It is equal in all the people.
1: Aithe ఈ జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి చిటపటలు పొగలు ఈ విధమైనటువంటి ఆడటం పాడటం చెంచులతో ఇవన్నీ దీంట్లో కూడి ఉంటున్నాయి.
2: బట్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ చేంజెస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ బి కమింగ్.
1: స్టడీగా ఉండేటువంటి జ్యోతి మాత్రమే ఇది కర్మ.
2: ఎ స్టడీ లైట్ అండ్ ఫ్లేమ్ మే బి కంపేర్డ్ టు
1: ఆడేటువంటిది వికర్మ.
2: When it moves about and flickers, it may be వికర్మ.
1: ఈ వెలుతురే అకర్మ.
2: The light may be compared to akarma.
1: Anaga deeniki etti idimenti idi jyoti.
2: That may be compared to atma jyoti.
1: Adi andari endukunu samanangane untundali.
2: It is equal in all the people.
1: Aithe ee jeevana jyoti aneetundi dantlo ee vidhamenti chitapatalu pogalu ee

0: అనగా దీనికి ఎట్టి విధమైనటువంటి ఇది లేదు.
1: దేర్ ఇస్ నో
0: ఫలము ఉండదు.
1: దేర్ ఇస్ నో ప్రూఫ్ దేర్ ఆఫ్.
0: అకర్మ అంటే కర్మను ఆచరించకుండా ఉండటం కాదు.
1: అకర్మ డస్ నాట్ మీన్ నాట్ పర్ఫార్మింగ్.
0: కర్మను ఆచరించి ఫలమును కోరకుండా అందరినీ సమర్థంగా అందించేటువంటి ఒక స్వభావమే ఇది నిజమైనటువంటి అకర్మ.
1: వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ ట్రీటింగ్ ఆల్ ద పీపుల్ అలైక్ అండ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ ఈజ్ అకర్మ.
0: కనుక అకర్మ అనగా కర్మ చేసేయకూడదు, కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
1: ఎ పర్సన్ హూ డస్ అకర్మ విల్ బి పర్ఫార్మింగ్ యాక్షన్ బట్ హీ విల్ నాట్
0: బి. ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
1: దిస్ హెస్ గాట్ ఎ స్పిరిచువల్ కనోటేషన్ అండ్ నాట్ ఇన్ అ వరల్డ్లీ సెన్స్.
0: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించటం కానీ విమర్శించటం కానీ మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ కర్మ.
0: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటాయి.
1: వన్స్ ఫీలింగ్ మేబీ ఇన్ ఎ పర్టికులర్
0: ఏ కర్మల ఎందు కానీ మనకు ఒక విధమైనటువంటి స్వర్గ ప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
1: ఆల్ దీస్ యాక్షన్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
0: స్వర్గం తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ బియాండ్ హెవెన్.
0: ఎందుకనగా తిరిగి అదే వేదమే చెప్పింది, చీనే పుణ్యే మధ్య లోకం విశంతి. తిరిగి ఆ పుణ్యం తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: ద సేమ్ వేద హాస్ డిక్లర్డ్ దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ విల్ బి బ్రాట్ డౌన్ టు
0: ఎర్త్. వచ్చేటువంటిదే కానీ అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ బి గ్రోయింగ్.
0: ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం నిలిచినాడు.
1: ఏ పర్టికులర్ ఎమ్మెల్యే హాస్ స్టూడ్ ఫర్
0: అందులో జయించాడు.
1: హీ హాస్ అచీవ్డ్ విక్టరీ ఇన్ దట్.
0: ఒక 5 సంవత్సరాలు అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
1: He could go to the assembly for 5 years.
0: ఒక్కొక్క సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది.
1: As time lapses year after year.
0: 5వ సంవత్సరం వచ్చేటప్పుడు ఇది ఇంటి దగ్గర కూర్చోవాలి, తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
1: At the end of 5 years he'll have to return home.
0: అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చోని తిరిగి మరి క్షీణించిపోతాను మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
1: All the merits which you have earned through action may be compared to this kind of activity. You'll be there for 5 years. At the end you'll have to come back.
0: చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాము.
1: As long as your merits last, you'll be in heaven.
0: అది తీరిపోతానని తిరిగి క్రిందికి వచ్చి పడిపోతాం.
1: Once that merits get exhausted, you'll be falling down.
0: కనుకని ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్నే కోరమని చెప్పినాడు కృష్ణుడు.
1: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better...
0: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటుందో వారిని పొందమని చెప్పాడు.
1: He has just commanded him to reach that particular person, after reaching whom you would not be able to come back.
0: రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు, చేరేది ఎప్పుడు?
1: If your life is full of coming and going, when would you be able to reach that goal?
0: చిన్న కథ ఉంటుండేది, అది చెప్పి నేను ముగిస్తాను.
1: One story will be told by Swami and then he wants to bring the discourse to a close.
0: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
1: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
0: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
1: In the court, a decree was given that 6 months he must be put in the prison.
0: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది.
1: 6 months.
0: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
1: 6 months lapsed and the next day he was to go back.
0: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చట్ట బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోమని చెప్పాడు.
1: The jailer came and he told the thief, well, at the end of, by tomorrow you'll be free from your punishment and your term, you can make preparations to go out.
0: నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పాడు.
1: యు కలెక్ట్ ఆల్ యువర్ ఆర్టికల్స్ అండ్ బి రెడీ.
0: వాడు ఏమాత్రం కూడాను జంకలేదు లేక ఆనందపడలేదు.
1: హీ వాజ్ నైదర్ హ్యాపీ నార్ అన్హ్యాపీ.
0: ఉండండి బాబు, ఇక్కడే ఉండండి అన్నాడు.
1: He said, well, let me spend my time here.
0: నీ శిక్ష అయిపోయింది, ఇంటికి పోమని చెప్తే నీ సామాన్లంతా ఇక్కడ నీకు పెడతావు అన్నాడు.
1: The thief said, let the articles be here, and then the jailer said, why should you not
0: take it? Yendu photo tisravatu tirigi repo unnadu mari vastanu tirigi ee jail ke vastanu kabatti ikkade undani annadu.
1: Then the thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
0: Anaga tirigi bayatiki poyina kuda dongataru mananu తిరిగి చేస్తాను, తిరిగి జైలుకి వస్తాను, కాబట్టి ఈ సామాన్ తీసుకురావటం ఎందుకన్నాడు.
1: వాట్ డస్ దిస్ మీన్? ఇట్ మీన్స్ దట్ దిస్ థీఫ్ ఈస్ గోయింగ్ టు ఇండల్జ్ అగైన్ ఇన్ థీవింగ్ అండ్ స్టీలింగ్ అండ్ యూ విల్ బి గెటింగ్ పనిష్మెంట్.

కొంచెమెరిగిన వారు కించిత్తుడగునయా, కొంచెమెరిగిన వారు కించిత్తుడగునయా, సర్వమెరిగిన వారు సాంబశివుడే.

0: There are none on this earth who know everything. And everyone knows a fraction, a little at least. But the all-knowing one is Sambhasiva himself.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: శివరాత్రి యొక్క సందేశము, శివరాత్రి యొక్క ఆదర్శము, శివదాత్రి యొక్క ప్రబుద్ధత సర్వ కుటుంబములకును ఆదర్శమును అందించటమే.
0: ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ శివరాత్రి హెస్ గాన్ టు ది డోర్ స్టెప్ ఆఫ్ ఎవ్రీబడి పాసింగ్ ఆన్ ది ఐడియల్.
1: ఈనాడు విశ్వ కుటుంబమునందు మానవులకు ఐకమత్యము సన్నగిలింది.
0: ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ దిస్ యూనివర్స్ యూనిటీ ఇస్ లాకింగ్.
1: ఒక కుటుంబమునందు ఇరువురు ఉండినా కూడాను అనేక విధములైనటువంటి సమస్యలు వారిని ఎదుర్కొంటుంటాయి.
0: దెర్ మే బి టూ రెసిడెంట్స్ ఇన్ ఎ ఫ్యామిలీ బట్ దే హ్యావ్ డిఫరెన్సెస్.
1: కానీ ఈశ్వర కుటుంబమునందు కుటుంబీకులు నరుగులే.
0: ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ఈశ్వర దర్ ఆర్ ఫోర్ రెసిడెంట్స్ మెంబర్స్.
1: పార్వతి, ఈశ్వర, సుబ్రహ్మణ్యం, గణపతి, ఇరువురు కొడుకులు, భార్యాభర్తలు.
0: దర్ ఆర్ ఫోర్ మెంబర్స్, పార్వతి, ఈశ్వర, సుబ్రహ్మణ్య and Vinayaka, the two sons and the two parents.
1: ఇటువంటి నలుగురు కుటుంబంలో ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలు లేక ప్రతి కుటుంబమునకు ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు వాళ్ళ జీవితాలు.
0: They have demonstrated what ideal is without any problems among the four members of the family.
1: ఇరువురు కొడుకులయో ఒకరికి ఒకరికి ఏమాత్రం కూడా భేదములు లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్ బిట్వీన్ ద టూ సన్స్.
1: భార్యాభర్తల్లో అసలే భేదము లేదు.
0: నో డిఫరెన్స్ ఐదర్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: నలుగురు చేరి ఏకోన్ముఖులై జగత్తును ఏలుతూ వస్తారు.
0: ఆల్ ద ఫోర్ హ్యావ్ బీన్ రెయినింగ్ ద హోల్ వరల్డ్ ఇన్ ఎ యునైటెడ్ వే.
1: అన్నదమ్ములు ఏ విధంగా జీవించాలి, భార్యాభర్తలు ఏ విధంగా జీవించాలి, లోకానికి ఆదర్శాన్ని అందించడమే మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని విశ్వసించి ఆ విశ్వ కుటుంబకులైనటువంటి యొక్క పార్వతి ఈశ్వరులు ఈ సంకల్పం సంకల్పించారు.
0: ద వే హౌ బ్రదర్స్ హ్యావ్ టు మింగిల్ విత్ ఈచ్ అదర్, ద వే హౌ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ అన్ ఐడియల్ వే వాజ్ ద మెయిన్ డ్యూటీ that this family has undertaken to teach to the world.
1: Jagatunaku kutumbame chala pradhanamaintundi.
0: In this world it is the family which is most important.
1: Ee kutumbame sakramamaintundiga undinappude jagattanta sakramanga nadustundi.
0: When this family is proper, the whole world will be proper.
1: Aikamatyam emaina konnu kontha nasinchina జగత్తే చాలా బాధలకు గురి అవుతుంది.
0: When the unity is lost, the world will have to suffer.
1: ఈ యొక్క ఐకమత్యమే జీవితానికి బలము.
0: Unity is the strength of life.
1: అన్యోన్యతే ఆదర్శమైనటువంటి జీవితము.
0: Mutual relationship, understanding is an ideal.
1: కనుకనే పార్వతీశ్వరు యొక్క కుటుంబము ఆదర్శవంతమైనటువంటి కుటుంబము.
0: Therefore the family of Parvati and Ishwara is an ideal one.
1: దీనిని ప్రతి కుటుంబకుడు కూడాను అనుసరించి ఆనందాన్ని అందించి జగత్తునకు శాంతిని కలిగించాలి.
0: Therefore every family must follow Ishwara family and enjoy the blissful nature and be an ideal to the rest.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకొనిను వీరికి భేదాభిప్రాయములు ఎక్కడ కూడాను కలగలేదు.
0: Under any circumstances there was no scope for any disunity.
1: ఏకోన్ముఖులై జీవిస్తూ వచ్చారు.
0: They all lived as one family.
1: లోకానికి ఆదర్శం అందిస్తూ వచ్చారు.
0: They were ideals to the world.
1: అన్యోన్యతను పోషిస్తూ వచ్చారు.
0: They were together, integrated.
1: ఐకమత్యమే జగత్తునకు మృదాధారమైనటువంటిదని భావించి ఈ ఐకమత్యాన్ని జగత్తునకు అందిస్తూ వచ్చారు.
0: They considered that the unity is the fundamental factor necessary for the world, and they demonstrated so.
1: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి మానవుడు ఇలాంటి ఈశ్వరి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నాడా?
0: Man today, has he taken this universal family as an ideal one?
1: దైవం యొక్క కుటుంబీకుల యొక్క సంఘంపై మనం అన్యోన్యతగా గుర్తించినప్పుడే మన జీవితం కూడాను శాంతి భద్రతలకు నొందుతుంది.
0: When once we understand the intimate relationship and the unity in the divine family, the whole world will be peaceful and secure.
1: ఈనాడు ఇద్దరు కొడుకులు ఉంటుంటే ఎన్నో సమస్యలు ప్రారంభమవుతున్నాయి.
0: Today, when there are two sons, there arise number of problems.
1: ఒకరికొకరికి ఏమాత్రం కూడాను అన్యోన్యత లేదు.
0: There is no coordination between the two.
1: భార్య భర్తలయందు అది కూడాను చాలా విరుద్ధంగానే జరుగుతుంటుంది.
0: The husband and wife, they are contradictory in their nature.
1: వారి సామాన్యులు ఎందుకని వారి యొక్క పరిస్థితులు ఎందుకని వారి యొక్క సంపత్తి ఎందుకని ఇలాంటి అన్యోన్యతను దీర్ఘంగా నిరూపిస్తూ వచ్చారు.
0: ఇన్ ద యూజువల్ ఫ్యామిలీ, ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్, ఇన్ ఫేవరబుల్ టైమ్స్ దే హావ్ డిమాన్స్ట్రేటెడ్ యూనిటీ.
1: ఇలాంటి అన్యోన్యతను మనము ఈనాడు పెంచుకోవాలి.
0: This intimate association we have to develop today.
1: ఐకమత్యమును మనం సాధించాలి.
0: We should achieve unity.
1: అలాంటి సాధించే నిమిత్తమై ఈశ్వర కుటుంబము ఈ విశ్వ కుటుంబానికి ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు.
0: The Ishwara family is the most ideal for the entire world.
1: ఈశ్వరుడు ఉన్నాడు.
0: Here is Ishwara.
1: ఇతని వాహనము ఏది? నంది.
0: The chariot of Ishwara is Nandi.
1: అనగా భౌతిక లౌకిక విద్యందు చూస్తే వీళ్ళ వాహనాలు వీళ్ళ యొక్క పరిస్థితులు లౌకికంగానే మనం కూడాను దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
0: Though they are from the worldly sense, we have to consider them as ideals in our worldly life.
1: పార్వతి వాహనము సింహము.
0: The chariot of Parvati is the lion.
1: సుబ్రహ్మణ్య వాహనము నెమలి.
0: The chariot of Subramanya is peacock.
1: వినాయకుని వాహనము ఎలుక.
0: It is the mouse that happens to be the chariot of Vinayaka.
1: ఇలాంటి వాహనములు ధరించి జగత్తునంతా సంచరిస్తూ కుటుంబములు పోషిస్తూ అన్యోన్యతలు బోధిస్తూ జీవితాన్ని ఆదర్శంగా అందిస్తూ వచ్చారు.
0: With these chariots, they went on moving all over the universe, sustaining the entire world, and they proved to be ideals to the rest of the universe.
1: Kevalam veeri oka aadarshamainatvanti vahanamulu maatrame kaadu.
0: Their chariots are not merely ideals.
1: Kutumbamlo vaaru dharinchetvanti oka aabharanamulu kudanu anyonyatiga vachayi.
0: All the jewels they wore also were equally ideal.
1: Itti aadarsham uyinaadu manaku ekkadi kudanu kanipinchatam ledhu.
0: Such an exalted ideal we don't find anywhere today.
1: Tammuni bhari edaina oka naga veskuntadante anna bharyaku kasi galugutundi.
0: If younger brother's wife has any jewel, the wife of the elder brother would be jealous.
1: Adhe vidhamgane okarikokaru edaina okati chuchinappudu anandanni anubhavinchadaniki dooramaipoyi ashantini pondustunnaru.
0: That's why they have distanced themselves from bliss and are put to restlessness.
1: ఈ దేవి వాహనము సింహం.
0: It is the lion which is the chariot of Devi.
1: ఈశ్వరుని వాహనము నంది.
0: Nandi is the chariot of Ishwara.
1: నంది అనగా బుల్.
0: Nandi is the bull.
1: ఈ యొక్క పశువును చూస్తే సింహం ఊరుకోదు.
0: The lion would not remain like that watching the bull.
1: ఈ సింహమును చూస్తే నంది చాలా భయపడిపోతుంది.
0: Bull will be fear stricken on watching the lion.
1: ఇలాంటి భయములు ఏమాత్రము లేకుండా ధైర్యంగా ఆ యొక్క వాహనములైనటువంటి యొక్క ప్రాణులు కూడాను అన్యోన్యతగా జగత్తునకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: దీస్ చారియట్స్ దో దే ఆర్ కాంట్రడిక్టరీ అఫ్రైడ్ ఆఫ్ ఈచ్ అదర్ బట్ స్టిల్ దే లివ్డ్ ఇన్ యూనిజన్.
1: ఏమాత్రము భయం కాని ఏమాత్రము దిగులు కాని వాటికి వచ్చేటువంటివి కాదు.
0: దే హ్యాడ్ నో వరీ, యాంగ్జైటీ ఆర్ ఫియర్.
1: ఎప్పుడు భయం ఏర్పడుతుంది? మనలో దోషం ఏర్పడినప్పుడే భయం ఆవిర్భవిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
1: రాంగ్.
0: వేర్ దేర్ ఇస్ రాంగ్ దేర్ ఇస్ ఫియర్.
1: కనుకనే ఎవరి ఎందుకును ఏ యొక్క దోషములు లేకుండా ఉండినప్పుడు ఈ భయమే ఉండదు.
0: వెన్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ యూ దేర్ విల్ బి నో ఫియర్.
1: ఈనాటి మానవుడు ప్రతి చిన్న విషయమునకును భయభ్రాంతులకు గురి అవుతున్నాడంటే వారిలో అన్ని కూడా దోషములే ప్రారంభమవుతున్నాయి.
0: మ్యాన్ టుడే ఈజ్ అబ్సల్యూట్లీ ఫియర్ఫుల్ బికాస్ ఆఫ్ ఆల్ మిస్టేక్స్ అండ్ రాంగ్స్ ఇన్ హిమ్.
1: వారి దోషములే ఈ భయభ్రాంతులకు మూల కారణము.
0: ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ దట్ హీ హాస్ డన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫియర్.
1: ఈ ద్వేష ఆవేశములకు కూడా ఇది ఏ మూల కారణము.
0: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఎమోషన్ అండ్ హేట్రెడ్.
1: కనుకనే అన్యవంత కావాలంటే అందరి ఎందు దోషము లేకుండా చూసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు లివ్ ఇన్ యూనిసన్ వీ షుడ్ సీ దేర్ విల్ బి నథింగ్ రాంగ్ విత్
1: మన దోషములే మనకు భయభ్రాంతులను అందిస్తున్నాయి.
0: ఆల్ దీస్ రాంగ్ థింగ్స్ దట్ వీ డూ
1: మన దోషములే మనకు అశాంతిని దుఃఖమును చేకూరుస్తున్నాయి.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ సాడ్నెస్.
1: ఈనాటి మానవుడు దుఃఖంలో మునిగి ఉన్నాడంటే ఈ దుఃఖములకు మూల కారణం ఏమిటి?
0: మ్యాన్ ఇస్ డ్రౌన్డ్ ఇన్ గ్రీఫ్. వాట్ ఈస్ ద రీజన్?
1: నిజంగా చూస్తే మానవునికి దుఃఖమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ షుడ్ నాట్ గ్రీవ్ ఎనీ మోమెంట్.
1: దుఃఖము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దుఃఖము ఎవరందించారు? ఈ దుఃఖము
0: వేర్ ఫ్రమ్ హీ గాట్ దిస్ సారో, వేర్ ఫ్రమ్ హీ రిసీవ్డ్ ఇట్.
1: తనలో నుంచి వచ్చినటువంటి యొక్క దుర్గుణముల యొక్క రిఫ్లెక్షన్ ఏ దీనికి?
0: The sorrowfulness is the reflection of all the bad qualities within.
1: వాడి లోపల ఉన్నటువంటి యొక్క పాపములే దీనికి రియాక్షన్ కు మూల కారణము.
0: The sin within is the main cause for the reaction.
1: వారి ఎందున్నటువంటి యొక్క దుర్భావముల యొక్క రియాక్షన్ ని నిజమైనటువంటి యొక్క మానవులకు ఆదర్శవంతమైనది కాకుండా దుర్బోధనలుగానే రూపొందుతున్నాయి.
0: All the bad feelings within come back to you as the reflection reaction and do not give scope for good thoughts.
1: తన ఎందున్నటువంటి ఒక దోషములే తనకు రీసౌండ్ గా ప్రతిబింబిస్తున్నాయి.
0: ఆల్ ద మిస్టేక్స్ అండ్ రాంగ్ థింగ్స్ ఇన్ హిమ్ వుడ్ కమ్ బ్యాక్ టు హిమ్ యాజ్ రియాక్షన్.
1: ఏదో ఒక వ్యక్తి నన్ను దూషిస్తున్నాడంటే ఆ దృష్టి కాదు నిన్ను దూషించేది, వేరొక వ్యక్తి కాదు నిన్ను దూషించేది, నీ యొక్క భావములే నిన్ను ఆ విధమైన రూపాన్ని ధరించి దూషిస్తున్నాయి.
0: యూ థింక్ దట్ ద అదర్ పర్సన్ ఇస్ క్రిటికల్ అండ్ క్రిటిసైజ్ యూ, బట్ ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ విదిన్ దట్ ఇస్ ద మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: కనుకనే పార్వతీశ్వరు యొక్క కుటుంబము చాలా అన్ని విషయం ఎందుకును అడుగడుగులకు కనకణమునకును ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి జగత్తుకు.
0: దేర్ఫోర్ ద ఫ్యామిలీ ఆఫ్ పార్వతీని ఈశ్వర హ్యాస్ గివెన్ వాట్ ఐడియలిజం ఈజ్ టు ద రెస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: యొక్క ఆభరణములు ఏమిటి?
0: వాట్ ఆర్ జ్యువెల్స్ ఆఫ్ ఈశ్వర?
1: అతనికి ఎట్టిది ఆభరణములు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యాస్ నో జ్యువెల్స్ వాట్ ఎవర్.
1: తల నిండు జడల సమంతి వాడు.
0: And he has got all affluence all over the matter.
1: అతని ఆభరణములు నాగములే.
0: And the snakes are the real decoration to him.
1: ఆ యొక్క వాహనములు ఈ విధంగా విరుద్ధంగా ఉండినప్పటికీ వీరి యొక్క ఆభరణములు కూడాను చాలా విరుద్ధంగా ఉంటున్నాయి.
0: All the jewels decoration they have put on also seem to be quite strange.
1: తలనిండ జడల సంపత్తి వాడు.
0: Has got the matted hair.
1: మౌళి కులుకెడు చంద్ర మక్కండ కళతోడ బెడదారు గుంపెడు జడదవాడు.
0: అండ్ హస్ గాట్ దిస్ మూన్ షైనింగ్ ఓవర్
1: జడలో ప్రవహించి చెదరేటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ
0: విత్ ఫోర్ హెడ్ విచ్ ఇస్ క్వైట్ బ్రాడ్ విత్ థర్డ్ ఐ
1: నల్ల నేరడి వంటి నల్లని మెడతోడ.
0: అండ్ హస్ గాట్ ద డార్క్ నెక్
1: కరమును నాగ కంకణముతోడ.
0: అండ్ హస్ గాట్ ద యాంకిల్స్ ఓవర్
1: నడుమును చుట్టిన నాగ చర్మముతోడ.
0: అండ్ ఇట్ దిస్
1: మైనింద నల్లటి భస్మముతోడ.
0: అండ్ the bhasmadi vibhuti smeared
1: mainind nadu bhasmamu toda
0: with all this ash on
1: the body kutrudichina dodda kunkuma bottuto
0: and with the central vermilion on
1: the tambula raga harambu toda
0: with all the color because of tambula
1: tadhayamame vajja tatankamula toda vichastra vadya vrushti toda nallakulavulu tunumadu kollalaadu మెరుగు చామల ఛాయల మేని తోడ.
0: హిస్ కాంప్లెక్షన్ ఇస్ యావరేజ్ చామల
1: ఛాయ. ఈశ్వరుని యొక్క ఆభరణములు ఎవరికున్నవి?
0: దిస్ కైండ్ ఆఫ్ డెకరేషన్ ఆఫ్ ఈశ్వర హూ ఎల్స్ హస్ గాట్ ఇట్.
1: కనుకనే పార్వతి దీనికంతా కూడాను వైరాగ్యాన్ని బోధించేటువంటి ఒక తత్వంగా తాను నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ ప్రూవ్స్ టు ద వరల్డ్ వాట్ డిటాచ్మెంట్ అండ్ రెనన్సియేషన్ ఈజ్.
1: పార్వతి ఏమైనా కూడా దీనిపైన ద్వేషమును పోనలేదు. అసూయ కలుగలేదు.
0: పార్వతి హ్యాడ్ నో హేట్రెడ్ నార్ జెలసీ.
1: ఎట్టి భేదములు వారి ఎందు కలగలేదు.
0: దేర్ వర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ బిట్వీన్ దెమ్.
1: ఇట్టి భర్తను తాను కోరటం చేత తనకేమైనా కూడా దుర్భావములు ఏమైనా వస్తున్నాయా?
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ హస్బెండ్ హ్యాస్ షీ గివెన్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ ఫీలింగ్స్?
1: ఆమె అన్యోన్యతగా అనుసరిస్తూ వచ్చింది.
0: షీ వాజ్ సో ఇంటిమేట్ అండ్ ఫాలోడ్ హిమ్ కంప్లీట్లీ.
1: ఇతను దినదినమ్మును బిచ్చమెత్తుటి కాని ఇంటి పూటికి ఇరువరీ లేదు.
0: హీ వెంట్ ఆన్ బెగింగ్ స్ట్రీట్ టు స్ట్రీట్ అండ్ హీ నెవర్ పార్టేకెన్ ఎట్ హోమ్.
1: బిచ్చమెత్తేటువంటి ఒక భర్తను పెట్టుకుని భార్య ఈ విధంగా జీవిస్తుందంటే ఇది చాలా విరుద్ధమైనటువంటిది.
0: ద వైఫ్ బీయింగ్ ఏబుల్ టు బేర్ విత్ ది హస్బెండ్ హూ లివ్స్ బై బెగింగ్ ఎవ్రీ డే.
1: ఇట్టి కాపురమ్ము నేను ఎట్లు చేతు అని తాను పారిపోలేదు.
0: షీ కుడ్ నాట్ స్టే దేర్ బీయింగ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ ఇన్ ద ఫ్యామిలీ.
1: కాదు, అనుసరిస్తూ వచ్చింది.
0: బట్ షీ ఫాలోడ్ హిమ్ థరోలీ.
1: నీ అనుకూలమే నీ ఆనందమే నా ఆనందమని విశ్వసిస్తూ వచ్చింది.
0: షీ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ ది బ్లిస్ ఆఫ్ శివ ఈస్ ద బ్లిస్ ఆఫ్ పార్వతి.
1: ఈ విధమైనటువంటి అన్యోన్యతను వారు అనుసరిస్తూ వచ్చారు.
0: దిస్ కైండ్ ఆఫ్ ఇంటిమేట్ అండర్స్టాండింగ్ అండ్ రిలేషన్షిప్ వాస్ అమంగ్ దెమ్.
1: కుమారుడు యొక్క వాహనం చూసినప్పుడు మీకు తెలుసును.
0: యు నో ద చారియట్ ఆఫ్ ది సన్.
1: నెమలి వాహనము సుబ్రహ్మణ్యుడు.
0: అండ్ ద చారియట్ ఆఫ్ సుబ్రహ్మణ్య ఇస్ పీకాక్.
1: ఈ పీకాక్ చూస్తే తండ్రి యొక్క ఆభరణములైనటువంటి సర్పములు చాలా బుసకొడతాయి.
0: ద స్నేక్స్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద పీకాక్ ఆఫ్ ద సన్ ఆర్ అపోజ్ టు ఈచ్ అదర్.
1: ద్వేషములు వస్తున్నాయి.
0: అండ్ హెవ్ హేట్రెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్.
1: ఇంతే కాకుండా గణపతి వాహనము ఎలుక.
0: అండ్ ద చారియట్ ఆఫ్ గణపతి ఈస్ ద ర్యాట్.
1: ఈ ర్యాట్ ను అనగా ఎలుకను చూస్తే పాము ఊరుకుండదు.
0: And the snake would not keep quiet on watching the rat.
1: ఈ రెండింటికి చాలా పరమ విరోధము.
0: They are opposites, the two of them.
1: ఇట్టి విరోధమైనటువంటి ఒక కుటుంబమును ఏనాడు కూడాను కలహింపలేదు.
0: Though with all contradictions, they never fought with each other.
1: ఎవరికి ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకుంటూ జగత్తులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు.
0: They discharged their duties on their own and set an ideal to the world.
1: శిరమునందు గంగ.
0: There is Ganges on the head.
1: శిఖమునందు నిమలేక చంద్రుడు.
0: And we find the moon over.
1: చంద్రుడు చాలా చల్లదనవాడు.
0: And the moon is so cool.
1: మూడవ నేత్రము అగ్ని.
0: The third eye is the fire.
1: ఈ అగ్నికి పైనుండి నీరు పోస్తే ఆరిపోతుంది.
0: The fire will be extinguished because of the water.
1: శిఖమలో అగ్ని.
0: And we find the water above and the fire.
1: ఈ రెండింటికి పరమ విరుద్ధము.
0: Both are opposites.
1: కాని ఇది ఏ మాత్రం కూడా విరుద్ధంగా సంచరించలేదు.
0: But they have never moved in an opposite direction.
1: అన్యోన్యతగా ఉంటుండి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాయి.
0: They lived together in unison and were ideals to the world.
1: ఇట్టి విరుద్ధమైనటువంటి భావములు జగత్తులో రావచ్చు.
0: Such contradictory ideas may come in the world.
1: ఇట్టి ద్వేషములు జగత్తులో కలగవచ్చును.
0: There may be hatred in this world.
1: కాని దీనికంతకూడను మా కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు శాంతిగా జీవించండిని ప్రబోధిస్తూ వచ్చారు.
0: But that gave a lesson and a teaching to the world that whole world should follow them.
1: ఏ చిన్న కార్యమునందుకూడను వారికి ఏమాత్రము భేదములు కలగలేదు.
0: In any simple task there was no difference of opinion among them.
1: ఇటువంటి భేదరహితమైనటువంటి కుటుంబమును ఇది విశ్వమునకు ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా మనం విశ్వసించాలి.
0: We should have full faith that this family is an ideal family because it lived without any differences.
1: ఈనాటి పరిస్థితిని దీనికి పోల్చుకోవడానికి వీలేదు.
0: We cannot compare in any sense the present position.
1: ఆనాటి పరిస్థితులకు ఆనాటి ప్రభావములకు ఆనాటి దివ్యత్వములకు ఇట్టి ఐకమత్యము ఎంతనో ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది.
0: It was the ideal of those days. Under those circumstances, in that position.
1: ఈనాడు ప్రతి అణువుకును ప్రతి కణములకును ద్వేషమే ద్వేషమే ద్వేషమే.
0: We find hatred in every moment, in every cell.
1: అన్ని రంగముల యందుకును ఈనాడు ద్వేషమే ప్రజ్వలిల్లుతూ వస్తుండాలి.
0: In every field in life, we find hatred that's rampant.
1: తల్లి కొడుకులకు ద్వేషము.
0: There's hatred between mother.
1: భార్యాభర్తలకు ద్వేషము.
0: Hatred between husband and wife.
1: అన్నదమ్ములకు ద్వేషము.
0: Hatred among brothers.
1: అన్ని ఆస్తిపాస్తులకు ద్వేషము.
0: Hatred because of property
1: అన్ని
0: matters.
1: ద్వేషమే ఈనాటి మానవుని యందు కూరి ఉన్నది.
0: This hatred is full in the modern man.
1: ఇట్టి ద్వేషమునకు ఏమాత్రమో అవకాశం అందించకూడదని పార్వతీ ఈశ్వరులు ప్రత్యక్షంగా జగత్తునంతా చాటుతూ వచ్చారు.
0: పార్వతి అండ్ ఈశ్వర have demonstrated and publicized to the world that there should not be any hatred. But this teaching, who is
1: preaching?
0: Who is practicing?
1: Bhaktiga Bhagavantuni smaristunnare kani.
0: They think of God with all devotion.
1: Bhagavantuni yokka adarshalu evaru aalochinchaaru.
0: Who are following the ideals of God?
1: Ansarinchatame ledu.
0: They are not following.
1: Ade vidhamgane భగవంతుని పూజించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ వర్షిపింగ్ గాడ్?
1: ఈశ్వర ఈశ్వర అని ఈశ్వర నామాన్ని స్మరిస్తూ కూడాను ఈశ్వరు యొక్క వాక్యములను విరుద్ధంగా మనం అనుసరించినప్పుడు ఈశ్వరు యొక్క తత్వము మనకి ఏ విధంగా కలుగుతుంది?
0: దో వీ రిపీట్ గాడ్స్ నేమ్ ఈశ్వర, ఇఫ్ యూ డోంట్ ఫాలో ఈశ్వర, వాట్ బెనిఫిట్ విల్ గెట్?
1: కనుక మనము ఐకమత్యాన్ని ఈనాడు పెంచుకోవాలి.
0: Therefore today we have to develop unity.
1: మానవుని యందు ఆహార విహారముల చేత అనేక ద్వేషములు ఆవిర్భవిస్తాయి.
0: The food and habits are responsible for hatred.
1: ఎన్ని విధమైనటువంటి దుర్గుణములు ఆవిర్భవించినప్పటికీ మనసులో దానిని దాచుకోవాలి.
0: There may be any number of bad feelings and bad qualities.
1: దానిని ఏమాత్రం కూడా ద్వేష రూపంలో ప్రదర్శించకూడదు.
0: They should never manifest in the form of hatred.
1: అసూయ ఏమాత్రం కూడా కలగకూడదు.
0: You should never be jealous or envious.
1: ఈ నాటి ప్రతి మానవునికి కూడాను అసూయ ద్వేషము అధికంగా పెరుగుతూ వచ్చింది.
0: There is envy and hatred in every man more and more.
1: అసూయనే మనకు దుర్గుణములకు మూల కారణము.
0: Jealousy is mainly responsible for all bad qualities.
1: అసూయ వల్లనే మనలో క్రోధం బయలుదేరుతుంది.
0: The envy leads to anger.
1: ఈ అసూయ ద్వేషములు రెండే మానవునికి పూర్తి నాహతం చేస్తుంటాయి.
0: The envy and hatred ruin man.
1: మానవుడు ఎంత ఆనందాన్ని అనుభవించవచ్చును.
0: One can enjoy the bliss to an extent.
1: ఎన్ని సుఖములో పొందవచ్చును.
0: You can acquire all sorts of pleasures.
1: కానీ సుఖమును పొందలేకపోతున్నాడు మానవుడు.
0: Man is not able to find happiness.
1: దగ్గరికి వచ్చినటువంటి ఆనందాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు.
0: He forgets the happiness at the doorstep.
1: ఆనందమునకే మూల కారణమైనటువంటి వాడు మానవుడు.
0: Man is primarily responsible.
1: తన ఎందున్నటువంటి ఆనందమునే తాను మర్చిపోతున్నాడు.
0: He has forgotten the innate bliss.
1: తన యందున్నటువంటి యొక్క సంతోషమునే తాను కోల్పోతున్నాడు.
0: In fact, he has lost the happiness that is latent in him.
1: ఇటువంటి మానవుడు ఇంకా ఏనాడు సంతోషాన్ని అనుభవిస్తాడు?
0: When do you expect a man to be joyful?
1: జీవితమంతా ఇదే కష్టాలతో కూలి ఉంటాడు.
0: His life is full of miseries and problems.
1: మానవుడికి నిజంగా దుఃఖము ప్రధానమైనటువంటిది కాదు.
0: The sadness is not that important in
1: life. ఆనందమయుడు మానవుడు.
0: Man is the embodiment of bliss.
1: మానవుడు
0: is the personification of
1: love. మానవుడు
0: is the embodiment of peace.
1: అలాంటి మానవునికి ఈ దుఃఖములు ఎందుకు కలుగుతున్నాయి?
0: Such a man, why should he grieve?
1: దైవాజ్ఞను ధిక్కరించడం చేతను.
0: Because he is disobedient to the
1: command
0: of God.
1: దైవాజ్ఞను ఉల్లంఘించడం చేతను.
0: Because he has disobeyed God's command.
1: దీని యొక్క రియాక్షన్ అంతా కూడా మనకు కలుగుతూ ఉన్నాయి.
0: It will come back to you by way of reaction.
1: ఈ రియాక్షన్, ఈ రీసౌండ్, రిఫ్లెక్షన్ మానవునికి ఇన్ని కష్టములకు మూల కారణము.
0: ఫర్ ఆల్ ది డిఫికల్టీస్ అండ్ సఫరింగ్స్ టు మ్యాన్ కైండ్ ది రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి నాకు ద్వేషి అని మీరు భావిస్తున్నారు.
0: యు కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ద ఫ్రంట్ హేట్స్ యూ.
1: ఆ ద్వేషి అని భావించుకొని తన ఎదురుగా పోయినప్పుడు మీరిద్దరు కూడాను ఆ రోడ్ లోపలే పెద్ద వార్ జరుగుతుంది.
0: దేర్ మే బి వార్ రైట్ ఆన్ ద స్ట్రీట్ because of hatred between you.
1: Neeku deshini chuchina tachchame, hello brother, how are you ani prashninchu.
0: The moment you find the person whom you hate, just greet him, hello brother, how are you.
1: Appude vaadu kudanu brother, brother, how are you antadu.
0: Then also he will respond, brother, how are you.
1: Neevu premanu pradarshinchinappude ediru prema manaku kudanu pratibimbanga vastundi.
0: When you love the other man, you'll get the love as reflection.
1: Adani chuchina tachchame నీవు ఇంకొక ప్రక్కన పోతే వాడు కూడా మరొక ప్రక్కన పోతుంటాడు.
0: ది మూమెంట్ యూ గెట్ అప్ అండ్ లీవ్ ది స్పాట్ ది అదర్ పర్సన్ ఆల్సో విల్ గో అవే.
1: మన యాక్షన్ ఎట్లుంటుందో రియాక్షన్ అట్లనే వస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
1: మనము ఈ యాక్షన్ మంచిదిగా తీసుకోవాలి.
0: సో అవర్ యాక్షన్ షుడ్ బి గుడ్.
1: దుర్మార్గులే లేరు జగత్తులో.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో వికెట్ పీపుల్.
1: నా విరోధి నాకు దుర్మార్గుడు అంటున్నావు.
0: You call your enemy as wicked one.
1: నీలోనే దుర్మార్గం లేకపోతే నీకు ప్రక్కన వాడు దుర్మార్గంగా ఎట్టు ప్రవర్తిస్తాడు?
0: Without wickedness in you, how do you understand, know the wickedness in another man?
1: నీ యొక్క దుర్మార్గమే ఎదురు వ్యక్తి యందు ప్రతిబింబిస్తూ ఉండాలి.
0: The inner cruelty reflects in the man in the front.
1: ఏదైనా కూడా మన యొక్క మంచి భాగము, మంచి ప్రవర్తనలే మనకు ప్రతిబింబిస్తుంటాయి.
0: Anyway, our good feelings and good thoughts, good actions,
1: ప్రతి మానవుడు కూడా పవిత్రమైన భావమును పెంచుకోవాలి.
0: Every man should foster sacred thoughts.
1: పవిత్రమైన ఆచరణను మనం ఆదరించాలి.
0: వన్ షుడ్ రిసార్ట్ టు సేక్రెడ్ ప్రాక్టీసెస్.
1: దైవాజ్ఞను మనం ఉల్లంఘించకుండా నడుచుకోవాలి.
0: వి షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ వితౌట్ డిసోబేయింగ్ గాడ్స్ కమాండ్.
1: మన జీవితానికి శాంతి భద్రత చేకూరుతాయి.
0: దెన్ ఓన్లీ ది పీస్ అండ్ సెక్యూరిటీ ఆర్ ఎన్ష్యూర్డ్.
1: ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధములైనటువంటి ఒక ఇది చేసినా, నిజం మనసు మానవుని మనసునందు పవిత్రమైన భావములే లేకుండినా,
0: ఇన్ స్పైట్ ఆఫ్ భజన్స్, ఇన్ స్పైట్ ఆఫ్ వర్షిప్, ఇన్ స్పైట్ ఆఫ్ సీక్రెట్ రిచువల్స్, ఇఫ్ ది మైండ్ డస్ నాట్ కంటెయిన్
1: కోమలత్వం అనేటువంటి గుణం అభివృద్ధించాలి.
0: వి షుడ్ సీ దట్ ది మైండ్ విల్ హ్యావ్ ఆల్ ద సెన్సిటివిటీ,
1: దయా ప్రేమ అనేటువంటిది ప్రతిబింబించాలి.
0: వి షుడ్ ఆల్సో సీ ది కంపాషన్,
1: కోమల హృదయము దయా ప్రేమలు లేకుండా వాడు రాక్షసుడుగానే ఉంటాడు.
0: If the heart is not full of compassion and kindness, he becomes a demon.
1: కరుణనే దీనికి హృదయము అని పేరు పెట్టారు.
0: For that reason it is called హృదయ.
1: హృత్ ప్లస్ దయా హృదయము, కంపాషన్ తో కూడినటువంటి వాడు మానవుడు.
0: హృత్ దయ మీన్స్ ద వన్ హూ ఇస్ కంపాషనేట్.
1: ఒక్క మానవునికి మాత్రమే ఈ విధమైనటువంటి హృదయం అనే పేరు పిలుస్తూ వచ్చారు.
0: దిస్ హృదయ ఇస్ అప్లికబుల్ టు మ్యాన్ ఓన్లీ.
1: పశుపక్షి మృగాదులకు కూడా హృదయం ఉన్నది, కానీ వాటిని హృదయము అని చెప్పరు.
0: Though this hrudaya is present in birds and beasts, we don't call it so.
1: అంటే మానవుడికి ఈ పవిత్రమైనటువంటి హృదయం పెట్టుకోవటం చేతనే ఇతను మానవుడిగా పోషిస్తున్నారు.
0: An ideal man has this sacred heart, and so he befits the name man.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఇటువంటి హృదయం మనం ధరించి,
0: having had such a heart,
1: ఇటు ఆదర్శాన్ని మనం పొందుకుంటూ,
0: with that all the ideal,
1: మనం ఎందుకు దుఃఖంలో కుమిలిపోవాలి?
0: Why should we be sorrowful?
1: ఎందుకు విచారంలో మునగాలి?
0: Why should we worry?
1: ఇది కేవలము మన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: దిస్ ఇస్ మియర్లీ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: కనుకనే మనము మనలో ఉన్నటువంటి దోషములే మనం ఎదుటి వ్యక్తి ఎందు మనము నిరూపిస్తూ వస్తున్నాము.
0: ఆల్ ద రాంగ్స్ విత్ ఇన్ అస్ వీ సీ ఇన్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్.
1: మీకు తెలుసు చూడండి, తెల్లవారు లేచిన తక్షణమే మీరు పేపర్ తీస్తుంటారు.
0: The moment you get up in the morning,
1: ఎక్కడ చూసినా కానీ అశాంతి.
0: Everywhere there is restlessness.
1: ఎక్కడ చూసినా కానీ చంపుకోవటాలు.
0: You find the mask killing.
1: ద్వేషించాలు. ఇలాంటి ద్వేషాలు క్రోధములు చాలా అపవిత్రంగా ఆవిస్తుంటాయి.
0: You find hatred, anger, temper everywhere all over the world.
1: తెల్లవారు లేచిన తక్షణమే ఎంత శాంతిగానో ఉండాలి.
0: In fact, you have got to be peaceful the moment you get up.
1: అప్పుడే మనకు జీవితం అశాంతికి అవకాశం ఉండదు.
0: Then only there is no cause for agitation or restlessness.
1: మనము తెల్లవారు లేచింది మొదలుకొని ఆనందాన్ని మనం అనుభవిస్తూ రావాలి.
0: We should start experiencing the bliss right from the time we get. మనకు
1: కష్టములు దుఃఖములు విచారములు ఉండవచ్చును.
0: There will be certain difficulties and
1: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
0: They come and pass.
1: ఏవి మనల్ని బాధించవు.
0: None will trouble you forever.
1: వాటిని తీసుకుని నీవు అనుభవించినప్పుడే అవి నిన్ను బాధిస్తుంటాయి.
0: Then once you accept, you will be affected.
1: దాన్ని ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకుండా ఉంటే నీకు బాధలే నిన్ను అంటవు.
0: యూ షుడ్ నెవర్ ఐడెంటిఫై నార్ రిసీవ్ సచ్ ట్రబుల్స్.
1: నీకెవరైనా ఒక కవర్ రాస్తుంటాడు.
0: ఇఫ్ ఎనీవన్ రైట్స్ ఎ లెటర్ టు యూ,
1: ఇది పోస్ట్ లో వచ్చేసేస్తుంది.
0: యూ రిసీవ్ బై పోస్ట్.
1: దాంతో రీ అడ్రస్ ఉంటుంటుంది.
0: అండ్ యూ ఆల్సో ఫైండ్ ది అడ్రస్ దట్ హస్ టు బి సెండ్ బ్యాక్.
1: ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది.
0: దిస్ ఫ్రమ్ అడ్రస్,
1: ఈ ఫ్రమ్ అడ్రస్, టూ అడ్రస్ ఆ కవర్ పైన లేకపోతే ఎవరు దాన్ని ముట్టరు.
0: The letter which has no these two addresses from and to, it will not reach anybody.
1: కనుకనే భగవంతుని యొక్క ఆజ్ఞలన్ని కూడాను అది ఫ్రమ్ అడ్రస్లు.
0: The command of God is the from address.
1: ఎవరికి వచ్చినాయి? మానవునికి వచ్చినాయి. అది టూ అడ్రస్.
0: The letters are addressed to man, mankind.
1: కానీ ఈనాడు టూ అడ్రస్లు మాత్రమే తీసుకుంటున్నారు, కానీ ఫ్రమ్ అడ్రస్ ఎక్కడుందో ఎవరు కనిపించలేదు.
0: Today we consider two address, ignoring the from address.
1: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తాం?
0: వితౌట్ దిస్ ఫ్రమ్ అడ్రస్ అండ్ టూ అడ్రస్ వాట్ విల్ హ్యాపెన్ టు ది లెటర్?
1: లెటర్ ఆఫీస్ లో పడేస్తాం.
0: ఇట్ విల్ బి కెప్ట్ ఇన్ ది డెడ్ లెటర్ ఆఫీస్.
1: కనుకనే మనము ఈ రెండు అడ్రస్లను మనం గుర్తించాలి.
0: సో వీ హావ్ టు కాగ్నైజ్
1: మొట్టమొదట ఫ్రమ్ అడ్రస్, మనం ఎక్కడి నుంచి వచ్చాము. వేర్ డు యు కమ్ ఫ్రమ్?
0: ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్, వేర్ డు యు కమ్ ఫ్రమ్?
1: నేను ఎక్కడి నుంచి వచ్చానని తెలుసుకుంటే నేను దైవం నుంచి వచ్చాను.
0: You will know that I am from God.
1: అప్పుడే నీకు మంచి భావాలు ఆవిర్భవిస్తాయి.
0: Then only there will be good thoughts arising in you.
1: నేను ఎక్కడ ఉన్నాను?
0: Where am I?
1: మానవత్వంలో ఉంటున్నాను.
0: I am in human quality.
1: కనుక నీ ఫ్రమ్ అడ్రస్, ఈ టూ అడ్రస్ రెండు మనం దినము తలుచుకుంటూ రావాలి.
0: So we have to think of this from address and two address every day.
1: ఈ రెండింటిని మనం తలుచుకుంటూ ఉంటే ఫ్రమ్ అడ్రస్ ను అనుసరించేటువంటి మానవుడే టూ అడ్రస్ వాడు.
0: Therefore, he is the true man who follows this from address.
1: కనుకనే దీన్ని మనం ఫాలో చేసేటువంటి వాడిగా ఉండాలి, కానీ దీన్ని ధిక్కరించేవాడిగా ఉండకూడదు.
0: హీ షుడ్ ఫాలో ది ఫ్రమ్ అడ్రస్, హీ షుడ్ నెవర్ డిసోబే.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి ఆదర్శము ఒక మానవులకు మాత్రమే ఉంటుండాలి.
0: ది సీక్రెట్ ఐడియల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ ఓన్లీ.
1: ఇంతే కాకుండా ఈ అన్ని దేశములు ఎందుకు కూడాను ఇలాంటి అవకాశం ఎక్కడ కూడా కలగటం లేదు.
0: We don't find such a chance in any country.
1: Oka bharatiyulu yokka bhagyame ilanti pavitramainatundi oka aarachani andistu vachindi.
0: It is only the good fortune of Bharat to have had these sacred ideals.
1: Ilanti aadarshanu manaku undi kudanu manam andukonalekunda aacharinchalekunda ashanti guri aipothunnamu.
0: With all the ideals around us, we are not able to practice, we are not able to enjoy the benefits.
1: Enni bhakti pravrtulu chesinappudiki మనలో ఉన్నటువంటి భావము సున్నితంగా లేకపోతే,
0: విత్ ఆల్ ది డివోషన్ అండ్ వర్షిప్, ఇఫ్ అవర్ ఫీలింగ్స్ ఆర్ నాట్
1: సెన్సిటివ్ అండ్ టెండర్, అయిపోతాయి.
0: ఆల్ వుడ్ అమౌంట్ టు జస్ట్ ఎ వేస్ట్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విచ్యు,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సెల్ఫ్ సరెండర్.
1: ఈ నవవిధమైన మార్గములు మానవునికి అందించడంలో మూల కారణమేమిటి?
0: వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ ద మెయిన్? ఇవన్నీ
1: ఉండినా కూడా ఏదో ఒక మంచి మార్గాన్ని నీవు అనుసరించు.
0: Among these nine paths of devotion, at least follow one.
1: ఏ ఒక్కటిని అనుసరించకపోయినప్పటికీ ఈ నైన్ పాత్ అనగా తొమ్మిది మార్గములు కూడా నీకు దుర్మార్గంగానే ప్రవేశపెడతాయి.
0: If you don't follow anyone, the ninefold path would ruin you, spoil you.
1: Annintikante mukhyam sneham.
0: Of all, most important is friendship.
1: Atmanivedanam.
0: Self-surrender.
1: Surrender kavalantaru. Surrender eppudu avutundi? Snehanni penchukunnappude surrender avutundi.
0: When can you surrender? When you develop friendship, you can surrender.
1: Ee naati friendship aa vidhanga ledu, deeniki viruddhanga untundali.
0: The modern friendship is not of this nature.
1: కనుకనే ఈ విధమైనటువంటి మార్గములు రావడానికి మూల కారణము మనలో ఉన్నటువంటి సున్నితమైన హృదయం లేకపోవటమే.
0: As we don't have sensitive tender heart within, it is responsible for all the problems.
1: ప్రేమ భక్తులు అనగా లేకపోవటమే దీనికి మూల కారణము.
0: There is no love and there is no devotion.
1: కనుకనే మనకు ప్రేమ ఉండాలి.
0: Love is essential.
1: అందరి యందు ప్రేమను మనం ప్రదర్శించాలి.
0: We have to exhibit, demonstrate.
1: ప్రేమను అందించాలి.
0: We should share love.
1: ప్రేమను అందుకోవాలి.
0: We have to receive.
1: కేవలము one way traffic కాదు, కేవలం తీసుకోవడానికి మాత్రమే సిద్ధంగా ఉంటున్నామే నాడు.
0: This love is not one way traffic. Today we are prepared to receive only.
1: Take and give. నీవు ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి.
0: It should be by way channel. Take and give.
1: ఇచ్చుకోవటము మాత్రమే ఉంటుండే పుచ్చుకోవటం లేకపోతే ప్రయోజనం ఉండదు.
0: It's not enough if you give. You should also receive. దీనికి
1: ప్రతిఫలం వస్తుందాది.
0: You get the result.
1: దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
0: You have to receive the result too.
1: నీవేదో మంచి చేసి నీకు మంచి వచ్చిందంటే నాకు అక్కర్లేదని దూరం చేయకూడదు.
0: If you do something good, you cannot disown the good.
1: దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
0: You have to accept them.
1: నీకు ఇష్టం లేకపోతే ఇంకొకరికి అందించు.
0: If you don't like it, share with others.
1: ఇంకా ద్వేషము, నీవేమైనా కూడా దాన్ని భగవంతుడు ఇచ్చినప్పటికీ దాన్ని నీవు సానందంగా ఆనందంగా అందుకోవాలి.
0: The hatred then, whatever that is given to you by God, we have to
1: accept it lightfully.
0: Whatever God gives, it is only for your good only.
1: Doctor nadu rogalu nivarana chesetunte vaadu doctor ani.
0: So doctor who gives you cure.
1: Kaani pottalo oka pedda pundu puttindi.
0: There is ulcer in the stomach.
1: ఆ పుండు పుట్టినప్పుడు డాక్టర్ పెద్ద కత్తి తీసుకుని కోసి వేస్తాడు.
0: With the help of a knife, the surgeon would conduct surgery.
1: ఈ యొక్క డాక్టర్ ఈ పొట్టలు కోసినంత మాత్రం డాక్టర్ నీకు ద్వేషమా? కాదు.
0: బికాస్ ఆఫ్ ద ఆపరేషన్ దట్ హి కట్స్ యువర్ స్టమక్ విత్ ది నైఫ్, ఇట్ డజంట్ మీన్ దట్ హి ఇస్ యువర్ ఎనిమీ.
1: గుర్తించే తాను ఆ విధమైనటువంటి ఆపరేషన్ కు సిద్ధమైపోయాడు.
0: హి హస్ నోన్ యువర్ ఎయిల్మెంట్ అండ్ దేర్ఫోర్ హి హస్ టేకెన్ టు సర్జరీ.
1: కనుక నీకు కోయటం కూడాను నీ యొక్క క్షేమమే.
0: అండ్ దీస్ ఆల్సో డిజైర్స్ ఆల్సో.
1: అదే విధంగానే భగవంతుడు కొన్ని దుఃఖాలు అందిస్తుంటాడు.
0: God also will make you suffer.
1: అది కూడా నీ క్షేమం కోసమని.
0: It is also for your good.
1: నీకు మంచి కోసమనే భగవంతుడు అన్ని చేస్తుంటాడు.
0: It's for your own benefit God does all.
1: సుఖదుఃఖముల రెండు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
0: The good and bad are God's gifts.
1: ఏ యొక్క దీనిని దీన్ని సమాప్తి చేస్తుందని అందిస్తున్నాడో ఎవరికి గుర్తించడానికి వీలు కాదు.
0: Nobody can know for what purpose God is giving this.
1: కనుకనే మనము ఐకమత్యం చేత అన్ని కార్యములు మనం చేయాలి.
0: With all unity we have to undertake every task.
1: అందరితోనూ మనం ఐకవత్యంగా జీవించాలి.
0: We have to lead our life in unity.
1: నిన్న చూడు, నిన్న తెల్లవారి భజనలు చేశారు.
0: Yesterday the morning you heard bhajans.
1: ఈ భజనలు ఎంత శ్రావ్యంగా ఉంటున్నాయి.
0: How melodious.
1: ఎంత మధురంగా ఉంటున్నాయి.
0: How sweet.
1: ఎంత ఆనందంగా ఉంటున్నాయి.
0: They were delightful.
1: కారణం ఏమిటి? అందరూ ఐకమత్యంగా చేశారు.
0: The reason is they have all participated in unity.
1: శివరాత్రి శివరాత్రి అని చెప్పుకుంటారు.
0: We declare శివరాత్రి.
1: ఎక్కడ చూసినా శివరాత్రి అల్లర్లి.
0: Everywhere you find
1: దేవాలయం పోయినా కూడా అల్లరి.
0: Even a temple there is noise.
1: కానీ ప్రశాంత నిలయంలో జరిగేటువంటి యొక్క ఈ శివరాత్రులు ఎక్కడి కూడా జరగవు.
0: ది శివరాత్రి ఆఫ్ ప్రశాంత నిలయం ఇస్ ది ఓన్లీ వన్
1: ప్రశాంతంగా జరుగుతుంటాయి.
0: ఇట్స్ అట్టర్లీ
1: కంప్లీట్. అన్ని కార్యములు కూడా ప్రశాంతమయంగా ఉంటుంటాయి.
0: ఆల్ టాస్క్స్ ఆర్ అండర్ టేకెన్ ఇన్ పీస్.
1: అన్ని ప్రేమమయంగా ఉంటుంటాయి.
0: ఆల్ యాక్టివిటీస్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ఐకమత్యంతో చేసినటువంటి పనులు అన్ని ప్రేమమయంగానే ఉంటుంటాయి.
0: ఆల్ ది యాక్టివిటీస్ దట్ వీ డూ విత్ యూనిటీ విల్ బి
1: ప్రేమే దైవము, దైవం ప్రేమ.
0: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: ఇలాంటి ప్రేమ చేతనే దైవత్వాన్ని పొందాలి.
0: ఇట్స్ ఓన్లీ విత్ లవ్ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: కనుక మీరందరి కూడా ప్రేమమేలు కావాలి.
0: యూ షుడ్ బి ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అన్యోన్యతగా జీవించాలి.
0: యూ షుడ్ లివ్ యునైటెడ్
1: ఐకమత్యాన్ని పెంచాలి.
0: యూ హావ్ టు డెవలప్.
1: కేవలం ఇక్కడ మాత్రమే కాదు, మీరు ఎక్కడ పోయినప్పటికీ ఆ ప్రదేశంలో ఏదైనా అశాంతికి గురి అయినటువంటి ఏదైనా కారణం ఉంటే దాన్ని అక్కడ నిర్మూలన చేసి ప్రశాంతిని పెంచాలి.
0: నాట్ ఓన్లీ హియర్, వేర్ ఎవర్ యూ గో యూ హావ్ టు ఫాస్టర్ and help unity.
1: ద్వేషములకు ఏమాత్రం కూడా మీరు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ ఎనీ ఛాన్స్ ఫర్ హేట్రెడ్.
1: అప్పుడే మీరు మంచి ప్రశాంతి నిలయం భక్తులుగా మీరు రూపొందుతారు.
0: దెన్ ఓన్లీ విల్ బి ట్రూ డివోటీస్ ఆఫ్ ప్రశాంత నిలయం.
1: ఎవరైనా మీకు విరోధి, మీకు అడ్డు తగిలినా అతని ప్రేమగా పలకరించు.
0: ఈవెన్ ఇఫ్ యూఆర్ టు ఫేస్ యువర్ ఎనిమీ, టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
1: నిజంగా అతను కూడా నిన్ను ప్రేమగా పలకరిస్తారు.
0: అండ్ ది అదర్ మ్యాన్ ఆల్సో విల్ టాక్ టు యూ ఇన్ హిస్ టాక్ టు యూ స్వీట్.
1: కానీ నీవు ప్రేమగా పలకరించకుండా ఉండినా అతను కూడా నిన్ను ద్వేషంగా రూపిస్తున్నాడు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఇన్ యూ, ది అదర్ మ్యాన్ విల్ ఆల్సో హేట్ యూ.
1: కనుక ఆ యొక్క దుర్మార్గములకు మూల కారణం మనమే.
0: You are responsible for all the wickedness.
1: మనం మంచిగా ప్రేమిస్తే వారు మనకు మంచిగానే ప్రేమిస్తారు.
0: If you love the other man in perfect way, you will be loved in turn.
1: కనుకనే ఈ జగత్ అంతా కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ తో నిండి ఉంటుంది.
0: So the whole world is full of reaction, reflection, resound.
1: ఏ అశాంతి నీలో ఆవిర్భవించినా దీనికి నీవే మూల కారణము.
0: Any agitation within, you are the cause.
1: ఇంకొకరు కారణం కాదు.
0: The other man is not responsible.
1: ఎవరిని నిపంగా పెట్టకూడదు.
0: You should not blame anybody.
1: అన్ని మన దోషములే మనకు ప్రతిబింబిస్తున్నాయి.
0: It's only our own mistakes.
1: మన మంచి మనకు ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: And your good will give you bliss.
1: కనుక మన ఆనందం పొందాలనుకుంటే మనం ఆనందాన్ని జీవించాలి.
0: If you want to be happy, lead a happy life.
1: దీనికంతా కూడా విశ్వ కుటుంబకుడైనటువంటి యొక్క ఈశ్వర పార్వతి సుబ్రహ్మణ్య గణపతి కూడాను మనకు ఆదర్శాలు.
0: For all this, for the whole universe, the ideal family is Ishwara family.
1: ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటుంటే,
0: if a father has two sons,
1: ఇద్దరు రెండు పార్టీలు,
0: both of them belong to different parties.
1: ఒక పార్టీలో ఉండరు.
0: They don't belong to same.
1: ఒక పార్టీలో ఉండరు.
0: They are not in the same.
1: ఒక పార్టీలో నడచరు.
0: They don't tread in the same direction.
1: విరుద్ధమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తారు.
0: They move about in opposite directions.
1: ఇవన్నిటి కూడాను మనమే మూల కారణము.
0: We are responsible for all this.
1: మన భావములే దీనికి ప్రతిబింబిస్తూ వచ్చాయి.
0: Our own feelings will come back to you as reflection.
1: కనుకనే మన దీన్ని మనం దోషాన్ని గుర్తించుకొని,
0: we have to recognize our own mistakes.
1: కొంతమంది సైలెంట్ గా ఉంటారు.
0: Some are silent.
1: అది కూడాను చాలా తప్పే.
0: It's also a big mistake.
1: ఒక విధంగా మంచి మాటలు,
0: అట్లీస్ట్
1: ఆ మాటల చేత పత్తిని ఫ్రెండ్షిప్ చేసుకో.
0: టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ, డెవలప్ ఫ్రెండ్షిప్.
1: యూ మే వర్షిప్ ఏ పిక్చర్ యాజ్ ఎ గాడ్,
0: యూ
1: బట్ నాట్ గాడ్ యాజ్ ఎ పిక్చర్.
0: యూ మే వర్షిప్ ఎ పిక్చర్ యాజ్ గాడ్, నాట్ గాడ్ యాజ్ ఎ పిక్చర్.
1: అట్లాంటి పరిస్థితిలో అందరితోనూ మనం ప్రేమతో మనం మాట్లాడాలి.
0: టాక్ లవింగ్లీ విత్ ఎవ్రీబడి.
1: అప్పుడే నీకు ప్రతిబింబం లభిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ట్రూ రిఫ్లెక్షన్.
1: ఈ శివరాత్రి యొక్క మహత్తరమైనటువంటి ప్రభావము,
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ శివరాత్రి,
1: అందరితోనూ ఐకమత్యంగా అన్యోన్యతగా జీవించటమే.
0: దట్ వీ షుడ్ లివ్ ఇన్ యునైటెడ్లీ.
1: ఎలాంటి పరిస్థితులను సోదరులు మాత్రం ఏమాత్రము ద్వేషాన్ని పొందకూడదు.
0: దే షుడ్ నాట్ బి హేట్రెడ్ అమంగ్ బ్రదర్స్.
1: అన్యోన్యతగా ఉండేటువంటి పంచపాండవులు ఎలాంటి పరిస్థితిని పొందారు? పరమాత్మ ప్రేమకు గురి అయ్యారు.
0: ద ఫైవ్ పాండవర్స్ హూ లెడ్ దేర్ లైఫ్ ఇన్ యూనిటీ,
1: ఏదో మధ్య మధ్యలో కొన్ని జరిగినప్పటికీ దాన్ని వారు లక్ష్యం చేయలేదు.
0: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ సర్టెన్ ప్రాబ్లమ్స్.
1: ఐదుగురు చేరి ఐకమత్యంగానే చేరారు.
0: all the
1: five
0: therefore they were triumphant ultimately.
1: The
0: hand has five
1: fingers.
0: With all the five fingers working in a coordinated way, you can do anything.
1: There are 100
0: Kauravas.
1: But they
0: hate each other.
1: ఒకరి మాట వారికి పట్టదు.
0: నో వన్ ఫాలోస్ ది అదర్.
1: వారు ఏ విధమైన సుఖాన్ని అనుభవించారు?
0: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ది హ్యాడ్.
1: కనుకనే ఐకమత్యంతో ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించవచ్చు.
0: సో విత్ ఆల్ యూనిటీ యు కెన్ బి విక్టోరియస్.
1: వాలి సుగ్రీవులు వచ్చారు.
0: వాలి సుగ్రీవు
1: వారిద్దరు సోదరులే.
0: బోత్ ఆర్ బ్రదర్స్.
1: కానీ కొన్ని కారణాల చేత భేదాభిప్రాయం జరిగి
0: బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్
1: ద్వేషాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: అండ్ దేర్ వాస్ అటర్ హేట్రెడ్.
1: కానీ ద్వేషం ఉండినా కానీ లోపల మాత్రం ప్రేమతత్వం మానలేదు.
0: Though they hated each other, there's love within.
1: ఇలాంటి ఐకమత్యమైనటువంటి దాన్ని మనం ఎన్ని కష్టములకైనా కూడా ఓర్చుకొని సహించుకొని భరించుకొని సాధించడానికి ప్రయత్నించాలి.
0: We have to bear all the difficulties and problems and maintain unity in life.
1: ఇలాంటి ఐకమత్యాన్ని పెంచుకోవటమే ఈ మహాశివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: To foster and to demonstrate unity is the chief objective in the celebration of Shivaratri.
1: కఠినమైనటువంటి వాక్కులు కూడా మనం ఉపయోగించకూడదు.
0: We should never use harsh words.
1: ఎప్పుడు కూడా ప్రేమతో నీవు బోధించు, ప్రేమతో నీవు పలకరించు.
0: Talk to people with all the love and affection.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: పవిత్రమైనటువంటి భక్తులారా,
0: సీక్రెట్ డివోటీస్,
1: అందరు కూడాను ఈ పవిత్రమైనటువంటి యొక్క ప్రవేశంలో మీరు పవిత్రంగా చేరారు.
0: ఎక్కడ
1: చేరినప్పటికీ భక్తులైనటువంటి వారు పవిత్రమైన హృదయాన్ని మార్చుకోవాలి.
0: అండ్ ఎవ్రీ డివోటీ వేర్ ఎవర్ హీ ఈజ్ షుడ్ హ్యావ్ సీక్రెట్ హార్ట్.
1: ఇది పవిత్రంగా ఉండినప్పుడే హార్ట్ పవిత్రమైన కార్యములు మనం చేయగలము.
0: When the heart is sacred, it will lead you to sacred action.
1: పాత్ర పరిశుద్ధంగా ఉండినప్పుడే అందులో పోసినటువంటి పాత్ర ప్రదాతం కూడా పరిశుద్ధంగా ఉంటుంది.
0: When the container is clean, the contained would be pure.
1: కానీ మంచి బంగారు పాత్రలో కూడా విషం కలిపి పెట్టినప్పుడు కూడా అది చాలా విషంగానే రూపొందుతుంది.
0: The container may be made up of gold, but there is poison within.
1: కాని మట్టి పాత్ర లోపల బంగారు పెట్టినా కాని భద్రంగా ఉంటుంది.
0: But the gold in an earthen pot would be safe.
1: పాత్ర ముఖ్యం కాదు.
0: It's not the container that's important.
1: పాత్ర ముఖ్యము.
0: It is the material that's important.
1: కనుకని మనము బంగారు పాత్ర లోపల పాయిజన్ పెట్టినామంటే అది బంగారు పాత్ర కానేరదు.
0: Then once there's poison in a golden container, it is useless.
1: మన హృదయం అనేటువంటిది కేవలము బంగారుగా పెట్టుకొని
0: the heart that is golden,
1: దాంతో పవిత్రమైన మాధుర్యాన్ని నింపుకోవాలి.
0: We have to fill it up with all the sweetness.
1: ఏ పాత్రకు అలాంటి పరిస్థితియో అలాంటి పదార్థాన్ని మనం నింపుకోవాలి.
0: And we should fill the container with the proper material inside.
1: మీరు విద్యార్థులుగా ఉన్నారు.
0: You are students.
1: ఎలాంటి విద్యార్థులు?
0: What sort of students?
1: సాయి సంస్థలో పెరిగేటువంటి విద్యార్థులు.
0: You are students of Sai institutions.
1: సాయి ఏ ఒక్క దేన్ని కూడా మీరు ఆశించటం లేదు.
0: Sai is not expecting anything from you.
1: Anni free education.
0: Everything is offered free.
1: Meeku edi kavalsina kani nenu free ga andistunnanu.
0: Bhagavan gives you freely.
1: Ee vaadu prapanchamlo ekkadaina ilanti schools meeru chudara vinnara?
0: In this world, do you find any such institutions?
1: Bidda puttakatu purame kudanu book chesukuntaru.
0: Prior to the birth of the baby, there will be reservation.
1: బుక్ చేసుకుంటారు, ఇంత డబ్బుని కట్టేస్తారు.
0: There will be advance booking and pay money.
1: ఈనాడు అన్ని కూడా అడ్వాన్స్ బుకింగ్ లే.
0: అడ్వాన్స్ బుకింగ్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
1: కానీ మన ప్రశాంతంలో ఏ ఒక్క అడ్వాన్స్ లేదు.
0: బట్ ఇన్ అవర్ ప్రశాంతి నిలయం దేర్ ఇస్ నో అడ్వాన్స్ రిజర్వేషన్.
1: మీరు సరైనటువంటి ఆదర్శాన్ని అందించటమే పెద్ద అడ్వాన్స్.
0: The advance is the true ideal that Bhagavan gives to us.
1: ఎక్కడికి పోయినప్పటికీ ఈ చదువుకున్న చదువును సార్థకంగా గావించుకోవాలి.
0: Wherever you go, you see that the aims of education are fulfilled. And you should make every effort to fulfill the objectives of education. This is the significance of Shivaratri.
1: శివరాత్రి అనగా విశ్వ కుటుంబంతో కూడినటువంటి శివరాత్రి.
0: శివరాత్రి ఇస్ వన్ ఆఫ్ యూనివర్సల్.
1: మీరు అందరూ కుటుంబీకులే.
0: యూఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్.
1: ఈ కుటుంబం అంతా కూడా విశ్వ కుటుంబంగా మార్చుకోవాలి.
0: ఇండివిజువల్ ఫ్యామిలీ షుడ్ బి యూనివర్సల్ ఫ్యామిలీ.
1: ఆ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క దివ్యత్వము.
0: ది యూనిటీ ఆఫ్ ది టూ ఈస్ ది డివినిటీ.
1: ఈ దివ్యత్వాన్ని పొందడం కోసమనే ఐకమత్యము.
0: ఫర్ ది డివినిటీ యూనిటీ ఇస్ నెసెసరీ.
1: ఈ ఐకమత్యమే నిజమైనటువంటి సత్సంగము.
0: అండ్ దిస్ యూనిటీ ఇస్ ట్రూ సత్సంగం.
1: నేను చెప్పాను సత్సంగము. అటువంటి సత్సంగంగా మీరు ప్రవర్తించాలి.
0: భగవాన్ మెన్షన్డ్ ఆఫ్ సత్సంగం యెస్టర్డే, యు షుడ్ జాయిన్ సత్సంగ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ప్రాపర్టీ ప్రేమనే.
0: యువర్ ప్రాపర్టీ ఇస్ లవ్.
1: అది నా ప్రాపర్టీ.
0: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: కనుక మీరు అంత ప్రేమను పెంచుకుంటుంటే అంత పెద్ద ప్రాపర్టీకి నేను అధికారిగా ఉంటాను.
0: When you develop more and more of love, Bhagavan is the owner of your love.
1: కనుకనే నాకేది అక్కర్లేదు.
0: Bhagavan doesn't want anything.
1: మీరు ప్రేమగా జీవించండి.
0: Lead your life in love.
1: ప్రేమగా మీరు బ్రతకండి.
0: Lead your life.
1: ప్రేమను ఆదర్శంగా అందించండి.
0: Let love be the ideal.
1: అలాంటి జీవితాన్ని గడిపినప్పుడే అలాంటి విద్యార్థులు పవిత్రులవుతారు.
0: When you lead such a life, your lives would be sacred.
1: నిజంగా ప్రశాంతంలో జరిగేటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడాను ప్రశాంతంగానే ఉంటుంటుంది.
0: ఎవ్రీ ప్రోగ్రామ్ ఇన్ ప్రశాంతనిలయం ఇస్ కంప్లీట్లీ పీస్ఫుల్.
1: ఇన్ని వేల మంది ఇటువంటి ప్రదేశంలో చేరినప్పుడు ఏ కించిత్తైనా శబ్దం ఇస్తుందా?
0: దోస్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్.
1: ఒక బిడ్డైనా పసి బిడ్డైనా కూడా ఏడ్చదు.
0: నాట్ ఈవెన్ ఎ బేబీ క్రైస్. నో,
1: లేదు. ఒక ఎవరైనా తుమ్ముతారా అంటే తుమ్మడం, దగ్గుతారా అంటే దగ్గరు.
0: Nobody coughs, nothing whatsoever.
1: Inta pavitramaina prashantana andistuntaru.
0: You find absolute peace abiding.
1: Prashantalone meeru prashantini pondakapothe inge ekkada meeru prashantini pondagalaru?
0: If you are not peaceful here, where else can you be peaceful?
1: Kabatti andariki aadarshavantamainatundi prashanti nilayam.
0: Prashanti nilayam is the ideal to the whole world.
1: Bhautikanga, naitikanga, dharmikanga, aadhyatmikanga, rajakeeyam annintiki kodunu ప్రశాంతి నిలయమే ప్రధానమైనటువంటిది.
0: ప్రశాంతి నిలయం ఇస్ అన్ ఐడియల్ ఇన్ ద మోరల్, ఎథికల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
1: కనుకనే ఈ ప్రశాంతి నిలయంలో మనం మీరు ప్రశాంతిని ప్రోగు చేసుకుని పోవాలి.
0: దేర్ఫోర్ కలెక్ట్ గ్యాదర్ పీస్ ఫ్రమ్ ప్రశాంతి నిలయం.
1: ఈ బజార్లో మీరు ప్రవర్తన చేస్తున్నప్పుడే ఏ విధమైన కఠినమైనటువంటి వాకులు ప్రవేశపెట్టి పెట్టకండి.
0: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్ ఎనీవేర్.
1: కానీ చాలా మంది భక్తులము భక్తులము భక్తులము అని చెప్పుకుంటూ
0: many declare themselves as
1: దుర్మార్గమైన మార్గంలో ప్రవేశిస్తుంటారు.
0: దే ప్రొసీడ్ ఇన్ ది వికెట్ డైరెక్షన్.
1: ఇది భక్తికి చాలా మూల కారణం కాదు.
0: ఇట్ కెనాట్ బి డివోషన్.
1: విరుద్ధమైనటువంటిది.
0: ఇట్స్ అగెన్స్ట్
1: ప్రవర్తనలు కూడా భక్తి భక్తి అంటారు, కానీ ప్రవర్తనంత దుర్మార్గంగా ఉంటాయి.
0: ఇట్స్ అగెన్స్ట్ ద పాత్ ఆఫ్ డివోషన్. దేర్ బిహేవియర్ ఇస్ అగెన్స్ట్ ది డివోషన్.
1: మనసులో ఒకటి, మాటలో ఒకటి.
0: దే థింక్ వన్ థింగ్, దే సేస్
1: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ వికెట్ మ్యాన్ whose action, whose thought and word are at variance. He is a wicked man.
1: సంఘంలో కూడా చేరడానికి వీలు కాదు.
0: Who should not join the company.
1: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: A noble soul will have harmony in thought, word and deed.
1: ఈనాటి భక్తులు కూడా చాలా మంది పవిత్రంగానే ఉంటున్నారు.
0: The modern devotees
1: are not sacred. కొంతమంది మాత్రము మనస్సులో ఒకటి బయట ఒకటి.
0: But some people have one thing inside,
1: ప్రవర్తనలో
0: చూసే
1: మరి ఒకటి.
0: And the behavior is different.
1: ఈ ప్రవర్తనే చాలా ముఖ్యమైనటువంటిది.
0: The practice is very important.
1: ఈ ప్రవర్తనలో సక్రమమైనటువంటిది వాడు పవిత్రుడే కాడు.
0: If we don't practice perfectly, we are
1: పాపి అని చెప్పవచ్చు.
0: We can say the worst of the sinners.
1: కాదు కాదు, మనం ఆ విధమైన మార్గంలో పోకుండా ప్రవర్తన చాలా పవిత్రమైనటువంటిదిగా చూసుకోవాలి.
0: It's our conduct, the practice, that's most important.
1: ఎటువంటి ప్రదేశంలో పోయినప్పటికీ మనం ప్రశాంతినే ప్రదర్శించాలి.
0: Wherever you go, you demonstrate this
1: ప్రశాంతిని. విద్యార్థులు మీరు,
0: యు ఆర్ ది స్టూడెంట్స్ ఆఫ్ ప్రశాంతిని.
1: మీ మాటలు చెందే మీ ప్రవర్తన ఎందే మీరు ప్రశాంతిని ఇవ్వాలని వారు గుర్తించాలి.
0: ఎవ్రీబడి షుడ్ రికగ్నైజ్ యూ as students of prashanti nilayam by your word and behavior.
1: Japan, Germany ekkada poyinappudiki vaadu chusetappudiki vaadu pravartana patti illu evaro prashanti nilayam pillaluga untunnare antaru.
0: You find everybody, they may be from America, Japan, Germany, they identify the students of prashanti nilayam.
1: Entha mandiyo atti satkirtini teeskoni vastunnaru.
0: Many people bring good name.
1: మీరు ఏది ఇవ్వనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీ.
1: మీరు ఖర్చు పెట్టనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
1: ఈ ప్రవర్తన మంచిదిగా పెంచుకోండి.
0: యువర్ బిహేవియర్ షుడ్ బి పర్ఫెక్ట్.
1: అది నాకు ఆనందము.
0: దాట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
1: ఇంతే మీరే కాదు, చేరినటువంటి భక్తులు కూడాను వారి ప్రవర్తనను చక్రమైనటువంటిగా తీసుకోవాలి.
0: ద కాండక్ట్ ఆఫ్ ద డివోటీస్ ఆల్సో షుడ్ బి పర్ఫెక్ట్.
1: మేము విశ్వ కుటుంబకులము.
0: We belong to the family by your word and behavior.
1: అమెరికా, జపాన్, జర్మనీ ఎక్కడ పోయినప్పటికి వాళ్ళు చూసేటప్పటికి వాళ్ళ ప్రవర్తన పట్టి వీళ్ళు ఎవరో ప్రశాంతి నిలయం పిల్లలుగా ఉంటున్నారే అంటారు.
0: యూ ఫైండ్ ఎవ్రీబడి, దే మే బి ఫ్రమ్ అమెరికా, జపాన్.

0: We belong to the family of
1: the universe.
0: And for our family, Easter Parvati are ideas.
1: Parvati anaga dehamu.
0: Parvati is the body.
1: Easter anaga hrudayamu.
0: Ishwara is hrudaya.
1: Hrudaya dehamulo rendittu ende manavattam untundadi.
0: Hrudaya and the body make a human being.
1: Dinne pravrutti prakruti annaru.
0: This we call nature.
1: Kalukane bhagavantuni yokka vishayam lopala pravrutti nivruttuluga roopandippu chesaru.
0: We have got the pravrutti outward and nivruti inward.
1: Pravrutti dehamu nivruti atma.
0: So pravrutti is external, the body, nivruti atma is internal.
1: The unity of ekatvame manavattamu.
0: The unity of the external and internal is human mind.
1: Ilanti manavattvanni putti perigi anni vidala dini chuchukokunda adarshanni vismaristunnaru.
0: Having been born a human being, we have forgotten the ideal.
1: Nenu bhagavantuni prasadame.
0: I am God's gift.
1: ఇది కేవలం నీకు నేనుగా భావించుకుని అహంకార పడద్దు.
0: ఇట్స్ నాట్ ఆఫ్ మై ఓన్ మేకింగ్, నెవర్ బి.
1: అహంకారం ఎక్కడ చేరునో అక్కడ నీకు అన్ని విధాలా ప్రమాదములే వస్తుంటాయి.
0: వేర్ దేర్ ఇస్ ఈగో దేర్ విల్ బి డేంజర్ ఎట్ ఎవ్రీ పాయింట్.
1: కనుక ఈ అహంకారాన్ని ఏమాత్రం అవసరం,
0: నెవర్ బి ఈగోయిస్టిక్.
1: ప్రేమను మాత్రమే పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటిది ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ వితౌట్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కదా

शिव शंकर नमामि शंकर।

0: ఈనాటి నామకీర్తనలంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఈ గాలిలో చేరి ప్రతిధ్వనిస్తూ జగత్కంతా వ్యాపించి సర్వులకును సద్గుణములు సదాచారములు సత్ప్రవర్తనలు అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ నిన్న ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: All the bhajans we have done till now, let all the whole of the atmosphere, the environment, air be filled with the resonance of the matchless name of God and confer you the peace, happiness and bliss. So saying, Bhagwan, blessing everyone, brings his divine discourse to a close.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on March 2nd, 2003 in Prashanti Nilayam on the occasion of Shivratri. Bhagwan stressed that the message of Shivratri is to live in unity and harmony with everyone. Baba urged us to lead a life of good character and good behavior, and said that that is the only thing he wants, and that is the only thing that would give him joy. Thank you. Sai Ram.

0: చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి సత్య సంకల్పముల చేత సజ్జనుండు సకల సంకల్పరహితుడే శాంతి పొందు సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి
1: An individual gets himself spoiled because of bad thoughts.
0: Satya sankalpamula cheta sajjanudagu.
1: He becomes noble if he has truthful thoughts.
0: Sakala sankalpa rahitude shanti bondu.
1: The one who transcends the realm of thought will enjoy peace.
0: సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట.
1: This is the word of Sai, which is full of truth.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
1: embodiments of love, boys and girls,
0: అనంతమైన ఈ జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అగ్రగణ్యుడు.
1: ఇన్ దిస్ వాస్ట్ ఇన్ఫినిట్ యూనివర్స్ విత్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రీచర్స్ మ్యాన్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
0: మానవ జీవితము అత్యుత్తమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: జీవించదగినటువంటిది.
1: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
0: విలువైనటువంటిది.
1: ఇట్స్ హైలీ వాల్యుబుల్.
0: ఈ విలువ దేని నుండి ఆవిర్భవించింది?
1: Where from it got its value?
0: Kevalamu ee dehama ee aakarama kaadu kaadu.
1: Is it the body? Is it the form that gave the value to the human life?
0: Manava dehamu kevalamu paancha bhautikamainatundi.
1: The human body is composed of elements.
0: ఈ పాంచభౌతికమైన దేహం నందు మలమూత్ర దుర్గంధ మాంసము రక్తములతో కూడినటువంటి ఈ దేహము నందు
1: ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ ద యూరిన్ అండ్ ద ఫీకల్ మ్యాటర్
0: ఈ దేహమే ఆత్మకు ప్రధానమైన అద్దెకొంపగా ఏర్పడుతుంది.
1: అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద సెంటర్ యాజ్ ఇట్ హోల్డ్స్ ద డివైన్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలాసేపు ప్రసంగము సలిపి కట్టకడపటికి దీపక్ ఆనంద్ మూడు ప్రశ్నలు వేశాడు.
1: హావింగ్ స్పోకన్ ఫర్ లాంగ్, దీపక్ ఆనంద్ హ్యాస్ పుట్ ఫార్వర్డ్ 3 questions.
0: ప్రతి అవతారమునకు కూడాను తల్లి తండ్రి ఉంటారు.
1: Every incarnation has a mother and a father.
0: Kani Brahma Vishnu Maheshwarulaku tallidendrulu evaru?
1: He wants to know the parents of Brahma, Vishnu and Maheshwara.
0: Ee satyanni evaru gurtinchukoledu?
1: No one can know the truth behind this.
0: Ee shastra upanishadulu kudano deenni vallinchaledu.
1: No sacred epic or text.
0: ఏ గ్రంథము దీనిని రచించలేదు.
1: నో బుక్ ఈస్ ఎవర్ రిటన్ ఆన్ దిస్.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శరీరధారులు కారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రినిటీ, దే డోంట్ హ్యావ్ ఫిజికల్ బాడీ.
0: కేవలం వీరు గుణస్వరూపులే.
1: దే రిప్రజెంట్ అట్రిబ్యూట్స్.
0: ఈ గుణస్వరూపులై ప్రతి మానవుని దేహమునందు కూడాను సంచరిస్తూ ఉన్నారు.
1: They move from top to toe in every human body in the form of attributes.
0: Guna pravartana chetane మానవ దేహమును ఆశ్రయించి ఈ దేహము నుండే సమస్త కర్మలు కూడాను సాగిస్తూ వస్తున్నారు.
1: దీస్ త్రీ ఆర్ ఇన్ ద బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అట్రిబ్యూట్స్ మేనిఫెస్ట్ అండ్ ఎక్స్ప్రెస్ అవుట్ బై వే ఆఫ్ దేర్ కాండక్ట్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్స్ దేర్ బై.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది డివినిటీ ఇన్ హిమ్.
0: అలాంటి తన మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా నిరూపించగలడు?
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ హ్యూమన్ క్వాలిటీ టు బిగిన్ విత్. హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
0: కనుక గుణస్వరూపులే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ టు నో ద ట్రినిటీ. బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ద క్వాలిటీస్ అట్రిబ్యూట్స్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: భగవంతుడు సర్వభూత నిలయుడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: సర్వభూత అంతరాత్మ.
1: ఈజ్ ది ఇన్ డ్వెలర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది క్రీచర్స్.
0: అయితే ఈ ఆత్మకు శృతులన్నీ కూడాను కేవలము ఒక విధమైన నూతన పేరును ఆవిర్భవించారు.
1: Shrutis, the texts have given a name to this indwelling spirit in every body.
0: ప్రతి దేహమునందు కూడాను ఒక హృదయం ఉన్నది.
1: In fact, every body has got the heart.
0: ఈ హృదయమునే వేదములు ఆత్మ అని పిలిచింది.
1: The heart present in every body, the Veda calls it as ఆత్మా, the spirit.
0: ఇట్టి ఆత్మ అనే హృదయం నుండి ఆవిర్భవించినటువంటిది మనస్సు.
1: Mind is born to this spirit.
0: కనుక ఈ మనసునే విష్ణు స్వరూపుడు అన్నారు.
1: విష్ణు సింబలైజెస్ ద మైండ్.
0: విశ్వం విష్ణుమయం జగత్.
1: ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ విష్ణు.
0: మనసు కూడా అట్టిదే. మనోమూలం మిదం జగత్.
1: ద మైండ్ స్ప్రెడ్స్ ఇట్ ఎక్స్పాండ్స్ సో ఎక్స్పాన్సివ్.
0: కాబట్టి ఈ మనసు ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
1: వాట్ ఇస్ ద ఆరిజిన్ ఫర్ దిస్ మైండ్?
0: ఆత్మ నుండి ఆవిర్భవించింది.
1: It is born out of Atma.
0: Atmake Ishwara ani peru.
1: Atma, the spirit, is called Ishwara.
0: Kaduka at Ishwarattamu prati vyakti yandu kudunu untunnadi.
1: This Ishwarahood is present in everyone.
0: Ishwara sarvabhutanam.
1: Ishwara, Atma, dwells in all of the creatures.
0: Sarvabhutamani yandu undinatvantidi Ishwarattame.
1: It is the principle of Ishwara present in all of the beings.
0: Ishwarattam anetvanti yokka hrudayam nundi aavirbhavinchinatvanti mind ane Vishnuvu.
1: Therefore, it is of that Ishwarahood, the Atma, the mind, Vishnu is born.
0: Vishnu yokka naabhi nundi kavalam nundi aavirbhavinchinatvanti vaade Brahma.
1: Brahma comes out of the navel and the lotus of Vishnu.
0: Vishnu yokka naabhi kamalam nundi ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద నావెల్ అండ్ ద లోటస్ ఆఫ్ విష్ణు.
0: ఈ బ్రహ్మనే వాక్ స్వరూపుడు.
1: బ్రహ్మ ఇస్ ద ప్రిసైడింగ్ డేటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్.
0: కనుకొని ఇతన్ని వర్ణిస్తూ వచ్చారు.
1: దట్స్ హౌ ద నరేషన్ గోస్.
0: శబ్ద బ్రహ్మమై
1: ద సౌండ్.
0: చరాచరమై
1: ద మొర్టాలిటీ.
0: జ్యోతిర్మయి
1: లైట్.
0: వాంగ్మయి
1: ద స్పీచ్.
0: నిత్యానందమయి
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరాత్పరమయి
1: ద సుప్రీం.
0: మాయామయి
1: ఆఫ్ ఇల్యూషన్ ద వన్ ఆఫ్ వెల్త్.
0: ఇతరే బ్రహ్మస్వరూపుడు.
1: దీస్ రిలేట్ టు బ్రహ్మన్.
0: శబ్ద బ్రహ్మమయి
1: టు బిగిన్ విత్. శబ్ద బ్రహ్మమయి ద సౌండ్.
0: అనగా వాక్ స్వరూపుడే బ్రహ్మ.
1: Brahma represents the very speech or the
0: mano swarupude Vishnuvu.
1: Vishnu represents the mind.
0: Atma swarupude Shivudu.
1: Shiva is Atma or the spirit.
0: Atma, manasu, vaku, ee moodinti yokka avinabhava sambandhame divyatvamainatundi atma tattvam.
1: The divinity has got the combination of these three principles. One, the spirit, the Atma. The second, the mind. And the third, the faculty of speech-making.
0: Avinabhava sambandhamu anyonyasriyamu.
1: They are interdependent and intimately related.
0: Kabatti gunaswarupude prati manavuni yandu kudanu Brahma, Vishnu, Maheshwarulu
2: తమ జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు.
1: లైక్ వైజ్ ద ట్రినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఎక్స్ప్రెస్ మేనిఫెస్ట్ బై
0: మానవ ఆకారమే వారి ఆకారములు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే డూ హ్యావ్ ద ఫార్మ్ లైక్ దట్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: వారికి ప్రత్యేకమైన ఆకారములు లేవు.
1: దే డోంట్ హ్యావ్ సెపరేట్ ఫార్మ్ యాజ్ సచ్.
0: ఆత్మకి ఎట్టి ఆకారము?
1: What are the form of the spirit?
0: ఇది ఏ చైతన్య స్వరూపము?
1: This is one of the awareness.
0: Consciousness.
1: That is one of consciousness.
0: కనుక అట్టి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరత్వానికి ఏ రూపము లేదు.
1: This consciousness representing ఈశ్వరత్వం has no specific form.
0: ఈ కాన్షియస్నెస్ నే ఈశ్వరత్వము అని పేరు పెట్టారు.
1: ఈశ్వర రిప్రజెంట్స్ దిస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ నుంచి కాన్షియన్స్ వచ్చి హృదయంలో చేరింది.
1: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ కాన్షియన్స్ ఎమనేటెడ్.
0: అది మైండ్.
1: దట్ ఇస్ ద మైండ్.
0: ఆ మైండ్ నుంచి వాక్స్వరూపుడైపోయి కాన్షియస్ అనేటువంటి వాక్స్వరూపుడైనాడు.
1: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ ఇస్ బాండ్ దిస్ talk or the speech faculty.
0: Aneka pariyamam nenu kuda cheptuntanu. The one you think you are,
1: Bhagwan tells us repeatedly, the one you think you are,
0: the one others think you are,
1: the one others think you are,
0: the one you really are,
1: the one you really are.
0: Ee moodinti yokka aakaramle Brahma Vishnu swarupulu.
1: These three stand for the three Brahma Vishnu Maheshwara.
0: Kanaka Brahma ane vaadu vak swarupudu.
1: Brahma represents the talk or speech.
0: Vishnu anetundi manasvarupudu.
1: Vishnu stands for the mind.
0: Vishnu kunnatundi sarvavyapakatvam kudanu manasukuntunnadi.
1: That which expands, spreads all over is the
0: Vishnu
1: principle of the mind.
0: Vishnu sarvavyapakatvam tho kudinatundi vaadu.
1: Vishnu represents the vastness.
0: Manas kudanu ante.
1: So also the mind.
0: Manomoolam vidam jagat.
1: Mind spreads all over this world.
0: Ye chanamaindaina ye pradeshamundaina ఏ కాలమునందైనా ఏ దేశమునందైనా సంచరిస్తూ ఉంటుంది మనసు.
1: మైండ్ మూవ్స్ అబౌట్ ఎనీ ప్లేస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఈ మూడు కూడాను లొంగునవి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ త్రీ డు నాట్ సబ్మిట్ దెమ్సెల్వ్స్ టు ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుకనే బ్రహ్మ అనగా బృహత్ స్వరూపమైనటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ హ్యాస్ ఎ కాస్మిక్ ఫార్మ్.
0: ఇతని ఆకారములకు కానీ ఇతని పేరుకు కానీ ఒక పరిమితం అనేటువంటిది లేదు.
1: యు కెనాట్ లిమిట్ హిమ్ బై ఎ స్పెసిఫిక్ నేమ్ ఆర్ ఎ ఫార్మ్.
0: విష్ణువు అనగా విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: కనుక ఇతనికి ఒక ఆకారం కానీ ఒక ఇది కానీ లేదు.
1: హీ హాజ్ నో స్పెసిఫిక్ ఫార్మ్ యాజ్ సచ్.
0: ఇంకా వాక్
1: దెన్ ద స్పీచ్
0: ఇదే శబ్ద బ్రహ్మమయ్యి.
1: దిస్ ఇస్ ద వన్ ఆఫ్
0: దీనికి కూడా ఒక పరిమితం లేదు.
1: సౌండ్ హ్యాస్ నో లిమిట్.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా పరిమిత రహితులైనటువంటి యొక్క సర్వాంతర్యామి స్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రాన్సెండ్ ఆల్ లిమిటేషన్స్ ఆల్ బౌండ్స్.
0: ఈ సర్వవ్యాపకమైనటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు అణుమాత్రమైనటువంటి యొక్క దేహమునందు ఆవిర్భవించారు.
1: These three are so infinite, but yet they are born in the minutest form in the human body.
0: Anoraniyan mahato mahiyan mahattaramainatu yokka ee shaktulu anusakti ainatundi deham nandu leenamai unnavi.
1: Being the biggest of the big is present in a minutest form within the human body.
0: Ani anumainatundi yokka divya shaktulu brahmandam anta vyapinchi untunnayi.
1: The divine power so minute spreads all over the world.
0: కనుక బ్రహ్మాండాన్ని మీరు ఎవరు చూడలేరు.
1: యు కెనాట్ సీ ద కాస్మాస్.
0: చూస్తున్నకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
0: కనుకనే మన స్వాధీనమునందు ఉన్నటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరును మనము అర్థం చేసుకుంటే విశ్వాన్ని గుర్తించిన వారు అవుతారు.
1: అండ్ హెన్స్ వి అండర్స్టాండ్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర విత్ ఇన్ అవర్ సెల్స్ యు కెన్ నో ది ఎంటైర్ యూనివర్స్.
0: హృదయమే ఈశ్వరుడు.
1: ద హ్యూమన్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
0: కాబట్టి హృదయాన్ని ఈశ్వరత్వంగా విశ్వసించిన వ్యక్తులు ఎట్టి దుర్గుణములకు కానీ దురాలోచనలు కానీ దుర్బుద్ధులకు కానీ అవకాశం ఇవ్వకూడదు.
1: ద వన్ హూ కన్సిడర్స్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ఈశ్వర విల్ నెవర్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ సెంటిమెంట్స్ బ్యాడ్ థాట్స్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: God is in fact is beyond all attributes, beyond form. He is eternal, immortal, nectarine and unpolluted.
0: అట్టి ఈశ్వరత్వాన్ని ఎంత దురుపయోగం చేస్తున్నారు మానవులు.
1: That divinity, Godhead, is misused by man.
0: హృదయం అనేటువంటిది ఉండి కూడాను హృదయ రహితమైనటువంటి యొక్క మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు.
1: He has the heart, but his behavior is heartless.
0: కనుక హృదయమే బ్రహ్మ అనుకున్నటువంటి వ్యక్తులు బ్రహ్మ భావంతోనే జీవించాలి.
1: హార్ట్ బీయింగ్ ది సెంటర్ ఆఫ్ బ్రహ్మ షుడ్ గివ్ దట్ బ్రహ్మిక్ ఐడియాస్.
0: ఎట్టి సంకల్పమును లేనటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బియాండ్ థాట్, ట్రాన్సెండ్స్ థాట్.
0: కేవలం వాక్ స్వరూపాన్ని ధరించినటువంటి వాడు బ్రహ్మ.
1: హి మానిఫెస్ట్ బై వే ఆఫ్ అవర్ టాక్.
0: ఆ వాక్కు కూడా ఎటువంటి వాక్కులు?
1: వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్?
0: చరాచరంతో చేరినటువంటి వాక్కు.
1: వర్డ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ మొటిలిటీ.
0: మాయామయంతో చేరినటువంటి వాక్కు.
1: హూ ఇల్యూజివ్.
0: సీమయంతో చేరినటువంటి వాక్కు.
1: వన్ ఫుల్ ఆఫ్.
0: ఇలాంటి వాక్కును బ్రహ్మస్వరూపంగా మనం భావించినప్పుడు మన వాక్కులు ఎలాంటి మృదుమధురంగా ఉంటుండాలి?
1: వెన్ వి కన్సిడర్ వర్డ్స్ ఆఫ్ ది గిఫ్ట్స్ ఆఫ్ బ్రహ్మన్, వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ షుడ్ యు అటాచ్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: బ్రహ్మ. ఏ విధంగా మౌన వాక్కును అభివృద్ధి పరుచుకుంటూ జగత్తునంతా పరిపాలన జరుపుతున్నారో ఆ శబ్దమును మనం కూడాను మౌనంగా వహించి ఆ శబ్ద ప్రవాహమును కూడాను ప్రసరింపచేయాలి.
1: జస్ట్ ఎస్ బ్రహ్మ takes the control of the mind and the word, we should also have total control and value highly the thought flow and the word. We should have very good words to begin with.
0: మృదువైనటువంటి వాక్కులు రావాలి.
1: So sweet and soft.
0: అతి చల్లనైనటువంటి వాక్కులు రావాలి.
1: So cool and sweet.
0: ఇది ఏ బ్రహ్మ వాక్కు?
1: That's what's called the walk of the
0: Brahma. బ్రహ్మ ఉదయంలో ఉండినందుకు ఈ ఫలితమును మనము బహిర్పరచాలి.
1: This is the result when we feel God Brahman in our heart.
0: ఇంకా విష్ణు.
1: Then comes Vishnu.
0: ఈ విష్ణు ఏ స్వరూపంతో ధరించున్నాడు?
1: What form has he?
0: మనోస్వరూపాన్ని ధరించున్నాడు.
1: Vishnu has the form of the mind.
0: కానీ ఈ మనసును మనం ఎంత పవిత్రమైన రీతిగా ఉంచుకోవాలి?
1: In what way? In what sanctity should we hold our mind?
0: మైండ్ అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటి ఒక మైండ్.
1: Mind is so useful, you know.
0: మనస్సు అనేటువంటిది మృదుమధురమైనటువంటిదిగా ఉండాలి.
1: మైండ్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ నెక్టరైజ్.
0: విష్ణువు నిరంతరం కూడా చిరునవ్వులు నవ్వుతూ పరమ శాంతంగా ఉంటాడు.
1: యూ విల్ ఫైండ్ విష్ణు స్మైలింగ్ ఆల్వేస్, ఎంజాయింగ్ సుప్రీం.
0: కనుకనే మన మనసు కూడాను మృదుమధురమైనట్టుగా ఉండి పరమ శాంతంతో చిరునవ్వులతో చిందులు తొక్కాలి.
1: So also our mind should be so soft and sweet and peaceful and dancing joy.
0: విష్ణువును సందర్శించాలని.
1: And Vishnu protects.
0: నలుగురు మహర్షులు ప్రయాణమై వెళ్లారు.
1: And four sages have gone to see Vishnu.
0: విష్ణువు చూడటానికి పోయినప్పుడు గౌరవంతో పోవాలి అని ప్రజల యొక్క అభిప్రాయములు.
1: It is our tradition that one should approach Vishnu in a respectful way.
0: విజయ, సనక, సనందన ఈ నలుగురు కూడాను వెళ్లారు.
1: ద ఫోర్ జయ విజయ సనక సనందన
0: వీళ్ళందరూ ఎట్ట పోయారు? చిన్న పిల్లల రూపంతో పోయారు.
1: దే వెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేబీస్.
0: పుట్టిన వారు పుట్టినట్టుగానే వెళ్లినారు విష్ణు సందర్శనం.
1: దే వెంట్ టు సీ ద లార్డ్ విష్ణు.
0: అనగా వారి ఎట్టి గుణములు లేవు.
1: నో డిఫెక్ట్.
0: ఎట్టి మానాభిమానములు లేవు.
1: నో అటాచ్మెంట్.
0: ఎట్టి పరిస్థితి ఎందుకు మార్పు లేదు.
1: దే ఆర్ చేంజ్ దిస్ అండర్ ఇన్
0: సర్కంస్టాన్సెస్. నలుగురు కూడాను విష్ణు సందర్శనం కోసం వెళ్లారు.
1: All four kids have gone to see Vishnu.
0: పవిత్రమైనటువంటి మనస్సు సందేశం కోసం వెళ్లారు.
1: Here we should know they have got the sacred mind.
0: మనసు కలవాడే మహావిష్ణువు.
1: The one with good mind is Mahavishnu.
0: మంచి మనసు కలవాడే మానవుడు.
1: The one with good mind is Manava, human being.
0: కనుక అట్టి మంచి మనసు ఎవరికి ఉంది?
1: Who has such a good mind?
0: అట్టి మంచి మనసు, మధురమైన మనసు మహావిష్ణువుకు ఉన్నటం చేతనే చాలా చిరునవ్వుతో ఉన్నాడు.
1: Since Vishnu has got that soft and cool and sweet mind,
0: ఇక్కడ ఉన్నట్టుగా వాలంటీర్స్ మాదిరి అక్కడ కూడా ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు.
1: Just as we have volunteers here, there are two volunteers there at the board of Vishnu.
0: ఆ వాలంటీర్స్ అడ్డు చేశారు.
1: The volunteers objected.
0: భగవంతుని దగ్గరికి వెళ్లే సమయంలో మీరు ఈ విధంగా వెళ్ళడానికి వీలు కాదు.
1: When we want to see God, well, you can't object us like that.
0: అని వారితో వాదనలు ప్రారంభించారు.
1: They argued with the volunteers.
0: భగవంతుడు నిర్మలుడు, నిశ్చలుడు, నిస్వార్థపరుడు, గుణరహితుడు. అలాంటి వాడిని దర్శించడానికి మేము కూడా గుణరహితంగా వెళ్ళాలి.
1: గాడ్ ఈస్ ప్యూర్, అన్సలీడ్, అట్రిబ్యూట్లెస్. యూ షుడ్ ఆల్సో బి లైక్ దట్ సో యాస్ టు డిజర్వ్ హిస్ దర్శన్.
0: అనేక రకములుగా వాదోపవాదం జరిగింది.
1: దే ఆర్గ్యూడ్ లైక్ దాట్.
0: కానీ ద్వారపాలకులు వారు కోపం వచ్చి శపించారు.
1: ద వాలంటీర్స్ వర్ ఫ్యూరియస్ అండ్ కర్స్ ది కిడ్స్.
0: మీరు రాక్షసులై జన్మించరు కాక అని.
1: లెట్ యూ బి బోర్న్ యాస్ డెమన్స్.
0: కానీ ఏమైనా శపించుకోని.
1: యూ కర్సింగ్ ది వే.
0: విష్ణు సందర్శనం మాకు కావాలి.
1: బట్ వి మస్ట్ విష్.
0: ఈ శాపంతో మేము ఎన్ని బాధలు పడినా కూడా మాకేం అవసరం లేదు.
1: డజంట్ మ్యాటర్ ఇన్ వాట్ ఎవర్ వే యూ కర్స్ అస్.
0: వెళ్ళి విష్ణుకు నమస్కరించి అనగా మనసును, మంచి మనసును స్వాధీనపరుచుకున్నారు.
1: They had full control over their good mind.
2: అప్పుడు ఓ మనసా అనగా విష్ణువును మనసా అని అడ్రస్ చేశారు.
1: And they addressed Vishnu this way, O mind.
2: మా గతి ఏమిటి?
1: What will happen to us?
2: మాకు మీ మృదుమధురమైనటువంటి ఒక దర్శనమే మాకు ప్రాప్తించాలి.
1: We should see you anyway.
2: అన్య కోరికలు మా యందు లేవు.
1: We don't have any.
2: అన్య అభిష్టములు మా యందు లేవు.
1: We don't have any desire.
2: మీ దర్శనమే మా యొక్క ఆనందము.
1: But we should see you.
2: మీ దర్శనమే మా యొక్క ఆహారము.
1: That's our very basic
2: food. మీ సంభాషణే మా యొక్క శ్వాస.
1: Conversation is శ్వాస, the breath.
2: కొనుకునే మీ దర్శన స్పర్శన సంభాషణను మాకు లభ్యం కావాలి.
1: We should certainly earn the gift of your darshan and conversation.
2: ఆ చంటి బిడ్డలుగా ఉండినటువంటి ఒక ఆ ఋషులను అనుగ్రహించి
1: the sages who came there in the form of kids were blessed. And then he called
2: ద్వారపాలకులారా
1: and told them,
2: మీరు ఈ విధంగా శాపించడానికి మార్గం లేదు.
1: Volunteers
2: మిమ్మల్ని శపించారు.
1: And they too cursed you.
2: మీరు కూడా రాక్షసుని జన్మించాలి.
1: You also going to be born as demons.
2: అయితే మీరు ప్రార్థన చేత నా యొక్క అనుగ్రహం చేత మీరు త్వరలోపల మీరు తిరిగి నా సన్నిధికి వచ్చేటువంటి మార్గం ఉన్నది.
1: However, by constant incessant prayer and by my mercy, you'll come back to me.
2: శిష్యుని యొక్క శాపాన్ని ఏమాత్రం కూడా మార్చటకు వీలు కాదు.
1: The curse given cannot be changed.
2: శిష్యులు మానస సంచారులు.
1: And in fact, Vishnu dwells in our mind.
2: మనసు అనగా విష్ణు యొక్క హృదయంలో చేరినవాడు.
1: And Vishnu symbolizes the very mind.
2: మనో సంచారులు అనగా విష్ణుతోనే జీవించేటువంటి వారు.
1: The mind moves all over, that is Vishnu aspect.
2: మీ మానస సంచారి.
1: Oh, you move in the minds of sages.
2: మేము రాక్షసులుగా పుడితే మీకు దూరం అయిపోతాము కదా
1: అన్నారు. If we are born as demons, we will be distanced from you. They felt so sad about it.
2: అప్పుడు చెప్పాడు.
1: Then he said,
2: నాయన, వారు ఇచ్చిన ప్రకారం శాపంతో 9 సంవత్సరములు మీరు రాక్షసులుగా బ్రతించాలి.
1: Because of the consequence of the curse given to you, you will live as demons for 9 years.
2: ఒకవేళ నాకు దూరం అయిపోయి మీరు పరితపిస్తుంటే నన్ను దూషించి 3 సంవత్సరం లోపలే మీరు 3 జన్మం లోపలే నన్ను వచ్చి చేరండి అన్నాడు.
1: If you cannot bear the pangs of separation from me by meditating, praying to me for 3 years in absolute rivalry to me,
2: దైవం యొక్క ఆరాధనలే.
1: And every form of word is worship.
2: నీవు కేవలం నిరంతరము నన్ను స్మరించడం చేత 9 సంవత్సరములు ఉండవచ్చును.
1: As you think of me constantly, you can live for 9 years.
2: నన్ను దూషించడం చేత 3 యొక్క జన్మం లోపలే కడతేరవచ్చును.
1: Constantly criticizing me all through, you can reach me in 3 years time.
2: భూషణ తిరస్కారములు మాకు అక్కర్లేదు. మీ సన్నిధి మాకు చాలా ప్రధానము.
1: We don't want praise or blame, we want proximity.
2: దూషణైనా సరియే మిమ్మల్ని దూషించి చింతించి స్మరించి తరిస్తాం మేము అన్నారు.
1: Doesn't matter even if for to be blamed, but we blame you constantly.
2: సర్వకాలేషు సర్వత్ర హరిదూషణం.
1: At all the time, every place, we blame you, God.
2: ఏ చిన్న విషయాన్ని కూడా నువ్వు భగవంతుని దూషించటం.
1: Any matter, doesn't matter how silly it is, we blame God.
2: దూషించి దూషించి దూషించి ఋషులు ఇచ్చినటువంటి శాపాన్ని కరిగింపజేసుకున్నారు.
1: By blaming God constantly, they faced the consequences of the curses given by those sages.
2: ఈ దూషణ భూషణ తిరస్కారంలో ఉన్నటువంటి మార్పులు ఏమిటి?
1: What are the changes you find because of praise and blame?
2: ఏమి మార్పు లేదు.
1: No change.
2: ఇప్పుడు కృష్ణుని మీరు అనేక రకములుగా మీరు దూషిస్తుంటారు.
1: Sometimes you also blame God.
2: Chitta chora Yesoda ke baal, Navanita chora Gopal. Chitta chorudu antaru.
1: You say, oh God, you have stolen my mind.
2: Adi dushana kada?
1: Is it not a blame?
2: Adhe maatamto chepte, hey gadidonga antaru.
1: And if you are to say in a harsh way, you are a big thief.
2: Gadidonga ante Krishnudu yokka bhaktulandaru kuda Krishnudu gadidonga annadani.
1: But if you say so, you are a big thief, the devotees of Vishnu will fight with you.
2: Kani ade sangeeta sahityamto kudinatvanti reetiga chitta chora yesoda keva navanita chora gopal ante meeru kuda taalam vestaru.
1: When the same thing is said in a poetic music form, in the form of a lyric, oh the son of Yesoda, you are a big thief, you also join in court, then everything will go now.
2: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని దూషిస్తూనే ఉంటున్నారు.
1: సో ఎవ్రీ మ్యాన్ డస్ ద సేమ్.
2: అది ఏదో ఒక శాపరహితమైనటువంటి యొక్క మార్గము.
1: దిస్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ ద కర్స్.
2: కనుకనే ఈ జై విజయులు కూడాను 3 జన్మముల లోపల కడతీర్చుకున్నారు.
1: సో జై విజయ టుక్ 3 బర్త్స్
2: కూడాను మనసు యొక్క ప్రభావం.
1: దిస్ ఇస్ ఆల్ ద చేంజెస్ ఆఫ్ ద మైండ్.
2: విష్ణు అనగా మనోస్వరూపుడే.
1: విష్ణు టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
2: శంఖ చక్ర గదాధారి కాదు.
1: Not the one having the wheel and the gun.
2: Ravarmane picture vallanta dinnanta daristu vacharu.
1: That is all the imagination of the painter.
2: Manasvarupude Vishnuvu.
1: Vishnu represents the mind.
2: Andukosame nenu appudappudu antuntanu.
1: Bhagavan tells us time and again.
2: Nenu diamond ring ichinappudu diamond antuntanu.
1: Then Bhagavan gives the beautiful gift of diamond.
2: Diamond.
1: It means let the mind be annihilated, withdrawn.
2: ఏ విధంగా నీకు మానవత్వంతో ఉండేటువంటి మనసు పోయి
1: నీకు
2: ప్రాప్తించుగాక అని.
1: You should sacrifice the human mind and attain the divine mind.
2: ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటి మనసే విష్ణు స్వరూపుడు.
1: Therefore the mind present in every human being represents Vishnu.
2: ప్రతి మానవుని యందు కూడా ఆవిర్భవించేటువంటి ఒక పలుకే బ్రహ్మస్వరూపము.
1: ఎవ్రీ వర్డ్ దట్ ఎ మ్యాన్ అటర్స్ సింబలైజెస్ బ్రహ్మ.
2: కనుక మన యొక్క వర్డ్స్ అంతకూడాను దురుపయోగం చేయకూడదు.
1: వి షుడ్ నెవర్ మిస్యూజ్ అవర్ వర్డ్స్.
2: దీనికి ప్రాచీన పురుషులందరూ కూడాను మౌనము అని వహిస్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ సేజెస్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
2: మాట్లాడటం చేత అధిక భాషలు మాట్లాడి తద్వారా అసత్యం ప్రారంభమవుతుందో ఏమో.
1: By talking too much excessive talk, you may be tempted to speak lies.
2: Adika bhashana cheta parlo noppinchina varamavutamo emo.
1: Too much of talk sometimes may hurt others.
2: Adika matala cheta udregam aavirbhavinchi aa udregam cheta tappu padamulu prarambhamavutayo emo.
1: By talking too much it might lead to agitations and misdeeds.
2: Kanuka mounam vahistam annaru.
1: Therefore they observed deep silence.
2: Mounam anaga emi vaagbandana mounam kaadu.
1: Not merely keeping the lips tight. It not merely withholding the thought.
2: సంకల్పమే లేకుండా ఉండాలి.
1: One should be thoughtless.
2: అది ఆనాటి మహర్షులు అనేక రకంగా తిరిగారు.
1: That's how they moved about in
2: ఈనాడు మనస్సు అనగా ఏమిటి? సంకల్పముల యొక్క స్వరూపమే మనస్సు.
1: How do we take it today? The mind is bundle of thoughts.
2: ఇది ఏమిటి?
1: What is this?
2: బట్ట.
1: This is a cloth.
2: ఇది బట్ట కాదు.
1: Not so.
2: Bundle of thoughts.
1: It's bundle of threads.
2: ఈ థ్రెడ్స్ కాదు, ఇది కాటన్.
1: నాట్ థ్రెడ్స్ ఈవెన్, ఇట్స్ కాటన్.
2: కాబట్టి ఈ యొక్క దారములతో చేరినటువంటి వస్త్రమును మనం వస్త్రం లేకుండా చేయాలంటే ఒక్కొక్క దారం వేరు తీయాలి.
1: సో ద థ్రెడ్స్ ఇంటర్లీ ఓవెన్ కాన్స్టిట్యూట్ ద క్లాత్. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద క్లాత్ యూ షుడ్ రిమూవ్ ద థ్రెడ్స్ వన్ బై వన్.
2: కనుక మన ఎందుకున్నటువంటి యొక్క భావములు మాటల స్వరూపంలో వచ్చినప్పుడు కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ ద థాట్స్ విత్ ఇన్ అస్ హస్ కమ్ అవుట్ మానిఫెస్ట్ బై వర్ వర్డ్స్ వి షుడ్ కట్ షార్ట్ అవుట్ స్పీచ్. కనుకనే
2: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అన్నారు.
1: అండ్ హెన్స్ భగవాన్ సేస్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
2: మనము తక్కువ మాట్లాడాలి.
1: వి షుడ్ టాక్ లెస్.
2: ఆ తక్కువ మాటల చేత బ్రహ్మస్వరూపాన్ని మనం అనుభవించిన వారం అవుతాం.
1: Then you can enjoy the principle of Brahman.
2: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: బ్రహ్మ అనగా వాక్కే.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ థాట్.
2: విష్ణు అనగా మనస్సే.
1: విష్ణు ఇస్ మైండ్.
2: ఈశ్వరుడు అనగా హృదయమే.
1: ఈశ్వర ఇస్ హార్ట్.
2: హృదయము ఉన్నది మనకు.
1: వి హావ్ ద హార్ట్.
2: మనసు ఉన్నది.
1: వి హావ్ ద మైండ్.
2: వాక్కు ఉన్నది.
1: అండ్ వి హావ్
2: నీవే విష్ణు బ్రహ్మస్వరూపాన్ని.
1: దే రిప్రజెంట్ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్.
2: ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
2: త్రిమూర్తి స్వరూపుడే.
1: రిప్రజెంట్ దిస్ ట్రీ.
2: కనుకనే త్రిగుణములు అతని యందు ఆవిర్భవిస్తున్నాయి.
1: అండ్ హెన్స్ వి ఫైండ్ ద త్రీ
2: త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
1: దిస్ రిప్రజెంట్స్ ద త్రీ అట్రిబ్యూట్స్ ద త్రీ ఐడ్ గాడ్ అండ్ విచ్ హెస్ గాట్ టు బి ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
2: అదే ఈశ్వరునికి త్రినేత్రం కూడా ఉంటుండాలి.
1: అండ్ ఈశ్వర్ హ్యాస్ త్రీ ఐస్.
2: ప్రతి మానవుడికి కూడా త్రినేత్రం ఉంటుండాలి.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ త్రీ ఐస్.
2: చూసుకుంటారు నాకు ఉందా లేదా అని.
1: దే వాంట్ టు చెక్ వెదర్ దే హావ్ ద థర్డ్ ఐ ఆర్ నాట్. ఇట్స్ నాట్ సో.
2: పాస్ట్ జరిగిపోయిన దాన్ని చూడగలవు.
1: పాస్ట్ యు కెన్ నో.
2: జరుగుతూ ఉన్నటువంటి దాన్ని నీవు చూడగలవు.
1: ప్రెసెంట్ యు కెన్ విజువలైజ్.
2: కానీ జరగబోయేటువంటి దాన్ని నీవు చూడలేవు.
1: ఫ్యూచర్ యు కెనాట్ సీ.
2: ఆ జరగబోయేటువంటి దాన్ని చూసేటువంటి యొక్క భావమే త్రినేత్రము.
1: దట్ అబిలిటీ టు పీప్ ఇన్ టు ద ఫ్యూచర్ ఇస్ ద థర్డ్ ఐ.
2: నీవు నిజముగా పాస్ట్ ప్రెసెంట్ ను నీవు సరైనటువంటి స్థితిలో పెట్టుకుంటే ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంటుండాలి.
1: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఫ్యూచర్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్.
2: కానీ ఈనాటి మానవుడు
1: man today,
2: ఎప్పుడు చూసినా గాని ఫ్యూచర్ పాస్ట్ ఫ్యూచర్ పాస్ట్ ఫ్యూచర్ పాస్ట్
1: is bothered of the past and the future, future and the past.
2: గడిచిపోయిన దాన్ని నిరంతరము చింతిస్తుంటాడు.
1: He broods over the past.
2: What about my future, future, future, future? He is
1: very much worried of the future.
2: ఈ ఫ్యూచర్ ను పాస్ట్ ను చింతించడం చేత ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు.
1: The constant thought of the past and the future will make him forget the
2: కానీ
1: present.
2: కానీ ప్రెజెంట్ అనేటువంటిది పాస్ట్ నుంచి వచ్చినటువంటిదే.
1: The present is the result of the past.
2: ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ యొక్క ఫలితమే ఫ్యూచర్.
1: The present will give yield results in future.
2: కాబట్టి ఫ్యూచర్ పాస్ట్ రెండు కూడా ప్రెజెంట్ లోనే ఉంటున్నాయి.
1: The future and the past as well are present in the present.
2: ఈ సత్యాన్ని మానవులు ఎవరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం
1: man is not making an attempt to know
2: the future ఎట్లా వస్తుంది.
1: How is it possible?
2: ను ప్రెజెంట్ ను సరైనటువంటి రీతిలో వినియోగించు.
1: You should make proper use of the present.
2: ఆ ప్రెజెంట్ ని చాలా ఆనందంగా యూజ్ చేస్తే దీని ఫలితమే ఫ్యూచర్ గా వచ్చేస్తుంది.
1: If you enjoy the present joyfully, you will have the result
2: past
1: in future.
2: వృక్షం నుంచి వచ్చినటువంటి యొక్క విత్తనమే ఈ ప్రెజెంట్.
1: The present tree is nothing the product of the seed of the past.
2: ఈ ప్రెజెంట్ అనే విత్తనం నుంచి ఆరంభమయ్యేటువంటి ట్రీనే ఫ్యూచర్.
1: Present is the seed that sprouts up into the tree of the future.
2: ఫ్యూచర్ అనేటువంటి ట్రీ పాస్ట్ అనేటువంటి ట్రీ ప్రెజెంట్ అనే సీడ్ లో ఉంటుండాలి.
1: సో ది ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్ ద ట్రీ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సీడ్ ఆఫ్ ద ప్రెజెంట్.
2: ఈ సీడ్ లోపల ఈ వృక్షం ఎంత ఉంటుంది?
1: హౌ డు యు ఫైండ్ ద ట్రీ విదిన్ ద సీడ్?
2: మొక్క మాదిరి ఉంటున్నది.
1: ఇట్స్ సో టెండర్ విదిన్ ద సీడ్.
2: ఆ చిన్న మొక్కనే పెద్ద మొక్కగా మారిపోతుంది.
1: ద సీడ్ జర్మినేట్స్.
2: పెద్ద మొక్కనే వృక్షంగా మారిపోతుంది. కాబట్టి ఫ్యూచర్ అంతా కూడా ప్రెజెంట్ లోనే ఇమిడి ఉంటుంది.
1: ది ఎంటైర్ ఫ్యూచర్ లైస్ ఇన్ ద ప్రెజెంట్.
2: కనుకనే నీ వాక్కును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
1: సో వి షుడ్ మేక్ అవర్ టాక్ సేక్రెడ్.
2: ప్రెజెంట్ లోపల నీవు సద్వినియోగపరచుకొని ఈ వాక్కును.
1: ఇన్ ద ప్రెజెంట్ యు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ యువర్ టాక్.
2: ఈ సద్వినియోగపరచుకునే నిమిత్తమై మంచి మనసును కలిగి ఉంటుండు.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాపర్ యూజ్ యు షుడ్ హావ్ ఎ గుడ్ మైండ్.
2: ఎందుకనగా ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడు?
1: బ్రహ్మ వేర్ డస్ హి కమ్?
2: వాక్ శబ్ద స్వరూపుడు.
1: ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద వర్డ్.
2: ఆ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హస్ ఇట్ కమ్?
2: విష్ణు నుంచినే వచ్చింది.
1: ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ విష్ణు.
2: విష్ణు యొక్క నాభి కమలం నుండి వచ్చినటువంటి కమలం నుండి బ్రహ్మ ఆవిర్భవించాడు.
1: ఇట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద నావెల్ అండ్ ద లోటస్ ఆఫ్ విష్ణు.
2: కనుక విష్ణు యొక్క అనుగ్రహం చక్కగా ఉండినప్పుడు వాక్ పరిశుద్ధం అవుతుంది.
1: అండ్ వెన్ యూ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ విష్ణు, యూ విల్ హ్యావ్ ప్యూర్ టాక్.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: మీరందరూ కూడా త్రిమూర్తి స్వరూపులే.
1: ఆల్ ఆఫ్ యూ రిప్రజెంట్ ద ట్రినిటీ.
2: త్రిమూర్తాత్మక స్వరూపులే.
1: యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దట్.
2: త్రిగుణ స్వరూపులే.
1: యు హావ్ ద ఫామ్ ఆఫ్ ది అట్రిబ్యూట్
2: స్వరూపులే.
1: అండ్ యు రిప్రజెంట్ దెం.
2: నేత్ర స్వరూపులే.
1: యు రిప్రజెంట్ సింబలైజ్
2: స్వరూపులే.
1: అండ్ యు సింబలైజ్ ది త్రీ అట్రిబ్యూట్
2: సిద్ధాకారం.
1: అండ్ ఆల్ ది త్రీ ఆర్ దేర్.
2: ఒకానొక సమయం లోపల చిన్న కథ,
1: ఎ స్మాల్ స్టోరీ. పార్వతి
2: ఈశ్వరుని దగ్గరకు వచ్చి, ఈశ్వర దినదినం ఊరూరు తిరుపమెత్తుటే కాని ఇంటి పట్టున కూటికి ఇరువలేదే.
1: పార్వతి క్వశ్చన్ శివ, యు మూవ్ అబౌట్ కాన్స్టెంట్లీ బట్ యూ డోంట్ స్టే అట్ హోమ్ ఫర్ ఎనీ టైం.
2: దినదినం ఊరు తిరుగుచుండుటే కాని ఇంటి పట్టున కూటికి ఇరువలేదే.
1: యు మూవ్ కాన్స్టెంట్లీ ఎవ్రీవేర్ బట్
2: ఊరులో తిరగవలే కాని తలదాచుకుని దోసెడు కొంపలేదే.
1: And you move about everywhere, we don't have residence to reside.
2: Itti neeka prabhu nen ettu jeetuvani.
1: How can I live with you with such a life?
2: Oka illu ledu.
1: I don't have residence.
2: Oka sheet aina ledu.
1: I don't have anything.
2: Varsham vaste tarchalaniki kaapadukovataniki kulla oka sheet ledu.
1: Well, we cannot protect ourselves against rain.
2: Ninnu darshinchadaniki anek mandi rishulu anta vastunnaru.
1: And many sages come to see you.
2: Kabatti ilanti rishulukanta kudanu edira oka chinna shed kettesthe lekapothe oka illu kattinchukunte chaala manaku variki andariki anukoolam avutundi annari.
1: Parvati requested Shiva to construct a beautiful hall so that sages can be seated.
2: Anaga గృహలక్ష్మికి ఆ గృహం కావాలని ఆశ.
1: గృహలక్ష్మి ది హౌస్ వైఫ్ నేచురలీ వాంట్స్ గృహ రెసిడెన్స్.
2: సహజంగా ఆడవారికి అందరికీ ఉండేటువంటి గుణమే.
1: ఇట్ ద నేచురల్ డిజైర్ ఆఫ్ ఆల్ విమెన్.
2: ఇల్లు కట్టాలి అన్నాడు.
1: Yes, house has to be built.
2: ఆయన చెప్పాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర సార్,
2: పార్వతి ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యి ఎలుకలు మనకన్నా ముందు చేరు.
1: పార్వతి, వాట్ ది ఫన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ది హౌస్ ఈవెన్ బిఫోర్ దట్ రాట్స్ గెట్ ఇన్.
2: ఎలుకల రావిడికి ఏగని ఒక పిల్లి.
1: In order to arrest the rats getting in, we need a cat.
2: పిల్లి పాలకు ఒక పెయ్య వలయు.
1: And we need milk.
2: ఈ పెయ్యను సాగడానికి ఒక పనిమనిషి కావాలి.
1: And then we need
2: a... ఎందుకు ఇవంతా మనకు?
1: We need a servant maid.
2: పిల్లి మనకు వద్దు అన్నాడు.
1: Why is all this paraphernalia? Better we don't have a house at all.
2: ఈమె కావాలని ఆయన వద్దని.
1: And she wants it and he doesn't want it.
2: ఈ రకంగానే జరుగుతూ వచ్చింది.
1: That is the argument.
2: ప్రతి కుటుంబంలో కూడా yes, no, yes, no, yes, no. ఇవి జరుగుతూనే ఉంటుంది.
1: This is true in every family. Husband says yes, wife says no.
2: కట్టగడబడికి ఈశ్వర వాక్యం సిద్ధించుతుంది.
1: Finally, decision of Ishwara prevails.
2: కట్టగడపతి చాలా శాంతంగా ప్రశ్నించింది పార్వతి.
1: పార్వతి హౌఎవర్ ఇన్ ఏ కూల్ వే క్వశ్చన్,
2: ఈశ్వర
1: ఈశ్వర
2: మీరు ఎందుకు ఇంత మొండితనంగా మాట్లాడుతున్నారు?
1: Why so determined? Why do you speak like that?
2: నా కోసం కాదు, ఋషులు కూడా వచ్చి జీవిస్తుంటారు, ఇక్కడ నిలుస్తుంటారు, నీడలు ఉంటుందని.
1: After all, the house is not for me, for the sages and saints that come to see you.
2: నాకు మీకు అందరికి కూడా ఇది ఒక తలదాచుకోవడానికి అవసరం అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గివ్స్ ఎ షార్ట్ ఆఫ్ ఎ షెల్టర్ టు ఎవ్రీబడీ.
2: ఇప్పుడు ఆయన చెప్పాడు,
1: దెన్ హీ సేస్,
2: నీవు ప్రారంభించినప్పటికీ నీ యొక్క లగ్నం సరైనటువంటిగా కాదు.
1: Even if you want to begin this project, that auspicious moment is not there right now.
2: ఇది నీవు ఎంత భవనానికి నిర్మించినప్పటికీ అగ్నిదేవుడు దీనిపైన కోపం కలిగి దీన్ని భస్మం చేస్తాడు.
1: యూ మే కన్స్ట్రక్ట్ ఎ వెరీ బిగ్ మ్యాన్షన్ బట్ ద ఫైర్ గాడ్ విల్ బర్న్ యూ.
2: అది నాకు తెలుసు ఫ్యూచర్.
1: I know the future.
2: నీకేమి తెలియదు.
1: You do not know.
2: కనుక నోరు మూసుకుని కూర్చో అన్నాడు.
1: So remain silent, shut your mouth and sit down.
2: ఇప్పుడు ఆమె చెప్పింది,
1: then she says,
2: ఈశ్వర
1: ఈశ్వర
2: సర్వశక్తులు మీలో ఉంటున్నవి.
1: You have got all capacity.
2: సర్వ దేవతలు కూడా మీ అనుమతిలో ఉంటున్నారు.
1: All deities are in you.
2: అగ్ని కూడాను మీ యొక్క బంటే.
1: Fire is also under your control.
2: పంచభూతములు కూడాను మీ యొక్క విలువలే.
1: All five elements are under your control.
2: ఈ అగ్నికి మీరు ఆర్డర్ చేస్తే అగ్ని కూడా దీన్ని ఏమి చేయలేదు కదా.
1: If you able instruct, order fire, then it cannot act.
2: ఇంకా హింసనే కాని దీనికి ఉల్లంఘించిపోదు.
1: Fire God obeys your command, will not obey you. కాబట్టి
2: మీరు కొంత ఆర్డర్ వేయండి అని.
1: Pass some order to the fire God.
2: చెప్పాడు.
1: అండ్ హి సెడ్
2: సరే ఇంకేం చేసేది, ఆడవారికి ఒక నెరవేరాల అని చెప్పి నెరవేర్చుకున్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ద డిజైర్ ఆఫ్ ద హౌస్ వైఫ్ హస్ గాట్ టు ఫుల్ఫిల్ ఎనీవే. హి ప్రామిస్డ్
2: అయితే అగ్ని దగ్గరికి పోయి వాడి దగ్గర ఒక మాట తీసుకుని వస్తాను అంతవరకు ఉండు అన్నాడు.
1: అండ్ హి సెడ్ జస్ట్ రిమైన్ ఫర్ సమ్ టైమ్, ఐ విల్ గెట్ ఎ ప్రామిస్ ఫ్రమ్ ద ఫైర్ గాడ్.
2: ఈశ్వర వాక్కు సత్యమే కనుక ఆమె ఇల్లును ప్రారంభం చేసింది.
1: అండ్ వాట్ ఎవర్ ఈశ్వర సేస్ విల్ హ్యాపెన్. దెన్ షీ స్టార్టెడ్
2: కన్సల్టింగ్. ఈ సమయం మాత్రం ఒకటి చెప్పింది ఈమె.
1: హౌఎవర్ షీ సెడ్ వన్ థింగ్,
2: ఈశ్వర
1: ఈశ్వర
2: నేను కట్టినటువంటి గృహాన్ని అగ్ని వచ్చి కాల్చింది అంటే నాకు చాలా అవమానం అవుతుంది.
1: ది హౌస్ ఐ బిల్ట్ కెన్ నాట్ బి బర్న్ బై ఫైర్ గాడ్, ఐ కాంట్ బేర్ ఇట్.
2: కాబట్టి అగ్ని ఒప్పుకోలేదు అంటే మీరు ఒక డబరక వాయించండి.
1: ఇఫ్ ఫైర్ గాడ్ ఈస్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ మై ప్రపోజల్, ఐ వాంట్ యూ టు ప్లే ఆన్ డబరక.
2: నేను నేనే కాల్చి వేసేస్తాను.
1: వై ఫైర్ గాడ్, ఐ విల్ బర్న్ ద హౌస్ దట్ ఐ
2: బిల్ట్. వానికి ఈ అవకాశం ఇవ్వను.
1: ఐ డోంట్ గివ్ దట్ ఎనీ స్కోప్ ఫర్ ఫైర్ గాడ్.
2: ఈ విధంగా ప్రామిస్ చేసుకున్నారు.
1: అండ్ దట్ వాస్ ద ప్రామిస్ కాంట్రాక్ట్ బిట్వీన్ దెమ్.
2: ఈశ్వరుడు అగ్ని దగ్గరికి వెళ్ళాడు.
1: ఈశ్వర వెంట అగ్ని,
2: అగ్ని నమస్కరించి ప్రభు మీరు వచ్చిన పని ఏమిటి?
1: ద ఫైర్ గాడ్ ఆస్క్డ్, ఓ లార్డ్,
2: అగ్ని ఏమిటి?
1: వాట్ ఇస్ యువర్ కమాండ్
2: అని అడిగింది.
1: అండ్ ఆస్క్డ్,
2: నాకేమి లేదు,
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
2: పార్వతి ఈ విధంగా ఇల్లు కట్టుతూ ఉండాలి.
1: పార్వతి ఈజ్ ఇన్ కన్స్ట్రక్షన్. దానికి
2: నీ గండం అధికంగా ఉంటుండాలి.
1: వెల్ యూ మైట్ అబ్జెక్ట్,
2: నీవు దాని జోలికి పోకుండా ఉండు, మాట ఇచ్చేసే అన్నాడు.
1: సీ దట్ యు డోంట్ గో స్టాండింగ్ ఇన్ హర్ వే, మేక్ ఎ ప్రామిస్ దట్ వే.
2: అగ్ని మాట ఇచ్చింది.
1: ఫైర్ గాడ్ ప్రామిస్డ్.
2: ఇచ్చి అగ్ని తిరిగి ప్రార్థించుకుంది ఈశ్వరుని.
1: అండ్ దెన్ ఫైర్ గాడ్ ప్రామిస్డ్ టు ఈశ్వర,
2: నేను ఎన్ని దినాల నుంచి కూడాను మీ యొక్క శివతాండవం చూడాలని చాలా ఆశపడుతున్నాను.
1: ద ఫైర్ గాడ్ ప్రేయర్ అండ్ సెడ్, స్వామి, ఐ హావ్ బీన్ కాన్స్టెంట్లీ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ టు విట్నెస్ శివతాండవ ద సెలెస్టియల్ డాన్స్.
2: ఈ శివతాండవం నేను చూడాలని ఎంత కాలం నుంచో నేను ఆశించినాను.
1: ఐ హావ్ బీన్ వెయిటింగ్ టు సీ ద సెలెస్టియల్ డాన్స్.
2: అప్పుడు అతను సంతృప్తి పరిచే కోసమని శివతాండవం ఆడాడు.
1: టు మేక్ ఫైర్ గాడ్ హ్యాపీ, లార్డ్ శివ
2: శివతాండవంలో డబరకం వాయించాడు.
1: దేర్ హి స్టార్టెడ్ ప్లేయింగ్ ఆన్ దట్ ఇన్స్ట్రుమెంట్ అమరుక.
2: ఈ డబరకం వినింది పార్వతి, అగ్గి పెట్టుకుంది ఇంటికి.
1: పార్వతి హర్డ్ ది సౌండ్ ఆఫ్ డమరుక అండ్ హస్ పుట్ హర్ హౌస్ ఆన్ ఫైర్.
2: తాండవ కేళి సల్పేని పరమేశ్వరుడు శ్రీ సాంబ శివుడు, తాండవ కేళి సల్పేని.
1: It was the time of Lord Shiva. He was just enjoying himself
2: in talking. Chaluga damarakam chepatti danam janam jana janatakayanchu tandava keli salpene.
1: Lord Shiva started the cosmic dance with all his that instrument damaruka.
2: Sikamulo munneti kanya శిఖములో మున్నేటి కన్యా, ముఖములో మూడవ కన్ను, సుగసుగ స్ఫటిక చమాలలు నిఘా నిఘా నిఘ నిఘ మెరియా, తాండవ కేళి సల్పేనే. ఈ విధంగా ఆడుతూ వచ్చింది.
1: దట్స్ ద బ్యూటిఫుల్ సాంగ్ విచ్ ఐ డోంట్ వాంట్ స్పాయిల్ బై ట్రాన్స్లేటింగ్ దిస్. దట్ వాస్ ది సెలెస్టియల్ డాన్స్.
2: కట్ట కనపడికి
1: అల్టిమేట్లీ
2: కాల్చి వేసింది ఇల్లు.
1: Yes, she had set her house on fire.
2: ఈశ్వరుడు వచ్చి చూచాడు.
1: ఈశ్వర కేమ్ అండ్ సా.
2: మంటలు మండుతున్నాయి.
1: అండ్ హి సా ద బర్న్ ఫైర్.
2: పార్వతి, ఏమిటి ఇది విచిత్రము,
1: What this mystery?
2: వాడు నేను కాల్చినని మాట ఇచ్చాడు కదా.
1: Well, I gave the promise earlier.
2: మరి ఎందుకు మీరు డమరకం వాయించారు అనింది.
1: Then she asked, why did you play that instrument, Damaruka?
2: నేను సంకల్పించుకున్నాను ఇల్లు ఉండకూడదని. కానీ అక్కడ తన యొక్క ఆశని పరిహారం చేయకుండా ఒక తృప్తిపరచాలని నేను జీవితాండవం ఆడాను.
1: డమరకు
2: మర్చిపోయి వాయించాను.
1: ఈశ్వర
2: సంకల్పం అనేటువంటిది ఎన్ని విధములైనటువంటి అడ్డులు వచ్చినా కానీ అది నెరవేరకుండా పోదు.
1: ద విల్ ఆఫ్ గాడ్ విల్ ప్రివైల్ వాటెవర్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే.
2: కనుక హృదయ స్థాయిలో ఉండేటువంటి యొక్క తత్వము ఎప్పటికప్పుడు ఫలిస్తుంది.
1: The principle present in the heart will certainly
2: be mantide inappudu pavitram ainappudu phalitam kodunu manchide avutundi.
1: When the heart is sacred, the results are bound to be sacred.
2: కనుక హృదయం ఎప్పుడు కూడా మనం పవిత్రమైన హృదయంగా పెట్టుకోవాలి.
1: హార్ట్ షుడ్ బి సీక్రెట్ ఆన్ త్రూ.
2: అది ఏ శివతత్వము?
1: దట్ ద నేచర్ ఆఫ్ శివ.
2: ఏ శివమహస్తు.
1: దట్ మిస్టరీ ఆఫ్ శివ.
2: అలాంటి శివమైనటువంటి మంగళకరమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ బి సో ఆస్పిషియస్. ఇట్ హస్ గాట్ టు బి సీక్రెట్ ఇన్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: ఈ నాటి యొక్క సంబంధమైనటువంటి విషయం ఎందుకంటే హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి.
1: వాట్ ఈస్ టు బి సెట్ టుడే ఈస్ టు కీప్ యువర్ హార్ట్ ప్యూర్.
2: ఎవరిని దూషించడం కానీ, ఎవరిని విమర్శించడం కానీ, ఎవరిని తూలనాడటం కానీ, ఎవరిని తిట్టడం కానీ, ఇలాంటి చెడ్డ భావాలు హృదయంలో ప్రవేశించకుండా చూసుకోండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్ దట్ మైట్ లీడ్ యూ టు క్రిటిసైజ్, అక్యూజ్, యూజ్ హార్ష్ వర్డ్స్.
2: శివస్వరూపము,
1: ద ప్యూర్ హార్ట్,
2: ఆ శివస్వరూపం నుంచి ఆవిర్భవించినటువంటి మైండ్.
1: అండ్ దట్స్ ద మైండ్.
2: ఆ మైండ్ అంటే చాలా మంది ఇప్పుడు మంకీ మైండ్ అంటున్నారు.
1: ది థింగ్ మైండ్ ఈస్ డిఫరెంట్ ఇన్ ది మోడర్న్ కాన్సెప్ట్.
2: మంకీ మైండ్ కాదు, మ్యాన్ కైండ్.
1: It is not the monkey mind, it's mankind.
2: Mankind. కాబట్టి అది విష్ణు స్వరూపమే.
1: Mankind, the mind represents
2: mind. తో కూడినటువంటిది ఈ మైండ్.
1: And it's comprised of mind.
2: కనుక మన మనస్సును పవిత్రమైనటువంటి కరుణతో నింపాలి.
1: And our mind should be filled with sacred compassion.
2: ఆనందంతో నింపాలి.
1: It should be full of bliss.
2: ప్రేమతో నింపాలి.
1: It should be filled with love.
2: సత్యంతో నింపాలి.
1: It's wonderful.
2: ఈ విధంగా మనం చేసినప్పుడే ఈ మైండ్ విష్ణు స్వరూపాన్ని పొందుతుంది.
1: When it's pure, it's fully pure love and bliss, it takes the form of Vishnu.
2: Brahma swarupamunu,
1: it's one Brahma.
2: Satya vakuto,
1: Brahma stands for truthful talk.
2: సత్యం కంటే మించింది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ట్రూత్.
2: సత్యము నందుండి సర్వము సృష్టించే.
1: రైట్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ట్రూత్ హి క్రియేటెడ్. సత్యము
2: నందు అడగే సర్వ సృష్టి.
1: ఎవ్రీథింగ్ మర్జెస్ ఇన్ ట్రూత్.
2: సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్నా.
1: ఇస్ దేర్ ఎనీ ప్లేస్ హియర్ దట్ డస్ నాట్ స్టాండ్ ఫర్ ట్రూత్.
2: సత్యమే చూడరయ్యా.
1: ఇట్స్ ఎ ప్యూర్ అన్సల్లీ ట్రూత్.
2: సత్యమే బ్రహ్మ స్వరూపము.
1: ద ట్రూత్ ఇస్ బ్రహ్మ.
2: అది ఏ వాక్యే బ్రహ్మస్వరూపము.
1: అండ్ దిస్ వెరీ వర్డ్ ఇస్
2: మైండ్ ఏ విష్ణు స్వరూపము. హృదయమే శివస్వరూపము.
1: దిస్ హృదయ హ్యూమన్ హార్ట్ ఇస్ శివ.
2: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా వాళ్ళు ఆకార సూర్యులు కాకుండా మన యొక్క గుణసూర్యులుగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ హ్యూమన్ ఫార్మ్స్. దే రిప్రజెంట్ ద వాల్యూస్, ది అట్రిబ్యూట్స్.
2: గుణస్వరూపులుగా ఉంటున్నారు.
1: దే స్టాండ్ ఫర్ ద క్వాలిటీస్.
2: ఎలాంటి గుణములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ క్వాలిటీ?
2: అయితే ఒక్కొక్క సమయం లోపల శిక్షించాలంటే ఆ గుణములు కూడా రౌద్రదాన్ని పొందుతుంది.
1: అండ్ ఇట్స్ ఇన్ ఆర్డర్ టు పనిష్ యు దేర్ ఇస్ అ చేంజ్
2: నందు కూడా ఉంటుంది. అది రుద్రము భద్రము ఎండిటి ఎందు కూడా ఉంటుంది.
1: దేర్ ఆర్ టూ వర్డ్స్ హియర్, వన్ ఇస్ రుద్ర, అదర్ ఇస్ భద్ర.
2: భగవంతుడు అభిష్టాలు నెరవేరుస్తుంటాడు.
1: గాడ్ ఫుల్ఫిల్స్ యువర్ డిజైర్.
2: నీకు అవి చెడ్డనే చేస్తుంటే దానిని నివారణ గావించడానికి దాన్ని సంహరిస్తూ ఉంటాడు.
1: అండ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద బ్యాడ్ ఇన్ యూ హీ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్.
2: మీకు తెలుసు ఆ ఈశ్వరత్వాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఎంతటి మేలైనా చేస్తుంటాడు.
1: అండ్ ఇఫ్ యూ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఈశ్వర హీ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
2: మార్కండి ఏనుకు, నాయన నీవు 16 సంవత్సరాలు సత్పుత్రుడిగా బ్రతకమని వరం ఇచ్చాడు.
1: టు మార్కండేయ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ గివెన్.
2: కానీ అది మార్కండేయుడు తెలియదు, తల్లిదండ్రులకు తెలుసు.
1: మార్కండే ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. దిస్ నోట్ హిస్ పేరెంట్స్.
2: 5 సంవత్సరాలు అంతా కూడా ఆ కుమారుడితో ఆనందాన్ని అనుభవించారు.
1: దిస్ హ్యాడ్ ఎ నైస్ టైమ్ విత్ హిస్ సన్ ఫర్ 15 ఇయర్స్.
2: 16 సంవత్సరాలు ప్రారంభమవుతుంది.
1: 16th ఇయర్ ఇస్
2: అమ్మ ఒకటి ఏడుస్తుండది, నాన్న ఒకటి ఏడుస్తూ కూర్చున్నారు.
1: మదర్ అండ్ ఫాదర్ స్టార్టెడ్ క్రాయింగ్ ఆన్ దిస్ 16th ఇయర్.
2: మార్కండే ఏమిటి ఈ విధంగా ఉన్నారు విచారంగా?
1: హి సెడ్, మదర్ వై ఆర్ యు సాడ్?
2: అప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా దగ్గర తీర్చుకుని
1: పేరెంట్స్ కాల్ హిమ్ సో,
2: నాయన ఈనాటితో నీ యొక్క గడువు తీరిపోతుండాలి.
1: ఇస్ ద లాస్ట్ డే, యూఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఎనీ లాంగర్.
2: మా దురదృష్టం ఈ రకంగా ఉంటుండాలి.
1: ఇట్స్ అవర్ బ్యాడ్ లక్
2: అని చెప్పేటప్పటికి ఆశ్చర్యపడ్డాడు.
1: సర్ప్రైజ్
2: రహస్యం అంతా గుర్తించుకున్నాడు. ఈ క్షణం కూడా నేను పవిత్రం చేయను, అపవిత్రం చేయను.
1: I don't want to waste this single moment left.
2: ఇంతకాలం నాకు తెలియకుండ 16 సంవత్సరాలంతకును కాలం వ్యర్థం చేసుకున్నాను.
1: Unknowingly I wasted all the time so far.
2: ఈ ఉన్న కొంత కాలాన్ని కూడాను నేను ఈశ్వరుని పూజిస్తాను.
1: The remaining time now I'll make best use of it.
2: ఈశ్వరుని దేవాలయానికి వెళ్ళాడు.
1: He went to the temple.
2: ఈశ్వరుని సన్నరేసి పరేసి బిరేసి భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ శరణేగం అని ఈశ్వరుని కౌగలించుకున్నాడు.
1: He prayed Lord Shiva in various names and forms and hugged that Shiva.
2: అప్పుడు కాలం తీరిపోయింది, యముడు వచ్చాడు.
1: At the right point, the dot of time, god of death Yama came and he said,
2: అంత ఆలోచించకుండా యముడు కూడా పరిచేయడు.
1: Yama also will not act.
2: ఇతనికి ఎట్ట వేసేది ఇప్పుడు?
1: Well, how am I to rope?
2: ఈశ్వరుడు ఈ మార్కండేయుడు ఇద్దరు కూడా శిరస్సులు చేరిపోయినాయి.
1: ఈశ్వర్ అండ్ మార్కండేయ ఆర్ టుగెదర్ నౌ.
2: కాబట్టి మార్కండేయునికి ప్రత్యేకంగా వేయడానికి వీలు కాదు.
1: అండ్ మార్కండేయ కెనాట్ బి రోప్డ్ అపార్ట్.
2: కానీ టైం జరిగిపోతుండాలి.
1: సో ద టైమ్ ఈస్ పాసింగ్
2: బై. ఈ టైం లోపల తీసుకుని పోవాల్సింది ఇంకెతని.
1: అండ్ రైట్ ద పాయింట్ ఆఫ్ టైం హస్ టు బి టేకెన్.
2: పాశం.
1: అండ్ హి స్ప్రెడ్ ద నోస్.
2: వేస్తే ఈశ్వరుడు కూడా తగిలింది.
1: And the noose has tied up the neck of Shiva.
2: తక్షణమే ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు.
1: There manifested Ishwara.
2: ఓ యమ నాకును పాశం వేసేటువంటి దీనికి వచ్చావా నువ్వు?
1: ఓ యమ యు హావ్ కమ్ టు దట్ లెవెల్ యాస్ టు take me also. And he cursed him.
2: చిరంజీవిగా ఉండమని చెప్పని మార్కండేయునికి వరం ఇచ్చాడు.
1: And then he blessed మార్కండేయ that he would live for long.
2: ఏమనగా మార్కండేయుడు పట్టుపట్టి ఈశ్వరుని యొక్క ప్రాప్తంలో తాను లీనమైపోవటం చేతనే భగవంతుడు కూడా తనలో లీనమైపోయి తనకి వరాన్ని అనుగ్రహించి వచ్చాడు.
1: ఇట్ ఇస్ ద డిటర్మినేషన్ ఆఫ్ మార్కండేయ దట్ మేడ్ ఈశ్వర చేంజ్ హిస్ విల్ అండ్ బ్లెస్ హిమ్ విత్ ఎటర్నల్ లైఫ్. యాజ్ ఇస్ ది ఫీలింగ్
2: ఎలాంటి తిండో అలాంటి తేపు వస్తుంది.
1: యాజ్ ఇస్ ద ఫుడ్ దట్ యు
2: ఎలాంటి తిండో అలాంటి ఫలితం వస్తుంటుంది.
1: అండ్ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
2: కనుకనే భక్తులు చేసేటువంటి పూజను పురస్కారాన్ని తీసుకుని భగవంతుడు కూడా అనుగ్రహిస్తుంటాడు.
1: Basing on the kind of worship that you do, God
2: blesses you.
1: At any point of time, there's no doubt about it.
2: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి హృదయాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: Know this truth fundamentally. My heart is Ishwara.
2: నా మైండ్ ఏ విష్ణువు.
1: My mind is Vishnu.
2: నా వాక్యే బ్రహ్మ.
1: My walk is Brahma.
2: ఈ మూడింటిని పూర్తిగా నమ్మి
1: have full faith in the three.
2: ఆ మూడింటిని సద్వినియోగపరచుకుంటూ రండి.
1: Make proper use of these three.
2: మీకు సద్గతి తప్పక కలుగుతుంది.
1: You will have good results positively.
2: అన్ని విధాలా దైవంతోనే మీరు లీనమవుతారు.
1: And you will ultimately merge in God.
2: కనుక
1: so
2: ప్రతి ఒక్కటి మానవుడు చేసేటువంటి మంచి చెడ్డల కర్మల చేతనే ఫలితం కూడా మంచి చెడ్డను అనుభవిస్తున్నారు.
1: ద రిజల్ట్స్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ యాజ్ ది కేస్ మే బి.
2: ఈనాడు దీపక్ ఆనంద్
1: టుడే దీపక్ ఆనంద్
2: చక్కని అవకాశాన్ని అందించాడు మీకందరికి.
1: హి గేవ్ us a nice chance.
2: లేకపోతే నేను ఎప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి నేను ఎప్పుడు చెప్పలేదు.
1: భగవాన్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ ది బ్రహ్మ విష్ణు మహేశ్వర.
2: ప్రార్థించడం చేత నేను కూడా చెప్పవలసి
1: ఇన్ రెస్పాన్స్ టు హిస్ ప్రేయర్స్
2: ఈ విధంగా తెలియనటువంటి యొక్క రహస్యాలు ఎన్నో ఉంటున్నాయి.
1: సీక్రెట్ సత్యం
2: దైవతత్వం లోపల కట్టినటువంటి రహస్యాలు మీరు తెలుసుకుని లేకుండా
1: యు డు నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
2: దురుపయోగం చేసుకుంటూ కాలాన్ని కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: యు వేస్ట్ మిస్యూజ్ యువర్ టైం.
2: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
2: కాలం చాలా పవిత్రమైనటువంటిది.
1: టైం ఈస్ హైలీ వాల్యుబుల్.
2: కాలాయ నమః.
1: గాడ్ ఇస్
2: కాల. కాలాయ నమః. కాలదప్పదు మనాయ నమః. కాలస్వరూపాయ నమః. కాల నియమితాయ నమః. అంత కాలమే.
1: గాడ్ ఇస్ టైం. గాడ్ ట్రాన్సెండ్స్ టైం. God controls time.
2: కనుకనే ఈ కాలాన్ని మనం పవిత్రం చేయడం కోసమని మంచి మాటలు మంచి మనస్సు మంచి హృదయము కలిగి ఉంటుంది.
1: We should make time sacred by making use of proper words. So many secrets are hidden.
2: దైవతత్వం లోపల కట్టినటువంటి రహస్యాలు మీరు తెలుసుకుని లేకుండా
1: you do not understand the mystery of the divinity.
2: దురుపయోగం చేసుకుంటూ కాలాన్ని కూడా దురుపయోగం చేస్తున్నారు.

0: వచ్చే దినమురింత కురుసలయ్యను చలిగాలి చురుకు హెచ్చే. ఈ సంక్రాంతి అనేటువంటిది పగలపూట తక్కువగాను రాత్రి ఎక్కువగాను కాలం గడుపుతుంది.
1: దిస్ ఇస్ ది సంక్రాంతి సీజన్. ద డే టైమ్ ఈజ్ షార్ట్ వైల్ ద నైట్ టైమ్ ఈవినింగ్ టైమ్ ఇస్ లాంగర్.
0: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కాన ప్రతి భారతీయుని యొక్క సమస్తంలో అన్ని పండుగల కంటే ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ సంక్రాంతి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
0: భారతీయుల ప్రతి దినం కూడాను పర్వదినములే.
1: ఎవ్రీ డే యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ఎ ఫెస్టివల్ డే.
0: కానీ తెలియనటువంటి వారికి ఇది పండుగ అనేటువంటిది ప్రత్యేకంగా ఒకటి విభజిస్తూ వచ్చారు.
1: బట్ ది ఇగ్నోరెంట్ వన్ క్లాసిఫైడ్ డిఫరెంట్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది డేస్.
0: ఈ పండుగకు అనేక మంది కొత్త అల్లుండ్లంతా కూడాను అత్తగారింటికి వెళుతుంటారు.
1: ది సన్స్ ఇన్ లా విల్ బి విజిటింగ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ దేర్ ఇన్ లాస్.
0: కానీ వారికి దీని యొక్క విశిష్టత ఏమాత్రము తెలియదు.
1: దే డు నాట్ నో ద సిగ్నిఫికెన్స్ అండర్లైయింగ్ దిస్.
0: ఈ పండుగకు ఎక్కువ ఎద్దుల పండుగగా తీసుకుంటుంటారు.
1: దిస్ ఫెస్టివల్ ఈజ్ వ్యూడ్ యాజ్ ద వన్ రిలేటెడ్ టు ది బుల్స్.
0: ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను గోవులను పూజిస్తూ ఉంటాడు.
1: దిస్ ద డే వెన్ పీపుల్ వర్షిప్ కౌస్.
0: దీనికి గంగరెద్దు అని పేరు.
1: అండ్ ద వన్ దట్ ఇస్ స్పెషల్లీ టేకెన్ ఈజ్ ద బుల్.
0: దీనికి అనేక అలంకారములు చేసి అన్ని విధములుగా కూడా దీనికి వస్తువులు తొడిగి దుస్తులు వేసి బజారు బజారు తిప్పుకొని వస్తుంటారు.
1: ది స్పెషల్ బుల్ దట్ ఈస్ టేకెన్ ఇన్ ప్రొసెషన్ ఈ స్పెషల్లీ డెకరేటెడ్ విత్ న్యూ క్లోత్స్ అండ్ అదర్ జ్యువెల్స్.
0: ఇంతే కాక ఈ పండుగకు పశువులు కూడాను ఒక పెండిండి చేస్తుంటారు.
1: వి ఆల్సో కమ్ అక్రాస్ పీపుల్ పెర్ఫార్మింగ్ మ్యారేజెస్ టు కౌస్ ఆల్సో.
0: ఒక అన్న వచ్చి బ్రదర్ను చిన్నవాడిని పిలుస్తూ ఉంటాడు.
1: ది ఎల్డర్ బ్రదర్ కాల్స్ హిస్ యంగర్ బ్రదర్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడు అడిగో.
1: అండ్ విల్ సే యంగర్ బ్రదర్ కమ్ హియర్ దేర్ వీ ఫైండ్ ద బుల్ ఫుల్లీ డెకరేటెడ్.
0: ఆ గంగరెద్దును తీసుకుని వచ్చేటువంటి వాడికి ఒక అలంకారం కూడా ప్రత్యేకంగా కూడా ఉంటాయి.
1: ద మాస్టర్ హూ అకంపనీస్ ది స్పెషల్లీ డెకరేటెడ్ బుల్ ఆల్సో హ్యాస్ గాట్ స్పెషల్ డ్రెస్ ఫర్ ద సీజన్.
0: తమ్ముడా తమ్ము గంగెద్దు దాసుడు వెండి బిల్డయు మంత్రాడు దండ కడవు ముక్కునందు బయడికాడయు మోమునందు పంగనామంబులను వెంటవి గంగిరెద్దు.
1: అండ్ ది ఎల్డర్ బ్రదర్ టెల్స్ హిస్ యంగర్ వన్ దేర్ యు ఫైండ్ ద మాస్టర్ వెరీ క్లోజ్ టు దట్ బుల్ హీ వేర్స్ ది స్పెషల్ జ్యువెల్స్ ఫార్ దట్ అండ్ వీ ఆల్సో ఫైండ్ దట్ హీ హాస్ గాట్ ద మార్క్స్ ఆన్ హిస్ ఫోర్ హెడ్ అండ్ స్పెషల్ జ్యువెల్స్.
0: అయితే దీనికి అనేక రకములైనటువంటి యొక్క తర్బీజులు చదివేటప్పుడు ఒక ఎద్దును రాములుగాను ఆవును సీతమ్మగాను పేరు పెట్టుకుని తెస్తాడు.
1: We find the two, one the bull, other the cow, named as Rama and Sita, specially brought for the occasion.
0: దీనికి అంతైన జవాబులు ఆ యొక్క చేతి అందున్నటువంటి ఒక కర్ర యొక్క సూచనలే దీనికి జవాబులు.
1: The response is based on the movement of the stick that he holds on his hand.
0: అమ్మా శ్రీరాముడు నీకు ఇష్టమేనా అని ప్రశ్నిస్తాడు ఆడగోవును.
1: అండ్ హియర్ ఎ క్వశ్చన్ ఇస్ పుట్ డూ యూ లైక్ శ్రీరామ.
0: కానీ ఆ గోవు వీరి ప్రాక్టీస్ ప్రకారము నాకు ఇష్టం లేదంటుంది.
1: As the cow is specially trained, it nods his head, indicating no.
0: తరువాత ఎద్దును ప్రశ్నిస్తాడు.
1: Later, his question is put to the bull.
0: ఓ రామా, ఈ సీతమ్మ అనేటువంటి ఆవు నీకు ఇష్టమేనా అంటాడు.
1: Then the question is put like this, Rama, do you like this Sita?
0: ఇరువురు కూడాను మొదలు వద్దంటారు.
1: Both of them say no in the beginning.
0: ఈ యొక్క ప్రాక్టీస్ ఈనాడు ప్రపంచంలో కూడాను జరుగుతూ ఉంటుండాలి.
1: This is the practice happening in the present day world.
0: బాయ్ ని అడిగి, అయ్యా ఆ అమ్మాయి నీకు ఇష్టమేనా అంటే లేదు అంటాడు.
1: If you ask the boy, do you like her? He says no.
0: కానీ అమ్మాయిని అడిగినప్పుడు నాకు లేదు అంటుంది.
1: So also the response from the girl who says no.
0: దేనికనగా వీరికి రాబోయేటువంటి ఇన్కమ్లను ఆధారం చేసుకుని ఈ విధమైనటువంటి జవాబులు చెప్తుంటారు.
1: The answers are so because they will be thinking of the future, the income.
0: ఈ విధంగా జరిగి కడతుడికి ఇరువురికి పెళ్లి చేస్తాడు ఈ గంగిరెద్దివాడు.
1: However, the master performs the marriage between the two, the bull and the
0: cow. అలా శ్రీరామునకు సీతమ్మనిచ్చి పెండి గావించుచుండు నా వేడుక చూసి కానుకలనిచ్చి వస్తాము కదలి రమ్ము అంటాడు.
1: And as the marriage is performed, people come close to that to watch the whole scene and to offer gifts.
0: ఈ విధంగా పశుపక్షి మృగాదులకు కూడాను ఈ పండుగ చాలా ఆనందకరమైనటువంటి దినం.
1: Therefore, this is a holy festival, a joyful occasion for all birds, beasts and animals.
0: ఇంతే కాదు,
1: not only this,
0: రైతులకు కూడాను ఈ పండుగ చాలా ముఖ్యమైనటువంటిది.
1: This is a very important festival for farmers.
0: ఈ యొక్క పండుగ వచ్చేటప్పటికి అనేక విధములైనటువంటి ధాన్యములు తమ గృహం చేరుతుంటాయి.
1: By this time, the harvest season, they find the grains full at home.
0: అన్ని భూములు కూడాను ఈనాడుకి పూర్తి ఖాళీగా ఉంటాయి.
1: Now you find that almost all the fields are empty.
0: కారణం దాని యొక్క క్రాప్స్ అంతా తీసుకుంటాడు ఈ రైతు.
1: Because the crop is already collected by now.
0: కనుక ఈనాడు ఏ ఒక్క దాని ఎందుకు కూడాను ఒక చెట్టు ముక్క కూడా కనిపించవు.
1: Therefore you don't find any sapling there in the field today.
0: ఈ విధంగా రైతు మొదలుకొని రాజు వరకు కూడాను ఈ పండుగను చాలా ఆనందంగా అనుభవిస్తుంటాడు.
1: This is the festival of festivity and gaiety right from the farmer to the standard of a king.
0: ఈనాడు ఈ పండుగను జరుపుకునేటువంటి ఒక దేశమే లేదు.
1: There is no country which does not observe this festival.
0: అన్ని దేశములందును అన్ని మతములందును ఈ పండుగను సంక్రాంతి అనిగా చేసుకుంటుంటారు.
1: This Sankranti festival is celebrated all the world over.
0: పేర్లు వేరువేరుగా ఉండొచ్చును.
1: The names may be different.
0: ఒకరు సంక్రాంతి అనొచ్చు.
1: Some may call it Sankranti.
0: కొందరు ఉత్తమ కాలం అనొచ్చు.
1: Some may say an auspicious time.
0: ఈ విధంగా పెట్టుకుని అనేక రకములుగా ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: దే మే నేమ్ డిఫరెంట్లీ బట్ దే ఎంజాయ్ ఇట్ ఈక్వలీ.
0: కానీ ముఖ్యముగా ఈ పండుగ యొక్క విశిష్టత ఆనందమును అందించేటువంటిది.
1: దిస్ ఈస్ ది ఫెస్టివల్ దట్ మేక్స్ ఎవ్రీబడీ బ్లిస్ఫుల్.
0: ఇట్టి ఆనందం అనేటువంటిది ప్రతి మానవునికి కూడాను అత్యవసరం.
1: దిస్ బ్లిస్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ మ్యాన్.
0: ఈ ఆనందములకే ప్రాకులాడుతుంటాడు మానవుడు.
1: మ్యాన్ స్ట్రగుల్స్ టు బి బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందమే లేకుండా తనకు జీవితమే జరగదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ కెనాట్ లివ్ లాంగ్ ఇఫ్ హీస్ నాట్ హ్యాపీ ఆర్ బ్లిస్ఫుల్.
0: కనుక ఆనందము ప్రతి మానవులకు ప్రధానమైనటువంటి యొక్క గమ్యము.
1: దేర్ఫోర్ బ్లిస్ ఈస్ ద గోల్ ఫర్ ఎవ్రీబడి.
0: నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరమసుఖం,
1: సుప్రీం బ్లిస్,
0: కేవలం జ్ఞానమూర్తిం,
1: ఇస్ వన్ ఆఫ్ విస్డమ్,
0: ద్వంద్వాతీతం,
1: నాన్ జ్యువల్,
0: గగన సదృశ్యం,
1: ఎథీరియల్,
0: తత్వమస్యాది లక్ష్యం,
1: ది అల్టిమేట్,
0: ఏకం,
1: వన్,
0: నిత్యం,
1: ఎటర్నల్,
0: విమలం,
1: ప్యూర్,
0: అసలం, సర్వదీ సాక్షిభూత,
1: స్టడీ అండ్ అన్ ఎటర్నల్ విట్నెస్.
0: ఇట్టి అందరికీ కూడా ప్రీతికరమైనటువంటి యొక్క పండుగ సంక్రాంతి.
1: దేర్ఫోర్ Sankranti happens to be the most important festival for everybody.
0: ప్రతి వరుని కూడాను ప్రశ్నిస్తుంటారు బయట వారు.
1: In fact, everyone starts putting a question.
0: నాయన అత్తవారింటికి ఏమో కొత్త పెండి కొడుక.
1: Newly married one, the bridegroom, you better you visit your in-laws, parents-in-law.
0: అక్కడ నీకు ఏమి జరుగుతుంది?
1: What happens to him there?
0: ముద్దు మరదలు నీతో ముచ్చటాడు.
1: And there you find sister-in-law conversing with you, joking with you.
0: ఊరి వారు నిన్ను అతి గారాభమున మన్నాను సల్పతులు నీ మామ కూడా.
1: All the rest of the people, inhabitants of the village will come to see you and extend all courtesies.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను అత్తవారింటికి వేగనటువంటి యొక్క ఈ కుమారుడు ఆ పండుగ దినము ప్రత్యేకంగా వెళుతుంటాడు.
1: This is the time when the son-in-law will be spending the time at the residence of the mother-in-law.
0: ఎట్టి వారు కూడాను తమకు శక్తి ఉన్నంత వరకు ఈ యొక్క సన్నిల్లాకు తగిన గౌరవాన్ని చేస్తుంటారు.
1: Basing on their position, whatever may be, the son-in-law will be treated with all excellent hospitality.
0: కనుక దీని యొక్క సారాంశం ఏమనగా ప్రతి మానవునికి ఆనందం అందించేటువంటి యొక్క దినము సంక్రమణం.
1: Therefore, సంక్రమణ is a season that everybody will be blissful.
0: అయితే ఈనాటి కాలంలో ఈ సంక్రాంతి అనేటువంటిది ఇక్కడ పోయిందో తెలియదు.
1: But today, what happens to the significance of Sankranti, no one knows.
0: ఈనాడు ప్రతి అల్లుడు కూడాను ఆనందంగా నవ్వుతూ అత్తగారింటికి పోవలసినటువంటి వాడు కోపంగా ఈనాడు కొట్టాడుతూ కార్యము జరుపుతుంటాడు.
1: The son-in-law who is to go to his in-law's house joyfully, happily, today we find him so serious as if he is ready to face confrontation or a conflict.
0: కనుక ప్రధానము ఈ పశుపక్షిమృగాదుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటి దినమే ఈ సంక్రాంతి.
1: We find this Sankranti is a season that makes all birds, animals, being extremely happy, joyful.
0: India lone kaakunda videshalu endu kuda nu deeniki pratyekamainatuvanti oka peru pettaru.
1: Not only in India, even in the rest of the countries all over the world, they have given their own names.
0: Idi challati samvatsaram.
1: This is the season when there's absolutely cool
0: and manavudu aanandanga nirdinchetuvanti dinamu.
1: This is the time when one will have peaceful rest.
0: Endukanaga pantalanti kosi vachintaru.
1: Because the crop is ready, grain is ready.
0: Dhanyam anta intu nindu vachi untadi.
1: The house is full of grain.
0: Kanuka athaniki ye chintana undadu.
1: So he has no worries.
0: Kanukane chintaleni vaadiki santalo kuda nidra vastundi antaru.
1: Therefore the one without worry will be most happy.
0: Kanu prati manavudu kodanu chintalekunda povali.
1: Therefore everyone should spend time
0: నిరంతరము ఆనందాన్ని అనుభవించాలి.
1: హీ షుడ్ బి హ్యాపీ త్రూ అవుట్.
0: ఇట్టి ఆనందమునకు సంక్రాంతి ప్రధానమైనటువంటి పండుగ.
1: అండ్ దిస్ ఈస్ ద సీజన్ ఆఫ్ సంక్రాంతి మేకింగ్ ఎవ్రీబడి హ్యాపీ.
0: అయితే దీని అనేక రకమైనటువంటి అంతరాత్మలు ఉండవచ్చును.
1: దేర్ మే బి మెనీ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు దిస్.
0: కానీ వారి వారి అంతరాత్మను వాళ్ళు ఎవరు బోధించలేరు.
1: బట్ నో వన్ ఈస్ టీచింగ్ ద రియాలిటీ ఇన్ డెప్త్.
0: కనుక సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైనటువంటి దినము.
1: Therefore, సంక్రాంతి is the most important festival.
0: అందులో స్త్రీలు దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానం అందించి గౌరవిస్తుంటారు.
1: The women have a special position, special place when they are respected.
0: కనుక మనం ఈ సంక్రాంతిని చాలా గొప్ప పండుగగా మనం తీసుకోవాలి.
1: Therefore, we have to consider సంక్రాంతి as a very important festival.
0: ఇటు బిడ్డను ఇచ్చినటువంటి వారి ఇంటికి బిడ్డను తీసుకున్నటువంటి వారు కూడాను సంతోషంగా ఉంటుంటారు.
1: ఇస్ ద టైమ్ వెన్ బోత్ ద పార్టీస్ విల్ బి హ్యాపీ, ద బ్రైడ్ గ్రూమ్ సైడ్ అండ్ ద బ్రైడ్ సైడ్ యాజ్ వెల్.
0: అన్నిటి ఎందు కూడాను ఉన్నటువంటి ఆనందముల కంటే ఈ సంక్రమణ ఎందు ఉన్నటువంటి ఆనందము ప్రత్యేకమైనటువంటిది.
1: ద హ్యాపీనెస్ దట్ వి ఎంజాయ్ డ్యూరింగ్ ది సీజన్ ఆఫ్ సంక్రమణ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది టైమ్.
0: కనుకనే పగలు తక్కువ అవుతుంది, రాత్రి ఎక్కువ తీసుకుంటుంది.
1: దేర్ఫోర్ ద డే ఇస్ షార్ట్ వైల్ ద నైట్ టైమ్ ఇస్ లాంగ్.
0: కనుక ఈ ఆనందమును అనుభవించేటువంటి నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను అనేక విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు.
1: Therefore, everyone makes sincere attempt to experience this joy.
0: ఎట్టి వాడు కూడాను ఈ ఆనందమును ఆశించకుండా ఉండేటువంటి వాడు ఈ జగత్తులోనే లేడు.
1: In this world, you do not come across anybody who doesn't want to be happy.
0: ప్రతి మానవుడు కూడాను ఆనందమును అవసరము.
1: And this happiness is most necessary for everybody.
0: ఈ ఆనందం అనేటువంటి హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది కానీ ప్రత్యేకంగా చేసుకునేటువంటిది కాదు.
1: The bliss emanates, arises from one's own heart, not from outside.
0: మన యందే ఉండేటువంటి ఆనందాన్ని మనము రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అనగా బయటకు తీసుకోవటము, దాన్ని చూడటము, దాన్ని ఆనందించటము, అనుభవించటము జరుగుతుంటుంది.
1: The bliss that is latent and immanent in you is expressed by way of reaction, reflection, resound from the exterior.
0: ఈ విధమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి సంక్రమాత్రం ఎవరు కూడా సరైనటువంటి అర్థం తెలుసుకోలేకపోతున్నారు.
1: No one is able to understand the real meaning, the profundity in the observance of this festival.
0: కనుక మానవునికి ఆనందం ఆవిర్భవించాలంటే మనసు యొక్క హృదయం నుండి రావాలి.
1: Therefore, the origin of the bliss is one's own heart.
0: కానీ మానవుడు ఈనాడు అనుభవించేటువంటి ఆనందము ఆర్టిఫిషియల్ ఆనందంగా ఉంటుంది.
1: బట్ వాట్ మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ టుడే ఈజ్ ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్.
0: హృదయం నుంచి వచ్చేటువంటి ఒక ఆనందము అది శాశ్వతమైనటువంటిగా ఉంటుంది.
1: బట్ ది బ్లిస్ దట్ అరైజెస్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్ ఈజ్ పర్మనెంట్.
0: ఈ విధమైనటువంటి పండుగలు మన భారతదేశంలో అనేక ఉంటున్నవి.
1: దేర్ ఆర్ మెనీ ఫెస్టివల్స్ ఆఫ్ దిస్ టైప్ ఇన్ భారత్.
0: కానా విద్యార్థి కాదా
1: స్టూడెంట్స్,
0: మీరు ముందుకు కాబోయేటువంటి యొక్క పరిస్థితిని దీని లక్ష్యం అందించుకొని మీరు మెరగాలి.
1: కీప్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్యూచర్.
0: అత్త మామలు మీకు ఎంతనో గొప్ప గౌరవం కల్పించాలని ఎన్నో శ్రమలు పడుతుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ స్ట్రగుల్ హార్డ్ టైర్లెస్లీ టు మేక్ యూ గ్రేట్ అండ్ సీ యూ గ్రేట్.
0: అప్పుడైనా సప్పుడైనా చేసి ధనం సంపాదించుకుని కొత్త గుడ్డలు గాను కొత్త భోజనాలు గాను పండించి పెడుతుంటారు.
1: They gift you new clothes and serve you all sorts of delicious items. Sometimes they may have to even borrow money.
0: Kaduka idi aanandamalakai yerpadinatundide kaani anya margamalakai yerpadinatundide kaadu.
1: So the main aim in performing and observing this function is to make you happy, joyful, that's all.
0: Manavuniki aanandame chaala mukhyamainatundidi.
1: Therefore bliss is most important for mankind.
0: Ee aanandam anetundi bayat nunchi konukuneetundidi kaadu.
1: It is not from outside, it is within.
0: Mana hrudayam nunchi aavirbhavincheetundide aanandam.
1: It arises from our heart.
0: Ee aanandamulakai manamu aneka rakamainatundi prayatnam chestunnam.
1: We make all attempts to be happy and blissful.
0: Kaani ఈ ఆనందము ప్రయత్నాలతో లభించేటువంటిది కాదు.
1: However, we should know that you could not get it by effort.
0: వాళ్ళ హృదయం నుంచి బయట వారి యొక్క హృదయాన్ని కూడా గుర్తించి వర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు నో ద నేచర్ ఆఫ్ దిస్ హ్యాపీనెస్ ఇన్ అదర్స్ అరైజింగ్ ఫ్రమ్ దేర్ హార్ట్.
0: ఒకరు నొప్పించి తాను ఆనందించేటువంటిది ఈ భారతీయుల పర్వదినం కాదు.
1: ఇట్ ఈస్ నో ఫెస్టివల్ if you are happy when others are unhappy.
0: Kanuka andartona aanandanga untundalani diniki pratyekamainatundi oka peru petti idi aananda sudinam ani peru pettaru.
1: Therefore this is the day of bliss, this is the day of happiness, that you are happy and all others are happy.
0: Kanukane idiniki sarasvaralaina pushyamasamu untaru.
1: Therefore it is the most glorious period, pushyamasa.
0: ఈ పుష్యమాసం లోపల అనేక మార్పులు జరుగుతూ ఉంటుంటాయి.
1: దేర్ బి సో మెనీ చేంజెస్ డ్యూరింగ్ దిస్ పుష్యమాస.
0: ఇన్ని జరిగినప్పటికీ మానవుని హృదయం నందు మాత్రం ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు.
1: బట్ విత్ ఆల్ ద చేంజెస్ అవుట్ సైడ్ బట్ స్టిల్ మ్యాన్ వాంట్స్ టు బి హ్యాపీ విత్ ఇన్.
0: కనుక ముఖ్యంగా మనము ఆనందం అనుభవించేటువంటి దినము ఈ సంక్రాంతి.
1: దేర్ ఫోర్ దిస్ ఇస్ సంక్రాంతి ట్రూలీ స్పీకింగ్ వెన్ వీఆర్ ఆల్ బ్లెస్డ్.
0: క్రాంతి అనగా మార్పు.
1: క్రాంతి మీన్స్ చేంజ్
0: అనగా దుఃఖం నుంచి ఆనందానికి మార్చేటువంటిది.
1: ఇట్ ఇస్ ఎ చేంజ్ ఫ్రమ్ మిజరీ టు బ్లిస్.
0: అశాంతి నుంచి ప్రశాంతికి చేర్చేటువంటిది.
1: ఫ్రమ్ రెస్ట్లెస్నెస్ టు పీస్ అబైడింగ్.
0: కష్టం నుంచి సుఖములకు తప్పించేటువంటిది.
1: ఫ్రమ్ డిఫికల్టీస్ టు ప్లెజర్.
0: కనుక క్రాంతి అనగా అనేక రకములైనటువంటి క్రాంతులు ఉంటాయి.
1: దేర్ఫోర్ క్రాంతి చేంజ్. దేర్ ఆర్ మెనీ చేంజెస్.
0: కానీ ఈ సంక్రాంతి అనేటువంటి సర్వ మానవులకు సమానత్వం అనేటువంటిది.
1: However, the Sankranti is same, uniform to everybody. Therefore, to enjoy this, the fruit of this Sankranti bliss, everyone looks forward.
0: ఈ సంక్రాంతి యొక్క విశిష్టత ఇంత మాత్రమే కాదు.
1: Not merely this, the significance is something more.
0: పసిపచ్చి మృగాదులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాయి.
1: ద బర్డ్స్ అండ్ యానిమల్స్ ఆర్ వెరీ హ్యాపీ.
0: మనం క్రాప్స్ అంతా తీసుకుని ఇంటికి వస్తుంటే దానిపైన పిచ్చుకలు, పువ్వులు, పాకులు అన్ని కూర్చొని అవి కూడా ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: యాజ్ ద గ్రెయిన్ ఈస్ బ్రాట్ హోమ్, వీ ఫైండ్ సో మెనీ బర్డ్స్ పార్టేకింగ్ దీస్ గ్రెయిన్స్ అండ్ ఎంజాయింగ్.
0: ఊరి వాళ్ళను కూడాను ఎంతో గొప్పగా పండించుకున్నాడు మహనీయుడు అనేటువంటి రీతిగా పేరు పొందుతుంటాడు.
1: The neighborhood also congratulate these farmers for bringing back home the bags full of grain.
0: Vidyarthulara,
1: students,
0: prati parvadinam yokka antarathani miru gurtinchi vartinchatam atyavasaram.
1: It is most essential that you know the depth of the significance of every festival and observe it.
0: Kani rojuniki dige artham aashinchukunda kevalam anattalato pora ashantini podutunnadu inadu.
1: But today what's happening? We don't understand the significance. We are not happy. On the other hand, we are miserable.
0: Kala deha naina kodanu chanam chesi aanandanni andinchetvanti dinamu ee yokka parvadinamu.
1: Therefore this is a holy festival day that we sacrifice everything so as to be blissful.
0: Kala deham pradhanam kaadu.
1: Body is not very important.
0: Manasu pradhanam kaadu.
1: Not the mind.
0: Manasu aneetvantidi kevalam sankalpamulu yokka cherikane.
1: Mind is just a combination of sankalpa or thoughts.
0: దేహము అనేటువంటిది పంచభూతముల యొక్క సారమే.
1: బాడీ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ పండుగ ఎందు చూసినప్పటికీ పంచభూతములే సర్వత్రా ప్రసరిస్తూ ఉంటాయి.
1: సో వీ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: ఈ సంక్రాంతికి పండుగ దినములు ఈ ఆనందమే.
1: దిస్ ఫెస్టివల్ హోలీ సంక్రాంతి ఈజ్ మెంట్ ఫార్ బ్లెస్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ సంక్రాంతి నిమిషంలో ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: There's wide scope to enjoy happiness.
0: Mana endunnatundi kavakrodalo mohamana maatsaryamulanni kudanu kevalam duram nettali.
1: This is the time when we have to brush aside, give up all evil qualities like the anger, lust, greed, avarice.
0: Aanandamu itlanti danni manam penchukovali.
1: We have to grow more and more the happiness, the health, peace, prosperity.
0: Ilantidi penchukovasinatundi yokka manavudu inaadu danni chinchukuntunnadu.
1: Today, instead of growing in this rightful direction, man is just subjecting himself to a ruin.
0: Chinna panulu endukodanu ana ashantini pondutunnadu.
1: He is restless even in trying to attempt a tiny task.
0: Ee ashanti gaani prashanti gaani bayata nunchi vacheyatundi kaadu.
1: The restlessness or peace are not from outside.
0: Naaku peace kavali antuntadu.
1: Everyone says, I want peace.
0: Ekkada undi peace?
1: Where is peace?
0: Ee bayata prapanchamlo unda?
1: Is it there in the outside world?
0: Ledu.
1: No.
0: Bayata prapanchamlone untunte enta dharamaina petti konavachu.
1: If the peace is outside, you can buy it paying money.
0: Bayata unnadunta kuda peaces.
1: What you find outside is not peace, only pieces.
0: Lopala unnadi nijamaina peace.
1: The true peace lies within.
0: Shanti aneetundi saukhyamu లోపల నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: ద ప్లెజర్ ఆఫ్ పీస్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
0: దీనికి పాల పొంగులు కూడా చెప్తుంటారు. పాల పొంగులు.
1: అండ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ద బాయిల్డ్ మిల్క్ దట్ స్పిల్స్ ఓవర్ రైజెస్ అప్.
0: అనగా పాలు ఎన్ని విధములైనటువంటి రీతిగా కాంచినప్పటికీ దాని తెలుపు పోదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ హీటింగ్ ది కలర్ ఆఫ్ ద మిల్క్ ఈస్ నాట్ లాస్ట్. ఇట్ కంటిన్యూస్ టు బి వైట్ అండ్ బ్రైట్.
0: కానీ ఈ పాలందు తెల్లదనందు నీరు కూడా చేరి ఉన్నది.
1: However, you find the water content also there mixed in the milk.
0: కానీ ఈ వాటర్ చేయటం వల్ల తన యొక్క తెలుపుదనం మాత్రం మారదు.
1: In spite of water being over there, the milk does not lose its color.
0: కనుక ఈ యొక్క తెలుపు అనేటువంటిది హృదయం యొక్క సంబంధమైనటువంటిది.
1: This whiteness, brightness is the quality of the heart.
0: మన హృదయము చాలా ప్రకాశవంతమైనటువంటిది.
1: Our heart is highly radiant, effulgent.
0: Prachandamainatvantidi.
1: It is highly
0: prakantamainatvantidi.
1: It is resplendent.
0: Prachandamainatvanti yokka manasunu maname manam chedukuntunnam.
1: And in fact we are just polluting our mind.
0: Enni rakamainatvanti dukkhamlu vachinappudiki ee naadu danini anaradukkoni aanandanni anubhavinchali.
1: We should be able to experience bliss by resisting, by controlling all the difficulties and the troubles that come along our way.
0: కనుక మానవుడు కంట్రోల్ చేయవలసినటువంటి ఈ కోపతాప అసూయమునే కంట్రోల్ చేయవలసింది.
1: Therefore what we need to control today is to control our anger, our envy, our pride.
0: కానీ యాంగర్ ఎట్లా వస్తుంటుంది?
1: What is the origin for this anger?
0: యాంగర్ అనేటువంటిది తన అభిష్టమునకు విరుద్ధమైన జరిగినప్పుడు యాంగర్ వస్తుంటది.
1: When the desire is not fulfilled, we are angry.
0: తాను తచ్చుకున్నవే సరిపోతే అన్నిటికీ ఆనందిస్తుంటాడు మానవుడు.
1: When all his desires are fulfilled, man is extremely happy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి మానవుడు ఆనందాన్ని ఆశించాలి.
1: In fact, every man should wish to be blissful.
0: కష్టములు ఎందుకున్నా సుఖాన్ని మనం పొందాలి.
1: We should be able to experience pleasure even in pain.
0: కనుక మనము ఈ ఆనందమునకు ఎక్కడనో వెతకనక్కర్లేదు.
1: You don't need to search for bliss.
0: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటూ ఉండదు ఈ ఆనందం.
1: This bliss is with you, in you, around you, below you, above you.
0: ఇటువంటి ఆనందాన్ని మనం ఎందుకు వదులుకుంటున్నాం?
1: Why are you giving it up? Why are you losing this bliss?
0: ఈ ఆనందం యొక్క తత్వాన్ని గుర్తించక,
1: not understanding the nature of
0: ఈ ఆనందం యొక్క రుచిని ఆశించక,
1: being not able to taste bliss,
0: ఆనందం అంటే ఏదో వస్తువు ఆనందం పైన వచ్చేటువంటి భౌతికమైన ఆనందంగా భావించి,
1: considering bliss as ephemeral, transcendent, worldly, based on the comforts and conveniences, and consider it that it is the true form of bliss.
0: కాదు కాదు, అది కాదు నిజమైన ఆనందం.
1: It is not truly speaking bliss at all.
0: ఆనందం మన హృదయం నుంచి ఉప్పొంగాలి.
1: The bliss arises from one's own heart.
0: పాలు పొంగిచ్చినప్పుడు అవి బాగా పక్క పొంగుతాయి.
1: As you boil the milk, you find the level rising up.
0: కానీ మనం కొంచెం నీళ్ళని తీసి దాన్ని చలించేస్తే అది అణగిపోతుంది.
1: When once you sprinkle water on the surface, it calms down.
0: కనుక మనం కుష్ సంబంధాన్ని పెట్టుకోవాలి.
1: Therefore, we should associate with good.
0: ఎందుకంటే మన ఫ్రెండ్షిప్ అనేటువంటిది మంచి వారిగా ఉండాలి.
1: We should join always good company.
0: ఈ గుడ్ కంపెనీ ఉన్నప్పుడు తాను ఎప్పటికూ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు.
1: Being in the good company, you'll always be happy.
0: కానీ మనం ఆ గుడ్ కంపెనీని మనం ఏమాత్రం చేరటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ జాయినింగ్ ద గుడ్ కంపెనీ టుడే.
0: ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ అని పోతుంటారు, కానీ ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఎటువంటి వాడు, వాడు ఏ విధమైన ఆనందాన్ని అందిస్తాడు అని ప్రశ్నలు వేసుకోవాలి.
1: We always spend time in the company of our friends. But we do not know what type of friends that we have, what kind of joy we get in their company.
0: Kani ayoka joy entano anandanga untuntadi.
1: But in fact, in good company, joy is limitless. Entano
0: ledo kani naaku nirantaram anandangane untanu.
1: Bhagavan is always blissful, continuous, eternally blissful.
0: Naaku vicharam ani kani kashtam ani kani kashtam ani kani ee chinta kuda naaku ledu.
1: Bhagavan has no worries. And no troubles, no problems, nothing whatsoever.
0: Swami meeku emaina vari untuntada ani adugutu untaru kontha mandi.
1: Some people ask this question, Swami, do you have any worries?
0: Vari ante emiti?
1: Swami says, what is worry?
0: Naaku arthame kaadu.
1: I don't understand its meaning.
0: Kabatti dani nenu chudaledu.
1: So I have not never faced worries.
0: Nenu eppudu aanandangane untuntanu.
1: Bhagavan says, I am always blissful.
0: Manam chintinche aanandanni chintinchali.
1: So we should think of this blissful state.
0: అటువంటి ఆనందాన్ని చింతించేటప్పుడు ఎప్పుడు కొంచెం ఆనందమే కనిపిస్తుంది.
1: As you think of the bliss, you can be blissful.
0: కనుక మనం ఎక్కడ పోయినప్పటికీ ఆనందాన్ని వెతకాలి.
1: Therefore, we should be after this bliss wherever you go.
0: ఆనందాన్ని చూడాలి.
1: And we should witness it.
0: ఆనందం రుచి చూడాలి.
1: We should taste it.
0: ఈ ఆనందంలో ఉన్నటువంటి రుచి మరి దేని ఎందుకు కనిపించదు.
1: The taste that we have in the bliss is not noticed anywhere else.
0: చక్కెర కంటే తీపి.
1: It is sweeter than the sugar.
0: అది సారం కంటే రుచ్యం అవును.
1: And in fact, it is tastier than the
0: పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము.
1: Tastier than the honey.
0: ఈ దీనికి అనేక అనేటువంటి కూడాను ఎంత వస్తుంది, ఏమొస్తుంది అని మనం గుర్తించకూడదు.
1: There is nothing like expectation or expecting anything in return.
0: దీన్ని మనం నిరంతరము చింతిస్తూ ఉంటుంటే మనకు దుఃఖం అనేటువంటి ఏమాత్రం మనకు.
1: When we go on contemplating on the bliss, there will be no scope for the pain to be in the vicinity.
0: Aneka mandi edaina introduce sir baadha kalinappudu leka bandhutho poyinappudu emaina baadha pettaremo ani aalochistuntaru.
1: Some people feel so bad, so sad because of they lose some of the near and dear or some of the difficulties they face.
0: Kani naaku adanti enniyo jarugutuntai.
1: But many such things happen in this world.
0: Ee chanamulandu kudanu nenu danni lekka cheyanu.
1: Bhagavan is not mindful of anything at any point of time.
0: Pustuntai potuntai.
1: Things come and pass.
0: Ivi kevalam passing clouds maadri.
1: They are like passing clouds only.
0: Dukham potene aanandam vastundi.
1: It's only the sadness that is replaced by happiness.
0: Aanandam potene dukham vastundi.
1: The moment happiness passes off,
0: ivi vadalakunda undavalsindi aanandame.
1: Therefore that what lies within
0: is bliss. Ivi nirantaram aanandamlo untunte నీకు దుఃఖం అనేటువంటిది ఏమాత్రం కనిపించడానికి ఉండదు.
1: If you are in a blissful state every moment, there is no scope for any misery to set in.
0: Prema swaroopara.
1: Embodiments of love.
0: Mee andunnadu anta kodanu premane.
1: Therefore, what is that present in you is love only.
0: Kaani aa prema anetundi dani prapanchika sambandhamainto meeru upayogistunnaru.
1: But we make use of this latent love in the from the worldly dimension.
0: Prema anetundi daniki ruchi meeku teliyadu.
1: We do not have the taste of love at all.
0: Devanni preminchandi.
1: Love God.
0: అదే నిజమైనటువంటి ప్రేమ.
1: దట్ ఇస్ ట్రూ లవ్.
0: ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా కూడాను దైవం మాత్రం వచ్చేవాడు కాదు పోయేవాడు కాదు.
1: మెనీ థింగ్స్ మే కమ్ అండ్ పాస్ ఆఫ్ బట్ గాడ్ రిమైన్స్. హీ నెవర్ కమ్స్ నాట్ గోస్.
0: అప్పుడు నిరంతరము తానే ఉంటుంటాడు.
1: హీ ఇన్ ఫ్యాక్ట్ హీ ఓన్లీ ఎగ్జిస్ట్.
0: మీకు దుఃఖం వచ్చినప్పుడు ఆనందాన్ని చింతించండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ సాడ్నెస్ థింక్ of the moments of happiness.
0: తక్షణమే మీకు ఆనందిస్తుంది.
1: There and then itself you find yourself happy.
0: కనుక మనం ఆనందాన్ని అనుభవించాలంటే మనమే మనం ప్రకృతి నేర్చుకున్నామే కానీ ఆనందం మన ఎందే ఉంటుందని.
1: In fact, when you want to be happy, it there's every chance for you to be happy by brushing aside all feelings of sadness.
0: ఆనందమే.
1: In fact, that bliss continues to be in you.
0: సాయి బాబా మీరు ఎప్పుడు నన్ను విచారిస్తారా అంటుంటారు.
1: Some people say, Swami, are you unhappy any time?
0: Nee enduku vicharinchali?
1: Why should I be unhappy?
0: Poni body na body healthy ga untadi.
1: Body is quite healthy.
0: Mind anta mind eppudu chinchalamainatundi.
1: Mind is always wavering.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind.
1: Don't follow the mind.
0: Don't follow the
1: mind. Don't follow the mind. Don't follow the body.
0: Body anetundi kevalam వాటర్ బబుల్ వంటిది.
1: బాడీ ఇస్ లైక్ ఏ వాటర్ బబుల్.
0: ఇలాంటి వచ్చిపోతుండేటువంటి దానికి మనం ఎందుకు బాధపడాలి?
1: ఆల్ దోస్ దట్ కమ్ అండ్ లీవ్, వై షుడ్ యూ ఫీల్ ఫర్ దెమ్?
0: మనకు ఒక తూరు వచ్చిందంటే తిరిగి అది పోకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ రిసీవ్ దాట్ విచ్ విల్ నెవర్ లీవ్ యూ.
0: అప్పుడే నీకు నిజమైన ఆనందం అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ద బ్లిస్ ఇన్ ద ట్రూ సెన్స్ ఆఫ్ ద టర్మ్.
0: స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమను పెంచుకోండి.
1: గ్రో మోర్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే దాని యొక్క పేరు.
1: అండ్ ఇట్స్ లవ్ ఓన్లీ.
0: కనుక ఆ ప్రేమతో మీరు ఆనందాన్ని అనుభవించాల్సి.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ త్రూ లవ్.
0: కనుక ప్రేమతో మీరు జీవితాన్ని గడపండి.
1: లీడ్ యువర్ లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ
1: దేర్ మే బి నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
0: అది దేహ సంబంధమైనటువంటి బాధలుగా ఉండవచ్చు.
1: దే మే బి ఫిజికల్.
0: కానీ నిజమైనటువంటి ఆనందం హృదయం నుంచి రావాలి.
1: ది ట్రూ బ్లిస్ లైస్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.
0: అల్లుడు వచ్చాడని అనేక వంటలు చేసి పెట్టుంటారు.
1: బికాస్ ద సన్ ఇన్ లా విజిటెడ్ ద ఫ్యామిలీ, పీపుల్ మేక్ ప్రిపరేషన్.
0: కానీ ఈ ప్రిపరేషన్ లోపల ఆనందం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ ప్రిపరేషన్.
0: ఈ రుచిలో ఆనందం లేదు.
1: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ ద టేస్ట్ ఆఫ్.
0: కానీ అత్తమామలు పెట్టినటువంటి ఆనందము ఈ హృదయ ఆనందమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యాపీనెస్ దట్ యువర్ ఇన్ లాస్ గివ్ యూ ఇస్ ద వన్ ఆఫ్ ది హార్ట్.
0: కనుక నీవు ఆనందాన్ని హృదయం నుంచి అనుభవించు.
1: యు ఎంజాయ్ ఇట్ అట్ ద లెవెల్ ఆఫ్ ద హార్ట్.
0: అప్పుడే నీకు నిజమైన ఆనందం అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ బి టు అండర్స్టాండ్ వాట్ బ్లిస్ ఈజ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు అనేక మంది చిన్నపిల్లలను చూసి ఉంటారు.
1: యూ మస్ట్ హావ్ సీన్ టైనీ టాట్స్.
0: ఆ చిన్నపిల్లలకు ఎట్టి అభ్యాసం ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్ వాట్స్ ఎవర్.
0: కానీ ఎదుటి మనిషి నవ్వితే తాను కూడా నవ్వుతాడు.
1: అండ్ ద చైల్డ్ ఈస్ ఆఫ్ దట్ యాటిట్యూడ్ వెన్ యూ స్మైల్ ద చైల్డ్ ఆల్సో స్మైల్స్.
0: అందరి యందు ఉన్నటువంటి ఆనందము తనదే.
1: It only means the child considers everyone's happiness as her own.
0: సర్వులు ఆనందంగా ఉంటారు.
1: And if you are happy, everyone else would be happy.
0: ఈ హ్యాపీ అనేటువంటిది నీ నుంచి వచ్చినటువంటి.
1: This happiness is not from anything outside.
0: సంతోషం.
1: సంతోషం.
0: ఈ సంతోషం.
1: It is సంతోషం, happiness.
0: ఈ హ్యాపీ అని కాదు.
1: And is, you cannot call it happiness.
0: Happy అనేటువంటి ఇది అప్పటికప్పుడు వచ్చేస్తుంది, పోతుంది.
1: So happiness is just transient, momentary.
0: కనుక దీన్ని మనం హ్యాపీ అనుకుంటూ.
1: యూ కెనాట్ కాల్ ఇట్ హ్యాపీనెస్.
0: అది కాదు మన హ్యాపీ.
1: దాట్స్ నాట్ ది ట్రూ హ్యాపీనెస్.
0: మన లోపల నుంచి ఉండి నిరంతరం కూడా మనకు ఆనందాన్ని అందిస్తుంటుంది.
1: సో దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ విచ్ ఇస్ పర్మనెంట్, బ్లిస్ ఇస్ విత్ ఇన్.
0: అది దైవం నుంచి వచ్చేటువంటి.
1: అండ్ ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ టు యూ.
0: ఈ భగవంతుతో ఏకమైనప్పుడే ఈ ఆనందం కలుగుతుంది.
1: వెన్ యూ ఆర్ ఇన్ యూనియన్, కాన్స్టెంట్ కంపానియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: సో హ్యాపీనెస్ ఈజ్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక యూనియన్ చేయాలి మనం.
1: వి హావ్ టు యూనిఫై ఇట్.
0: అది అదే ఇదిగానే ఉంటుంటే మనకి ఏ నాటికి ఆనందం వచ్చింది.
1: వెన్ థింగ్స్ లై సపరేట్ అపార్ట్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరెంతో భవిష్యత్తులో ఆనందాన్ని అనుభవించవలసినటువంటి వ్యక్తులు.
1: You are the people who should be blissful.
0: ఈ ఆనందం యొక్క వయసు కానీ ఏజ్ కానీ ఏదికున్న కారణం కాదు.
1: There are no considerations such as age and position.
0: అన్నిటికీ హృదయమే కారణము.
1: And the heart is the cause for bliss.
0: కనుక ఈ హృదయాన్ని మీరు ఆనందంగా పెట్టుకోండి.
1: See that the heart is blissful.
0: అప్పుడే మీరు నిరంతరం ఆనందంగానే ఉంటారు.
1: Then you can be blissful throughout.
0: సంక్రాంతి చెందిగా ఈ సంక్రాంతి అనేది మార్పులు చెందేటువంటిది.
1: సంక్రాంతి is full of series of changes.
0: క్రాంతి అనగా మార్పు చెందేటువంటిది.
1: క్రాంతి మీనింగ్ చేంజ్.
0: అటువంటి చేంజ్ అయ్యేటువంటి దాన్ని మనం ఎప్పుడు మనం తీసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై దాట్ విచ్ గోస్ ఆన్ చేంజింగ్ రిపీటెడ్
0: చేంజ్ కానటువంటిది ఒక దైవ ప్రేమ ఒకటే.
1: ఇట్స్ ఓన్లీ డివైన్ లవ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఒకవేళ దైవంలో కూడా నీవు ఆనందం లేదని అనుకుంటే అది నీ యొక్క భ్రమ.
1: And if you think that there is love in God, it is only just your imagination.
0: కానీ భగవంతుని నిరంతరం ఆనంద స్వరూపుడే.
1: But God is very embodiment of bliss.
0: ఎలాంటి పరిస్థితి ఏందని కూడా తన విచారములకు అవకాశం ఇవ్వడు.
1: Under any circumstances, nothing will worry him.
0: నీవు దుఃఖంగా ఉన్నావంటే నీవే నీవు కొని తెచ్చుకున్నటువంటిది.
1: If you say you are sad or miserable, it is of your own making.
0: కానీ నీలో దుఃఖం వచ్చి చేరడానికి అవకాశమే లేదు.
1: There is no scope for misery to get into you.
0: ఇది తెల్లటి బట్ట.
1: This is a white cloth.
0: దీనికి రంగు వేయాలంటే ఒక రకమైనటువంటి దీంట్లో అద్దాలి.
1: In fact, if you want to give some color, it must be dyed.
0: కనుక మీరు ఏ ఒకదాని కూడా మార్పు చెందంటే దుఃఖంతో మీరు ఉంచుతున్నారు.
1: Therefore, what we are doing is we are drowning ourselves in misery.
0: ఎక్కడ పోయినా ఎవరికి మాట్లాడినా అందరితో ఆనందంగానే ఉండాలి.
1: Wherever you go, whosoever you meet, be happy.
0: నన్ను చూస్తే చాలా మంది స్వామి టుడే ఈజ్ హ్యాపీ బర్త్డే అంటారు.
1: సమ్ సే స్వామి హ్యాపీ బర్త్డే.
0: బర్త్డే హ్యాపీ ఉందా?
1: ఇస్ దేర్ ఎనీ హ్యాపీనెస్ ఇన్ బర్త్డే?
0: ఆల్వేస్ హ్యాపీనే.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ.
0: కనుక ఈ హ్యాపీ అనేటువంటిది ఇంత కూడా కేవలం కొలిచుకునేటువంటి పదమునే.
1: వెరస్ ది వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ ద వన్ దట్ యూ గెట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్.
0: కనుక మీకు హ్యాపీ అనేటువంటి మన నిజమైనటువంటి కాదు.
1: దిస్ హ్యాపీనెస్ ఇస్ నాట్ ట్రూ.
0: ఆనందమే మన నిజ స్వరూపం.
1: బ్లిస్ ఇస్ అవర్ ట్రూ నేచర్.
0: అదే ఆ ట్రూ నేచర్ ని మనం చూసుకోకుండా
1: వీఆర్ అన్మైండ్ఫుల్ ఆఫ్ అవర్ ట్రూ నేచర్.
0: ఆర్టిఫిషియల్ దీన్ని మనం కప్పివేస్తుంది.
1: వీఆర్ కవర్డ్ బై ఆర్టిఫిషియల్.
0: అదే మనకు ఆనందం అని అనుకుంటున్నాము.
1: అండ్ కన్సిడర్ ఇట్ యాజ్ ట్రూ హ్యాపీనెస్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిండుకు ఉన్నటువంటిది ప్రేమని.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
0: మిమ్మల్ని తట్టుకుని వస్తుంటుండాలి.
1: అండ్ ఇట్ జస్ట్ కమ్స్ అవుట్ నేచురల్.
0: నీవు దాన్ని తలుపుటి వేసి పెడుతున్నావే గాని లేకపోతే ఈ ప్రేమకు ఏమాత్రం బంధనే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ క్లోజింగ్ ది డోర్స్. లవ్ కెన్ నాట్ బి క్లోజ్డ్.
0: భగవంతుని నీవు చింతించు, నిరంతరము హ్యాపీగానే ఉంటావు.
1: యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యూ కెన్ బి కంటిన్యూస్లీ జాయ్.
0: శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, లౌకికంగా అన్నిటి ఎందుకు ఆనందమే.
1: You can be blissful physically, morally, ethically, intellectually, psychologically.
0: కనుక ఇట్టి పర్మనెంట్ అయినటువంటి ఆనందాన్ని మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం?
1: Why should you lose this eternal bliss?
0: మన పిచ్చి ఆశల వల్లనే ఈ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాం.
1: It's because of excessive desire we are losing this bliss.
0: ఈ పిచ్చి ఆశలను మనం దూరం చేస్తే మనం నిరంతరం హ్యాపీగానే ఉంటాం.
1: When once you get rid of these mad desires, too many desires, you can be happy.
0: ఇది తెలుపు దీని యొక్క స్వభావమే.
1: Whiteness is the nature of the cloth.
0: కానీ మనం ఉపయోగించుకోవటం వల్ల ఇది కొంచెం నలపైపోతుంది.
1: As you make use of this white cloth, it becomes dirty.
0: కానీ ఈ దట్టి ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from the dirt has come?
0: ఈ ఉపయోగంతో వచ్చినటువంటిది.
1: It is because of continuous use.
0: The nature is white.
1: But its original nature is white color.
0: ఎప్పుడు కూడా వైట్ వైట్ గానే ఉంటుంటాయి.
1: It is always white and bright throughout.
0: కనుకనే భగవంతుని హృదయము నిరంతరము వైట్ గానే ఉంటుంటాయి.
1: The heart of Bhagavan is always white and bright.
0: He white and bright matrame kaadu.
1: And it's not simply so.
0: Idi aneka rakamainatvanti roopalu pondutuntadi.
1: It also assumes form.
0: Ivu premato dinni penchukovali.
1: You can grow more and more in
0: love. Manaviki aanandamainatvanti kshanamu ekkada kanipinchadu.
1: In fact, in this world there is no moment bereft of joy.
0: Devaina intukochi devayya మీ వారంతా బాగున్నారా అని అడిగితే,
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీబడీ హౌ ఆర్ యువర్ పీపుల్ ఆర్ దే ఓకే,
0: ఏదో కొన్ని జరుగుతుంటాయి పిచ్చి పిచ్చివి.
1: సర్టన్ థింగ్స్ డూ హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఐఎమ్ వెరీ హ్యాపీ అని అన్నా.
1: బట్ వీ షుడ్ సే ఐఎమ్ వెరీ హ్యాపీ.
0: అప్పుడు కూడా హ్యాపీగా ఉన్నానండి అంటారు.
1: Even then they say in a low tone, I am happy.
0: The
1: happiness should be bubbling, dynamic. That's there in everybody. You come to Bhagavan, in a moment of time, you can experience bliss. Because of your inner weakness, wickedness, bad thoughts, bad temperament, you are not able to receive bliss from
0: him.
1: They are all your weaknesses. We should distance from such weakness. And it is this weakness which is responsible for our ruin. Students, boys and girls, never worry for anything. Supposing you fail in the examination. Just understand the reason why you failed in the examination, because you are not prepared adequately, you failed. There is no point in worrying. Just inquire within
0: yourself.
1: Who is responsible for your failure? My thoughts are responsible
0: for that.
1: When thoughts are set right, you can be happy throughout. Misery and worry, they are like passing clouds that come and pass. So let's not worry about this passing
0: cloud.
1: We should be peaceful. We should be blissful. Therefore, it's the nature of one of the heart to be blissful. Embodiments of love. Today is Sankranti. And this year is most important of all the years by God. And Bhagavan wants to remind you certain states. The month that passed, people face so many troubles and difficulties. Because of this tsunami effect, because we find so many disturbances in the ocean, we find the cause lies in the sea. It's nothing like just coming now and then.
0: Leaving.
1: And we should understand it's only our action, wrong action, that's responsible for this misery. So never indulge in wrong action. They just, things happen.
0: Comes and goes, comes and goes, comes and goes.
1: They all come and go.
0: Kani, okaturi anandam vachinda, teripothundi gaani, teripodu.
1: When once bliss gets into your life, it goes on increasing. It never leave you.
0: Ee samvatsaramu,
1: this year,
0: munduku,
1: in future,
0: inka konni konni troubles vastuntayi.
1: Some troubles you will be facing. But you should be able to face the challenge and resist those problems. This year, you are going to face more difficulties than the previous year. So don't get worried because of this. These are like passing clouds. Don't worry yourself because of this. Be courageous. Swami wants to share with us a small point. The past month,
0: అనేక రకమైనటువంటి ఈ సముద్రం ఉప్పొంగిపోవటము అన్ని దేశముల వారికి అన్ని ప్రజలకు చాలా బాధ కలిగించింది.
1: Tsunami was responsible for the difficulties in so many countries.
0: కానీ ఇది మానవుడు కల్పించుకున్నటువంటి కానీ ఇది కేవలం దైవం యొక్క కల్పన కాదు.
1: It is all the result of human behavior, human action, nothing to do with God.
0: It's
1: only man's thoughts that are responsible for these consequences. So we should not consider them as providential, God's will.
0: దైవం ఎప్పుడు కూడా ఆనందాన్ని అందించేవాడే.
1: గాడ్ ఆల్వేస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: ఎవరిపైన ఏ విధమైనటువంటి ద్వేషము లేదు.
1: హీ హస్ నో హేట్రెడ్ ఆన్ ఎనీబడీ.
0: అందరినీ ప్రేమించేటువంటి వాడే.
1: గాడ్ లవ్స్ ఆల్.
0: ప్రేమనే తన యొక్క స్వభావము.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ పర్సనాలిటీ.
0: ప్రేమ గట్టిగా ఉండినప్పుడు ఈ బాధలు మనకు ఎందుకు వస్తాయి?
1: వెన్ దేర్ ఇస్ లవ్ అబైడింగ్ హౌ ఇస్ దట్ వీ సఫర్ స్టిల్.
0: కానీ ఇలాంటివంతా మనం తెలుసుకొని మనకు ధైర్యంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ఆల్ దీస్ డీటెయిల్స్ అండ్ బీ కరేజియస్.
0: కొన్ని కొన్ని పరిస్థితుల లోపల పిల్లలంతా పరీక్షలకు రాస్తుంటారు.
1: సమ్టైమ్స్ వి ఆల్సో ఫైండ్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్.
0: కానీ కొంతమందికి చాలా కొంచెం ఫెయిల్ మార్క్స్ వస్తాయండి.
1: సమ్ స్టూడెంట్స్ గెట్ లో మార్క్స్, దే ఫెయిల్ ఇన్ ఎగ్జామ్.
0: కానీ అవి కూడా మన మంచి కోసమని.
1: నో దట్ ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అని దాన్ని సాధకం చేసుకోవాలి.
1: సో హ్యావ్ ద కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ ద వరల్డ్ ఈస్ గుడ్ ఫర్ యూ.
0: నీకే కాదు అందరికి కూడా ఇది మంచిదే.
1: నాట్ ఓన్లీ ఫర్ యూ, దట్ యాటిట్యూడ్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి.
0: దుఃఖం లేకుండా సుఖానికి విలువ రాదు.
1: దెర్ కెనాట్ బి హ్యాపీనెస్ వితౌట్ అన్హ్యాపీనెస్.
0: కష్టం లేకుండా మానవుడికి సుఖం చిక్కదు.
1: వితౌట్ డిఫికల్టీస్ యూ కెనాట్ ఫైండ్ ఎనీ ప్లెజర్.
0: సుఖ దుఃఖములు రెండు కూడా కూడి ఉంటుంటాయి.
1: సో ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ ఇంటర్మిక్స్డ్.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: The pain and pleasure are together.
0: దీని విడదీయవని వశము కాదు.
1: It is impossible to separate them.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: There is no pleasure apart.
0: కష్టము ఫలించలేని సుఖం మటందు.
1: The fulfillment, the fruition of the difficulty is happiness.
0: కనుక భగవంతుడు ఈ సృష్టి లోపల ఎవరికి ఏ బాధలు పెట్టడం.
1: In fact, God will never put anybody to suffering.
0: అది నీవే నీవే కల్పించుకుంటున్నావు.
1: All these difficulties are of your making.
0: భగవంతుడు సర్వరక్షకుడు.
1: God protects everybody.
0: సర్వులకు ఆనందాన్ని శాంతిని అందించేటువంటి వాడే.
1: And he confers peace and bliss to everybody.
0: లోకా సమస్త సుఖినో భవంతు.
1: Let the whole universe be happy.
0: భగవంతుని యొక్క సంకల్పం అదే.
1: That is God's will.
0: కానీ భగవంతుడు ఇంకా దుఃఖాన్ని ఎట్లా అందిస్తాడు?
1: Then how is it possible that God makes you miserable?
0: కానీ అర్థం చేసుకోలేక.
1: You don't understand.
0: భగవంతుడు ఈ కష్టాన్ని అందించాడు అని భగవంతునిపై నింద వేస్తాడు.
1: And you blame God thinking that he is responsible for your difficulties.
0: కానీ దీన్ని అర్థం చేసుకుంటే అన్ని మంచి కోసమని.
1: ఇఫ్ యు నో ద ట్రూ మీనింగ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ గుడ్.
0: కనుక డే అండ్ నైట్ అంతా కూడా మనకు వచ్చేటువంటి ఆనందమే.
1: సో డే అండ్ నైట్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఓన్లీ.
0: ఈ ఆనందాన్ని నీవు హృదయంలో పెట్టుకో.
1: ట్రెజర్ దిస్ బ్లిస్ ఇన్ యువర్ హార్ట్.
0: ఇట్టి ఆనందమే నీకు సర్వులకు పంచుకో.
1: అండ్ షేర్ దిస్ బ్లిస్ విత్ ఎవ్రీబడి అరౌండ్.
0: అప్పుడే నీకు మరింత ఆనందం ఎక్కువ వస్తుంది.
1: దెన్ యూ విల్ బి మోర్ బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ సంక్రాంతి,
1: this sankranti,
0: prema sankranti,
1: this sankranti is of love,
0: ananda sankranti,
1: one of bliss,
0: achyutputamaina sankranti,
1: it's beautiful, magnificent.
0: Kalaga ichi danini manam aanandanga swagatham chestam.
1: And we have to welcome it wholeheartedly.
0: Swagatham, swagatham, swagatham.
1: We welcome it, welcome it again and
0: appude manaku eppudu meeru aanandanni pilustundandi.
1: Always experience bliss, invite, welcome bliss.
0: కరుణానిధి ప్రేమ స్వరూప ఇలాంటి బిరుదులతో భగవంతుడికి తృప్తి కాదు.
1: యూ కెనాట్ ప్లీజ్ గాడ్ బై డిస్క్రైబింగ్ హ్యాస్ ద కంపాషనేట్ వన్, ద వన్ ఆఫ్ కైండ్నెస్. నో,
0: భగవంతుడు ఎప్పటికొన్ను ఆనందంగా ఉండేటువంటి వాడి.
1: ఓ గాడ్, యు ఆర్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లిస్, దట్ షుడ్ బి అవర్ ఫీలింగ్.
0: కనుక నీ ఆనందాన్ని నాకు అందించు.
1: ఓ గాడ్, మేక్ మీ బ్లిస్ఫుల్.
0: నీవు అన్ని కోరికలు కోరలేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ ఎనీ అదర్ డిజైర్.
0: భగవంతుడా, నీవు ఎట్టి ఆనందంలో ఉన్నావో ఆ ఆనందాన్ని నాకు పంచు.
1: ఓ గాడ్, దట్ బ్లిస్ విచ్ ఈస్ ఇన్ యూ, ప్లీజ్ గిఫ్ట్ దట్ బ్లిస్ టు మీ.
0: భగవంతుని యొక్క ఆనందాన్ని నీవు అందుకునేటప్పుడు నీవు కూడా ఆనందంగా ఉంటుండాలి.
1: యాజ్ యూ రిసీవ్ ద డివైన్ బ్లిస్, యూ షుడ్ బి ఆల్సో ఈక్వల్లీ బ్లిస్ఫుల్.
0: కనుక భగవంతుని ఎప్పుడు కూడా నువ్వు నిర్దయుడు, నిరాకారుడు అని మనం ఈ విధంగా వర్ణించకూడదు.
1: We should never think of God without compassion, without kindness. We should never view like that.
0: కనుక భగవంతుడు ఎప్పటికొన్ను ఆనందమయుడే.
1: God is full of bliss through of
0: కరుణామయుడే,
1: is of compassion.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: జీసస్ ను మృత్యువేసి కొట్టుండగా,
1: when Jesus was put on the cross and nailed to the cross,
0: అప్పుడు తాను అనుకున్నాడు.
1: Then he thought,
0: దేవుడా, నీవెంతో కరుణామయుడు అనుకున్నావు, నీవు కూడా ఇలాంటివి బాధలు నాకు పెడుతున్నావా?
1: ఓ గాడ్, వీ థింక్ దట్ యు ఆర్ కంపాషనేట్, కెన్ యూ పుట్ మీ టు దిస్ సఫరింగ్.
0: ఆ కంపాషన్ అనేటువంటిది ఈ రకంగా కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వే హౌ హీ ఇమాజిన్స్.
0: ఆ పెట్టినటువంటి బాధ అంతా కూడా కంపాషనే.
1: And all the suffering that he has gone through is a sign of compassion of God. And it also happened for his good. All the difficulties will ultimately confer bliss to
0: you.
1: When you just tune yourself to this attitude, you will continue to be blissful. You be happy, expect to be happy, share this happiness
0: with people.
1: And share this with fellow men in the neighborhood. But today the reverse is happening. The happiness is contained within him, while unhappiness is sharing with everybody. That's not the thing we are supposed to do. Express your happiness. And you have to subdue, control your misery. That is the true spiritual practice that we have to undertake
0: spiritual
1: today.
0: Practice into empty.
1: What is sadhana, spiritual practice?
0: Dukkam kani, asanti kani, kashtam kani kalinappudu.
1: Transcending the difficulties, the problems, worries is the spiritual practice. You are one of bliss. You are compassionate. But today the reverse is happening. The happiness is contained within him, while unhappiness is sharing with everybody. That's not the thing we are supposed to do.

0: you are compassionate.
1: శ్రీజనమందారుడై
0: and you shine blossom
1: అలాంటి వెన్నంటే తలుచుకుంటుంటే నీకు ఏమాత్రం కూడా బాధ కలగదు.
0: When you think in this particular direction, there will be no shortage or dearth for happiness.
1: ప్రేమ స్వరూపులార
0: embodiments of love.
1: ఈనాడు సంక్రాంతి.
0: Today is సంక్రాంతి.
1: ఒక విధమైనటువంటి మార్పు కలిగేటువంటి
0: అండ్ దిస్ కాల్స్ ఫర్ ఎ చేంజ్.
1: ఈనాటి నుంచి మీ అందరి హృదయాలయంలో కూడాను మార్పు కలిగించి నిరంతరం ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాలు గడపాలి.
0: దేర్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ హార్ట్స్ టుడే సచ్ దట్ యుల్ బి ఎక్స్టాటిక్ సచ్ దట్ యుల్ బి బ్లిస్ఫుల్ సచ్ దట్ యుల్ బి జాయ్ఫుల్ ఇన్ ఫ్యూచర్.
1: ఈ విధమైనటువంటి మంచి మీరు తలుచుకుంటున్నారండి.
0: Think of all those things that happen for your good.
1: నిరంతరము నీవు ఆనందంగానే ఉంటావు.
0: Then you can be happy throughout.
1: అసలు నీ యొక్క పేరే ఆనందమయుడు.
0: And in fact your very name is bliss.
1: మానవునికి మానవ మానవ అని కాదు.
0: And we just call him Manava, the man, human.
1: మానవత్వం అనేటువంటి దాన్ని దూరం చేసుకుని దైవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి మానవత్వం.
0: Therefore we have to transcend this humanness or human quality and reach the state of divinity.
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు వేసేటువంటి డ్రామాలు కానీ
0: ది డ్రామాస్ యు ఎనాక్ట్
1: మీరు పాడేటువంటి పాటలు కానీ
0: అండ్ ఆల్ యువర్ మ్యూజిక్
1: మీరు చూసేటువంటి దృష్టిలు కానీ
0: అండ్ ఆల్ ది డ్రెస్ దట్
1: అన్ని కూడా మంచివే.
0: దే ఆర్ ఆల్ గుడ్.
1: చెడ్డది ఎక్కడుంది? నీలో వచ్చేస్తే చెడ్డది వస్తుంది.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ బ్యాడ్. ఇట్స్ ది బ్యాడ్ ఈస్ విత్ ఇన్ యూ దట్స్ ఆల్.
1: నీవే నీవే థింక్ చేసి దాన్ని పంచుకుంటున్నావు.
0: అండ్ యూ థింక్ ఆఫ్ దట్ యూ బ్రూడ్ ఓవర్ దట్ అండ్ షేర్ ఇట్.
1: ఆనందం ప్రతి ఒక్కరికి ఆహారమే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ బ్లిస్ ఇస్ యువర్ ఫుడ్.
1: ఓకే, ఈ బ్లిస్ అనేటువంటి ఫుడ్ ను మీరు నిరంతరం ఆకలి ఉండాలి.
0: సో హ్యావ్ దిస్ అపిటైట్ ఫర్ బ్లిస్.
1: ఆకలి అంటే ఏమో అన్నం తింటమే కాదు.
0: హంగర్ డజంట్ మీన్ పార్టేకింగ్ ఫుడ్.
1: నా ఆనందం అనేటువంటి కోల్పోయినాను కాబట్టి నాకు ఆ ఆకలి కావాలి.
0: యాజ్ ఐ హావ్ లాస్ట్ దిస్ బ్లిస్ ఐఎమ్ వెరీ హంగ్రీ. ఐ హావ్ దిస్ అపిటైట్ ఫర్ దిస్ బ్లిస్ ఫుడ్ ఆఫ్ బ్లిస్.
1: కనుక మీరు నిరంతరం కూడా ఆనందాన్ని కోరండి.
0: Therefore always desire to be
1: blessed. పరీక్ష సమయమునందు కూడాను ఆనందాన్ని మీరు కోరండి.
0: Even at the time of examinations also be blissful, happy.
1: అది వస్తే వస్తుంది, పోతే పోతుంది.
0: Well, things happen and go.
1: కానీ నీ ప్రయత్నం మాత్రం గట్టిగా పెట్టుకోవాలి.
0: But you should have the determination, your effort.
1: నీ స్థిరమైనటువంటి నమ్మకాన్ని దృఢంగా చేసుకోవాలి.
0: You should strengthen your steady faith.
1: దైవం యొక్క ప్రేమనే నీవు స్థిరమైనటువంటి.
0: It is a divine love that is permanent, steady.
1: దాన్ని ఒక్కదాన్ని మీరు భద్రంగా పెట్టుకుంటే అన్ని ఆనందములు మీకు లభిస్తాయి.
0: When once you treasure it, all the rest of the things happen automatically.
1: భజన వినా సుఖ శాంతి నహి. హరి భజన వినా సుఖ శాంతి నహి. హరి భజన వినా

0: కలుగుచు నుండును కర్మలందు జన్మ కలుగుచు నుండును కర్మలందు సుఖము కలుగుచుండు కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు సుఖము దుఃఖమిలను సుస్థిరములు సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వి పర్ఫార్మ్ వీ గెట్ బర్త్ అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్ అగెయిన్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది గుడ్ అండ్ ద బ్యాడ్ దట్ హ్యాపెన్ and one should remember that the joy and sorrow are almost permanent, they will be occurring always.
0: Karmanubandini manushya loke,
1: mankind is bound by the karma, action.
0: Jagattu బ్రహ్మమయం,
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టికిని కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: ఫర్ క్రియేషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది ఎంటైర్ హ్యుమానిటీ ఇట్ ఈజ్ యాక్షన్ విచ్ ఈజ్ కాజ్ అండ్ విచ్ ఇస్ ద బేసిస్.
0: ఈ కర్మ యొక్క తత్వాన్ని గుర్తించుకున్నటకై కర్మలు ఆచరించాలి.
1: రికగ్నైజింగ్ ది థియరీ అండ్ ది లా ఆఫ్ యాక్షన్ వన్ హ్యాస్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మలు ఆచరించుటకూడను కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: ఈవెన్ టు పర్ఫార్మ్ యాక్షన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద లా ఆఫ్ యాక్షన్.
0: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
1: యాక్షన్ రియలీ రెఫర్స్ టు ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ద మైండ్, ద బాడీ అండ్ ఆల్సో ద వరల్డ్.
0: కర్మాచరణకు ఐదు సూత్రములు.
1: దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపుల్స్ విచ్ గవర్న్ ది లా ఆఫ్ యాక్షన్.
0: మొదటిది శరీరము.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఫిజికల్ బాడీ.
0: రెండవది కర్త.
1: ది సెకండ్ వన్ ఈజ్ ద డూయర్.
0: మూడవది వివిధ భాగములు, అంగములు.
1: ది థర్డ్ వన్ ఈజ్ ది సెన్సరీ ఆర్గన్స్.
0: నాలుగవది వేరు వేరు పనులు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: ఐదవది అన్నింటి యందు కూడాను సమత్వంగా ఉండినటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ అండ్ పర్మియేట్స్ ఎవ్రీథింగ్.
0: దివ్యత్వము చేతనే సమస్తము కూడాను జరుగుతున్నది.
1: Everything is happening by the will of divinity.
0: కాని ఇట్టి దివ్యత్వమును గుర్తించుకొనలేక కేవలము అంగములను, ఉపాంగములను ఆధారము చేసుకుని మానవత్వం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించకనుక తాము తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుచున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీ ఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్ష చే కర్మలు ఆచరించుచున్నారు మానవుడు.
1: Men are performing actions expecting the fruits thereof.
0: ఈ కర్మఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మ నెత్తుచున్నాడు.
1: Man is again being born in order to enjoy the fruits of his own actions.
0: కారణం ఏమనగా కర్మఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: Man is being reborn again because he is expecting to reap the fruits of his actions.
0: కనుకనే ఫలాపేక్షలేనటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
1: Therefore one has to recognize that performing actions without expecting fruits is very important.
0: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలు ఉన్నవి.
1: There are two types of action.
0: దీనినే ధర్మములని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: Bhagavad-gita has expounded and described this as dharma.
0: Swadharma paradharmani.
1: In terms of dharma, one is swadharma, another is paradharma.
0: Ee swadharma managa kevalamu jati mata kula varnamulaku sambandhinchinadiga bhavistunnaru.
1: People think that swadharma refers to the actions performed with reference to the caste, community and such other worldly aspects.
0: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
1: People also consider performing swadharma is good for them.
0: కానీ ఇది శ్రేయస్థే ప్రేయస్థే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
1: While it is true, but the swadharma does not refer to the caste, community, the religion and the nationality.
0: Swa anaga atma.
1: Swa refers to atma.
0: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
1: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
0: ఇది మారునది కానీ ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కానీ కాదు.
1: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
0: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
0: ఇది సత్యనిత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ and permanent.
0: Yetti marpulu kurpulu kalaganatundedi.
1: This does not undergo any modifications and change.
0: Ini atmaku sambandhinchinatundedi.
1: This is associated with atma.
0: Kanukane atma sambandhinchinatundi okka dharmamune manavulu acharinchalani idiye sreyasthani kodanu gurtinchali.
1: Therefore it is necessary to recognize that dharma refers to atma and performing such a swadharma is always good and beneficial.
0: Paradharmam anaga ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
1: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
0: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: అహంకార మమకారములతో చేరినటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత దేర్ ఫోర్ హెస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
0: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ that deha dharma, dharma associated with body, is always expecting fruits thereof and therefore
0: dehamuto aacharinchetunte sarva karmalu kudanu phala prapti nimittamai aacharistunnaru.
1: All the actions which are performed with the help of body are performed expecting fruits thereof.
0: Kanuka idi pramadamainetuntidiga kudanu manam visvasinchali.
1: Therefore we have to believe that this is rather dangerous.
0: Karmalu aacharinchu samayamunandu manike ematram kudanu artham kaadu.
1: While performing actions, we really do not understand the implications.
0: Mundu raboyetunti yokka vicharamulaku manam e maatramu gurtinchukolekapothunnam.
1: We are not looking to the future and expecting and visualizing what is going to happen.
0: Bonulo undinatvanti yokka ullipaya vasanakai urukulettetunti elukulavale mundu em jarugunu ఏమవుతుందో, ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాము.
1: వీఆర్ సంథింగ్ లైక్ ర్యాట్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద ఆనియన్ ఇన్ ద కేజ్. వీఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్ వెన్ వీ పర్ఫార్మ్ సమ్ యాక్షన్స్.
0: తాత్కాలిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ టెంపరర్లీ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ గోయింగ్ టు బైండ్ అస్ ఇన్ ఫ్యూచర్.
0: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to perform good actions.
0: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
1: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
0: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
0: కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ అని.
1: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
0: అహంకార మమకారములకు సంబంధము లేక,
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: ఫలమును ఆశించక,
1: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆర్.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
1: Performing all the actions as an offering to the God are good actions and satkarmas.
0: Idi kevalamu,
1: believing this to be only
0: daivanni tripti parichey nimittamu, daivanni prasannulu gavinchukune nimittamu, daiva pritini anubhavimpagore nimittamu, ivi aacharinchetunti sadgunamulato kudinetunti karmalu.
1: Actions which are performed associated with great virtues are performed for the pleasure of God, for winning the favor and grace of God, and for the satisfaction of God.
0: Ahankara mamakaramulato palapekshato cheyunatvanti karmalu anni kudanu rajasika karmalu.
1: Actions performed with a sense of egoism and also with a sense of belongingness and attachment, these are all rajasika karmas.
0: Ivi kevalamu samanyamainatvanti manavulu ee jagattunandu nityamunu aacharincheatvanti yokka vruttulu.
1: These are the actions which are performed generally by all ordinary human beings in the world.
0: Prithvi paya kaliginatvanti prati manavudu kudanu ee rajasika sambandhamainatvanti yokka karmalane adhikanga anubhavistunnadu.
1: Every man who is living on earth tends to perform rajasika karmas in large quantities and number.
0: Veetini satvikanga marchukunataku prayatninchali.
1: One has to make an effort to transform them into sattvic actions.
0: మూడవది తామసిక కర్మ.
1: ద థర్డ్ వన్ ఈజ్ తామసిక్ యాక్షన్.
0: ఇది కేవలము స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాను తీవటము ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ పర్ఫార్మ్ టు హర్ట్ పీపుల్, టు హార్మ్ పీపుల్ అండ్ టు గివ్ ట్రబుల్ పీపుల్.
0: ప్రాణహింసతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ వయలెన్స్ అండ్ హార్మింగ్ పీపుల్.
0: భూతదయారహితమైనటువంటిది.
1: దిస్ ఈజ్ compassionless.
0: ఇది సంకుచితమైనటువంటి యొక్క భావములతో కూడినటువంటిది.
1: దిస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ నారో మైండెడ్నెస్.
0: పూర్తి స్వార్థమైనటువంటిది.
1: ఎంటైర్లీ అండ్ అబ్సల్యూట్లీ సెల్ఫిష్.
0: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: దిస్ తామసిక్ యాక్షన్స్ ఆర్ వెరీ డేంజరస్.
0: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
1: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్, man will be performing different types of action in his day to day life.
0: Kanukane ee karmala yokka parihara nimittamai,
1: in order to overcome the bad implications of these actions,
0: aiti vidamulainpunti yagnamulu niyaminchinaru.
1: They have prescribed five types of yagna.
0: Okati deva yagnamu.
1: First one is deva yagna.
0: Rendavadi pitru yagnamu.
1: The second one is pitru yagna.
0: Moodavadi bhuta yagnamu.
1: The third one is bhuta yagna.
0: నాలుగవది మనుష్య యజ్ఞము.
1: The fourth one is manushya yagna.
0: ఐదవది ఋషి యజ్ఞము.
1: The fifth one is ఋషి యజ్ఞ.
0: దీనిని బ్రహ్మ యజ్ఞం అని కూడాను భావిస్తుంటారు.
1: The fifth one is also described as బ్రహ్మ యజ్ఞ.
0: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to understand the inner meaning of all these yagnas and sacrifices.
0: మానవుడు నిత్య జీవితములో తన ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
1: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్, ఎ నంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ లివింగ్ బీయింగ్స్ డై.
0: మనకు తెలియకుండానే రుబ్బుటలో, దంచుటలో, నూరుటలో, అనేక ప్రాణులు ప్రాణములు పోవచ్చున్నవి.
1: వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆఫ్ పౌండింగ్ గ్రైండింగ్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ దే లూజ్ దర్ లైఫ్.
0: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నాట్ నోయింగ్లీ.
0: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
1: Without our own knowing, we are responsible for the death of a
0: number of beings.
1: In order to overcome the sinful implications of these actions, Deva Yajna is prescribed.
0: Intiye kaka.
1: Not merely this.
0: Mana dehamanandu, anga angamanandu kudanu, rasaswarupulai devutalu nivasinchuchunnaru.
1: In our physical body, in each limb, gods are living in the form of rasa.
0: Anduvalane angi rasulu ani veeriki peru.
1: That is why these gods have been given the name of angi rasa.
0: Kanuka rasa swaroopulai mana angamanu poshinchutu rakshinchutu undatam chetane variki krutagnata purvakanga varini konni smarinchatamu brahminchatamu konni chintinchatamu dhyaninchatamu ilanti karyamulu yendu swadhyayamu jarpatamu మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: దేర్ఫోర్ దీస్ గాడ్స్ హూ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ వేరియస్ లిమ్స్, హూ హ్యావ్ బీన్ ఫాస్టరింగ్ వేరియస్ లిమ్స్, దే విల్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ అండ్ దే విల్ హ్యావ్ టు బి ప్లీజ్డ్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ టు ప్లీజ్ దెమ్ ఈస్ కాల్డ్ దేవ యజ్ఞ, దేవ సాక్రిఫైస్.
0: నిద్రావస్థలయందు, దుర్శక్తి అవస్థలయందు, మనకు తెలియనిటువంటి సమయములందు ఈ దేహమును ఆ దేవతలే రక్షిస్తూ వస్తుంటారు.
1: డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్లీప్ and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
0: ee pavitramainatundi dehamu karma charana nimittamai kaliginadaneetundi satyanni gurtinchinatundi vyaktulu ee kayamunu poshincheetundi oka devatalaku krutagnata telapatamu vaari kartavyam.
1: People who recognize this fact that this body has been given for performing action and which has been protected by these various gods, you have to be grateful to them, and this is done by Deva Yajna.
0: Sharira madhyam khalu dharma sadakam ani. Ee yokka dharma sadanaku ee shariramey mooladharamu.
1: For performing dharma, this body is a basic requirement and basic support.
0: Kanukuni ee anga devatalainatunti yokka veeriki manam krutagnata purvakanga varini smaristu bhajistu dhyanistu చింతిస్తు వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞమని చెప్తూ వచ్చారు.
1: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ మేక్స్ అస్ రిమెంబర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఆఫరింగ్ వర్షిప్, రిమెంబరింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ లవ్ దోస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ బాడీ.
0: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ అండ్ రిమూవ్ ద సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బై యాక్ట్స్ విచ్ వీ డు నాట్ నో అన్నోయింగ్లీ వీ పర్ఫార్మ్.
0: పితృయజ్ఞము
1: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
0: ఈ పితృయజ్ఞము యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పితృయజ్ఞ.
0: కట్టెలు కొట్టునప్పుడు,
1: వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యూయల్,
0: కొమ్మలు విరుచునప్పుడు,
1: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది బ్రాంచెస్,
0: పువ్వులు కోయునప్పుడు,
1: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ అస్.
0: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనము అవలంబిస్తూ రావాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దీస్ యాక్షన్స్. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ పితృయజ్ఞ.
0: ఇంతే కాక ఈ దేహమునకు మూల కారకులు తల్లిదండ్రులు.
1: Not merely that, the people who are responsible for this body is our parents.
0: Mana raktamu, mana aharamu, mana yokka medadu, mana yokka telivitetalu, ivanni kudanu tallidandrulu yokka prasadamai.
1: We have to consider that our physical body, the blood, the food and the head, everything is a gift of our own parents. Food, head and blood, they are all the gifts of parents.
0: Kanuka, ee pavitramaina manava janmamu anugrahinchi prasadinchinatvanti ee yokka tallidandrulaku manam entayo runapadi untunnam.
1: We are greatly indebted to parents who have bestowed on us this particular body, which is very useful for us in performing dharma.
0: Varu bratiki undinanta varaku kudanu varini prasannuluga vinchi varini santrupti parichetunti karmalu manam aacharinchali.
1: As long as they are alive, we have to conduct ourselves and perform actions which will give them joy and pleasure.
0: Varu maraninchina tarvata vari gnapakarthamai yerpadinatuntive ee yokka shraddhamulu.
1: Shraddha ceremony has come up in order to give them satisfaction even after their death.
0: Itti shraddha karmala chetane aa pitru devatanu santrupti parachi variki sariyainatuvanti prasannulu gavinchukovali.
1: Shraddha ceremony has to be performed in order to give them joy and get their pleasure and their grace.
0: Ee karana nimittamai pitru yagnam kudanu erpadutu vachindi.
1: Pitru yagna has come upon in order to satisfy this particular requirement also.
0: Bhuta yagnamu,
1: the third one is bhuta yagna.
0: Manam snanam cheyunappudu,
1: while taking bath,
0: illu oorchunappudu,
1: while sweeping the floor,
0: battalu utukunappudu,
1: while washing the clothes,
0: enniyo pranulu maraninchutunnavi,
1: a number of living beings lose their lives.
0: Ee pranulu maraninchina yokka pariharathamai manamu ee vidhamainatundi yokka bhuta yagnamu anaga bhuta pritiriki manam tagina prayatnam cheyali.
1: Bhuta yagna has to be performed in order to give satisfaction to these living beings which would have killed unknowingly.
0: Idi prachina kalam nundi kudanu rishula daggara nundi idi prarambhamaindi.
1: This particular yagna has its origin in the
0: rishula ashramamlo sattvika swarupulainatundi jinkalanu nemellanu penchukotamu govulanu penchukotamu ఇది స్వార్థం పరార్థం యొక్క నిమిత్తమై వారు ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ఈ యొక్క భూత గణములను ప్రేమిస్తూ వచ్చారు.
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఇన్ ది ఆశ్రమ్స్ ది గ్రేట్ రిషీస్ యూస్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ది కౌస్ అండ్ ది డియర్స్ బోత్ ఫార్ సాటిస్ఫైయింగ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్.
0: మన ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని ఆనాటి వ్యక్తులందరూ కూడాను ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటమో లేక బియ్యపిండి పెట్టడమో ఇలాంటివంతా కూడాను ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
1: ఇన్ కీపింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ భూత యజ్ఞ బై గివింగ్ షుగర్ ఆర్ ఫ్లోర్ వెర్ ఎవర్ దే సీ ది యాంట్స్ అండ్ యాంట్ హిల్స్.
0: భుజించిన తర్వాత మన యొక్క విస్తరియందు ఏ కొంత మెతుకులైనా ఉంటుంటే దాన్ని బయట పారవేసినప్పుడు ఏ కాకులో ఏ పక్షులో ఏ కుక్కలో వచ్చి భుజించి అది కూడా నువ్వు భూత తృప్తిని కలిగించేటువంటి మార్గాన్ని అవలంబింపజేసుకున్నారు.
1: అనదర్ ఆస్పెక్ట్ ఈస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్స్ డినర్ వన్ మే లీవ్ ఎ లిటిల్ రెమినెంట్స్ ఆఫ్ ఫుడ్ విచ్ వెన్ థ్రోన్ అవుట్ వుడ్ బి గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫార్ వేరియస్ అదర్ లివింగ్ బీయింగ్స్.
0: ఈనాటి కూడా అనేక మంది గృహములు యందు గోవులు కుక్కలు పక్షులు ఇత్యాది చిన్న చిన్న మృగములంతా కూడా పెంచుకుని వాటిని తృప్తిపరుస్తూ వస్తున్నారు.
1: ఈవెన్ టుడే ఇన్ ఎ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ హౌసెస్ దే రేర్ ది కౌస్ ది డాగ్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎ ఫ్యూ బర్డ్స్.
0: ఈ భూత ప్రీతిని కలిగించడం కారణం ఏమిటంటే మనము తెలియక చేసినటువంటి దోషములను పరిహారార్థము.
1: దిస్ పర్టికులర్ యజ్ఞా ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ విచ్ వుడ్ హావ్ కమిటెడ్ వితౌట్ నోయింగ్.
0: ఇంకా మానవ యజ్ఞము,
1: the fourth one is manava yagna,
0: manushya yagnam antaru.
1: This is also called as manushya yagna.
0: Manamu poyi ragalinche samayam nandu kooragayalu tarige samayam nandu dari nadiche samayam nandu aneka pranulu nashistu unnai.
1: While walking, while cutting the vegetables, while lighting the fireplace etc, a number of living beings lose their lives.
0: Kanukane ee vidhamainatti yokka yagnamulu jaripi ఈ మరణించినటువంటి యొక్క ప్రాణుల యొక్క పరిహార నిమిత్తము పాప పరిహార నిమిత్తము గావించేటువంటి కర్మలుగా యజ్ఞములుగా భావిస్తూ వచ్చారు ఆనాటి మహనీయులు.
1: ది గ్రేట్ పీపుల్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ పర్ఫార్మ్డ్ దిస్ పర్టికులర్ యజ్ఞ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ది సిన్స్ కమిటెడ్ ఇన్ దట్ పర్టికులర్ వే ఆర్ ఎక్స్పీషియేటెడ్ అండ్ రిమూవ్.
0: కడపటది ఋషి యజ్ఞము, దీనినే బ్రహ్మ యజ్ఞము.
1: The fifth one is Brahma Yajna. It is also called Rishi Yajna.
0: Jantu naam narajanma durlabhamu. Ee manava janmam chala durlabhamainatundi.
1: It is difficult to get this birth as a human being. Human birth.
0: Durlabho manava janmaha. Ee yokka manushya janmam chala durlabhamainatundi.
1: It is almost impossible or difficult to get the human birth.
0: Idi kevalamu janmantara sukritam chetanu భగవత్ కృపా కటాక్షం చేతను ఏర్పడినటువంటిదే కాని మనుష్య ప్రయత్నముతో లభించినటువంటిది కాదు.
1: హ్యూమన్ బర్త్ ఈజ్ ఒబ్టెయిన్డ్ నాట్ ఎంటైర్లీ బై ది హ్యూమన్ ఎఫర్ట్స్. ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సమ్ టైమ్స్ యాజ్ రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్ అండ్ ఆల్సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను ఉపనిషత్తులను ఇతిహాసములను నియమములను నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
1: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి ఒక చతుర్విధ పురుషార్థములు కూడా వారే నియమించారు.
1: దే హల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామాండ్ మోక్ష.
0: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టి నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడా వారు కల్పించారు.
1: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
0: ఏ పశుపక్షి మృగాదులకు కూడా లేనినటువంటి నిబంధనలంతా కూడా మానవులకు నియమించారు.
1: ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ డూ నాట్ అప్లై టు ద బర్డ్స్ అండ్ ఎనిమల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
0: కారణమేమనగా మానవుడు విచిక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక నిత్యానిత్య పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
1: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఈస్ బెస్టోర్డ్ విత్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ హస్ టు యూజ్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫాలో ఆన్ ద రైట్ పాత్.
0: ఈ పాపములు కూడా మానవునికి మాత్రమే ఉన్నవి కానీ మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడా లేవు.
1: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
0: శాసనములు కూడాను మానవునికే నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
1: The laws also have been prescribed only for man and not for birds and beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts.
0: శాపములు కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
0: పాపము శాసనము శాస్త్రము శాపము ఈ నాలుగు కూడా ఒక మానవునికి మాత్రమే.
1: The sin, the law, the scriptures and the curse, all these are meant only for man and not for animals.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధమైనటువంటి యొక్క మార్గములను నిరూపిస్తూ వచ్చారు.
1: మహర్షీస్ హావ్ లేడ్ డౌన్ రైట్ రాయల్ పాత్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు శాంక్టిఫై హిజ్ లైఫ్ అండ్ టు జస్టిఫై హిజ్ హ్యూమన్ బర్త్.
0: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గములకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి వారిని స్మరించి వారిని ధ్యానించి వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ అవర్ ఇంపార్టెంట్ డ్యూటీ టు పర్ఫార్మ్ దీస్ థింగ్స్ అండ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు దోస్ పీపుల్ హూ హావ్ గివన్ ఆల్ దీస్ స్క్రిప్చర్స్ అండ్ అదర్ థింగ్స్ మెన్షన్ జస్ట్ నౌ.
0: దీనితో పాటు
1: అలాంగ్ విత్ దిస్
0: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ప్లౌయింగ్ ద ల్యాండ్ in order to cultivate
0: dukki and cheyutunnadu.
1: He is making the land,
0: pantalu pandistunnadu.
1: He is cultivating the crops,
0: kalupulu kotalu teestunnadu.
1: He is removing the weeds.
0: ilanti paristhitilo kudanu aneka vidhamainatundi pranulu nashistunnavi.
1: Even while performing all this activity associated with agriculture, a number of
0: ధాన్యమును పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను ఋషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
1: ఋషి యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వి వుడ్ హావ్ కమిటెడ్ వైల్ కల్టివేటింగ్ ద ల్యాండ్ అండ్ రేజింగ్ ద క్రాప్స్.
0: కనుక మానవుడు నిత్యము తన తెలియక ఎన్నో విధమైనటువంటి యొక్క ప్రాణాలను మనం నశింపచేస్తున్నాము.
1: నాట్ నోయింగ్ వాట్ హీఈస్ డూయింగ్ man is responsible for killing a number of living beings in day to day living.
0: ఈ జగత్తునందు అహింసా తత్వమును బోధించి అహింసా తత్వమును ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడాను కనిపించటం లేదు.
1: In this world, you do not come across even a single individual who really understands and performs.
0: అహింసా తత్వమును బోధించేటువంటి అధికారం కూడాను ఎవరికీ లేదు.
1: No one has the right to preach ahimsa and non-violence.
0: Anaga
1: ahimsa here refers to non-injury.
0: ఇలాంటి యొక్క మార్గములో మానవునికి తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
1: When man is killing so many living beings, what right does he have to preach non-injury?
0: మనము నిత్యమును అనుభవించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కూడాను అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: Even in our regular breathing, inhaling and exhaling, a number of small insects die.
0: మనం ఆచరించేటువంటి ప్రాణాయామం ప్రత్యాహార సాధనలు ఎందు కూడాను అనేక క్రిమికీటకాదులు మరణిస్తున్నాయి.
1: In all the acts which you do in terms of pranayama and pratyahara also, a number of living beings lose their lives.
0: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందు కూడాను అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: ఈవెన్ ఇన్ పెనల్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యూ డూ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
1: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
0: క్షణము కూడా మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
1: వెన్ వీఆర్ ఇంజూరింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
0: హింసలనే చేస్తున్నాము.
1: వీఆర్ కిల్లింగ్ లివింగ్ బీయింగ్స్
0: అయితే
1: బట్ దెన్
0: మనము తెలిసే మనము చేయకూడదు పాపం.
1: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కమిట్ సిన్స్.
0: తెలిసి ఒకరిని హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ అండ్ హర్ట్ ఎ పర్సన్ నోయింగ్.
0: తెలిసి ఒక ప్రాణమును బాధించకూడదు.
1: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కాజ్ ఎనీ.
0: తెలియక చేసేటివి ఎన్నో ఉండవచ్చును.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్
0: పాపములు కాదు.
1: Acts which are performed not unknowingly,
0: ఇవి పొరపాటుని చెప్పవచ్చును.
1: దే ఆర్ నాట్ సిన్స్, దే ఆర్ ఓన్లీ మిస్టేక్.
0: వీటిని క్షమించడానికి కూడా ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ రూమ్ ఫర్ ఎక్స్క్యూజింగ్ దెమ్.
0: కానీ తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
1: బట్ ఫర్ యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నోయింగ్లీ దేర్ ఇస్ నో రెమెడీ.
0: తప్పక అనుభవించే తీరవల్లో
1: వన్ హ్యాస్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ యాక్ట్స్.
0: కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉంటాము.
1: When man performs a number of actions in that particular form, he has to suffer the consequences of all
0: the bad actions. మనం నాటుకుందము అట్టి మొక్క గానే అట్టి వృక్షం గానే అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యూ సో ద ఫ్రూట్స్ అండ్ ది ట్రీ దట్ యు గెట్ విల్ డిపెండ్.
0: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
1: వీ ఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
0: ఇది కేవలం అజ్ఞానమే.
1: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతును అణిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో, ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
1: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్, హౌ కెన్ యూ రీప్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్.
0: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు, ఎన్ని అయినను పాపకర్మాల మనసు భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
1: యూ డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూటెడ్ మైండ్ విచ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
0: ఎన్ని చేసినావి అన్ని ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ actions you have performed, not leaving even one, the appropriate results of all these things Brahma will give and adorn you with a garland of the fruits of actions.
0: కనుకనే మనము త్రిమూర్తి ఆరాధన చేసి మనము చేసినటువంటి త్రికాలముల యొక్క పాపమును కూడా నువ్వు పరిహారం గావించుకునే నిమిత్తమై ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని ప్రాతః పూజ, మధ్యాహ్న పూజ, సాయం పూజ అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
1: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఆల్ ద సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్, ది త్రీ టైప్స్ ఆఫ్ సంధ్య, ప్రాతఃసంధ్య, మార్నింగ్ సంధ్య అండ్ సంధ్యా పర్ఫార్మ్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, సంధ్యా పర్ఫార్మ్డ్ ఇన్ ది ఈవినింగ్, ది హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సిమిలర్లీ ది వర్షిప్, మార్నింగ్ వర్షిప్, వర్షిప్ ఇన్ ది నూన్ అండ్ వర్షిప్ ఇన్ ది ఈవినింగ్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: సూర్యుడు తెల్లవారి బ్రహ్మస్వరూపుడు.
1: సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ ఇన్ ది మార్నింగ్.
0: మధ్యాహ్న సమయం నందు ఈ సూర్యుడు ఈశ్వర స్వరూపుడు.
1: ద సేమ్ సన్ గాడ్ ఈజ్ ఈశ్వర డ్యూరింగ్ ది నూన్.
0: సాయంకాల సమయం నందు ఈ సూర్యుడే విష్ణు స్వరూపుడు.
1: బై ఈవినింగ్ ది సేమ్ సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
0: కనుకనే త్రిసందలి ఎందు కూడాను త్రిమూర్తుల యొక్క ఆరాధనగా జరిగిపోతూ ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై దీస్ త్రీ సంధ్యాస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ద వర్షిప్ ఆఫ్ ట్రినిటీ, త్రీ గాడ్.
0: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
1: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
0: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
1: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్.
0: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కానీ ఇంకే విధమైనటువంటి వేదికలు కానీ మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
1: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించి,
1: ఒబేయింగ్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
0: దేవతలను చింతించి,
1: రిమెంబరింగ్ ద గాడ్స్.
0: మన ఇంటి ఎందున్నటువంటివో లేక బయట ఉన్నటువంటి ఒక్కవో ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణులకు కొంత ఆహారం అందించి,
1: వీ కెన్ ఆఫర్ లిటిల్ ఫుడ్, ఎ లిటిల్ ఫుడ్ టు,
0: లేక ఒక బిచ్చగారికైనా ఇంత అన్నం పట్టెడు అన్నం పెట్టి,
1: యూ కెన్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ ఫర్ ద బిగర్,
0: కొన్ని కుక్కలకైనా ఇంత అన్నం పెట్టి,
1: యూ కెన్ గివ్ ఆఫర్ ఎ లిటిల్ ఫుడ్ అట్లీస్ట్ ఫర్ ఎ డాగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: అన్నదానము కన్న అధిక దానం వేది తల్లిదండ్రుల కన్న దైవమేది, జగదీతపము కన్న సత్యశీలం వేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్న చూడలాభం వేది, క్రోధము కన్నా శత్రుత్వమేది, రుణము కంటెను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను సంపదేది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
1: కెన్ దర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్? కెన్ దర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్? కెన్ దర్ బి ట్రూత్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ తపస్? కంపాషన్ ఇస్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ధర్మ. And anger is greatest form of sin. And taking a loan is something like a disease. Can there be a greater death than the ill fame or bad name? Can there be a greater merit than remembering the Lord?
0: Kanuka manava jeevitamu chala utkrishtamainatundi, shreshthamainatundi.
1: Man's life is very sacred.
0: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము.
1: అవర్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు మేక్ అవర్ ఓన్ సచ్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఏ వర్తీ వన్.
0: కేవలం పైపై ఉచ్చారణ చేతను, పైపై మంత్రముల యొక్క ప్రతిష్ఠల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెరితనము.
1: ఇట్ ఈస్ రాదర్ అన్వైజ్ టు థింక్ దట్ బై మియర్లీ రిపీటింగ్ సమ్ మంత్రాస్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ అవర్ లైఫ్.
0: మంత్రముల చేత మన పాపం పరిహారం కాదు.
1: Through mantras you cannot remove the sins that
0: karmala chetane manaku ee yokka pariharamu enta varaku nena jarupukovachunu.
1: Only by performing the right action you can remove the sins which you have committed.
0: Kanukane kattavi karmalu nirvartinchadaniki taginatunte shakti samarthyamlu meeru sampadinchukovali.
1: Therefore you will have to acquire the required capacity to discharge your duties properly.
0: Nitya jeevitamulo satyanandanni manam anubhavinchali.
1: In daily life you should enjoy the truth and the bliss.
0: Kevalam manam ee naadu anubhavincheetundi aanandamu laukika aanandamulu.
1: Whatever type of joy that you are enjoying today is only mean one.
0: Chanikamaina aanandamulu.
1: It is a temporary joy.
0: Anityamaina aanandamulu.
1: It is impermanent joy.
0: Asatyamaina aanandamulu.
1: It is untrue joy.
0: Ee aanandamula cheta manam hrudayamu ee maatram kodano parishuddham kaaneradu.
1: This kind of joy can never purify your heart.
0: Kanukane chitta shuddhi leni shiva pooja yetiki.
1: What is the use of offering worship to Shiva without
0: atma shuddhi leni acharam adiyela?
1: What is the use of doing acharas without
0: atma shuddhi leni pakamela?
1: What is the use of cooking food with vessels which are not pure?
0: Nee hrudayam aneetundi shuddhanga lenappudu nee enni karmalu acharinchi prayojanam emti?
1: What is the use of performing different actions if your heart is not
0: asalu karmalu acharinchitame chitta shuddhi nimittamu?
1: In fact, performing actions itself is for
0: mana karmala dwara chittam marinta ashuddham gavinchukotamu idi marinta ajnanamu.
1: It is rather ignorant to perform actions and pollute our own heart.
0: Kani ee naadu aneka vidhamaitundi vedantamulu uchcharinchavachchu.
1: Today what is happening is we are
0: bodhinchavachchu,
1: we are uttering vedanta and we are preaching
0: kani vedanta. Acharinchatam chala kashtamu.
1: But practicing Vedanta is
0: ఆ కష్టమైన ఆచరణనే మనం ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకోవాలి.
1: A person who works, he gets
0: కష్టమునందే మనకు సుఖమున్నది కానీ సుఖమునందు సుఖము లేదు. నసుఖార్ లభ్యతే సుఖం.
1: There is joy in our own work and hard work. Without that, we will not be able to get joy.
0: కనుక మనము నిత్య జీవితము లోపల ఏ విధమైనటువంటి యొక్క వేదశాస్త్రం ఇతిహాస పురాణములు మనకు తెలియకపోయినప్పటికీ మనకు తెలిసినంత వరకు కూడా భూతదయా పశ్చాత్తాపములు మన హృదయంలో అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ మైట్ నాట్ బి నోయింగ్ వేదాస్ ఉపనిషత్స్ అండ్ ఆల్ దాట్ బట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ షుడ్ ఎగ్జిబిట్ కంపాషన్.
0: శక్తి ఉండి కూడా నువ్వు దాన ధర్మములు చేయలేనిటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్ వెన్ హీ హాస్ ది కెపాసిటీ
0: వరకు నువ్వు మనం దాన ధర్మములు చేయాలి.
1: You must offer things in charity so long as you have the capacity.
0: Kalukane dhanamu kudanu naluguru shatruvulu untunnaru.
1: Wealth also could become an enemy for you.
0: Mottamoditi vaadu pedda kumarudu dharmamu.
1: For wealth there are four types of thieves.
0: Ee dharmamunike ee dhanamunu sadviniyogam gavinchukondena
1: four types of people who may claim it. The first one is the eldest son.
0: Inka rendovati vaadu anaga raju అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పో లేక ట్యాక్స్ అని చెప్పో వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: ద సెకండ్ క్లైమెంట్ ఫర్ వెల్త్ ఈస్ ది కింగ్ హూ క్లెయిమ్స్ ఇట్ బై వే ఆఫ్ ఎ ట్యాక్స్ ఆర్ సమ్ సచ్ లెవీ ఆర్ ఫీస్.
0: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
1: The third claimant is a thief who may try to steal away whatever is left.
0: Inka migili emaina untunte agni praveshinchi bhasmam chestundi.
1: Still if there is something left out it is the fire which may destroy it.
0: Kanukane jeevitam unnanta lopalni manam taginatvanti yokka telisi dana dharmalu chesi jeevitanni sarthakam gavinchukovali.
1: Therefore when you are having life, when you are having capacity, knowingly you should perform actions of charity and justify the wealth.
0: Telisi cheyali kani chachina tarvata em chestaniki veel avutundi.
1: When you are alive knowingly with full intention you have to do it.
0: Chaala mandi villu rastuntuntaru nenu chachina tarvata palana dharmam palana dharmam palana dharmam evudu chachina tarvata adi kuda chachundi.
1: Many people
0: ilanti chesindi neevu bratikinatte nee hastamulato chesi aanandanni anubhavinchu.
1: Many people write a will in which they say how to dispose of the wealth that they have. When you are alive through your own hands, by your own conscious effort.
0: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
1: Whatever you do it knowingly and intentionally. You see what is ahead of you and put your next foot, and also knowing fully
0: కనుకనే పరమ భక్తుడైన త్యాగరాజు కూడాను తెలిసి రామ చింతన చేయవే.
1: త్యాగరాజు ఆల్సో హ్యాస్ డిస్క్రైబ్డ్ దట్ ఓ మైండ్ యూ గోన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ నోయింగ్
0: తెలిసి భగవంతుని చింత చేయి మనసా.
1: ఓ మైండ్ ఆఫ్టర్ నోయింగ్
0: ఏదో తెలియకుండా అజ్ఞాన వృత్తిలో నీవు స్మరించడానికి ప్రయత్నించద్దు.
1: డోంట్ రిపీట్ ద నేమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నోయింగ్ ఫుల్.
0: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకొని ప్రయత్నించన్నాడు.
1: Remember that he is omniscient, omnipresent and omnipotent, knowing fully well, remembering
0: kani
1: these facts. Kaani
0: bhaktulu sarvagnudu sarvavyapakudu sarvashaktimayudu chakkaga varnistaru kaani panullopala pravesha pettetappudiki tussu bussani bayilderutuntadi.
1: But devotees of today, they go on describing God as omnipresent, omnipotent and omniscient, but their actions belie these things.
0: Ee naati mana yokka pravartanallanni kudanu పూజారికి మాత్రమే ఒక హద్దుగా ఉంటుండాలి.
1: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజారూమ్ అండ్
0: ఈ పూజారూమ్ లో ఉండినంతసేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద ష్రైన్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇమ్మెన్స్ పీస్.
0: భగవంతుని చాలా ప్రార్థిస్తూ ఉంటారు.
1: యూ విల్ బి ఆఫరింగ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
0: ఆ గది దాటి యువతలు అడుగు పెట్టినా ఇంకా పని వారి పైన, వారి పైన, వీరి పైన అనేక రకమైనటువంటి యొక్క ఉద్రేకాలు బయలుదేరుతుంటాయి.
1: ద మోమెంట్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ది ష్రైన్ రూమ్ యూ బికమ్ అజిటేటెడ్ అండ్ గో ఆన్ షౌటింగ్ ఆర్ ఎవ్రీ వన్ దట్ యు కమ్.
0: ఇది కాదు మన నిజమైనటువంటి యోగము, ఇది కాదు మన నిజమైనటువంటి ధ్యానము, ఇది కాదు మన నిజమైనటువంటి భక్తి.
1: దిస్ ఈజ్ నాట్ ట్రూ యోగా, ట్రూ ధ్యాన ఆర్ ట్రూ డివోషన్.
0: సతతం యోగిన నిరంతరము కూడాను శాంతితో, ప్రేమతో, సత్యముతో జీవితాన్ని అంకితం గావించాలి.
1: వన్ షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగా కంటిన్యూస్లీ అండ్ కంటిన్యూస్లీ వన్ షుడ్ ప్రాక్టీస్ లవ్ అండ్ డివోషన్.
0: భగవంతుని ముందు అనేక భరతనాట్యాలు ఆడుతుంటారు.
1: బిఫోర్ గాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
0: ఈ వినయ విధేయతలు అనేటువంటిది కేవలము ఆషాఢభూతిని వేషాలుగా కనిపిస్తుంటాయి.
1: The obedience and the humility exhibited are only
0: koncham marugu poyana inga sakshat durvasulo vishishtulo ambarishulo inke vidhamainatundi margallo avalambistuntaru.
1: Before God all these things are shown as an exhibition, but
0: ee vidhamuga maratam anetundi e matram kuda nu manchidi kaadu.
1: Once you are out of sight you become your own real self and
0: samayamunu puraskarinchukoni konni padamulu marchukovachunu.
1: Depending upon the circumstances, you may change your tone and words used.
0: Kani hrudayanni matram marchukoraadu.
1: But you should never change your heart.
0: Ilanti vaari hrudayam kevalam oka rakshasa hrudayam ane cheppavachu.
1: The heart of such people who go on changing from moment to moment, they are demonic hearts.
0: Kanuka manamu choochutaku manavula vale untundi mana pravartana rakshasa pravartanalaga untunte inga daivattam ye reethiga manaku praaptistundi.
1: For appearance, if we are human beings, by actions, if we are demons, how can we get the grace of God?
0: ఈనాడు ప్రపంచంలో మానవత్వం అనేటువంటి ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: The human nature and human qualities are not seen in this world in any small measure.
0: అనేకమంది సాధకులంతా కూడాను భగవంతుని అన్వేషిస్తున్నాము, భగవంతుని వెతుకుతున్నాము, భగవంతుని వెతుకుతున్నాము అంటున్నారు.
1: A number of aspirants say that they are searching for God.
0: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతకటం ఎందుకు? ఎక్కడ వెతకటం?
1: When God is omnipresent, where is the need for searching?
0: తాను భక్తుడు కాదు కనుకనే వెతుకుతున్నాడు.
1: Because he is not a devotee, he is making a
0: నిజమైన భక్తుడైతే వెతకనక్కర్లేదు.
1: For a true devotee, there is no need for searching.
0: సర్వత పాణిపాదం త సర్వతోచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి. సర్వత్రా తానే ఉంటున్నాడు.
1: For a true devotee, he finds God everywhere.
0: ఈనాడు భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
1: టుడే డివోటీ ఈజ్ నాట్ సర్చింగ్ గాడ్.
0: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
1: ఇన్ఫాక్ట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫార్
0: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
1: హీ సర్చింగ్ టు ఫైండ్ అవుట్
0: వెరీ వెతకడం ఎందుకంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
1: The reason for his searching for a true devotee is wherever you see you don't get a true devotee at all.
0: ఈనాటి మన భక్తి అంతకుడును రివర్స్.
1: the type of devotion that we are having is in the
0: భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడు అనేది పోయి భగవంతుడే భక్తుల్ని వెతుకుతున్నాడు ఈనాడు.
1: టుడే ఇన్స్టెడ్ ఆఫ్ డివోటీ సర్చింగ్ ఫర్ గాడ్, గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ డివోటీ.
0: కనుక మనము భగవంతుడు మనల్ని వెతకనివ్వకుండా మనమే భగవంతుని దక్కించుకొని చిక్కించుకునేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి, సాధించాలి.
1: టుడే వాట్ విల్ హ్యావ్ టు జస్ట్ డూ ఈజ్ వీ హ్యావ్ టు జస్ట్ గెట్ ది కెపాసిటీ టు గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: కనుకని కర్మాచరణ ద్వారా కాయమును సార్థకం చేసుకుని కాలమును పవిత్రము గావించుకుని దివ్యత్వాన్ని అనుభవించి పవిత్రతలో మనం లీనమైపోవాలి.
1: త్రూ ద బాడీ పర్ఫార్మ్ యాక్షన్స్ ఆఫ్ ధర్మ, జస్టిఫై యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ సేక్రెడ్
0: అంటున్నాడు ఈనాడు.
1: టుడే ఇన్స్టెడ్ ఆఫ్ డివోటీ సర్చింగ్ ఫర్ గాడ్, గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ డివోటీ.
0: కనుక మనము భగవంతుడు మనల్ని వెతకనివ్వకుండా

0: మేక్ యువర్ లైఫ్ సేక్రెడ్ అండ్ రీచ్ ది గోల్.
1: మన హృదయము ఒక్కటే.
0: అవర్ హార్ట్ ఈజ్ ఓన్లీ వన్.
1: ఇది కేవలము ఒక మ్యూజికల్ చైర్ కాదు.
0: అవర్ హార్ట్ ఈజ్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
1: ఒక్కతూరి ఒక్కరు, మరొకతూరి మరొకరు, మరొకతూరి మరొకరిని ఈ హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ వన్ డే వన్ పర్టికులర్ పర్సన్ ఇన్ టు అవర్ హార్ట్.
1: నిజమైనటువంటి భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ది ట్రూ క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ.
1: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు, అన్ని కాలములు ఎందు కూడాను ఒకే సమత్వాన్ని మనం వహించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ an equal mindedness whether it is in the trouble, in the sorrow, in the joy, in the difficulties, in the problems, under all
1: circumstances. Padimanni pogidite manavu 50 pound undetunte vaadu 100 pound ga manam perigipotham.
0: If anyone praises us, we increase almost 100%.
1: Evaraina dushiste leka vimarsiste manam krungipotham.
0: If any person criticizes us, censures us, we shrink.
1: Ee kungi prongnatavanti yokka bhaktini manam sadhinchali.
0: We have to develop devotion which does not get elated.
1: Krungatamu oka balahinata.
0: It is a weakness to shrink in oneself.
1: Pongipovatam oka ahankarata.
0: To get elated is a sense, is a type of
1: devotion. Ee rendintiki manam sthanam ivvakoodadu.
0: We should not give room for either of them.
1: Pattina patteedo pattane patti teri pattu neggidaaka atte undu.
0: I have held the feet, whatever decision I have taken, let me not give it up whatever my
1: car. Korina dediyo korane koriti vikorke chelludu daaka povakundu.
0: Whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up.
1: Adigina dediyo adagane adigitivi adigina jettu daaka vidivakundu.
0: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
1: Talachina dediyo talachane talachitivi talapu teeradu daaka povakundu.
0: Well, somehow I have thought of this particular thing. Once I have thought of him in the way, I am not going to go away.
1: Poru padaleka thanaina prova valayu.
0: Not being able to bear with us, he has to yield.
1: Vadalu teliyaka neevaina adugavalayu.
0: Not forgetting your own self, you should go on asking.
1: Antiye kaani tirigi povuta bhaktuni diksha kaadu annaru.
0: But then it is not a true quality of a good devotee to go away just like that.
1: Idi bhaktuni yokka lakshanalu.
0: These are the qualities of a devotee.
1: Itti lakshanalnu manam abhiruddhi parchukoni mana endu cherinatundi avalakshanalnu dooram chesi ee nityanandamunu ee yokka brahmanandamunu aatmanandamunu anubhavinchi deshamunandu tagirinatundi aadarshanni andinchalani nenu aashistu aashirvadistu na prasangani virinistunna.
0: We have to develop these qualities and foster these qualities, and we have to become distant for bad qualities, and we should enjoy Nityananda, Brahmananda and all that. And thus I bring my discourse to a close.

0: iron in association with mud, it gets rusted. The same very iron, when it is in association with fire, it will be free from all that rusting. Likewise, everything depends on company.
1: Varsha dhala jala dharulu inki povu isukalo varsha jala dharulu inki povu madhuramai nilchu regadi masakalona atule prapta anusaramai అలరు భక్తి అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి
0: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines, basing on the deservedness.
1: Prema swaruplaina vidyarthulara.
0: Students, embodiments of love.
1: Manavatvam ento pavitramainadi ainappatikini tanu sahavasamunu puraskarinchukoni తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సీక్రెట్ బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
1: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
0: వెన్ వన్స్ ఐరన్ ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ మట్ ఇట్ గెట్స్ రస్టెడ్.
1: కానీ అదే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది, మెత్తదిగా మారుతుంది.
0: బట్ ది వెరీ సేమ్ ఐరన్ వెన్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫైర్ ద రస్ట్ విల్ లీవ్ దాట్ ఇన్స్టెడ్ ఐరన్ షైన్స్ బ్రిలియంట్లీ రెడ్ హాట్.
1: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
0: ద డస్ట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎయిర్ will go up to the sky.
1: కానీ నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
0: But the very same dust in the company of water will go down to the pit.
1: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
0: The dust has no wings to fly high.
1: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
0: Nor has it the legs to go down.
1: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
1: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపై ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
1: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
0: వెన్ వీఆర్ గుడ్ కంపెనీ నేచురల్లీ వీ కెన్ ఎంటర్టైన్ సీక్రెట్ ఐడియాస్ అండ్ అటైన్ డివినిటీ.
1: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యంలో పురికొల్పుతుంది.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
1: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దాంతో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: Therefore, one should join good company and develop human quality.
1: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
0: By joining a good company, certainly he can attain divinity.
1: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into an animal.
1: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
0: Animal is below the level of man.
1: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
0: Divine is above man.
1: కనుకనే మానవుడు మధ్య లోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: Man is in between the two.
1: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
1: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
1: ఉన్నత స్థాయి అందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
1: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
1: మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: Because of bad company, he'll be full of bad feelings and resorts to bad activities and ruins himself.
1: ఈ అన్నింటికీ సంకల్పములే మూల కారణములు.
0: For everything, thought is the main cause.
1: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సార్థకమైనటువంటివి గాను ఉండాలి.
0: The thoughts should be pure, sacred, and they should be proper.
1: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: But one entertains bad feelings and bad thoughts at a tender age and wasting his time thereafter.
1: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: Iron in the company of dust gets rust.
1: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
0: Iron which is rusted bursts.
1: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: When it bursts, it must be tested.
1: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: When you test it, it will have rest.
1: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: Is the rest that is high level.
1: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొట్ట తుడిచివేయాలి.
0: Therefore, we should wipe out all the dust.
1: ఈ డస్ట్,
0: what is this dust?
1: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: We have to remove all this dust of bad company and bad feelings.
1: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగం చేతని ఏర్పడుతుంటాయి.
0: All these things are the result of the bad company.
1: కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యూ ఆర్.
1: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
0: డజంట్ మ్యాటర్, టేక్ టైమ్, ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: When you are in good position, when times are favorable, all will gather round you.
1: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, హీన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడాను మనకు దూరమైపోతుంటారు.
0: When situation, circumstances are adverse and negative, people will turn away from you.
1: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
1: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
1: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
1: చెరువు నందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
0: When the tank is full of water, frogs gather in thousands.
1: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
1: అదే విధంగానే మనం మంచి స్థాయి అందు ఉండినప్పుడు మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find people around you.
1: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: It's not true friendship.
1: స్నేహమనగా కష్టముల యందు, సుఖముల యందు, నష్టముల యందు, ఆదాయముల యందు, అన్నింటి యందు కూడా మనకు తోడు నీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
1: కనుకు మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
0: Therefore, we have to take time, recognize a true friend and move with him.
1: కేవలం హలో అంటేనే హలో అనుకుని పోని వారితో చేరటము చాలా తప్పు.
0: It's a mistake if you join anyone by merely hello.
1: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
0: Before you make a friend, know the background.
1: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటినీ కూడా మనం గుర్తించాలి.
0: You have to inquire and recognize before you make a friend his habits, behavior,
1: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: యు మస్ట్ ఆల్సో నో ద కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో.
1: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి ముఖం కూడా మనం చూడకూడదు.
0: ద వన్ విత్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్రెండ్ ఇఫ్ హీస్ ఇన్ బ్యాడ్ కంపెనీ డోంట్ లుక్ ఎట్ యువర్ ఫేస్.
1: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: ఇఫ్ హీ సేస్ హలో సే గుడ్ బై.
1: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికే ముప్పు.
0: Such sort of friendship will put you in danger.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: In the modern education, the modern students will consider everyone as friends.
1: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
0: It's not true friendship. It's not possible to say so.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: They are all passing clouds.
1: ఏ నిమిషంలో వీడిపోతుందో.
0: One moment it would leave you.
1: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిప్యులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై
1: కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: విదౌట్ క్యారెక్టర్ ఇట్ ఈస్ జస్ట్ లివింగ్.
1: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
1: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character nor social character.
1: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national character?
1: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: Therefore, individual character is very essential.
1: అనగా మనసు చెలించని మనసును భ్రమించిన దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
1: ప్రతి దానికి కూడాను గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడి ముఖమే చూడకూడదు.
0: If everything oscillates like the pendulum, you should not look at it.
1: What a very bad boy.
0: He's a very bad boy.
1: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడాను ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
0: We should never make friendship with such bad boys.
1: కడపడికి నీవు కూడాను ఆ బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately you also turn bad.
1: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to have good friends.
1: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
1: మహా గట్టిగా ఉంటుంటారు.
0: ఇట్స్ సో స్ట్రాంగ్,
1: కఠినంగా ఉంటుంటారు,
0: వెరీ స్ట్రాంగ్.
1: అదే నిప్పుతో చేరేటప్పటికీ ప్రకాశవంతంగా ఉంటుంది.
0: విన్ ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్
1: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
1: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
1: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
0: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally
1: it shines. The
0: moment dust is off, it remains
1: pure. When it is
0: pure, you can mold it in the way
1: you want.
0: Such iron piece can be made into a round
1: రౌండ్గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగాలైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
0: యూ కెన్ మోల్డ్ ఇట్ ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
1: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాది.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్ ద డిఫికల్టీస్
1: ఎప్పుడు దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే.
0: When the dirt is free,
1: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
0: So long there is filth and dirt, it cannot be refined.
1: ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
0: So everyone must be refined.
1: సంస్కారం అంటే ఏమిటి?
0: What do you mean by this refinement?
1: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
0: Removing all the dirt and keeping up its quality.
1: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
0: All the material that we partake is natural in its creation.
1: తింటున్నాము,
0: we eat rice,
1: వేడలు తింటున్నాము,
0: we eat dog,
1: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము.
0: We eat all sorts of material.
1: పుట్టినట్టుగా మనం భోజించము.
0: We don't eat as they are available.
1: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: You find the paddy growing.
1: అయితే ఈ గడ్డిని మనం మొదలుపోయి వేరు చేయాలి.
0: We remove the grass.
1: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
0: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
1: ఈ హస్క్ రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ ది రైస్
1: విల్ బి రెడీ. బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరించి చేసుకోవాలి.
0: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
1: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ యూ కెన్ ఈట్ ఇట్.
1: అదే విధంగానే ఒక వెండి కానీ, బంగారు కానీ, వజ్రం కానీ కూడాను పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
0: లైక్ వైజ్ you cannot make use of silver or gold or diamond as it is.
1: Gold silver idantha kuda nu matti tho koodi untuntadi.
0: Silver gold diamond are full of this mud.
1: Aneka vidhamuluga parishuddham chesi
0: it must be purified.
1: Agni samskaram cheta dinni kontha varaku nu parishuddhamaina putti yokka metal ga tayar chesukovali.
0: Therefore it must be purified, it is processed in fire.
1: Appude dani dwara manam aneka nagalu manam chesukovachu.
0: Then you can make jewelry out of it.
1: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
1: ఇది బట్టగా ఉంది,
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రతి.
0: ప్రయర్ టు దాట్
1: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
0: దిస్ కాటన్ హెస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
1: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
0: ద థ్రెడ్స్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హ్యాస్ టు షేప్.
1: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
0: So as to have the cloth today, it must be processed.
1: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
0: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize it.
1: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: All that you study here is just bookish knowledge, familiarity with the text.
1: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
0: This kind of refinement is also needed.
1: Enta chadu chadivinappatikini samskaram leni chadu chaduve kadadu.
0: You may read a lot without culture, you cannot call it education.
1: Enta chadu chadivi yeniti unnanu inuni gunambu manaledu.
0: One may have very high education, but a mean man will never give up his quality.
1: Tarachi chadu chaduvan tarkavadame kaani పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
1: కనుక మనము ఏ విధమైనటువంటి చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాము ఈ చదువును?
0: Because we are educated, we continue to argue with people.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ జస్ట్ ఎ లివింగ్.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: అండ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్డమ్ ద నాలెడ్జ్.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడా మన జీవనోపాధి నిమిత్తం అని భావిస్తున్నాము.
0: వీ టేక్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ అండ్ కన్సిడర్ ఇట్ దట్ ఇస్ మెన్
1: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
0: దర్ ఆర్ టూ పాత్స్ ఇన్ లైఫ్.
1: జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: వన్ ఇస్ జస్ట్ ఎ లివింగ్, అనదర్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
0: వైల్ క్యారింగ్ అవుట్ అవర్ డైలీ లైఫ్ వీ షుడ్ ఆల్సో వర్క్అవుట్ టు అచీవ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపడికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: we may live and may die ultimately.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: This is not the purpose of
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: We should set an ideal to everyone.
1: ప్రతి మానవుడు కూడా ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
1: అవి చిరంజీవితత్వము.
0: దే ఆర్ ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాలయందు కూడా ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: ది ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజంట్ నో
1: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాడికి తెలియదు.
0: హీ డజంట్ నో వాట్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువర్ని అయిపోయినానే అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
1: ఈ అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీస్ యూస్లెస్.
1: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుండి.
0: ఎ ఫూల్ ఇస్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
1: గ్రామంలో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఇస్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
1: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఇస్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
1: కానీ
0: బట్
1: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఇస్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
1: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుక ఏ దేశం యొక్క కల్చర్ ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
1: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
1: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరి అయినటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
1: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండు లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్ బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
1: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
1: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
1: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: Never any person, never allow any person to be near the one who thinks in one way and in another way.
1: Vedanta paribhashalo undu manas anyat vachas anyat karman anyat duratmanam annadi.
0: It's only the wicked man whose thoughts, actions and speech words vary.
1: Ee moodinti ekatvanu valinchinatuntu vade nijamaina manishi annadu.
0: The one who has the perfect harmony of these three.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: కనుకనే అట్టివాడు మనుషుడిగా మారాలి.
0: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
1: ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
1: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద పర్సన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: Even dogs would be able to detect the thoughts of man.
1: కానీ తన థాట్స్ తానే కనిపించటం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
1: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
1: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఇస్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు, అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
1: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
1: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
1: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్ నాట్ బై ఏ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఏ డాగ్.
1: కనుక మనము డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఏ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
1: స్పెల్లింగ్ ఒక్కటే.
0: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
1: ఎంట్రన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రన్స్.
1: కనుకనే నీవు ఈ ఎంట్రన్స్ లో పోవద్దు, డి ఎంట్రన్స్ లో పోవద్దు, జి ఎంట్రన్స్ లో పో.
0: నెవర్ పాస్ ఫ్రమ్ ది ఎంట్రన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రన్స్ ఆఫ్ లెటర్ జి.
1: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
1: అది ఏ సాధన కంటే మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన అంటే
0: వాట్ ఈస్ సాధన?
1: తపం చేయటము జపము చేయటం కాదు సాధన.
0: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.
1: న తపాంసి న తీర్థానాం న శాస్త్ర న జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. సజ్జనుడి సేవలు చేయాలి.
0: సర్వీ
1: తండ్రి గురువు పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
0: దేర్ ఆర్ యు ఫైండ్ యువర్ పేరెంట్స్ మదర్.
1: వీరిని గౌరవించు.
0: రెస్పెక్ట్ దెమ్.
1: వీరికి సేవించు.
0: సర్వ్ దెమ్.
1: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
0: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
1: అంతేకాని పెద్దలను ధిక్కరించి తల్లిదండ్రుల మాటను విస్మరించి నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
0: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్ ఇస్ నో సాధన.
1: దీనిని భగవంతుడు కూడా అంగీకరించడు.
0: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
1: జీవులను హింసించడము దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
0: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
1: జీవులను ప్రేమించు.
0: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
1: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
0: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
1: ఈశ్వర సర్వభూతానాం. అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
0: దేర్ఫోర్ ఇట్స్ ప్రాపర్ ఫీలింగ్స్. యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
1: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘం లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
0: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, వీ షుడ్ అబ్జర్వ్ సర్టెన్ లిమిట్స్ ఫర్ అవర్ ఓన్ వెల్ఫేర్.
1: ఏదైనా గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాళ్ళతో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హూ హెస్ అ బ్యాడ్ క్యారెక్టర్.
1: అయితే అందరికీ నమస్కరించు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది. అందరికీ నమస్కరించు, తప్పు లేదు. కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చది. ఇతను కూడా మనం తిరస్కరించుకోవచ్చు.
0: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్. హూమ్ సో యూ డిజెక్ట్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ డిజెక్షన్ రిజెక్షన్ ఆఫ్ గాడ్.
1: ఈ విద్యార్థిగా మీరు ఉండినప్పుడు
0: సోలాంగ్ యూర్ ఎ స్టూడెంట్.
1: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
0: డోంట్ బాదర్ అబౌట్ అదర్ మ్యాటర్స్.
1: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థిని ఉంటారు.
0: హియర్ వీ ఫైండ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
1: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
0: బాయ్స్ షుడ్ రిమైన్ ఎస్ బాయ్స్.
1: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
0: ఇఫ్ బాయ్స్ హావ్ గాట్ ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్
1: స్టూడెంట్ గా ఉండినప్పుడు నీవు ఈ విధమైన పెడ మార్గం పట్టించమంటే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
0: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్ హ్యావింగ్ కైండ్ ఆఫ్
1: తల్లిదండ్రులు
0: యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ అక్సెప్ట్.
1: అలాంటి తల్లిదండ్రుల గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు.
0: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హ్యావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్స్.
1: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
0: దట్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
1: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
0: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
1: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్?
1: చేతులారంగ శివుని పూజించరేని.
0: ఇఫ్ యు డోంట్ వర్షిప్ గాడ్ విత్ బోత్ హ్యాండ్స్.
1: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
0: ఇఫ్ యు డోంట్ సింగ్ ది గ్లోరీ ఆఫ్ లార్డ్ విత్
1: థ్రోట్. సత్యంబు లోనత తలుపడేని.
0: ఇఫ్ యు డోంట్ హ్యావ్ కంపాషన్ అండ్ ట్రూత్.
1: కలుగ నేటికి తల్లుల కడుపు చేటు.
0: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు దేమ్?
1: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
0: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు
1: కావాలి?
0: What for?
1: సరియైన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
0: We should have perfect good character.
1: అది మన యొక్క చదువుకు సరైనటువంటి అంతరార్థము.
0: That is the significance of our education.
1: పుస్తకముల నిండ మస్తుగా చదువుండే.
0: Books are full of education knowledge.
1: మస్తకముల నిండు మట్టి బెండు.
0: The head is full of mud.
1: ఏం ప్రయోజనం?
0: What is the use?
1: పుస్తకంలో ఉంటుండాలి చదువంతా.
0: There is knowledge in the
1: head. లో ఉంటుండాలి మట్టి అంతా.
0: But mud is in the head.
1: ఇది చదువా?
0: Is that education?
1: కాదు కాదు.
0: No.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
0: Therefore we have to remove the mud there.
1: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
0: All the thoughts must be removed.
1: కనుకనే ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: In an empty head you can stuff it with anything.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యగుణ.
0: If the head is full of so much of matter,
1: తలబుర్రది కాని కాక ఇలా సుకృతం నింపనగున.
0: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
1: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
0: In this tumbler there is water.
1: దీంతో మనం పాలు పోయాలంటే ఎట్ల పోస్తావు? కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: In an empty head you can stuff it with anything.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యగుణ.
0: If the head is full of so much of matter, unless the head is empty, can you fill it up with spiritual knowledge?
1: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
0: In this tumbler there is water.
1: దీంతో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు?
0: If you want to pour milk,
1: పారుపోయాలి.
0: Don't remove water.
1: తిరిగి పాలు పోయాలి.
0: And then fill it up with
1: milk. అంతేగాని వాటర్ లో కూడా పాలు పోస్తే రెండు భ్రష్టు పట్టిపోతాయి.
0: On the other hand, if you pour milk there, both will be spoiled.
1: కనుకని మన హృదయము లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
0: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them
1: అలాంటి తల్లిదండ్రులు కూడా మోసం చేసి, తల్లిదండ్రులు కూడా దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
0: If you cheat your parents, you are the worst of the worst fellows.
1: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
1: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చబెత్తచ్చు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వీ బెగ్ హౌస్ టు హౌస్.
1: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
0: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
1: గుణము లేని సుతుడు,
0: ద సన్ వితౌట్ క్యారెక్టర్.
1: గురు లేని విద్యలు,
0: అండ్ ఎడ్యుకేషన్
1: నీతి లేని జాతి నిష్ఫలంబు,
0: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్
1: శాంతి లేని జీవి,
0: ద లైఫ్ వితౌట్ పీస్
1: శశి లేని నిశ్చిరాత్రి,
0: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
1: ఇది ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కనుకనే మొట్టమొదట
0: ఫస్ట్
1: గుణవంతుడైనటువంటి వాడిగా మనం తయారు కావాలి.
0: సో వీ షుడ్ షేప్ అవర్సెల్వ్స్ ఇన్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
1: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
0: యు ఆర్ గోయింగ్ టు బి ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
0: ఇఫ్ యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined.
1: Modalchetina kuda modabuttanichuna mokka chottagaipothe chettanta chottagaipothundi.
0: As a plant if it's bent the whole tree would be bent.
1: Vidyarthulu jeevitaniki foundation vanti vaallu.
0: Students are a foundation to the country.
1: Jeevitamane bhavananiki vidyarthulu punadi vanti vaallu.
0: For this mansion of life the student is the foundation.
1: Adi brahmacharyam.
0: That is celibacy.
1: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాదిపైనే గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాము.
0: ఆన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సెలిబసీ ద హౌస్ హోల్డర్
1: దానిపై వానప్రస్థం అనే మరొక ఫ్లోర్ వేస్తుంది.
0: ఓవర్ దట్ వానప్రస్థ,
1: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తుంది.
0: ఆన్ ద టాప్ రెనన్షియేషన్,
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
0: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
1: ఈ అన్నింటి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
0: సెలిబసీ ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
1: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
0: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
1: నిలువునా కూడిపోతాయి.
0: విల్ కొలాప్స్ టోటల్లీ.
1: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
0: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
1: ఈ వయస్సు చాలా గొప్పది.
0: దిస్ ఏజ్
1: చాలా పవిత్రమైనటువంటిది.
0: ఇట్స్ సెక్రెట్.
1: గోల్డెన్ ఏజ్.
0: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
1: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
1: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
0: స్టూడెంట్స్ షుడ్ బి
1: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
0: Should be pure.
1: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
0: సో ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
0: Your heart is a very big tank.
1: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
0: If the tank, the heart should be filled with
1: love. అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్.
0: All senses are taps.
1: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
0: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవరీ ప్యూర్ వాటర్.
1: తీయని వాటరే వస్తుంది.
0: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
1: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
0: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈజ్ ది యాక్షన్.
1: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
0: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
0: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ ది యాక్షన్స్ విల్ బి గుడ్.
1: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
1: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
0: వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
1: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
0: Similarly, if you throw the stones of your thoughts into the lake of your mind, it will spread all over.
1: నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్ కే వెళ్తాయి.
0: Naturally, everything will tell upon your senses. Or your eyes will be after bad looks. The legs will take you to wrong
1: spots. పాదము మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను ఇదే థాట్స్ ఏ ప్రాకిపోతాయి.
0: From top to toe, such thoughts will percolate, spread over.
1: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
0: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
0: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
1: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
0: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
1: అది ప్రాకృతమైనటువంటిది. ఆర్ట్ అంతా,
0: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ.
1: ఇది కేవలము పారమాత్మికమైనటువంటిది.
0: హార్ట్ ఈజ్ స్పిరిచువల్.
1: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
0: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
1: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
0: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సీక్రెట్ అండ్ ప్యూర్.
1: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
0: దేర్ ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్, ఎటర్నల్ ట్రూత్.
1: దీనిని హృదయం లోపల సరైనటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్.
1: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు,
0: తిరుత్తుండాలు వారు ఇన్ తమిళనాడు,
1: ఆయన చెప్పేటువంటి వాడు.
0: హి యూజ్డ్ టు సే,
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే సిక్కిరమే ఉందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, నా చిత్తశుద్ధితో నిన్ను నేను పూజ చేస్తున్నాను.
0: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
1: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
0: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
1: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
0: హ్యూమన్ లైఫ్
1: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
0: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్స్.
1: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
0: ఐ బ్రాట్ సచ్
1: ప్రెషియస్ లైఫ్. నా చేయి మీరు తిరిగి జారిపోకూడదు.
0: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
1: ఇదే మీరా కూడా చెప్పింది.
0: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
1: కడలి కుళితొరు ముత్తడితేనే కైనడువ

0: ಹರಿ ಕಡಲಿ ಕುಳಿತೊಳು ಮುತ್ತಡಿತೇನೆ ಕೈ ನಡುವ ಬಿಡುವಾಯೋ. ಸಮುದ್ರಂ ಲೋಪಲ ನೀನು ಎಂತೋ ಮುನಿಗಿ ಅಟ್ಟಡುಗುನಕ್ಕೆ ಪೋಯಿ ಈ ಮುಚ್ಚಮನೆಯಟುವಂಟಿ ದಾನ್ನ ತೀರ್ಚುಕುನ್ನಾನ್ ಸ್ವಾಮಿ.
1: ಸ್ವಾಮಿ, ಐ ಬ್ರಾಟ್ ದಿಸ್ ಪರ್ಲ್ ಗೆಟಿಂಗ್ ಇನ್ ಟು ದ ಬಾಟಮ್ ದ ಡೆತ್ ಆಫ್ ದಿ ಓಷನ್.
0: ಇದೇ ನಾ ಮುಚ್ಚಮನೆಯಟುವಂಟಿ ಜೀವಿತಮು.
1: ದಿಸ್ ಲೈಫ್
0: ದೀನಿ ನಾ ಚೈ ನುಂಚಿ ತಿರುಗಿ ಜಾರಿ ಈ ಯೊಕ್ಕ ಸಮುದ್ರಂಲೋ ಪಡಿಪೋಕುಂಡ ಚೂಸ್ಕೋ.
1: ಐ ಡೋಂಟ್ ಅಲವ್ ಇಟ್ ಟು ಡ್ರಾಪ್ ಡೌನ್.
0: ಅದಿ ಪಡಿಪೋಯನ ಗತಿಯಲ್ಲೇ ಗಿರಿಧಾರಿ. ಇಂಕ ನಾಕು ಗತಿಯೇ ಲೇದು ಗಿರಿಧಾರಿ.
1: ವೆನ್ ಒನ್ಸ್ ದಿಸ್ ಪ್ರೆಷಸ್ ಪರ್ಲ್ ಆಫ್ ಲೈಫ್ ಇಸ್ ಡ್ರಾಪ್ಡ್, ವೆಲ್ ಐ ಹ್ಯಾವ್ ನೋ ಅದರ್ ಥಿಂಗ್ ಟು ಲುಕ್ ಅಟ್.
0: ಕನಕ ಮನಂ ತೆಚ್ಚುಕುನ್ನಾಂ ಈ ಮಾನವತ್ವಂ ಅನ್ನೇಟುವಂಟಿ ಜೀವಿತಾನ್ನಿ.
1: ವಿ ಹ್ಯಾವ್ ಬ್ರಾಟ್ ದಿಸ್ ಹ್ಯೂಮನ್ ಲೈಫ್.
0: ಎನ್ನಿ ಜನ್ಮಲ ಫಲಂ ಅನ್ನೇಟುವಂಟಿ ದಾನ್ನು ಅಂದಿಚ್ಚಿ ಈ ಯೊಕ್ಕ ಜೀವಿತಮ ನಿಜಾನ್ನಿ ಕೊನುಕ್ಕುನ್ನಾಂ.
1: ಇಟ್ ಈಸ್ ದ ಮೆರಿಟ್ ಆಫ್ ಸೆವರಲ್ ಪಾಸ್ಟ್ ಲೈವ್ಸ್.
0: ಈ ಮಾನವತ್ವಾನ್ನಿ ಮನ ಪೆಡಮಾರ್ಗಂ ಪಟ್ಟುಕೊಂಡ ಚುಚ್ಚುಕೋವಾಲಿ.
1: ವಿ ಶುಡ್ ಸೀ ದಟ್ ಇಟ್ ನೆವರ್ ಗೋ ರಾಂಗ್.
0: ಮಾನವನಿಗಾನೇ ಸಾವಾಲಿ.
1: ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್ ಶುಡ್ ಡೈ ಆಸ್ ಎ
0: ಹ್ಯೂಮನ್. ಚಾಕೂರ್ದು
1: ಈ ಶುಡ್ ನಾಟ್ ಡೈ ಆಸ್ ಎನ್ ಅನಿಮಲ್.
0: ಅದೇ ಮನಂ ತಿಳಿಸ್ಕೋಸಿ ಮಾನವುಡು ದೇವುಡು ಕಾಣಕ್ಕರಲೇದು.
1: Human being need not be divine.
0: Manavudu manavudiga vetike chalu.
1: It is enough if we lead the life of a human being.
0: Idiye motta motta vidyarthi naadu nechukovalsinatundi.
1: This is the first lesson the student
0: learn. Baita prapanchamanta kudanu aneka rakamlainatundi reetiga pravartistu untundadi.
1: In the outer world you find various tendencies and temperament.
0: Kariku vaari yokka manchi chedalu manam ye matram vicharinchanakkaledu.
1: Don't be bothered about their
0: own. Mana manchini manam chuchukovali.
1: Let us foster take care of our goodness.
0: కనుకని నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ స్లైటెస్ట్ ద మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్స్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు గుణాన్ని
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.

మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత. ఇంతకన్నాను వేరెతి ఎరుగపరతు సాధు సద్గుణ

0: people aspire for exalted positions and good times, but they don't desire jnana, wisdom, and they don't aspire to be wise, endowed with good intellect, nor good conduct either. What else, what more is to be communicated to this assembly of noble souls?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Jagatilo Pavarulu Modalukoni Paramahamsa Varaku Kuti Peda Modalukoni Kotisaranu Varaku తనంతాను పరిచయం చేసుకున్న సమయంలో నేను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగపెడుతుంటాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ రైట్ ఫ్రమ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ టు ద లెవెల్ ఆఫ్ ద రియలైజ్డ్ సోల్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్ ఎవ్రీవన్ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
1: పచ్చిపచ్చి మృగాదులకు మాటలు రాకపోవటం చేత అవి కూడాను నేను నేను అని ఉపయోగించలేకపోతున్నాయి. కానీ వాటికి మాటలే వచ్చి ఉండినా అవి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరించుకుంటున్నాయి.
0: బర్డ్స్ అండ్ బీస్ట్ అనిమల్స్ హ్యావ్ నో వెర్బల్ ఎక్స్ప్రెషన్. హ్యాడ్ దే బీన్ ఎండో గిఫ్టెడ్ విత్ దిస్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్ దే టు వుడ్ హ్యావ్ యూజ్డ్ దిస్ I to introduce themselves.
1: Nenu aneetvanti tattvamu idi upanishad vakyamu.
0: This I is upanishadic in its origin.
1: Nenu aneetvanti padamu aadhyatmika samskruti yandu pradhana padamu.
0: This I is an important word in spiritual literature.
1: నేను అనే పదము సామాన్యమైనటువంటి పదం కాదు.
0: దిస్ వర్డ్ ఐ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
1: అహం బ్రహ్మాస్మి ఇది ఉపనిషత్ వాక్యము.
0: ద డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ ఈజ్ అహం బ్రహ్మాస్మి.
1: బ్రహ్మకు పూర్వమే అహం అనేటువంటి నేను ప్రారంభమైంది.
0: ప్రయర్ టు బ్రహ్మన్ దిస్ అహం స్టార్టెడ్.
1: అహం బ్రహ్మాస్ అనగా నేను వచ్చిన తర్వాతనే బ్రహ్మ పదం వస్తుండాలి.
0: అహం అండ్ ఐ ద బ్రహ్మన్ ద డివైన్ కమ్స్ నెక్స్ట్.
1: జగత్తునందు రామకృష్ణ అవతారాదులు కూడాను పేర్లు పెట్టినవే కానీ అవి వారు కాదు.
0: ఇన్కార్నేషన్స్ లైక్ రామ అండ్ కృష్ణ దే వర్ నేమ్స్ సో క్రిజెంట్ సో నాట్ బోర్న్ విత్ ద నేమ్.
1: వారికి సరి అయినటువంటి పేదము సత్యమైన పేరు నిత్యమైన పేరు అహం అహం అహం.
0: ద ట్రూ నేమ్ ఇన్ రియాలిటీ ఇస్ అహం ఐ.
1: నేను నేను నేను అనే పదమే మొట్టమొదటి పేరు భగవంతునకు.
0: ది ఫస్ట్ నేమ్ ఆఫ్ ద డివైన్ ఇస్ దిస్ ఐ నేను.
1: మిగిలిన పేర్లన్నీ కూడాను వారి ఆనందమునకై వారి సంతృప్తనకై ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునకై పెట్టుకున్న పేర్లే కాని నిజమైన పేరు అహం అహం.
0: ద రెస్ట్ ఆఫ్ ద నేమ్స్ గివెన్ టు అస్ ఆర్ ఫర్ వరల్డ్లీ యూటిలిటీ వరల్డ్లీ వాల్యూ అండ్ ఫర్ అవర్ ప్లెజర్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: కేవలము మనస్సు యొక్క వికారం చేతనే ఈ భ్రాంతులను మనము అభివృద్ధి గావించుకుంటున్నాం.
0: ద ఇల్యూజన్స్ ఆర్ డ్యూ టు అవర్ మెంటల్ పర్వర్షన్స్.
1: మనసు వంపు లేక చేసుకోవటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్ట్రైటన్ అవర్ మైండ్ వితౌట్ ఎనీ బెండ్.
1: బ్రాను తిప్పవచ్చు మరి వంపు లేకుండా.
0: వీ కెన్ స్ట్రైటన్ ఎ ట్రీ వితౌట్ ఎనీ బెండ్ ఎనీవేర్.
1: తిప్పవచ్చు ఇది తిన్నగాను.
0: వీ కెన్ స్ట్రైటన్ ఇట్.
1: మనసు తిప్పగలరా మరి వంపు లేకుండా.
0: Can you straighten your mind without any bent?
1: ఇది అసాధ్యము.
0: It's impossible.
1: కనుక మనసును సక్రమమైన మార్గంలో పెట్టుకోవటమే సాధన యొక్క ప్రధాన లక్ష్యము.
0: The aim of spiritual pursuit is to straighten our mind, to set it right and proper.
1: లోకములో అనేక మంది అనేక విధములైన సాధనలు సలుపుతున్నారు.
0: In this world, many undertake several spiritual endeavors.
1: ఈ సాధనలన్నీ కూడాను మానసిక యొక్క వికారములు కలిగి తృప్తిని అందించినవి.
0: All these spiritual paths will give us psychological satisfaction.
1: కాని నిజమైన తృప్తిని అందించినది నేను నేను నేను.
0: In fact, the real satisfaction you get by using this word I.
1: భగవత్ తత్వాన్ని గుర్తించుకోలేనటువంటి ప్రతి మానవుడు కూడాను అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో ఆరాధన సలుపుతున్నారు.
0: Many who cannot understand the reality and the significance of the divinity give names and forms to God.
1: బ్రహ్మాండం అంతటా ప్రబలచుండేటి తనకు ఆలయంబున మర్చ నలవయగున.
0: The God is universal, all-pervading. Can you limit him in a temple?
1: కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన తనకు ప్రమిద దీపమునే వారు పట్టగలరు.
0: When God has got the effulgence and brilliance of 1 crore of suns, can you hold a lamp in front of him?
1: అజహరాజులకైనా అందని తనకును ఏ రూపు నిమిగన ఎవరి తరము.
0: When Brahman, the creator, himself cannot comprehend the divinity, what form can you give him?
1: సర్వ జలములయందు సంచరించేటి తనకు సరైన పేరు సాధ్యమగున.
0: When God dwells in all of the beings, what name can you give him?
1: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చపోచము తనకు పెట్టదగున.
0: When the entire universe lies there in his belly, can you feed him with any food?
1: వసుదయ్యుచున్నది రామకృష్ణ యనుచు.
0: We just give them the names Rama and Krishna.
1: ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ జగత్తునందు ఈ విధమైన పేర్లు పెట్టుకుని భగవంతుని ఆరాధనలు సలుపుతున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ టెంపరీ అండ్ ఎఫీమరల్ వీ వర్షిప్ గాడ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: భగవంతుని యొక్క పేరు నిత్య సత్యమైనటువంటి పేరు అహం అహం
0: ద నేమ్ ఇన్ రియాలిటీ విచ్ ఇస్ ఎటర్నల్ ఈస్ అహం
1: నేను అనేటువంటి పదమే ప్రథమ పేరు.
0: నేను ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అందువల్లనే 4 ఉపనిషత్తులు కూడాను అహం బ్రహ్మాస్మి.
0: అండ్ హెన్స్ ఉపనిషత్ డిక్లేర్డ్ ఐఎమ్ గాడ్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఐఎమ్ ప్రజ్ఞాన.
1: అహం ఆత్మ బ్రహ్మ.
0: ఐఎమ్ ద సోల్ ద బ్రహ్మన్.
1: తత్త్వం అసి.
0: తత్వం అసి దట్ ద వాట్
1: వేదమునందు మహావాక్యములుగా ప్రకటించవచ్చింది.
0: These are the main dicta of Veda.
1: Kanuka Veda vakyam kudanu ekoham bahusyam.
0: The declaration of Veda is one manifests into many.
1: Ekam sat vipra bahuda vadanti.
0: The Veda also declared the one reality is interpreted vakkate and experienced different ways.
1: Ekam.
0: Reality is the only one.
1: Aa vakkate aham.
0: That ultimate reality is aham.
1: ఈ అహంకు అనేక విధమైనటువంటి రూపనామములు కల్పించి మానవుడు తృప్తి పొందుతున్నాడు.
0: Different names and forms have been attributed to the divine for worship.
1: కనుక మానవుని తృప్తి నిమిత్తమై ఈ మనస్సు అనేక రకములైనటువంటి యొక్క ఆటలు ఆడుతూ ఉన్నది.
0: It is only to confer satisfaction to the human beings. We can understand it's all the game of the mind.
1: ఎవరి తరము కాదు.
0: It is impossible for anybody to set the mind right.
1: చీమలు దోమలు అన్ని ప్రదేశములపైన వాలుతుంటాయి కానీ అగ్నిపైన మాత్రం వాలవు.
0: The ants and mosquitoes fall on every object but never on the fire.
1: అదే విధంగానే ఈ మనస్సు సర్వత్రా సంచరిస్తుంది.
0: mind moves about all over.
1: Sarva vishayamulanu aakarshistundi.
0: It attracts all material objects.
1: Kani daivam vaipunu matramu idi manasu nilavadu.
0: But mind will never be directed towards God.
1: ఏ మనసు దైవం వైపున స్థిరంగా నిల్చును అట్టి మనసే నిజమైనటువంటి మనసు.
0: యు కెన్ కాల్ ఇట్ యాజ్ ద ట్రూ మైండ్ ఇఫ్ ఇట్ రిమైన్స్ స్టడీ ఇన్ గాడ్.
1: కనుక మనస్సును దైవం వైపున నిశ్చలంగా నిర్మలంగా నిస్వార్థంగా ఉపయోగపెట్టుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
0: ద మెయిన్ స్పిరిచువల్ పాత్ ఇట్స్ అబ్జెక్టివ్ లైస్ ఇన్ keeping our mind steady in God, selflessly, pure and unsullied.
1: కనుక మనో నిగ్రహం నిమిత్తమై ఈనాటి సాధనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.
0: We follow spiritual paths to control our mind.
1: నవవిధ మార్గములు యందు కూడాను మనసు అర్పితమే ప్రధానమైన లక్ష్యము.
0: In all the 9 paths of devotion, the surrender of the mind is important.
1: నవవిధ మార్గములు యందు ఈ మనసు యొక్క నిగ్రహమే ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: కంట్రోల్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ద చీఫ్ ఎయిమ్ ఇన్ ఆల్ ద 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిజనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: ఆత్మ నివేదనం,
0: సరెండర్.
1: ఆ నివేదన కావాలి.
0: That surrender is necessary.
1: Manasanaga kevalamu pratyekamainatvanti oka sankalpamulo moota kaadu.
0: Mind is not merely a bundle of thoughts.
1: Idi prakrutamainatvanti oka dharmamu.
0: It is worldly.
1: Idi eviti eniga vastram antaru meeru.
0: If you ask what it is, it you will say it's a piece of cloth.
1: Kaani this is not a piece of cloth, this is thread.
0: It is not piece of cloth, it's bundle of threads.
1: This is not thread, this is cotton.
0: They are not threads either, it's cotton.
1: Cotton nunchi thread kavatamu, thread nunchi vastram kavatam.
0: Cotton is made into threads and threads are interwoven.
1: Adhe vidhangane you are not one person.
0: Likewise you are not one person,
1: but three. The one you think you are, physical body.
0: The one you think you are is the physical body.
1: The one others think you are, mental body.
0: The one others think you are is mental.
1: The one you really are, that is Atma.
0: The one you really are, that is Atma.
1: Adiye I.
0: That is I.
1: Adiye Brahmamu.
0: That is Brahman.
1: Adiye Daivamu.
0: That is God.
1: Kanukane Daivamunaku etti peru kuda ledu.
0: God has no particular name.
1: Nirgunam, Niranjanam, Sanatanam, Niketanam, Nitya Suddha Buddha Mukta Nirmala Swarupinam.
0: Divinity is attributeless, formless, pure, unsullied, immortal, ever effulgent, ever brilliant.
1: ఏదో ఒక ఆకారముగా కల్పించుకొని మానవుడు తృప్తి నిందుతున్నాడు.
0: We derive satisfaction by assuming a form to God.
1: కట్టకడబడికి సర్వరూపములు కూడాను ఏకం కావాలి.
0: Finally, we should reach the state of formlessness.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బ్రాహ్మణులు ఉన్న ఒక్కటిని అనేకంగా వర్ణిస్తూ వచ్చారు.
0: సో స్కాలర్స్ డిస్క్రైబ్డ్ నరేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ద సేమ్ రియాలిటీ విచ్ ఇస్ వన్.
1: కేరళ యందు
0: ఇన్ కేరళ
1: బలి చక్రవర్తి
0: ఎంపరర్ బలి
1: వామనమూర్తికి
0: టు వామన
1: మూడు అడుగులు దానం అడిగిన చేయటం వచ్చింది.
0: హూ గేవ్ ఇన్ చారిటీ ద 3-foot స్టెప్స్.
1: బలి చక్రవర్తి గొప్ప రాజు.
0: Bali is a great emperor.
1: Mahatyagi.
0: He is the one who sacrificed.
1: Parama bhaktudu.
0: An ardent devotee.
1: Alanti parama bhaktudu ainatvanti deeniki Vamanamurti chinna vidavadu ayi vachadu.
0: Vamana asked for a simple thing from this emperor Bali.
1: Ee chinna roopamunu enduku dharinchadu Vamanudu?
0: Vamana, why should he come in that war form?
1: Bichchamadigeetvanti vaadu chinna vaade kaani pedda vaadu kaadu.
0: The one who asks is small, he cannot be great.
1: Kalukuni Bali Chakravarti goppa maharaju.
0: Bali is a mighty emperor.
1: Chakravarti daggariki bichchamadukodaniki vachinappudu Narayana Murthy kudanu chinna vaadayyadu.
0: Narayana Murthy, God himself, came in a small form because he came there to beg.
1: Lakshmi vahinamu lakshmi endi undunnaga anaga pachivahana nariki அச்சை வட்சமந்தை உண்டகா பிச்சமெத்தன் ஏழை பிடிப்படைக்க.
0: விஷ்ணு ஹிம்செல்ஃப் ஹூ ஹஸ் காட் த பேர்ட் அஸ் த சேரியட் அண்ட் த காடஸ் ஆஃப் வெல்த் ரைட் ஆன் ஹிஸ் செஸ்ட், வை சுட் ஹி ஆஸ்க் ஃபார் எனிதிங்?
1: கருக பகவந்தன் கூடனு சின்னவாடு கைனப்படே பிச்சமெத்து வச்சாடு.
0: God also has taken a small dwarf form because he wanted to beg.
1: ఆ చిన్నవాని పాదములు మరింత చిన్నవి.
0: And what he asked is still smaller.
1: మూడు అడుగులు మాత్రమే అడిగాడు.
0: Just he asked for 3 footsteps.
1: కాని ముల్లోకములంతా సాధించాడు.
0: But yet he could win over all the 3 worlds.
1: శుక్రాచార్యుడు చెప్పాడు.
0: శుక్రాచార్య preceptor said.
1: బలి చక్రవర్తి యొక్క గురువు.
0: He is the preceptor of Bali.
1: బలి ఇతను సామాన్యుడు కాదు.
0: బలి హిస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
1: సాక్షాత్ నారాయణ మూర్తి.
0: ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: నీవు అతనికి మాట ఇవ్వద్దు.
0: డోంట్ గివ్ ఎ ప్రామిస్.
1: దానికి బలి చక్రవర్తి చెప్పాడు.
0: బలి ఆన్సర్డ్ దిస్ వే.
1: ఇచ్చిన మాటను తప్పను నేను.
0: ఐ విల్ నెవర్ విత్డ్రా మై ప్రామిస్.
1: మాట తప్పినేని మరి నడు అవుతాడా?
0: ఇఫ్ ఐ గో బ్యాక్ బై ది ప్రామిస్ గివెన్ కెన్ ఐ బి ఎ కింగ్? నో.
1: కనుక నేను ఇచ్చాను మాట.
0: I give the promise.
1: Yemaina sariye nenu tappakistan annadu.
0: Come what may, I will fulfill my promise.
1: Kanuka bhagavantuni yokka vakyamulaku addu tirigeetundi vyaktini chaala takkuva.
0: In fact there were very few or none who would transcend disobey God's utterances.
1: Vamanudu adiginattuga ichchadu moodu adugulu.
0: Emperor Bali gave 3 footsteps in response to the request of
1: Vamana. ఒక్క అడుగు భూలోకమంతా అయిపోయింది.
0: విత్ 1 footstep హి ఆక్యుపైడ్ ద హోల్
1: భూర్భువస్వః.
0: భూర్భువస్వః.
1: ఈ మెటీరియల్ లోకమంతా కూడాను ఒక్క పాదములకు చేరిపోయింది.
0: ది ఎంటైర్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ ఆక్యుపైడ్ బై జస్ట్ 1 footstep.
1: స్వః.
0: స్వః.
1: భూర్భువస్వః.
0: భూర్భువస్వః.
1: భూమనగా భావముతో కూడినటువంటి ఒక లోకము.
0: ద భూవర్ రిఫర్స్ టు ద రెల్మ్ ఆఫ్ థాట్.
1: అదే మైండ్.
0: That's the mind.
1: Suvarlokamu.
0: Suvarloka.
1: Adi atma tattvamu.
0: That is the nature of the self.
1: Kanukane material lokamu.
0: One the material
1: bhava lokamu.
0: The realm of thought.
1: Atma lokamu.
0: And that is the
1: self. Moodu cheri okkate.
0: The matter, the thought and atma are one.
1: Kanuka bhagavantuni yandu kevalam anantamainatu shakti kaladu.
0: God is infinite in his power.
1: ఇటువంటి శక్తిమయుడైనటువంటి భగవంతునకు ఏది సాధ్యం కాదు.
0: వాట్ ఈజ్ ఇట్ దట్స్ నాట్ పాసిబుల్ టు గాడ్ హూ ఇస్ సో పవర్ఫుల్?
1: కేరళ దేశము మహాత్యాగ భూమి.
0: కేరళ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: భక్తి ప్రపత్తులకు ఆటపట్టు.
0: ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్.
1: త్యాగమునకు పుట్టినిల్లు.
0: ఇట్ ఈస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఎట్టి బిచ్చగాడైనా కూడాను తనకు తగిన దాంట్లో బిచ్చమిస్తుంటాడు.
0: Any needy person would receive the alms that he would ask for.
1: ఎవడూ లేదు అని చెప్పేటువంటి వ్యక్తి లేదు.
0: Nobody would deny the alms to anyone who approaches.
1: అటువంటి పుణ్యభూమియందు
0: the land of merit
1: బలి చక్రవర్తి పుట్టాడు.
0: That was the birthplace of Emperor Bali.
1: ఈ బలి చక్రవర్తికి
0: for this Bali
1: గురువు శుక్రాచార్యుడు.
0: The preceptor happened to be శుక్రాచార్య.
1: ఈ శుక్రాచార్య గురువాజ్ఞ కూడాను మీరి.
0: In fact, he disobeyed his guru.
1: దైవానికి అర్పితం చేశాడు.
0: He surrendered himself to God.
1: దైవానికి అర్పితం చేసినటువంటి వ్యక్తి ఒక్క బలి చక్రవర్తి.
0: Emperor Bali is the only one who has surrendered భూదానము,
1: గోదానము, అన్నదానము, సర్వదానము, సువర్ణదానము అన్ని దానములు చేసేవారు ఉన్నారు.
0: In fact, there are many people who would offer in charity the cows, the food and
1: clothing. బలి చక్రవర్తి తనంతానే దానం చేసుకున్నాడు.
0: Emperor Bali has surrendered himself to God.
1: అట్టి పుణ్యభూమి కేరళ దేశం.
0: Kerala is పుణ్యభూమి, the land of merit.
1: ఏదో కొన్ని కాల ప్రభావం చేత కొన్ని మార్పులు జరగవచ్చునే కాని మొదటి నుండి కూడాను భారతదేశము చాలా వెనకెక్కినటువంటి కేరళ దేశం.
0: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్స్ థింగ్స్ మైట్ హావ్ చేంజ్డ్ బట్ యెట్ కేరళ ఈజ్ నోన్ ఫర్ డివోషన్.
1: అక్కడనే ప్రహ్లాదుడు కూడా పుట్టాడు.
0: కేరళ ఇస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ప్రహ్లాద.
1: ప్రహ్లాదుడు కూడాను తండ్రి ఆజ్ఞను ధిక్కరించాడు.
0: ప్రహ్లాద ఆల్సో డిసోబేయ్డ్ ద ఫాదర్.
1: ధిక్కరించి హరికి నేను అర్పితమైపోయాను.
0: ప్రహ్లాద సరెండర్డ్ హింసెల్ఫ్ టు హరి గాడ్.
1: కానీ తండ్రి అయినటువంటి యొక్క ఇతను కేవలము భగవంతునికి దూరమయ్యాడు.
0: But the Hiranyakashipu father had total hatred towards God.
1: Manaman cheppadu.
0: He said, give it up.
1: Ee promise ni vadalukomannadu.
0: He said, don't abide by the promise given.
1: Paluku cheppi tapputa kante paadi unne.
0: And what is the reply of the emperor? Having given the promise, can I withdraw?
1: Nenu tappanu tandri.
0: He said, I will not do that.
1: Adariki ichina maata tappu nerveristanu.
0: Bali said, I will certainly fulfill the promise given.
1: ఇలాంటి మహనీయులంతరు కూడాను పవిత్రమైన కేరళలో పుట్టినటువంటి వారు.
0: ఆల్ నోబుల్ సోల్స్ హ్యావ్ టేకెన్ బర్త్ ఇన్ దట్ హోలీ ల్యాండ్ ఆఫ్ కేరళ.
1: ప్రహ్లాదుడు మహాజ్ఞాని.
0: ప్రహ్లాద్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: మహాత్యాగి.
0: ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: పరమ భక్తుడు.
0: ఇస్ ఎన్ ఇంటెన్స్ డివోట్.
1: ఇలాంటి పరమ భక్తుడైనటువంటి వాడు తండ్రి తల్లి ఎవరు చెప్పినప్పటికీ వినలేదు.
0: ప్రహ్లాద్ డిడ్ంట్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ హిస్ ఫాదర్ ఆర్ మదర్.
1: సైంటిస్ట్ అంతా కూడాను భగవంతుడు ఏదో ఒక ప్రదేశంలో లేడు, ఎక్కడ చూసినా ఉన్నాడని చెప్తుంటారు.
0: మెనీ ఆఫ్ ది ఇన్వెస్టిగేటర్ సైంటిస్ట్ సే దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
1: కానీ కొంతమంది సైంటిస్ట్ భగవంతుడే లేడు అంటుంటారు.
0: బట్ ద మోడర్న్ సైంటిస్ట్ డినై గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: భగవంతుడు లేనటువంటి స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: పాణిపాదం.
0: His feet are everywhere.
1: Sarvatra srutimalloke.
0: His heads and ears are everywhere. And he installed himself everywhere.
1: Thanu lenetundi sthaname ledu.
0: There is no place where he does not exist.
1: Hindukaradandu ledani sandeham varadu.
0: Never doubt that God is here and he is not there.
1: Sarvopagatundu endendu vetaki chuchina andande kaladu.
0: Wherever you search, wherever you want him, you will find him there.
1: Prahladudu gantavale vaagi cheppinatundi vaadu.
0: That was the strong faith of Prahlada.
1: ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు.
0: ప్రహ్లాద్ వాస్ టైనీ టాట్.
1: ఈనాటి సైంటిస్ట్ అంతా ఎంతో గొప్పవారు.
0: ద సైంటిస్ట్ ఆర్ గ్రేట్ టుడే.
1: తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కూడా గొప్ప సైంటిస్ట్.
0: ద ఫాదర్ ఆఫ్ ప్రహ్లాద హిరణ్యకశిపు ఇస్ ఎ రిప్యూటెడ్ సైంటిస్ట్.
1: కానీ హిరణ్యకశిపుడు కూడా చంద్రమండలము సూర్యమండలము వెళ్లాడు.
0: Hiranyakashipu reached moon and sun.
1: Kani nakshatra mandalam kodanu vellaadu.
0: He reached even stars.
1: Aa nakshatra mandalam lopala dhruva nakshatrani poi soketappudiki bhoomi tirigipoyindi.
0: By the time he reached that star dhruva, the whole planet earth turned.
1: Kanuka ee vidhamainatundi oka sahasaniki poorukunnatundi vaadu Hiranyakashipudu.
0: Hiranyakashipu is a man of such valor and courage.
1: అలాంటి సైంటిస్ట్ అంతా కూడాను నేటి వరకు కూడాను కేవలం తెలుసుకోలేకపోయారు.
0: వీ డు నాట్ ఫైండ్ సైంటిస్ట్ ఆఫ్ దిస్ డే హూ కుడ్ అకంప్లిష్ టు దట్ లెవెల్.
1: ఒక్క ప్రేమతత్వం చేతనే భగవంతుని కనుక్కోవచ్చును.
0: బట్ యూ కెన్ నో గాడ్ ఓన్లీ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ లవ్.
1: ప్రేమ తప్ప అన్య మార్గములకు ఏది అవకాశం లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ పాత్ అదర్ దాన్ పాత్ ఆఫ్ లవ్.
1: కనుకనే ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమలేపలు తనకు తానే అర్పితమయ్యేటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ వుడ్ హెల్ప్ యూ టు సరెండర్.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని ఆనాటి నుంచి నేటి వరకు కూడాను పెద్దలు ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ హ్యాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఎల్డర్స్ సిన్స్ దెన్.
1: ముఖ్యంగా భగవంతుని నామము తలుచుకోవాలంటే అహం బ్రహ్మాస్మి.
0: If you want to know God's name, the first one is I Aham.
1: Adiye Brahma.
0: That is Brahma.
1: Adiye Bhagavantudu.
0: That's God.
1: Adiye Atma.
0: That is Self.
1: Adiye Parameshwarudu.
0: That's God Himself.
1: Adiye Jyotirmayamu.
0: That is Life.
1: Adiye Nityanandamayamu.
0: That is Eternal.
1: Adiye Paratparamayamu.
0: Supreme Bliss.
1: Adiye Anandamayamu.
0: That is Bliss.
1: Amta Aham Aham Aham.
0: This I is Bliss. This I is Supreme Bliss. That is eternal bliss.
1: ఈ ఐ లోపలనే సర్వము ఇమిడి ఉంటున్నాయి.
0: Everything is contained within this.
1: అయ్యా నీవు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నిస్తే,
0: if we question when did you come,
1: నేను నిన్న వచ్చాను అంటాడు.
0: I came yesterday.
1: నిన్న వచ్చినది ఎవరు?
0: Who came yesterday?
1: నీవా ఈ దేహమా?
0: You or your body?
1: దేహం వచ్చింది కానీ నీవు రాలేదు.
0: Body came, not you.
1: దేహమునే నేనని భావించి నిన్న వచ్చానంటున్నావు.
0: యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ రిప్లై ఐ కేమ్.
1: నేను తెల్లవారి వస్తుండగానే కాలు జారి పడ్డాడు, కాలు విరిగింది.
0: నెక్స్ట్ మార్నింగ్ వాట్ హ్యాపెండ్ వాస్ డ్యూ టు స్లిప్ హీ సస్టైన్డ్ అ ఫ్రాక్చర్.
1: నా కాలు విరిగింది అంటున్నాడు.
0: మై లెగ్ ఫ్రాక్చర్డ్ యు సే.
1: నిన్న దేహమే తాననే బ్రాంచ్తో నేను నిన్న వచ్చానంటున్నాడు.
0: Identifying with the body, you said, I came yesterday.
1: ఈనాడు కాలు విరిగేటప్పటికి నా కాలు అంటున్నాడు. కాలు తనకంటే ప్రత్యేకమైంది కదా.
0: And today you say, my leg. It means you are different from your body.
1: ఈ my leg అనేటువంటిది my ఎవరు?
0: When you say my leg, who is this my?
1: ఇది leg నీవు కాదు.
0: You are not the leg.
1: దేహము నీవు కాదు.
0: You are not the body.
1: కేవలము నేను అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుండాలి.
0: ద రియల్ యూ ఇస్ ఐ.
1: ఈ విధంగా నిత్య జీవితంలో మనము ప్రతి చిన్న పదమును కూడాను ఉపయోగపెడుతుండేప్పుడు ఐ అనేటువంటి పదమే నిత్య సత్యమైనటువంటి పదము.
0: ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్ అండ్ సిచ్యువేషన్ వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ఐ.
0: ఎవ్రీవన్ షుడ్ నో ది ఐ విదిన్.
1: ప్రతి వ్యక్తి ఎందుకును నేను అనేటువంటిది సమానంగా ఉంటుండాలి.
0: దిస్ ఐ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
1: సర్వుల ఎందు ఉండినటువంటి దైవత్వము ఆ ఐ ఒకటే.
0: గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
1: వాస్యం మీతం జగత్.
0: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ది డివినిటీ.
1: ప్రతి వ్యక్తి ఎందుకును ఉన్నటువంటి పరమాత్మలు ఐ అనేటువంటిది.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
1: నేను అనేటువంటిది ఎక్కడ ఉందో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: Wherever you have I, there is God.
1: నేను అనేటువంటి పదం లేనప్పుడు భగవంతుడే లేడు.
0: Where there is no I, there is no God, you can say.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును నేను అనేటువంటిది సర్వుల ఎందుకును నిండి ఉన్నది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిక్లేర్స్ హింసెల్ఫ్ యాజ్ ఐ.
1: అహం స్వరూపమే మానవుని యొక్క ఆకారము.
0: అండ్ దట్ ఈస్ హిస్ ఫామ్.
1: కనుక అహం అనేటువంటిది నేను అని.
0: అహం ఈస్ ఐ.
1: నేను అనేటువంటిది ఉన్న చోట భగవంతుడున్నాడు.
0: వేర్ దేర్ ఇస్ ఐ అహం దేర్ ఇస్ గాడ్.
1: భగవంతునికే నేను నేను అనే పేరు.
0: గాడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐ.
1: అహం బ్రహ్మాస్మి.
0: I is divine.
1: నేనే దైవము.
0: I am God.
1: దైవం రెండవది, నేను మొదటిది.
0: I comes first, God next.
1: కనుకనే ప్రతి ఒక్కరు కూడాను ఐ అనేటువంటి పదం ఉన్న చోట దైవం ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop strong faith in this declaration. Wherever there is I, there is God.
1: సర్వ సుఖదుఃఖములకు కూడాను ఐయే మూల కారణము.
0: This I is responsible for all kinds of things that we have.
1: కష్టసుఖములకంతా ఐయే కారణము.
0: For all kinds of things that we pass through.
1: ఐ అనేటువంటిది నేను అనేటువంటిది లేకుండా ఏ సుఖదుఃఖము లేదు.
0: Without this I, there is no comfort at all.
1: ఇది నా మనసు.
0: This is my mind.
1: ఇది నా బుద్ధి.
0: My intellect.
1: ఇది నా హ్యాండ్.
0: My hand.
1: నా లెగ్.
0: My leg.
1: అంత నాది నాది అంటున్నావు. Who are you?
0: Everything you say mine, then who are you?
1: దీనికి ప్రశ్న వేసుకుంటే ఏది నీవు కాదు.
0: To this question, you have no response.
1: My mind, my buddhi, my chittamu, my indriya, my antakarana. But who am I?
0: We say, my senses, my mind, my intellect. Then who am I?
1: Ee question vesukunte, ivanni neevu kaadu.
0: When you put this question, you are none of these.
1: Aakara drushyamle kaani.
0: They are just in form.
1: Ananda drushyamu kaadu.
0: But they are not the reality, the bliss.
1: Atma drushyamu kaadu.
0: They are nothing to reflect the self.
1: Adi ai.
0: That is I.
1: కాబట్టి ఆ అహం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: దిస్ అహం ఐ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: వీడు బీదవాడు, వాడు లక్షాధీశుడు అంటున్నారు.
0: హీ మే బి ఏ పాపర్ ఆర్ ఏ మిలియనేర్.
1: ధనంలో లక్షాధీశుడు భిక్షాధీశుడు కావచ్చును, కానీ ఐ అనే పదంలో అందరూ సమానమే.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ వన్ మే బి ఏ పాపర్, అదర్ మే బి మిలియనేర్, బట్ ఐ ఈజ్ కామన్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమనే ఐ.
0: This very love is I.
1: ఈ ప్రేమనే లేకపోయినా మానవుడే లేడు.
0: Without this love, man cannot.
1: ప్రతి మానవుని ఎందుకును ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నది.
0: Love shines in every human being.
1: ఈ ప్రకాశించేటువంటి ప్రేమ తత్వమే ఐ.
0: The shining love in everyone is I.
1: కరెంట్ ఉండినప్పుడే బల్బులన్నీ వెలుగుతూ ఉన్నాయి.
0: When there's current, the light bulbs burn.
1: కరెంటే లేకపోతే ఏ బల్బు వెలకదు.
0: When there's no current supply,
1: చేతులు పనిచేస్తున్నాయి, కన్నులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాలుగు మాట్లాడుతున్నది.
0: The eye watches, the ear listens, and the tongue speaks.
1: ఇవన్నింటికి ఐ అనేటువంటి ఒక కరెంట్ ఉండటం చేతనే ఇవన్నీ పనిచేస్తున్నాయి.
0: Behind the functioning of all these senses, there is inner flow of the current eye.
1: నీవు చూసేది కన్నులు కాదు.
0: It's not the eye that sees.
1: కన్ను ద్వారా నీవు చూస్తున్నావే, కానీ కన్నుల్లో ఉన్నటువంటి ప్రకాశమే దైవత్వం.
0: యు వాచ్ త్రూ ది ఐస్, బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ లైట్ విత్ ఇన్.
1: కన్నులు మూసుకో, ఏది కనిపించదు.
0: వెన్ వన్స్ యు క్లోజ్ యువర్ ఐస్, యు డోంట్ సీ ఎనీ.
1: కనుకనే ఈ ప్రకాశము కన్నుల్లోపల కనిపించాలి.
0: సో దిస్ లైట్ ఈస్ విత్ ఇన్ ది ఐ.
1: దైవము లేనటువంటి స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: దైవం కానటువంటి పేరే లేదు.
0: దేర్ ఇస్ నో నేమ్ దట్ ఇస్ నాట్ హిస్.
1: సర్వనామములు, సర్వస్వరూపములు దైవమే.
0: ఆల్ నేమ్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నది.
0: Whosoever you salute, it amounts to salutation unto the Lord.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే.
0: Whosoever you denies, it amounts to total denial of God.
1: ఎవరిని నీవు దూషించినా నీవు దైవాన్ని దూషించిన వాడే అవుతావు.
0: You may accuse anybody, you'll be accusing God.
1: ఎవరిని నీవు గౌరవించినా నీవు దైవాన్ని గౌరవించిన వాడే అవుతావు.
0: You may respect anybody, it's total respect to God. Finally,
1: గౌరవ మర్యాదలన్నీ కూడాను ఆత్మ దగ్గర నుంచినే వచ్చినాయి.
0: The respect and courtesy actually reach ఆత్మ దగ్గర.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మొట్టమొదట మనం ఇతరులను గౌరవించాలనుకున్నప్పుడు,
0: when you want to be respected, first of all,
1: నీ గౌరవం కోసం నీవు పాటుపడకూడదు.
0: Don't struggle to earn respect.
1: నీ గౌరవాన్ని ప్రక్కకి నెట్టు.
0: Brush it aside.
1: మొట్టమొదట ఇతరులను గౌరవించు.
0: First you respect others.
1: ఇతరులను గౌరవించినప్పుడే నిన్ను ఇతరులు గౌరవిస్తారు.
0: When you respect others, you will be respected.
1: కనుకనే నీవు ఇతరులను గౌరవించకుండా నిన్ను అందరూ గౌరవించాలంటే ఎవరు గౌరవించరు.
0: Without respecting the others, you will never be respected by anybody.
1: నిన్ను నీవు ప్రేమించిన వాడే పరులంతా ప్రేమించగలడు.
0: When once you love yourself, you will be loved by everybody.
1: నీ ప్రేమనే నీకు లేనప్పుడు ఇతరులు ఏ రీతిగా ప్రేమించగలవు?
0: When you don't love yourself, how do you love others then?
1: కనుకనే ప్రేమనే ప్రకాశవంతమైనటువంటి యొక్క దైవము.
0: So love that is the brilliance is divine.
1: ఈ ప్రేమనే ప్రకాశవంతమైన నేను.
0: This love is the shining eye.
1: కనుకనే ఆ ప్రకాశవంతమైనటువంటి దాన్ని నీవు ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: Love that is the light should be the main principle.
1: ఒక రూమ్ లో స్విచ్ వేస్తే ఆ రూమ్ కు మాత్రమే లైట్ వస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ ఆన్ ద స్విచ్ యూ విల్ హ్యావ్ ద లైట్ ఇన్ దట్ రూమ్.
1: కానీ ఇంటికంతా లైట్ రావాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ ద లైట్స్ ఆన్ ఇన్ ఆల్ ద రూమ్స్ యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్.
1: చెవు వినాలంటే నీ చెవు మాత్రమే స్విచ్ వేయచ్చు.
0: And if you want to hear, you can put on the switch of the ear.
1: నీ కన్నులు మాత్రం కనిపించాలంటే కన్నుల స్విచ్ నీ వేయొచ్చును.
0: If you want to see, you can put on the switch of the eye.
1: నోటితో మాట్లాడాలనుకుంటే నోటి స్విచ్ నీ వేయొచ్చును.
0: If you want to talk, you can put on the switch of the tongue.
1: కానీ ఈ స్విచ్లన్నీ వేరు వేరు.
0: But these switches are many.
1: అన్నింటికి నీ మెయిన్ స్విచ్ ఆత్మ, అదే ఐ.
0: But the main switch is this I, ఆత్మ, the spirit.
1: నేను అనేటువంటి ఒక మెయిన్ స్విచ్ వేస్తే సర్వదేహం నందు కూడా ఉన్నట్టు అంగములు ప్రకాశిస్తుంటాయి.
0: When once you put on this main switch, I, the aham, you will have the lights everywhere.
1: కనుకనే మెయిన్ స్విచ్ ఆత్మస్వరూపము.
0: So this main switch is the
1: self. అదే సత్య స్వరూపము.
0: That is the true form.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That reality is divine.
1: Truth is God.
0: Truth is God.
1: God is truth.
0: God is truth.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించుకుంటే,
0: when once you know this,
1: ఇంతకంటే వేరు సాధన చేయనక్కర్లేదు.
0: No other spiritual practice is needed.
1: మన అందరికీ కూడాను సాక్షిభూతమై ఉన్నటువంటిది దైవం ఒక్కడే.
0: God is an eternal witness.
1: ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో మనము దర్శిస్తున్నాము.
0: We worship and visualize.
1: ఎవరిని చూసినప్పటికీ మనం గౌరవించాలి.
0: And we have to respect any form.
1: ఆ గౌరవాన్ని మనం కూడాను పొందుతాం.
0: And then you will be respected in turn.
1: ఇతరులను మనం గౌరవించకుండా పోతే ఎవరు మనల్ని గౌరవించరు.
0: If you don't respect others, you will never be respected by anybody.
1: కనుక ప్రతి మానవుని కూడాను గౌరవించాలి.
0: Therefore we have to respect.
1: ప్రతి ప్రాణిని కూడాను మనం ప్రేమతో చూడాలి.
0: We should have this feeling of love.
1: ఈ విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క ప్రేమనే లేకపోతే సంకుచితమైన జీవితం జరిగిపోతుంది.
0: Without this broad mindedness of love, if we lead this life in contraction, it is narrow mindedness.
1: ఇది మంచిది కాదు.
0: It's not good.
1: సర్వ మానవులయందు కూడాను మానవుడు చాలా ఉత్తముడు.
0: Man is noblest of all of the creatures.
1: జంతునాం నరజన్మ దుర్లభం.
0: Of all the beings, human life is rarest.
1: నరజన్మని భగవంతుని యొక్క స్వరూపము.
0: God is in human form.
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: కనుకని మనుష్య ఆకారమంతా కూడాను దైవ స్వరూపమే.
0: సో ద హ్యూమన్ ఫామ్ ఇస్ బేసికలీ డివైన్.
1: ఏదో ఆకారంలో పురస్కరించుకుని మీరు హాస్యాస్పదం చేయవచ్చు.
0: వీ మే నాట్ బిలీవ్ ఇట్ వెన్ వీ గో బై ఫార్మ్స్ అండ్ నేమ్స్.
1: ఆకారములు కావు ప్రధానము.
0: ఇట్స్ నాట్ ద ఫార్మ్ దట్స్ రియల్.
1: చక్కెర పాకం చేసి
0: వెన్ యూ మేక్ సిరప్
1: ఒక జింక ప్రింట్ వేస్తాడు.
0: And we make it a mold.
1: ఒక కుక్క వేషం వేస్తాడు.
0: We bring it in the form of a dog.
1: ప్రింట్ కొడతాడు.
0: Or some other
1: కుక్క ప్రింట్ కొడతాడు.
0: Make different prints.
1: అన్నిటికి రెండు అణాలు అంటాడు.
0: And we pay 2 NS for every form.
1: మా పిల్లవాడు వచ్చేసిస్తాడు, నాకు జింక కావాలి అంటాడు.
0: A boy comes and he asks for deer.
1: 2 NS ఇచ్చి జింక కొన్నాడు.
0: And he says there is.
1: నాకు కోడి కావాలి అంటాడు.
0: One will ask for another one.
1: రెండు అణాలు ఇచ్చేస్తే కోడి కొంటాడు.
0: Well, how long you want?
1: ఇవంత ఆకారములు కోడి కుక్కలే గాని.
0: The forms are different.
1: అన్నింటి యందు ఉన్నటువంటి మాధుర్యము చక్కెర ఒక్కటే.
0: But the candy is basically sweet because of sugar.
1: నీవు ఇచ్చేది చక్కెర కోసం ఇస్తున్నావు గాని కోడి కోసం కుక్క కోసం కాదు.
0: The value is for the candy, the sugar, and not the form.
1: ఆకారం కోసం నీవు ఇవ్వటం లేదు.
0: Not for anything.
1: ఆకారాన్ని భ్రమించేటువంటిది బాలుడు.
0: Whereas the boy runs after the form.
1: ఈ ఫండమెంటల్ మ్యాటర్ ని భ్రమించేటువంటి వాడు నిజమైనటువంటి సాధకుడు.
0: Whereas a matured man, a sadhaka, will know the
1: చక్కెరని మాత్రమే లక్ష్యమందించుకుని చూసేటువంటి వాడు నిజమైనటువంటి యొక్క భక్తుడు.
0: A true devotee will go by the essence.
1: కానీ ఆకారమును మాత్రమే ప్రత్యేకంగా భావించి ప్రదర్శించేటువంటి వాడు సామాన్యమైనటువంటి పామరుడు.
0: Whereas an ordinary ignorant person will go by the name and form.
1: కనుక మనం ఆకారమును మనం చూచి భ్రమించరాదు.
0: So don't be deluded by the form.
1: ఆత్మభావాన్ని చూచి మనం భ్రమించాలి.
0: You be carried away by the reality.
1: ఆత్మతత్వమే మనం వరించాలి.
0: Know the nature of the self.
1: ఆత్మనే మనం ప్రేమించాలి.
0: And we should love that self.
1: ఆత్మకొట్టే మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing beyond the self.
1: ఆత్మనే ఐ.
0: That very ఆత్మా is I.
1: ఆత్మనే అహం.
0: That is అహం.
1: ఆత్మనే బ్రహ్మ.
0: That ఆత్మా is బ్రహ్మన్.
1: అంత ఆత్మనే.
0: Everything is ఆత్మా.
1: ఆత్మకు అనేక రూపనామములు ఉన్నాయి.
0: And it takes many forms and names.
1: కానీ ఈ నామం లోపల మనం ఏమాత్రము పొరపాటు పడకూడదు.
0: We should not be mistaken by these names and forms.
1: ఈ నామముల చేతనే మనం పొరపాటు చేస్తున్నాము.
0: We are mistaken quite often because of the names.
1: నామమును ప్రక్కనెట్టు.
0: Brush them aside, keep them aside.
1: దాని యొక్క స్వరూపంని స్వభావాన్ని తీసుకో.
0: Go by the basic essence, the fundamental.
1: అన్నింటి యందు ఉండినటువంటి చక్కెర ఒక్కటే.
0: Basically sugar is one.
1: ఈ సత్యాన్ని తీసుకుంటే.
0: When you go by this truth.
1: నిజంగా లోకములో మానవుడే దేవుడైపోతాడు.
0: ద వెరీ మ్యాన్ వుడ్ బి డివైన్.
1: మానవుడే సర్వసంపన్నుడు.
0: మ్యాన్ ఇస్ మైటీ అఫ్లూయెంట్.
1: మనుష్యం దైవరూపం.
0: అండ్ మ్యాన్ ఇస్ జస్ట్ రియాలిటీ.
1: ఎక్కడైనా దైవాన్ని ఆకారం పెట్టినప్పుడు మనుష్యాకారమే పెడతారు కానీ మరొక ఆకారం చూడ్డు.
0: ద డివైన్ ఇస్ పిక్చరైజ్డ్ అండ్ పోర్ట్రేడ్ ఇన్ ఏ హ్యూమన్ ఫామ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఇస్ డివైన్.
1: అతన్ని హృదయం అని పిలిచినాయి ఉపనిషత్తులు.
0: ఉపనిషత్స్ కాల్ హిమ్ యాజ్ హృదయ.
1: హృదయం.
0: హృదయం.
1: హృదయం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ హృదయ?
1: హృదయం అంటే కరుణతో కూడినటువంటిది హృదయము.
0: హృదయ, దట్ విచ్ ఇస్ కంపాషనేట్.
1: ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ కంపాషనేట్.
1: అతనిలో హృదయం ఉంది.
0: దేర్ ఇస్ హృదయ.
1: కాబట్టి అందరి యందు ఆ యొక్క ప్రేమతత్వం ఉండినప్పుడు.
0: When there's love in everyone.
1: అందరూ ఆ కరుణానిధి ఉండేప్పుడు.
0: When everyone is compassionate.
1: ప్రపంచమంతా కరుణామయమే.
0: The whole world will be full of compassion.
1: అశాంతి ఎక్కడ ఉంది?
0: Then where is restlessness?
1: No అశాంతి.
0: There is no restlessness.
1: No ద్వేషము.
0: There's no hatred.
1: No కోపము.
0: No anger.
1: No దాపము.
0: Nothing.
1: అంతా కరుణామయమే.
0: Everything will be full of compassion.
1: కరుణే దానికి హృదయం అని పేరు పెట్టారు.
0: So the name is given హృదయా.
1: హృదయం అనగా కరుణామయుడైనటువంటిది.
0: హృదయా meant that which is compassionate.
1: కాబట్టి ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
0: So every man is full of compassion.
1: ప్రతి మానవుడు కూడాను కరుణ స్వరూపుడే.
0: Every man is very embodiment of compassion.
1: ఆ కరుణ ఉండినప్పుడు ఇంకా నిద్ర ఎక్కడ వస్తుంది?
0: When there is kindness, where is the scope for hatred?
1: కనుక ప్రపంచమంతా కూడాను కరుణామయమే.
0: The whole world is full of this compassion.
1: కరుణామయమైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తికి అశాంతి అనేది ఉండదు.
0: When once you know that you are the very embodiment of kindness, you will never be agitated or disturbed.
1: కరుణ ఆ కరుణనే ప్రేమ.
0: And this very kindness is love.
1: హృద్ దయా హృదయం.
0: హృద్ దయా హృదయం.
1: దయా.
0: హృద్ దయా.
1: దయా అనగా కరుణ.
0: దయా compassion.
1: హృద్ మన యొక్క హృదయమంతా దయమేమి.
0: The హృద్ the హృదయ is full of compassion.
1: ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద ట్రూత్ అండ్ కనెక్ట్
1: ourselves. హృదయం హృదయం అని ఏదో మనకున్నటువంటి గుండెని గురించి చెప్పుకుంటున్నారే కానీ
0: ఇన్ ద నేమ్ ఆఫ్ హృదయ వీ థింక్ ఆఫ్ ఫిజికల్ హార్ట్.
1: అనే పేర్లు కాదు.
0: ఇట్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
1: అది గుండెనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ఫిజికల్.
1: హృదయం అనగా సర్వవ్యాపకమైనటువంటి ఒక ఆత్మతత్వమే గృహం. అది అహం.
0: హృదయ ఇన్ రియాలిటీ is the spirit of the self atma which is everywhere.
1: ఆత్మతత్వం అనేటువంటిది హృదయము.
0: The nature of the self is reflected in హృదయ.
1: హృదయాన్ని మనము పవిత్రంగా పెట్టుకోవాలి.
0: We should keep our హృదయ highly sacred.
1: దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి?
0: How should you maintain?
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: మనము ఎక్కడైనా విలువైనటువంటి వస్తువులు దొంగలకు మధ్యలో పెట్టము.
0: Valuables, we don't keep it open.
1: ఈనాడు మన యొక్క దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి నగలన్నీ కూడాను, విలువైనటువంటి నగలన్నీ కూడాను మైండ్ అనే దొంగకు దగ్గర పెడుతున్నాం.
0: We have kept all valuable jewelry, like compassion, kindness, available to the thief, the mind.
1: ఈ మనసు దగ్గర పెట్టి ఈ విలువైనటువంటి మనకు దక్కుతాయా చిక్కుతాయా?
0: The thief here is the mind. Well, he will never keep these treasures with you.
1: చిక్కనే చిక్కవు.
0: You cannot hold.
1: మనకు దక్కనే దక్కవు.
0: There is no safety for the valuables.
1: కనుకనే ఈ యొక్క విలువైనటువంటి వస్తువుకంతా ఉన్నను సరైన హృదయాన్ని మనము దాన్ని యజమానుడిగా పెట్టాలి.
0: ద మోస్ట్ వాల్యుబుల్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద ట్రెజర్ ఆఫ్ హృదయ.
1: ఈ దొంగ అయినటువంటి ఒక మనసును మనం యజమానుడిగా పెట్టకూడదు.
0: వీ షుడ్ నెవర్ కీప్ ద మైండ్ ద థీఫ్ ఇన్ కస్టడీ ఆఫ్ దీస్ వాల్యూ.
1: ఈనాడు మనమంతా చేసేది అదే పని.
0: దట్స్ వాట్ వీ ఆర్ డూయింగ్ టుడే.
1: దానికి మనసు మనసు మనసు మనసు.
0: వీ మేక్ ద మైండ్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈ మనసును ఆధారం చేసుకోవటం వల్ల మనసును ఆధారంగా కొన్న మానవుండు,
0: ద మ్యాన్ హూ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద మైండ్,
1: దొంగ కంటిని హీనమై దుర్గను,
0: హి విల్ బి వర్స్ దెన్ ఎ థీఫ్.
1: ఆ యొక్క మనసుకు ఆధారం చేసుకున్నటువంటి వాడు పూర్తి దొంగ అవుతాడు.
0: యూ బికమ్ ఎ థీఫ్ ఇఫ్ యు గో బై ద మైండ్.
1: చిత్తం ఆధారంగా కొన్న చిత్తజనుండు,
0: whereas if you think of the intellect,
1: atma kantini gopoye anarchundu,
0: and you will transcend the principle of the self.
1: Chittanni manam vettukovali.
0: We should keep in view the intellect.
1: Chitta suddhi odu unnai pooja seidane ennadu tiruttundalvar.
0: Tiruttundalvar laid emphasis on the purity.
1: కనుక ఆ చిత్తాన్ని మనం ఆధారంగా తీసుకోవాలి.
0: ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ ఈస్ ద బేస్.
1: మైండ్ ను మనం ఆధారంగా తీసుకోకూడదు.
0: నాట్ బై ది ఆర్డినరీ మైండ్.
1: మైండ్ ఎప్పుడు కూడా చంచలమైనటువంటిదే.
0: మైండ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్.
1: మనసు ఎప్పుడు కూడా దొంగనే.
0: మైండ్ ఈస్ ఆల్వేస్ ఎ రాబర్.
1: ఈ విధమైనటువంటి దొంగకు ఈ విధమైన విలువైనటువంటి నగలు దగ్గర పెడితే మనకు చిక్కేటువంటివి కాదు.
0: మైండ్ ద రాబర్ కెన్ నాట్ బి ది కస్టోడియన్ ఆఫ్ దీస్ వాల్యుబుల్
1: జ్యువెల్స్. మానవుని ఎందుకు కూడా సద్గుణములు ఉన్నాయి.
0: దేర్ ఆర్ వర్చ్యూస్.
1: సదాచారములు ఉన్నాయి.
0: గుడ్ ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనలు ఉన్నాయి.
0: గుడ్ కాండక్ట్.
1: సచ్చింతనలు ఉన్నాయి.
0: గుడ్ థాట్.
1: ఇవన్నీ డైమండ్స్ తో సమానము.
0: దీస్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ లైక్.
1: అలాంటి విలువైనటువంటి యొక్క నగలంతా కూడాను మనము మైండ్ అనేటువంటి దొంగ ఎందుకు యజమానుడిగా పెడుతున్నాం?
0: సచ్ మోస్ట్ వాల్యుబుల్ డైమండ్స్ ఆర్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద రాబర్.
1: మైండ్ ని మనం ఆధారం చేసుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ కీప్ దెమ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ మైండ్.
1: మైండ్ ని ఆధారం చేసుకోవటం వల్లనే మన సాధనలు కూడాను కృంగిపోతున్నాయి.
0: If we are carried away by the whims and the fancies of the mind, all of
1: ప్రేమ ఆధారంగా చేసుకో.
0: Go with the love as the basis.
1: సత్యను ఆధారంగా చేసుకోండి.
0: And devotion as the foundation.
1: Truth is everywhere.
0: Truth is everywhere.
1: ఇది ఇండియన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, అమెరికా సత్యము అని మనం సత్యాన్ని వేరువేరు చేయకూడదు.
0: Truth is the only one. There are no differences like
1: Pakistan
0: kaani, Indian,
1: India kaani, America kaani, satyame satyame.
0: Truth is truth. It's only one for all countries.
1: Din yemi maatchadaniki veelu kaadu.
0: Truth is changeless.
1: Kanuka atti satyanni manam aadharanga teeskondi.
0: That truth should be our foundation.
1: Atti premani manam aadharanga cheskondi.
0: That love should be our basic value.
1: Kanukane aa premanu manam aadharanga teeskunnappudu sarvamu manaku shanti chekurutundi.
0: When once we have this love as the foundation, we'll have the mansion of peace.
1: Maa iddari మినిస్టర్స్ కూడాను,
0: బోత్ ది మినిస్టర్స్,
1: కేరళకు అనేక దినముల నుంచి రామని కోరుతూ వచ్చారు.
0: హావ్ బీన్ ప్రేయింగ్ టు స్వామి దట్ హీ షుడ్ విజిట్ కేరళ.
1: కానీ ఇతూరి మాత్రం తప్పక నేను వస్తాను.
0: దిస్ టైమ్ భగవాన్ విల్ డెఫినెట్లీ విజిట్ కేరళ.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈ సంవత్సరం నుంచి,
0: ఫ్రమ్ దిస్ ఇయర్,
1: కేరళ సైన్స్ లోపల కూడా చాలా అభివృద్దికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
0: దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ స్కోప్ ఫర్ కేరళ టు బి అడ్వాన్స్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: సైన్స్ అండ్ టెక్నాలజీకల్ ఒక కర్ణాటకంలో, ఒక ఆంధ్రాలో అని చెప్తున్నారు. కాదు కాదు, కర్ణాటక ఆంధ్ర కంటే కూడా కేరళ చాలా గొప్పదైపోతుంది.
0: Kerala state is going to excel Andhra and Karnataka in the field of science and technology.
1: కల్పిస్తానని దీనికి ప్రత్యేకమైనటువంటి అనుకూలములు కల్పిస్తానని చెప్పని నిన్నటి దినము ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రామిస్ చేశాడు.
0: ప్రైమ్ మినిస్టర్ ఆల్సో మేడ్ ఎ ప్రామిస్ దట్ హీ వుడ్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్
1: ప్రైమ్ మినిస్టర్. చేసినా చేయకపోయినప్పటికీ కేరళ దేశము చాలా ఉన్నతమైన స్థితిగా అవుతుంది.
0: బట్ కేరళ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: సత్యాన్ని ఎరిగినటువంటి దేశము కేరళ దేశము.
0: కేరళ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ట్రూత్.
1: ప్రేమను గురించి ప్రకాశించినటువంటిది కేరళ దేశము.
0: కేరళ ఇస్ ది స్టేట్ వేర్ ద లవ్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: ప్రేమ యందు సత్యం నందు ఎట్టి మార్పులు లేకుండా ఉండేటువంటిది.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రిగార్డ్ టు లవ్ అండ్
1: ధర్మములో ఆరి తేరినటువంటిది.
0: అండ్ ఇట్స్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్.
1: కనుక నీ ప్రాచీన భారతీయ సంస్కృతి నందు సత్యం వద ధర్మం చెర.
0: Therefore, the ancient culture of Bharat said, speak truth and follow dharma.
1: కనుక ఈ సంవత్సరము నేను తప్పక కేరళకు వస్తాను.
0: భగవాన్ విల్ విజిట్ కేరళ డెఫినెట్లీ దిస్ ఇయర్.
1: కేరళ ప్రజలు చాలా సున్నితమైన హృదయులు.
0: ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ టెండర్ హార్టెడ్.
1: ఏ వ్యక్తి ఎందుకు చూసినప్పటికీ లోపలంతా కూడా ప్రేమతత్వం ఉంటుంటుంది.
0: దే ఆర్ సో సాఫ్ట్ అండ్ టెండర్ అండ్ డెలికేట్ విత్ ఇన్.
1: కనుక త్వరలోపలే కేరళ దేశము చాలా ఉన్నతమైనటువంటి సైంటిస్ట్ లో కూడా ఆదర్శంగా చూపిస్తుంది.
0: వెరీ సూన్ కేరళ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఐడియల్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎక్కడైనా ఇతర దేశములకంతా కూడా వర్షం రావాలంటే మొట్టమొదట కేరళలో ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ రెయిన్స్ రెయినీ సీజన్ ఈస్ టు స్టార్ట్ కేరళ ఇస్ ద ఫస్ట్ టు హ్యావ్ రెయిన్స్.
1: కనుకనే అన్నింటికి కూడా కేరళ దేశము మొట్టమొదటి ప్రధానమైనటువంటిది.
0: సో కేరళ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
1: అలాంటి దేశము భగవంతునికి మాత్రం ముఖ్యం కాదా?
0: సచ్ ఎ ల్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్ ఆల్సో.
1: తప్పక దైవం కూడా అక్కడే ఉంటున్నాడు.
0: గాడ్ డ్వెల్స్ దేర్ ఇన్ దట్ స్టేట్.
1: బలిచక్రవర్తి పుట్టినటువంటిది కానీ వామనుడు పుట్టినటువంటిది కానీ శాంత ఆశ్రమం.
0: ఇట్ వాజ్ ది ల్యాండ్, ఇట్ వాజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఎంపరర్ బలి అండ్ వామన.
1: వాళ్ళిద్దరు కూడా పుట్టినటువంటిది కూడా మంచి ప్రదేశము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ హైలీ సీక్రెట్.
1: సిద్ధాశ్రమము అని పేరు.
0: ఇట్స్ నేమ్ వాజ్ సిద్ధాశ్రమ.
1: సిద్ధాశ్రమం అనగా అన్ని కూడా సిద్ధింపజేసేటువంటిది.
0: సిద్ధాశ్రమ మెంట్ ద ల్యాండ్ ఆఫ్ ఫుల్
1: అన్ని సక్సెస్ చేసేటువంటిది.
0: ఇట్ వన్ ద సొల్యూషన్.
1: సంకల్పించినా కానీ అది విజయాన్ని గావించేటువంటిది.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ థాట్ ఆఫ్ అండ్ ప్లాన్ ఫర్,
1: అందువల్ల విశ్వామిత్రుడు అక్కడికి పోయి తపస్సు చేశాడు.
0: సో విశ్వామిత్ర డిడ్ పెనెన్స్ దేర్.
1: ఆ విశ్వామిత్రుడు అక్కడ తపస్సు చేసి
0: because his penance
1: siddhashram anetundi daniki shastram anetundi kirtini deppinchadu.
0: And he brought a very good name to siddhashrama, the land of fulfillment.
1: Kanuka atti siddhashramu sarva siddhulaku kuda moola karaname.
0: And it is responsible for all the kinds of divine powers.
1: Ee karanaanni gurinchukoni bali chakravarti kuda akkade puttadu.
0: That's the reason why emperor bali was born there.
1: Ante kaadu,
0: not all this,
1: గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా అక్కడే పుట్టారు.
0: మెనీ సెయింట్స్ లివ్ దేర్. విశ్వామిత్ర,
1: వామన, జమదగ్ని వీళ్ళందరూ కూడా కేరళలో పడినే పుట్టారు.
0: మెనీ ఆఫ్ ది సేజెస్ అండ్ సీయర్స్ హ్యాడ్ దిస్ కేరళ యాజ్ దేర్ బర్త్ ప్లేస్.
1: తెలుసు, కొంతమందికి తెలియదు.
0: బట్ మెనీ పీపుల్ డు నాట్ నో దిస్.
1: తెలిసిండేటువంత విశ్వామిత్రుడు.
0: దే నో ఓన్లీ విశ్వామిత్ర.
1: కానీ విశ్వామిత్రుడు గొప్ప రాజు.
0: యట్ విశ్వామిత్ర వాజ్ ఎ బిగ్ కింగ్ దెన్.
1: అతను రాజు అయినప్పటికీ కట్ట కనబడికి సన్యాసాశ్రమం తీసుకుని పోయి,
0: though he was a king to begin with, he renounced everything. Vasishtha varu, he made a renunciation.
1: Vasishtha varu goppa tyaga bhumiga pominchadu.
0: And he also followed Vasishtha in this land of
1: tyaga. Adhyatmika margamlo tyagi anipinchukunnadu.
0: In spiritual parlance, he stood for sacrifice.
1: Kani nenu kudunu rajayogi kaakoddu brahmayogi kavalani Vishwamitra pattubettadu.
0: Vishwamitra wanted to be a brahmayogi, brahmarishi, and not rajarishi.
1: Ee brahmarishi kavadaniki edi kaaranamu?
0: What is the cause for this title, Brahmarishi?
1: Deshanni tyajinchadame Brahmarishi karanam.
0: Because he killed all the ego and hatred so he could become Brahmarishi.
1: Vasishtha varu deshanni tyajinchadam chetane atan rajarishi oka Brahmarishi ainadu.
0: Because Vasishtha had no trace of hatred, he is Brahmarishi.
1: Kanukane Vishwamitra kudanu ee oka krodhamu jayinchadam chetane Brahmarishi ayyadu.
0: As Vishwamitra could win over this anger and hatred, he could become Brahmarishi.
1: Nenu tyagaanni sadhinchanu.
0: Now I could achieve this sacrifice.
1: ప్రకృతి పరమాత్మలకు అంకితం చేశాను.
0: I could bring a union between the creation and creator.
1: కల్పించాడు.
0: The hope, holy wedlock.
1: కల్పించాడు.
0: Creation, creator, Rama and Sita.
1: జనక రాజ్యం నుంచి కూడాను తాను అరణ్యానికి వెళ్ళాడు.
0: Thereafter he has gone into the exile.
1: కనుకనే అతను వచ్చిన పని ఇదే సిద్ధాశ్రమం.
0: Siddhashrama is the main center of
1: సంకల్పించినంత కూడాను సిద్ధి గావించుకున్నాడు.
0: The fulfillment of all his thought is there.
1: ఇదే ప్రేమనే మూల కారణము.
0: For all this, love is the main cause.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: అందరూ కూడాను ప్రేమని పెంచుకోండి.
0: All of you, foster love. Don't hate anybody. You love even the one who hates you. Convert all your anger into love.
1: అప్పుడే నీవు కూడా గొప్ప మహర్షిగా మారవచ్చును.
0: దెన్ ఆల్సో యూ విల్ బికమ్ మహర్షి ఎ సేజ్.
1: ఏ దేశం వెనుక నీ వెంట వచ్చినప్పుడు నమస్కారం చేయి.
0: యువర్ ఎనిమీ మే కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, స్టిల్ రెస్పెక్ట్ హిమ్.
1: ఎవరిని నువ్వు ద్వేషించద్దు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: ద్వేషం చాలా గొప్పది కాదు.
0: ది హేట్రెడ్ ఇస్ నాట్ గుడ్.
1: చాలా చెడ్డది.
0: ఇట్స్ వెరీ బ్యాడ్.
1: కనుక ప్రేమతో వారిని పలకరించు.
0: టాక్ టు దెమ్ లవింగ్లీ.
1: ప్రేమ ముదిత మనసే కహో.

ఎత్తిసం పునుమది మెంచగలరు. ఇట్టిది అట్టిది